0: within.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: Swami is with you, in you, always, above you, around you.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ దేవి మీరు కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి.
0: It's only love that will help you to achieve.
1: ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: There's nothing that you cannot achieve without love in this world.
1: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
0: So let the love be the main theme of your prayer.
1: ప్రేమ ముదిత మనసిక

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వజీవులు యందు ఉండినటువంటి ఆత్మ, తన యందున్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఆత్మ ఇన్ హిమ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ అరౌండ్ విల్ ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ విత్ ద లార్డ్.
0: అట్టివాడు రాగి అయినా విరాగి అయినా వైరాగి అయినా సన్యాసి అయినా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకుని జీవిస్తుంటాడు.
1: బీ దట్ పర్సన్ బి హౌస్ హోల్డర్ అటాచ్డ్ పర్సన్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ సెలిబేట్ హూస్ ఎవర్ మైట్ బి హీ విల్ ఎంజాయ్ ద నియర్నెస్ of God and considers it as the wealth.
0: Kanuka manamu cheyavalsinadi emiti anaga sarvata paani padam sarva jeevuni endu undinatvanti okka aatma tattvamu okkate ane satyanni gurtinchali.
1: So what we should do now, we have to recognize the fact the same spirit is present in everyone.
0: మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకునలేక పెడత్తములతో పడి అనర్థములను పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: In human life, we are not able to understand our true nature. Adding to that, we go by the distorted, perverted version and face all kinds of problems in life.
0: Kani nenu dehamunu aneetvanti pichchi pranta cheta tana ninja swaroopanni marchi satya swaroopanni vismarinchi anityamu ashashtamu asatyamaina deha tattvanni vishwasinchi kaalanni vyartham chestunnadu.
1: Man is wasting his time because of his identification with the body. It is a mistaken idea. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral transient nature.
0: మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు.
1: We have to understand the individual nature to begin with.
0: కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ హిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు.
1: లేటర్ from his position of the individual he travels towards community.
0: Atadupari spiritual line lo praveshistadu.
1: Finally he steps into spiritual field.
0: Kanukane taanu telusukovalsinatundi satyanni gurtinchavalsinatundi satyanni gurtinchukonaleka telusukonaleka aneka vidhamainatundi avasthala guri avutunnadu.
1: It's for that reason he is not able to recognize that which he is supposed to. He is not able to understand which he should know. Therefore, he is in problems.
0: Sai yokka sandeshamu idiye ani satyanni gurtinchali.
1: We should know that this is the message of Sai.
0: Yes, A.I. Sai.
1: Yes, A.I. Sai.
0: Yes, anaga spiritual mottamotta understand chesukovali.
1: Yes stands for the understanding of the spiritual nature.
0: ఏ అసోసియేషన్ చక్కగా తెలుసుకోవాలి.
1: ఏ సిగ్నిఫైస్ అసోసియేషన్ విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ.
0: తర్వాత ఇండివిజువల్ పైన ప్రవేశించాలి.
1: అండ్ లేటర్ వన్ షుడ్ గెట్ ఇన్ టు దిస్ ఇండివిజువల్ నేచర్.
0: స్పిరిచువల్ అసోసియేషన్ ఇండివిజువల్ ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్ అసోసియేషన్ స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు.
1: Instead of knowing spiritual and then followed by association and the individual, we are proceeding in the reverse direction.
0: ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు.
1: What is happening when we travel in the reverse direction? We are distancing ourselves from the spiritual pursuits.
0: ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి ఒక ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని.
1: In fact, in this life journey, we are wasting our time.
0: కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: టైమ్ ఇస్ వెరీ ప్రెషస్.
0: కాలమే మానవునికు ప్రమాణం కూడాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పెసిఫైస్
0: కాలమే నిజమైనటువంటి దైవత్వము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేలేక చాలా పొరపాట్ల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నాడు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద టైమ్ ఇస్ గాడ్. We don't know its meaning and waste our time.
0: Motta motta manamu praveshinchavalsinatundi spiritual.
1: So the first step we should begin with
0: this spiritual
1: aspect.
0: Association lo manam praveshinchali.
1: So we should get into the association with the spiritual
0: backing. Ee yokka samaja vrutti lopala manam praveshinchali.
1: And later we get into this association.
0: Ee association nunchi kudanu individual ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం ప్రకటించుకోవాలి.
1: దేర్ ఆఫ్టర్ వీ షుడ్ నో ది ఇండివిజువల్ నేచర్ అండ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ బిహైండ్.
0: అప్పుడు ఇండివిజువల్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ది ఇండివిజువల్ నేచర్ కుడ్ బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: నీవు ప్రప్రథమంలో నీవు ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా నువ్వు స్పిరిచువల్ అర్థం కాదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ if you start with the individual, you can never understand the spiritual aspect.
0: దీనికంతా మూల కారణము
1: the main reason for this
0: Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Durvasudu ilanti veerandaru kudanu ee yokka spiritual nu dooram petti individual paina pravesh pettaru.
1: We have many illustrations such as Hiranyakashipu, Hiranyaksha, Kamsa, who have distanced themselves from the spiritual aspect because they centered around the individual. They have got all abilities.
0: వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు.
1: Their capacities and abilities have not been understood by many people.
0: హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు.
1: హిరణ్యాక్ష ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప ఇస్ ది అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్.
0: సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What for is the knowledge of science?
0: ఈ పదార్థం ఎట్లా, ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: By acquiring the material knowledge, its origin, how it functions, well, you don't derive anything out of that knowledge.
0: కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు.
1: Hiranyakashipu, Hiranyaksha, they have filled their heart with all negativity.
0: Tama hrudayam nundi kudanu prakrutamainatundi vastuvulne pravesha pettukunnadu.
1: They have given place for all the worldly material and objects in their hearts.
0: Anityamu, ashastamu, asatyamu, prakruti yokka bhavamulu ivanni kudanu kevalamu anityamainatundivi.
1: All that is related to the world is momentary, is fleeting, temporary.
0: ilanti anityamainatundi yokka negatives anta hrudayam nindiku nimpukunnaru.
1: They have filled their hearts with this fleeting momentary joys of the world that constitute absolute negative.
0: Vaari endi enta shakti undi prayojanam emiti?
1: What for all their power and capacity?
0: Ee naati scientists anta kudanu chandramandalam varaku poyinaranna.
1: The modern scientist has reached moon even.
0: కాని ఆనాడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడా వెళ్తున్నారు.
1: హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష కుడ్ ఆల్సో రీచ్ సన్.
0: ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఒక సైంటిస్టు ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు?
1: సచ్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్, హౌ ఇస్ దట్ దే ఆర్ మిస్టేకెన్?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి ఒక వస్తువులపై తాము ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: బికాస్ దే హ్యావ్ relied upon the worldly, the physical objects.
0: కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: And hence, in spite of all their latent power, they could not experience divinity.
0: కనుక శక్తి సామర్థ్యములు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: In fact, we are misusing our capacities.
0: మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు.
1: We are not understanding what we are supposed to know and understand.
0: మానవుడనగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: మానవ, man, is highly powerful.
0: అందుకోసమనే ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి.
1: So Upanishads have cautioned.
0: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవనాన్య బోధత.
1: Arise, awake, stop not till the goal is reached.
0: ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లేము.
1: ఓ మ్యాడ్క్యాప్, గెట్ అప్ ఫ్రమ్ దిస్ స్లంబర్.
0: ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది.
1: There is going to be the sunrise of prajnana, the spiritual.
0: దాని వైపు నీ యొక్క దృష్టిని మరచు.
1: Concentrate towards that dawn.
0: ఈ తమో గుణమును దూరం చేసుకో.
1: Give up all bestial temperament.
0: ప్రాకృతమైనటువంటి వాంఛను వదలుకో.
1: Give up all worldly desire.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో.
1: Understand this world, which is temporary and ever changing.
0: కనుకని ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరూ కూడా గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ.
1: సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, దో దే వర్ హైలీ పవర్ఫుల్,
0: వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు.
1: They could not enjoy the proximity with the divine even a fraction.
0: నక్షత్రాలను కూడాను మార్పు చేశారు.
1: They could even change the planetary system, stars.
0: దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడాను తాము పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They have investigated and have gone to the depth of the mysteries of nature.
0: ఇంత చేసి కూడాను కట్టగడపకు ఒక కించిత్తైన కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
1: In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle.
0: హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైన చిన్న పిల్లవాడైన అర్థం చేసుకోగలిగాడు.
1: హిరణ్యకశిపు సన్ ప్రహ్లాద, దో వెరీ యంగ్, కుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: తండ్రి ప్రశ్నించాడు.
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్,
0: నాయన నీవేం చదివావు?
1: Son, what have you learned?
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers taught me.
0: చదివితే ధర్మ, అర్థ, కామ, మోక్షములని.
1: I have learned the objectives of this world, the righteousness, the wealth, the liberation.
0: చదివినవి కలవు పెక్కు.
1: I have gone through many books.
0: తండ్రి.
1: Father.
0: చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి.
1: I have understood the underlying principle, the inner significance of all knowledge.
0: అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏది ఒక్క చెప్పు నాయన అని.
1: దెన్ హిరణ్యకశిపు వాంటెడ్ హిమ్ టు సే వన్ ఆర్ టూ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
0: ఎక్కడ చూచినా,
1: వేర్ ఎవర్ యు సీ,
0: దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్, నన్ ఎల్స్.
0: సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ డివైన్.
0: చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది.
1: Listening to this answer, the father was quite furious. He has thrown his son out of his
0: presence.
1: Is this education you acquire?
0: చదివినది విగలో పెక్కులు అన్నావు, ఇది నా చదవటం.
1: You said that you have learnt a lot. Is this knowledge you have?
0: ఈ ప్రపంచక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కామమోక్షాలంతా ఉన్నాయి.
1: In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the
0: wealth. నేర్చుకొనక ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు?
1: Ignoring the knowledge of the wealth and the desire, how is it that you want liberation and acquire the knowledge towards that goal?
0: అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Then father was very angry and asked, where is God?
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు.
1: ప్రహ్లాద, యంగ్ బాయ్, స్టార్టెడ్ రిప్లైయింగ్.
0: ఎందుకు అలా అందు లేదని సందేహం వలదు తండ్రి.
1: Father, never doubt that God is not here and God is not there.
0: Endendu vedaki chuchina andande kaladu.
1: Wherever you may search, you will find him there.
0: Chala baadha kaligindi tandriki.
1: The mother also felt so sad.
0: Ee chinna pilla vaadu nenu inta goppa scientist ainappudiki naaku buddhi cheppadaniki vastunnada veedu.
1: The father started feeling, such young boy, my son wanted to teach me a lesson.
0: Ekkada unnadu chupunnadu.
1: సో వేర్ గాడ్ ఈజ్
0: ఎన్నెందు వెతికి చూసినా అందందే కలడు అన్నాడు.
1: వేర్ ఎవర్ యు మే సర్చ్ యు విల్ ఫైండ్ హిమ్ దేర్ సెడ్ ద బాయ్.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: డు యు ఫైండ్ హిమ్ దేర్ ఇన్ ద పిల్లర్?
0: ఉన్నాడు.
1: Yes, there is.
0: అచంచలమైనటువంటి భక్తి,
1: ద స్టడీ డివోషన్,
0: అచంచలమైనటువంటి విశ్వాసము,
1: స్టడీ ఫెయిత్.
0: అలాంటి ప్రహ్లాదుని ఎవరు మార్చలేకపోయారు.
1: ప్రహ్లాద్ హ్యాడ్ దీస్ టూ, నన్ కుడ్ చేంజ్ హిమ్.
0: అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు.
1: దెన్ హస్ హిట్ హార్డ్ అట్ ద పిల్లర్.
0: ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు.
1: రైట్ ఫ్రమ్ ద పిల్లర్ గాడ్ మేనిఫెస్టెడ్.
0: అనగా
1: మీనింగ్,
0: ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
1: పీపుల్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్, ఐడెంటిఫికేషన్ ద బాడీ అండ్ ట్రై టు మెయింటైన్.
0: ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు.
1: ద మూమెంట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ గివెన్ అప్, యూ విల్ ఫైండ్ ద డివైన్ మేనిఫెస్టేషన్.
0: ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు.
1: Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber.
0: దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి.
1: We have another illustration in support of this.
0: భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి?
1: How can we have the vision of God?
0: అచంచలమైనటువంటి భక్తి,
1: unwavering devotion,
0: మార్పు కలిగినటువంటి ఒక చిత్తము,
1: that heart which will never change,
0: దృఢమైనటువంటి విశ్వాసము,
1: a strong faith,
0: ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే.
1: దట్ వాజ్ ఆన్సర్ ఆఫ్ ప్రహ్లాద.
0: అన్నింటికంటే ముందు పాలు, పాలు మిల్క్.
1: ఆఫ్ ఆల్ ద మిల్క్ ఈజ్ ద ఫస్ట్.
0: ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం.
1: అండ్ యూ కెన్ curdle it.
0: ఆ పెరుగు నుండి వెన్న తీశాము.
1: And then you can extract butter out of it.
0: వెన్న నుండి నెయ్యి తీశాము.
1: Thereafter you can have ghee.
0: ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము.
1: This is the direct evidence.
0: దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు.
1: God, the divine, is milk.
0: ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మం నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు.
1: And out of this, the butter is extracted.
0: కానీ మీకు తెలుసునో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాల్చడానికి పోయినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది.
1: యాజ్ యూ హీట్ దిస్ బటర్ యూ ఫైండ్ ఫౌల్ స్మెల్.
0: కానీ ఏమిటిది, పాల నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు.
1: వన్ విల్ బి సర్ప్రైజ్ వెన్ వన్ కమ్స్ టు నో ద బటర్ ఆర్ ద మిల్క్ స్మెల్స్ బ్యాడ్.
0: నాయనా, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వము.
1: బటర్ రిప్రజెంట్స్ యువర్ ఇండివిజువల్ నేచర్.
0: నీలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడా దుర్గుణముల యొక్క వాసనలో.
1: ఆల్ ద ఫౌల్ స్మెల్ రిప్రజెంట్స్ ద ఈవిల్ ప్రొపెన్సిటీస్ టెండెన్సీస్ ఇన్ యూ.
0: వీటిని పూర్తి కూడా కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది.
1: వెన్ వన్స్ యూ హీట్ అండ్ మెల్ట్ ఇట్ ఆల్ ద బ్యాడ్ స్మెల్ విల్ గో.
0: కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధం అనేటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి.
1: యాజ్ వీ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ డూ కమ్ అక్రాస్ దిస్ స్టేట్ ఆఫ్ ఫౌల్ స్మెల్, ద బ్యాక్
0: దుర్గంధములే వస్తుంటాయి.
1: వీ ఫైండ్ దిస్ అట్ దట్ మోమెంట్.
0: కానీ దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి, ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి.
1: One should be able to bear with it because there in the butter we have water there still.
0: Aa water vennalo undinanta varaku ee durgandham tappindi kaadu.
1: So long there is water there in the butter, you cannot escape from this bad smell.
0: Aa neerantha kudunu aaviripovali.
1: All this water should be converted into vapor.
0: Adi aa durgandham anetundi anta kudunu marinta kaanchinappudu ఆవిరైపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ హీటెడ్ బాయిల్ మోర్ అండ్ మోర్ దిస్ హోల్ థింగ్ వేపర్ విల్ లీక్.
0: ఇప్పుడు ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు.
1: ద మూమెంట్ వెన్ వాటర్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ దేర్ బి నో మోర్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
0: కనుకనే
1: therefore
0: భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిదే ఈ మానవ దేహత్వం, మనస్సు, బుద్ధి, చిత్తం.
1: Therefore, because of God's grace, We have got the body, the mind, the intellect.
0: Adiye Hiranyakashipu adigadu, who are you?
1: That is the question put by Hiranyakashipu. Who
0: are you? Body?
1: Are you the body?
0: Kaadu.
1: No.
0: Are you mind?
1: Are you the mind?
0: Kaadu.
1: No.
0: Are you buddhi?
1: Are you intellect?
0: Kaadu.
1: No.
0: Are you chittam? Kaadu.
1: Are you the heart? No.
0: Inka neevu emiti?
1: Then who are you?
0: Pichi tandri, ee yokka manasu, buddhi, chittamu, ahankaram, ivanni kudunu ekkada nunchi puttayi?
1: What is the origin, birthplace of all these? The body, the mind, intellect, ego.
0: Ivanni kevalamu paalu nunchi vachinatuntivi.
1: They are all the products of the milk only.
0: Kanukane naaku milk gaane undinappudu naaku ee padarthamulato avasaram emtundadi?
1: When I remain at the state of milk, I am not bothered of the milk
0: product.
1: I don't want any of the milk
0: products.
1: I am not going to be carried away
0: with
1: the imagination. I don't want any feeling or emotion. I have sacrificed them all.
0: Manasu, buddhi, chittamu, ahankaram, ee annintini kuda nenu tejinchadam chetane nenu pavitramainatundi yokka nirmalamaina nishchalamainatundi yokka chittam gala vennanaga tayarayyanu.
1: As I have sacrificed the mind, the intellect, the feelings, sentiments and emotions, therefore I am quite pure, steady and sacred, replied Prahlada.
0: Ee prakruti sambandhamainatundi jalam anto into cheri unte idi kuda nu durgandhamto chertundi.
1: So long there is this water or the worldly attachment, it will fall bare.
0: Kanukane vennanu kaanche samayam lopala kinchittaina kuda water andulo undakoddu.
1: As you heat it, you will not find water anymore there.
0: Aa jalam andulo nilchi unnada durgandham praveshistundi.
1: The water, if it's still there, it smells bad.
0: Nee chaala mandi chuchi untaru vennanu kaanche samayamlo akkada povadaniki veelu kaadu.
1: Most of you must have noticed, when the butter is boiled, when made into ghee, you will find bad smell in the vicinity.
0: Aa neeru poorthi kudunu aavireyye antaru kudunu manam kaanchali.
1: It has to be heated until the water is totally lost.
0: Aa neerantha aaviri aipoyin tarvata etti durvasanam raadu.
1: The moment water leaves in the form of water vapor, you don't find any bad smell.
0: ప్రకృతి యొక్క వాంఛన అనేటువంటి యొక్క ఈ జలము మనసు ఎందు నిలుచుకున్నంత వరకు కూడా ఇది దుర్గంధం పోదు.
1: Therefore, so long there is this water of worldly desire, you cannot escape from this bad odor.
0: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైనప్పుడు ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళటువంటి దుర్గంధంతో చిక్కుడిపోయారు.
1: హిరణ్యకశిపు హిరణ్యాక్ష, దే హ్యాడ్ దిస్ వరల్డ్లీ డిజైర్ విచ్ ఇస్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ వాటర్.
0: మనసులో చేర్చుకున్నంత వరకు ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ వరల్డ్లీ డిజైర్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ బటర్ఫ్లై, దేర్ విల్ బి బ్యాడ్ స్మెల్.
0: భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు తిరుగుతుంటారు, తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు.
1: పీపుల్ గో అరౌండ్ ది స్ట్రీట్స్ గివింగ్ టాక్స్ అండ్ డూయింగ్ భజన్స్.
0: వారి ఉన్నటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు.
1: In fact, they have not distanced themselves from this foul smell of worldly desire.
0: ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడా వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు.
1: దిస్ వాటర్ of worldly desire, which is responsible for bad odor,
0: ఈనాటి మానవులందరూ కూడాను
1: today the humanity
0: కేవలము ఈ దుర్గంధమునికే లోటైపోయినారు.
1: Has submitted itself to this bad odor.
0: దీనికి అలవాటైపోయినారు.
1: Therefore they are not able to be free from that.
0: ఏదో భజన చేయటము, ధ్యానం చేయటము, జపం చేయటము, తపం చేయటము, ఇలాంటి ప్రాకృతమైనటువంటి వాంఛల్లోనే పడిపోతున్నారు.
1: They proceed along the spiritual path, such as doing bhajans, repeating God's name, the penance, the meditation and so on.
0: ఇవన్నీ కూడా నీటితో చేరినటువంటి ఒక వెన్న వంటివే.
1: They are all comparable to that of that butter with water.
0: మన వాంఛలైనటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి.
1: In fact, the water of the worldly desire is still there.
0: ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు.
1: దిస్ ఫౌల్ డిజైర్ షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ దేర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కూడాను అనేక రకమైనటువంటి వాంఛలంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివోటీస్ హూ ఆర్ వికెడ్, దే హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ ఆఫ్ వేరియస్ టైప్స్.
0: వీళ్ళు భక్తులా?
1: ఆర్ ద డివోటీస్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఈ భక్తులు అయిపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది?
1: ఇఫ్ దే ఆర్ రియల్లీ డివోటీస్, హౌ ఇస్ ఇట్ దట్ దే హావ్ దిస్ బ్యాడ్ ఆర్డర్?
0: ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ దట్ టు డివోట్
0: శరీరమునందు దుర్గంధమే.
1: The whole body is
0: మనసునందు దుర్గంధమే.
1: The mind is full of
0: బుద్ధినందు దుర్గంధమే.
1: The intellect
0: తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి.
1: All their actions emit foul smell.
0: తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో ది ఇన్నర్ హిజ్ ఓన్ డిఫెక్ట్.
0: భక్తులారా,
1: డివోటీస్,
0: ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
1: We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us.
0: ఎంతటి గొప్పవాడైనప్పటికీ, కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు ఎన్ని సంభవించినప్పటికీ, కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి.
1: One may be very great, but he should have unwavering faith. He should be able to resist and face the problems of life. He should be steady.
0: దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి.
1: He should have strong faith.
0: అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు.
1: Then he will live in peace.
0: అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు.
1: Then Prahlada replied,
0: Nanna,
1: Father,
0: మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ,
1: in spite of all the suffering,
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ,
1: I may have many difficulties,
0: దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ,
1: the body may be put to suffering and pain,
0: నేను దీనిని లక్ష్యం చేయను,
1: I am not bothered of them.
0: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను.
1: I have intense love for God, I will never give it up.
0: దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ ది లవ్ ఫర్ గాడ్ ఇస్ లాస్ట్, వై షుడ్ ఐ బి అలైవ్?
0: ఈనాటి యొక్క భక్తులు,
1: డివోటీస్ టుడే,
0: కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ డిఫికల్టీ, ఎ ప్రాబ్లం విల్ బ్రింగ్ అబౌట్ చేంజ్.
0: ఇంకేమైనా కొన్ని సందేహాలు కలిగినా,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్,
0: దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు.
1: అండ్ దట్ బ్రింగ్స్ ఎ టోటల్ చేంజ్ ఇన్ హిమ్.
0: విశ్వాసమే కోల్పోతారు.
1: దే లూజ్ ది వెరీ బేసిక్ ఫెయిత్.
0: కానీ విశ్వాసమును కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ వాట్స్ హ్యాపెనింగ్.
0: వాళ్ళు శ్వాసనే కోల్పోతున్నారు.
1: దే లూజ్ ద వెరీ బ్రెత్, శ్వాస.
0: కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ విత్ స్ట్రాంగ్.
0: ఇదే నిజమైనటువంటి భక్తి.
1: This is true devotion.
0: Bhakti, bhakti, bhakti, bhakti ani poojalu chesukuntu kevalam naamam cheppukuntu daarulanta tirugutunte adi bhakti kaadu.
1: Devotion does not mean mere acts of worship or chanting God's name and going along the streets.
0: Nee hrudayamunandu pavitramaina yokka divyatvanni pratishtha chesukovali.
1: You should install that sacred divinity in your heart.
0: ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ కోరికలు అనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి.
1: వీ హావ్ టు బ్రష్ దెమ్ అవుట్ ఆల్ ద డిజైర్ అండ్ బర్న్ దెమ్.
0: ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్లా కాల్చాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి.
1: You should burn all your desire, burn to ashes totally.
0: Anto into konju shesham emaina manendu migilte,
1: it is still remnants of desire.
0: Ayye ee durgandhaniketta moola karanam.
1: That remnants, that residue is responsible.
0: Ee durvasanam cheradaniki moola karanam.
1: That is responsible for all the fouls.
0: Ee dushpravartanalakanta moola karanam.
1: That is the main cause for all the bad.
0: Ee duravyasamalakanta moola karanam.
1: That is the cause for bad habits.
0: Ee dushchestalakanta moola karanam.
1: For all bad deeds.
0: కనుకని ఈ యొక్క దురభ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్,
0: కానీ
1: ఈ నాడు వి డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: కలియుగ ప్రభావం చేత,
1: యాస్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
0: ప్రతి భక్తులు కూడాను కోరికలు, కోరికలు, కోరికలు, కోరికలు.
1: ఎవ్రీ డివోటీ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిజైర్స్.
0: ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్స్? దట్ సో మీన్ అండ్ చీప్.
0: Pig.
1: Like a pig, of that, of the state of a pig.
0: Pig duranga vastunnadante entha vasana vastundi.
1: One will be away from the pig because of the bad smell.
0: Aa pig nu hrudayam nunde pettukoni veedu etta bharinchukoni untunnadu.
1: How are you able to tolerate and bear the pig in you?
0: Kanukone ee durgandham povalante,
1: in order to be free from the bad
0: smell, anto into shesham unnatundi ee jalam anetundi okka durbhavamu povali.
1: We should give up the desire, the bad feeling, which is the water.
0: Avi poyinappude,
1: the moment it is gone,
0: indulo ye maatramo durgandham manaku pravesh pettadu.
1: There will be no more of bad smell any longer.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu chaala adrushtavantude.
1: Man is really lucky.
0: Adrushtavantude kaakunda,
1: not only lucky,
0: ee duradrushtam dan kuda nu cheechukuntunnadu.
1: Not only lucky, this misfortune is also following him.
0: Ee duradrushtani cheechukovatam chetane తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ది డిజైర్ ఫాలోయింగ్ హిమ్, ఇన్ ఫ్యాక్ట్ హి
0: దైవ సన్నిధిలో కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు.
1: హి లూజెస్ ఆల్ ద డిజర్వ్నెస్ టు బి,
0: నేను ఎన్నో చదువుకున్నాను, ఎన్నో గ్రంథములు పుట్టించాను,
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాన్ త్రూ బుక్స్,
0: గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటున్నా,
1: నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఆర్ గివెన్,
0: ఇచ్చి ప్రయోజనం ఏమిటి,
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ టాక్స్,
0: ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు,
1: వై ద టాక్స్ ఆర్ గివెన్,
0: పనులను మోసపుంచే కోసం,
1: యువర్ ఓన్లీ చీటింగ్ పీపుల్,
0: నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు,
1: యువర్ బిట్రేయింగ్, చీటింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో లేనటువంటి భావమునంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గుడిగా చేసుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ అండ్ యు ఆర్ బిట్రేయింగ్.
0: తెలుసుకున్నది ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు.
1: అట్లీస్ట్ ఇఫ్ యూ టెల్ వన్ థింగ్ దట్ యు ప్రాక్టీస్
0: నుండి కూడా అసత్యం అనేటువంటి కుప్పలు కుప్పలు పెట్టుకున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫైల్స్ ఆఫ్ అటర్ బ్లేటెంట్ లైస్,
0: అసత్యం,
1: లైస్, అంట్రూత్,
0: అంట్రూత్. కనుక నీ హృదయం అంతా కూడా అంట్రూత్తో నింపుకున్నాం.
1: దేర్ఫోర్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ అంట్రూత్,
0: అధర్మంతో మనం పెంచుకున్నాం,
1: అన్ రైచువస్నెస్,
0: అశాంతితో మునిగిపోతున్నాం,
1: రెస్ట్లెస్నెస్.
0: కనుకనే మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి.
1: దేర్ఫోర్ బి అవే ఫ్రమ్ దిస్ అంట్రూత్,
0: అధర్మాన్ని కాల్చివేయి,
1: అండ్ బర్న్ దిస్ అన్ రైచువస్నెస్.
0: దీనిని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర.
1: దిస్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ వేద, స్పీక్ ట్రూత్, ఫాలో రైచువస్నెస్.
0: ఈ సత్యం అనేటువంటిదే దైవ స్వరూపం,
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఈ దైవస్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడేది?
1: ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అల్టిమేట్లీ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో గొప్ప మేము సాధన చేసుకుంటున్నామని మీరు గర్వపోతున్నారేమో, కానీ
1: యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ పార్ట్స్.
0: మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి.
1: ఫస్ట్ సీ దట్ ఆల్ దట్ దట్ ఈస్ ఫౌల్ ఇన్ యూ ఈస్ అవే.
0: మనం పెంచుకోవాల్సింది ఇది కాదు.
1: It's not that you are supposed to grow.
0: Manam penchukovasinaatundi pavitramainatundi oka sugandham.
1: What we have to develop is
0: adi ye sugunamulu,
1: the fragrance of virtues,
0: avi ye sushanti nandincheetundi,
1: the aroma will give you the peace.
0: Alanti nirgunam niranjanam sanatanam,
1: that which is unsullied, the pure and crystal clear eternal.
0: నిర్గుణం నిరంజనం,
1: అట్రిబ్యూట్లెస్,
0: సనాతనం నికేతనం,
1: దట్స్ ఎటర్నల్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: ఇట్స్ ప్యూర్ unpolluted, unsullied, and it's eternal and immortal.
0: కనుకనే మొట్టమొదట నీవు పరిశుద్ధుడు కావాలి.
1: సో మేక్ యువర్ సెల్ఫ్ సీక్రెట్.
0: దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని,
1: ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ వికెట్ థాట్స్,
0: ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము,
1: అండ్ యూ షేర్ దెమ్ ఇన్ ద నైబర్హుడ్,
0: వాళ్లను చెడగొట్టటము, నీవు చెడిపోవటం.
1: యూ స్పాయిల్ ఎవ్రీబడి అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: కేవలము ఒక ఉపన్యాసమతో అందుకునేటువంటి అంతకంటే కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ జాయ్ బై లిసనింగ్ టు టాక్స్.
0: శ్రద్ధ భక్తి కలగాలి.
1: ద సిన్సిరిటీ అండ్ డివోషన్ ఆర్ రిక్వైర్డ్.
0: అది ఏ శ్రద్ధ?
1: దట్ ఈస్ శ్రద్ధ.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ ఫాస్ట్నెస్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికే నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది.
1: ద మ్యాన్ ఆఫ్ సిన్సిరిటీ విల్ హ్యావ్ దిస్ విజ్డమ్, జ్ఞాన.
0: కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ స్టెడ్ ఫాస్ట్నెస్.
0: ప్రేమను మనం అభివృద్ధి కావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డెవలప్ లవ్.
0: ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే,
1: వెన్ వన్స్ వీ రిలై ఆన్ లవ్,
0: పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది.
1: యూ డెవలప్ సేక్రెడ్ హార్ట్ దేర్ ఆఫ్టర్.
0: ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది.
1: దెన్ ద హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి సాధనలు?
1: Most importantly, what is that we should do?
0: Chitta shuddhi gavinchukotame.
1: We should have the pure heart.
0: Tiruthunda alvarutundeetunte vaadu Tamil Nadu lopala.
1: In Tamil Nadu there is one person by name Tiruthunda
0: Alvar.
1: He used to say,
0: chitta shuddhi odu unnai pooja seidani.
1: Without the purity in heart,
0: chikkilame vandame rama rama rama rama rama rama annaru. ఈ చిత్తశుద్ధితో నేను రామా రామా రామా అని పిలుస్తున్నాను.
1: విత్ దిస్ ప్యూరిటీ ఐ చాంట్ రామాస్ నేమ్.
0: కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామా అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ నో రైట్ టు అటర్ గాడ్స్ నేమ్ రామా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్యూర్ మైండ్.
0: ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామం తలుస్తుంది?
1: విత్ పొల్యూటెడ్ మైండ్ వాట్ ఈస్ దట్ యు గెట్ బై అటరింగ్ గాడ్స్ నేమ్.
0: ఈనాడు ప్రపంచం అంతా పొల్యూషన్ గానే మారిపోయింది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే.
0: నడక పొల్యూషన్,
1: అవర్ మెథడ్ ఆఫ్
0: మాట పొల్యూషన్,
1: అవర్ వర్డ్స్.
0: వినటం పొల్యూషన్,
1: ప్రతి
0: కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది.
1: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
0: వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ డివోషన్ దేర్?
0: చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: మేము భక్తి భక్తి భక్తి అని భక్తిని తలపైన వేసుకుని వీడు ఈ విధంగా బురకా వేసుకుని మోసాలు చేస్తున్నారు.
1: వి జస్ట్ హైడ్ అవర్ సెల్స్ వేరింగ్ దిస్ మాస్క్ ఆఫ్ డివోషన్ అండ్ చీట్ అదర్స్.
0: ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బిట్రే ఎనీబడి.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుకనే మీరు మోసం చేయకండి.
1: డోంట్ చీట్ ఎనీబడి.
0: నీకు నీవు చీట్ చేసుకునే వాడవుతావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: లోకం లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద డివోషన్ అండ్ ఆల్సో సిన్సరిటీ.
0: కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి.
1: దిస్ ఈస్ ది టైమ్ ఫర్ రెక్టిఫికేషన్, ఫర్ కరెక్షన్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
0: గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో,
1: ద డేవిడ్ యూ ట్రై టు ప్యూరిఫై అండ్ కరెక్ట్,
0: ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి.
1: Then that purifies all the feelings of devotion in your heart.
0: Maatalato idi paniki raadu.
1: The words will not help you.
0: Chetalato pani cheyali.
1: Your actions will help you.
0: Manasu maata kriyayu manushiki okkati aina.
1: The thought, word and deed should be one.
0: Manasu maata kriya okkati kavali.
1: In fact, thought, word and deed should be one.
0: Manasu oka chotu maata maroka chetu thought inkoka chotu. ఉంటుంటే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అట్ వేరియన్స్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్?
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద హార్మనీ, ద యూనిటీ ఆఫ్ ది త్రీ,
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మనసు,
1: మైండ్,
0: మాట,
1: వర్డ్,
0: క్రియ
1: అండ్ యాక్షన్,
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: షుడ్ బి యూనిఫైడ్, షుడ్ బి యునైటెడ్.
0: ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ యూనిటీ.
0: దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ దిస్ యూనిటీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అన్ట్రూత్, ఇన్జస్టిస్, అన్రైచువస్ యాక్షన్స్ అండ్ మిస్ డీడ్స్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు,
1: ఇండివిజువల్స్ హూ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు.
1: దే హ్యావ్ బికమ్ అన్సీక్రెట్ ఇండివిజువల్స్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఈ సాయి నామం తీసుకుని
1: bearing the name of Sai name.
0: Sarvatra vyaparam jarugutunnaru.
1: They do business in the name of Sai.
0: Sai namam cheta sarva vidhamulu kuda nu mosam chestunnaru.
1: In the name of Sai you are deceiving many people.
0: Idi naaku ishtam ledu.
1: Bhagavan does not approve.
0: Ilanti vaaru bhaktule kaadu.
1: They are not devotees at all.
0: ఏ దేశాలకు వెళ్లి ఏ ప్రాంతాలకు వెళ్లి సాయినామాన్ని అమ్ముకుని వారు పొట్టను నింపుకుంటున్నారు.
1: దే గో అబ్రాడ్, విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి, డూ బిజినెస్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను.
1: భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై, ఈవెన్ సింగిల్ పై.
0: అలాంటి నేనును ఈ రకమైన వ్యాపారంలో ప్రవేశపెడతానా?
1: భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్.
0: ఈ వ్యాపారం చేసేటువంటి వాడిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నల.
1: డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. సెండ్ హిమ్ అవుట్, నెక్ హిమ్ అవుట్.
0: కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ డివోషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్ టుడే.
0: ఈ వ్యాపారం నువ్వు చేసుకో,
1: యూ డూ యువర్ ఓన్ బిజినెస్.
0: కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు.
1: బట్ డోంట్ డూ బిజినెస్ మేకింగ్ యూజ్ ఆఫ్ సాయి నేమ్.
0: నీ వ్యాపారాన్ని సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు.
1: యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం.
1: బట్ ఎవ్రీ డే వీ ఫైండ్ ద బిజినెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డివోషన్.
0: గ్రామ గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి.
1: టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్ యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి.
0: అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి?
1: దిస్ ఈస్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీస్.
0: లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది.
1: దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నోటీస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, జపాన్, అమెరికా, మలేషియా, సింగపూర్ అండ్ సో ఆన్.
0: కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్.
0: మన హృదయాది పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోండి.
1: We should maintain our pure and sacred heart.
0: అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు.
1: Then only you can call yourself
0: alive. ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు.
1: Without that, you are almost dead.
0: ఇలాంటి వానికి తజ్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు.
1: Better we perform obituary rites.
0: కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి.
1: As we pray, we should have sacred feelings and thoughts.
0: ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి?
1: How to develop sacred ideas?
0: ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే,
1: when once there is this mixture of worldly desire,
0: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
1: The divinity, the divine principle will be away, far off from us.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు.
1: యు ఆర్ ఆల్ హియర్ విత్ ఆల్ యువర్ సెన్సెస్.
0: అంతర్మన్మాన్ మీరు గుర్తించవలేక అమాకులు అయిపోతున్నారు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ యు బికమ్ సింప్లీ ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్.
0: అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ they become bad and they're spoiling themselves because of bad practices.
0: వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి.
1: You just run away from him with the approach of tejya
0: tujjana samsargam.
1: Run away from the bad company.
0: Bacha sadhu samagamam.
1: Be in good company.
0: Kuru punya mahoratram.
1: Do good deeds day and night.
0: Adiye manam cheyali.
1: That's what we are supposed to do.
0: Tejya tujjana samsargam.
1: Run away from bad company.
0: Paamunaina dagara pettukochu gaani ee durmargulanu paam dagara pettukokoddu.
1: You can even be in the company of a snake but not in the company of a bad man.
0: Yoga cheppu. కనుక ఈ యొక్క పాములు వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చింత చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్.
0: నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడీ టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా.
0: ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.
1: సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్.
0: నేను ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు.
1: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్,
0: ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు.
1: భగవాన్ హాస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్.
0: ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము.
1: టుడే డివోటీస్ కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: మనీ వారికి దైవంగా ఉంటుండాలి.
1: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు?
1: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ హౌ కెన్ దే కాల్ దెమ్సెల్స్ డివోటీస్?
0: ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు.
1: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ డివోషన్.
0: ఇప్పుడు పూర్వం చెప్పాను,
1: భగవాన్
0: తల్లి తండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో లక్ష రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండింగ్లో పేరెంటల్ చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను.
1: భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు.
1: But yet it has not been said to everybody.
0: కాని ఈనాడు స్వామి పేరు పెట్టుకుని,
1: టుడే ఇన్ ది నేమ్ ఆఫ్ స్వామి,
0: ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి,
1: థింకింగ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
0: స్వామి కోసం చందాలు వేస్తున్నామని,
1: అండ్ దట్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ స్వామి,
0: కనుక ఈ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు.
1: దే ఆర్ కలెక్టింగ్ మనీ లైక్ దాట్.
0: ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా?
1: దేర్ కెనాట్ బి మచ్ వర్స్ దాన్ దిస్ టైప్ ఆఫ్.
0: వీళ్ళంతా దైవ ద్రోహులు.
1: They are all the betrayers of God.
0: Swami peru pettukoni dhanamunu vasoolu chesukotam idi nenu angikarinchanu.
1: Bhagavan will never acknowledge, will never accept, approve collecting money in the name of Bhagavan.
0: Vichchamaina yetini ustundi gaani naa peru pettukoni dinni upayogichukokoddu.
1: Never make use of Swami to raise funds, collect money.
0: Ee naadu
1: today
0: tellavari old students vacharu naa daggara.
1: This morning old students came to Bhagavan. Today he came to
0: Swami.
1: Bhagavan. Swami,
0: ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు?
1: హూ విల్ గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే?
0: ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు?
1: హూ విల్ గివ్ యూ టు ఎర్న్ యువర్ లైవ్లీ?
0: హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మెడిసిన్.
1: అండ్ దేర్ ఇన్ హాస్పిటల్ మెడిసిన్స్ ఆర్ గివెన్ ఫ్రీ.
0: అక్కడ కూడా ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు.
1: దే డోంట్ చార్జ్ యూ దేర్ ఇన్ హాస్పిటల్స్.
0: చిన్న పిల్లలు కూడా ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు.
1: ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్ దే డోంట్ చార్జ్.
0: కనుక
1: సో
0: మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి?
1: హౌ టు సర్వ్ స్వామి, హౌ షుడ్ వీ సర్వ్ యూ వెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే?
0: ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ విత్ ఎ ప్లాన్.
0: ఎక్కడెక్క ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటాదో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి.
1: The places, the villages where there are no schools, we start schools there, construct them.
0: కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి.
1: భగవాన్ షుడ్ కమెన్స్ దట్ ప్రాజెక్ట్ టుడే.
0: నాయన తొందరపడద్దండి, తొందరపడద్దండి.
1: స్వామి సెడ్ డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ టుడే దే ఆర్ వెరీ ఫాస్ట్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: భగవాన్ టోల్ హిమ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఇంత తొందరపడవద్దు.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: అంటే స్వామి, మేమందరం ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ.
1: స్వామి, నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మమ్మల్ని ఇంత సర్వించి, ఇంత పొంచినందుకు, పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్ అయినా సేవ చేయనక్కర్లేదా?
1: భగవాన్, యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, షుడ్ వీ నాట్ సర్వ్ యూ?
0: కనుకనే స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి.
1: వీ హ్యావ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూడ్ దిస్ వే.
0: ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు.
1: హీ వాంటెడ్ భగవాన్ టు అనౌన్స్ దిస్ ఈవినింగ్.
0: మంచిది అన్నాను.
1: భగవాన్ సెడ్ yes.
0: అంగీకరించాను.
1: భగవాన్ అగ్రీ.
0: మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పడం.
1: భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్.
0: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుని,
1: దోస్ హూ వాంట్ టు డూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ,
0: దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని,
1: యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ,
0: కార్యక్రమంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ యాక్షన్.
0: ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ది వస్తారు.
1: ఇఫ్ యూ డూ దాట్ ద ఓల్డ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్.
0: మెడ్రాసు, హైదరాబాద్ ఇక్కడంతా కూడా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
1: ఓల్డ్ స్టూడెంట్స్ దేర్ మెడ్రాస్, హైదరాబాద్ అండ్ దట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు.
1: మెనీ కమ్ ఫ్రమ్ మెడ్రాస్.
0: కనుక నేను కావాల్సినటువంటి నాకు మందిరాలు అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ మందిర్స్, టెంపుల్స్.
0: నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీ సైట్.
0: ఆనందంగా సేవలు చేస్తురండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు సర్వ్ హ్యాపీ.
0: వాళ్ళు మీ యొక్క ప్రార్థన అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి.
1: యూ జస్ట్ గివ్ అప్ దో యూ ఆర్ నాట్. యువర్
0: వాళ్ళ కర్మ వాళ్ళది.
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ.
0: యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి.
1: యూత్, యూ ప్రొసీడ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
0: ఈ దిక్కులేనటువంటి వారికంతా కూడా తగినటువంటి సహాయం చేయండి.
1: హెల్ప్ దోస్ ఫోర్ లోర్న్ హు ఆర్ హెల్ప్లెస్.
0: అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి.
1: సర్వ్ ఫుడ్ దోస్ హు ఆర్ హంగ్రీ అండ్ హు ఆర్ నీడీ.
0: ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్.
0: కనుక ఫుడ్, హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్, యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్.
0: కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి.
1: సర్వ్ అదర్స్, వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్, బీ ప్రిపేర్డ్ టు డూ దాట్.
0: కనుక మీరు వారి కోసం, మీరు కోసం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్.
0: మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్, ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: నేను ఇస్తాను కానీ మీరు ఎక్కడే గాని నయా పైసా చందాలు కూడా వేయకూడదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ భగవాన్ విల్ గివ్ యూ, డోంట్ కలెక్ట్ మనీ.
0: ఈ చందాలకు పోయేదిని, ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది.
1: యూ జస్ట్ కలెక్ట్, దే గివ్ యూ 100 రూపీస్ అండ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ 1000 రూపీస్ వర్త్.
0: కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు.
1: సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్.
0: మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్, ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు?
1: భగవాన్, మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్, వై షుడ్ వీ సఫర్?
0: ఎవరిని మీరు ఆశ్రయించకండి.
1: డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ గో టు ఎనీబడి.
0: వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు.
1: ఇఫ్ యూ గో టు ఎల్డర్లీ పీపుల్ దే టీచ్ యూ ఫిలాసఫీ.
0: ఈ వేదాంతమంతా దమ్మిడికి పనికిరానట్టు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: యూజ్లెస్, యూజ్లెస్, యూజ్లెస్.
1: ఇట్ ఈస్ యూస్లెస్, యూజ్లెస్, డబుల్ యూస్లెస్, మల్టిపుల్ యూస్లెస్.
0: ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి.
1: నాట్ ఓన్లీ హియర్, ఎవ్రీవేర్ సిమిలర్.
0: ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే.
1: యూ గో టు ఎనీ కంట్రీ, జర్మనీ, జపాన్, ఎనీ కంట్రీ, సేమ్ బిజినెస్.
0: ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది.
1: ద సేమ్ న్యూస్ ఈజ్ రిసీవ్డ్ హియర్.
0: నాకు వస్తుంటాయి న్యూస్, చాలా వస్తుంటాయి.
1: భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఏ లాట్.
0: ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను.
1: భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్.
0: ఇవి నేను వినవలసింది.
1: ఇస్ ద థింగ్ దట్ యూ
0: షుడ్. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి.
1: భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వి ఆర్ హ్యాపీ, దట్ వి ఆర్ ప్రోగ్రెసింగ్, దట్ వి ఆర్ ప్రాస్పరింగ్, దట్ వి ఆర్ అడ్వాన్సింగ్.
0: స్వామి పేరుని ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ devotion in the name of Sai.
0: Devotion ammane kodadu.
1: We should not sell out devotion.
0: Ocean aina kodadu manchi neellu istundemo kani ee devotion e maatram ivvadu.
1: Even ocean may supply you drinking water, not this kind of business oriented devotion.
0: ఎవరైనా కూడా ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి.
1: డోంట్ అలౌ ఎనీబడీ నియర్ యూ ఇఫ్ హి ఆస్క్స్ మనీ.
0: ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్, వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ.
0: నేనే ఎవరిని కూడా అడగటం లేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడీ.
0: అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను?
1: హౌ ఇస్ ఇట్ దట్ యూ వుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్?
0: ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి.
1: డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్, ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేట్.
0: నాకు డబ్బుతో అవసరం లేదు.
1: భగవాన్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ.
0: నాకు ప్రేమతోనే అవసరము.
1: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ ఓన్లీ లవ్, గివ్ అండ్ టేక్, లవ్, గివ్ అండ్ టేక్.
0: ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు.
1: దట్ లవ్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: Redeem, liberate your lives through this love.
0: ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు.
1: There is no other greater devotion beyond love.
0: కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి.
1: Any task you can do with this love.
0: ఒక టంబర్ నీడు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
1: If you just supply the tumbler full of water to one who is thirsty, that is enough.
0: అంతకంటే ఏం కావాలి?
1: What else is needed?
0: దాహం తీర్చాలి.
1: You should quench the thirst.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: అండ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్.
0: ఈనాడు చాలా మంది భక్తులు భక్తులు భక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నాయి. చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ డివోటీస్, 90% ఆఫ్ దెమ్ ఆర్ థీవ్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్.
0: పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది.
1: In fact, earlier days it was
0: భక్తులు అందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాడు.
1: In the earlier days all devotees used to assemble.
0: దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు.
1: Day by day thieves number is increasing.
0: తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు.
1: Morning they smear విభూతి, the vermilion on the forehead.
0: పెట్టేస్తారు.
1: And they will have the scar.
0: కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా.
1: బట్ దే మూవ్ అబౌట్ వాండా.
0: ఏమి తిరగటం వీళ్ళు?
1: వాట్ ఇస్ దిస్ వాండర్?
0: వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లాయిటరింగ్ ద స్ట్రీట్ డాగ్స్ ఆర్ మచ్ బెటర్.
0: కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ ను మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు.
1: సో వీ షుడ్ నాట్ అలౌ సచ్ డాగ్స్ టు బి నియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్.
0: కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ మెనీ పీపుల్ విత్ లవ్.
0: ఆ ప్రేమను చెంచుకోకుండా,
1: see that you don't lose it.
0: ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా,
1: you should not cut it short.
0: ఆ ప్రేమను మీరు అనుభవిస్తురండి.
1: Experience love in full and in depth.
0: నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు.
1: You don't need any temples.
0: ఏ కత్రాలు కట్టనక్కర్లేదు.
1: Nothing, no construction.
0: ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు.
1: Nothing, no church.
0: ఏ మందిరములు కట్టనక్కర్లేదు.
1: No temples.
0: ఏది నాకు అక్కర్లేదు.
1: భగవాన్ does not want.
0: ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు.
1: The temple of your heart is enough for భగవాన్.
0: అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది.
1: దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఈస్ బ్రాట్ హియర్, దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్.
0: నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్.
0: అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫీల్ సో సారీ.
0: సాయి పేరు పెట్టుకుని ఈ విధంగా కూడా సంచారం చేస్తున్నారే.
1: హౌ ఇస్ దట్ యు దే డూ లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి?
0: ఇది చాలా చెడ్డది.
1: ఇట్స్ వెరీ బ్యాడ్.
0: దైవ పేరుతో పలా చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ మిస్డీడ్.
0: చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్.
0: అంతేకాని చేస్తానని చెప్పి ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్, యూ షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్.
0: ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుంది.
1: బికాస్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: దైవత్వాన్ని ప్రేమ చేతను, సైలెంట్ చేతను అనుభవించాలి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అటర్ సైలెన్స్ అండ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది.
1: భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్.
0: ఎవరు కూడాను దగ్గర వచ్చినప్పటికీ నమస్కారం చేయండి చాలు.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యువర్ రెస్పెక్ట్స్.
0: మెత్తగా వస్తారు.
1: They come to you softly.
0: Sir, నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్ కు ఒక నమస్కారం, వెళ్ళిపోండి అని.
1: Somebody will come to you closely. Sir, I want to do business. You will say, okay, please go.
0: బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులుగా.
1: In fact, are fools who will have friendship on
0: fools,
1: grounds of
0: fools,
1: business.
0: Fools, fools,
1: fools. Fools, fools, double fools. If they have friendship on grounds of
0: business. Friendship.
1: Don't have friendship on ground reasons of business. Say goodbye to such friendships.
0: నీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ స్ట్రైట్ అవే.
0: నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు.
1: భగవాన్ హాస్ నెవర్
0: చేయను.
1: హీ విల్ నెవర్ డూ ఇట్.
0: అసత్యం చెప్పను.
1: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూత్.
0: కానీ ఈనాడు భక్తులపైనే జరిగేటువంటి ఒక పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోటీస్ భగవాన్ హ్యాడ్ టు సే దస్ టుడే.
0: కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు కోరుకోకూడదని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us నాట్ టు డూ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ దిస్ డే.
0: అనేక మంది
1: మెనీ
0: అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు.
1: మెనీ పీపుల్ ఫాలో మెనీ పాత్స్ అండ్ దే అబ్స్ట్రక్ట్ ది స్పిరిచువల్.
0: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు చేయను.
1: హీ విల్ నెవర్ డూ ఇట్.
0: అసత్యం చెప్పను.
1: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూత్.
0: కానీ ఈనాడు భక్తులపైనే జరిగేటువంటి ఒక పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ది

సర్వజీవ హితం దేవం భజత్యే కత్వమాసితం.

0: People follow many paths and they obstruct the spirituality.
1: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తి
0: లేదు. భగవాన్ విష్ణుడు బాంబే లాంగ్ బ్యాక్
1: నగర సంకీర్తనలు చేస్తుండేటువంటి వారు,
0: నగర సంకీర్తన
1: భజనలు చేస్తుండేటువంటి వారు,
0: భజన్
1: ఏరిట్లో కూడా భజన చేస్తుండేటువంటి వారు, రోడ్లోంతా భజన చేస్తుండేటువంటి వారు,
0: నామస్మరణ దేర్ ఎయిర్
1: ఈనాడు
0: ఏరోడ్రోమ్ ఎవ్రీవేర్
1: ఎక్కడే గాని నామస్మరణే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో నామస్మరణ ఎనీవేర్
1: ఉన్నారు చాలా మంది భక్తులు కూడా.
0: ఇన్ఫాక్ట్ దర్ మెనీ డివోటీస్
1: కానీ వాళ్ళు ఇలాంటి దీంట్లో ప్రవేశించడానికి ఇష్టం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్ టు ఫాలో దిస్ పాత్.
1: అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది.
0: సమ్ టైమ్స్ భగవాన్ ఫీల్ సాడ్.
1: ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి, మెడ్రాసు, హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు మేక్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు బాంబే, మెడ్రాస్, హైదరాబాద్.
1: ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ దే ఆర్ హైలీ వెరీ వెల్ నోన్.
1: ఈనాడు పోవాలంటే మనసు ఇష్టం రాదు.
0: టుడే భగవాన్ డస్ నాట్ వాంట్ టు విజిట్.
1: దైవ చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి.
0: అండ్ లెట్ us సపోర్ట్ దోస్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవం ఏనాటి కూడా ఎవరిని వదలరు.
0: గాడ్ విల్ నెవర్ గివ్ అప్ ఎనీబడి.
1: అందరినీ ఆదరిస్తాడు.
0: ఇన్ఫాక్ట్ హీ విల్ సపోర్ట్ ఎవ్రీబడి.
1: దైవం ఏమాత్రం కూడా నువ్వు భేదం పెట్టుకోడు.
0: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
1: బయట ఉన్నటువంటి వారు దేశం పెట్టుకోవచ్చు నువ్వు.
0: The other people may have hatred.
1: కానీ దైవంకి ఏమాత్రము ద్వేషం లేదు.
0: God has no dislikes or hatred.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: God is full of love, love, love only.
1: ఈ ప్రేమని మిత్రం పెంచుకోండి.
0: And develop this love more.
1: రేపటి దినము
0: tomorrow.
1: కాన్వికేషన్ తో కాన్వికేషన్ కాదు.
0: Valedictory function. Tomorrow is a valedictory function.
1: రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి, చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us. What we are supposed to do, what we should make others do in the organization.
1: నాకు భక్తులు ఎవరికను ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ది హాల్, దిస్ బిగ్ ఆడిటోరియం టు బి ఫుల్ ఆఫ్ పీపుల్.
1: ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: దిస్ ఈజ్ ఓన్లీ క్వాంటిటీ.
1: ఐ వాంట్ ఓన్లీ క్వాలిటీ.
0: భగవాన్ వాంట్స్ ఓన్లీ క్వాలిటీ. క్వాలిటీ.
1: వై బ్యాలెన్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: Why barrels of donkey milk?
1: One teaspoon of cow milk better.
0: One teaspoon of cow milk is much better.
1: కలగలే ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కిన చాలు.
0: If enough of you we have one or two with good ideas.
1: కనుక
0: so
1: state presidentlu,
0: the state presidents,
1: trust conveners,
0: trust conveners
1: తగినటువంటి జాగ్రత్తను వహించి,
0: they should take care.
1: తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు.
0: అండ్ టేక్ ఎవ్రీ కాషన్, ఎవ్రీ మెజర్.
1: లేకపోతే వదిలిపెట్టండి.
0: ఆర్ ఎస్ బెటర్ దే రిజైన్.
1: మేము చూసుకుంటాం.
0: అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ.
1: మాకు చేతగాక మీకు అందించలేదు.
0: నాట్ దట్ వీ కాంట్ డూ యూర్ దట్ యూఆర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ జాబ్.
1: మేము కోసమే మేము చేయవచ్చును.
0: Yes, we can do for ourselves.
1: All India President kuda unnadu.
0: All India President is here.
1: Ee All India President kuda ikkada gamaninchali.
0: All India President also should note.
1: Ilanti vaadu akkada emaina untunte samasthi lopala vaadu teesparavi.
0: All such people of this sort should be removed immediately.
1: Immediately.
0: Immediately, forthwith.
1: Ikka dinalu kuda vaadiki ikkalekaledu.
0: We should not wait.
1: ఏం వాళ్ళు లేకపోతే మనకు జరిగేది లేదా?
0: వాట్ ఈస్ దట్ వీ లూజ్ బై రిమూవింగ్ దెమ్?
1: ఎంతైనా జరుగుతుంది.
0: Yes, we can do a lot.
1: అలాంటి మూర్ఖులను ఈ నుంచి తీసివేయాలి.
0: ఆల్ సచ్ ఫూల్స్ షుడ్ బి డిస్మిస్డ్.
1: ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది.
0: భగవాన్ ఈస్ ఫీలింగ్ సో సాడ్ అబౌట్ దెమ్.
1: అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి పొంగి పొంగి పొంగి పోతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ సచ్ ఫీలింగ్స్ ఆర్ ఎవర్ అండర్ ఆర్ విత్ ఇన్ హిమ్.
1: కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో
0: బట్ సిన్స్ హి డిడ్ ఫైండ్ ఎవరికి
1: చెప్పాలి.
0: And he should find a place.
1: ఈనాడు అనేక మంది చేరినారు కనుకనే ఇది సరైన అవసరం.
0: Today, since all of you have assembled, this is the right time for Bhagwan to explain.
1: ఈ రైట్ టైం చూసుకుని మీకు చెప్పాలి.
0: This is the right time that he has chosen to tell us.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరూ కూడాను ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తుంచుకోండి.
0: All of you develop love and cut that, kill that hatred.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
1: సత్యసాయి సమస్తం లోపల చాలా శాశ్వతమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి ఒక మార్గాన్ని మీరు అవలంబించాలి.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, దట్ విచ్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కేవలం పుట్టబత్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ గుడ్, సో లాంగ్ వీఆర్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాత ఆటలు పాట ఆడాలి.
0: By the time we cross the road, we dance along to the same tune.
1: Kanuka ilanti durbuddhulu anetundi manam ee naade ikkada basam cheyali.
0: We should burn all such evil traits.
1: Aa vidhanga untundi meeru aastika tattvanni abhirudhi parchadaniki prayatninchali.
0: We should

0: develop the principles of theism in the
1: దైవం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటున్నాడు.
0: God is ever ready.
1: అడిగింది ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
0: The moment you solicit is ready to confer.
1: కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి.
0: Never doubt God at any point of time.
1: దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటాడు.
0: God is with you, in you, above you, below you, around you.
1: కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాదు.
0: God will never be away from you.
1: ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి.
0: నెవర్ మేక్ ఇట్ ఎ బిజినెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు.
0: భగవాన్ ఈస్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ అవుట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ ఇమెన్స్ లవ్ ఫర్ అస్.
1: కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి
0: నో దిస్ ట్రూత్ వెల్,
1: తెలియనటువంటి వారికి తెలియజెప్పి
0: ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ నో.
1: దైవభక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవాల్సినటువంటిది.
0: డిమాన్స్ట్రేట్ ది డివోర్స్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ విచ్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ సైలెన్స్.
1: అసత్యంతో జీవితాన్ని పాడు చేయకండి.
0: డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్, ప్రొసీడ్ అలాంగ్ ది అన్ట్రూత్ఫుల్ పాత్.
1: కనుకనే సత్యం భూజాత్, సత్యమే దైవము.
0: స్పీక్ ట్రూత్, స్పీక్ ట్రూత్.
1: కనుక ఈ సత్యంతో మీ జీవితాన్ని గడిపి
0: వెన్ యూ లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్,
1: ఈ సత్యం చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
0: అండ్ యూ హావ్ టు ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ ట్రూత్.
1: రేపటి దినము
0: టుమారో
1: మీ యొక్క డౌట్స్ అంతా కూడాను
0: ఆల్ యువర్ డౌట్స్
1: తీసుకుని రండి, తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను.
0: బ్రింగ్ హియర్ ఆల్ యువర్ డౌట్స్, భగవాన్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ టు ఆల్ యువర్ డౌట్స్. కానీ
1: దుస్సంగాన్ని మాత్రం దూరం చేయండి.
0: బట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి.
0: గివ్ అప్ దిస్ బ్యాడ్ కంపెనీ ఇమ్మీడియట్లీ.
1: అది మీరు చేస్తే అది నాకెంతో ఉపకారమైనట్టు.
0: వెన్ యూ డూ ఇట్ భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు.
0: ఇట్స్ నాట్ ఫర్ భగవాన్ టు సే.
1: నా పని నాకేమీ అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: నా పనులన్నీ ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ అటెండింగ్ హిస్?
1: నేనే చేస్తున్నాను.
0: భగవాన్ డస్ ఆల్ హిస్ జాబ్ హిమ్సెల్ఫ్.
1: చిన్న చిన్న పని కూడా నాకు నేనే చేసుకుంటాను.
0: ఎవ్రీథింగ్ దట్ హి అటెండ్స్ హిమ్సెల్ఫ్.
1: ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పిన కాడగను.
0: హీ డజంట్ వాంట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడి.
1: కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ హెల్ప్ హిమ్.
1: కనుక మీరేమి నాకు హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని తరిగినటువంటి రీతిగా తీర్చిదిద్దండి.
0: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ భగవాన్, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఫాలో ది ఐడియల్ పాత్ అండ్ హెల్ప్ ద వరల్డ్ టు ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బి

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది
1: మెనీ
0: బాధపడుతున్నారు నాలుగు దినముల నుంచి.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద లాస్ట్ 4 డేస్.
0: ఎందుకంటే నేను ఎవరితో తీసుకుని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ బికాస్ భగవాన్ హ్యాస్ రిసీవ్డ్
0: నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు.
1: భగవాన్ యాక్సెప్టెడ్ దిస్ విత్ లవ్. దేర్ ఇస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఇస్ ద పెయిన్?
0: వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా? నాకు పెయిన్ ఎక్కడ రాదు.
1: వెన్ హీ హాస్ రిసీవ్డ్ ద పెయిన్, వెల్ హీ విల్ నాట్ హ్యావ్ పెయిన్ హింసెల్ఫ్.
0: కానీ
1: బట్
0: దీనికి ఒక సిస్టమ్ ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ దిస్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: నేను ఎవరిదో తీసుకున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ ఎక్సెప్ట్ సంబడి.
0: అయితే
1: హౌఎవర్
0: వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు.
1: వన్ హ్యాస్ టు బేర్ ద సఫరింగ్ టు ది ఎక్స్టెంట్ దే షుడ్.
0: అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను.
1: అట్ దట్ టైమ్ భగవాన్ యాక్సెప్టెడ్ దిస్, రిసీవ్ దిస్.
0: వాళ్ళు తప్పింది కానీ నేను తీసుకున్నందుకు నేను అనుభవించలేదు కదా.
1: He could escape, but Bhagavan has to experience this suffering.
0: కాబట్టి నేను అనుభవించక తప్పదు.
1: సో హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సఫరింగ్.
0: ఎంతవరకు ఆ కాలం వారికి ఉన్నదో అంతకాలము నేను అనుభవించాలి.
1: ద టైమ్ షెడ్యూల్ దట్ అదర్ పర్సన్ హ్యాస్ టు సఫర్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్ బై భగవాన్.
0: నాకెట్టి బాధలు లేదు.
1: హెస్ నో సఫరింగ్ వాట్స్ ఎవర్.
0: ఎట్టి కష్టము లేదు.
1: నో డిఫికల్టీ.
0: మీకు తెలుసును.
1: యు నో దిస్.
0: ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంతవరకు ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా?
1: వెన్ దేర్ సో మచ్ ఆఫ్ స్వెల్లింగ్ ఆన్ ది సైడ్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్పీక్?
0: నో,
1: ఇంపాసిబుల్.
0: కాబట్టి నాకు ఆ బాధనే లేదు.
1: నో సఫరింగ్ పెయిన్.
0: ఈ బాధ అంతా కూడా నాకు దీనికి చేరిపోయింది.
1: బికాస్ భగవాన్ ఇస్ యాక్సెప్టెడ్ విత్ లవ్.
0: అందరూ క్షేమంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్లెస్డ్.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి కంఫర్టబుల్.
0: నాకు ఎట్టి బాధలు లేవు.
1: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్.
0: మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్ దట్ భగవాన్ ఇస్ సఫరింగ్.
0: ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు రిసీవ్ అవర్ సఫరింగ్ ఫర్దర్ మోర్.
0: కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్స్ ఎవర్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd of July 2002 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. భగవాన్ బాబా అడ్వైజెస్ అస్ టు నాట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ బ్యాడ్ ట్రేడ్స్. He cited the example of Hiranyakasipu and Prahlada. Though Hiranyakasipu was a very knowledgeable person, because of his evil qualities and worldly desires, he did not understand the principle of divinity. On the contrary, Prahlada, an ideal example for true devotion, considered love for God as his very life breath, and his faith did not waver in any situation. Baba also added that every human should practice unity of thought, word and deed. Thank you, Sai Ram.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: యాజ్ యు గ్రైండ్ ది శాండల్ మోర్ అండ్ మోర్ యు సర్టన్లీ శాండల్ వుడ్ యుల్ సర్టన్లీ ఫీల్ ది స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇట్.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యాజ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో, నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man.

0: in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity, and he will be unique and novel, always enjoy the state of bliss.
1: భగవంతుడు అమృతస్వరూపుడు, ఆనందమయుడు.
0: God is the very form of bliss.
1: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి, ఆనందం నుండే జీవించి, కడపటికి ఆనందం నుండే అంత్యముందుతున్నాడు.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ బ్లెస్, సస్టైన్డ్ బై బ్లెస్, అండ్ సో ఎనిహిలేట్స్ అట్ ది ఎండ్ ఇన్ బ్లెస్.
1: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
0: Of all the names and attributes of the divine, Sat Chit Ananda is the topmost.
1: Sat anaga trikalamul yandu trilokamul yandu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
0: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
1: Idi nirantaramu kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
0: ఇట్ ఈస్ సత్ ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
1: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
0: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
1: అవేర్నెస్,
0: అ టోటల్ అవేర్నెస్.
1: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
0: When these two join and combine, you will have the divine state of bliss.
1: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్, అవేర్నెస్, బ్లిస్.
0: Therefore the name has come, being awareness and bliss.
1: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
0: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
1: ఇది సర్వత్ర ఉన్నటువంటి విషయమే.
0: It is all pervasive.
1: సర్వులయందు ఉండినటువంటి ఒక తత్వమే.
0: It is the essence in every individual.
1: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
0: This being awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
1: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కానీ జీవి కానీ ఈ జగత్తులో కానరాదు.
0: There is no creature without these aspects, the being, awareness and bliss.
1: విష్ణుం విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండినటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
0: It is this principle of Brahman, the ultimate reality, which is present everywhere.
1: కాని ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకుని లేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, లభ్యు భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
0: వీ హ్యావ్ డెవలప్డ్ అటాచ్మెంట్ టువర్డ్స్ దిస్ ఫ్లీటింగ్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ద బాడీ. Therefore, we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
1: ee vedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moola karanam.
0: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
1: Evaraina neeku eduru taliginappudu meer ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu vaaru ememo cheptuntaru.
0: If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them.
1: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
0: The person would reply that his name is Ramayya, Krishnaya and so on.
1: మరొక పర్యాయము, మీ పేరేమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు, నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరును గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
0: నెక్స్ట్ టైమ్ వెన్ యూ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్, ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ అ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
1: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు, నేను ఇండియన్, నేను ఆఫ్రికన్ను, నేను పర్షియన్ను, ఈ విధంగా తన దేశమును గురించి పరిచయం చేసుకుంటాడు.
0: Furthermore, if you repeatedly ask him, "Who are you?" then he will introduce himself with the country he belongs to, that he is an Indian,
1: Nijamuga,
0: African, and so on.
1: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
0: In fact, he doesn't stand for the name given to him.
1: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
0: It is the name given to him by his parents.
1: నీ ఉద్యోగముల యొక్క పరిచయం కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
0: To introduce yourself by virtue of your profession is not
1: నీ వృత్తిని పురస్కరించుకొని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్నని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
0: You are introducing yourself by way of your profession and vocation, that's all.
1: ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూచినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయము గావించుకుంటున్నావు.
0: Further, you introduce yourself, identifying yourself with the country
1: నీ ఉద్దేశమునకు, ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేశమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
0: యాక్చువల్లీ స్పీకింగ్, యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ది కంట్రీ, ప్రొఫెషన్ ఆర్ ద నేమ్.
1: నీవు ఆత్మస్వరూపుడే.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
0: Even the body as such is a passing cloud.
1: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
0: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
1: కాని దేహమే నేను అనుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
0: If you consider yourself the body, you will never know the truth.
1: This is my body. ఇది నా దేహము.
0: You say that this is my body.
1: నేను దేహం కాదు.
0: I am not the body.
1: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
0: When you say this is my body, it means you are separate from your body.
1: కనుక నీవు బాడీవా లేక నీవు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివా?
0: Are you the body or you different from it?
1: ఈ విధముగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: If you inquire in this direction, you'll be able to understand spirituality.
1: నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు నన్ను తెలుసుకోగలవు.
0: If you know yourself first, you'll be knowing the divine.
1: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్, యు విల్ నో ది హోల్ కాస్మాస్ లేటర్.
1: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
0: యు కాల్ యువర్ సెల్ఫ్ ఐ, దిస్ ఐ ఈస్ డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
0: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ టోటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కానీ దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
0: ట్రూలీ స్పీకింగ్, దిస్ ఐ పర్టైన్స్ టు ఆత్మ అండ్ నాట్ టు ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: నీవెక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
0: వెన్ యు పుట్ ఎ క్వశ్చన్, వేర్ డు యు కమ్ ఫ్రమ్,
1: నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
0: You say that you are from London, America, Bangalore, Madras and so
1: on. కానీ ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటిది నీ దేహం కానీ నీవు కాదు.
0: It is your body that has come from that place and not you.
1: కనుకనే భాగవతము ఎచ్చట నుండి వచ్చిటికి నవ్వు, ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే గుట నైజము ప్రాణికోటికి.
0: Therefore, Bhagavata emphatically says, it's quite natural for the living creatures to go back to the place of origin.
1: కనుకనే నీవెక్కడి నుంచి వచ్చితివో అక్కడికే నీవు చెవి చేరాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ గో బ్యాక్ టు ద ప్లేస్ వేర్ యూ స్టార్టెడ్.
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్
1: ఎక్కడంలో లేదు. నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
0: ఇట్ ఈస్ నాట్ ఎల్స్వేర్, ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ విత్ ఇన్ యూ.
1: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: దైవత్వము నీ యందే ఇమిడి ఉంటున్నది.
0: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అక్షరము.
1: అక్షరం అనగా అద్వైతము అని.
0: అక్షర మీన్స్ నాన్ డ్యువలిజం.
1: ఇది ఏకాక్షరము అని.
0: దిస్ ఆల్సో కాల్డ్ ఏకాక్షరం.
1: ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది.
0: దిస్ ఏకాక్షరం ఇస్ ప్రైమల్ ఓంకారం.
1: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
0: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
1: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
0: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
1: ఈ ఏకత్వం అంటే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యూ ఫైండ్ ద డైవర్సిటీ.
1: ఈ అనేకత్వం నుండి ఏకత్వం కూడా ఇమిడి ఉంటున్నది.
0: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
1: ఇక్కడ అక్షరము
0: హియర్ అక్షరం
1: విభజించినప్పుడు ఆ అక్షరము ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
0: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇంటూ టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
1: క్షరం అనగా నశించేటువంటిది,
0: క్షరం ఇస్ పెరిషబుల్,
1: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము,
0: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్,
1: నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము.
0: సో దాట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇంపెరిషబుల్
1: అక్షరం నందే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
0: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
1: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
1: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
0: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
1: కానీ అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలిజన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
0: Muslims call God as Allah.
1: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: What is the meaning of this word Allah?
1: ఇది దైవము.
0: Allah means God.
1: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
0: Just as we say ఆత్మా, Muslims call him Allah.
1: ఆత్మా.
0: ఆ means ఆత్మ.
1: లా లయము.
0: లా means annihilation.
1: ఆత్మలో లయం కావటమే అల్లా.
0: లా is merger here. To merge in ఆత్మా is Allah.
1: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
0: క్రిస్టియన్స్ ఆల్సో
1: ఇక్కడ కూడా క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
0: దట్స్ హిస్ నేమ్.
1: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఇమిడి ఉంటున్నది.
0: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ది స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
1: సాలోక్యము.
0: సాలోక్య.
1: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
0: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
1: ఇంకా సామీప్యము దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
0: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ది డివైన్.
1: సారూప్యము ఆ రూపమునకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
0: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ది డివైన్.
1: సాయుధ్యము అందులో ఐక్యము.
0: సాయుధ్య మీన్స్ మర్జర్.
1: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక జీవితత్వములే.
0: Therefore, all these four phases speak of the same principle of oneness, the divinity, ultimately.
1: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి ఒక శక్తి.
0: That is the true power that safeguards the human life.
1: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
0: It's the physical power, it's not the worldly power that is important.
1: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
0: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
1: అందువల్లనే భగవంతుడు ఏ రూపము?
0: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్?
1: భగవంతుడికి ఏ రూపము లేదు.
0: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
1: ఇప్పుడు నీరుంది.
0: హియర్ ఇస్ వాటర్.
1: నీటికి ఏ రూపం ఉంది?
0: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
1: గాలి ఉంది.
0: ఎయిర్.
1: గాలికి ఏ రూపం ఉంది?
0: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్?
1: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
0: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ది టంబ్లర్.
1: కనుకనే దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
0: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ, గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
1: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ, సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
1: కనుక దైవత్వమునకు ఎట్టి రూపము లేదు.
0: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్.
1: అయితే సర్వగు రూపములు కూడా తానే.
0: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
0: All heads are his, all feet are his, all hands are his, ఎవ్రీవేర్ స్ప్రెడ్ ఆల్
1: అంతా తానైనప్పుడు తనకు ప్రత్యేకమైన భేదం ఎక్కడ ఉంటున్నది?
0: When everything is divine, where does this difference lie?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, రిజల్ట్స్ ఇన్ సచ్చిదానంద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితం అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if you
0: pursue it in a specific way.
1: We should not worry about that what had happened
0: or not. We should not worry about that what had happened
1: or not. Let's not bother of the future. That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రం మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి ఒక యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదములు యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరుగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi, past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dinni chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about it?
0: Ledu, nenu telusukovalani naaku chaala teevramainatti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagyavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnyavalka made all attempts so that he would drop this question.
0: కట్టగనబడికి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: Finally, యాజ్ఞవల్కే
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్కే said, oh king, reply to this answer to your question will put you to danger in future. It's not good to have reply for this question.
0: అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: దేర్ ఓన్లీ సెడ్ ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ది ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ ఓన్.
0: దైవం ఏమి సంకల్పించినప్పటికీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: Whatever God wills, it's bound to be good for everybody.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాడు.
1: It may be painful to begin with, but you will confer bliss ultimately.
0: కట్టగట్టుబడి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది కాదు.
1: యాజ్ఞవల్క హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు టెల్ యూ వాట్ యు వర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, బట్ యుల్ బి వెరీ మచ్ వరీడ్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్, ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్.
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: యు వర్ హర్
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: వైఫ్ నౌ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్ వాజ్ యువర్ మదర్.
0: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
1: He paid respects to Yajnavalkya immediately.
0: నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
1: This thought is also prompted by God.
0: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
1: The reply is also divine.
0: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
1: Everything is divine.
0: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పము చేతనే కూడినటువంటి కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: Thoughts and counter thoughts are prompted because of the divine will.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: Because he could know the truth, there could be transformation in him.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: Since then he has become a rajayogi.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజయోగములో రాజైనటువంటి వాడు.
1: Rajayogi means the king among
0: spiritual
1: aspirants. There's nothing beyond that.
0: కనుకనే కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
1: The pain and pleasure are the effects of responses born out of the human mind.
0: కనుకనే సుఖ దుఃఖీ సమయకృత్వ రాహు లాభి జయాజయ. సుఖదుఖములు రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: We should develop the spirit of equanimity to consider pain and pleasure equal.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాడు.
1: Therefore every word conveys a deeper sacred meaning.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: Today we say today is the birthday of Ganapati.
0: కానీ ఈ గణపతి అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్. నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: దేర్ఫోర్ గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్, హీఈస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీఈస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్, హీఈస్ కాల్డ్ గణపతి.
0: విగత విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి నీ ఒక నాయకుడు ఉండవచ్చును.
1: ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్.
0: నాయకుడు లేనటువంటి ఒక వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సిన్స్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్, హీ ఈజ్ ఆల్సో కాల్డ్ వినాయక.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదమును పొంది తదుపరి ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: Kanaka Bharatadesham nunde kaaka aneka pranthamulu endu kudanu aneka deshamulu endu kudanu ee Vinayaka pooja anetundidi ee naatidi kaadu.
1: It's not only in Bharat, in several foreign countries Vinayaka
0: pooja Rigveda kaalam nundi kudanu Vinayaka pooja anetundidi jarugutune vastuntundali.
1: Vinayaka is worshipped since Vedic times.
0: Kalpane tat purushaya vidname సత్యదేవాయ ధీమహి అనేటువంటి గాయత్రి మంత్రము ఉండేటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేదకాలం నుండి కూడాను ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక యొక్క పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నములను అంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతలతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక will see that all obstacles on the way of your pursuit will all be removed, ensuring safety and security.
0: ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటారు.
1: On all auspicious occasions we pray to
0: aithe evarevari manasuku bhavam taginattuga vaaru deenini arthamulu teesukuntuntaru.
1: Each one goes by the meaning basing on the mental level.
0: Parama bhaktulainatundi vaaru shastra sampannulainatundi vaaru veda shastra itihasa puranamulnu chakkaga telisinatundi vaaru

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థం.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: తెలుపు, ఆకాశము, రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: The Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of a sky.
0: Vishnu. Vishnu anaga emti? Sarvavyapakatvam ainatundi vaadu.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: Ambara dharam Vishnu. Suklam anaga telupudu. Ambaram anaga cloth. Danini dharinchinatundi vaadu neevu. Neevu sarvatra untunnavu.
1: Vinayaka, you have put on this white cloth, you are bright, you are all pervasive everywhere.
0: Shashivarnam chaturbhujam. Shashivarnamu aakasham yokka rangu.
1: Shashivarna, you are the complexion.
0: Ikkada maroka artham kuda undu. Shashi anaga chandrudu.
1: Shashi means moon.
0: Chandrudu anaga cheekatini dooram chesetunte vaadu chandrudu.
1: And Shashi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: He has four hands.
0: ఏమిటి ప్రాకృతమైనటువంటివి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు.
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, O God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandastaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka nastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamulaku aneka arthamulu kudanu sambhavistu untayi okoka samayalo.
1: At one time even word, a single word will have many interpretations and meanings.
0: Shuklam bharadharam vishnu tellani vastramulu dharinchi sarvavyaptiga ainatundi oka bhava vishnu ani bhaktulu poojiste deeniki viruddhamainatundi vaadu shuklam bharadharam vishnu tellani battalu mosedi.
1: When devotee prays to God, oh God, you wear the white cloth and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏ మాత్రం ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటారు.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth.
0: నమ చతుర్భుజం
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు. కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా విష్ణు, దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు విష్ణు వాద్యం.
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్న వదనం చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటారు. అది
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములంతా కూడా విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడాను దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వీ గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వీఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి.
1: Therefore we should think of the divinity which shines within in our heart.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today we don't need to go through big books, vidyarthulara, texts, students.
0: ee shastram aneetundi daanni aneka reetiluga meer talalto nimpukune badulu premato hrudayanni nimpukondi.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: Tannulu tannulu gnanaanni meer sampadinchedaniki badulu ఒక్క ఔన్సు ఆచరణలో పెట్టండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ అక్వైరింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్, బెటర్ యూ ప్రాక్టీస్ అన్ ఔన్స్.
0: ఆచరణలో లేనటువంటి ఎందుకు మీకు టన్స్ టన్స్ అంటే ఈ యొక్క శాస్త్ర గ్రంథంలో?
1: వై దెన్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఒక్క దీనిని మీరు చిత్తం అందించుకుంటే చాలు.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
0: ఈనాడు ఆకార మానవత్వం కాదు, ఈ జగత్తునకు మనం చూపవలసినటువంటి ఆచరణ మానవత్వం చూపాలి.
1: ఇస్ నాట్ ది హ్యూమన్ బై ఫార్మ్ దట్ ఇస్ నీడెడ్, హీ షుడ్ బి హ్యూమన్ ఇన్ హిస్ బిహేవియర్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రేపు రేపటి భారత ఉద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ బి వేస్టింగ్ అవర్
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్ అండ్ నోబ్లెస్ట్, ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: వేర్ డస్ దిస్ ఇంపార్టెన్స్ లై దెన్?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధములైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: ఎవ్రీబాడీ
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
1: ఫోర్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్,
0: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాత ఆనందమయం ప్రాప్తిస్తుంది,
1: ద విజ్డమ్ అండ్ ఫైనల్లీ ద షీట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ షీట్ ఆఫ్ బ్లిస్ వన్ హ్యాస్ టు
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం అందించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షి మృగాదులకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఈస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్.
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమేకుడను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒరే నాయన, నీవు నా అంశమే అని కూడా నువ్వు భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే, నీవు నా అంశమే.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్? వాట్

0: Therefore, you should keep
1: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
0: However, you can enjoy in this world with this body.
1: లోక సంబంధమైనటువంటి కృత్యంలో ఏమాత్రము నీవు మాన్నక్కర్లేదు.
0: Don't give up your worldly responsibilities and duties.
1: కర్మనే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మల్ని నీవు ఆచరిస్తురా.
0: Therefore, you should consider every activity as God's activity, divine.
1: కనుక మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడా మనకు ప్రాప్తించవు.
0: Then you will not have any problems or obstacles in life.
1: కనుక నీ విఘ్నత్వం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో.
0: Therefore, this kind of obstacle will follow you like a shadow.
1: ప్రతి ఒక్కటానికి కూడా మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
0: Everything will have these two aspects, good and bad.
1: చీకటి లేకపోతే లైట్ నికు విలువే లేదు.
0: Without darkness, light has no value.
1: ఆకలే లేకపోతే అన్నాన్నే మనం ఆశించము.
0: If you are not hungry, you don't need food at all.
1: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
0: Without misery, you don't expect happiness.
1: ఆనందము మన యొక్క స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: సచ్చిత్ ఆనందమే.
0: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
1: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైతే కాలేదు.
0: Then how is it that you are not the recipient
1: of that bliss? నీవు దేహ దృష్టి అందే నీవు జీవిస్తున్నావు.
0: Because you live, carry on your life journey.
1: దేహము యొక్క ఉపాధి. నీ దేహం యొక్క ఉపాధి.
0: యువర్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్
1: ధరించినటువంటి వస్త్రం అది.
0: ఇట్ ఇస్ లైక్ ద డ్రెస్ యు హావ్ ఆన్.
1: కానీ నీ బాడీ కాదు.
0: బట్ యు ఆర్ నాట్ ద
1: బాడీ. లైక్ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: బాడీ డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్. అది నీ యొక్క దివ్యత్వం.
0: డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో యువర్ కాన్షియన్స్. దట్ ఇస్
1: నీ కాన్షియన్స్. నీవు ఫాలో చేస్తూ రావాలి.
0: సో యు షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఇదంతా బాడీ. డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని.
0: The body which is bound to die.
1: దేహము నిరంతరము మారుతూనే ఉంటుంటాయి.
0: బాడీ చేంజెస్ ఎవ్రీ డే.
1: బాల్యము, యవనము, వార్ధక్యము, మూడు మార్గము బయలుదేరుతుండాలి.
0: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్ హుడ్, యూత్ అండ్ ఓల్డ్.
1: దేహం మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
0: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
1: కనుక మనసు మారాలి.
0: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
1: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
0: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్, మ్యాన్ విల్ చేంజ్.
1: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
0: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఇస్ అవర్ మెంటాలిటీ.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
0: మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
0: యూ కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
1: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
0: యూ హ్యావ్ కెమెరా.
1: ఈ కెమెరా ఇటువైపు తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యూ విల్ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు డైరెక్షన్ ఆఫ్ హూమ్ యూ టర్న్ యువర్ లెన్స్.
1: దీంతో పడిపోతుంది.
0: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే, యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
1: కాబట్టి ఎటువైపు తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్,
1: నీవు ప్రకృతి వైపు తిప్పినప్పుడు ప్రకృతి అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
0: దేర్ ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్ టు ది వరల్డ్, ది వరల్డ్ ఇస్
1: మైండ్. ఒక లెన్స్ అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
0: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్, యూ విల్ హ్యావ్ డివినిటీ పిక్చర్.
1: ఇంకా అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
1: ఇది ఒక లాక్.
0: హియర్ ఇస్ ఎ లాక్.
1: ఇది ఒక కీ.
0: దిస్ ఇస్ ఎ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టి,
0: ఇఫ్ యు పుట్ ఇట్ దేర్,
1: టర్న్ లెఫ్ట్ సైడ్,
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్,
0: ఓపెన్,
1: టర్న్ రైట్ సైడ్,
0: టర్న్ రైట్ సైడ్
1: లాక్,
0: ఇట్ గెట్స్ లాక్.
1: కానీ సేమ్ లాక్, సేమ్ కీ,
0: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
1: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
0: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: నీ హృదయమే లాక్.
0: యువర్ హార్ట్ ఇస్ ఎ లాక్.
1: నీ మైండ్ ఏ కీ.
0: యువర్ మైండ్ ఇస్ ది కీ.
1: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్, టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్.
0: ఇఫ్ యూ టర్న్ గాడ్ సైడ్ ఇట్ ఇస్ లిబరేషన్. ఇఫ్ యూ టర్న్ వరల్డ్ సైడ్ ఇట్ ఇస్ అటాచ్మెంట్.
1: ఉన్నది రెండు ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: టర్నింగ్ డిఫరెన్స్ ఉంటుంది.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: కనుక నేను దేహం వైపు తిప్పుకున్నప్పుడు నీకు బంధనం ఏర్పడుతుంటుంది.
0: ఇఫ్ యూ జస్ట్ టర్న్ వరల్డ్ వైడ్ వరల్డ్ సైడ్ ఇట్ లెట్ బాండేజ్.
1: నీవు కాన్షియన్స్ వైపు తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటాది. మనోమూలం విధం జగత్తు. జగత్ అంతా మనసు యొక్క స్వరూపమే.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
0: ఆల్ సెన్సెస్ ఆర్
1: ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే.
0: దేర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కాబట్టి కన్నుతో చూసేది ఆ మనసే.
0: దేర్ ఫోర్ ఇట్ ద మైండ్.
1: చెవితో వినేది మనసే.
0: అండ్ త్రూ ది
1: మనసు విచారించేది మనసే.
0: ఇట్ ఆల్సో ఇన్
1: చేతులతో పనిచేసేది మనసే. అంతా మనసే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద మైండ్.
1: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట మనం మార్చుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ చేంజ్ ది మెంటాలిటీ.
1: ఎట్లా మార్చాలి?
0: How to change?
1: మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: We should direct our mind God word.
1: Work will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో.
0: You may do your household work.
1: This is God work. God work. God
0: then
1: work.
0: It gets transformed into God's
1: work. నీ వర్క్ మార్చనక్కర్లేదు.
0: You don't need to give up your work.
1: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు.
1: నీవు చేయి, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: కానీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థం అనుకోవాలి.
0: బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఈ విధమైన సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతన్లే మనకు ప్రాప్తిస్తాయి.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ సచ్ గుడ్
1: సచ్చింతన్ వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
0: యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ దట్ విల్ లీడ్ టు గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.

0: When you resort to good action, good activity, you'll have good rewards in turn.
1: Kanuka.
0: So.
1: Manamu. పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటే అన్ని దైవ భావంతో మనం చూడాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
0: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: కనుకనే మనం చేసేటువంటి కూడా నువ్వు మంచిగా చేయి.
0: సో వీ షుడ్ డూ గుడ్ ఎవ్రీ టైమ్.
1: మంచిగా చూడు.
0: Let's speak
1: మంచిగా విను.
0: లెట్స్
1: చెడ్డ దానికి అవకాశమే ఇవ్వద్దు.
0: నెవర్ గివ్ స్కోప్ టు బ్యాడ్ లిసనింగ్.
1: ఇది ఇది పెద్ద సాధన.
0: దిస్ ఇస్ ద బిగ్
1: సాధనగా ఏమిటి? ధ్యానమో జపమో యోగమో ఇవన్నీ చేయటం సాధన కాదు.
0: స్పిరిచువల్ పాత్ డస్ నాట్ మీన్ జప ఆర్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్ గుడ్ కాండక్ట్
1: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంతో ప్రవేశించడమే సాధన.
0: టు జస్ట్ step out of this ephemeral and get into that which is immortal is spiritual pursuit.
1: Kanukane manlo undetundi bhavamulaku badalakanta moolakaranam adiye.
0: If this is the cause for all the suffering
1: and
0: misery,
1: what is the way of immortality?
0: What is the way to immortality?
1: Removal of immorality is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immortality adiye manaku nijamaina margamu.
0: That is the true path.
1: Adiye rajamargamu.
0: That is the royal path.
1: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియా.
1: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
0: At times there will be certain feelings of anger and also greed. There are all
1: manavata vilavalanu manam penchukovali.
0: We should develop human qualities.
1: Manavata vilavalu emiti?
0: What are human values?
1: Daya manavata vilava.
0: Compassion.
1: Adiye motta motta hrudaya. Hrut plus daya hrudaya. Adiye mana yokka daya.
0: Hrudaya hrut plus daya compassion.
1: Adiye compassion.
0: Compassion.
1: Aa compassion manam penchukovali.
0: We have to develop this compassion.
1: Eppudu ee dayanu manam penchukuntamo?
0: When once we develop this,
1: prema sahajanga pravesistundi.
0: Love enters there naturally.
1: Kabatti love is God, live in love.
0: Love is God, live in love.
1: Aa premane manamu abhivruddhi parchukovali.
0: We have to develop that love.
1: Mana hrudayanni nippukosindi premato kaani gnanamto kaadu.
0: We have to fill our hearts with love, not with knowledge.
1: ఈ వరల్డ్లీ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
0: వరల్డ్లీ నాలెడ్జ్ ఈస్
1: యూస్ వరల్డ్లీ లైఫ్ కు మాత్రమే వరల్డ్లీ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
0: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డ్లీ
1: లైఫ్. కేవలం బుకిష్ నాలెడ్జ్.
0: దిస్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కాదు, హృదయాన్ని పెట్టుకున్న ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
0: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
0: ఇట్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్. Take to action.
1: అదే ఆదర్శవంతమైన జీవితము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియల్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యా విధానంలో పరా సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
0: As this modern education system is not running along that sound lines, we find so many defects.
1: విద్య యోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలను దైవంబు. విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
0: Is education that should make you feel humble.
1: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణము.
0: This humility is good jewel to your life.
1: Beautiful jewel.
0: A beautiful jewel.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
0: Today we are not having that beautiful jewel.
1: ఈ వినయములో ఉండినటువంటి గౌరవత మరెక్కడా కనిపించదు.
0: We don't understand the greatness in humility.
1: సద్గుణములు
0: good virtue
1: సద్బుద్ధి
0: good mind
1: satya nirati
0: adherence to truth
1: bhakti
0: devotion
1: krama shiksha
0: discipline
1: kartavya palanamulu
0: duty
1: nerpunade vidya.
0: It is the education that teaches all these six.
1: Vidyarthi nirvavalayu
0: students should learn these things.
1: ఇవి మనం నేర్చవలసింది.
0: వీ షుడ్ లెర్న్ దెం.
1: దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాం ఈనాడు.
0: బట్ టుడే వి ఆర్ లెర్నింగ్ జస్ట్ ఆపోజిట్ కాంట్రడిక్టరీ థింగ్స్.
1: అది మనకు సంబంధించింది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ
1: విద్య అర్థైతేది విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
0: ద వన్ హూ వాంట్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ విద్య.
1: విద్య విద్య
0: విద్య ఇస్ విద్య.
1: యా ఏది
0: యా దాట్
1: విజ్ఞానము ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అదే విద్య.
0: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
1: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దట్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద నాన్ డ్యూయలిజం ఇస్ ది ట్రూ విజ్డమ్.
1: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
0: దేర్ఫోర్ వి మస్ట్ ఫైండ్ అవుట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
1: ఇంతమంది ఉన్నారు, బీయింగ్స్ ఆర్ మెనీ.
0: సో మెనీ ఆర్ హియర్, బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్,
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: నేషన్స్ ఆర్ మెనీ,
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: బట్ ఎర్త్ ఈజ్ వన్,
0: బట్ ఎర్త్ ఈజ్ వన్.
1: స్టార్స్ ఆర్ మెనీ,
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్కై ఈజ్ వన్,
0: స్కై ఈజ్ వన్.
1: కౌస్ ఆర్ మెనీ,
0: కౌస్ ఆర్ మెనీ.
1: మిల్క్ కలర్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ,
0: జ్యూవెల్స్ ఆర్ మెనీ.
1: గోల్డ్ ఈజ్ వన్,
0: గోల్డ్ ఈజ్ వన్.
1: ఈ తత్వాన్ని అనేకత్వం నుండి ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
0: వీ హావ్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
0: దట్ ఈస్ ది ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత
0: టుడే వి ఆర్ ఇంటెలెక్చువల్స్, నో డౌట్.
1: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
0: దేర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ డైవర్సిఫై, అబ్జర్వ్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
1: కాదు విద్యా విధానము,
0: ఇట్స్ నాట్ ది ట్రూ.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
0: ఎ వర్చ్యూస్ పర్సన్ షుడ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
0: This must be recognized by students today.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
0: When once you know the truth, you will go along the right path.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
0: Today is a sacred day, వినాయక చతుర్థి.
1: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతనికంటే మరొక నాయకుడు లేడు.
0: He has no master.
1: సర్వులకు నాయకుడు ఒక్కడే. Master is one.
0: Master is one.
1: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
0: You just
1: mere master.
0: You are the master.
1: See, this is my nose.
0: This is my nose.
1: This is my ear.
0: This is my ear.
1: This is my eye.
0: This is my eye.
1: This is my tongue.
0: This is my tongue.
1: This is my hand.
0: This is my hand.
1: This is my leg.
0: This is my leg.
1: But who am I?
0: Then who am I?
1: Question is good.
0: Put a question.
1: This is my nose.
0: This is my nose.
1: My nose.
0: My nose.
1: But who am I?
0: Then who am I?
1: My ear.
0: My ear.
1: But who am I?
0: Then who am I?
1: My tongue.
0: My tongue.
1: But who am I?
0: But then who am I?
1: Eyes, nose, ivanta kudu instruments. Anta instruments.
0: Eyes, nose, tongue, they're all instruments.
1: You are the master.
0: You are the master.
1: Intakante master marokare em kavali.
0: What more you want?
1: Kalukane vinayakudu anaga master.
0: Vinayaka.
1: Athaniki maroka nayakudu ledu.
0: Vinayaka means master, none beyond.
1: Kabatti meerandaru vinayakule.
0: So all of you are embodiments of Vinayaka.
1: Rankuledi kani ఆ యొక్క జ్ఞానం నీలందు ఉంటున్నది.
0: యు డోంట్ హావ్ దట్ ట్రంక్ బట్ యు హావ్ దట్ అవేర్నెస్.
1: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
0: దేర్ఫోర్ బుద్ధి ది ఇంటెలిజెన్స్, సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
1: కనుక ఈ నాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
0: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
1: అనగా ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్.
0: వన్ షుడ్ హావ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద మాస్టర్.
1: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: మై ఇన్స్ట్రుమెంట్స్, మై పనిముట్లు, నా పనిముట్లు.
0: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
1: కాబట్టి నేనే ఓనరు.
0: సో ఐఎమ్ ద ఓనర్.
1: నేనే మాస్టర్,
0: ఐఎమ్ ద మాస్టర్.
1: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
0: You develop this truth.
1: ఇంతకంటే మరొక సాధన అక్కర్లేదు.
0: You don't need to undertake any spiritual path.
1: అనవసరంగా కాలంను వ్యర్థం చేయకండి.
0: Don't waste time unnecessarily.
1: కనుకనే time is God.
0: So time is God.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కనుకనే time waste కాకుండా I am the master. నేను మాస్టర్ అయినటువంటి వాడు. ఎట్లాంటి మార్గంలో ఉండాలి? నేను అందరికి ఐడియల్ మార్గంలో ఉండాలి.
0: సో నెవర్ వేస్ట్ టైం. ఫీల్ దట్ యువర్ ద మాస్టర్ సో దట్ యువర్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ఈ మాస్టర్ ఏంటంటే ఎప్పుడు మీకు లభ్యమవుతుంది?
0: దెన్ వెన్ డూ యూ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఎ మాస్టర్.
1: అంతా భగవత్ అర్పితం గావించాలి.
0: You offer everything to God.
1: Everything is instruments.
0: All the rest are instruments.
1: కనుకనే నేను మాస్టర్ గా ఉన్నాను. నేను మాస్టర్ కూడా మాస్టర్ కి చేరిపోవాలి.
0: I am the master. I must be one with the master.
1: కనుకనే నీవు become master.
0: And become master.
1: నీవు మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనుకుంటే నీవు become master. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: As you feel and think that you are the master, you become the master.
1: కనుకనే మీరు మాస్టర్స్ గా కావాలి.
0: సో యూ షుడ్ బి మాస్టర్స్.
1: అనగా మాస్టర్ అంటే ఏమిటి?
0: వాట్స్ హూ ఇస్ దిస్ మాస్టర్?
1: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు.
0: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్.
1: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతాడు.
0: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్.
1: మీరు మాస్టర్స్ గా ఉంటుంది.
0: యూ షుడ్ బి మాస్టర్.
1: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్.
1: అనగా ఏమిటి? ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి.
0: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్.
1: మీరు మొట్టమొదటి పుట్టినదాన్ని మీరు దైవస్వరూపులే.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్.
1: మీకు అందరికీ తెలుసున్న అనేక ప్రయాణం చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ అస్ మెనీ టైమ్
1: పూర్వము,
0: అర్లియర్,
1: కొంత 100 సంవత్సరాల పూర్వము,
0: 100 ఇయర్స్ బిఫోర్,
1: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల.
0: It was those days when English was newly introduced.
1: Amanni pilchevaru, God man, God man, God man, God man, and pilchevaru.
0: They used to address everyone as God man, God man.
1: ఈ గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్ అని పిలుస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ ఇస్ అడ్రెస్డ్ లైక్ దిస్.
1: క్రమక్రమేణ ఈ లాంగ్వేజ్, ఈ ఆంగ్ల భాష చాలా కొంచెం వరకు స్ప్రెడ్ అవుతూ వచ్చేసేసింది.
0: ది లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ప్రెడ్ ఫార్ అండ్
1: వైడ్. ఈ గాడ్ మ్యాన్ అనేటువంటి దాంతో ఇంకొక సున్నం చుట్టారు.
0: To this word God man, another zero is added.
1: God man poyindi good man annaru.
0: So in the place of God man, the word good man has come.
1: తర్వాత ఈ గుడ్ అనేటువంటిది మరి పోతూ వచ్చింది.
0: అండ్ దిస్ వెంట్ ఆన్ ఫర్ సమ్ టైం.
1: అప్పుడు గుడ్ బై, గుడ్ బై అని చెప్తూ వచ్చారు.
0: లేటర్ దే సెడ్ గుడ్ బై.
1: మ్యాన్ పోయింది, ఎందుకంటే మ్యాన్ క్వాలిటీస్ లేవు అక్కడ.
0: మ్యాన్ ఈస్ గాన్ బికాస్ దేర్ నో మ్యాన్ క్వాలిటీస్.
1: గుడ్ బాయ్, గుడ్ బాయ్ అన్నారు.
0: దెన్ దే స్టార్టెడ్ కాలింగ్ గుడ్ బాయ్.
1: తర్వాత గుడ్ కూడా పోయింది.
0: లేటర్ గుడ్ ఈస్
1: ఆల్సో బై బై బై బై అనుకుంటూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఇట్ ల్యాండెడ్ అప్ దిస్ బై బై.
1: కళాతుడికి ఇప్పుడు బై నిలిచిపోయింది.
0: అండ్ ఓన్లీ బై దట్ హస్ కమ్.
1: గుడ్ పోయింది, గాడ్ పోయింది, బాయ్ పోయింది, మ్యాన్ పోయింది.
0: గుడ్, God, boy, man, all are lost with the times.
1: ఇది మనం నేర్చుకోవాల్సింది.
0: ఇస్ దిస్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు నో?
1: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి.
0: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైమ్.
1: ఆల్వేస్ గాడ్ మ్యాన్.
0: యు ఆర్ ఆల్వేస్ ఎ గాడ్.
1: గాడ్ ఇస్ బీయింగ్. చే మార్పు చెందేటువంటి వాడు కాదు.
0: గాడ్ ఇస్
1: ఆల్వేస్ బీయింగ్.
0: గాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్, చేంజ్లెస్.
1: కనుక ఉన్నాడు, అదే సత్, చిత్, ఆనందము.
0: దట్ ఇస్ బీయింగ్, అవేర్నెస్ అండ్ బ్లెస్.
1: ఈ మూడు కూడా మానవుని ఎందే ఉంటుంది.
0: ఆల్ ది త్రీ ఆర్ విదిన్ మ్యాన్.
1: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
0: సచ్ ఎ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
1: ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడా అప్పటికప్పటికి కదిలిపోయే మేఘాలే.
0: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: పాసింగ్ క్లౌడ్స్,
0: పాసింగ్ క్లౌడ్.
1: ఒక్కటైనా పర్మనెంట్ లేదు.
0: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్.
1: మనీ కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్.
0: దే ఆల్ కమ్ అండ్ గో. మనీ కమ్స్ అండ్
1: గోస్. బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. దాన్ని పెంచుకోవాలి.
0: మనీ కమ్స్ అండ్ గోస్, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: కనుక అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అండ్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా.
1: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ బుకిష్ నాలెడ్జ్.
1: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్.
1: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
0: ఆల్సో జనరల్ నాలెడ్జ్.
1: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఎబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్.
0: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్. లాస్ట్.
1: చక్కెర ఎట్టుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు, ఏమి చెప్పలేడు.
0: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్.
1: కానీ దాన్ని కొద్దిగా నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు.
0: వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్, హీ కెన్ హీ కెన్ టేస్ట్ ఇట్.
1: అనుభవించి ఆనందించేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్.
1: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము.
0: యూ షుడ్ attain divinity, you should reach God, that is the highest accomplishment.
1: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
0: యూ షుడ్ ది రెసిపియంట్ ఆఫ్ ద డివైన్ లవ్.
1: దైవం యొక్క దయను సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో రెసిపియంట్ ఆఫ్.
1: మనం సాధించవలసింది అదే, కానీ ఇవన్నీ కాదు.
0: దట్ ఇస్ ది ట్రూ ఎక్స్పీరియన్స్.
1: ఏ నాటికైనా ఒక నాటికి వదిలిపెట్టి పోవాల్సింది.
0: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ యూ మస్ట్ గివ్ అప్ సమ్ డే ఆర్ అదర్.
1: అవి నిన్నైనా వదులుతాయి, లేక నీవు దాన్నైనా వదులుతావు.
0: ఐదర్ యూ విల్ గివ్ అప్ ఆర్ దే విల్ డ్రాప్ యూ.
1: కానీ వదలనేటువంటిది ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్
1: బంధువులందరూ వాకిటి తాకనే వల్ల కాటికే వత్తురు.
0: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
1: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా.
0: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యూ ఆల్ ది టైమ్.
1: ఆల్ ది టైమ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: గాడ్ ఈస్ విత్ యూ ఆల్ ది టైమ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు.
0: ది వన్ హూ రిసీవ్స్ సచ్ గాడ్స్ లవ్, his life is redeemed.
1: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గోల్ను మనం సంపాదించాలి.
0: we should attain, reach the divine goal.

ರಸಿಕದನಾವ ಏಕ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ.

జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై గోవింద కృష్ణ.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: പൂർണപ്രേമയന്ദു പുട്ടുമു സൗഖ്യന്ദു സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുന്നു പൂർണപ്രേമയന്ദു പുട്ടുമു സൗഖ്യന്ദു സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുന്നു.
2: You will have saukhyam, happiness, and you will have peace of mind, shanti and supreme peace. These are available only in the real love.
1: Prema lekayuma, prema lekayuma, shemangu ledaya. പ്രേമ ലേഖയുന്ന ക്ഷേമം പോലെയ സത്യസായി മാട പ്രേമവൂട സത്യസായി മാട പ്രേമവൂട.
2: If you are bereft of love, there is no ക്ഷേമ for you. This is this word of Sai, the spring of love, stream of love. This world of sorry is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
1: Love.
2: Love. In love, if you do not have love, there is no khema at all. This world of sorry is spring of love. Stream of love.
1: Khema sarupulara.
2: Embodied love.
1: Embodiment
2: of love.
1: Nananam Ganamuttamam. Prapanchamalo enniyo vidhamulainatundi jnanamulu untunnavi.
2: In the world, there are several varieties of knowledge.
1: Sangeeta, Sahitya, Nrutya, Chitra, Silipi, ityadi jnanamule kaka లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు.
2: By the knowledge of self, one can have peace and happiness.
1: అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు.
2: The grammar rules, therefore the grammar rules, నహి నహి రక్షతి, they cannot save you when death comes. So says ఆచార్య శంకర.
1: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు.
2: ఆల్ దీస్ నాలెడ్జెస్, వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్, దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ, లౌకిక ఆనందం, సెక్యులర్ హ్యాపీనెస్.
1: కానీ ఆత్మజ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
2: ది సెల్ఫ్ నాలెడ్జ్ కెన్ గివ్ యూ ది ఎటర్నల్ పీస్ ఫర్ యూ.
1: ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
2: సెల్ఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ అండ్ ది సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్.
1: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృతిత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
2: Atmajnana will make you to see unity and diversity and immortality and mortality.
1: Iti pavitramayatunti sushtitthunu pavitramayatunti yukka divyamarumaya margamulu prabodhin chetvantadi adhyatmika jnanam.
2: The adhyatmika jnanam is that which gives you this divine knowledge.
1: Aite ee jnanamunaku aadharam emiti.
2: What is the basis for this knowledge?
1: Deeniki నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
1: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరము.
2: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
1: ఈ కర్మలు సదాచారముచే, సత్వవర్తనచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై గుడ్ కండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ you must perform this satyakarma, nitya karma, this sadachara.
1: Iti ekaka pavitramayatanti Bharata, Bhagavata, Ramayana, Gita, Upanishattu, Brahma Sutram, ityadi pavitra grantharulu kudanu patumpa cheyadani kudanu upayoginchukuneetundi kudanu satkarmale.
2: The satkarma is that which makes you to read the holy scriptures, Bhagavata, Bharata, Ramayana, Upanishad, etc.
1: దాను గంధాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది కర్తలు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
2: Those karmas, the actions which are described in the Shastra are all satkarmas.
1: అయితే లోక సంబంధమైన విద్యను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును.
2: A person learned in the secular vidya may be a great scholar, may be a great pandit, may be a great educationist also.
1: సర్వజ్ఞుడు కాలేడు, సర్వదేశుడు కాలేడు, సర్వజ్ఞుడు.
2: ఈ కెనాట్ బికమ్ ఆమ్నిషియట్.
1: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య.
2: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ పాప్. ఆత్మ విజ్ఞాన ది పాప్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
1: తర్వాత శోకమాత్మ విద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
2: ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
1: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవడానికి వీలు కాదు.
2: బై అదర్ పాత్ యు కెనాట్ కాన్కర్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్.
1: శోకమును తప్పించి, ఆనందమును ఇప్పించి, ఆవేదనను అణగించి ఆత్మానందం చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అది ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య? వి మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
1: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరూ కూడా అర్హులే.
2: ఆర్ చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య? ఓల్డ్ పీపుల్, ఉమెన్, మెన్, ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య.
1: విద్య చేత కీర్తి గౌరవం ప్రతిష్టను కూడా అందుకోగలరు.
2: బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్. హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ హిమ్. By having laukika vidya, the secular education, man may become, man may satisfy his desire.
1: కాని ఆత్మ విద్య చేత దైవాను కుటుంబకే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి.
2: By the knowledge of self, he will become a fitting person for the grace of God and enjoy the supreme happiness.
1: కనుక ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందు కాని, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందు కాని, కులమత సౌఖ్యములు ఎందు కాని ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది క్యాష్, ఫీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ నెసెసరీ.
1: వాల్మీకి యౌవని వంశమందలి వాడు.
2: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్?
1: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే.
2: నందన, ఇన్ విచ్ విలేజ్ యువర్ బాన్?
1: ధరకు చేయుండెంత ధనము కలిగి ఉండే.
2: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేలా?
1: గజరాజు ఏ విద్య కలిగి ఉండే ఎంత వయసు కలిగి ఉండే వసుదృహుంతెంత వయసు కలిగి ఉండే తిమ్మణికెంతటి తెలివి ఉండే కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తువస్నాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధములు లేదు.
2: నాస్తి చేసి జాతి విద్యా రూపకుల కలగ్రయా విభేదాలు ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ ఫ్రీజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
1: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
2: లార్డ్ కమ్స్ టు హిమ్ ఈ హ్యాండ్ డివోషన్ ఫర్ హిమ్
1: నీవు ఈ తులసి జడములకు తూగుదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ డివైడ్ విత్ దిస్ ఫెస్టివల్ లీవ్ తులసి దాన్.
1: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: యో మద్భక్త సమీభ్య
2: ది యోగి ఈజ్ ద డియరెస్ట్ టు మీ డియరెస్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
1: నన్ను భక్తితో కొనికేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: సో సేస్ దోస్ డ్యూటీస్ హు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
1: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
2: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
1: నెగ్లెక్ట్ ఆర్
2: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో.
1: దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
1: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
2: స్వామి వివేకానంద సెల్ఫ్ that you should have faith in yourself first.
1: Kanuka mottamota manavunaku oka divyamainatundi oka vishayam paina sampurnamainatundi vishwasamanu pechukovali.
2: Human being should develop faith in the divinity first.
1: Ee raati vidyalu laukika sambandhamainavai ainappatikini ihamuna sukimpa hema taraka vidya paramuna sukimpa బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి.
2: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్. బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
1: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేరదు.
2: విథౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే లౌకిక విద్యలను కూడాను మీరు అలక్ష్యం చేయరా.
2: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
1: చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం.
2: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
1: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడాను ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడాను నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
2: వాల్మీకి అండ్ వ్యాస దే ఆర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్. దేర్ఫోర్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దే ఆర్ ఆనర్డ్ బై ఎవ్రీబడి అండ్ దే హావ్ రిటన్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
1: పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడా కొంత ఆదరణను తీసుకుంటున్నాయి.
2: దో సేజెస్ through ancient Purana, therefore we can understand they were also well-versed in secular Vidya also.
1: Lokamulandu gala samasta padarthavulu kani సమస్త లోకములు కానీ దైవం ముందే ఇవిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
1: కనుక భగవంతునికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు, పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
1: అతను ఆశించేటువంటి
2: మరొకటి లేదు,
1: అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
1: అందుకోసమని పోతన చెప్పాడు, బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం బుధమర్చనలవియగుని.
2: దట్స్ వై ది గ్రేట్ పోయట్ పోతన హాస్ సెడ్ యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ, ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడెడ్ బై యూ, హౌ కెన్ ఐ విజిట్ ఎ టెంపుల్ ఫర్ యూ.
1: కోటి టూ

0: are very, very effulgent, like crores and crores of sun. Before you, how can I offer a small light?
1: Sarvaji Ulayandu Satyarinkidiniku Sariyaina Peda Satyamaguna.
0: You are the indwelling reality of all beings. How can I name you by a particular name?
1: Brahmandamantata Bojjalonu Natti Bojja Bojjamuniku Pettataguna.
0: The entire world, the universe, is in your stomach. How can you offer you food for you?
1: What's the
0: entire world is telling us, that
1: Kevalamu, Manavuri yokka bhakti nimittamai, Manavuri yokka prema nimittamai, Manavuri yokka ananda nimittamai, Bhagavantunaku కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఈశ్వర సర్వభూతానం, ఈశా వాస్యమిదం సర్వం, వాసుదేవ సర్వమిదం, సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం లేనిటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీ ఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్మ్ అట్ ఆల్.
1: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుట కూడాను అవకాశం ఉంటుంది.
0: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యూ విల్ బికమ్ ఫేమస్ అండ్ యూ కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
1: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా నువ్వు అభ్యసించలేదు.
0: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: నిరంతరము దేవిని ఆరాధన చెంది తన యొక్క మనసును తాదాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు.
0: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
1: అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభిరుచి లేదు.
0: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
1: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితమును అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ ఉంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితం ఆనందంగా గడిపేటువంటి వాడు.
0: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
1: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
0: He was illiterate actually. He was unable to even pronounce that word pension.
1: కాని ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వారైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి నుంచి వచ్చిన కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడుగా నిలిచగలిగాడు.
0: దోజ్ వాజ్ వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ సెక్యులర్ లెర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఇస్ వర్షిపింగ్ హిమ్ టుడే. ఎవరి వేర్ యూ ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ ఈ హానర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
1: అదే విధంగానే దారిని గుర్తుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్దీపిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే.
0: ఏ డజా ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అనే కొంత లవ్ ఫర్ గాడ్.
1: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా భగవంతుని పైగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు.
0: ప్రహ్లాద రాక్షస
1: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
0: హీ బికేమ్ గ్లోరియస్ అండ్ ఎ ప్యూర్ పర్సన్ బై అకౌంట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకుని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
0: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరి పర్సన్ ఆనర్స్ హిమ్ వర్షిప్స్ హిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
1: ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
0: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
1: భక్తికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులకును సర్వజీవులకును దేవతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
0: ఆర్ డివోషన్ టువర్డ్స్ గాడ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్, ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
1: కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గం నందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
0: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్
1: భక్తి. భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, క్షేత్రములు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
0: భక్తి ఇస్ నాట్ గోయింగ్ ఆన్ టు ప్లికేజెస్ రిపీటింగ్ ది జప, ఇట్ ఈస్ నాట్ భక్తి.
1: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే, భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమభావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం.
0: Undying the pure love for God is bhakti.
1: It is swartha rahitamainatundi.
0: It is selfless in its nature.
1: It is dosha rahitamainatundi.
0: It is bereft of any defect.
1: Nishchalamainatundi.
0: It is perfect eternal.
1: Nirmalamainatundi.
0: It is pure.
1: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట స్వార్థక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
0: దట్ డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ప్రాప్త.
1: ఈ ప్రాప్త మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్.
1: నేను ఎవరు?
0: హుయామై?
1: ఈ దేహమా నేను?
0: ఇదేంటి బాడీ?
1: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి?
0: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. వై షుడ్ ఐ కాల్ దిస్ ఈస్ మై బాడీ?
1: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
0: మై బాడీ వెన్ యూ సే దిస్ ఈస్ మై బాడీ, బాడీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
1: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
0: ఇఫ్ యూ సే మై హార్ట్, హార్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, యు ఆర్ ది ప్రొసెసర్ ఆఫ్ ది హార్ట్.
1: ప్రతి మానవుడు ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ గుణమై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో వీ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
1: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: మై ఈస్ ది పర్మనెంట్.
1: అంటే అన్నింటి ఎత్తుకులను సాక్షిభూతమైనటువంటి
0: ఇట్ ఈస్ ది ఫిక్స్డ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్.
1: అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
0: దట్ ఈస్
1: కాన్షియస్,
0: దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దానికి చైతన్యముడి కూడా చెప్తారు.
0: ఇట్ ఇస్ ఆల్సో దాని చైతన్య.
1: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుందని.
0: ఈ చైతన్య ఈజ్ ఆల్ పర్వేయింగ్.
1: ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు.
0: ఈ చైతన్య ఇస్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
1: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది. ఇస్ ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఈ కాన్షియస్నెస్ ఇస్ చిత్, ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈస్ ఇన్ యూ, ఇట్ ఈస్ ఎవర్వేర్.
1: కనుక అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
0: టు రియలైజ్ దట్ చైతన్య, సార్ చైతన్య,
1: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: దిస్ చైతన్య ఈజ్ ఆల్ పర్వేయింగ్.
1: ఆ చైతన్యమునే చిత్ అని చెప్పి

0: to realize that Chaitanya, in this world we are having opportunity.
1: The antarmukham kavali.
0: The mind must be enthralled.
1: దృష్టిని అంతర్ముఖము భావించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతము నందు నేటి నేటి నేటి నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ బాడీ ఇస్ నాట్ మైండ్ ఇస్ నాట్ బుద్ధి ఇస్ నాట్ చిత్తం ఇస్ నాట్ ఐఆమ్ ఐ ఐఆమ్ ఐ ఐఆమ్ ఐ ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
0: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్ట్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సంతక్షణ భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
0: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో ఇస్ కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
1: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
0: టు సర్చ్ ఫర్ గాడ్ there is no separate path for that.
1: Sarvatra undinatuvanti oka divyatvanni ekkadaina kudalo manam sandarshinchavachu.
0: Divinity is everywhere, therefore you can see that everywhere.
1: I see nirguna nirakara parabrahmamainatuvanti tattvamu saguna sakaramto kontha aadharanni teeskovali.
0: The nirguna which is formless and nameless has become saguna with form and name also.
1: Saguna sakaramulu leka nirguna nirakaramulo praveshinchalemu.
0: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
1: Kanuka prarambhamulo sakaram yokka aaradhana atyavasaram.
0: Therefore, in the beginning, you must worship the Lord with name and form.
1: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni nirakara nirgunatvam lopala manamu praveshinchavacchu.
0: Steadily, steadily, intimately, you must withdraw your mind from other external things.
1: Narayana. ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము అట్టి విశ్వాసము అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
0: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
1: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
0: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వాస్ ఎంటర్డ్ ఇంటు ది భక్తి కథ. ఆఫ్టర్ దాట్ యూ రియలైజ్ దట్ దిస్ కూడా రియలైజేషన్.
1: పుష్పమే లేక కాయి కాదు.
0: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
1: కాయి కాక ఫలం ఏర్పడదు.
0: దట్ ఇస్ నో ఫ్రూట్ అట్ ఆల్.
1: రైట్.
0: విదౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
1: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
1: ఈ పుష్పమే కర్మ మార్గము.
0: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
1: ఇది క్రమక్రమేణా ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
0: ది అన్రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
1: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
0: When it becomes ripe, full of rasa, it becomes
1: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటి ఇందులో సహజంగా
0: ఏర్పడుతుంది. స్వీట్నెస్ అండ్ ఆల్ దట్
1: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
0: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పార్ట్ ఆఫ్ ది ప్యాటర్న్.
1: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ వి మస్ట్ ఎంటర్ ఇంటు ది పార్ట్ ఆఫ్ కర్మ యాక్షన్.
1: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి చింత చేయాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్
1: అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
0: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్.
1: మానవునికి ఆలోచన శక్తి ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
0: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకని మనస్సు ఏకం వచస్సు ఏకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
0: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్
1: హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
0: థాట్ ది వరల్డ్ అండ్ డీ విల్ బి ఇన్ యూనిజన్.
1: ఈ క్రమక్రమేణా ఫలత్యాగంలోకి ఇది కొనిపోతుంది.

0: అత్యాగములేకు కొనిపోతుంది.
1: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్
0: ఫలాపేక్ష కొట్టబడే అవసరమే.
1: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
0: క్రమక్రమేణ నిష్కామ కర్ములు కావాలి.
1: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
1: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
0: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణా వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్.
0: ఏం చేసినప్పటికీ అది దైవ ప్రీతి అర్థంగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్.
0: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
1: దట్ అడ్వాన్స్డ్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు.
1: సూతి వన్ సేజస్ కాల్ ఇట్ వేరియస్ నేమ్స్.
0: కనుక దైవము ఏకం. ఏకోహం బహుశ్యాం.
1: లార్డ్ ఈజ్ వన్ హి హస్ బికమ్ మెనీ.
0: చూడండి చిన్న పిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటున్నాం.
1: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్.
0: పసిబిడ్డ
1: బేబీ.
0: 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతన్ని బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
0: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికి 30 వర్షములు అయ్యేటప్పటికి అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు.
1: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
0: అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికి గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్
1: అంటారు. హీ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
0: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
0: మొట్టమొదటి ఆస్తి అకార్తి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోల్.
1: ఆర్త జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నదితే
0: ఇవి క్రమక్రమేణ పరిణామం పొందేటువంటి స్థితులు.
1: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇన్ టు గ్రేటర్ థింగ్స్ ఆఫ్ రైట్స్.
0: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
1: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
0: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్నాయి.
1: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ ఫస్ట్ ఇట్ ఈస్ డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
0: ప్రేమ స్వరూపులారా భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదటి మీ హృదయంలో చిత్రించుకోండి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
0: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
0: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకటి కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
1: సంశయ ఇది జ్ఞాన, సంశయ ఇది భక్తి, సంశయ ఇది కర్మ.
0: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
1: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్.
0: ఒక మనిషి యొక్క సరైనటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలానే మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
0: కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
1: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
1: బై ముఖమే కూడా ఉండాలి. హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్.
0: అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేతాయుచ్చవం మామక పండవాస్తేవ కిం కురువత్ సంజయ. ఈ శ్లోకములో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
1: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
0: కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగిస్తర కృష్ణ ఎత్త పాత్రో దరిద్ర తస్త శ్రీ విజయ విభూతి యువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
1: ది కన్క్లూడింగ్ శ్లోక్ ఆఫ్ ది గీత ది వర్డ్ ఈజ్ మమ.
0: కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండూ చేరితే మమ ధర్మ బోధించింది గీత.
1: ఇఫ్ యూ కంబైన్ ఇఫ్ యూ యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ మై డ్యూటీ మై.
0: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
1: ది టీచింగ్ టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ టు హ్యూమన్ ఎక్సలెన్స్.
0: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
0: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
0: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీస్.
0: వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ వాంట్
0: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
0: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
1: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ దట్స్ ది టీచింగ్.
0: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైనటువంటి తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధముల కూడా నిరుత్సాహానికి నిష్ఠకు గురి అవుతున్నాడు.
1: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూషన్. దేర్ఫోర్ దేర్ ఈజ్ మిజరీ.
0: అర్జునుడు గృహస్థుడే.
1: అర్జున వాజ్ హౌస్ హోల్డర్.
0: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
0: కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
1: హీమస్ ఫుల్ఫిల్
0: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
1: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్యం అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
0: ప్రశ్నించాడు, నిన్ను నిరహంకారం సదానికి మన రక్షతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
1: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇట్ ఇస్ నాట్
0: నాకిప్పుడు ఈ మోహం అనేటువంటి పూర్తి పోయింది అన్నాడు.
1: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
0: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్
0: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
1: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష. డిస్ట్రక్షన్ ఆఫ్
0: మోక్షం. మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు.
1: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
0: సమసుకులతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ బెటర్.
0: మోహక్షయం మోక్షం.
1: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
0: ఇది కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
1: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ వ్యాలీ.
0: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వం ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
1: ఎవరి వన్ షుడ్ గెట్ బై హార్ట్ ది శ్లోకాస్ అండ్ ప్రాక్టీస్ ది టీచింగ్ ఆఫ్ దో శ్లోకాస్ దెన్ ఎవరిబడి విల్ బి బ్లెస్డ్ బై దట్.
0: కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు.
1: డెబ్యూటీస్ ఆర్ వేస్టింగ్ ది టైం.
0: కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవరీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
1: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. టైం ఈజ్ స్లీపింగ్ అవే ఆఫ్ ఇస్ లాంగ్. దేర్ఫోర్ ఎవరీబడి మస్ట్ బీ కేర్ఫుల్.
0: ఇట్టి కాలంలో పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
1: ఎవ్రీ డే వన్ శ్లోక మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎట్ శ్లోక.
0: ఇది కేవలం శ్లోకమును కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు. దాని అర్థమును గ్రహించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
0: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
1: ది మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటు
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
1: దెన్లో యూ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల సహజ జీవితంగా మీరు తాదాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ మేక్ యూ సబ్జెక్ట్ ప్రాపర్లీ.
0: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి ఒక ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
1: From tomorrow onwards, from 4:30 to 5:30, the discourses will be given here.
2: That was the very first discourse in the series of 34 discourses Bhagawan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagawan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: జడలలో బ్రవకించు చదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ, నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మై నిండ నలదు భస్మంబుతోడ, కుదురుదిర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, తటహేమమయ వజ్ర తాటంకములతోడ, వీక్షాశ్రవద్దయ వృష్టితోడ, నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మినితోడ, నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మెలితోడ, శైల రాజేంద్రుడు, శైల రాజేంద్రుడు నేడు ప్రత్యక్షమాయన్, శైల రాజేంద్రుడు నేడు ప్రత్యక్షమాయన్.
1: చెప్పు. విత్ ద మూన్ షైనింగ్ విత్ ఆల్ హిస్ బ్రిలియన్స్ on the matted hair, with a broad the forehead and the dark neck, wearing the jewels over there and that of the skin of the serpent and the sacred ash, with a dot the red on the forehead at the center, shining like the diamond and the pearls all over, with that complexion we have today the manifestation of the King of Kings, Shaila Rajendra, in our midst.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Bhugola Mantayukudanu Ayaskanta Malyamai Unnadi.
1: The entire globe is full of magnetic effect.
0: ఈ భూగోళమునకు సమీపించినటువంటి సర్వ జీవులు సర్వ పదార్థములు కూడాను అయస్కాంత స్వరూపమై ఉన్నవి.
1: ఆల్ లివింగ్ క్రీచర్స్ ఇన్ ద మెటీరియల్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ గ్లోబ్ హ్యావ్ గాట్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ప్రవహించే నదులు, వీచే గాదులు, పూచే పువ్వులు, విచ్చే భవనములు అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉన్నవి.
1: ది ఎవర్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ ద విండ్ దట్ బ్లోస్ అండ్ ద ఫ్లవర్స్ దట్ బ్లాసమ్ ఆల్సో హావ్ గాట్ దిస్ మ్యాగ్నెటిజం.
0: ప్రవహించే నదులు కూడాను భూమి యొక్క అయస్కాంత స్వరణ చేతనే భూమిని ఆనుకునే ప్రవహిస్తున్నది.
1: ద రివర్స్ ఫ్లో క్వైట్ క్లోజ్ టు దిస్ ఎర్త్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: వీచే గాలులు కూడాను ఈ అయస్కాంతమయం చేతనే వీచుచున్నవి.
1: సో ఆల్సో ద విండ్ దట్ బ్లోస్ కంటిన్యూస్లీ బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం.
0: సర్వత్రా నిండి ఉన్నది అయస్కాంతమే.
1: వి ఫైండ్ ద సేమ్ మ్యాగ్నెట్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: గొప్ప దేవాలయములకు వెళుతున్నాం మనం.
1: వి విజిట్ టెంపుల్స్.
0: ఈ దేవాలయములకు వెళ్లేది ఎవరు?
1: హూ ఇస్ గోయింగ్ ఓవర్ దేర్?
0: భక్తి ప్రపత్తులతో కూడినటువంటి వ్యక్తులే.
1: Those with devotion and sincerity go to temples.
0: కనుక ఈ భక్తి ప్రపత్తులు కూడాను అయస్కాంతమయమే.
1: The devotion and sincerity also carry with them the magnetic force.
0: వేలాది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేత వారి యొక్క అయస్కాంత శక్తి అంతయు కూడాను ఆ మందిరంలో నిలిచిపోతున్నది.
1: Because of thousands of devotees we have gathered here, with all the magnetic force behind them, we find this magnetic force prevailing here in this
0: garden. అర్పించేటువంటి పుష్పములు గాని ఫలములు గాని అన్ని కూడాను ఈ అయస్కాంతమయమై ఉన్నవి.
1: The flowers that you offer and the fruits that you offer are also of the magnet.
0: కనుకనే ఈ సర్వమయమైనటువంటి అయస్కాంత శక్తి ఆ మందిరంలో ప్రకాశిస్తూ ఉంటుంటాడు.
1: That's reason why you find the magnetic force shining well in this mandir.
0: ఎన్ని వేల మంది భక్తులు ప్రవేశించినప్పటికి ఈ యొక్క అయస్కాంత దినదినమునకు పెరుగుతూనే ఉంటుంది గాని తరగదు.
1: As thousands gather more and more day by day, the magnetic power will be ever on the rise.
0: అయస్కాంత కిరణములు యందు ఒక మూలిక వేసినప్పుడు కొన్ని దినములకు ఆ ఇనుప మూలిక కూడాను అయస్కాంతమైపోతుంది.
1: The iron filing quite close to the magnet also becomes magnetic.
0: కనుకనే మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులు కాని వారు అర్పించేటువంటి పదార్థములు కాని అన్ని కూడాను అయస్కాంతమయమై ఉంటున్నవి.
1: And hence all the offerings over here and the people that get into this sanctum sanctorum also turn magnetic.
0: కనుకనే మందిరం యొక్క మహత్తరమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి?
1: Where from this mystery of the temple you get?
0: భక్తులు గైకొనిపోయేటువంటి యొక్క అయస్కాంత శక్తి ద్వారానే వెళ్తున్నవి.
1: It's only through the magnetic force of the devotees that gather here.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఈ అయస్కాంతమైనటువంటిది నిండి ఉన్నది.
1: Therefore every individual carries with him the magnetic force.
0: కానీ ఈ శక్తిని వారు గుర్తించుకోలేక
1: they don't recognize the magnetic
0: దేవాలయంలో ఉన్నటువంటి శక్తిని మనము అనుగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: But we want the special grace to be conferred upon
0: దేవాలయం నుండి ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకు ప్రాప్తించము.
1: There is no special power or potential here in the temple.
0: నీ నుండి వెళ్లినటువంటి ఒక అయస్కాంత శక్తియే నీకు ప్రతిబింబిస్తూ ఉంటుంటారు.
1: ఇట్ ఈస్ ది వెరీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ విత్ ఇన్ యూ దట్ షైన్స్ అవుట్ సైడ్.
0: ఒక తిరుపతి వెళుతుంటారు,
1: యు గో టు తిరుపతి,
0: హరిద్వారం పోతుంటారు,
1: యు విజిట్ హరిద్వారం,
0: ఋషికేశ్ పోతుంటారు,
1: ఋషికేశ్,
0: ఈ యొక్క పవిత్రమైన క్షేత్రములు ఎందంతా కూడాను
1: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమ్ సెంటర్స్
0: పోయేటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు భక్తి యొక్క తత్వములే ఈ యొక్క శక్తికి మూల కారణములు.
1: The power there latent in pilgrim centers is because of the wish of the devotees and their devotion.
0: Manavudu sakaleshwari swarupudu.
1: Man is the embodiment of all forms of
0: Bhagavantudu kodunu sakaleshwari swarupudu.
1: So also God.
0: Aishwaryamu
1: wealth
0: danamu
1: charity
0: yashasu
1: reputation
0: jnanamu
1: wisdom
0: sampada
1: property
0: aanandamu
1: and bliss
0: ee anni kodunu భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: దీస్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ ఆరు శక్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉన్నాయి.
1: ఆల్ ది సిక్స్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అట్టి శక్తులను తాను సద్వినియోగపరచుకునక దుర్వినియోగం చేసుకోవడం చేతనే ఆ శక్తులను తాము కోల్పోతున్నాడు.
1: యాజ్ దీస్ సిక్స్ లేటెంట్ పవర్స్ ఆర్ నాట్ పుట్ టు ప్రాపర్ యూజ్ మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ దెమ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ యొక్క షడశ్వర స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దాన్ని సద్వినియోగపరిచిన తమ యందే ఆ దివ్యత్వం ప్రకాశిస్తూ వస్తుంది.
1: And therefore if man is to make use of the six latent powers within him, make use of them in the proper direction, then he will have the benefit of
0: it. ప్రతి మానవుని యొక్క ముఖమునందు కూడాను తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది.
1: On the face of everyone you find the brilliance.
0: మొదటి శక్తి
1: the first power
0: materialization
1: is materialization
0: anaga shariram yokka avayamunu shariram yokka kandaramulu shariram yokka maamsamukkamulu anniyu cheri oka padartham yokka swaroopame.
1: The materialization includes all the parts of a body, the muscle, the flesh, all this constitutes
0: the material. One you think you are ani cheptu vacharu.
1: This has been mentioned, the first level, the one you think you are.
0: Kaani deeniki vibration అనగా ప్రాణశక్తి.
1: దెన్ లేటర్ కమ్స్ ద ప్రాణశక్తి వైబ్రేషన్.
0: అది ఏ యశస్సు?
1: దట్ ఈస్ యశస్సు రెప్యుటేషన్.
0: ఈ ప్రాణశక్తిని వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ వైబ్రేషన్.
0: ఈ రెండింటికి సమన్వయం చేసేటువంటి ఒక గొప్ప ఆత్మశక్తి ఒకటి ఉన్నది.
1: దీస్ టూ ఆర్ కోఆర్డినేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ బై ఆత్మిక్ పవర్.
0: దానినే రేడియేషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ రేడియేషన్.
0: కనుకనే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద ట్రినిటీ, మెటీరియలైజేషన్, వైబ్రేషన్ అండ్ రేడియేషన్.
0: దైవం నుండి ఏ శక్తులు ఉన్నవో ప్రతి వ్యక్తి ఎందుకు ఆ శక్తులు తాండవమాడుతున్నవి.
1: ఆల్ ద పవర్ అండ్ ద ఫ్యాకల్టీస్ ప్రెసెంట్ ఇన్ గాడ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కానీ ఆ శక్తులపైన మానవుడు దృష్టిని అమర్చడం లేదు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నాట్ బీన్
0: ఈ దృష్టిని మరల్చడం లేదు. దృష్టిని మరల్చడం లేదు.
1: అండ్ హీ ఈజ్ నాట్ డైరెక్టింగ్ దట్ వే.
0: కేవలము ఈ యొక్క మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహతత్వమునే లక్ష్యం అందించుకుని
1: హీ థింక్స్ ఆఫ్ ది బాడీ అలోన్
0: నేను దేహమును అని భ్రమిస్తున్నాడు.
1: అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ.
0: కానీ తాను దేహం కాదు.
1: బట్ హీఈస్ నాట్ ద
0: బాడీ. తానే దేహమైతే ఇది నా దేహమని ఎందుకు చెప్పగలుగుతున్నాడు?
1: ఇఫ్ హీఈస్ ద బాడీ వై షుడ్ హీ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ మై
0: బాడీ. దిస్ ఇస్ మై బాడీ మై బాడీ మై బాడీ.
1: He claims that this is my body.
0: Body kante nivu pratyekanga untunnavu.
1: You are separate from body.
0: Kanuka nee my body antunnavu.
1: And so you say
0: body
1: this is my
0: body. Body veruga untunnadi.
1: Body is separate.
0: Kanuka nivu ee yokka materialization deham kaadu.
1: Therefore you don't symbolize materialization.
0: Nivu kaani dehamunu naadi naadi ani bhramistu untunnavu.
1: You just claim as though it is mine.
0: Idi chaala parapaatu.
1: It's a mistake.
0: Ee bhramana chetane manavudu ఆ దివ్యమైనటువంటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ అండ్ డెల్యూషన్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్
0: వైబ్రేషన్.
1: దెన్ కమ్ వైబ్రేషన్.
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసం యొక్క తత్వశక్తి.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ బ్రెత్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక గాలి వల్ల చేరుతున్నవి అని భావిస్తున్నారు.
1: వై థింక్ దట్స్ ఓన్లీ బ్రీతింగ్ ప్రాసెస్, బ్రీదింగ్ ఇన్ ది ఎయిర్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క శ్వాస శక్తి.
1: దిస్ ఇస్ ది పవర్
0: ప్రాణశక్తి,
1: రెస్పిరేటరీ ఫోర్స్, లైఫ్ ఫోర్స్.
0: దీనిని ఒక విభజించినటువంటి వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: వైబ్రేషన్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటిది.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ఇన్హలేషన్ ఎక్సలేషన్.
0: నా శ్వాస సరిగా రావటం లేదు అంటాడు.
1: వీ సే దట్ మై బ్రీతింగ్ ఇస్ నాట్ ప్రాపర్.
0: నీవు శ్వాస కాదు, నా శ్వాస అంటున్నావు. నీవు ప్రత్యేకంగా ఉన్నావు శ్వాస కంటే.
1: యు సే దిస్ ఇస్ మై బ్రీతింగ్ ప్రాసెస్, యూఆర్ సెపరేట్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను తనది కానటువంటి దానిని తనదిగా భావిస్తున్నాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ దో హీ డస్ నాట్ బిలాంగ్ టు ది వన్
0: పశ్చన్నపి చాన పశ్చతి మూఢో మూఢో మూఢో. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటమే ఒక మూఢత్వము.
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ క్లెయిమింగ్ దట్ వాట్ యు ఆర్ నాట్ ఈజ్ ఇల్యూషన్, ఫూలిష్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తనది కాలనటువంటి దాన్ని తనదిగా భావించుకోవటం చేతనే మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫూలిష్ బికాస్ వీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దట్ వాట్ వీఆర్ నాట్.
0: కానీ మూడవది రేడియేషన్.
1: ద థర్డ్ వన్ రేడియేషన్.
0: ఇది ఏ దివ్యశక్తి?
1: దిస్ ఇస్ డివైన్ పవర్.
0: నా దివ్యశక్తి అని చెప్పడం లేదు, దివ్యశక్తి అంటాడు.
1: ఇట్ ఈస్ డివైన్ పవర్ హీ సేస్ సో.
0: కనుక నీవు వేరు, ఈ దివైన్ శక్తి వేరు కాదు. ఇక్కడ రెండింటి యొక్క ఏకత్వం కూడి ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది డివైన్ ఫోర్స్, బోత్ ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి యొక్క శక్తి ఈ యొక్క అయస్కాంతమే.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ ద ఫోర్స్ దట్ లైస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: దేవాలయమునందు ఆవిర్భవించి సర్వ వ్యక్తులను కూడాను ఆకర్షించి సర్వశక్తిని కూడా ప్రకటింపజేసేటువంటిది ఈ యొక్క దివ్య శక్తియే.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ టెంపుల్స్ వీ ఫైండ్ దిస్ మ్యాగ్నెటిక్ డివైన్ ఫోర్స్ ప్రెసెంట్ ఇన్ ఇండివిజువల్స్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది కేవలం ఒక దైవశక్తితో కూడినటువంటిది.
1: దిస్ మ్యాగ్నెటిక్ పవర్ ఈస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: దీనిని ఒక విధమైనటువంటి మ్యాగ్నెట్ యొక్క మందిరం యొక్క స్వభావము అన్నారు.
1: వీ సే దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎ టెంపుల్.
0: దీన్ని సైన్స్ లోకలను
1: ఇన్ సైన్స్
0: దీన్ని ఒక విధమైనటువంటి ముక్కలుగా చేసినటువంటి ఒక మ్యాగ్నెట్ గా భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ యాజ్ పీసెస్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: ఇది మెటీరియలిక్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దే సే దట్ ఇట్స్ మెటీరియలిస్టిక్ మ్యాగ్నెట్.
0: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
1: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
0: దీనిని ప్రతి మానవుడి ఎందుకూడను ప్రకాశిస్తూ ఉంటుండది.
1: దిస్ షైన్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ప్రకాశించేటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది?
1: That power that shines, where from you get?
0: అన్ని తన నుండియే వస్తున్నవి.
1: Everything comes from
0: within. ప్రతి మానవుని యందు కూడాను స్వర్ణం ఉంటుండది.
1: You find the gold in everybody.
0: ప్రతి మానవుని యందు కూడాను ఇనుము ఉంటుండది.
1: There is iron.
0: అనగా లోహములన్నీ కూడాను ఉంటున్నవి.
1: All metals are in everybody.
0: ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు.
1: The metals are not from the exterior.
0: అన్ని మెటల్స్ కూడాను లోపల ఇమిడి ఉంటున్నవి.
1: All metals are present within.
0: రసోవైసహ, ఈ రసముతో కూడినటువంటిదే ఈ యొక్క దేహము.
1: ద బాడీ రిప్రజెంట్స్ ది ఎసెన్స్, ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది మెటల్స్.
0: కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు.
1: Therefore these metals are not separately brought in.
0: భగవంతుడు హిరణ్యగర్భుడు.
1: God is Hiranyagarbha.
0: తన యొక్క ఉదరమునందంతా హిరణ్యమయంగా ఉంటుండాలి.
1: And the whole of the abdominal part of the divine is
0: కాబట్టి ఈ రసమయమైనటువంటి యొక్క హిరణ్యము తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి రసమంతా కూడాను ఆ హిరణ్యమయమైనటువంటిది ఒక్క దగ్గర చేరిపోతుంది.
1: Therefore all the essence is centered round this Hiranyagarbha.
0: దానినే లింగము అన్నారు.
1: This is called linga.
0: లింగం అనగా చిహ్నము అని పేరు.
1: లింగం మీన్స్ ఎ సైన్,
0: ఒక గుర్తు అని పేరు.
1: ఎ సింబల్, ఎ సైన్.
0: దీనికి కన్ను, ముఖము, నోరు లేదు.
1: ఇట్ హాస్ నో ఫేస్, ఐ ఆర్ ఎనీథింగ్.
0: ఏది తల, ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు.
1: యు కెనాట్ సే దిస్ ఇస్ ద హ్యాండ్, దట్స్ ద లెగ్.
0: ఇది ఇటు చెప్పొచ్చును, అటు చెప్పొచ్చును.
1: దిస్ కెన్ బి టర్న్డ్ అప్ సైడ్ డౌన్.
0: ఇది ఏది తల, ఏది కాళ్ళు.
1: వాట్ ఇస్ ది హెడ్, వేర్ ఆర్ ది ఫీట్.
0: కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని.
1: ద ఫార్మ్లెస్ వన్ ఇస్ లింగ.
0: లింగం అనగా లియతే గమ్యతే ఇతి లింగ అన్నారు.
1: లింగ మీన్స్ ద పోర్ ప్లేస్.
0: లియతే గమ్యతే ఇతి, ఇదే గమ్యము.
1: దిస్ ది గో,
0: ఇదే లీనము.
1: దిస్ మర్జ.
0: కనుకనే సర్వత్వమునకు లింగమే మూల కారణం అన్నారు.
1: దేర్ఫోర్ లింగ ఇస్ ది సబ్స్ట్రేటమ్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ లింగాకారం లోపల తయారైపోయి
1: యాజ్ దిస్ లింగ ఇస్ ఫార్మ్డ్
0: బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది.
1: ఇట్ జస్ట్ కమ్స్ అవుట్.
0: ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం ఒక దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి.
1: టు మెల్ట్ ఇట్ యు నీడ్ ఫైర్, హీట్.
0: ఈ ఫైర్ వల్లనే అది కరిగి కరిగి కరిగి కరిగి త్వరగా లీనమైపోతుంటారు.
1: ఇట్ ఇస్ ద ఫైర్ దట్ మెల్ట్స్ ఇట్ అండ్ మోల్డ్స్ ఇట్ ఇన్ టు లింగా ఫార్మ్.
0: అది ఇది వచ్చే సమయం లోపల కరిగేటువంటి బాధలు.
1: And it is the pain that you find as it emanates, as it comes out.
0: ఇది ఒక లింగాకారం అయిపోయి బయటికి రావాలి.
1: It has to assume the form of linga and come out.
0: ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు.
1: And we consider that Swami is suffering the pain because of the emergence of linga.
0: ఇది బాధ కాదు.
1: It is not a pain.
0: ఇది మీకు ఒక బోధ.
1: It is not badha, pain, but it is bodha, teaching.
0: తల్లి గర్భంలోనటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా.
1: The child, in order to come out of the womb of the mother has to suffer.
0: ee baadha pettatam cheta talli abba ee bidda naaku enta baadha pettutundi paadu bidda ani tittukuntunda.
1: Mother will never feel bad because of the suffering she has at the time of delivery.
0: Maa bidda suchheyamanga undali ani aashistundi.
1: And she wishes that the child should be good.
0: Adhe vidhamgane
1: similarly
0: tana nundi vacheetundi ee lingamunaku etti baadhalu ledu.
1: As the lingam emerges
0: ee naaku baadhane ani nenu bhavinchanu.
1: Bhagavan will never consider this painful.
0: ఇంతమందికి దీనికి బోధ కావిస్తున్నాని అని ఆనందమే నాకు.
1: Bhagavan is so happy that he is passing on bodha, the teaching.
0: ఇది రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: This means reaction, reflection and resound.
0: కనుకనే దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు.
1: God has no pain or suffering.
0: ఎట్టి విచారములు కూడా ఉండవు.
1: No anxiety or worry.
0: ఎట్టి కష్టములు కూడా కలగవు.
1: No difficulty.
0: అనుకుంటారు మానవులు.
1: But men feel like
0: అయ్యో స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు.
1: But people feel that Swami is feeling the pain and the problem.
0: రెండు దినముల నుంచి కూడాను
1: for last two days
0: ఇవి తయారు కావడానికి
1: for this to emerge
0: నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది.
1: The whole body of Bhagavan has turned into a magnet.
0: కనుకనే నేను కాళ్లు పెడితే ఈ కాళ్ళు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి.
1: దట్స్ రీజన్ వై వేర్ ఎవర్ హీ లేస్ హిస్ ఫుట్ ఇట్ గెట్స్ స్టక్ అప్ దేర్.
0: ఆ ఖర్చుకున్నటువంటి కాళ్ళను ఎత్తడానికి కొంచెం కష్టమవుతుంది.
1: అండ్ టు లిఫ్ట్ ఇట్ ఇట్స్ డిఫికల్ట్.
0: ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా ఖర్చుకుంటుంది.
1: వేర్ ఎవర్ హీ వాక్స్ ది ఫీట్ గెట్స్ స్టక్.
0: దేన్ని ముడితే అదంతా ఖర్చుకుంటుంది.
1: వాట్ ఎవర్ హీ టచెస్ ఇట్ విల్
0: అనగా ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది అందరి అందు కూడా ఈ విధంగా ఉండదు.
1: సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి.
0: ఇది కేవలము ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది.
1: ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ ఆఫ్ వెరీ హై ఇంటెన్సిటీ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మూడు దినముల నుంచి కూడా నాకు కాళ్లు నడిచేయడానికి వీలు కాకుండా పోయింది.
1: ఫర్ ద లాస్ట్ త్రీ డేస్ భగవాన్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్.
0: అది నాకేమి కష్టం కాదు.
1: నాట్ ఎనీ డిఫికల్టీ దేర్.
0: కానీ దాని యొక్క నేచర్.
1: But it's a natural
0: magnet. సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: ఎందుకంటే దేహమంతా మ్యాగ్నెట్ గా ఉంది.
1: ద హోల్ బాడీ ఇస్ మ్యాగ్నెట్.
0: నేను టంబ్లర్ ముట్టుకుంటే టంబ్లర్ కూడా అట్టే ఖర్చుకునేది.
1: ఇఫ్ ఇట్ టచెస్ ద టంబ్లర్ ఇట్ విల్ గెట్ స్టక్ అప్.
0: కనుక ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేటువంటివి కాదు.
1: దీస్ థింగ్స్ కెనాట్ బి సెట్ టు ఎవ్రీబడి.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉన్నది.
1: ద డివైన్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అయితే కొన్ని కొన్ని పరిమితంలో ఉంటుంటాయి.
1: బట్ దే ఆర్ అండర్ సర్టెన్ లిమిట్స్.
0: దివ్యత్వములకు పరిమితమే లేదు.
1: డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ యొక్క మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లిమిటెడ్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా శక్తివంతమైనది.
1: ద మ్యాగ్నెట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను గాలితో కూడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్.
0: గాలిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: దేర్ ఇస్ మ్యాగ్నెట్ ఇన్ ది ఎయిర్.
0: నీటిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: ఆల్సో ఇన్ వాటర్.
0: తినే తిండిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ఇన్ ద ఫుడ్.
0: పీల్చే గాలిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: ఎయిర్ దట్ వి
0: వినే శబ్దంలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ది సౌండ్ దట్ వి లిసన్.
0: చేసే నడకలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ వి ఫెల్
0: చేసే పనిలో మ్యాగ్నెట్ ఉంటుంది. సర్వం కూడాను మ్యాగ్నెటిక్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్.
0: ఇలాంటి సర్వశక్తి తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మ్యాగ్నెట్ కు ఒక విధమైనటువంటి ఒక శక్తియే లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ యూ డోంట్ ఫైండ్ ఇట్ దట్ ఫోర్స్ బీయింగ్ లేటెంట్ ఇన్ ఇట్.
0: దైవాధీనం జగత్ సర్వం.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని యొక్క దీంట్ లోపల అంతా కూడా సర్వాధీనం భగవత్తత్వం.
1: ది హోల్ థింగ్ బిలాంగ్స్ టు గాడ్స్ కింగ్డమ్.
0: ఇలాంటి శక్తి సత్యాధీనంతో జీవితం ఒక సత్యంలో ఇమిడి ఉంటుండాలి.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఒక సత్యాన్ని మనం కాపాడుతూ పోతే
1: ఇఫ్ యు అప్హోల్డ్ ట్రూత్
0: దైవంలో ఏ శక్తులంతా కూడి ఉన్నావో ఆ శక్తి ఆ సత్యమునే మింగి వేస్తుండాలి.
1: ఇఫ్ యు అడిహియర్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ గెట్ ఆల్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అటువంటి సత్యము ఉత్తముని యొక్క హృదయంలో చేరిపోయి ఉండాలి.
1: దట్ ట్రూత్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ నోబుల్ సోల్.
0: ఉత్తములు అనగా ఎవరు?
1: హూ ఇస్ ద నోబుల్ మ్యాన్?
0: శాంత మనస్కులు.
1: ద వన్ విత్ పీస్.
0: ప్రేమ మనస్కులు. దయాహృదయుడు.
1: కంపాషనేట్.
0: అలాంటి ఉత్తమ హృదయం లోపల ఈ యొక్క ఇది చేరిపోయింది.
1: ద కంపాషనేట్ హార్ట్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం.
1: ఈజ్ ట్రూత్ఫుల్. ఈజ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: పరమో గతిహి.
1: అండ్ హీ
0: అతనే పరమగతికి మార్గము.
1: And he is the right path.
0: అదనే పరమస్థితికి మార్గము.
1: అండ్ హీ షోస్ ది కరెక్ట్ పాత్.
0: కనుక మానవులు ఎందుకు ఈ యొక్క పవిత్రమైనటువంటి శక్తులు లేకపోలేదు?
1: మ్యాన్ ఆల్సో హాస్ గాట్ దట్ సీక్రెట్ పవర్స్.
0: దైవశక్తి కోసం ఎక్కడెక్కడో యాత్రలు చేస్తుంటాం.
1: వీ గో ఆన్ పిల్గ్రిమేజ్ టు హ్యావ్ దట్ డివైన్ పవర్. ఇదంతా
0: తన యందు లేదు అనేటువంటి ఒక భావం చేరినప్పుడే ఇలాంటి యాత్రలంతా సరుపుతుంటాం.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లేటెంట్ పవర్ విత్ ఇన్ అస్ we go on pilgrimage.
0: Nijamga ee shakti kampeendanga unchinappudu edi kuda cheyadaniki veelu kaadu.
1: In fact if you are aware of the power in you it's not possible to do anything.
0: Anaga ee shakti ni grahinchina tarvata jeeninchukoneetuvanti shakti kuda kavali.
1: When once you know the magnetic power it's
0: control power kuda undali.
1: And it's difficult to control.
0: Kevalam shakti undinanta maatrame chaladu.
1: It's not enough if you know.
0: Ee shakti ni వశం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ పవర్ ఫుల్ అండర్ కంట్రోల్.
0: కంట్రోల్ పవర్ ఉండినప్పుడే కొంచెం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వెన్ వన్స్ యూ కెన్ కంట్రోల్ యూ కెన్ అచీవ్.
0: కార్ డ్రైవ్ చేసేటువంటి వాడు
1: ద వన్ హూ డ్రైవ్స్ ద కార్
0: దాన్ని కంట్రోల్ పవర్ కూడా తెలుసుకుని ఉండాలి.
1: షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ద
0: వెహికల్. స్పీడ్ ని ఎప్పుడు బ్రేక్ చేయాలి.
1: When you apply the brake, he should know.
0: ఆ విధంగా తెలిసినప్పుడే ఈ కారు డ్రైవ్ చేయడానికి వీలవుతుంది.
1: When once he knows how to control, he would be able to
0: drive. కానీ దీన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ లేనప్పుడు కారు కిందనే పడి తలచస్తాడు.
1: When he cannot control, drive the car, he has to be met with an accident and die.
0: ఈ దేహములు అనేటువంటిదంతా కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ కార్.
1: So body is like a car which is magnetic.
0: ఈ కన్నులు అనేటువంటిది ఈ యొక్క కారుకు లైట్లు.
1: The eyes are like the lights of the car.
0: ఈ యొక్క నోరు దీనికి హార్న్.
1: The mouth is the horn.
0: ఈ యొక్క దీని లోపల మైండ్ స్టీరింగ్.
1: Mind is the steering.
0: మన ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగు కూడాను ఈ కారుకు టైర్స్.
1: The four objectives ధర్మార్థ కామ మోక్ష ఆర్ ద టైర్.
0: ఈ టైర్స్ లోపల ఫెయిత్ అనేటువంటి గాలి ఉండాలి.
1: And is filled with the air of faith.
0: ఇది కూడాను ఫ్రంట్ టైర్స్ కు వేరే ఉండాలి, బ్యాక్ టైర్స్ కు వేరే ఉండాలి.
1: దిస్ ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ టైర్.
0: ఏ టైర్ లోపల గాలి ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసేసేస్తారు.
1: ఇఫ్ ది ఎయిర్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఇట్ హాస్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఏ టైర్ లో గాలి తక్కువగా ఉంటుందో దానికి పంపు కొడతారు.
1: ఇఫ్ ది టైర్ ఇఫ్ ది ఎయిర్ ఇస్ లెస్ ది ఇట్ షుడ్ బి పంప్డ్.
0: ఇది ఈ కారు యొక్క లక్షణాలు.
1: This is the nature of a car.
0: కనుక ఈ కారు యందు సర్వత్రము ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ హియర్.
0: మన యొక్క స్టమక్ ఈ కారుకు పెట్రోల్ బంక్.
1: ద స్టమక్ ఇస్ ది పెట్రోల్ బంక్ ఆఫ్ దిస్ కార్.
0: కనుక ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల మనం కొంతవరకు ఆహారం వెయ్యాలి.
1: సో వీ హ్యావ్ టు ఈట్.
0: అయితే ఈ ఆహారము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్.
0: కానీ కొంతవరకును మాలిన్యమైనటువంటిదిగా ఉంటుంటే పెట్రోల్ బ్లాక్ అయింది అంటారు.
1: వెన్ ఇట్ ఈస్ పొల్యూటెడ్ వీ సే దట్ దేర్ ఇస్ అ బ్లాక్ దేర్.
0: కనుకనే ఈ యొక్క మాలిన్యమైనటువంటి పెట్రోల్ వేయకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్స్యూమ్ ది పొల్యూటెడ్ ఫుడ్.
0: దీనిని సాత్విక ఆహారము అన్నారు.
1: ది అన్పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ సాత్విక్.
0: ఈ సాత్విక ఆహారం కూడాను ఈ యొక్క కారుకు మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ సచ్ సాత్విక్ ఫుడ్ మస్ట్ బి టేకెన్.
0: జలం కూడాను పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: ద వాటర్ షుడ్ బి ప్యూర్ అండ్ అన్పొల్యూటెడ్
0: అప్పుడే ఈ దేహం అనే కారు సరైనటువంటి కండిషన్ లో ఉండి మనం చేరవలసిన స్థానానికి చేరుస్తుంది.
1: అండ్ దిస్ కార్ ద హ్యూమన్ బాడీ కెన్ బి మేడ్ పర్ఫెక్ట్ అండ్ రీచ్ డెస్టినేషన్.
0: ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కారు తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ ద కార్ వన్ కెన్ లీడ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్. ఈ యొక్క
0: అయస్కాంతమే ప్రధానము.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ మ్యాగ్నెటిజం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం లేనటువంటి యొక్క స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మ్యాగ్నెట్.
0: ఎంత చూసినా ఎందెంత వెతికిన అందెందే కలదు.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఇట్ దేర్.
0: ఇదంతా కూడా ఒక చింతలుగా భావిస్తుంటారు.
1: And this you consider
0: chintalu kaadivi
1: is not so.
0: Santoshanni kalpinchetuvanti yokka bhavamule.
1: And these are the feelings that would make you
0: blissful. Magnet yokka bhavanam yokka padarthamule.
1: And all this is the reflection of the magnet.
0: Puttuta oka chinta.
1: And the birth.
0: Bhoomi nundi chinta.
1: Life.
0: Samsaram oka chinta.
1: Family.
0: Chaavu chinta.
1: Death.
0: Balyamantayu chinta. Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchuta oka chinta.
1: Life.
0: Cheduku chinta.
1: Failure.
0: Karmalanni chinta.
1: Action.
0: Kashtamulu oka chinta.
1: Difficulty.
0: Santosam oka chinta.
1: Happiness.
0: Vinta chinta.
1: Mystery.
0: అన్ని చింతలతో కూడినటువంటిదే ఈ యొక్క కారు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ వరీస్ ప్రెసెంట్ ఇన్ దిస్
0: కార్. కానీ చింతలుగా మీరు భావిస్తే ఇవి చింతలు అవుతుంది.
1: అండ్ దట్స్ ఎ వరీ ఇఫ్ యూ కన్సిడర్
0: కానీ సంతోషాన్ని అందించేటువంటి పవిత్రమైనటువంటి పనిముట్లు అనుకుంటే సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: బట్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ వుడ్ కన్ఫర్ అల్టిమేట్ హ్యాపీనెస్ యూ విల్ బి హ్యాపీ అబౌట్ దట్. కనుక
0: మానవుని యందు ఏది కూడా చెడ్డది లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ మ్యాన్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్
0: బ్యాడ్. అంతా పవిత్రమైనటువంటిదే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్.
0: కారణము జన్మంతా మ్యాగ్నెట్ యొక్క పవరే.
1: That's all the magnetic power.
0: ఇది అయస్కాంత మందిరం యొక్క చిహ్నములు.
1: These are all the signs of this mandir.
0: మన దేహం అనేటువంటి అయస్కాంత మందిరము.
1: Body is the temple full of magnet.
0: కనుక ఈ టెంపుల్ లోపల మనం ఎంత పవిత్రమైనవి చేయాలో అంత పవిత్రమైనవి చేయాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ వి షుడ్ అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: దీనికి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరించినప్పుడు
1: when you do unrighteous deeds
0: dharma viruddhamainatti phalithamulu pondavalsi vastundi.
1: You will have to face the results, the consequences thereof.
0: Yogamulu anni chestuntam.
1: We do so many other
0: things. Ivanni kudu kevalamu tatkalika tripti nimittamai chesetuntive kaani ee ayaskantamulu control chesetuntive kaadu.
1: They give you only temporary happiness and it's not out of the original magnet.
0: Ivanni vidamargamuluga chepparu.
1: And they are just taught as a worldly way.
0: Shravanam.
1: Listening.
0: Keetanam.
1: Singing.
0: Vishnu smaranam.
1: Chanting.
0: Padasevanam.
1: Service.
0: Vandanam.
1: Salutation.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Dasyam.
1: Servitude.
0: Ee dasyam anetundi eppudu devukundi sneham kaligina tarvatane dasyam vastundi.
1: The servitude comes later only after
0: friendship. Kanukane motta motta manamu snehanni korali.
1: So we should desire friendship.
0: ఈ ఫ్రెండ్షిప్ ను మనం ఆశించి ఫ్రెండ్షిప్ ను బలపరుచుకున్నప్పుడే మనకు సరైనటువంటి యొక్క ఫలితం లభిస్తుంది.
1: When you are a friend and strengthen the friendship, you will have the positive result.
0: ఈ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆత్మ నివేదనం.
1: The friendship leads to self surrender.
0: అంతవరకు మనకి సరెండర్ రాదు.
1: Till then you don't attain that state.
0: అంత మ్యాగ్నెట్ అనేటువంటి పవర్ మనకు తెలియదు.
1: And you do not understand the magnet.
0: అంత అయస్కాంతం అనేటువంటి భావం మనకు రాదు.
1: You will not have that feeling.
0: ఏది చేసినా కూడాను అయస్కాంతమే.
1: Whatever that is done, it's magnetic force.
0: కనుకనే ఈ అయస్కాంతం మందిరాల్లో ఈ యొక్క దేవాలయములు.
1: And that what we do in this body, the temple.
0: ఎక్కడెక్కడ ఏ దేవాలయములు ఉన్నాయో ఆ దేవాలయములో ఉన్నటువంటి పవర్ అంతా కూడాను ఈ యొక్క అయస్కాంతం యొక్క శక్తిలే.
1: Wherever you find the temples, the force, the power behind it
0: Tirupatilo
1: is the magnet. Tirupatilo
0: శక్తి ఉంటుందని అనుకుంటాం.
1: And we say there's very great power in Tirupati.
0: అది వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి కాదు.
1: It is not the power of వెంకటేశ్వర స్వామి.
0: ఈ తీసుకుని పోయినటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు శక్తులు అక్కడ వదిలిపెడుతున్నారు.
1: It is all the power of the devotees. It is all the magnetic force of the devotees
0: that go there. ఆ మ్యాగ్నెటిక్ ఆకర్షణ శక్తి ఉంటుంది.
1: And it has got the attractive power.
0: రమేతి ఇతి రామః రమింపజేసేటువంటి శక్తి ఉంది.
1: And it has got the power of attraction.
0: అది రమింపజేయటం వల్ల అక్కడ పెద్ద శక్తిగా రూపొందుతుంది.
1: And that has finally shaped into a mighty power.
0: ఏ దేవాలయంలో పోయినప్పటికీ
1: you may go any temple.
0: అక్కడ ఉన్నటువంటి శక్తి ఎంత కూడాను
1: the power over there.
0: అయస్కాంత శక్తియే.
1: Is the power of the magnet.
0: అది ఏ power of divinity.
1: And that is the power of the divinity.
0: ఆ పవర్ ఆఫ్ డివినిటీ అనేటువంటి దాన్ని మనం చక్కగా సంపాదించుకోవాలి.
1: And we should have that divinity power.
0: ఇది ఒక దేవాలయమునందు మాత్రం తప్ప అన్ని చోట్ల ఇది ప్రవేశించదు.
1: Excepting in the temple, you don't find it anywhere.
0: ఎందుకంటే అక్కడ దేవుడు కొడును అయస్కాంతమయమే.
1: Because the God over there is also
0: magnet. పూజలంతా కూడా అయస్కాంతమే.
1: The worship.
0: ఆ పూలన్నీ అయస్కాంతమే.
1: The flower.
0: ఆ జలమంతా అయస్కాంతమే.
1: The water.
0: ఆ అర్చనంతా అయస్కాంతమే.
1: The whole process of worship.
0: ఆ చిత్రంతా అయస్కాంతమే. అంతా అయస్కాంతమే.
1: Everything is of magnetic power.
0: కనుకని అక్కడ పోయిన తక్షణమే అందరినీ ఆకర్షిస్తుంది.
1: That's the reason why you are drawn, attracted to every temple.
0: ఆ చేసే పూజారి కూడా అయస్కాంతమే.
1: And the priest over there is also a magnet.
0: కనుకనే అక్కడ ప్రవేశించిన సౌరం కూడాను ఈ అయస్కాంత మందిరంలోని పదార్థములే.
1: సో ఎనీవన్ హూ వన్ గెట్స్ ఇన్ టు ద టెంపుల్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ అయస్కాంత మందిరం ఏంటంటే మన దేహాన్ని,
1: ద బాడీ దట్ ఇస్ ద మ్యాగ్నెట్,
0: ఎంత పవిత్రమైనటువంటి మార్గంలోనో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ పాత్.
0: అనవసరంగా ఇతరులపైన కోప్పడినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అయిపోతుంది.
1: వెన్ యూఆర్ యాంగ్రీ, వెన్ యూఆర్ ఫుల్ ఆఫ్ టెంపర్, యూ లూజ్ ద పవర్.
0: ఇతరులు మనం ద్వేషించినప్పుడు, లేక అసూయ పడినప్పుడు, లేక అనేక రకములుగా కోపం వచ్చినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అవుతుంది.
1: వెన్ యూఆర్ jealous of anybody, when you start hating anyone, you lose your magnetic power.
0: ఈ శబ్ద స్పర్శలంతా కూడాను అయస్కాంత మహిమలే.
1: All that, the sense of touch, the sense of audition,
0: కాంతి కిరణాలంతా కూడా అయస్కాంతమలే.
1: The light rays also contain
0: that. మద్రాస్ లో, ఢిల్లీ లో ఏదో మాట్లాడుతుందంటే తక్షణమే ఇక్కడ వినిపిస్తుంది అది.
1: That which is spoken over there, Madras or Delhi, is broadcast over here.
0: ఢిల్లీ లో మాట్లాడేటువంటి అదే నిమిషంలో ఇక్కడ వినిపించాలంటే ఏది తీసుకుని వస్తుంది?
1: What is it that brings all the sound over here?
0: శబ్ద తరంగములైనటువంటి అయస్కాంతమే తీసుకుని వస్తోంది.
1: ఇట్స్ ఓన్లీ సౌండ్ వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేవ్స్.
0: సైంటిస్ట్ కానీ, ఇంకే ఇంజనీర్లు కానీ, ఇంకే విధమైనటువంటి మిషన్లు కానీ దీన్ని అర్థం చేసుకోలేదు.
1: సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్.
0: ఈ యొక్క జీర్ణకోశం నందు ఏ విధంగా జీర్ణం అవుతుండదని సైంటిస్ట్ కి ఏమాత్రం అర్థం కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ కాంప్రిహెండ్ ద డైజెషన్.
0: ఈ హార్ట్ నిమిషములకు ఇన్ని పర్యాలను కొడుతుండదని ఎందుకోసం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కాదు.
1: Why the heart beats so many times per minute, they cannot explain.
0: దైవ నిర్ణయమే.
1: ఇట్ ఇస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో ఈ డాక్టర్స్ ఇంకొకరు అంతా కూడా ఏదో మేము కనిపెట్టామని విరవీగుతున్నారు, కానీ వీరు కనిపెట్టింది ఏమీ లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ద డిస్కవరీ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సైంటిస్ట్. నో నో,
0: ఎట్లా ఆడుతుండదని మాత్రం కనిపెడుతున్నారు.
1: దే ఓన్లీ నో ద ప్రాసెస్.
0: ఎందుకు ఆడుతుండది, ఎవరు ఆడిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
1: వై ది హార్ట్ బీట్స్, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్? నో
0: వన్ నోస్. రక్తం స్పర్శన, ఈ రక్తం దేహంలో అంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్ ఓవర్.
0: ఈ యొక్క రక్తము సంచరించడానికి ఏది మూల కారణము?
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్?
0: అది వాళ్ళకి తెలియదు.
1: దే డోంట్ నో.
0: ఈ రక్తం ప్రక్క లోపల
1: by the side
0: తెల్ల రక్తం కూడా సంచరిస్తుంటాయి.
1: find the white blood,
0: రెడ్ కణాలు కూడా చేరిపోతుంటాయి.
1: white blood corpuscles,
0: ఈ యొక్క నరముల లోపల కొన్ని రంధ్రాలు పడితే ఆ కణములే దాన్ని మూసివేస్తున్నాయి.
1: and white blood corpuscles would patch up.
0: ఇలాంటి దివిశక్తి దైవత్వం నిర్ణయం చేసి పంపించాడు.
1: that's all God's will.
0: కనుకనే దైవ నిర్ణయమే ఇంత జరుపుతుండదు, కానీ మానవుని యొక్క ప్రయత్నంకు కాదు.
1: ఇట్స్ గాడ్స్ విల్ దట్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ ప్రిన్సిపల్ బట్ నాట్.
0: కానీ ఈనాటి మానవుని ఎందు ఈ అహంకారము, నేను చేస్తున్నాననే అహంకారం ఉండటం చేతనే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్, హీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్.
0: మానవుడు ఏది కూడా చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: పండించినటువంటి వడ్లు కూడాను,
1: ఈవెన్ ద ప్యాడీ,
0: దంచి పొట్టు తీసి,
1: అండ్ హాస్ గాట్ హస్క్ హాస్ టు బి రిమూవ్డ్,
0: తిరిగి పాత్రలో వేసి వండిన తర్వాత,
1: అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్,
0: దాని భుజింపగలుగుతున్నాడు.
1: దెన్ ఓన్లీ ఈజ్
0: పండిని పండినట్టుగా చేయకోలేడు.
1: అండ్ హీ డజంట్ ఈట్ ప్యాడీ.
0: పండినటువంటివి ఈ యొక్క స్థితికి, తినే స్థితికి తెప్పించుకోవడానికి దానికి సంస్కారము అన్నారు.
1: ద ప్యాడీ హాస్ టు బి మేడ్, ద హస్క్ హాస్ టు బి రిమూవ్డ్, అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్. దట్ ఇస్
0: సంస్కారము.
1: దట్ సంస్కారం.
0: సంస్కారం అంటే ఏంటి?
1: వాట్ ఈజ్ ఇట్?
0: వడ్డును వడ్డుగా తినవు.
1: Not eating paddy as such. You remove the husk.
0: దాన్ని ఉడికించాలి.
1: It has to be boiled.
0: దానికి రుచి అయినటువంటి పదార్థం చేర్చాలి.
1: And you should have that taste there. Then only you can eat.
0: కాబట్టి భుజించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మన ప్రయత్నం చేత జరుగుతుంటాయి.
1: Therefore, it lies in the human effort to make the food ready.
0: సృష్టి మాత్రం అంతా దైవంతోనే జరుగుతున్నది.
1: Creation is of God.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ సృష్టి అనేటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ క్రియేషన్.
0: నాస్తికుడు, యాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు, యాస్తికుడు, ఈ అందరు కూడాను ఈ దైవత్వమే మూల కారణము.
1: మేబీ ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్ షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ విల్.
0: కానీ తెలియనటువంటి వారు ఇది దైవం ఎక్కడా, ఏం దైవమే లేడు అని భావిస్తారు.
1: But ignorant people deny the existence of God. But still they say there is some energy. That very energy is God. Man cannot do anything without energy. How are you able to speak? Where from you get energy? And that's divine.
0: And because of vibration, radiation, materialization.
1: Therefore, man is the combination of these three: materialization, vibration, and radiation. Radiation is brought.
0: Vibration to taniyandu chetchukoni.
1: And it just draws in vibration.
0: Materialization enti deham reetiga panulu cheyagalutunna.
1: And it thus resorts to activity through materialization.
0: Panulu cheyadaniki idi karma yogamu dehamu.
1: And body is responsible for action.
0: Vibration chinta cheyadaniki vibration.
1: Vibration helps you to think.
0: అన్నింటిని చైతన్యవంతం గావించే దీనికోసము రేడియేషన్.
1: ది ఎంటైర్ పల్సేటరీ యాక్టివిటీ
0: దీని వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దిస్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే సామాన్యమైనటువంటిగా మనం భావించవచ్చును.
1: యు మే కన్సిడర్ ఆర్డినరీ.
0: కానీ వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్యము,
1: బట్ దట్ అవేర్నెస్ ఆఫ్
0: వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్య శక్తిని,
1: అండ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్,
0: దాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ఇస్ టు బి కాల్డ్ కాన్స్టెంట్.
0: ఎక్కడే కానీ ముక్కలయ్యేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ డజంట్
0: బి ఎక్కడే కానీ కట్ అయ్యేటువంటిది కాదు.
1: ఇట్ వోంట్ బ్రేక్.
0: ఎక్కడే కానీ జాయింట్ కలిసిపోయేటువంటిది కాదు.
1: నో జాయింట్స్.
0: ఇది ఏది కాదు, కాన్స్టెంట్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
1: ఇట్ ఎగ్జిస్ట్ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: దానికి రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
1: ఇట్ హాస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ద డే.
0: నిద్ర జాగ్రత్త అనేటువంటిది లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: సుషుమ్న మానమత్వం లేదు.
1: ఇట్ హాస్ గాట్ ఇట్ హాస్ నో త్రీ స్టేజ్.
0: కాలములు ఒక్కటే.
1: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ వన్.
0: అది ఏకం సత్విప్రా బహుదా వదంతి.
1: ద ట్రూత్ ఇస్ వన్ అండ్ నాట్ టు.
0: కనుక అట్టి సత్య స్వరూపమైనటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్.
1: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇస్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని అందు కూడా ఉన్నది.
1: దట్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రతి దేవాలయంలో కూడా వెళ్లి దానిని ప్రవేశపెడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ ఓవర్ టు ది టెంపుల్.
0: కాబట్టి దేవాలయం అంటే ఏమిటి? అయస్కాంత మందిరమే.
1: టెంపుల్ is the dwelling place of the magnet.
0: ye roopanaina darinchavachunu.
1: It may assume any form.
0: ye roopamunaina neevu darshinchavachunu.
1: You can visualize any form.
0: krishnudu kavali tachame ayaskandam krishnuduga maaripothundi.
1: You want to see krishna, that magnet turns into krishna form.
0: ade ramuduga maarutundi.
1: And the same thing
0: ade ishwaruga maarutundi.
1: ishwara
0: ivanni kuda mana bhramtuli.
1: These are all your imaginations.
0: kaani divyatvaniki ye roopamu ledu.
1: Truly speaking, divinity has no form.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఫార్మ్ హాస్ ద వాటర్?
0: ఏ రూపము లేదు.
1: నో.
0: ఈ గ్లాస్ లో పోవటం వల్ల గ్లాస్ యొక్క ఆకారాన్ని పొందుతుంది.
1: హాస్ ద వాటర్ ఈస్ హియర్ ఇన్ దిస్ గ్లాస్, ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: బెలూన్ లో ఏ రూపం ఉంది?
1: బెలూన్, వాట్ ఫార్మ్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: ఎయిర్.
0: బెలూన్ లో పోస్తే బెలూన్ రూపం వస్తుంది.
1: ది ఎయిర్ ఇన్ ద బెలూన్ టేక్స్
0: దట్ ఫార్మ్. ఫుట్బాల్ కొడితే ఫుట్బాల్ రూపం వస్తుంది.
1: ఇఫ్ ఇట్స్ పంప్డ్ ఇన్ ద ఫుట్బాల్ ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: దానికి ఒక రూపమే లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: పంచ ప్రాణములకు కూడాను పంచభూతములకు కూడాను ఎట్టి రూపము లేదు.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ హావ్ నో ఫార్మ్.
0: ఇది మన రూపాలను కల్పించుకుంటున్నాము.
1: వి జస్ట్
0: కల్పించుకున్న రూపములు కల్పించుకున్నట్టే మధ్యలోనే పోతున్నాయి.
1: అండ్ ఆల్ అవర్ ఇమాజినేషన్స్ దే వానిష్.
0: కనుక
1: సో
0: మనము ఈ ప్రయత్నాలతో సాధించినవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క ప్రకృతులు.
1: ఆల్ దట్ యు అచీవ్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్ దే ఆర్ జస్ట్ వరల్డ్లీ.
0: దీనికన్నిటికీ ఫండమెంటల్ ఆధారమైనటువంటి ఒక శక్తి దైవత్వం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
0: లవ్. దేనినైనా మనం మర్చండి.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: దేనినైనా నీ వదలవచ్చును.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: కానీ దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవత్వాన్ని మర్చినటువంటి వాడికి తనను తానే మర్చిపోతుంటాడు.
1: ఇఫ్ యు ఫర్గెట్ గాడ్, యు విల్ బి ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: వాడు ఎక్కువ కాలం జీవించలేడు.
1: హీ కెనాట్ లివ్ లాంగ్.
0: ప్రాతకాలంనందు పురాణ కాలంనందు దైవం పైన భక్తి పెట్టుకుని నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ దే థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అట్టి వారు 100 సంవత్సరములు, 110 సంవత్సరములు, 120 సంవత్సరం కూడా బ్రతికారు.
1: దే లివ్ లాంగ్ ఫర్ 100 ఇయర్స్, 110 ఇయర్స్, 120 ఇయర్స్.
0: వాళ్ళకి ఎట్టి రోగములు రాలేదు.
1: దే నెవర్ సఫర్.
0: వాళ్ళు తినే తిండి కూడా చాలా సామాన్యమైనటువంటివి.
1: దే టేక్ ఓన్లీ ఆర్డర్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
0: లవ్. దేనినైనా మనం మర్చండి.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: దేనినైనా నీ వదలవచ్చును.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవత్వాన్ని మర్చినటువంటి

0: రోగములు రాలేదు.
1: దే నెవర్ సఫర్.
0: వాళ్ళు తినే తిండి కూడా చాలా సామాన్యమైనటువంటివి.
1: దే టేక్ ఓన్లీ ఆర్డినరీ విటమిన్
0: బి, విటమిన్ సి, విటమిన్ ఎ ఇవంతా వాళ్ళు భోజించే వాళ్ళు కాదు.
1: దే హాడ్ నో ఐడియా ఆఫ్ ది విటమిన్స్.
0: ప్రోటీన్ అంటే ఏమిటో వాళ్ళకి తెలియని తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ప్రోటీన్ ఇస్.
0: కనుకనే ఇవన్నీ వాళ్ళు తెలియనటువంటి రీతిలో భగవద్భావంతో అర్పితంగా ఆవించుకుంటూ వచ్చారు.
1: బట్ దే హావ్ పార్టేకెన్ ఫుడ్ విత్ ద డివైన్ థాట్, విత్ ద డివైన్ ఫీలింగ్.
0: భగవత్ అర్పితం గావించి భుజించడం చేత అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అందులోనే ప్రవేశిస్తున్నాయి.
1: వెన్ వన్స్ ది ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్, యూ గెట్ నేచురల్లీ ఆల్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్.
0: కనుక
1: సో
0: దైవ విశ్వాసాన్ని పెంచుకుంటే,
1: so if you strengthen faith in
0: sarvamnu kudanu anu sadinchavachunu,
1: you will be able to accomplish
0: sarva roopani kuda manam pondavachunu,
1: you will be able to see everything.
0: Maname daiva swaroopulu kavachunu,
1: you become god.
0: Daivam vere pratyekanga ledu,
1: god is not separate from you.
0: Daivam veru kaadu,
1: and you and god are one.
0: Ee daivam okkate,
1: you and god are one.
0: Ee yadarthanni meeru gurtinchi vattinchinappudu ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్ ఫిలాసఫీ, దెన్ యూ అటైన్ దట్ వన్నెస్.
0: చూడండి, ఇది ఒక పెద్ద సైజు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ సైజ్.
0: దీనికింత ఒక అర్థం లేకుండా పోలేదు.
1: అండ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
0: ఇది 5 తులములు ఉంటుంటుంది.
1: ఇట్ 5 తులాస్ ఇన్ వెయిట్.
0: ఇది మన దేహం లోపల ప్రతి మానవుని ఎందుకును 5 తులములైనటువంటి రసం ఉంటుండాలి, గోల్డ్ రసం.
1: అండ్ వీ హావ్ గాట్ ది ఎసెన్స్ ఆఫ్ గోల్డ్ within the human body.
0: దీనిని హిరణ్యగర్భుడు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ హిరణ్యగర్భ.
0: మీరందరూ చాలా మందికి తెలుసుకొని ఉండొచ్చును.
1: ఏదైనా
0: మందులు తినే సమయం లోపల సువర్ణమయమైనటువంటి మందుని ఇస్తున్నాను అంటాడు వైద్యుడు.
1: ద డాక్టర్ సేస్ ఐఎమ్ గివింగ్ యూ ద గోల్డెన్ మెడిసిన్.
0: అనగా సువర్ణం చేర్చి పెట్టున్నానని, దానికి వెళ్ళ ఎక్కించుకోవడం కోసమని.
1: ఇస్ ఓన్లీ టు ఇంక్రీజ్ ద ప్రైస్ ద బిల్.
0: కానీ సువర్ణం అంటే మానవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి.
1: ద గోల్డ్ రిప్రజెంట్స్ ఎనర్జీ.
0: ఆ సువర్ణ శక్తి ఉండినప్పుడే వాడికి తేజస్సు కూడాను ప్రభావిస్తుంది.
1: When one there's energy, your face shines
0: brilliantly. మన దేహంలో ఉండినంత ఈ యొక్క ఈ బంగారం అంతా ఇంత మాత్రమే.
1: The gold within the body is of this size only.
0: దీనిని కరిగించినప్పుడు అంత లెక్క ప్రవేశిస్తుంది.
1: When once you melt it, it goes to different parts of the body.
0: కళ్ళలో ప్రవేశించి కాంతిని కలిగించేది ఇది.
1: It gets into the eye and helps you develop vision.
0: చెవిలో ప్రవేశించి డ్రమ్స్ లో చెవులను వినిపించేది అది.
1: And it is the supporter of the ear drum.
0: టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: వీ హావ్ టేస్ట్ బర్డ్స్.
0: స్టేట్ బర్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి మనకు నాలుగు పైన?
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ?
0: 3000 టేస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 3000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: కన్నులో ఉన్నటువంటి కాంతి ఎంతవంటిది?
1: ది లైట్ రేస్ ఆఫ్ ది ఐ.
0: 2 కోట్ల కాంతులు ఉంటున్నాయి.
1: 2 crores ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఒక కాంతిని మాత్రం మనం చూడలేము.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఫుల్లీ వెల్ వన్ రే.
0: కన్నుని అద్దం మూసుకొని చూడు.
1: You just half close your eye.
0: దీపాలంతా కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి.
1: You find the light rays from all these lights.
0: ఇదంతా కూడా దీని యొక్క ప్రభావమే.
1: That's all the effect of the same principle.
0: కనుకనే అయస్కాంతిలో కాంతి ఉంటుండాలి.
1: There's light in magnet.
0: శక్తి ఉంటుండాలి.
1: The power.
0: టేస్ట్ ఉంటుండాలి.
1: The taste.
0: దీని యొక్క ఆధార వినికిడి ఉంటుండాలి.
1: And also the audition.
0: చూపుడు ఉంటుండాలి.
1: And also vision.
0: అంతా దీని యొక్క ఇది.
1: Everything is there in a magnet.
0: ఇదంతా బంగారమయమైనటువంటి ఇంతా దేహంలో సంచరిస్తూ.
1: As this gold. The essence goes around the body.
0: నీ చర్మమునకు కింద,
1: beneath the skin,
0: ఒక థిన్ వైట్ స్కిన్ ఉంటుంది.
1: There is thin white skin.
0: అది డాక్టర్స్ కు మాత్రమే తెలుసు.
1: Doctors know it.
0: ఆ థిన్ వైట్ స్కిన్ కట్ చేసిన తర్వాతనే రక్తం వస్తుంది.
1: The moment that thin white skin is cut, you find bleeding.
0: రక్తం రానే రాదు.
1: Otherwise not.
0: అనగా ఆ రక్తాన్ని కాపాడేటువంటి ఒక స్కిన్ అనేటువంటిది ఒకటి పెట్టాడు.
1: Therefore the skin that protects blood there.
0: ఎందుకోసం పెట్టాడు భగవంతుడు?
1: Why God designed?
0: అంత రక్షణ కోసమని.
1: Everything is for protection.
0: ఏ చేసినా కూడా రక్షణే.
1: Everything is for protection.
0: ఏ చేసినా క్షేమమే.
1: It's for our good.
0: కనుకనే లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని.
1: Everybody should be happy.
0: కనుక దైవ సృష్టియో ఎంతనో విచిత్రమైనటువంటి ఉన్నాయి.
1: God's creation is mysterious.
0: ఇది చిత్రంబులు.
1: Mysterious.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: That's sacred.
0: ముని జన విత్తంబులు.
1: That's
0: సన్విత్రంబులు.
1: And so close.
0: ముని జన వన పౌత్రంబులు.
1: They are adored by everybody, sages and saints.
0: విష్ణుదేవు చారిత్రము.
1: That is the glory and the story of God.
0: భాగవతము ప్రజలకు బోధించినటువంటిది.
1: And that is the teaching to humanity.
0: దీన్నంతా కూడా ఆనాటి గోపికలు పూర్ణ విశ్వాసంతో నమ్మినారు.
1: Gopikas had full faith in this.
0: ఆ నమ్మకం చేతనే వారు అన్ని విధముల తరిస్తూ వచ్చారు.
1: Because of faith they could redeem their lives.
0: ఈ తరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for liberation?
0: ఆ నమ్మకం అనేటువంటి యొక్క అయస్కాంతం వారిలో నిండి ఉంటుండాలి.
1: The faith of the magnet is fully there.
0: ఎక్కడ పోయినా అవి.
1: It's there everywhere.
0: చూస్తుంటారు.
1: You see.
0: అత్తలు మొత్తుకున్నా.
1: దో మదర్స్ ఇన్ లా డినై.
0: భర్తలు కత్తులు నూరుచున్నా.
1: హస్బెండ్స్ ఆర్ యాంగ్రీ.
0: నోరెత్తరు.
1: దే డోంట్ ఓపెన్ దేర్
0: మౌత్. కోపగించరు.
1: దే ఆర్ నాట్ యాంగ్రీ.
0: చచ్చకేగరు.
1: దే డోంట్ గో
0: ఇన్ వీటిలో పోరు గోపికలు.
1: అండ్ దే డోంట్ ఈవెన్ స్వీ.
0: వాళ్ళకి భీతే లేదు.
1: దే హావ్ నో ఫియర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ అయస్కాంత శక్తి వారిలో ఉంటుండాలి.
1: దే హావ్ నో ఫియర్ బికాజ్ ఆఫ్
0: అత్తలు.

0: Those mothers in law are against.
1: ఏమేమో అరుస్తుంటారు అత్తలు.
0: They go on shouting at them.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్నారు.
0: The husbands are dead against them.
1: ఏమైనా చేసుకుని నోరెత్తారు.
0: They may do anything. They don't open their mouth. They are not angry.
1: వెతకేగరు.
0: They don't go anywhere.
1: వీధిలో పోరు.
0: They don't
1: speak.
0: That's the story of God. God has imprinted his form in their heart. And God's form, Krishna, is imprinted on the paper. You cannot separate the print
1: from
0: the paper. The picture of Krishna is imprinted
1: on
0: their heart. Krishna, God himself, imprinted on the hearts of the gopikas.
1: ఈ విధమైన విశ్వాసం రావాలంటే
0: టు హ్యావ్ దట్ ఫెయిత్
1: ఇన్ జన్మల యొక్క పుణ్యమో ప్రాప్తించాలి.
0: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ది
1: జన్మ జన్మాంతరాల సత్వం కూడాను దీన్ని ప్రాప్తించాలి.
0: ఇట్స్ బికాజ్ ది మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్
1: సహా అన్నారు గోపికలు.
0: Gopika said that is the true form of the
1: Rasaswarupude Bhagavantudu.
0: God is the essence.
1: Inka vere rasam lene ledu.
0: There's no other thing beyond.
1: Sarva rasamulu saramu karuna rasame.
0: And the essence of all
1: sarva rasamulu kaaranam kudunu prema rasame.
0: And it is the essence of love.
1: Ee prema rasam kante minchinatundi rasam marokati ledu.
0: There's nothing beyond love.
1: ఈ ప్రేమ లోపల అనేక రకమైనటువంటి రుచులు ఉన్నాయి.
0: అండ్ ది లవ్ హ్యాస్ గాట్ మల్టీ డైమెన్షనల్ టేస్ట్.
1: ఒక్క రుచి కాదు,
0: నాట్ వన్,
1: మనం తెలియని రుచులంతా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ అన్నోన్.
1: మొత్తైనటువంటి రుచి కూడా ఉంది.
0: దట్ ఇంటాక్సికేట్స్ యు.
1: మొత్తైన రుచి కూడా ఉంటుండాలి.
0: మేక్స్ యు ఫర్గెట్.
1: పవిత్రమైన రుచి కూడా ఉంటుంది.
0: అండ్ ఇట్ ఇస్ సీక్రెట్ టేస్ట్.
1: మొత్తైన రుచి కూడా ఉంటుంది.
0: అండ్ దట్ ఇంటాక్సికేట్స్ యు.
1: మత్తు, ఉన్మత్తు, ప్రవత్తు, ఈ మూడింటి యొక్క రసములు ఈ తత్వంలో ఉంటున్నాయి.
0: ది ఫర్గెట్ఫుల్నెస్, ది ఇంటాక్సికేషన్ అండ్ ది బ్లిస్ఫుల్ స్టేట్ ఆర్ దేర్.
1: దీన్ని నారదుడు చెప్పారు.
0: ఎల్లప్తిపుమాన్,
1: ఎల్లప్తిపుమాన్, ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని ఈ విధంగా వర్ణిస్తూ పోయాడు. భగవంతుని యొక్క నామము ఎటువంటిది అనగా మత్తో భవతి,
0: గాడ్స్ నేమ్ మేక్స్ యు
1: మత్తో భవతి, తన్మయత్నో భవతి,
0: అండ్ ఇట్ మేక్స్ యు గో బియాండ్.
1: అది నిజమైనటువంటి శక్తి.
0: దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ట్రాన్సెండెన్స్.
1: ఆయన ఇంకేమీ వర్ణించలేకపోయాడు.
0: ఇట్స్ బియాండ్ ఆల్ నరేషన్.
1: ఆ భగవంతుని యొక్క ప్రేమతత్వాన్ని ఈ విధంగా వర్ణించాడు.
0: That is the nature of love of God.
1: ఈ ప్రేమను పొందినటువంటి మానవుని యొక్క దివ్యమే, దివ్య సన్నిధియే, దివ్య జన్మమే నిజమైనటువంటి జన్మము.
0: And it's only true life if you have got that love.
1: కనుకనే అట్టి ప్రేమను పొందే నిమిత్తమై
0: to acquire that love.
1: మీ యందు ప్రేమ అనేటువంటి యొక్క ఆ మ్యాగ్నెట్, ఆ అయస్కాంతాన్ని పెంచుకుంటూ రండి.
0: The magnet of love has got to be increased day by day.
1: మీరు కూడా ఏ విధమైనటువంటి దీన్ని చదివినా కూడా తక్షణమే అది హృదయానికి అత్తుకొని పోతుంది.
0: ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విల్ గెట్ ఇంప్రింటెడ్.
1: ఒక అయస్కాంత శక్తియే లేకపోతే నువ్వు కన్న కష్టాలు పడి చదువు రాత్రి పగలు.
0: వితౌట్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ మే రీడ్ డే అండ్ నైట్.
1: నిద్రాదేవి ప్రాప్తిస్తుంది.
0: యూ ఓన్లీ స్లీప్.
1: కన్న కుంభకర్ణుడు వచ్చి ప్రవేశిస్తాడు.
0: యూ బికమ్ ఏ కుంభకర్ణ.
1: రండి బ్రదర్ అని పిలుచుకొని పోతుంటాడు.
0: అండ్ కుంభకర్ణ విల్ కాల్ యు కమ్ ఆన్ బ్రదర్.
1: నిద్రలో ముంచుతాడు.
0: అండ్ హి విల్ మేక్ యు స్లీప్, గో టు స్లీప్.
1: అయస్కాంత శక్తియే మనలో ఉంటుంటే ఆ నిద్రాశక్తి అక్కడ రావడానికి వీల్లేదు.
0: వెన్ వన్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ డోంట్ స్లీప్.
1: కుంభకర్ణుడు కూడా మీ వైపు చూడనే చూడు.
0: కుంభకర్ణ విల్ నెవర్ లుక్ ఎట్ యూ.
1: తిండి తీర్థాలతో మీ కాలంలో వ్యర్థం చేయడు.
0: అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఫుడ్.
1: ఈనాడు పిల్లలు చాలా కాలంలో కూడా వ్యర్థం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ టుడే దే వేస్ట్ దేర్ టైం.
1: పరీక్షల టైం వస్తే పుస్తకాలు పట్టుకుంటారు.
0: దే రీడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
1: దానికి పూర్వం పుస్తకమే ముట్టడు.
0: ప్రయర్ టు దట్ దే డోంట్ టచ్ ది బుక్.
1: పుస్తకములు పఠించి తిని
0: ఐ హావ్ గాన్
1: త్రూ పూర్వముకు చూచి సర్వశాస్త్రములు.
0: అండ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్
1: విస్తృతమైన విద్యలను నేర్చుతినంచును గర్వమేలా.
0: వై షుడ్ యు ప్రైడ్
1: యువర్ సెల్ఫ్. నీ యుగంబు మోర్చి పరమాత్మని చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: యు గో త్రూ ఆల్ ద బుక్స్ బట్ ఇఫ్ యు కెనాట్ సల్యూట్ పే రెస్పెక్ట్ టు గాడ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వాట్ ఫర్ ఆల్ దిస్.
1: కనుక దినమునకు ఒక పర్యాయమైన కూడా భగవంతుని చింతించండి.
0: అట్లీస్ట్ వన్స్ ఎ డే థింక్ ఆఫ్ గాడ్.
1: ఎవరేం చెప్పినా మీరు వినకండి.
0: డోంట్ పే హీట్ టు అదర్స్ వర్డ్స్.
1: అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పి వాడు అంటాడు.
0: Some may say there's
1: no question. Way.
0: You put a question.
1: Who is God? Yavar devudu?
0: Who is God?
1: Nee devuda, nee devuda, naa devuda.
0: Is your God or my God?
1: Nee devudu raapothe neeku lekunda pochu. Naa devudu undadi. Naa devudu ledu ani cheppadaniki who are you?
0: You may deny your God. Who are you to question my God?
1: నా దేవుడు లేడని నువ్వు చెప్పడానికి నీకేం అధికారం ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్.
1: ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోటాడాలి.
0: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ అండ్ విన్.
1: ఎవరెవరి నమ్మకం వారిది.
0: ఎవ్రీవన్ హ్యాస్ హిస్ ఓన్
1: ఫెయిత్. ఈనాడు నమ్మకం రెండు నయనమ్ములేని అంధులైరి జనులు అవగనయందు.
0: అండ్ టుడే పీపుల్ హ్యావ్ లాస్ట్ ద విజన్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ బ్లైండ్.
1: అది కాదు మన యొక్క ప్రసాదము.
0: That's not the thing.
1: అది కాదు మన యొక్క జీవితము.
0: That's not our life.
1: కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై
0: for the liberation
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: Faith is necessary.
1: ఇతరుని వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలోనన్నా పెట్టుకోండి.
0: You have got, you must have it preserved in your heart.
1: సర్వావస్థల యందు కూడాను ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది.
0: It's only faith that will protect you under all circumstances.
1: కనుక రక్షించేటువంటి దాన్ని వదిలేపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము.
0: But you forget this protecting principle raksha, but you are after the punishment siksha.
1: Kani ee naati pillalu chaala durbhavamto penchukoni pothunnaru.
0: The students have bad feelings today.
1: Ee students anledi pillalu annaru.
0: Pillalu children
1: anaga evaraina sariye chedda bhavalni lopala cherchukandi.
0: Well, no one should enter
1: paruku apagaram jarigeetundi pannalo meer chintinchukandi.
0: Don't do anything that harm others.
1: Parulanu vimarsincheetundi daaka meer prevesinchukandi.
0: Don't criticize anybody.
1: పౌరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి.
0: హింసకు
1: తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి.
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద రియాక్షన్.
1: నీకే కాదు నీ కుటుంబాలు కూడా తగులుతాయి.
0: నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ హావ్ టు ఫేస్ ద రిజల్ట్.
1: ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి.
0: కీప్ ఇన్ యూ దిస్ ట్రూత్.
1: అందరూ క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడా భగవంతుడు కోరుతుంటాడు.
0: వెన్ యూ విష్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఎవ్రీబడీ యు విల్ ప్రాస్పర్.
1: కనుక మీరు సరి అయినటువంటి భావాలు పెంచుకుని
0: సో యూ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
1: సరి అయినటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి.
0: అండ్ యూ షుడ్ శాంక్టిఫై యువర్ టైమ్ బై ఎంటర్టైనింగ్ సీక్రెట్ ఫీలింగ్స్.
1: ప్రేమ ముదిత మన సీక్రెట్

లేచి నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి.

తంబు నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడుగా పొట్టకై హద్దును పద్దులేక

0: దదలాచుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ
1: ఓ మ్యాన్ డిస్క్రిమినేట్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఈస్ ఇట్ దట్ యు హ్యావ్ అచీవ్డ్ రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ ద టైమ్ యూ గెట్ అప్ అండ్ అంటిల్ యూ రిటైర్ యూ జస్ట్ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ టు క్యారీ ఆన్ యువర్ ఓన్ లైవ్లీహుడ్ ది లివింగ్ ది హోల్ ఎడ్యుకేషన్ ఎక్వైర్డ్ ఈజ్ స్పెండ్ ఓన్లీ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ వాట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ వాట్ హ్యాపీనెస్ హ్యావ్ యూ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఆకలి దప్పులు
1: ద ఫుడ్ అండ్ ద డ్రింక్ వాటర్
0: ఆనంద విచారములు
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్
0: ఇవన్నీ కూడాను ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటుంటాయి
1: దే ఫాలో ఈచ్ అదర్ వన్ ఆఫ్టర్ వన్ ఇన్ సక్సెషన్
0: మానవులకు ఆహారమే ప్రధానము
1: ఫర్ మ్యాన్ ఫుడ్ ఇస్ ఎసెన్షియల్
0: మానవుడు పుట్టినది పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు
1: వీ ఫీల్ దట్ మ్యాన్ ఇస్ బోర్న్ ఓన్లీ టు జస్ట్ సేషియేట్ హిస్ హంగర్
0: కాదు కాదు
1: నో
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు
1: మ్యాన్ ఇస్ నాట్ సింప్లీ బోర్న్ ఫర్ ఫుడ్ సేక్ అలోన్
0: ఆకలి నిమిత్తమై కాదు
1: నాట్ ఫర్ హంగర్
0: ఆహార నిమిత్తమై కాదు
1: నాట్ ఫర్ ఫుడ్ అలోన్
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు
1: మ్యాన్ ఇస్ బోర్న్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్
0: అట్టి ఆనందమును విస్మరించి
1: ఫర్గెటింగ్ దట్ బ్లిస్
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి
1: స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్
0: మానవుడు
1: మ్యాన్కైండ్
0: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు
1: ఎండ్ ఆఫ్ దేర్ లైవ్స్ విత్ ఫుడ్ అలోన్
0: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవి కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు
1: ఆల్ ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఆర్ డైరెక్టెడ్ దిస్ వే సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్ నాట్ ఫర్ మియర్ సెలబ్రేషన్ విత్ ఫుడ్
0: దేహమునకు ఆహారం ప్రధానమే కాని దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు
1: Truly, body requires food, but the human life is not meant for that only.
0: Itti satyamunu vismarinchi
1: this truth is forgotten.
0: Kevalamu asatyamu apramanamainatuvanti oka aahara viharanni nimittamani manu praakulaadutunnamu.
1: We are struggling for food alone in the direction of falsehood.
0: Kaadu kaadu.
1: It should not be so.
0: Dehamu panchabhautikamaina dehamu.
1: The body has got this senses five.
0: Senses are upari mitrato cheyinatundi.
1: The senses are alive because of breath.
0: Manasa kevalamu matalato koodinatundi.
1: The mind is full of expression, verbal.
0: Kanuka matalato manaku pradhanam kaadu.
1: The vocal communication is not that important.
0: ఆహారం మనకు ముఖ్యం కాదు.
1: Food is not very important.
0: ఈ రెండింటికి నీ ఆనందమే ప్రధానము.
1: For all this anyway, bliss is the foundation.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము.
1: The body, which is the product of love.
0: కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు.
1: Has to carry on its life sojourn. For bliss and not for food.
0: కాని ఈ సత్యమును మర్చి
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటెన్
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయాడు దాది పొట్టకై హద్దును పద్దులేక జీవిస్తున్నాం మనం
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్ వీ స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఫుడ్ ఓన్లీ
0: కాని దేహము ఏ నిమిత్తమై వచ్చినదో ఆ నిమిత్తమై దీనిని మనం వినియోగించుకోవటం లేదు
1: We are not making use of this gift of the body for the purpose for which it is made.
0: ఈ దేహము
1: His body
0: మనినపు కొంప
1: is full of dirt.
0: రోగముల రగ్గెడు సేవక గంప.
1: Full of afflictions.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates life after life.
0: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: With this body we have been struggling hard.
0: కను ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: We have to live for liberation.
0: దైవాన్ని వరించాలి.
1: We should pray to God.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We should love God.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
1: the love is to be directed for God.
0: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు.
1: Love is not meant for body.
0: కాన మన శ్వాసం గాని,
1: either our breath,
0: మన మాటలు గాని,
1: our words,
0: మన కర్మలు గాని,
1: actions,
0: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
1: All meant for the self, atma.
0: ఉన్నంతలో ఈ దేహములకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
1: As the body exists, it does suffer from certain complaints.
0: ఇది కేవలము ఒక passing clouds. మధ్యలో వచ్చినటువంటివి కాని ఇది దాని సహజంగా ఏర్పడినవి కాదు.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
1: Man is born to attain this eternal permanent truth of the divinity.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కాని అన్నాన్వేషణ కోసం కాదు.
1: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
0: అప్పుడు అప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతుంటాయి.
1: Because of food there are certain complaints, afflictions to the body.
0: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
1: We should not be mindful of them.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
1: They just come and pass off like clouds.
0: కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are passing clouds.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెర్రితనం.
1: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు వరీ ఫార్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamunu praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
0: Ee dini nimittamai manamu ee maatram kudanu ఆటంకం చేయకూడదు.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ఇవన్నీ వచ్చినప్పటికీ దీన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు మనం జీవితం జరపాలి.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: They do happen which are so low.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశం పట్టము, ఇది చాలా పొరపాటు.
1: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaint.
0: Yedo vastundi potundi,
1: they do come and vanish.
0: Kani daniki manam ye prayatnalu kuda cheyakoddu.
1: We should not be bothered about them.
0: Raavadaniki manam ye prayatnam chesamu, povadaniki kuda adhe manam.
1: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't meet to make any effort.
0: Kanaka dehamunaku ఎన్నో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: ద బాడీ విల్ నేచురలీ విల్ హ్యావ్ సచ్ సైన్ కైండ్ ఆఫ్ సఫరింగ్, ద కంప్లైంట్.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: ద షైనింగ్ సన్ ఆల్సో విల్ హ్యావ్ సర్టన్ అబ్స్ట్రక్షన్స్ సచ్ అస్ పాసింగ్
0: మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ వుడ్ యు అవాయిడ్ ద సన్ లైట్?
0: కానీ వచ్చింది పోతుంది.
1: The clouds come and go.
0: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రమో బాధించవు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మన కారమంతా ఎరుగుడును సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై అని వినియోగించాలి.
1: ద హోల్ టైమ్ విల్ హ్యావ్ టు బి స్పెండ్ ఫర్ సీక్రెట్ పర్పసెస్.
0: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
1: దిస్ ఈస్ ద స్పిరిచువల్ లెసన్ దట్ వి హావ్ గాట్ టు లెర్న్.
0: ఇట్టి అవాంతరములను మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందగలుగుతాము.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: ఇంత సింపుల్.
1: These are also simple.
0: మధ్య మార్గములో వచ్చిపోయేటువంటి మేఘాలు.
1: They just appear in our midway like passing.
0: ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
1: We should not go back because of these passing clouds.
0: దాన్ని లెక్క చేయగా దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైన మానవత్వం మనలో బయలుదేరుతుంది.
1: You should not bother yourself over these passing clouds. You should resist and proceed courageously.
0: కనుక మనం దాన్ని కష్టములను, నష్టములను, దుఃఖములను, విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
1: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and anxieties. These things will never make you suffer long.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Meeku nenu chaala tondani ichindochu.
1: Bhagavan might have caused some kind of anxiety.
0: Meeru aanandamato undina samayam lopala naa yokka ee yokka aatankamu mimmalni entano baadha pettindi.
1: You must be feeling sad because of the complaint.
0: కాని ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటివ్వకూడదు.
1: Don't give scope for any worry or sadness.
0: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
1: To make you happy, Bhagavan returned immediately.
0: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
1: In this world, you find so many sufferings of varied nature.
0: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కానీ మనం బాధించేటువంటి బాధలు కాదు.
1: They only threaten you, but they don't make you suffer.
0: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
1: ఓణం being the most sacred festival in Kerala, one has to receive the message of idealism on this day.
0: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchev chesetundi.
1: Onam is an occasion to share the joy.
0: Mana aanandamunu 10 mandiki panchukovali, manam danni panchukovali.
1: We should share this joy and happiness with everybody.
0: Eppudu gaane baadham lekunda aanandam manaku labhinchadu.
1: There cannot be happiness without suffering.
0: Nasuka labhite sukam. Sukam nunchi manam sukam pondaremu.
1: There cannot be pleasure out of pleasure.
0: Madhyalo konni kashtamulu kaligin tarvatane aanandam anaku viluvistunnamu.
1: Because of some difficulty in between, the value is attached to happiness.
0: Kanuka etuvanti pedda parvatam anvanti baadalu sambhavichinappudukini manam danini manchu vale manam danini chusukoni దాటుకొని పోవాలి.
1: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్, బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
0: మనసుకు ఇవన్నీ కూడా చోటే ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ గివ్ ఎ ప్లేస్ టు దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ మైండ్.
0: మనసు ఎప్పుడు కూడా మంకీ మైండ్, తప్పులను తెలుసుకొని బయలుదేరి వస్తుంటాయి.
1: Mind is a mad monkey. It is always running after faults.
0: అది వచ్చినందుకు దాన్ని మనం అడ్డుతోయాలి, కానీ దానికి ఏమాత్రం స్వాగతం ఇవ్వకూడదు.
1: We should brush them out. We should not welcome these things.
0: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
1: Mind is an interference, an obstacle.
0: మనస్సు మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
1: You should not be threatened, you should not be afraid of the mind.
0: మనసును మనం ఎదుర్కోవాలి.
1: You should face the challenge of mind.
0: దాంతో మనం యుద్ధం చేయాలి.
1: You should fight with your mind.
0: దాన్ని కూలగొట్టాలి.
1: You should subdue, control your mind.
0: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
1: Then only you can attain divinity.
0: కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదిరుకుని దానికి లొంగిపోతున్నాము.
1: You are submitting yourself, being carried away by the illusory mind.
0: కనుక మనస్సును మనం లెక్క చేయకూడదు.
1: యు షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మానవునికు మనసే ప్రధానమైనటువంటిది భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ ద మైండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్.
0: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
1: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
0: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
0: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రం అడ్డు చేరకూడదు.
1: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
1: The one who has got control over the mind is Manishi the man.
0: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
1: If you have no control over the mind, you cannot be called
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషులు మెట్టవుతాం.
1: If you are simply tilted, if you are swayed by these simple reasons, how can you be a human being?
0: ఈ రీజన్ ఏమాత్రం కూడా మనం లెక్క చేయకూడదు.
1: You should not care for the season and the reason.
0: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి.
1: యూ షుడ్ కాంకర్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
0: Kanuka manasuku minchinatvanti daivam kuda kaadu alanti daivam kudanu manam dekka cheyakunda manam ee manasunu trunchi veyali.
1: We should cut out our mind if it stands in the way of our love for God.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema nunchi puttinatvanti vare.
1: You are all born out of love.
0: Prema chetane bratukutunnaru.
1: Our life is sustained by love. Our life is based on love. And it's only love that works for our redemption. So we have to consider love as the fundamental principle. If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టములు వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
1: యాంట్స్ ఆల్సో వుడ్ బి ఏబుల్ టు క్రాస్ ది ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవులకు మాత్రమే కాదు.
1: డిఫికల్టీస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యాన్.
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
1: యాంట్స్ బర్డ్స్ అండ్ బీస్ దే డూ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్.
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్ ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ అండ్ టు బ్రహ్మన్ ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
0: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
1: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇట్టు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
1: When such a tiny creature like ant could withstand the suffering, why not
0: man? కానీ మానవుడు ఆహార విహారములకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడాను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనము దండవదేని కూడాను సాధిస్తూ రావాలి.
1: But with all the courage we should achieve.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని క్రింద నెట్టివేయాలి.
1: We should resist, face the challenges of problems and worries in life.
0: Kana meeru kashtamulaku emaatram kodaru bayapadakoddu.
1: Never be afraid of difficulties.
0: Manaku ee kashtamulu sadhinchinappude manaku daivanni manam spondadaniki veelavutundi.
1: When you go beyond this suffering, then only you can attain God.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meeru premaku puttinatunti varu.
1: You are born for love.
0: ప్రేమతో జీవించేటువంటి వాడు.
1: యు లివ్ ఇన్ లవ్.
0: ప్రేమతో బ్రతికేటువంటి వాడు.
1: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: ఎక్సెప్టింగ్ లవ్ యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు వెండి డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి passing clouds.
1: The gold and other values, they come and vanish like passing
0: clouds.
1: In fact, all these valuables will delude man.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: we should not care for them.
0: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
1: We should concentrate our attention on God only.
0: కనుక దైవమును దృష్టి ఎందుకుని
1: keeping God in view.
0: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
1: Carry on our daily life.
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: Then only the human life is redeemed.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: to sanctify our life
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు విచారములు కష్టములు అన్నింటినీ కూడాను మనం లెక్క చేయకుండా పోవాలి.
1: The difficulties and the losses and the sufferings that appear in between should not be cared.
0: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: To have that courage, full strength, we should be recipients of God's mercy.
0: దైవం దేనినైనా కూడాను సాధించగలడు.
1: With God you will be able to achieve anything.
0: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడాను క్షణంలో పోగొట్టగలడు.
1: Whatever may be the suffering, it will vanish in a moment of time with God's grace.
0: అటువంటి దైవ శక్తిని మనం దగ్గరుంచుకొని
1: with the divine power latent in us.
0: అల్ప శక్తికి మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
1: Why should we worry and care for the simple power of God?
0: నిజంగా ధైర్యం అనేటువంటి ఒక దైవ శక్తి మన యొక్క ప్రేమని.
1: Courage, the divine power, is love within you.
0: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్ని కూడా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ పవర్ ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: పర్వతమైన వంటి బాధను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చు.
1: ద జైజాంటిక్ ప్రాబ్లమ్స్ కెన్ ఆల్సో బి వన్ ఓవర్.
0: కనుక మనం దేనిని కూడా మనం భయపడుకోకుండా
1: వి షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
0: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
1: వి షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఫర్
0: పాప భయము దైవ ప్రీతి సంఘ నీతి ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
1: Therefore we should have the fear of sin, the love of God and morality in society.
0: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: Instead of being afraid of this sin, we have become sinful.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: We are not afraid of God.
0: ఇది చాలా పెరికితనము.
1: It is the nature of a coward.
0: దైవమునికి మనం లొంగాలి.
1: We should offer ourselves to God.
0: ఈ దానవరం వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
1: We should not submit ourselves to these difficulties.
0: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడనకూడదు.
1: We should not struggle hard for our relations.
0: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
1: We should attain that morality conduct.
0: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే
1: when once we are moral
0: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
1: There starts the love for God.
0: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే
1: with this love for God more
0: పాప భీతి మనలో అన్ని విధాలు అణిగిపోతుంది.
1: You will have the fear of sin thereafter.
0: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం లేదు.
1: We should not be afraid of anything.
0: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
1: And in fact by mere fear you don't get anything.
0: కనుక దైవానికే మనం భయపడాలి.
1: And in fact we should be afraid of God in
0: front of him.
1: And we should be so humble. We should love God more.
0: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి.
1: We should ready to surrender ourselves to God at any point of time.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు said,
0: Swami,
1: Swami,
0: నాకు ఈ పాపములకు చాలా భయపడిపోతున్నాను.
1: I am afraid of all my sins.
0: కానీ నీ ప్రేమకు మేము లొంగటం లేదు.
1: ఐఎమ్ నాట్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యువర్ డివైన్ లవ్.
0: మేము లొంగాలి, పాపమును ధైర్యంతో సాధించాలి.
1: ఐ షుడ్ ఫేస్ ఆల్ దీస్ మిస్ డీడ్స్ బ్రేవ్లీ అండ్ ఐ షుడ్ బి హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేన్ని మనం సాధించలేము.
1: నథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫియర్. నో, విత్ ఓన్లీ కరేజ్ only you can achieve.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long,
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: What is that we achieved? What for is this life?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతిని మనం దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ్యత, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
0: ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎ మోమెంట్ ఫర్ దీస్ డిఫికల్ట్.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: బ్రష్ దెమ్ అసైడ్.
0: మనం దైవం దానికి పాటు పడాలి.
1: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే కాని పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యుర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడము.
1: సో యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ బి
0: దుఃఖములకు మనం లోపడకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్.
0: దుఃఖము పాపము దైవం ఇవన్నీ కూడా కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in our, in the way of our life, they
0: disappear.
1: You find when you are there standing in the midst of water, you find raging
0: waves.
1: When you push aside all these waves, then only you can proceed ahead.
0: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
1: If you want to go forth in the forward direction, you should push up away
0: చిన్న
1: all the
0: ways. పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమ నేను సాధించవలసినటువంటి.
1: Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential.
0: దానినే పర్సనాలిటీ అంటారు.
1: లవ్ ఈజ్ ద ట్రూ పర్సనాలిటీ.
0: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం ఒడ్డు పొడుగు లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
1: పర్సనాలిటీ ఇస్ నాట్ మియర్లీ హైట్ వెయిట్ చెస్ట్ అండ్ సో ఆన్.
0: చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: కష్టములకు నష్టములకు దుఃఖములకు లొంగకుండా
1: విదౌట్ బీయింగ్ విక్టిమైజ్డ్ టు దిస్ ప్రాబ్లమ్స్
0: సాహసంతో ఆనందాన్ని కోసం మనం ఆరాటపడటమే ఇదే నిజమైన పర్సనాలిటీ.
1: ఇఫ్ వన్ స్ట్రగుల్స్ హార్డ్ విత్ ఆల్ ద వేలర్ అండ్ ద కరేజ్ to earn the state of bliss, then there's true personality. దైవము
0: మనకంత అనుగ్రహించుకోడను దాన్ని మర్చిపోతున్నాం.
1: God has given us this true personality, but we have forgotten.
0: పర్సన్ అనగా ఏమిటి?
1: What's the meaning of this word person?
0: దివ్యత్వంతో కూడినటువంటి మహత్తరమైన శక్తి.
1: Person means the divine mystery.
0: దీనిని persona అని చెప్తూ వచ్చారు.
1: The person is derived out of the persona.
0: కనుక పూర్వీకులందరూ కూడా persona అని పిలిచినటువంటిది ఇదే.
1: Ancients called persona.
0: ఈ పర్సోనా అనేటువంటిది పూర్వకాలం లోపల దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
1: Persona implies the gift of love, divinity to mankind.
0: ఆ దైవం ఇచ్చినటువంటి యొక్క ప్రజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాం.
1: You are not able to treasure the God's gift.
0: ఈ చిక్కులు బాధలు కష్టములు క్షణంలో వస్తాయి క్షణంలో పోతాయి.
1: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
0: ఇవన్నీ కూడా కేవలం passing clouds.
1: They are like passing clouds.
0: ఈ passing clouds కు మనం ఎందుకు భయపడాలి?
1: Why should you be afraid of the passing clouds?
0: Permanent అయినటువంటి దైవత్వం మనలో ఉంది.
1: There lies in you the permanent divinity.
0: ఈ permanent divinity మనలో పెట్టుకుని ఈ passing cloud కోసం ఎదుర్కోవటం ఎందుకు?
1: With permanent divinity latent, imminent within you, why should be afraid of the passing clouds? The fear and cowardice should not be there. You should have all the courage and the strength. The whole celebration today is to have that courage and strength.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు చాలా బాధపడుతున్నారు.
1: యూఆర్ ఫీలింగ్ సో సాడ్.
0: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమే మీరు బాధపడుతున్నారు.
1: యూఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
0: బాడీ ఎప్పుడు కూడాను బాడీని
1: బాడీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ.
0: బాడీ ఈజ్ లైక్ ఏ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాటర్ బబుల్.
0: మైండ్ ఈజ్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
0: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
1: యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ మనం ఏమాత్రం కూడా అడ్డు చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే డూ కమ్ అండ్ వానిష్.
0: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
1: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
1: ద ఫియర్ ఇస్ బికాస్ వీ డూ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
0: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
1: Have full faith in divinity.
0: అది ఏమి సర్వ విధంగా రక్షించేటువంటిది పాలించేటువంటిది.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
1: లైక్ ద రెయిన్ డ్రాప్స్ ద షవర్.
0: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
1: క్లౌడ్స్ హౌ లాంగ్ దే
0: లాస్ట్. ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడా ఒక క్షణంలో మాయమైపోతుంటాయి.
1: ద క్లౌడ్ దట్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హ్యాస్ టు డిసపియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి.
1: సీ దట్ దేర్ విల్ బి డార్క్ క్లౌడ్ ఆఫ్ లవ్ విద్ ఇన్ యూ.
0: అది ఏ మీకు సర్వవిధంగా రక్షించేటువంటిది.
1: దట్ ప్రొటెక్ట్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు.
1: ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకుని,
1: హావింగ్ గాడ్ ఇన్ యూ,
0: మనం దేని కూడా భయపడకూడదు.
1: Don't be afraid of anything in this world.
0: Dhairyamto meer saadhistu randi.
1: You can achieve anything with courage.
0: Daiva vishwasamana kante goppa balamaina tundi shakti manaku ee jagatlo ikkada kaanaraadu.
1: There is no greater power than faith in God.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee bala balikalandaru kudanu ento asantapta ikkada cheri enta pavitramainatundi kaalam gadustunnaru.
1: Boys and girls have gathered here. They have spent a very good time, sacred time.
0: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
1: In fact, these children are extremely fortunate.
0: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
1: The good luck of the children is because of the merit of their parents.
0: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
1: యూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్, ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
1: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
0: ఒక చిన్న బిడ్డ వచ్చింది,
1: చేస్తూ
0: ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకుని.
1: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
0: అది నిజమైనటువంటి లక్ష్యం.
1: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
0: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
1: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్.
0: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ యు ఆర్ వన్ అమంగ్ ద మెనీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
0: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము, అహంకారము ఇట్లాంటివి ఏమాత్రం ఉండవు.
1: అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్, నో జెలసీ.
0: ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
1: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
0: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటిబిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
1: ఇన్ ఎన్ అసెంబ్లీ, ఇన్ ఎ కాంగ్రిగేషన్, జీసస్ పిక్డ్ అప్ ఎ స్మాల్ చైల్డ్.
0: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
1: అండ్ జీసస్ డిక్లేర్డ్ దట్ ద చైల్డ్ ఇస్ సో
0: డియర్. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములే.
1: ద చైల్డ్ హ్యాస్ గాట్ ఆల్ డివైన్ థాట్స్.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
1: దే ఆర్ ప్యూర్, unsullied and selfless.
0: Perignatuvanti pillalakandarikkunu aasalu paasalu aanandamulu krodham ichatuvanta bayil deertuntayi.
1: Whereas the grown ups will have all the anger, ambition, desire.
0: Kanaka mana perige koledu kudanu mana vicharamulu kuda perugutune untayi.
1: With age we'll also developing more of anxiety.
0: Mana perigeatuvanti vayasulopula deenni korikalanu tagginchukuntu raavali.
1: As age advances we should have a ceiling on our desire.
0: Ceiling on desires.
1: Ceiling on desires.
0: Appude meer nijamainatundi daiva shaktiki lobadipotharu.
1: Then only you will attain the true divinity.
0: Kanuka perige koradi kuda nu manlo unnatundi aasalu perigipoyi manam longimpa chestuntayi.
1: As we grow, if we are too many, we have too many desires and ambitions, naturally you become weak.
0: ఆ మాయ మనం పూర్తి తొలగిపోవాలి.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
0: కుక్క కూడాను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకే ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
0: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
1: అండ్ దట్ లిటిల్ వన్ హ్యాస్ గాట్ ప్యూర్
0: థాట్. ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
1: ఎ ప్యూర్ థాట్స్.
0: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
1: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్.
0: అది దైవత్వమునకు మూల కారణము.
1: That is the main cause, the feature of divination.
0: ఆ నిశ్చయము, నిస్వార్థము, భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
1: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: love. దినమునకు ఒక్క నిమిషమైనా కూడాను మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
1: Atleast for a minute in a day, be childlike.
0: ఎంత నిర్మలమైనటువంటి భావము.
1: And that little one has got pure thoughts.
0: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
1: A pure thoughts.
0: ఎంత నిస్వార్థమైనటువంటి ఒక సంకల్పము.
1: Selfless feeling.

0: కోరికలేమైనా వచ్చిందంటే చి, ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
1: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
1: When we feel ashamed of our own desires,
0: అప్పుడు మనం మానవులు అయిపోతాం.
1: Then only you can be
0: దైవత్వానికి సమీపించుతాం.
1: You'll be so close to God then.
0: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గర అయిపోతూ వస్తుంటాం.
1: The more you achieve work in this direction,
0: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమని.
1: And that is the true love.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: God is love, nothing more than this in this world.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
1: Then only we can be true humans.
0: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
1: The lesson that we have to learn today on this occasion of Holy Onam is to achieve this
0: life courage. అందరి యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
1: At all, the same love is present in everybody.
0: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
1: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎవ్రీవన్,
0: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
1: ద బ్లడ్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీబడీ.
0: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
1: లైక్ వైజ్ ద లవ్ ఇస్ సేమ్.
0: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే దైవమే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు దగ్గర చేర్చుకోండి.
1: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడీ విత్ లవ్.
0: మనలో వచ్చేటువంటి కాపుతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ మోర్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎందున్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
1: The love is same in everybody.
0: దీంట్లో ఎట్టి భేదములు రావు.
1: There will be no difference whatsoever.
0: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
1: when we develop that love.
0: అది మన ప్రాణం నిలుస్తుంది.
1: That sustains our life.
0: ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
1: This life of love will take you closer to God.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: So develop love, grow.
0: ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తేను కూడా వదలకూడదు.
1: Under any circumstances, never give up love.
0: ఎట్టి పరిస్థితులైనను కూడాను ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
1: At any point of time, never distance yourself from love.
0: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
1: So grow more and more.
0: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
1: Just as you love your own child, love everybody.
0: అందరు కూడాను ప్రేమ స్వరూపులే.
1: All are embodiments of love.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఓణం అనేటువంటిది, ఓణం అనేటువంటిది ప్రేమనే.
1: ఓణం సింబలైజెస్ లవ్.
0: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
1: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
0: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
1: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
0: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్, లైఫ్ is a waste.
0: Kanuka prema sarupule meerandaru kodanu.
1: You are all embodiments of love.

0: ప్రేమ ముదిత మనసె కహో కామ రామ కామ రామ కామ రామ శ్రీరామ రామ
1: ప్రేమ ముదిత మనసె కహో.

प्रेम मुदित मन से कहो राम राम राम राम राम राम राम राम।

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయటపోయి ఉపన్యాసం ఇవ్వడానికి తునుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది, మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurukoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatuvanti karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatuvanti oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ ఎట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజన్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: Appude ee dukkhanni meeku maripimpa chestundi.
1: Then only you can cross over this.
0: Kaani mana dukkham anetundi raktanni ee chaakalu kuda subham cheyadu.
1: But the true misery cannot be washed out by
0: daivam yokka premane deeni subham chestundi.
1: It's only the divine love that will wash out all this.
0: Kanuka daiva premanu penchukondi.
1: So develop divine love more.
0: Appude manaku sarva dukkhamunu kuda nivaran chestayi.
1: That's cure for all misery. Oh,

0: You will now hear a divine discourse delivered by Bhagavan Baba on 20th of April 1998 at Kodaikanal. Bhagavan in this discourse makes it crystal clear that spiritual victory is possible only by rising above the mind and maya. Be ready for a glimpse of the road to liberation shown with the great example of Buddha.
1: ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗ ಭಜ ಸಾಧು ಸಮಾಗಮ ಕುರು ಪುಣ್ಯಮಹೋರಾತ್ರ ಸ್ಮರ ನಿತ್ಯ ಅನಿತ್ಯತಾ ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗಂ ಪ್ರೇಮ ಸ್ವರೂಪರ
2: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್
1: ದುರ್ಜನ ಸಂಗಮ ನುಂಚಿ మనం దూరం కావాలి మొదలు
2: ద ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
1: భజ సాధు సమాగమం మంచి వారితో చెలిమిని చేయాలి
2: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every
0: place. కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరు తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ది వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ depends on the principle of I or I-ness.
0: కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పురము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: Be that be a pauper or a millionaire, when one has to introduce one's own self, he uses this word I, I.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He used
0: maraku paryaya meerevarandi ante nenu oka doctor.
1: If you still ask who are you, I am a doctor is the response.
0: Maraku paryaya meerevarandi ante nenu businessman antaru.
1: If you ask someone who are you, I am a businessman.
0: Business chesedi evaru?
1: Who is doing this business?
0: Business oka vrutti.
1: Business is a profession.
0: Doctor oka pani.
1: Doctor is a work.
0: Kaani pani sangathi neevu cheptunnavu kaani neevevaru mottamota?
1: You are referring to your vocation, but what are you?
0: నా పేరు రామయ్య.
1: మై నేమ్ ఇస్ రామయ్య.
0: నా పేరు కృష్ణయ్య.
1: మై నేమ్ ఇస్ కృష్ణయ్య.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కాని నీవు కాదే.
1: రామయ్య అండ్ కృష్ణయ్య ఆర్ ద నేమ్స్ గివెన్ టు ద బాడీ, దెన్ హూ ఆర్ యూ?
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, హూ ఎమ్ ఐ?
0: సరి అయిన ఆన్సర్ నీ పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor the nation.
0: ఇక్కడను సమాజంలో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: Vyakti, kutumbamu, ivanni kuda deni paina adharapadi untunnavi.
1: Individual and the family, they depend on what?
0: Samajam paina adharapadi untundi.
1: They depend on society.
0: Itti samajam yokka kshemanni gurtinchaka tara swarthanni maatrame lakshyam nandinchukoni jeevinchadaniki prayatnistunnadu manavudu.
1: Man is trying to make an attempt to live for himself without realizing the welfare of the society and its need.
0: Atma vishwasanni vismaristunnadu.
1: He has forgotten the self confidence.
0: Ye manavudu ye chinna gruham nirminchavalani nannu mottamota punadi bhadranga veyali.
1: Be that anyone, if he wants to build a house, foundation should be strong.
0: Punadi ye lekundina bhavaname nilavadu.
1: Without foundation the building will not stand.
0: Kanuka ee punadi ye atma vishwasamu.
1: This foundation is self-confidence.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటుంది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేని కోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడా కలుగుతుంది.
1: ద మూమెంట్ హీ హ్యాస్ ది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీ డెవలప్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ ఆత్మతృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యు హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ టు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కానీ దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: ఆత్మ ఇస్ ద మాస్టర్.
0: కనుక మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: సో భగవాన్ సేస్ మాస్టర్ ద మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: బాడీ మైండ్ ఇంటెలెక్ట్ అండ్ సెన్సెస్ ఆర్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతని ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వర్కింగ్ త్రూ ద vibration that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of peace.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచకు సంబంధమైనటువంటి విషయవాంచ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the
0: world.
1: We pray to God for that which is not available in the world.
0: Which is very hard.
1: No man inquires about this truth. We have one desire. It is not fulfilled, therefore we turn the photographs. Such people are not devotees at all.
0: Imagination.
1: It was all. They call themselves devotees, just an imagination. A true devotee works for bliss. That bliss confers the rest.
0: అందుకోసమే భగవంతుని నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ఈ సుఖము జ్ఞానమంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: దిస్ హ్యాపీనెస్ ఇన్ ద విజ్డమ్ వీ కెన్ డిరైవ్ అవుట్ ఆఫ్ ద డివినిటీ గాడ్.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించడం.
1: వై మ్యాన్ ప్రేస్ టు గాడ్ టు అటైన్ పీస్ అండ్ బ్లెస్.
0: మానవులారా, ప్రతి విషయంలో కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we will understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టు సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of ఆత్మ.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: all the spiritual practices,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: in spite of listening to,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: in spite of reading the texts,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: vision. ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti, is creation.
0: ఈ సృష్టి వచ్చినటువంటిదే కానీ సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటిది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్, ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ జరిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: Nothing whatsoever.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుంది.
1: He understood that mind stands as a
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: For all spiritual pursuits, mind is the main obstacle.
0: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: He wanted to discover the path as to forget the mind totally.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: Then he has withdrawn his mind.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: Because of this amanaska or withdrawal of the mind, he could know atma.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: The spiritual path consists first forgetting one's own mind.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: How to forget the mind?
0: ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం వల్ల ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు
1: in this modern age
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: All that exists today is bookish knowledge.
0: అది కేవలం ఒక superficial knowledge.
1: Bookish knowledge is a superficial knowledge.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: Because of the lack of self-confidence, our knowledge is perverted.
0: తదుపరియ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: Then we have to develop discrimination knowledge.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: opportunities. తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest as aim.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కాని ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: జగత్తుకు సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should know the principle of love very clearly.
0: ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi dinla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the
0: mind. బుద్ధుడు 6 సంవత్సరాలు పనిచేసినప్పటికని కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: This is the basic truth that
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రము ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of deep penance, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి
1: he should brush aside the mind,
0: ఆదర్శంగా తీసుకుని
1: take the intellect as ideal,
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్
0: ఎన్ని జన్మలెత్తినప్పటికి ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: మా నీ సి.
1: హియర్ దర్ త్రీ లెటర్స్ మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఇలాంటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: Read it in the reverse order. మా నీ సి. Now it is సినిమా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవా
1: మానవా.
0: మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇస్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వి సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
0: మాయ అనగా ఏమి?
1: వాట్ ఈస్ ఇల్యూజన్?
0: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దాన్ని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఈస్ టేకెన్ యాజ్ ఇల్యూజన్.
0: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: వెన్ యూ పాస్ అలాంగ్ ఎ పాత్ ద షాడో ఫాలోస్ యూ.
0: ఈ ప్రతిబింబమేనే మాయ అన్నారు.
1: We call this shadow as
0: a ఈ మాయ ప్రతిబింబం వదిలిపెట్టి మనిషికి నడచడానికి వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ వాక్ హిమ్సెల్ఫ్ లీవింగ్ ది
0: షాడో. యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములి అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్ ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎం అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: N stands for nirvana.
0: Nirvana manaku labhyamavutundi.
1: How do you attain liberation?
0: Atma vishwasanni penchukunnappude nirvana manalo praaptistundi.
1: Nirvana liberation is possible when we develop self confidence.
0: Kanuka motta mota manamu atma tattvanni vishwasanga teeskovali.
1: So we have to have full confidence in self
0: confidence. Atma vishwasam undinanta varaku kuda manaku etti bhayamu ledu.
1: So long we have self confidence, we need no fear.
0: Ee naati manavudu sukhamuto dukhamuto ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: He doesn't possess even a fraction of confidence in the world affairs towards God.
0: పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణ.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
1: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్.
0: దాంతో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదములపైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్ 1000th ఆఫ్ ద లాట్ యూ స్పెండ్ ఫర్ అదర్స్.
0: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంతో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1000th of all that, it is enough.
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Why should we sacrifice?
0: అనుభవించేది ఏమిటి?
1: What is we experience?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: In fact, we have to offer to our faith in God.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ది వరల్డ్ బై అండ్ లార్జ్.
0: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదటి సొసైటీ.
1: సో సొసైటీ,
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యంగా ఉంచుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ సెంటర్డ్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu sustiri shanti baddhatanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, Bharatiyas prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారతీయ.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ రైతింగ్ ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈస్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్ విల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయర్స్.
0: సంగీత సాహిత్య విద్యలు ఎందుకు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ భారత?
0: భా భావము.
1: భా ఫీలింగ్ భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్ రాగము.
0: తా తాళము.
1: తా ద బీట్.
0: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిది భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్ ద ఫీలింగ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములను నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంటూ గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద సోషల్ మోరల్ ఎథికల్ ది స్పిరిచువల్ దిస్ భారత్ నేచర్
0: భారతదేశం
1: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
0: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
0: ఆఫ్ లవ్. భగవంతుడు సత్యస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
0: ఆఫ్ భగవంతుడు శాంతి స్వరూపుడు.
1: గాడ్ ఈస్ పీస్.
0: భగవంతుడు ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లిస్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
1: గాడ్ ది బ్లిస్ we have to pray to him in the state of bliss.
0: Itti bhagavantunaku sat chit anandam anetundi saarthaka naamam.
1: The correct exact name of God is sat chit ananda.
0: Sat anaga emiti?
1: What do you mean by sat?
0: Shashvatam.
1: Sat means that which is
0: shashvatamaitundi yokka bhavam cheta shashvatamaitundi bhagavantuni manam prarthinchali.
1: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
0: Chittanaga emiti?
1: What do you mean by chit?
0: Jnanamayamaitundi.
1: Wisdom.
0: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
1: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
0: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
1: ద బ్లిస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
0: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
1: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
0: కనుకో భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే.
1: Therefore, the true principle to attain divinity is truth.
0: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
1: When we worship God with love, he will give us his love.
0: యత్ భావం తత్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
1: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
0: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు భావం వేరుగా ఉంటుండాలి.
1: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
1: భగవాన్ టాట్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
0: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
1: Here you have a flour mill.
0: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
1: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
0: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
1: If you place rice, you'll get rice flour.
0: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల
1: the human body, the flour mill,
0: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
1: If you put phala, the fruit, you get the mala, the pita matter.
0: ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
1: The inert machine flour mill is better.
0: ఏంటి ఈ ప్రాణముండి ఈ దేహము?
1: What is this body with life?
0: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
1: When you put one thing, you get the different thing.
0: మన పికిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
1: The pickle that's served is digested by the evening.
0: ఆ పికిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
1: But the same pickle in a jar will be safe for 1 year.
0: ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
1: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
0: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: The body with all the limbs and the senses is so weak, when it would be dropped down, nobody knows.
0: శతవర్షములదాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
1: Though limitation is put at the rate of 100 years, we cannot believe in that.
0: బాల్యమందు
1: in the childhood,
0: లేక ప్రాయమందు
1: or youth,
0: ముదిమియందు
1: old age,
0: లేక ముసలియందు
1: or advanced age,
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: When one would die, nobody knows.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన
1: if you are good intelligent,
0: తాను తెలియవలయు.
1: If you are intelligent enough, while in life, alive, you should know yourself. Is this the
0: body?
1: Can you identify yourself with this body, which is full of urine and fecal matter, foul smell?
0: మలినపు కొంప.
1: ఇట్స్ ఎ డర్టీ సెంటర్.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్స్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
0: సంచలనము పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్.
0: భవసాగరమలే ఈదగలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
0: అంబుల పగిలంబు మనమెప్పుదలంప.
1: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నమ్మబోకు మనసా.
1: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
1: A scholar thinks that he knows everything, having gone through many books.
0: పుస్తకములు పఠించితివి.
1: We have read books.
0: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రములు.
1: I am thorough in all sacred texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: Why do you pride yourself of all your scholarship?
0: నీ హస్తయుగము మోచి.
1: Joining both of your hands.
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్ విత్ ఆల్ ద స్కాలర్షిప్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ది హ్యాండ్స్ అండ్ ఆఫర్ యువర్ సెల్యూటేషన్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, ఆల్ దిస్ ఆర్ ఇన్ వెయిన్.
0: నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
0: మరి నిద్రపోయడు దాది
1: అంటిల్ యు గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
0: వ్యయమందగతేయుచు జీవితంబు.
1: యు వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: You have wasted all your time in learning, studying these things. What is that you achieved?
0: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం.
1: యూ హ్యావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్
0: కాని భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
1: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
0: ఒక సినిమా దగ్గర అయినా పోయి క్యూలో మనం నిల్చుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాం.
1: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నిల్చుకొని మనం సెవెలు పడతాము.
1: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
0: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైము.
1: బట్ వీ డోంట్ వాంట్ టు స్పెండ్ అండ్ వెయిట్ ఫర్ గాడ్.
0: ఇంకా ఏమిటి నువ్వు సాధించేది?
1: వాట్ ఇస్ ద చీప్
0: తుచ్చమైనటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నావు.
1: వీ వెయిట్ ఫర్ మీన్ థింగ్స్.
0: దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి.
1: వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ మీన్ థింగ్స్.
0: భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి.
1: వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్.
0: భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి.
1: వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్స్ బ్లెస్.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితము.
1: దట్ ఈస్ ట్రూ లైఫ్.
0: జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు.
1: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
1: You have to safeguard your body.
0: దేని కోసం?
1: What for?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: The body is gifted to undertake and to render service to everybody.
0: ఒక వృక్షమును ఫలములంతా ఇస్తుందది.
1: A tree bears fruit.
0: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
1: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
0: కానీ
1: బట్
0: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
1: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్ ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
0: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
1: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
0: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
1: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ రివర్ డస్ నాట్ డ్రింక్.
0: ఒక గోవు
1: ఎ కౌ
0: తన నిండుకు కావలసినంత క్షీరంను పెట్టుకుంటుంది.
1: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
0: తనలో క్షీరముంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
1: దో కౌ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, డస్ ఇట్ డ్రింక్?
0: పంచుతుంది,
1: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
0: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్?
0: ఏమి త్యాగం చేస్తున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
0: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
1: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
0: నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను.
1: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను అనుగ్రహానికి గురి అవుతాడు.
1: That day man sacrifices the selfishness, he would be the recipient of God's grace.
0: లోకమంతా మంచిగా ఉండాలి.
1: Whole world should be good.
0: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మంచేమాన్ని ఎందుకు కోరదు?
1: When we pray for the welfare of the world, the world also desires your goodness.
0: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
1: When you uphold dharma, the dharma will protect you in turn.
0: ధర్మ ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనమని చంపుతుంది.
1: If you kill dharma, the dharma will kill you in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
1: We are born as humans because of good luck and merit.
0: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: This fortune has got to be realized and we have to work for liberation.
0: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు.
1: We should not struggle for worldly ephemeral temporal
0: joy. ఇవన్నీ క్షణభంగురాలు.
1: These are all momentary.
0: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికి ఇవన్నీ క్షణభంగురాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్, ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
1: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
0: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
1: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
0: భక్తిలో ప్రవేశించింది.
1: Ultimately, he landed up in devotion.
0: Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudamate.
1: He says, O foolish man, pray to Govinda, pray to Govinda, worship him.
0: Samprapte sannihite kale nahi, nahi, nahi. Rakshati duknunkaranim.
1: As the end approaches, no scholarship would ever come to your rescue.
0: Punarapi jananam, punarapi maranam.
1: The birth after birth, the death
0: after death. Punarapi janani jatare sayanam.
1: Again and again we find ourselves in the womb of the mother.
0: Ihasamsare bahuduhtare.
1: It is so difficult to cross

0: We pray to God, O God, show mercy and compassion towards us such that
1: Shankaracharya
0: we have the portion of family.
1: Chala pavitramaina advaitamu.
0: The non-dualistic principle of Shankara is sacred.
1: Advaitam nandu kudunu bhaktiki pradhatna ichadu.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి, వెండి తట్ట?
0: ఇట్స్ ఎ సిల్వర్.

0: ఒకటి.
1: క్లోత్స్ ఆర్ మెనీ బట్ ది యార్న్ ఇస్ వన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే, పూలన్నీ వేరు, పూజలు ఒకటే.
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
0: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి,
1: డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
0: పూజలు ఒకటే,
1: బట్ ద వర్షిప్.
0: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
1: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
0: పూలన్నీ చేరి, గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
1: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ గార్లండ్.
0: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
1: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
1: వి హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
0: అది ఏ హృదయ పుష్పము?
1: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
0: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
1: The hridaya is the altar of
0: భగవంతుడు. ఎప్పుడు హృదయవాసి.
1: God dwells in our hridaya.
0: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
1: We don't need to search for God elsewhere.
0: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: When you turn inward, you will be able to know the divinity within.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులు కొంతవరకు మానుకోండి.
1: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూజన్.
0: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
1: ఫుడ్, రేయిమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
0: అయితే ఈ అన్నం బ్రహ్మ,
1: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
0: వస్త్రం బ్రహ్మ,
1: క్లాత్ ఈస్ గాడ్.
0: ఇందులోనూ అద్వైతం ఉంది.
1: దేర్ ఇస్ నాన్ డ్యూయలిజం హియర్.
0: ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది వస్త్రం కాదు, దారము.
1: ఇస్ నాట్ క్లాత్.
0: ఇది దారం కాదు, పత్తి.
1: నాట్ థ్రెడ్స్.
0: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
1: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్.
0: ఇది కూడా అద్వైతమే.
1: దిస్ నాన్ డ్యూయలిజం.
0: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
1: దేర్ ఫోర్ ద ఫుడ్ అండ్ ద డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్. కనుకనే
0: అద్వైతమతం జ్ఞానం.
1: సో దిస్ నాన్ డ్యూయలిజం ఇస్ ట్రూ విజ్డమ్.
0: అనగా విభజించడానికి వీలు కానటువంటిది అద్వైతము.
1: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్ నాన్
0: డ్యూయలిజం. కూడాను
1: సచ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక ప్రేమ చైతన్యం మనం పొందడానికి వీలవుతుంది.
1: కెన్ బి అటైన్డ్
0: త్రూ ది ఫాదర్. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్ హోల్ హార్ట్.
0: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
1: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
0: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
1: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్ లవ్.
0: ప్రేమించు.
1: లెట్ అస్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
0: అప్పుడే నీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
1: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
0: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
0: కనుక
1: సో
0: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే, ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
1: వన్ షుడ్ ప్రే టు గాడ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే.
1: Has he given you all by desire? He granted you before you asked for.
0: Adugakuve o manasa, adugakuve o manasa.
1: O mind, don't desire, don't ask for.
0: Adugukoladi adi, adugunabadunani, adugakunna pani, vadivanagunani, adugakuve o manasa.
1: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
0: Adugane sabarini adarinchade.
1: Shabari is given refuge without
0: adugakatanakai madiyu jatayu kadaknegi sadgati galiginchade.
1: Without asking, that bird Jatayu is offered.
0: Adige kolde adugu padipothundi.
1: The more and more you desire, it will be put down, let down.
0: ఓ
1: మైండ్, ఓ మైండ్,
0: నువ్వు అడగద్దు.
1: ఓ మైండ్, నువ్వు
0: అడగవలసింది భగవంతుని అడుగు.
1: వాట్ షుడ్
0: భగవంతుడే నాకు కావాలి.
1: యు ఆస్క్ ఫర్ గాడ్ ఓన్లీ.
0: నాకుంటే అన్ని నాకు లభ్యమవుతాయి.
1: ఇఫ్ గాడ్ ఈస్ విత్ మీ, ఎవ్రీథింగ్ ఎల్స్
0: బంగారు చేతిలో ఉంటే ఎన్ని రకాలైనా మనం చేయించుకోవచ్చు.
1: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ మెనీ జ్యూవెల్స్.
0: భగవంతుడా నాకు చైన్ ఇచ్చి, భగవంతుడా నాకు రింగ్ ఇచ్చేటి, ఆ రింగ్ రింగుగానే ఉంటుంది, చైన్ చైన్గానే ఉంటుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ చైన్ అండ్ రింగ్ అపార్ట్, దే విల్ రిమైన్ యాస్
0: సచ్. బంగారనే కోరు,
1: ఆస్క్ ఫర్ గోల్డ్.
0: ఎన్ని నగలైనా చేయించుకో.
1: యూ కెన్ హ్యావ్ మెనీ జ్యూవెల్స్.
0: దైవాన్ని కోరు,
1: డిజైర్ ఫర్ గాడ్.
0: ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించు.
1: యూ కెన్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్
0: దైవాన్ని విస్మరించి.
1: You forget God.
0: దైవం ఎక్కడి వాడు?
1: Where is God?
0: అన్నిటికీ అధిపతి దైవము.
1: God is the master of all.
0: కాని దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
1: But yet we go by the world, forgetting God.
0: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
1: God made three promises.
0: ఈ మూడు వాగ్దానాలకు ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
1: Man is behaving up in

0: ఆపోజిట్ డైరెక్షన్,
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: ఆస్క్ మీ థౌ షల్ట్ బి గ్రాంటెడ్,
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యు విల్ ఫైండ్ మీ,
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షాల్ బి ఓపెన్డ్,
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యు ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆస్క్ వరల్డ్ అండ్ బి ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యు సెర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ సెర్చింగ్ గాడ్.
1: ఏంటి వెతుకుతున్నాడు?
0: వాట్ డు యు సెర్చ్?
1: స్థిర సంపదలను వెతుకుతున్నాడు.
0: యు ఆర్ సెర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యు నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ ఇస్
1: సెడ్ చేస్తున్నాడు.
0: బట్ ఇట్ డస్ ఇట్ ఇన్ ద కాంట్రాక్ట్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ ఇట్ హ్యాప్? వాట్ డోర్ డస్ ఇట్?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హీఈస్ నాకింగ్, హీఈస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మరి పోతున్నారు.
0: వీఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్
1: చెప్పినట్టుగా చేయండి.
0: డూ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్.
1: దక్షిణ అడిగినట్టుగా ఇస్తాడు.
0: హీ విల్ గ్రాంట్ యూ ఇమ్మీడియట్లీ.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: హీ యూ కెన్ సీ హిమ్ వేర్ ఎవర్ యూ సెర్చ్.
1: నీ హృదయ కవాటం తెరుస్తాడు.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: Chakkaga preminchandi.
0: Love God well.
1: Dayam okkade.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతో మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్.
1: స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే స్మరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యూ వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. వై డు యు ఆస్క్? ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్ మీకు
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యూ విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసే.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 21st discourse on Gita Bhagavan delivered on 27th August 1984. In this discourse, Bhagavan in his usual matchless style explains with cute examples how one can perceive divinity underlying this universe. Sai Bhagavan Vacha.
1: Asaya Daseye Te Dasa Sarvalokasya. The one Yavadu Asiku Dasudavunu Attivadu Lokamunake Dasudavutadu. The one who becomes a servant of the desire becomes a servant of the entire world. Asiku Dasulu Karadani Diniyaka Antarartham. The inner significance of this is, do not become a slave for desire.
2: Asenu Dasiga Gavinchukunnavadu Lokamunake Adhipati Avutadu.
1: The one who makes desire his slave becomes a master of the world.
2: Lokamunandugala Samasta Sukamulaku Swayam Jyotishwarupamainatunti Atmaye Mooladharamani Vishwasinchali.
1: We have to believe that the self-effulgent Atman is the basis of all the happiness and joys of the world.
2: Manavuni yokka Indriya Sukamulakai Tapatre Padatu ఈ ఇంద్రియానందమే సత్యానందమని భావించి సతమతమవుతున్నాడు మానవుడు.
1: పీపుల్ ఆర్ ఇమ్మెన్స్లీ సఫరింగ్ థింకింగ్ దట్ ది వరల్డ్ ది జాయ్స్ ఆఫ్ ద సెన్సెస్ విచ్ ది డిరైవ్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రూ బట్ దిస్ ఈస్ నాట్ సో.
2: అయితే ఈ ఇంద్రియ సుఖములకు కానీ ఇంద్రియ భోగ భాగ్యములకు కానీ జగత్తునందుగల సమస్తమైనటువంటి యొక్క విషయములు ఎందు కలిగినటువంటి ఆనందమునకు కాని ఏది ఆధారము అనేటువంటి సత్యాన్ని మానవుడు విచారించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎన్క్వైర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ది లగ్జరీస్ ఆఫ్ ద వరల్డ్.
2: భగవద్గీత యందు దేహమును ఒక ఘటముగా భావించారు.
1: ఇన్ భగవద్గీత బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పాట్.
2: ఈ యొక్క కుండకు 10 రంధ్రములు ఉంటున్నవని కూడాను బోధించాడు.
1: ఇట్ హస్ ఆల్సో బీన్ టాట్ దట్ దేర్ ఆర్ 10 హోల్స్ ఫర్ దిస్ పాట్.
2: కింద ఒక జ్యోతిని పెట్టి 10 చిల్లుల కుండను మూసిపెట్టి దానిపైన దట్టమైనటువంటి వస్త్రం వేసినప్పుడు ఈ జ్యోతి యొక్క ప్రకాశం మనకి ఏమాత్రము కనిపించదు.
1: ఇఫ్ యూ కీప్ ఎ లైట్ అండ్ ఆన్ దట్ లైట్ ఇఫ్ యూ కీప్ a pot with 10 holes and if you cover this pot with a thick cloth you would not be able to get the light.
2: Nemmadiga aa paina vesinatvanti dattamaina vastavunu teesinappudu 10 jyotuluga kanipistundi.
1: Gradually and slowly if you lift that thick cloth which covers this pot you would be able to see the light coming through the 10 holes of the pot.
2: 10 jyotuluga undinattuga manaku kanipistundi కాని ఆ మూసినటువంటి యొక్క ఘటమును కూడా బ్రద్దలు చేసినప్పుడు ఒకే జ్యోతి మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ దేర్ ఆర్ 10 లైట్స్ బట్ వెన్ యూ బ్రేక్ ది పాట్ యూ విల్ రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ 1 లైట్.
2: స్వయం జ్యోతి అనేటువంటి ఆత్మతత్వమే ఇందులో ఒక్క జ్యోతి, ఏక జ్యోతి.
1: ద సెల్ఫ్ ఎఫల్జెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈజ్ ద 1 లైట్ విచ్ ఇస్ దేర్.
2: దీనిపైన 10 చిల్లులు కలిగినటువంటి యొక్క దేహం అనేటువంటి ఘటమును మూసిపెట్టారు.
1: ఆన్ దిస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ యూ హావ్ కవర్డ్ ది విత్ ది బాడీ విచ్ హెస్ గాట్ 10 హోల్స్.
2: దీనిపైన మమత్వం అనేటువంటి మాయతత్వం అనేటువంటి దట్టమైనటువంటి వస్త్రం కప్పబడింది.
1: దిస్ పార్ట్ హెస్ బీన్ కవర్డ్ బై ది థిక్ క్లాత్ ఆఫ్ మైండ్నెస్ అండ్ అటాచ్మెంట్.
2: కనుక మొట్టమొదట ఈ మమత్వం అనేటువంటి మాయను, ఈ దట్టమైన వస్త్రాన్ని తీసివేయాలి.
3: Therefore, in the very first place, remove the cloth, the thick cloth of mamatva first.
2: ఇది
3: this is ignorance.
2: ఇది కేవలము ఒక మాయా స్వరూపంలో ఉంటుంటాది.
3: This is in the form of delusion.
2: ఈ మాయ కూడాను దైవం యొక్క స్వరూపమే.
3: This illusion also is the form of God.
2: కనుకని మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది.
3: Therefore, God has been described as one who has illusion as his upadhi.
2: ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత 10 జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
3: Once you take away this cloth of illusion, you can see 10 lights.
2: కన్నుల నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే.
3: The light which you can see through eyes, it is a reflection of the jyoti inside.
2: మనం చెవుల నుండి వినేటువంటి ఒక శబ్దమును కూడాను ఆ జ్యోతి యొక్క రియాక్షన్.
3: The sound which you can get to hear through the ears, this also is a reflection of
2: మన నోటి నుండి వెలువడేటువంటి శబ్దం అంతా కూడాను అదే రీసౌండ్.
3: The sound which you get through your mouth is the resound of that jyoti.
2: ఈ విధంగా ప్రతి ఇంద్రియం నుంచి మనం ఏమేమి అనుభవిస్తున్నామో, ఏమేమి చేయగలుగుతున్నామో, ఇవన్నీ కూడాను ఆత్మజ్యోతి యొక్క బింబమే.
3: ఆల్ దాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు డూ అండ్ ఎక్స్పీరియన్స్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఆఫ్ ది ఆత్మజ్యోతి.
2: ఇది కేవలం ఘటం ఉండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు.
3: So long as you have got this part, the body, you experience this as a different jyotis and different lights.
2: ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము.
3: We have been able to see multiplicity in unity.
2: కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి.
3: బట్ ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ యు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: అయితే ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాము?
3: When can we see and experience this unity in diversity?
2: ఈ దేహాభిమానం అనేటువంటి ఘటమును బ్రద్దలు చేసినప్పుడే ఏకజ్యోతిగా వెలుగుతుంది.
3: Only when we destroy the body consciousness, then we'll be able to experience it as one.
2: కనుక దైవత్వం అనేటువంటిది అనేకత్వంగా గోచరించడానికి మూల కారణము ఈ దేహాభిమానమే.
3: The reason for experiencing divinity in multiplicity is the attachment to the body and body consciousness.
2: ఈ దేహాభిమానములో ఏకత్వములో అనేకత్వాన్ని విశ్వసించేటువంటిది మాయతత్వమే.
3: It is the principle of illusion which is causing this kind of experience of seeing diversity in unity.
2: కానీ అన్నింటియందు ఒక ఏకత్వమే ఉంటుందనేటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తులు.
3: Upanishads have been teaching that there is only one and that is the unity in the multiplicity.
2: Sarvopanishad sarame ee Bhagavad Gita.
3: Bhagavad Gita is the very essence of all Upanishads.
2: Kanuka yetavata anninti endu undinatundi yokka atma tattvam anetundi ekatvamini bodhinchetundi yokka tamattvame indulo sariyainatundi artham.
3: The correct meaning is that there is only one thing and that has to be experienced in everything. This is the summary
2: of tamattvam yoga uchchate annaru.
3: This has been said, it described as equality is yoga.
2: Aithe anninti endukodano samattvam ye reethiga unnadi aneetundi vishayanni manam nitya jeevithamlo kodano konni margamu yendu manamu vicharana cheyali.
3: We have to enquire, taking a few instances of daily life, how we can experience equality in diversity and in number of items.
2: Pishta ade guna samparkatani anninti endu kudinatundi ekatvamainatundi yokka ఒక్క దివ్యత్వం ఉంటుండాలి.
3: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ఇట్ ఇస్ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీథింగ్.
2: మనము భుజించేటువంటి ఆహారంలో అనేక విధమైనటువంటి మధుర పదార్థంలో మనం చేసుకుంటుంటాం.
3: ఇన్ ది ఫుడ్ దట్ వి టేక్ వి ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్.
2: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీర్, ఇలాంటివంతా మనం చేసుకుంటుంటాం.
3: ఎ నంబర్ ఆఫ్ ఐటమ్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామున్, బర్ఫీ ఎట్సెట్రా వి జస్ట్ ప్రిపేర్.
2: అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి, కానీ ఇందులో చేరినటువంటి ఒక ఏకత్వం అనేటువంటి యొక్క తత్వము చక్కెర ఒక్కటే.
3: ద ఫార్మ్ అండ్ ద నేమ్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఇన్నర్ సబ్స్టెన్స్ ఈ షుగర్ ఇట్ ఈస్ ది సేమ్.
2: ఇది సమత్వంతో కూడినటువంటి యొక్క యోగత్వం.
3: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఈ యోగత్వ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈక్వాలిటీ.
2: ఇది కూడటం చేతనే దీనికి ఈ మాధుర్యం ఏర్పడుతూ ఉంటుండాలి.
3: బికాస్ షుగర్ ఈస్ దేర్ there is sweetness in all these items.
2: నిజంగా బియ్యపు పిండిలో తీపి లేదు.
3: In rice flour there is no sweetness.
2: ఈ ఏకత్వమైనటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్య పిండికి తీపి ఏర్పడుతుండాలి.
3: బికాస్ ది రైస్ ఫ్లో ఇస్ అసోసియేటెడ్ విత్ స్వీట్నెస్ దట్ ఇస్ షుగర్ యు హావ్ బీన్ ఏబుల్ టు మేక్ ఎంజాయ్ ఇట్ అస్ స్వీట్.
2: గోధుమ పిండిలో తీపి లేదు.
3: సిమిలర్లీ ఇన్ ద వీట్ ఫ్లోర్ దెర్ ఇస్ నో స్వీట్.
2: ఆ గోధుమ పిండితో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తుంటుండాలి.
3: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది వీట్ ఫ్లోర్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ షుగర్ ఇట్ ఈస్ బికమింగ్ స్వీట్.
2: శనగ పిండిలో కూడా తీపి లేదు.
3: ఇట్ ఈస్ సో ఇన్ ది గ్రామ్ ఫ్లో.
2: అందులో కూడా ఈ చక్కెర చేరటం వల్లే లడ్డు తీయగా ఉంటుండదు అన్నాం.
3: బికాస్ షుగర్ ఇస్ అసోసియేటెడ్ విత్ యు ఆర్ డిస్క్రైబింగ్ లడ్డు యాజ్ స్వీట్.
2: కానీ ఈ సమత్వమనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాం.
3: బికాస్ దిస్ షుగర్ ఆఫ్ డివినిటీ ఈజ్ mixed with so many things you have been enjoying all the things as the sweets.
2: Manavudu kevalamu aahara viharamulatone jeevitam antyamuga cheyaradu.
3: Man should not end his life with only joys and enjoyments.
2: Itti aahara nidrani maatrame anubhavinche nimittamai manavattam raledanetunti satyanni gurtinchali.
3: We have to recognize the truth. We have not got this human nature and human life for the sake of enjoying food and sleep.
2: Tindi tittadul nimittame uddhavinchinatundi anek krimikeetigaadulu pasupachi mrugaadulu kodanu manam chustunnamu.
3: We are seeing a number of birds, animals and worms which are born for the sake of food.
2: Ee vidhamainatundi yokka mrugamulu pasupachaadulu kodanu anubhavincheatundi sukamunu anubhavinchatuku manavatvame enduku raavali.
3: Where is the need for having human life? To enjoy all the pleasures which these animals, birds and worms are enjoying.
2: ఈ పశుపక్షాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి?
3: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ టు ఎంజాయ్ ది ప్లెజర్స్ విచ్ హావ్ బీన్ ఎంజాయ్డ్ బై ది బర్డ్స్ అనిమల్స్?
2: మానవత్వం అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
3: వాట్ ఇస్ ది స్పెషల్ ఐడియల్ విచ్ హాస్ బీన్ హెల్డ్ అవుట్ ఫర్ హ్యూమానిటీ?
2: జంతువు నామ నరజన్మ దుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
3: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఆబ్టైన్ హ్యూమన్ లైఫ్?
2: మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు. మానవుడు పశుపతిగా మారాలి.
3: హ్యూమన్ లైఫ్ హస్ బీన్ గివన్ నాట్ ఫర్ బికమింగ్ అన్ అనిమల్ బట్ హి హస్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ ది.
2: మానవుడు మాధవత్వాన్ని పొందే నిమిత్తమై వచ్చినాడు కానీ దానవత్వాన్ని అనుసరించడం కోసం రాలేదు.
3: మ్యాన్ హస్ టేకన్ హ్యూమన్ లైఫ్ టు బికమ్ డివైన్ అండ్ నాట్ టు బికమ్ ఎ డెమన్.
2: కనుకనే ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయిని పొందే నిమిత్తమై ఈ మానవత్వం లభ్యమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
3: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ దట్ వీ రీచ్ ఎన్ ఎలివేటెడ్ ప్లేస్.
2: దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు. మానవుడు కేవలం ఒక రొట్టి ద్వారానే జీవించటం లేదు.
3: ద సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ by Jesus that man is living, not living by food alone.
2: ఇది ఉన్నతమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఉంటున్నది.
3: There is extraordinary significance which man has to attain.
2: అనిత్యమైనటువంటి పదార్థములను విసర్జించడము నిత్య సత్యమైనటువంటి పదార్థములతో సంబంధం కల్పించుకోవటం ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమన్నాడు.
3: The primary duty of man is to give up things which are impermanent and to aspire for and attain things which are permanent.
2: కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాం.
3: బట్ టుడే వీఆర్ గివింగ్ అప్ సచ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అండ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్.
2: కనుక అర్జున ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధముగా బంధించి వేస్తుండాలి.
3: Therefore Arjuna, this body consciousness and attachment to the body is binding you.
2: దేహాభిమానం ఉండవలసినది.
3: You must have a little bondy attachment to the body.
2: Aithe ee abhimanam deeni nimittamu aneetvanti satyanni motta mota vicharinchali.
3: But we'll have to first enquire why should I have this attachment to the body.
2: Tana endunnatvanti divyatvanni gurtinche nimittame manavattam aneetvanti prakatatamayindi.
3: Man's life has been given in order to recognize the divinity which is inherent and existing inside him.
2: Oka chinna udaharanam manam yochinchukovachunu.
3: We can just think about a small example to understand
2: that the manavuni kudano asatya maadaraadu ani telusu.
3: Every man knows that he should not utter a lie.
2: Aneka mandi neenikapaina asatya maadanu ani pratigna chestukuntadu.
3: Quite a few people take an oath that they would not lie then onwards.
2: Marana vishayame asatya maadutunnadu.
3: Every next moment he is telling a lie.
2: అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు.
3: businessman knows that he has not deceived.
2: ఏదు కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు.
3: He also takes a resolve that he can earn a little profit.
2: కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు.
3: But the very next day he resorts to the unfair means.
2: ఇంకా పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు.
3: Man thinks and resolves that from then onwards he should not hurt, he should not harm anyone.
2: కానీ కొన్ని నిమిషంలోనే ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు.
3: But within minutes he forgets his resolve, he criticizes and he hurts someone or the other.
2: ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి.
3: Man seems to not have a steady mind at all.
2: ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు.
3: He has not been able to develop a firm and a steady mind.
2: ఈనాడు ఏకాశి ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు.
3: He thinks that today is ekadasi day. I have to spend the entire day thinking of the Lord. I should not take anything
2: at all. Anta sepa yetappudiki edo inta palaharamaina tindam anukuntadu.
3: After some time he excuses himself by telling that let me take a little of
2: endu lekapothe edo inta godaprava uppindaina chesukoni tindam anukuntadu.
3: Let me have a little of upma at least.
2: Ee vidhamga tana yokka pratignalanu, tana yokka sankalpamulanu marchukotamulo లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది.
3: ఇన్ దిస్ వే వెన్ మ్యాన్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ రిజాల్వ్స్ దేర్ మస్ట్ బి సమ్ పవర్ఫుల్ ఎంటిటీ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ హిమ్.
2: అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా, మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
3: If only there was no powerful instinct, powerful urge, powerful element inside him, he would not have changed his resolve and his promise and his word.
2: Edo manavuniki artham kaanetvanti gocharam kaanetvanti oka shakti lopala imidi untundali.
3: There is some power which is hidden in him, which is very powerful, which he has not been able to understand.
2: Idi emiti ani lotuga vicharana chesthe,
3: if only one thinks a little deeply, what exactly is this power?
2: Manavuni endu మూడు గుణములు ఉంటున్నవి.
3: దేర్ ఆర్ త్రీ గుణస్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ఇన్ మ్యాన్.
2: సత్వ రజో తమో గుణములు.
3: దే ఆర్ సత్వ రజస్ అండ్ తమస్.
2: ఇవి ఆహార విహారం చేత ఉద్రించిపోతుంటాయి.
3: దీస్ హావ్ బీన్ ఎంకరేజ్డ్ అండ్ సస్టైన్డ్ బై ఫుడ్ అండ్ స్లీప్.
2: అందులో రజోగుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తాయి.
3: Among the three, the rajoguna and tamoguna are likely to encourage him to take wrong paths.
2: Indulo rajogunamunaku kaamam aneetuvanti puttudu puttadu.
3: For rajoguna was born son of kama desire.
2: Aithe ee tamogunamuku krodham aneetuvanti puttiga puttindi.
3: For tamoguna a daughter was born called anger.
2: Kanuka mottamodata మానవుని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసములను చెదిరింపజేసేటువంటిదే ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామం.
3: ద ఫస్ట్ వన్ హూ మేక్స్ ది మ్యాన్ గివ్ అప్ ఆల్ ద రిజాల్వ్ విచ్ హి హస్ జస్ట్ టేకన్ ఈజ్ ద సన్ ఆఫ్ తమోగుణ
2: రజోగుణ
3: సన్ ఆఫ్ రజోగుణ అండ్ దట్ ఈస్ డిజైర్.
2: ఇక్కడ దుర్గుణములు అన్నింటి కూడాను క్యాప్టెన్ గా ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం.
3: This desire is acting as the leader and the captain of all the bad qualities.
2: Aithe bayata unnatvanti shatruvulanu manamu jayinchadaniki konni upayamulu untundayi.
3: We can plan and have certain programs to defeat and
2: samadhana veda dandopayamulu untamu.
3: They have been described as samadhana veda dandopayas.
2: Aithe loni shatruvulaku lungipoyina vaadu bayata ripulu nettu pattagaladu.
3: But one who has yielded to the inner enemies, how can he conquer the outer and external enemies?
2: లోపలనే ఇంటిలోనే బంధింపబడ్డాడు వీడు, ఇంకా బయట శత్రువులు ఏ రీతిగా జయించడానికి వీలవుతుంది?
3: He has been bound within himself. How can he conquer the external and enemies at all?
2: కనుక మొట్టమొదట ఈ కామం అనేటువంటి క్యాప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు.
3: This captain of the bad qualities has made a hole and entered into the house, and that is desire.
2: ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోభములనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు.
3: The moment this desire entered inside the house, the others like hatred and anger and greed, they have also entered
2: the house. Even the man who went to the temple to pray, chagane, tanu, tamayokka gnanamunu kolipoyi, ee yokka shatruvulaku vashamaipothadu.
3: The moment these enemies enter inside the man, he loses his discrimination and wisdom.
2: ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా విఫలం చేసుకుంటున్నాడు.
3: The moment he loses his wisdom, he also gives up his resolution.
2: మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవడానికి మూల కారణము ఈ కామమే.
3: The most important reason for not fulfilling his own resolves is desire.
2: దేవాలయమునకు ప్రహారం అని ఒకటి.
3: For the temple, there is prahara.
2: Compound.
3: There is a compound wall.
2: దీనిలో అక్కడక్కడ కొన్ని కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు.
3: For the compound wall, a few holes are usually made.
2: కనుకనే ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవునకు జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది.
3: This body is something like a temple for the God who is Jiva inside it.
2: ఇది దీనికి ఉన్నటువంటి ఆవరణం.
3: This is the compound.
2: ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కాంపౌండ్.
3: This mamatva may be described as a big compound.
2: దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడాను విస్తృతమైపోతుంటాయి.
3: And through this the sense organs make, they become holes and they encourage.
2: కనుకనే ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు.
3: For this inside indweller God, this body becomes, it sets limits.
2: Goppa goppa rajulu nivasincheetundi yokka bhavanamunaku pedda kota godani kadutuntaru.
3: For the palaces constructed for living big emperors and kings, you will have a big fort.
2: Ee kota godaku konni navadwaramula puri ani pettintaru.
3: For this fort usually there will be 9 gates.
2: Adhe vidhamgane రాజనిక రాజ మహారాజ రాజ ఆత్మ సామ్రాజ్యం అనేటువంటి దీనికి తాను మహారాజు అనేటువంటి ఒక దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వమునకు దేహము ఒక కోటగోడ మాదిరి ఉంటుండాలి.
3: సిమిలర్లీ ఫర్ దిస్ ఎక్స్ట్రాడినరీ ఎంపరర్ ఆఫ్ ఆత్మన్, దిస్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్ట్.
2: దీనికి నవద్వారములు ఉంటున్నాయి.
3: దేర్ ఆర్ 9 డోర్స్ ఫర్ దిస్.
2: నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు దీన్ని.
3: కృష్ణ హస్ డిస్క్రైబ్డ్ దిస్ బాడీ యాజ్ వన్ విచ్ హస్ గాట్ 9 గేట్స్.
2: అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనూ లేక సిమెంట్తోనూ ఇంకా ఏ ఇటుకతోనూ కట్టబడి ఉంటుండాలి.
3: బట్ ది ఫోర్ట్ ఎక్స్టర్నల్ హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రిక్, సిమెంట్ అండ్ శాండ్ ఎట్సెట్రా.
2: కానీ ఈ కోటగోడ రక్త మాంస వెముకలతో కట్టబడినటువంటిది.
3: బట్ దిస్ ఫోర్త్ ఆఫ్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్లడ్, బోన్స్ అండ్ ఫ్లెష్.
2: అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటుంది.
3: సో లాంగ్ యాజ్ ది లార్డ్ ది ఇన్వెలర్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ, ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
2: ఈ దేహి ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కూలిపోతుంది.
3: ద మోమెంట్ ద ఇన్వెలర్ లీవ్స్ దిస్ బాడీ, దిస్ బికమ్స్ డర్టీ అండ్ అబ్నోక్షియస్.
2: కనుకనే 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
3: దేర్ఫోర్ దిస్ బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ హెస్ గాట్ 9 హోల్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ డైమండ్స్.
2: నిమిష నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
3: మోమెంట్ ఆఫ్టర్ మోమెంట్ ఇట్ ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ రాదర్ దాన్ ఎమిట్స్ గుడ్ అండ్ పర్ఫ్యూమ్స్.
2: ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
3: బాడీ విచ్ హెస్ గాట్ దీస్ క్వాలిటీస్, బై కన్వర్టింగ్ దిస్ ఇన్ టు డివినిటీ దెర్ బి అ లాట్ ఆఫ్ జాయ్ అండ్ ప్లెజర్.
2: కానీ మానవుడు ఈ దేహమును ఏదో ఒక ఉపాధిగా భావించి తన యొక్క భోగభాగ్యమును చేకూర్పజేసేటువంటి యొక్క ఉపాధిగా కూడా దీన్ని విశ్వసిస్తున్నాడు.
3: But unfortunately man is thinking this to be an instrument which can give him a number of joys, మెటీరియల్.
2: ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు.
3: హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
2: అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడా పెడమార్గంలో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.
3: దట్స్ వై హీఈస్ టేకింగ్ అప్ ది యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ ఇన్ ద రాంగ్ వేస్.
2: ఇది మానవత్వానికి చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు.
3: Krishna has just said that this is not final proof of real humanity.
2: Nayana, dehani anugrahinchadamu dehini telusukovatam kosam.
3: Jay, body has been given in order to understand the indweller who is dehi.
2: Kanuka, neeku pasipachya mrugadulakante telivitetanu adhikanga prasadinchatamlo unnatundi antaratham ide.
3: The inner significance of giving you the power of discrimination in the mind which has not been given to the animals.
2: పశుపక్షులకు విచారణ శక్తి ఇంత తీవ్రంగా ఉంటుండదు.
3: Animals and birds do not have the discriminating power and power of inquiry.
2: మానవుడు ప్రతి క్షణమునందు కూడాను ఒక్కొక్క దానిని ఒక్కొక్క విచారణ శక్తితో అనుభవిస్తున్నాడు.
3: Man has been able to enjoy many things with the help of this kind of inquiry and thought.
2: తన తత్వాన్ని తాను విచారణ చేసినప్పుడు తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి.
3: He has to use all his powers of inquiry in understanding the principle which he constitutes.
2: కనుక మన యందు ఉండేటువంటి మన ప్రతిజ్ఞలను భిన్నముగా అగించేటువంటి మొట్టమొదట ఈ కామతత్వాన్ని మనం నిర్మూలన చేయాలి.
3: Therefore, this particular principle of desire which is making us give up all our resolves, we have to understand this.
2: మనకి వాంఛలు ఉండాలి.
3: There must be desires.
2: వాంఛలే లేకపోతే మానవునికి ఈ జగత్తును క్షణమైనా జీవించలేడు.
3: Without desires, man is not going to live even for a moment in this
2: world. ఆ వాంఛలు కొన్ని సదుపయోగమయ్యేటువంటి రీతిగాను,
3: these desires, man has to use it for good.
2: ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి.
3: He has to hold this as a good example for others.
2: ఇది నిజమైన మానవత్వం.
3: దిస్ ఈస్ ట్రూ హ్యూమానిటీ.
2: మానవత్వం లోపల సమాజ తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి.
3: మ్యాన్ హస్ టు కీప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సమాధి ఆల్సో ఇన్ హిస్ లైఫ్.
2: సమాజం యొక్క లక్ష్యమే మానవుని ఎందు లేకుండా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు.
3: ఇఫ్ హి డజంట్ హ్యావ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యాజ్ హిస్ గోల్, హీ ఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: సమాజం నందే పుట్టి సమాజం నందే పెరిగి సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజమునకు భిన్నంగా జీవించడానికి వీలు కాదు.
3: యాజ్ హీ ఈస్ బోర్న్ ఇన్ ది సొసైటీ, హీ లివ్స్ ఇన్ ది సొసైటీ, గెట్స్ సో మెనీ బెనిఫిట్స్ ఇన్ ది సొసైటీ, హీ హ్యాస్ టు సర్వ్ ది సొసైటీ.
2: మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థమైనటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకం అవుతాయి.
3: బి ఇట్ ఎ స్మాల్ వర్క్ ఆర్ ఎ బిగ్ వర్క్, వాట్ ఎవర్ మ్యాన్ హస్ బీన్ డూయింగ్, హి హస్ టు డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్.
2: మనం చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి.
3: వాట్ ఎవర్ వర్క్ వి డూ, వి హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటు ఎ డివైన్
2: ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
3: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్.
2: మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి.
3: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, విల్ హావ్ టు ఆస్క్ టూ క్వశ్చన్స్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ మీ అండ్ ఈజ్ ఇట్ ఎ థింగ్ వర్త్.
2: లోపల నుండి వెలువడేటువంటి ఈ యొక్క నవ జ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు.
3: ఆల్ ది లైట్స్, 9 lights విచ్ ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద బాడీ ఆర్ ది లైట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ గాడ్ అండ్ డివినిటీ.
2: స్వయం లింగం యొక్క ప్రకాశం.
3: This is the effulgence coming out of
2: swaswarupam yokka pratibimbam.
3: This is a reflection of swaswarupa.
2: Kanuka idi bhagavantuni tejasnu ee reetiga manam upayoginchukovali aneetunte lakshyam untundali.
3: This is the effulgence of the Lord Supreme. How to use this, we should always have that.
2: Neevu kevalam chevunu kannunu mukkunu norunu maatrame chustunnavu kani daani nundi veluvadeetunte yokka divyamainatunte prasadam neevu gamaninchatam ledhu.
3: You have been able to see external organs like eyes, ears, nose and mouth, but you are not able to understand the effulgence.
2: Oka chinna udaharanam,
3: a small example for this.
2: Kumbha varsham kurustu untundali.
3: There is a downpour.
2: కొన్ని పెంకుల నుండి నీళ్లు కారుతున్నాయి.
3: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రూఫ్.
2: కొన్ని షీట్స్ నుంచి కారుతున్నాయి నీరు.
3: ఫ్రమ్ జింక్ షీట్స్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్.
2: కొన్ని మిద్దెకు పెట్టినటువంటి దోణుల నుంచి కారుతున్నాయి నీరు.
3: స్మాల్ అవుట్లెట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రూఫ్.
2: కొన్ని కొన్ని చినుకులు వృక్షం నుంచి పడుతున్నాయి.
3: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్.
2: ఇది చెట్టు చినుకులు అని మనం అనుకుంటున్నాము.
3: ఫ్రమ్ ది ట్రీ ఆల్సో.
2: మిద్ది దూరం నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము.
3: వి ఆర్ డిస్క్రైబింగ్ దిస్ వాటర్ యాస్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ద రూఫ్.
2: రేకు నుండి పడేటువంటి నీరు అని భావిస్తున్నాము.
3: సిమిలర్లీ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ అటాచ్డ్ హౌస్.
2: ఈ రేకు నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము.
3: సిమిలర్లీ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్.
2: కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే.
3: బట్ విల్ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆల్ దిస్ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద స్కై.
2: కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని.
3: దేర్ఫోర్ ఆల్ ది స్పీచ్ ఫ్రమ్ హూమ్ సో ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఇట్
2: ఈ దోనులు వేరు, ఈ పెంకులు వేరు, ఈ యొక్క షీట్లు వేరు.
3: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంట్లీ కమింగ్ అస్ ఇన్ బిట్వీన్ ది క్లౌడ్స్ అండ్ అవర్ దేర్.
2: కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి.
3: We have to recognize the unity which is underlying all the different things.
2: ee ekatvanni manam pattinappude vinnattam aneetundi dooram avutadi.
3: Once we have been able to get hold of this unity, the diversity will disappear.
2: Vinnattam dooram kaadane ee kaamatattvam antartharam aipothundi.
3: Once the diversity disappears, desire disappears.
2: Kaamam enaadu antartharam aindo ఇంక క్రోధమునకు ఏమాత్రమో అవకాశం లేదు.
3: వన్స్ డిజైర్ గోస్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఆంగర్.
2: ఈ కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మజ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది.
3: ఇఫ్ యూ డిస్ట్రాయ్ డిజైర్ అండ్ ఆంగర్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యువర్ రియల్.
2: ఇది సాధన ద్వారాను విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి.
3: త్రూ సాధన అండ్ త్రూ ఎన్క్వైరీ వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఇస్ వితిన్ అస్.
2: దీనిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు.
3: ది సేమ్ థింగ్ హెస్ బీన్ జస్ట్ సెడ్ ఇన్ ది ప్రేయర్, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ.
2: అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్థానమును పొందటం చేత దానికి విలువ అధికమవుతుంది.
3: The different objects get their value by the position they occupy.
2: మనము చేసేటువంటి ఎట్టి కర్మలైనప్పటికీ దైవార్పితమైనటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మలు కూడా విలువ కలిగినటువంటి వైతాయి.
3: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, ఇఫ్ ఓన్లీ యూ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ టు ద లార్డ్, దే గెట్ ఎన్ ఎక్స్ట్రా వాల్యూ.
2: దైవం యొక్క సంపర్కము చేత ఆ విషయం కూడా పవిత్రమైపోతుంది.
3: బై ది అసోసియేషన్ ఆఫ్ ది వర్క్ విత్ ద లార్డ్ దే ఆల్సో బికమ్ వెరీ సేక్రెడ్.
2: ఒక చిన్న ఉదాహరణ,
3: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకుని కొట్టడమో మనం జరుపుతుంటాం.
3: If we see a rat inside our house, we take the stick and try to punish it.
2: ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం.
3: When we see a rat, we will be a little indifferent or we will be disgusted.
2: కానీ అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం.
3: But the same rat, when it becomes the vehicle of Vinayaka, we worship it.
2: కారణం ఏమిటి?
3: What is the reason for this?
2: ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనికా ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది.
3: The value rat has been able to obtain because it has offered itself to the Lord.
2: పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం.
3: If you come across a snake, you hold it and you
2: లేక ఎవరైనా పామును పట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళి మనం చెప్తాం.
3: Otherwise you get a hold of a snake charmer and hand it over to him.
2: అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటుంటే దానిని మనం నమస్కరిస్తాం.
3: When the same snake adorns Ishwara, we worship and we offer salutation.
2: కారణం ఏమిటి?
3: What is the reason for this?
2: అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపొందింది.
3: Because it has offered itself to Ishwara, therefore it is.
2: కనుక ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసత్వములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి.
3: Even if it is a poisonous snake, once it offers itself to God, it acquires a lot of fame and becomes worthy of worship.
2: విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు.
3: వన్స్ అపాన్ ఎ టైమ్ విష్ణు సెంట్ ఎ మెసేజ్ టు ఈశ్వర.
2: ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు.
3: త్రూ హూమ్ డిడ్ హీ సెండ్ ది మెసేజ్? త్రూ గరుడ హీ సెంట్ ఇట్.
2: ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు.
3: దిస్ గరుడ కేమ్ టు ఈశ్వర స్వింగింగ్ ఇట్స్ వింగ్స్ అండ్ ఇట్ జస్ట్
2: ఇతని రెక్కల యొక్క గాలి చేత ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది.
3: ది బ్రీజ్ విచ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ దిస్ గరుడ, ది స్నేక్ గాట్ ఏ లిటిల్ ఫీల్ ఆఫ్ ఇట్.
2: అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి బుస్ అని కొట్టింది, అనగా కోపం వచ్చిందన్నమాట తనకు.
3: ద స్నేక్ విచ్ వాస్ అడోర్నింగ్ ఈశ్వర, ఈశ్వర స్నేక్
2: ఈశ్వరుడిపై ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడ పైన కోపం పడింది.
3: బై వర్చ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ విచ్ ఇట్ హెస్ గాట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది పొజిషన్ ఇట్ ఆక్యుపైస్, ఇట్ సఫర్డ్ ఫ్రమ్ ఈగోయిజం అండ్ ఇట్ బిగాన్ హిస్సింగ్ అట్ గరుడ.
2: గరుడు కూడాను అతి శాంతంగా తాను చెప్పాడు.
3: గరుడ ఆల్సో మెన్షన్
2: సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది. అతని మెడ వదిలిపెట్టి పక్కన రా, ఒక్క నిమిషంలో కొట్టుకుని పోతానన్నాడు.
3: గరుడ సెడ్, ఓ స్నేహ్, యు ఆర్ దేర్ రౌండ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర, దేర్ ఫోర్ ఐ హావ్ ఎక్స్క్యూజ్డ్ యూ. కమ్ ఎ లిటిల్ అసైడ్, ఐ take you out.
2: ఆ స్థానమును వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్.
3: The moment snake leaves its position, it becomes food for Garuda.
2: కాని అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి ఒక దీనితో గొప్పతనమును పొందుతూ ఉంటుంది.
3: బికాస్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్, ఇట్ గెట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది పొజిషన్ విచ్ ఇట్ ఆక్యుపైస్.
2: ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుందంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం.
3: The real ahankaram or egoism can be there only when we say that we are with the Lord, we are associated with the Lord.
2: Daiva sannidhi, daiva pennidhi manam visarjinchinappudu manam alpuluga maaripothamu.
3: We give up the nearness and the dearness of the Lord, we become very mean.
2: Daivanni aashrayinchinatvanti patti చిన్న వస్తువైనా కూడాను గొప్ప విలువగా మారిపోతుంది.
3: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్, వాల్యూలెస్ థింగ్, వన్స్ ఇట్ టేక్ షెల్టర్ విత్ ద లార్డ్ దెన్ ఇట్ విల్ గెట్ యాడెడ్ వాల్యూ.
2: బజారులో గుండుగా బండ పడినటువంటి యొక్క ఈ ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికి అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచూపచారములు అందుకుంటుంది.
3: ఎన్ ఆర్డినరీ స్టోన్ లయింగ్ ఇన్ ద స్ట్రీట్ వెన్ ఇట్ ఇస్ when a sculptor comes and gives a shape and makes it into an idol, it is worshipped in a temple.
2: Kanukani daivatvanni manam pondi tappudiki enta adhikattamlo manlo jeevithamu prakashistundo manam yochinchukovali.
3: We can think what extraordinary value we get once we become divine.
2: Ee daivattvam lopala alpattam anetundi jeeradaniki veelu undadu.
3: There is no possibility whatsoever for small littleness to get its place in divinity.
2: Ee alpattamlo daivatvanni prakatinchadaniki sadhyam kaadu.
3: In small little things you cannot express divinity either.
2: Ravanudu chaala baadha padutunnadu paapam 10 nellalu Sitanu Ashokavanamlo unchukoni.
3: Keeping Sita in the Ashoka forest, Ravana was suffering the agony.
2: 10 nellalainappudiki ee emaatram kuda vithina mukham chuttam ledu.
3: Even though 10 months lapsed, she was not prepared.
2: Oka palukaina palakatam ledu.
3: She did not even utter a word to Ravana.
2: Enni recommendment yokka deenini aadinappatikini aam e maatramu lakshyam cheyaledu.
3: Whatever threats were held out, she did not care a little.
2: Ee baadhanu gurtinchinatvanti mandodari chenta cheri bhartaku bodhisthu untundali.
3: This fact was realized by Mandodari. She went to her husband Ravana and she was teaching him.
2: Ravana, neevu ananta shakti kaliginatvanti vaadu.
3: రావణ, యు హావ్ గాట్ ఇన్ఫినిట్ పవర్స్.
2: నీవు ఈశ్వర పరమ భక్తుడవు.
3: యు ఆర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ డివోటీ ఆఫ్ ఈశ్వర.
2: మహా తపస్సును ఆచరించినటువంటి వాడు.
3: యు హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్.
2: నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తిని అనుకుంటున్నావు మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి.
3: యు హావ్ గాట్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ఎక్సర్సైజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
2: సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడు.
3: యు వెంట్ ఇన్ డిస్గైజ్ ఆఫ్ ఎ సన్యాసి టు గెట్ సీతమ్మ.
2: కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపాన్నైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడవు.
3: యూ హ్యావ్ ది కెపాసిటీ టు గో ఇన్ డిస్గైజ్ అండ్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ వాంట్ టు గెట్ యూ కెన్ గెట్ ఇట్.
2: కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించడం లేదని ప్రశ్నించింది.
3: షీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, వెల్ యూ కెన్ గెట్ ది form of Rama himself and go. Once you go as Rama, Sita would immediately just accept you. Why should he not do this?
2: Appudu Mandodariki cheptunnadu Ravanudu.
3: Ravana told Mandodari like this.
2: Mandodari, aa pavitramainatundi Rama swaroopame nenu dharisthe ee kamabuddhulu naaku enduku untayi annadu.
3: Mandodari, if only I can just get the form of Rama, I will not have such dirty desires at all.
2: కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా దగ్గర చేరవు.
3: వన్స్ యూ ఎంటర్ ఇన్ టు సచ్ గ్రేట్ డివినిటీ, సచ్ మీన్ థాట్స్ అండ్ లిటిల్ ఐడియాస్ విల్ నాట్ కమ్ అట్ ఆల్.
2: కనుక అర్జున, మామను స్మరియు చేచ్చ, నీవు యుద్ధమునందు కూడా నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడా నాకే చేరిపోతాయి.
3: Therefore Arjuna, when you are fighting the battle, fight, but thinking of me fight,
2: nee kartavyanni nirvartinchinatundi vaadavutavu.
3: You will have discharged your duty.
2: Kshatriya dharmaniki aadarshavantamainatundi swaroopuduga nee roopondutavu.
3: You would have held out an ideal for the kshatriya dharma itself.
2: ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
3: యూ వుడ్ గెట్ అ లాట్ ఆఫ్ ఫేమ్ దిస్ వే.
2: ఈ ఆదర్శమునకు ఈ సత్కీర్తికి కర్తవ్యమునకు కారణం ఏమిటి? దైవార్పితమైనటువంటి భావముచే దీనికి సరైనటువంటి కారణం.
3: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ఆఫర్ ఆల్ దీస్ థింగ్స్ టు డివినిటీ, యూ విల్ బి ఏబుల్ టు గెట్ నేమ్, ఫేమ్ అండ్ సక్సెస్, ఎవ్రీథింగ్.
2: దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం.
3: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
2: ఈ క్రమక్రమేణ మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడా ఉంటుండదన్నాడు.
3: స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ యూ కెన్ ఎక్సర్సైజ్ ఎ లిటిల్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్, దే విల్ బి అండర్ కంట్రోల్ వెన్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో యూ బి ఏబుల్ టు కంట్రోల్.
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కావగలవు.
3: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ becomes the pragna.
2: Samachittam neelo abhirudhi kagaladu.
3: Then you will be able to develop equal mindedness.
2: Kevalam neevu samachittani dooram chesi sangachittamlo neevu jeevisthunnavu.
3: You are living today with all attachments, keeping equal mindedness at distance.
2: Kanuka sangam nirantaramu maareetuvantade.
3: Associations will always be changing.
2: Sangam nirantaram kudanu kunta charanamto koodinatuvantade.
3: Association is full of changes.
2: కనుక ఇది అనిత్యము అశాశ్వతమైనటువంటిది.
3: దిస్ ఇస్ ఇంపర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు.
2: నిత్య సత్య నిర్మలమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు.
3: రికగ్నైజ్ ది ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎవర్ లివింగ్.
0: దాట్ వాస్ ద 21st ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 27th ఆగస్ట్ 1984, Bhagavan explained in his matchless style how one can perceive divinity underlying this universe. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: శివరాత్రి అనగా ఎవరు, ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day, no one ever made an attempt to know the inner significance and the depth of Shivaratri.
0: పదమునందే ఉన్నది దీని అర్థము.
1: The meaning is there in the very word itself.
0: Shiva Ratri.
1: Shiva Ratri.
0: Shiva అనగా మంగళకరమైన.
1: Shiva means that which is auspicious.
0: మంగళకరమైనటువంటి రాత్రి శివరాత్రి అని.
1: శివరాత్రి ఇస్ ద హోలీ నైట్, ఆస్పిషియస్ నైట్.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఈజ్ శివ?
0: సర్వజీవుల యందు సంచరించేది చైతన్యమే శివుడు.
1: శివ ఈజ్ ది యూనివర్సల్ కాస్మిక్ కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్, ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కేవలము మానవులు మాత్రమే కాకుండా పశుపక్షి మృగాదులు ఎందు కూడాను ఈ శివత్వం అనేటువంటిది ప్రజ్వలిస్తూనే ఉంటుంది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హ్యుమానిటీ అలోన్. యు ఫైండ్ ఇట్ అమంగ్ బర్డ్స్, బీస్ట్ అండ్ యానిమల్స్ టూ.
0: ముఖ్యంగా ప్రతి క్షణం కూడాను శివరాత్రి.
1: Most importantly, every moment is Shivaratri.
0: Kevalam Shivaratri nimittamai oka samvatsaram manam kaachukonakkaraledu.
1: We don't have to wait for one long year for this Shivaratri.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: Shivuni chaitanyam chaala prajwalistune untunnadi sarvatra.
1: Shiva's consciousness awareness is effulgent, radiant all over.
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: Shiva's principle of the divinity consciousness is all pervasive everywhere.
0: శివుడు అనగా మంగళకరమైనటువంటి యొక్క శబ్దము.
1: The term Shiva meant that which is auspicious.
0: ఇట్టి మంగళకరమైనటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: దిస్ ఆస్పిషియస్నెస్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమతత్వమునకు మించినటువంటి శివతత్వము మరొకటి లేదు.
1: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ బియాండ్.
0: ఏ విధముగా తేలినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద కాస్మాస్. In the human body, it is present in all the heads, in all the limbs of the divinity.
0: Manamu okka turi vicharinchi chuchina mana kanipinchedantha kudanu shiva tattvame.
1: If we investigate and explore, we'll find the divinity of Shiva.
0: Shiva tattvam tappa marokati e matram kudanu ledu.
1: Accepting this principle of Shiva, there's nothing else.
0: Shivudu anaga kevalamu jatajutamu dharinchi kashayambaradarulai undatam matram shivattvam kadu.
1: Shiva does not necessarily mean having matted hair and one with ochre robes only. No.
0: Ekkada chusina kudanu ye baruni endukani, ఏ వృద్ధుని ఎందు కానీ, ఏ స్త్రీ ఎందు కానీ, ఏ పురుషుని ఎందు కానీ శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ డివినిటీ ఆఫ్ లార్డ్ శివ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ద టైనీ థాట్స్, ద బాయ్స్ అండ్ ద గర్ల్స్, ద మెన్ అండ్ విమెన్.
0: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ ఎస్టిమేట్ ద డివినిటీ ఆఫ్ శివ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్?
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్కండ కళతో కూడా బెడదారు గుంపెడ జడలతో కూడా
1: విత్ ఆల్ ది షైన్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద మూన్ విత్ ద మ్యాటెడ్ హెయిర్ హౌ కెన్ యూ విజువలైజ్ హౌ కెన్ యూ ఎస్టిమేట్
0: జడలలో ప్రవహించే చదయటి జిగుతోడ డంబైన పాల నేత్రముతోడ
1: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్ విత్ ఐ సో బ్యూటిఫుల్ షైనింగ్ హౌ కెన్ యూ ఎస్టిమేట్ హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్
0: కుదరతి ఇచ్చిన దడ్డు కుంకుమ పట్టుతో తాంబూల రాగాధరముతోడ
1: విత్ ద వెర్మిలియన్ ఆన్ ద ఫోర్ హెడ్ విత్ ఆల్ దట్ రెడ్నెస్ ఆఫ్ ద బీట్ లీఫ్
0: తథేమమయ వజ్ర తాడంకములతోడ విచ్చాశ్ర బద్ధయా వృత్తితోడ
1: విత్ ద బ్రెస్లెట్ విత్ ఆల్ ద బ్యూటీ విత్ ఆల్ దట్ గ్రాండియర్ హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్
0: నల్ల గులగలు దుర్మారి కొలలాడు
1: With all the beauty of the flower of the lotus,
0: and
1: his complexion, how can you imagine it?
0: Seela Rajendra Tanedu Pratyaksha Magunu.
1: And you'll certainly face the very manifestation of Shiva right in front of you.
0: Itti sarvatra undinatvanti yokka Shiva tattvamunu evaru palani chotu palani kaalamlo palani sthanamlo ఉన్నారని వర్ణించడము ఇది అసాధ్యమైన విషయము
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు డిసైడ్ ఎ స్పెసిఫిక్ ప్లేస్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ లార్డ్ శివ
0: ఇట్టి శివతత్వమును ఎవరు వర్ణించగలరు
1: హూ కెన్ ఎక్స్టోల్ హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ
0: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు అది ఏ శివతాండవము అని చెప్పి భావిస్తుంటారు
1: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్
0: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కాని అది సత్యమైన స్వరూపం కాదు
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్ ఎ సింబల్ బట్ నాట్ ఎ రియాలిటీ
0: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంగోచరమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ హూ కెన్ గేజ్ హూ కెన్ ఎక్స్ప్రెస్
0: కానీ ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు
1: అండ్ వీ సే శివ హ్యాస్ త్రీ ఐస్
0: కానీ అది ముక్కంటి అనేటువంటిది కాదు అనేటువంటి అర్థము మనకు రెండు కనులు ఉన్నాయి కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది
1: వి ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్ బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ ద థర్డ్ ఐ
0: ఫస్ట్ ఫ్యూచర్ చూస్తుంది కానీ ఈ రెండు కన్నులు కానీ భవిష్యత్తును చూడలేదు
1: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ ఇన్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్
0: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని విప్పించాడు
1: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్ ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్ ముక్కంటి
0: కనుక దైవత్వమునకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి
1: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ విత్ అట్రిబ్యూట్స్ విత్ డిఫరెంట్ ఫ్యాసెట్స్
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడిన ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది కాని పరిపూర్ణంగా కనిపించదు
1: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్ కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్ దే డు నాట్ కన్వే ద రియాలిటీ ఆర్ ద టోటాలిటీ
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు
1: హూ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద డివినిటీ
0: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు
1: వీ గో ఆన్ ఎస్టిమేటింగ్ గాడ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పార్వతి వినాయకుడు రాగారే
1: ద మూమెంట్ వినాయక అప్రోచ్ క్లోజర్
0: అయ్యా మీ పెద్ద కుమారుడు ఎక్కడా అని ఈశ్వరుని ప్రశ్నించింది
1: అండ్ యూ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఈశ్వర్ హౌ అబౌట్ యువర్ ఎల్డెస్ట్ సన్
0: తాను ఎక్కడ చూసినను ఉన్నాడు
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: అయితే కంటికి కనిపించడు.
1: హీ ఈజ్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ.
0: అవాంగ్మానస గోచరుడు.
1: ఈజ్ బియాండ్ ఆల్
0: అప్రమేయుడు.
1: ఈజ్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: ఈ దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్ప్రెస్ సచ్ డివినిటీ?
0: దైవత్వం అనగా కేవలం ఒక్కటే దీనికి గుర్తు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ వన్.
0: అది చైతన్యంతో కూడినటువంటిదే కానీ మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
1: ది డివినిటీ ఇస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ విదౌట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
1: ద డివైన్ కాన్షియస్నెస్ అస్యూమ్స్ ఎ పర్టికులర్ ఫామ్ డిపెండింగ్ అపాన్ ద వెస్చర్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్.
0: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
1: ద డివినిటీ మే టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎనీ ఫామ్ ఆఫ్ ఎనీ బర్డ్, ఆఫ్ ఎనీ క్రేన్, ఆర్ ఎ క్రో.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి.
1: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
0: ఇలాంటి స్వరూపాన్ని ఎవరు ఇట్టిది అట్టిది అని నిర్ణయించగలరు?
1: Who can estimate, specify the form of God?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
1: Therefore, divinity is consciousness.
0: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఈవెన్ అమంగ్ ది టైనీ క్రీచర్స్ సచ్ అస్
0: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: దేర్ ఇస్ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్.
0: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
1: దిస్ కాన్షియస్నెస్ వెరీలీ ఈజ్ శివత్వ, ద శివ ప్రిన్సిపల్.
0: కనుక ఈ శివత్వం అనగా కేవలము ముక్కంటి వేలు పని లేక త్రియత్రం స్వరూపని శంఖచక్ర గదాధారులు అని అది కేవలము గుర్తులకు పేరు పెట్టుకున్నారే కానీ ఇవన్నీ కూడా సరైన గుర్తులు కావు.
1: వీ అసోసియేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ అదర్ ఇన్సిగ్నియా లైక్ శంఖాద కంచ్ గదాధర అండ్ విత్ అదర్ థింగ్స్ అసోసియేటెడ్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ బియాండ్.
0: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుడు ఎందు కూడాను సర్వ మానవుడు ఎందు కూడాను కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
1: దేర్ఫోర్ ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ది శివత్వ, దిస్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ కాస్మస్, ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివస్వరూపములే.
1: ఇన్ దిస్ ఆల్ వీ హ్యాడ్ మిరియడ్ ఆఫ్ ఫార్మ్స్, దే ఆర్ ఆల్ బేసికలీ డివైన్.
0: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ లిమిట్ ఇట్? హౌ కెన్ ఇట్ నారో ఇట్ డౌన్?
0: కనుక సర్వం శివమయం.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ శివ.
0: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
1: దిస్ డివైన్ విచ్ ఇస్ హోల్ ఇస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
0: ఏమి రెడ్డి మల్లమ్మ చెప్పింది.
1: అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్ ఇన్ అవర్ వేద.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఇస్ శివ?
0: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: This consciousness of Shiva is spread all over.
0: జగదగల మిగిలిన ముగ్గిన నిమ్మగల పాతాళ దత్తత్త నిమ్మ శ్రీ చరణమక్త పాదాభిన్నాభి లోకేశ పుజప్పాంత పదంతాం భూతాయ పతయే నమః అన్నారు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దత్తత్త నిమ్మ శ్రీ చరణమకుట పాదభిన్నాభి లోకేశ. ఎక్కడ చూసినా కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ చూసినా నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్నే శివతత్వం అని చెప్పారు.
1: ద శివ ప్రిన్సిపల్ ఇస్ ద వన్ దట్ ఈస్ నోటీస్, దట్ ఈస్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఎవర్ యూ వాంట్ టు, వేర్ ఎవర్ యూ గో.
0: జగదగల మిగిలిన నిమ్మగల పాతాళదింద తత్త నిమ్మ శ్రీచరణం పాతాళ లోకములందు కూడాను భూలోకం నందు కూడాను జగత్లోకం నందు కూడాను సర్వత్రా ఉన్నది అదియే.
1: ఇట్ ఇస్ ఓన్లీ శివాస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: త్రికాలం త్రిగుణం త్రిలోకం త్రిగత్రం అన్నారు.
1: అండ్ శివ represents the three periods of time, the three basic attributes of the humanity.
0: మూడు కాలములు ఎందు కూడను కనిపించేటువంటిది శివతత్వము.
1: And Shiva's principle is noticed and felt in all the three periods of time.
0: కొన్ని ప్రజెంట్ తోన, కొన్ని పాస్ట్ తోన, కొన్ని ఫ్యూచర్ తోన చూడవచ్చును. కానీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందు కూడను ఒకే రూపము ధరించినటువంటిది శివత్వము.
1: We may think of the past, we may also visualize the present, but divinity is the one which is beyond, that can see the past, present and future too.
0: Kanuka shivatattvamunu meeru varninchukovalante 24 gantala sepu kodanu shivatattvamunu varninchinappatikini tanivi teeradu.
1: You may go on describing, you may go on extolling the Shiva's principle for all the 24 hours, but it would not be suffice nor adequate.
0: కనుక శివతత్వాన్ని మనము ఇది అది అని వర్ణించటకు వీలు కాదు.
1: దేర్ఫోర్ శివతత్వ, ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ,
0: ఎక్కడ చైతన్యమో అక్కడంతా కూడా ఉంటుంది. అది భగవత్తత్వం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చైతన్యమే శివతత్వము.
1: కాన్షియస్నెస్ ఇస్ శివ.
0: ఇట్టి కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది, ఎక్కడ లేదు.
1: How can you deny the presence of consciousness at some place and its existence somewhere else?
0: Sarvatra tandavam aadutunnadi consciousness.
1: The consciousness dances, pervades all over.
0: Iti tattvamunaku aneka mandi aneka roopanamam dharinchi poojistu vastunnaru.
1: People go on worshipping this consciousness, attributing different names and forms.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema enta consciousness ga untundado shivattvam kodanu attidi.
1: As love is a very consciousness, so also Sivatva.
0: Premaku oka vidhamainatuvanti bhedame ledu.
1: Love has no differences whatsoever.
0: Atti daivatvamunu ivi ee reetiga varninchagalavu.
1: How can you comprehend, narrate the divinity?
0: Kaani nee prema adhikanga undinappudu tallini, tandrini, బ్రదర్ ను, సిస్టర్ ను, వీళ్ళందరినీ ఆ యొక్క సంబంధ బాంధవ్యంగా నీవు ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ యువర్ పీపుల్ కిత్ అండ్ కిన్, ద బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ మదర్, ఎవ్రీబడి, బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్.
0: ఇవన్నీ భావించినటువంటి భావములే కానీ ఇవి సరైనటువంటివి కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ ఓన్ అటాచ్మెంట్. దే ఆర్ నాట్ ట్రూ ఆర్ రియాలిటీ.
0: భగవంతుడు నిరూపంగానే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ ఫామ్.
0: కనుక నీకు నువ్వే నీవు దీనికి సాక్షి.
1: You are the witness to the divinity.
0: ఒకానొక సమయం లోపల పార్వతి ఈశ్వరుని ప్రశ్నించింది.
1: At one time పార్వతి క్వశ్చన్ ఈశ్వర.
0: ఈశ్వర, మీ స్వరూపము సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
1: He said, O Lord, it is said that you are everywhere. I am really fear stricken as I think of you. How can I understand?
0: కానీ నా చైతన్యము చూడు, నీ చేతి ఎందు కూడా ఉన్నది.
1: అండ్ లార్డ్ శివ రెస్పాన్స్ దిస్ వే, దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ వెరీ
0: నర నరం నందు కూడాను, కణ కణమునందు కూడాను చైతన్యం చెప్పుచునే ఉంటుంది.
1: ఎవ్రీ సెల్, ఎవ్రీ మూమెంట్ ఈస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటు చైతన్యమును ఎక్కడిది, ఎక్కడ ఎట్లా ఉంటుంది అని ఎవరు కూడా ప్రశ్నించడానికి అర్హత లేదు.
1: No one has any authority to question, to prove or to demonstrate the existence of consciousness at a particular place in a particular period of time.
0: కనుక ఇట్టి దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
1: Who can judge the divinity? Who can measure the divinity?
0: ఎట్టి రూపము అట్టి భావము.
1: Basing on your own feeling, the form.
0: ఎట్టి భావము అట్టి గుణము.
1: So as is the feeling, so will be the attributes.
0: ఎట్టి గుణమో అటు చైతన్యము.
1: As is attribute, so is consciousness.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాన్షియస్నెస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అపారెంట్ అండ్ నాన్ అపారెంట్.
0: కనుక మనం ఈనాడు పూజించేటువంటిది, తలంచేటువంటిది శివుని యొక్క తత్వము.
1: సో ద వన్ హూమ్ వీ అడోర్, వర్షిప్, సింగ్ ఇన్ ప్రైజ్ ఈస్ శివ.
0: జగదగల మిగిలిన నిమ్మగల పాతాళదిన దత్తత్త నిమ్మసే చరణ మొగట పాద విన్నారు లోకేశ్వర మూడి బ్రహ్మాండ బిత్తయో భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమ. సర్వలు ఎందుకూడను సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్. ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ది యూనివర్స్.
0: దైవమునకు ఎట్టి సంస్కారములు లేవు.
1: గాడ్ డస్ నాట్ ఫాలో ద మండేన్ ప్రొసీజర్.
0: సర్వులను సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము తనకు సంస్కారి అని పేరు వచ్చింది. కానీ సంస్కరణం అనేటువంటిది ఏది?
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బేస్ ఆఫ్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
0: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడిలో ఎట్టి భేదములు కనిపించవు.
1: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ అస్, బట్ గాడ్ ఈస్ బియాండ్ విత్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: భగవంతుని ఎందుకు కల్పించేటువంటి కల్పనలన్నీ కూడాను భక్తుని యొక్క కల్పనలే.
1: All that you think of God are merely those of your thoughts that are attributed to Him.
0: Yetti bhavamo atti brahmamo.
1: As is your feeling, so is His form.
0: Yetti brahmamo atti brahmalu.
1: And as you think of the form that leads to that kind of
0: delusion. Yetti brahmalo atti swarupamulu.
1: Basing on your own expectation, imagination,
0: kanuka
1: that form.
0: Ee brahmanna patti manamu deenni brahmanu marchakoddu.
1: We should not be carried away by our imagination and thought and change the deities.
0: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తుంటారు.
1: We go on changing our deities.
0: రుద్రుడిగాను శాంతస్వరూపుడిగాను వర్ణిస్తూ ఉంటారు.
1: We describe God as the very personification of peace.
0: భగవంతుడు ఎప్పుడు కూడా శాంతస్వరూపుడే కాని రుద్రుడు కాదు.
1: God is not Rudra, not one of anger. He is full of peace, shanti.
0: ఎప్పుడు కూడా భగవంతుడు చిరునవ్వులు చిందులు నొక్కుతూ ఉండేటువంటి వాడే.
1: God is ever smiling.
0: అలాంటి భగవంతునికి అనేక రకములుగా పెట్టించుకోవడం అది వారి భక్తుని యొక్క భావ తత్వములే తప్ప భగవంతుని యొక్క స్వరూపములు కాదు.
1: The diversity, the differences that we attribute to God are truly based on our own thoughts and feelings.
0: కనుక మనము వేదములు ఏమైనా ఉంటుంటే మన యందు దాన్ని త్రోసివేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ దీస్ డిఫరెన్సెస్ డ్యుయాలిటీ.
0: ఈ భేదములంతా కూడాను మానవుని యొక్క సంకల్ప బలములే తప్ప అన్యము కాదు.
1: ద డ్యుయాలిటీ, ది కాజ్ ఆఫ్ ద డ్యుయాలిటీ ఈజ్ వన్స్ ఓన్ థాట్.
0: కనుక మన భేదములను దూరం చేసి భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గో బియాండ్ దిస్ డైవర్సిటీ, understand the unity in the divinity and experience.
0: Kani ee understanding nanta kudanu manamu divinity ga bhavinchukovali.
1: We should understand this capacity of awareness, understanding is divine.
0: Ee divine anetundi okate kani rendu levu.
1: Divine, the divinity is only one without the second.
0: Kani ee naati prapanchamlo kaliga prabhava cheta వైన్ త్రాగటం చేత డివైన్, వైన్ మాత్రమే ఇంత ఆటలు ఆడుతున్నాయి కానీ డివైన్ కాదు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ థింక్ ఆఫ్ డైవర్సిటీ బికాస్ వీ హావ్ ఫర్గాటెన్ ది డివైన్ అండ్ గెట్ ఇంటాక్సికేటెడ్ డ్రింకింగ్ వైన్ ఓన్లీ అండ్ దేర్ ఫోర్ వీ ఎంటర్టైన్ థాట్స్ ఆఫ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను డివైన్.
1: గాడ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: అడవులు ఎందున్నా,
1: మేబీ ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలోనున్నా,
1: ఆర్ ఇన్ ద స్పేస్,
0: పట్టణంలోనున్నా,
1: ఇన్ ద సిటీ,
0: పల్లెనున్నా,
1: ఆర్ ఇన్ ద విలేజ్,
0: గుట్ట మీదనున్నా,
1: ఆన్ ద మౌంటెన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా,
1: ఆర్ డీప్ ఇన్ సీ,
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఇవన్నీ కేవలము మానవుని యొక్క భ్రమల చేత అనేక రకములైనటువంటి పేర్లు ఉద్భవిస్తూ ఉంటున్నాయి.
1: All these are attributed to God because of our own thoughts, because of our own feelings and sentiments.
0: ఇటువంటి భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని రకములైనటువంటి స్వరూపములు ఉండినప్పటికీ భగవతుని ప్రేమకు వసుడైపోతుంటాడు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ ఓన్లీ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: ఆ ప్రేమతత్వం చేత భగవతుని ఏకత్వంగా మనం భూజించాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అసలం, సర్వదీ సాక్షిభూతం,
1: ఎటర్నల్ విట్నెస్,
0: భావాతీతం,
1: బియాండ్ ఫీలింగ్,
0: త్రిగుణరహితం,
1: అట్రిబ్యూట్లెస్.
0: ఇటువంటి గుణములే లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్, బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్.
0: అటువంటి భగవంతునికు అనేక రకములైనటువంటి గుణములు మనం కల్పించి
1: వీ అట్రిబ్యూట్ డిఫరెంట్ క్వాలిటీస్ టు గాడ్.
0: ఆ భేద భావముల చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
1: బికాస్ ఆఫ్ దిస్ డ్యుయాలిటీ వీఆర్ అటర్లీ కన్ఫ్యూజ్డ్.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ లూజ్ స్కోప్ ఫర్ దిస్ కన్ఫ్యూజన్. లెట్ ఫ్యూజన్ యూనిటీ రిమైన్ విత్ అస్.
0: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ, ద వన్నెస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాని కాదు.
1: ద కంపోజిషన్స్ అండ్ ద నరేషన్స్ అండ్ ద పెయింటింగ్స్ హావ్ నథింగ్ టు డూ విత్ ద రియాలిటీ.
0: ఎక్కడిది ఈ భేదము అని భగవంతుడికి సందేహం కలిగింది.
1: ఇన్ఫాక్ట్ గాడ్ బిగిన్స్ టు క్వశ్చన్, హౌ డు యు ఫైండ్ డైవర్సిటీ ఇన్ మీ.
0: క్రమక్రమేణా భక్తుల యొక్క హృదయంలో మార్పు చెందటం చేత ఈ భక్తుల యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
1: ఫర్ దీస్ డిఫరెన్సెస్, ఫర్ దిస్ డైవర్సిటీ అండ్ డ్యుయాలిటీ, అవర్ హ్యాబిట్స్, అసోసియేషన్, ఫుడ్, మెంటాలిటీ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రమో అవకాశం కనిపించదు.
1: వెన్ ది ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ ఆర్ పర్ఫెక్ట్, దేర్ విల్ బి నో డ్యుయాలిటీ.
0: ఎక్కడ చూసినప్పుడు ఒక్కరిగానే కనిపిస్తాడు.
1: విల్ సీ దిస్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఎవ్రీవేర్.
0: గణపతి,
1: గణపతి
0: అనగా గుణములతో మార్పు కలిగినటువంటి వాడు గణపతి.
1: గణపతి రిప్రజెంట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది బేసిక్ క్వాలిటీస్ ఆర్ గుణాస్.
0: ఎట్టి గుణములు కూడా లేవు.
1: ఇన్ఫాక్ట్ ఈస్ బియాండ్ దీస్ గుణాస్ ఆర్ అట్రిబ్యూట్స్.
0: ఆ గుణములు లేనటువంటి వాడే గణపతి.
1: అండ్ గణపతి ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: గణపతికి మరొక నాయకుడు లేడు.
1: అండ్ గణపతి హ్యాస్ నో అదర్ మాస్టర్ అబౌవ్ హిమ్.
0: కనుకనే అతన్ని వినాయకుడు అని చెప్పి.
1: సో హీస్ వినాయక వితౌట్ ఎ మాస్టర్.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: ద వన్ వితౌట్ ఎ మాస్టర్ లీడర్ అబౌవ్ హిమ్ ఈస్ వినాయక.
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
1: లైక్ దిస్ ఈచ్ టర్మ్, ఈచ్ నేమ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డెప్త్, ఇట్స్ ఓన్ ప్రొఫండిటీ.
0: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
1: అండ్ వి థింక్ వినాయక ఈస్ ద వన్ విత్ ద ట్రంక్.
0: వి నాయక అతనికి నిచ్చినటువంటి నాయకుడు ఎవరు లేరు.
1: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్ నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
0: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
0: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ డివినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావభేదములు ఏర్పడుతున్నాయి.
1: దీస్ డిఫరెన్సెస్ దట్ ఆర్ ఇన్నేట్ ఇమనెంట్ విత్ ఇన్ అస్ దే ఎంటర్టైన్ డైవర్సిఫైడ్ థాట్స్.
0: మీరు క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
1: దేర్ఫోర్ డివోటీస్ బికాస్ ఆఫ్ దేర్ ఇమాజినేషన్స్, బికాస్ ఆఫ్ దేర్ థాట్స్, దే థింక్ ద డివైన్ ఈజ్ డివైడెడ్ మల్టిప్లిసిటీ డ్యుయాలిటీ. నో, ఇట్స్ అ మిస్టేక్.
0: డివైన్ ను డివైడ్ చేస్తున్నారు.
1: వీ డివైడ్ ద డివైన్.
0: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణములే.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు డివైడ్ ద డివైన్.
0: కనుక డివైడే చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ డివైడ్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: గాడ్ ఈజ్ వన్. God is one, pure, unsullied, eternal witness, immortal, nectarine, blemishless.
0: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
1: Because of our thoughts, because of the mistaken identity and superimposition, we are divided and confused.
0: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
1: In fact, divinity is one.
0: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం, ఇది మన యొక్క పొరపాట్లే.
1: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
0: ఈశ్వరుడన్నను, విష్ణువన్నను, రామునన్నను, కృష్ణుడన్నను అందరూ ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
0: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
1: The nomenclature, the names are given only for your own satisfaction.
0: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
1: Therefore, consciousness is present all over, cannot be limited to a particular spot.
0: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
1: There is only unity in divinity, no scope for diversity or duality.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకొని దాన్ని మీరు నమ్ముకొని దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
1: Therefore, the noblest path and the immediate task in front of us is to deepen, to strengthen the principle of unity, go by the path of unity, worship and adore, and live.
0: మీకు ఏ రూపం ఇష్టమతో దానిని వరించుకో.
1: You can certainly worship the form of your choice.
0: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
1: Therefore, God left your own option.
0: భగవంతునికు ఎట్టి భేదములు లేవు.
1: God has no differences whatsoever.
0: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుడి పూజ చేస్తే రాముని కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
1: You may begin to feel that if you worship Rama, Krishna will be angry. And if you worship Krishna, Rama will be angry. The feelings of anger are in you. Nothing to do with God.
0: ఈ దైవత్వానికి ఎట్టి దుర్గుణములే కనిపించవు.
1: In fact, there are no negative feelings in God. Bad qualities in him.
0: ఈ నెగటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని యందు ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Because modern man is full of this negativity, negative thoughts. There is no scope for the positive things to get into his life.
0: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రమే తప్ప మరి వేరు కాదు.
1: Therefore, the positivity is essentially divine. The negativity relates to the creation, the world.
0: దైవత్వములు ఒక్కటే ఒక్కటి.
1: God is only one, one.
0: ఒకటి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్.
1: Positive, positive, totally, absolutely positive.
0: నెగిటివ్ అక్కడ ఏమాత్రం కూడా ఛాన్స్ చిక్కదు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ది నెగిటివిటీ టు గెట్ ఇన్.
0: తమాషకు చూస్తాం అనుకున్నా కూడా ఛాన్స్ చిక్కదు.
1: ఈవెన్ ఫర్ ఫన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ యు కెనాట్ ఫైండ్ ఎనీ నెగిటివిటీ.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఈజ్ డ్యూయల్.
0: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చును.
1: యూ కెన్ ప్రిఫర్ any form, you can worship any name of your choice.
0: Kanuka meer daiva bhedamulu ema atram kuda nu uhinchavaddandi.
1: Never imagine any differences in relation.
0: Yavaravariki ededi ishtamo darini meeru aanandanga aaradhinchukuntunna.
1: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
0: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
1: ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద నెగిటివిటీ దట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
0: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుండి డివినిటీ డివినిటీ డివినిటీ ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి ఒక పాజిటివ్ గా తీసుకోండి మీరు.
1: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ. Consider that God is one, think of him, sing in praise of him, and remain united.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivratri.

0: ఆత్మజ్ఞు నచేతర స ఆత్మజ్ఞు నచేతర. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: He knows the self who does not distinguish between the individual and Shiva.
0: Vaijnanulu ee naadu srushtini gurinchi aneka vidhamulaga vivaristhunnaru. Aadhyatmika shastram palu palu vidhamulaga kudanu ee srushtini gurinchi prabodhisthu unnadi.
1: Spirituality explains in varied ways.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ ఎన్ ఆటమ్.
0: ఈ అణువు లేక విశ్వము లేదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము అన్నింటి ఎందుకూడను అణువుల యొక్క చేరికే.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ అండ్ దేర్ ఇస్ వుడ్ దేర్ ఇన్ ఎ ట్రీ అండ్ ద ఎర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఫ్లెష్.
0: అణువునే లేక ఏ పదార్థం కూడాను గోచరం కాదు.
1: Without an atom, anything cannot be seen.
0: త్రాగే నీరు, తినే తిండి, చూచే చూపు, నడిచే నడక అన్నీ కూడాను అణువుల యొక్క చేరికే.
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: కనుక ఈ పరమాణువుల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారం చేసినప్పుడు ఈ పరమాణువు యొక్క స్వరూపమే ఈ ప్రపంచము.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ ద వెరీ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్ అన్నది వేదం. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ దట్ హీ ఈస్ ఇమ్మనెంట్, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: అణువు అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎన్ ఆటమ్?
0: అణువు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యు థింక్ దట్ ఆటమ్ ఇస్ దట్ విచ్ ఇస్ సీన్.
0: అణువు అనగా రాశీభూతమైనటువంటి యొక్క శశిఖరము. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ద ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ద నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: ద ఏన్షియంట్ రిషీస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే

0: ఎనిమిది నాలుగు లక్ష జీవముల అనయంబున నెడవాయ కుందువట అణువురేణు తృఢకాష్టమ మొదలుగా అఖండ రూపుడవై వెలయుదిబట ఇనుగనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ నేచురల్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్. స్ప్రెడ్ ఇన్ అమంగ్ ది 84 lakhs ఆఫ్ స్పీషీస్. కెన్ వీ ఎవర్ నో యూ?
0: ఈ అణువుతత్వాన్ని గుర్తించటమై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కాని బాలుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ ప్రహ్లాద కుడ్ నో దట్ ది డివైన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ అండ్ టాట్ ఇట్.
0: ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
1: యు కెనాట్ సే దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్. వేర్ ఎవర్ యూ సర్చ్ యూ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: కనుక యంత్రశక్తి కంటే మంత్రశక్తి చాలా ఉత్తమమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని ఈనాటి యువకులు గుర్తించాలి.
1: ద మోడర్న్ యూత్ షుడ్ నో దాట్ ద మంత్ర ఈజ్ మోర్ మైటియర్, ఈజ్ స్ట్రాంగర్ దెన్ మిషనరీ.
0: ప్రణవ హృత్కోలంలో గల ఉద్భేదముల్లో శక్తి శివ అనే తత్వములు ఇవ్వండి ఉంటుంది.
1: దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి ఇన్ ప్రణవ.
0: ఈ శక్తికి ఈ శివత్వమునకు రసాయనక శాస్త్రజ్ఞులు దీనిని ఎలక్ట్రానిక్ ప్రోటానిక్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ ది కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: ప్రోటాన్స్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: కానీ ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: హౌఎవర్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అట్ ఎ హై స్పీడ్ రౌండ్ ద ప్రోటాన్స్.
0: దీనినే వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై వేద ఇన్ డిఫరెంట్ వేస్.
0: శివ ఊర్ధము మయం శక్తి, శక్తి ఊర్ధమయం శివ అని, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి, ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఈజ్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: Then it is said for an electron, proton is a spirit or atma.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వీ థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: The light comes out of darkness.
0: Ashanti loni prashanti, prashanti loni prakanti, prakanti loni paramjyoti, paramjyoti e paramatma swarupamu ani. Kanuka ee ashanti anetundi chikati nundiye prashanti anetundi velugu aavirbhavistu vachindi.
1: Therefore out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter prashanti.
0: Deenine taha maha annaru, anaga tamaha ani.
1: This is called tamaha.
0: Taha ante amrutamu ani oka arthamu, rendavadi garbhamu ani rendava artham.
1: One meaning is that's amrita and nectar, the other one is the womb.
0: Ee garbhamune manamu space ani pilustu vacharu vijnanulu.
1: The scientists call this womb as the space.
0: Inka rendavadi maha అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుంది. అది
1: ద సెకండ్ వర్డ్ మహా కన్వేస్ టూ మీనింగ్స్, వన్ ఇస్ పాయిజన్, ద అదర్ ఇస్ టైమ్.
0: కనుకనే తమహా అనేటువంటిది స్పేస్ అండ్ టైమ్ అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: సో తమహా కన్వేస్ ది టైమ్ అండ్ స్పేస్ విచ్ వీ ఫైండ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: హౌ డు యు ఫైండ్ ఎ హ్యూమన్ బీయింగ్ అపియరింగ్ ఆన్ ఎర్త్?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: ఫస్ట్ స్పేస్ గర్భ.
0: ఇందులో ఏడవ దినము బుద్భుదముగా రూపొందుతుంది.
1: ఇట్ షేప్స్ ఇంటు బుద్భుద ఆర్ ఎ బబుల్ ఆన్ సెవెంత్ డే.
0: 15వ దినము పిండముగా రూపొందుతుంది.
1: ఆన్ ద 15th డే ఇట్ విల్ బి ఎన్ ఎంబ్రియో.
0: 30వ దినము కఠినంగా మారిపోతుంది.
1: ఆన్ ది 30th డే ఇట్ బికమ్స్ స్ట్రాంగ్.
0: 60వ దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: ఆన్ 60th డే ఎమర్జెస్ ద హెడ్.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: ద లైఫ్ ఎంటర్స్ ఆన్ ది 210th డే.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: ఫుల్ ఫామ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ 240th డే.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: అండ్ ఇస్ డెలివర్డ్ ఆన్ 270th డే.
0: ఇది మానవ జన్మమునకు కాలము, స్పేసు ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: వేద పిక్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాల యందు మానవుడు తన కాలమును, కాయమును, కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థము భావించుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ఫిజికల్ వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఎసెన్షియల్.
0: కనుక వేద ప్రమాణమునకు, విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది, కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దాట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ee naati vijnanam gurtinchinatvanti vishayamu chaala takkuva.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamunaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku unnadi anetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకును ఆనాడే జీవత్వము, శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో స్మాల్ థింగ్.
0: అంతా కూడా అంతర్భాగమునందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడా మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ద సీన్ అవుట్ సైడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రెసెంట్ విదిన్.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది హెడ్స్ హియర్ ఆర్ ప్రెసెంట్ విత్ హిమ్ నాట్ అవుట్
0: సైడ్. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: యూ ఎస్పైర్, యూ వాంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: కానీ అది తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: బట్ యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ బట్ యూ వాంట్ ఇట్ అవుట్ సైడ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల నుండే వెలుపల వచ్చి వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద మర్జర్ ఆఫ్ ద రివర్స్ ద సీ డస్ నాట్ ఇంక్రీజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి.
1: The thousands of rivers that have merged in the ocean have arisen out of
0: the ocean. బయట పోయి కొంత కాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: In fact, they have come out of ocean, settled in the form of a cloud.
0: సముద్రం నుండి వెలుపల పోయినటువంటి ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీల్లేదు.
1: Therefore, that which doesn't come out of the ocean cannot
0: come back. So, చేరేటువంటి అన్ని కూడాను ఏనాడు ఒకనాడు సముద్రం నుంచి వెలుపలి పోయినటువంటివి.
1: సో ఆల్ దట్ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్ వన్స్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయటకు పోయినటువంటివి అవి.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్ ఇన్ ఫ్యాక్ట్ హావ్ కమ్ అవుట్
0: విషయములు కానీ వ్యక్తులు కానీ లేక పదార్థములు కానీ ఇవన్నీ కూడాను మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
1: సో మెటీరియల్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
0: అదే విధముగానే దైవం నుండి అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
0: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మగుచు మేటి వస్తువు నందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు ఎగును.
1: ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ మైటీ ఎంటైర్ కాస్మోస్, అండ్ ఈస్ ప్రెసెంట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్. ఆటమ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ అన్ ఆటమ్.
0: సముద్రం నుండి బయటపోయినటువంటి జలము సముద్రం యొక్క రూపము సముద్రం యొక్క రుచి మారిపోతుంది.
1: ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ టేస్ట్.
0: కానీ వెలుపల పోయిన తర్వాత అది పవిత్రమై మధురమైన రుచి లోపల తిరిగి ఇంకొక రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశిస్తుంది.
1: హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్ ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఇక్కడ ఎన్ని అవస్థలను పడింది, ఎంత సంస్కారం పొందే బ్రహ్మ బ్రహ్మనే అణువుయగును.
1: He's present in atom, he's present in a mighty entire cosmos, and he's present as the eternal witness. Atom is God.

0: What sort of refinement it has been through?
1: Aviriga mari.
0: Becomes vapor.
1: Meghamulaga rupundi.
0: Settles as a cloud.
1: Varshamuga kurchi.
0: Comes down.
1: Vankalaga pravahinchi.
0: Flows as a.
1: Nadulaga dindro praveshistundadi.
0: Shapes into a river and merges into an ocean.
1: Ee aviriga maratame satyamu.
0: Transforming into vapor is satya.
1: Meghamulaga rupundi. Dharmamu.
0: Settlement as a cloud is dharma.
1: Rain drops anaga varsha binduvuluga rupandatame prema binduvulu.
0: A shower of rain is drops of love.
1: Ee prema binduvulu yokka ekatvame aanandamane pravahamu.
0: The drops of love become this flow.
1: Ee aanandamane pravahamu tirigi anugrahamane sagaramlo leenamaipothundi.
0: The flow of bliss merges in the ocean of grace.
1: Kanuka ee naatikaina kodunu tirigi gamyamlo cheraka tappadu.
0: One day or another, it must reach the goal.
1: Yachchata putte nachchatiki neguta naitamu prani kotiki.
0: It's quite natural for the living beings to go back to the place of origin.
1: Kanuka manavuduga putti jeevuduga jeevinchi tirigi madhavuniga roopondi tirigi divyatvamlo leenamaipothundi.
0: Therefore man stops his life and lives like an individual and merges in the divinity.
1: Daivam rooparahitudu kada.
0: God is formless.
1: Kanuka itaniki ee reethi manu nirnayinchavachu.
0: How can you decide them?
1: అన్ని కొన్ని రకములైనటువంటి యొక్క శాస్త్రములు దీన్ని తర్కిస్తూ వచ్చింది.
0: Certain schools of thought argue on this line.
1: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
0: There is nothing in this world that is formless.
1: చిన్న పరమాణువు కూడాను ఒక రూపాన్ని ధరించింది.
0: In the smallest atom has a form.
1: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు కానీ ప్రతి చిన్న అణువు కూడాను రూపం ఉంది.
0: A fool thinks it has no form, but in fact it has.
1: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
0: హౌ కెన్ యూ డినై ఇట్స్ ఫామ్?
1: అందుకొనమే కోసమే ప్రాచీరపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఏన్షియంట్ సెయింట్స్ వర్షిప్ వేరియస్ ఫార్మ్స్.
1: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
0: That all drops have given this form.
1: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
0: This form is a combination of atoms.
1: కనుక ఈ అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
0: బై వర్షిపింగ్ ఎన్ ఆటమ్ వన్ కెన్ నో ది స్పిరిట్.
1: ఆనాటి వారి విశ్వాసం.
0: దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ దెన్.
1: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
0: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
1: తమహ అనగా చీకటి.
0: తమహ మీన్స్ డార్క్నెస్.
1: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలే కాక చీకటి రాత్రి వలే కాక ఇది శివరాత్రిగా రూపొందింది.
0: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్స్ సీక్రెట్.
1: రాత్రి అనగా చీకటి.
0: నైట్ మీన్స్ డార్క్నెస్.
1: కానీ ఈనాటి రాత్రి కూడా చీకటే.
0: ఈవెన్ టుడే ఇట్స్ బౌండ్ బి డార్క్.
1: కానీ మంగళకరమైనటువంటి యొక్క రాత్రి.
0: బట్ ఇట్స్ వెరీ ఆస్పిషియస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అనేక పరమాణువుల యొక్క ఏకత్వము ఈనాడు మనకు ప్రకటిస్తమవుతుంది.
0: టుడే వీ ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. ఇది వేదం యొక్క ప్రమాణం. చంద్రమా మనసో జాత. చంద్రుడు అనగా మనసు యొక్క స్వరూపమే.
0: మైండ్ ఈజ్ ది మూన్.
1: ఈ మనస్సుకు 16 కళలు ఉంటున్నాయి.
0: దిస్ మైండ్ హ్యాస్ 16 డిజిట్స్.
1: చంద్రుడు కూడాను 16 కళలు ఉంటున్నాయి.
0: సో ఆల్సో మూన్.
1: ఈ చతుర్దశి దినము 15 కళములు లయమైపోయి ఉంటాయి.
0: ఆన్ దిస్ డే 15 డిజిట్స్ ఆర్ గాన్.
1: ఒక్క కళ మాత్రమే ఉంటుండాలి.
0: ఓన్లీ వన్ ట్రేస్ ఈజ్ లెఫ్ట్.
1: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుండాలి ఇది.
0: It means it's so close to the divine. This night is close to divinity.

0: ఆ దినమే దినం.
1: That's only the day.
0: మిగిలినవన్నీ తద్దినాలు.
1: The rest is an obituary.
0: తత్ దినములు తద్దినములు.
1: That is an obituary.
0: శ్రాద్ధములు కాదు.
1: Is not the other way around.
0: ఈనాడు ఈ పవిత్రమైనటువంటి యొక్క తత్వంలో 15 గుణములు లయమై ఉంటున్నాయి.
1: Today 15 digits are merged.
0: ప్లేటో కూడాను చెప్పేటువంటి వాడు.
1: ప్లేటో ఆల్సో సెడ్
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: హి రిఫర్డ్ టు ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీన్నే ఉపనిషత్తులు సత్యం శివం సుందరం అన్నారు.
1: ఉపనిషత్స్ కాల్డ్ ఇట్ సత్యం శివం సుందరం.
0: కనుకనే ఈ యొక్క శివం అనేటువంటిది ఒక విధమైన మంగళకరమైనటువంటి యొక్క తత్వం.
1: శివం మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: ఒకవైపున సుందరము ఒకవైపున సత్యము రెండింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి దినమును మనము పవిత్ర దినముగా భావిస్తూ వచ్చారు ప్రాచీన.
1: ది ఏన్షియన్స్ కన్సిడర్డ్ దిస్ డే ఇస్ వెరీ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్.
0: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
1: దే హావ్ రికగ్నైజ్డ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబాడీ.
0: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడా మన లోపల నుండి వెలువడుతున్నవి.
1: ఆల్ దట్ ఇస్ బ్లిస్ఫుల్ హస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ us within.
0: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నించడం?
1: వై వై
0: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ ఫిజికల్ లైఫ్ యాజ్ ట్రూత్.
0: ఇది ఎంతకాలం సత్యం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
1: ఇట్స్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇవన్నీ కూడా నువ్వు గతించిపోయేటువంటివి.
1: దేర్ఫోర్ ద చైల్డ్ హుడ్ ద యూత్ అండ్ ద రిక్లూస్
0: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
1: వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది అదర్.
0: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపము మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
1: జస్ట్ ఎస్ అవుట్ ఆఫ్ ద ఓషన్ ద రివర్ హస్ టేకెన్ ఫార్మ్ అండ్ మర్జెస్ ఇన్ ద ఓషన్ బ్యాక్ సో ఆల్సో ది ఇండివిజువల్.
0: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను పుట్టిన తక్షణమే చేంజ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ద చైల్డ్.
0: 10 సంవత్సరంలోపు బాయ్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
0: 30 సంవత్సరంలోపు మ్యాన్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
0: 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్.
1: 75 గ్రాండ్ ఫాదర్.
0: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు ఒకదాని ఎందుకు వీడియో ఉంటున్నాయి.
1: సో చైల్డ్ బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
0: కానీ మనం దానిని గుర్తించగలలేక బాల్యం బాల్యంగా యవ్వనం యవ్వనంగా వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
1: బట్ వీ కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్ ద చైల్డ్హుడ్ అండ్ ద యూత్.
0: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: గర్వం, ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యుల్ బి హైలీ ఈగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో.
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దెన్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిక్కు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్?
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే కల్పితములు మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి యొక్క ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ద లైఫ్ హాస్ బికమ్ ఆర్టిఫిషియల్, వీఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కాని, చేసిన ఉద్యోగములు కాని, సంపాదించిన ధనము కాని, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ద లర్నింగ్ అండ్ ద జాబ్ అండ్ ద మనీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమైనటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపములేనా అని ప్రశ్నించవచ్చు.
1: యు మే క్వశ్చన్ దిస్ అన్ట్రూత్, ద లైస్, ద నాన్ రైచియస్నెస్, ఇన్జస్టిస్ ఆర్ ద డివైన్.
0: పరమ సత్యము,
1: ఇట్స్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడాను భగవత్ స్వరూపములే.
1: దిస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: వెన్?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపం అని విశ్వసించినటువంటి వానికి అవి భగవత్ స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ డివైన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లిస్ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి ఇన్ అ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్న వారికి చెడ్డ అనేదే కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad.
0: ఇది భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: అర్జున, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధమునకు నేనే కారణము.
1: And the cause for the war.
0: ఇందరి మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేడు అంతా కూడా నేనే కారణం.
1: So the death and the killer are myself.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: You are only an instrument.
0: అన్ని జరిపేది నేనే.
1: I am the director.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: I am in all.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: I act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: He is the director and actor.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేంతోనూ కూడా అతనికి బాధ ఉంటుంది.
1: When he knows the relationship between the two is not affected by pain.
0: నేనే పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ
0: టైమ్స్. ఆగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: ఆగయ్య హస్ టేకెన్ ద రోల్ ఆఫ్ చాగయ్య.
0: అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించాడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హీ విల్ నాట్ ఫీల్ దట్.
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి చాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్,
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయంలో రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line,
0: నిజముగా న్యాయాన్ని కనిపించినప్పుడు, సర్వం కూడా న్యాయమే అని విశ్వసించినప్పుడు ఏది అన్యాయమే మనకు కనిపించదు.
1: In fact, you find justice everywhere, you don't notice injustice.
0: త్యాగయ్యలో నాగయ్య నేనే ఉంటుంది యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్య లేడే అని తాను ఏమాత్రం విచారించడు.
1: When నాగయ్య takes the role of చాగయ్య, he will not deny his existence. నాగయ్య
0: అదే విధంగానే
1: also
0: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వానికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో ట్రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీ ఇస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేటంతవరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: Until you give up illusion, you cannot see Brahman.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సీ బ్రహ్మ యూ షుడ్ గివ్ అప్
0: బ్రహ్మ. వదలాలి దేహ భ్రాంతి, వదలాలి
1: బాడీ అటాచ్మెంట్.
0: అనగా దేహమే నీకు ఉండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఇది ఒక పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ దివ్యత్వం అనేటువంటిది అందరి యందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ అథీస్ట్ ఆర్ అథీస్ట్ ఆర్ అథీస్టిక్ థీస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం నడపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead our life. Many scientists deny God.
0: కానీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయని అంటారు.
1: But they say electrons and protons exist.
0: ఈ న్యూట్రాన్స్ అనేది కూడా ఉంటుందని అంటారు.
1: There's also neutron.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: It's only difference in names, but material is same.
0: ఈ కప్పులో జలం ఉంటుండాలి.
1: There's water in this cup.
0: దీనిని నేను జలం అంటున్నాను.
1: భగవాన్ calls it water.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనప్పటి దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ yet they call it in different
0: ways. ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: At one time one came to Buddha and asked a question.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలం వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: Why do you waste your time in arguing?
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: You don't believe if I say God.
0: అలాంటి పరిస్థితులు మీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలం వ్యర్థం చేయకండి.
1: Then why should I teach you? Don't waste my time.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: The basis for the entire world is truth, righteousness, and
0: unwise. Truth is God.
1: Truth is God.
0: అది నీవు దాన్ని ఆదర్శించేసుకో.
1: Take it as the basis.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: Follow the truth.
0: అన్ని కూడా నీకు సంసిద్ధం అవుతాయి.
1: Everything would be ready.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: You may say, how is God?
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: God has no form. How do we go by that?
0: ఇది కేవలం మూర్ఖత్వమే.
1: It's all foolishness.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: This is a flower.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫామ్.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: బట్ ద స్మెల్ హ్యాస్ నో ఫామ్.
0: కానీ వాసనకు రూపం లేదని నీవు నమ్మకుండా వదులుతావా?
1: బట్ వుడ్ యు డినై బికాస్ ద స్మెల్ హ్యాస్ నో ఫామ్?
0: వాసనకు రూపం ఉంది. ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఇస్ దాట్?
0: వాసన అందించేటువంటి పువ్వు రూపమే వాసన.
1: ది ఫామ్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ దట్ ఆఫ్ ఎ ఫ్లవర్.
0: ప్రేమ.
1: లవ్.
0: ప్రేమకు రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ లవ్?
0: నీవు నమ్మలేకపోతున్నావు.
1: యూ డోంట్ బిలీవ్ దాట్.
0: కానీ అది ఎవరి దోషము?
1: Whose mistake is that?
0: ప్రేమకు కూడా రూపం ఉంది.
1: లవ్ హ్యాస్ ఎ ఫామ్.
0: ఎట్లా ఉంది?
1: హౌ?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యం అవుతుంది.
1: ది లవ్ విల్ టేక్ ది ఫామ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దేర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుక రూపం లేకుండా ఉందని చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఫామ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామములు చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యూ టెల్ ద నేమ్ అండ్ ఫామ్ ఐ విల్
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 ఫీట్ హైట్,
0: 40 అడుగులు లావు,
1: 40
0: 40 ఇంచులు లావు,
1: 40 ఇంచెస్ విడ్త్,
0: 70 కిలోస్ వెయిట్,
1: 70 కిలోస్ ఆఫ్ వెయిట్.
0: కాబట్టి వెయిట్, హైట్, ఫ్యాట్ మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ ద హైట్ అండ్ విడ్త్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ లేవా?
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్బేరెన్స్, సాక్రిఫైస్ అండ్ లవ్.
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వెయిట్, ఫ్యాట్ చూచినంత మాత్రం కాదు.
1: హైట్, వెయిట్ అండ్ ఫ్యాట్ ఆర్ ఆఫ్ నో
0: యూస్. రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: ఓన్లీ ఫూలిష్ పీపుల్ గో బై ద ఫామ్.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందు ఉంటున్నాయి.
1: ద ఫార్మ్లెస్ వర్చ్యూస్ ఆర్ దేర్ బిహైండ్.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉంటున్నప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్చ్యూ, యూ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: ఇది ఏ జనక మహారాజు ఆస్థానం నందు
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: The body has 8 bends.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: Scholars saw him.
0: పక్కున నవ్వారు.
1: They laughed.
0: కానీ అష్టావక్రుడు మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర is not ordinary.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: He laughed more.
0: ఆ పండితులకందరికి ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము. దీనికి కారణం ఉంటుండాలి. నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: We have one reason to laugh at you. Then why do you laugh?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: He gave a reply.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు. కనుక ఈ మూర్ఖులు చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్. దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: యు ఆర్ నాట్ స్కాలర్స్.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్
0: పండిత సమదర్శన సమత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ది ఈక్వల్.
0: ఈ సమత్వం లేనటువంటి ఒక పండితులు చర్మకారులు చర్మం యొక్క మనిషి చెద్దులే వాళ్ళు తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
0: కాబట్టి మీరు పండితులు కాదని ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్నాడు.
1: ఐ లవ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వంటి వారు.
1: టుడే హూ గో బై ద ఫామ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుని దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుండే.
1: దేర్ ఇస్ ఏ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు
1: ఎ స్కాలర్
0: ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు.
1: వాస్ పాసింగ్ బై.
0: అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక వృద్ధివాడు ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని ఎన్ని విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్ దేర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ గుడ్డివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హీ సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
1: ద స్కాలర్
0: నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: యు నో ద క్రేన్స్ విల్ బి ఇన్ కాంబినేషన్.
0: దానిలో ఉన్నటువంటి యూనిటీ ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
1: ద యూనిటీ అమంగ్ దెమ్ ఇస్ వెరీ గ్రేట్.
0: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక్కతూరి ఎగిరిపోయినాయి. ఆ శబ్దమే వినిపించింది అని.
1: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ వర్ పాసింగ్ బై. దట్స్ ద సౌండ్.
0: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
1: దెన్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ హౌ డస్ ఇట్ లుక్.
0: తెల్లగా ఉంటుందండి.
1: ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్.
0: తెలుపంటే ఎట్టుంటుందండి.
1: వాట్ ఈస్ వైట్ కలర్?
0: పాల వలె ఉంటుందండి అన్నారు.
1: ఇట్ లుక్స్ లైక్ మిల్క్.
0: పాలంటే ఎట్ట ఉంటుందండి అన్నారు.
1: హౌ డస్ ద మిల్క్ లుక్?
0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికి అట్టి పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: దెన్ ద
0: స్కాలర్ ఏమీ తెలియనటువంటి వాడికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద పర్సన్ హూ డస్ నౌ ఎనీథింగ్.
0: వివాహం కాని కన్యను నీ కాబోయే భర్త ఎట్ట ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: యూ కెనాట్ ఆస్క్ ఎన్ అన్మ్యారీడ్ గర్ల్ హౌ హర్ వుడ్ బి హస్బెండ్ లుక్.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం లేనటువంటి వాడికి దైవం అంటే ఎట్టుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్.
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నా వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందని?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్. మన యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: That is the divinity in an atom.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have a relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధములైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్
0: గాలికి ఏ రూపం ఉంటుండాలి.
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది. బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్. ఇట్ టేక్స్ ఫార్మ్ ఆఫ్ బెలూన్.
0: ఏకమించినటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హాస్ నో సెపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవములకు ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్య ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
1: ఇస్ ఏ రామ దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము. ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హాస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది ఈ నమ్మకము. అది ఆ రూపమే.
1: ఇఫ్ సే కృష్ణ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హాస్ గాన్ ఇన్ టు ద
0: బెలూన్. భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుతుంది.
1: బేసింగ్ ఆన్ ది ఫేత్ ఆఫ్ ది డివోటీ గాడ్ టేక్స్ దట్ ఫామ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫార్మ్ అటామిక్ లెవెల్ ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
0: మన దేహమంతా కూడాను అలాంటి అణువుల యొక్క ప్రమాణమే ఏకమే.
1: ద బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ప్రేమ స్వరూపులారు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవరీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే. సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్ ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్స్.

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu. Etta tappistunnadu?
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ అట్
1: ఆల్. లౌకికమైనటువంటి ప్రాపంచిక బాధల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్ ఇస్ సఫరింగ్ యూ క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు పట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు. లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
0: హీ విల్ మేక్ యూ మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకనే పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండూ చేస్తాడు తానే.
0: హీ విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యూ మ్యాడ్.
1: జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు భాగవత వినో బాలరామ.
0: ఏ మిలేనియర్ బికమ్స్ ఏ పాపర్, పాపర్ బికమ్స్ ఏ మిలేనియర్.
1: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ అఫ్లూయెన్స్ బికమ్స్ ఎ బెగర్.
1: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకనే ఈనాడు జగత్తునకు పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
0: వాట్ ఆర్ ద డిసీజెస్ అఫ్లిక్టింగ్?
1: ఏడు విధములైన రోగాలు పట్టినాయి.
0: సెవెన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ ఆర్ ద సెవెన్ డిసీజెస్ విత్ విచ్ వి సఫర్.
1: ఈ రోగములు
0: వాట్ ఆర్ దే?
1: మొదటిది,
0: ఫస్ట్,
1: నీతి లేని వాణిజ్యము.
0: ద కామర్స్ వితౌట్
1: నీతి లేని వాణిజ్యము,
0: కామర్స్.
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
1: నిజాయితీ లేని రాజకీయము,
0: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య,
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
1: త్యాగము లేని ఆదరణ,
0: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట,
0: అండ్ the crop.
1: గుణము లేని మానవత్వము,
0: and human life without character.
1: విశ్వాసము లేని భక్తి. ఇవే ఏడు రోగాలు.
0: And the devotion without faith, these are the diseases.
1: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of devotion without
1: గుణము లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of man without
1: కృషి దర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
0: How do you expect the crop without
1: శీలము లేని విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Why education without character?
1: కలిగిన మొట్టమొదట మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
0: So we need three.
1: నీతి కలిగినటువంటి కృషి, అనగా నీతి కలిగినటువంటి ఒక వాణిజ్యం.
0: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం,
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్,
1: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో విలీనమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్, ద రెస్ట్ విల్ జాయిన్.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్.
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గానీ దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దేర్ ఇస్ ఫియర్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఈ ఏడింటిని చక్క చేసుకోవడానికి ప్రతి మానవుడు కంకణం కట్టుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దీస్ సెవెన్ డిసీజెస్.
1: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
0: హౌ టు క్యూర్?
1: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
0: ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: When once there is love, there is no hatred.
1: అవినీతిలో మనం ప్రవేశించము.
0: There is no morality.
1: అసత్యములో ప్రవేశించము.
0: You never speak lies.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము.
0: You never have bad character.
1: అన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
0: Everything will be proper.
1: కనుకనే ప్రేమనే దైవంగా వెతుకోండి.
0: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
0: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ సుప్రీం.
1: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్, లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: Love is God's property.
1: ఇది మానవుని యొక్క సొత్తు కాదు.
0: It's not human property.
1: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటి కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసినది కాదు.
0: It's not gifted, it's not manufactured.
1: హృదయము నుండి ఆవిర్భవించేటువంటిది.
0: లవ్ కమ్స్
1: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: లవ్ ఇస్ గాడ్, దట్ అలోన్.
1: అమ్మా నాన్న ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ ది లవ్ ఆఫ్
1: అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ ది లవ్.
1: అది కూడా అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్టక పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు
1: బర్త్. నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: డ్యూరింగ్ యువర్ లైఫ్.
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్.
1: ఇది ఆమ్నిప్రెజెంట్ లవ్.
0: లవ్ ఇస్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుకనే ఈ మూడు కాలంలో ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది ఏమి సరైనటువంటి యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియా.
1: దాని సరైన రీతిగా నీవు నీలో ఉంది, దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ హావ్ టు ప్రిజర్వ్. దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుంది.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుంది.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీవు పైనీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుంది.
0: యూ జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
1: dan lopala veyi,
0: put it in,
1: chakkara tippu,
0: stir it up.
1: Adugunu unnatundi chakkara anni bhagamlona praveshistundi.
0: Water at the bottom would get mixed with the rest of
1: the ippudu ee chakkara ekkada untundadi.
0: Where is sugar now?
1: Nee jalamlo sarvatra untundadi.
0: The sugar is present all over the water.
1: Ee tippagunu ekkada untundadi?
0: Before you stir,
1: adugu bhagamlo maatrame untundadi.
0: It is present at the bottom.
1: Adhe reetiga nee hrudayame oka cup.
0: Your heart is a cup.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒకది సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోన స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుంది అది ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగంగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దెన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సేడ్
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సేడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
1: భూమిని దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ love, God's name, come here, O devotees.
1: Vedasaramanu goduma pindilu.
0: The essence of Veda is wheat flour.
1: Veda vakyamanu cheerame bosi.
0: And the milk of Veda is
1: adharamaina pedda panduva teesi.
0: A big very container is taken.
1: Adimunulu dini baguga kalipiri ramanamamanu mitai idigo randi bhaktulara.
0: Ancient rishis have mixed it up well. O devotees, come and take this wheat.
1: ని బద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి.
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్.
1: అపద్దమని అడి మలినము తీసి.
0: దే హావ్ రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్.
1: ఆదిమునులు దిని భాగము బట్టిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
1: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్. నో ఎక్స్పెన్స్.
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి.
0: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
0: దేర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
1: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
0: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
1: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
0: యూ బై bad things, bad qualities.
1: కనుకని సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: దేర్ ఇస్ షుగర్ ఆఫ్ గుడ్
1: మైండ్. అపత్తమనేది మలినము తీసి.
0: అండ్ డర్ట్ ఇస్ లైఫ్.
1: ఆదిమునులు దీని పాకము బట్టిది.
0: అండ్ ఏన్షియంట్ రిషీస్ మేడ్ స్వీట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకని సర్వవేదంలో సారము.
0: ఎసెన్స్ ఆఫ్ వేద.
1: సమస్త మార్గముల గమ్యము.
0: గోల్ ఆఫ్ ఆల్ పాత్స్.
1: సర్వ సాధనల యొక్క సారము ఇది. ఏ ఆనందమైన రామనామం.
0: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: దైవ నామము చేత సర్వం కూడా మనకు సిద్ధి పొందుతుంది.
0: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కాన
0: సో
1: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
0: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
1: ప్రతి రాత్రి కూడా నువ్వు శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
0: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
1: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సత్చింతనలు ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
0: గివింగ్ అప్ ఇగో ఈ శివం.
1: తెలుగు వారికి బాగా తెలుసును.
0: తెలుగు పీపుల్ నో.
1: సి అని ఆ కొమ్మను కొట్టివేస్తారు.
0: సి
1: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సి అనేటువంటిది అయిపోతుంది.
0: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
1: అప్పుడు శివం అవుతుంది.
0: శివం.
1: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుందంటే.
0: If that's not there, it becomes shavam, dead body.
1: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్?
1: అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం, అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
0: దట్ విత్ ఈగో ఇస్ శవం డెడ్ బాడీ, విదౌట్ ఇట్ ఇట్స్ శివం.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
0: So long there is ego, you can never be near this form.
1: Oka chinna udaharanamu,
0: a small example.
1: Meerandaru ekkade ekkadi nunchino enni kashtamulako enni baadhaluko ochukoni enta selavulo chesukoni ikkadiki vastunnaru.
0: You have come here from different places bearing all inconveniences. What invitation is sent here?
1: Endukosam ikkada vastunnaru?
0: Why are you here?
1: Sai daggara unnatundi prema tattvam kosamani meer intaga vaaltunnaru.
0: You are here.
1: Prati vyakti daggariki velli maatadistu navutu aadtu paadtu ento ఉల్లాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
0: స్వామి టాక్స్ టు ఎవ్రీబడీ, హీ మూవ్స్ అబౌట్.
1: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
0: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
1: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్, నన్ ఆఫ్ యు.
1: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
0: బికాస్ దేర్ ఇస్ నో ఈగో, హీ కమ్స్ టు యు.
1: కనుకనే సో గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
0: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
1: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
0: స్వామి వీ షుడ్ బి విత్ యూ ఆల్వేస్.
1: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వరం
0: వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
1: పుష్పంబు వై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐ విల్ బి లైక్ ఎ బీ.
1: నీవెప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
1: వృక్షంబువై నీవు వెలుగొందుచుండిన.
0: వెన్ యు గ్రో లైక్ ఎ ట్రీ,
1: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకొందు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యు ఆర్ ఎ ట్రీ ఐ యామ్ ఎ క్రీపర్.
1: నేను క్రీపర్ మాదిరి నిన్నే విచ్చుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
0: ఐ యామ్ ఎ క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యు.
1: వర సముద్రుడే నీవైనా,
0: if you are the ocean,
1: vahini yaguchu nenu neelona aikyamagudu.
0: I am falls and merge in you.
1: Meru parvatame neevaina parachukoni parada nenu selayerunai selayerunai.
0: If you are a mountain,
1: falls, waterfalls,
0: waterfalls from the mountain,
1: nenu untanu niku.
0: I'll be with you always.
1: Aa vidhanga nannu chey.
0: Make me like that.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యూఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: ఐ విల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
1: అది భగవత్ సంబంధము, అదే బాంధవ్యము.
0: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుక జీవులకు దేవులకు ఇటు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: దట్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఇన్ ది ఇండివిజువల్.
1: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
0: బట్ వీ హావ్ ఫర్గాటన్.
1: బంధంలో చిక్కుకుని పోతున్నారు.
0: వీ ఆర్ ఇన్
1: బాధను అనుభవిస్తున్నారు. అశాంతితో కృంగిపోతున్నారు.
0: వీ ఆర్ రెస్ట్లెస్.
1: కాలం తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.
0: వీ ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
1: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
1: జీవితం చాలా విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: జీవించదగినటువంటిది.
0: యు హావ్ టు లివ్, ఇట్ హస్ టు బి లివ్డ్.
1: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకో.
0: డోంట్ వేస్ట్ లైఫ్.
1: మానవ దేహమున కంటే మానవుని ప్రాణం చాలా విలువైనటువంటిది.
0: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
0: బి రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బి విత్ ద డివైన్.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: మా యొక్క జీవితం ఏమిటి?
0: వాట్ ఇస్ అవర్ లైఫ్?
1: మలయ మారుతం వలె కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
0: ఇట్స్ లైక్ ఎ వర్ల్ విండ్ దట్ చేంజెస్.
1: మంచు గడ్డ వలె క్షణ క్షణములకు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
0: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
1: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయాన్ని వదిలిపోతున్నాము.
0: బిఫోర్ వి నో అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
1: ఏమిటి, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దెన్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
1: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే పోతున్నాము.
0: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని గుర్తించాలి.
0: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
1: ఎందుకోసం పుట్టాము?
0: వై ఆర్ వి బోర్న్?
1: ఎందుకు మానవత్వం ధరించాము?
0: జంతువునా
1: నరధర్మ దుర్లభమని ఎందుకు చెప్పాము? ఏమిటంత విశేషం ఉంటుండాలి?
0: స్పెషాలిటీ.
1: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
0: ప్రాక్సిమిటీ టు ది లార్డ్ ఇస్
1: అక్కడి నుంచి వచ్చాం తిరిగి అక్కడికి వెళ్ళాలి.
0: వి హావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హిమ్.
1: అది మన లక్ష్యం.
0: దట్స్ అవర్ గోల్.
1: అది జీవితం యొక్క పర్పస్.
0: దట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: వి షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎన్ని విధమైనటువంటి ఆశలు మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు.
0: Your parents have high hopes on you.
1: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్ అంతా ఉంటున్నాయి.
0: యూ టు మెనీ ప్లాన్స్.
1: కానీ ఎన్ని ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్
1: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
0: నెవర్ ఫర్ గెట్ గాడ్, నెవర్ గివ్ అప్ హిస్ నేమ్.
1: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్ మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
0: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
1: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
0: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుడ్.
1: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్, యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
1: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
0: ఇఫ్ యూ సే దట్ యు ఆర్ లీగల్ హైయర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్,
1: కనుకనే అన్నిటికీ వారికి మానసు వారసులే. వారి ఆజ్ఞను శిరసా వహించాలి.
0: ఫాలో దేర్ కమాండ్.
1: రాముడు దేవుడైనాడు.
0: రామా ఇస్ గాడ్.
1: ఎట్లయినాడు?
0: హౌ?
1: నేను దేవుణ్ణి అని ఆకాశం నుంచి ఉట్టిపడ్డాడా?
0: హ్యాస్ హీ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో?
1: నో. సామాన్యమైన మానవుడు లేని తల్లి గర్భం నుంచి పుట్టాడు.
0: హీ ఇస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
1: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
0: వై హ్యాస్ హీ బికమ్
1: గాడ్? ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తును చూపించాడు.
0: బికాజ్ హీ హస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
0: హి హస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణం లోపలనే అరణ్యానికి ప్రవేశించాడు.
0: హి హస్ గోన్ టు ది ఎక్సైల్ అట్ ది టైమ్ హి వాస్ ఇన్కార్నేటెడ్.
1: ఆడిన మాట తప్పకూడదు.
0: వి షుడ్ నాట్
1: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
0: ఫర్ ట్రూత్ హి సాక్రిఫైస్డ్.
1: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
0: హి అబ్జర్వ్డ్ ది కమాండ్ ఆఫ్ ది ఫాదర్.
1: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
0: టు అప్హోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఫాదర్ ద సన్.
1: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
0: వెన్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ద బాడీ ఇస్
1: నిజమైన మన యోగము.
0: దట్స్ ట్రూ యోగ.
1: కర్తవ్యం యోగముచ్యతి.
0: డిశ్చార్జింగ్ ది డ్యూటీ.
1: కర్తవ్యం సుకర్మ కౌశలం.
0: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ఎబిలిటీ.
1: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
0: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
1: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
0: ఐఎమ్ ఎ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
1: వినయ విధేయతలతో,
0: హ్యూమిలిటీ,
1: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
0: రెవరెన్స్ టు టీచర్,
1: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
0: దిస్ యువర్ డ్యూటీ టుడే.
1: వివాహం చేసుకున్న తర్వాత
0: గృహస్థ
1: ధర్మములకు విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ట్ ది ప్రిన్సిపల్స్,
1: సమాజ ధర్మములకు ఏమాత్రం విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ట్ ది నార్మ్స్ ఆఫ్ లైఫ్,
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
0: యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రేడింగ్ అలాంగ్ ద రైట్
1: పాత్. ఇది భారతీయ సంస్కృతి.
0: దిస్ ఇస్ ది కల్చర్.
1: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
0: వాట్ ఇస్ ఇట్?
1: అనగా పవిత్రమైనటువంటి భావాలతో,
0: సీక్రెట్ థాట్స్,
1: నిర్మలమైనటువంటి కార్యాలతో,
0: విదౌట్ ప్యూర్ యాక్షన్స్,
1: అనగా ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనస్సుతో,
0: and mind without any mistake,
1: మనం ప్రవర్తించినప్పుడు ఇదే భారతీయ సంస్కృతి.
0: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
1: అసత్యముతో దూషితం కానటువంటి మాట,
0: the word should not be polluted,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: the body should not be put to violence,
1: క్రియాశీలతో దూషితం కానటువంటి వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: We should have the unity which is
1: దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
0: This is called unity in trinity.
1: అది ఏది? ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దాట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: అనగా మంచి హృదయము,
0: గుడ్ హార్ట్,
1: మంచి పలుకు,
0: గుడ్ వర్డ్,
1: మంచి చేతలు,
0: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
1: ఇది ఏ మీకు శివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి సందేశం.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
1: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
0: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
1: సేవ, సేవ, సేవ.
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
0: Never forget service.
1: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
0: In order to serve, develop love.
1: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
0: You have to sacrifice worldly pleasure.
1: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తెలియని ఫలం.
0: When you sacrifice, develop love and then you can serve.
1: అది ఏ నిజమైన సేవ?
0: That is true service.
1: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
0: Never be egoistic because
1: of the service. నీ సేవ నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: Whom are you serving?
1: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
0: You are working for your own emancipation.
1: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
0: Not for anybody.
1: ప్రతి సేవ కూడాను నిన్ను నీవు ఉద్ధరించుకోవటమే.
0: Every service for your own
1: emancipation. ప్రతి అపకారం కూడాను నిన్ను నీవు పాడు చేసుకోవటమే.
0: If you are harming anybody, harm yourself.
1: అపకారం చేయవద్దు.
0: Don't harm anybody.
1: ఎవర్ని బాధ పెట్టవద్దు.
0: Don't hurt anybody.
1: ఎవర్ని హీనంగా చూడవద్దు.
0: Don't look down on anybody.
1: ఎవర్ని ఆశాస్పదంతో నీవు భావించవద్దు.
0: Don't make fun of anybody.
1: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెలుగుకు తిరిగేటువంటివి.
0: Because they will come back to you someday.
1: కనుకనే మొట్టమొదట be good, do good.
0: So be good, do good.
1: ఇవి రెండు చేస్తే నీకు అన్ని సుఖం జరుగుతుంది.
0: These two, you'll be happy in every way.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
1: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనం శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
0: ఎవ్రీ నైట్ వి హావ్ టు రికగ్నైజ్ ది డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
1: శివ శివ శివ శివయ్య నరాధ నీ చింతలెల్ల బాపి కోన మన.

0: సంసారోయమతీవ విచిత్ర యవత భార్య ఇంకెవడో బిడ్డడు, యవత భార్య ఇంకెవడో బిడ్డడు, ఎంత చిత్రమో ఈ సంసారం.
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family, which causes astonishment.
0: Yevadi vadamo, yevadetenuntimo, tatvamu indulo terayutamuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: Pavitratma Swarupulaina Vidyarthulara, Gadachina 8 Janmala Nundi Shankara Bhagavatpadulu Rachinchinatuvanti Tana Shishyulu Kudanu Anduku Koodinatuvanti భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూపస్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతం ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానములో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపి

0: వచ్చేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner, and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
0: Kate kanta. Yavaru manaku bharyalu. Bharya anaga yavaru. Bharta anaga yavaru. ఆమె మొదట ఏదో తన తల్లిదండ్రులకు బిడ్డవలే తాను జన్మించి తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు, ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ది హస్బెండ్ ఫర్ దట్ వైఫ్? యు మస్ట్ రీకాల్ దట్ హూమ్ యు నౌ కాల్ యువర్ వైఫ్ వాజ్ బోర్న్ యాజ్ ఎ డాటర్ టు సమ్ పేరెంట్స్. ఆఫ్టర్ షీ ఈజ్ మ్యారీడ్ టు యూ, యూ బిగిన్ టు డెవలప్ ఎ కనెక్షన్ which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
0: Pravahamula yendu అనేక చెట్టు కొమ్మలు కొట్టుకుని వచ్చి మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రాంతములలో అవి రెండును చేరుతూ తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఇస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
0: Maroka samsaramunaku sambandhinchinatvanti aa chettulo puttinatvanti bidda ee bhartha vanti vaadu ee rendu kommala kudanu aa yokka samsaram aneetvanti vruchamunu veedi ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ వన్ పర్సన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అనదర్ బ్రాంచ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అనదర్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ అనదర్ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ సెపరేట్ ఫ్యామిలీ. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
0: ee bharya bhartalu madhya kalam lopala cherinatunte vare kaani veeru aadiki gaani antyamunaku kaani ye maatramu sambandhulu kaaru.
1: this husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning, nor are they going to be together either at the end.
0: Kanuka, veeri nimittamai neevu bhramtini padi, nee yokka swastharupani neevu dooram chesukonaku bidda ani Shankarula varu kaate kaamtaha annaru. Evaru nee bharya ani prashnincharu.
1: For this intermediate coming together, do not take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
0: Kahate putraha, yavaru nee putrudu?
1: Who is your child?
0: Kevalamu, oka janmantara karma phaltamu cheta, runana bandham valla, neeku ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యూ షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
0: సుతులు రుణస్థులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: దెర్ ఈస్ ఆల్సో ఏ టైటిల్ గివెన్ టు దీస్ చిల్డ్రన్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇండెటెడ్ పర్సన్స్.
0: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్షబిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తులకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
0: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
0: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో ఎక్కడి నుంచి వచ్చానో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు వేర్ హ్యావ్ యు కమ్ ఫ్రమ్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్ How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
0: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamu ఈ మానవత్వానికి మానవత్వానికి అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్ the relationship between one individual and another is no more than the relationship that exists between one cord of mud and another cord of mud. This is no more than this kind of relationship between one human being and another.
0: Mattilone putti, mattilone perigi, mattine rungare mandamatulu.
1: People are born in mud. People grow in mud. But these foolish people do not know the meaning of this mud.
0: Bratukulanniyu matti, bhavabandhamulu matti, samsaramadi matti, chavu matti, maayi matte kinta mayalo padaneela.
1: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
0: Tallidandrulu evaru, tanayulu mari evaru, mitrulu evarilaru, shatrulu evaru, danamulu evarivi, danyamulu evarivi, gruhamulu evarivi, gestulu evaru, manamevaramu purvamandachatuntimo, tirigi achatundumo teliyalemu.
1: Who is the father? Who is the mother? Who are the sons? Who are the friends? Who are the enemies? Where is the money? Where is the wealth? We do not know who we are. We do not know where we will be or where we have come from.
0: Itti maya sambandhamainatvanti yokka ee jagattunandu mamatalanu penchukoni madhavuni dooram chesukoni divyattamunaku ati dooramai ee bandhamunaku lobadi mana jeevitamunu kevalamu ashantimayamainatvanti jeevitanga manam abhivruddhi chesukuntunnam.
1: In this illusory world, we go on prompting and increasing our attractions and our attachments. Thereby, we become distant from Madhava. Thereby, we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
0: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకై మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. So long as we are in this world, we should be able to make of our life purposeful. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
0: Dehamu pancha bhautikamu. Dehamu kulaka tappadeppudun. Dehi niramayundu. Ganutimpaka dehiki chavu, puttukal, moha, nibandha bandhanala mudralu levu. Nijambu chuda, aa dehiye deva devudu. Madin talapoyega atmarupudavu.
1: The body is made up of the five worldly elements. This body which is made up of these five transitory elements is certain to fall. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the atma which is the permanent one.
0: Deeniki oka chinna katha.
1: There is a small story for this.
0: ఒకనొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్ డే ది యువరాజ రాజా సన్ విత్ ఎ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
1: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
0: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆ ఆశ్రమ వాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: The inmates of the ashram were attracted by this prince. They took him into the ashram and they gave him some fruit to eat and some cold water to drink and asked him to take rest.
0: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
0: Tachchaname aa rajakumarunni aa ashrama vasiyalopla aneka rakamlainatunti peddalu undinappatikini ashrama adhikari ainatunti yokka pedda swami chintaku teeskonu vellaru.
1: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
0: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This swami who was the head of the ashram asked this young man, who are you?
0: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
0: నీ పేరేమి అన్నాడు.
1: He asked him, what is your name?
0: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: He said that his name was Prince Jitendriya.
0: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: He asked him, what is his father's name?
0: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: He said, it was the Maharaja Jitendriya.
0: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: The Swami asked him, how are the people in your kingdom?
0: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, all the people are having the Jitendriya happiness or bliss.
0: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
0: Antadito poka, nayana, nee dustunu naaku vadalipetti, ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
1: దిస్ స్వామి ఆస్క్డ్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
0: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: ది ప్రిన్స్, బికాస్ హీ ఇస్ ఎ జితేంద్రియ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్. హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్, హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
0: దానిని తీసుకుని వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహాస్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హీ రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
0: రాజ్యములకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హీ రీచ్డ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ the people who were guarding the entrance, he told them that a Swami had come and the Swami is very much worried about the prince of that kingdom and he wants to convey some tragic news to the king. Please go in and tell the king.
0: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన, మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్, ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. He told the Prime Minister that the prince had been killed by a tiger. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
0: Aa mantri itanu cheppinatuvanti vaartalaku ye maatramu kuda nu maarpu chendaka chirunavvu topala ayyo taamu dharinchinadi kaashaya vastramu ee rajakumarani yokka అంత్యము నిమిత్తమై, అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్డ్ టోటలీ అన్చేంజ్డ్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్, look, you are a sannyasi, you are wearing a yellow robe, it looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
0: Vellini tachaname rajunu darshinchi aa dustulu rajunuku appa cheppi golluna yechadu. Yechina tachaname raju pakkuna navvadu.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
0: Nayana, sayankalam nandu oka vruchyam paina aneka pachulu vachi valutuntai. Aa valinanta matramana aa vruchyam painunnanta kalamu aa pachuluku etti sambandham kudanu ledu. తెల్లవారిన తక్షణమే ఏ ఏ పక్షి ఏ ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధం లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది, ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్, బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవెరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: Sare, Rajuku ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ధి చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ that perhaps this king does not like this particular son. It may be that he has developed some kind of detachment to this son. He may be having another wife. He may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
0: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బులు వాత పడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
1: ది అటెండెంట్స్ టుక్ హిమ్ టు ది ప్యాలెస్ అండ్ టుక్ హిమ్ టు ది రాజమాత. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
0: Appudu Rajamata sannyasi, ee vicharamunaki emaatram kodunu kaaranam lede, edo oka chatram lopala margamadhyamulo prayanikulu aneka mandi digutu untuntaru, kaani aa chatramlo digutaru, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానమునకు, పోవలసినటువంటి యొక్క స్థానమునకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక ఛత్రం వంటిది. ఈ ఛత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము. కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని ఛత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, "ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. వై ఈస్ ఇట్ యు ఆర్ వీపింగ్ లైక్ దిస్? Don't you know that in a chowdhury a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chowdhury, take rest and go their own way to reach their respective destinations? This world is like a chowdhury. Into the chowdhury of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?"
0: Sari, ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళిత్వమైన పాడవుతుందని, తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమో అని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely if I give this news to the wife, she will at least feel that her being a sumangali will be disturbed and she will have to grieve about this matter."
0: Akkadiki velli aa yokka rajakumaru bhari daggariki velli, "తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడాను నశించిపోయింది. నీ సుమంగళత్వమంతా కూడాను ఈనాటితో క్షీణమైపోయింది. ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది. కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: He went to the wife of the prince and he told her that your mangalya is at an end. You cease to be a sumangali from today. You will have to live as a widow." And he started crying and weeping in her presence.
0: Aa rajakumarani bharya chaala gattiga navvi, "Sanyasi, edo okka aranyam lopala varshamul dwara gaali dwara konni chettu kommalu virugutuntai. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టుకొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టుకొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కానీ ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: దిస్ వైఫ్ యాజ్ సూన్ యాజ్ షీ లిసన్డ్ టు ది సన్యాసి షీ స్టార్టెడ్ లాఫింగ్ వెరీ లౌడ్లీ. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree and on account of rain and wind one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us.
0: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya, the queen is Jitendriya, the wife is Jitendriya, people are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
0: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని ఎందు కూడాను జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలని ఒక సంకల్పం పుట్టింది.
1: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
0: Vellina tachaname aa rajakumaru daggariki velli, nayana kumar raja nee rajyamanta pararajulu mee yokka rajyam paina padi danini vaari vasam chesukoni nee talli tanulanu aneka reetuluga himsinchi adavula paalu chestunnaru vaalanu aneka reetuluga mukkala mukkala kotti vaarini himsistunnaru mee prajalanu kanuka ee samayamlo neevu ikkada undadaniki veelu kaadu neevu rajyamunaku vellu ani prashninchadu.
1: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies, and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
0: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం, కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే, కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
0: ఇదే ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
0: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
1: షీ వాజ్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవర్స్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, Kripacharya and Kripana. These are the only 3 people who are alive. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
0: Kanuka, vari vaipana 7 mandi, mana vaipana 3 matrame nilichiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddham nilipinchi enniyo vela mandini lakshala mandini anta kudanu ee yuddham aneetundidi mirigi vesa kada ani partapistu untuntadi.
1: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, all together there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
0: Daniki Sanjayudu chakkani jawabu cheptu vachadu. Sanjayudu anaga samjitheemithi Sanjayahani anaga indriyamunu arikattukunnatundi vadu Sanjayudu.
1: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
0: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana 0 anaga ee 0 aneetundidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
0: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశం అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనం ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నా కాక ఇంకేమిటుంటుంది? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
1: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
0: Then,
1: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
0: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
1: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్, ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
0: Idi antai kodanu maya.
1: All this is just illusion or maya.
0: Ee maya ante Shankarulu varu kodanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
1: Even this maya has been described by Shankara as that which does not exist.
0: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కానీ ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్లా సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే? మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
1: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world, which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
0: దానికి శంకర్ల వారే చక్కని ఉదాహరణ చెప్పాడు. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
0: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదే విధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యూ వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో యూ సీ సో మెనీ థింగ్స్ వైల్ యూ ఆర్ వేకింగ్ అప్ బై యువర్ ఫైవ్ సెన్సెస్ అండ్ యూ ఎక్స్పీరియన్స్ దెమ్, బట్ వెన్ యూ స్లీప్ in the dreaming state these things do not exist.
0: Kanuka idi pagati kala adi ratri kala rendu rendu kalale kalalanta kalale annadu.
1: It means what you now see is day dream and the other one is night dream. All dreams are untrue.
0: Kanuka mana jeevitham aneetundi danini idi satyamu
2: అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం, సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
3: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. అవర్ పర్పస్ అండ్ అవర్ మెథడ్ షుడ్ బి టు రికగ్నైజ్ వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్, రిగార్డ్ దెమ్ యాజ్ ట్రూత్ అండ్ సెర్చ్ ఫర్ వాట్ ఈస్ ది ట్రూత్ అమాంగ్స్ట్ వాట్ యు సీ.
2: కాన మనము దేహ సంబంధములు కాని లేక ఇంకే విధమైనటువంటి యొక్క అనుబంధములు కాని ఉన్నంత వరకును మన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి కాని వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకుని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
3: Bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
2: Mata nasti, pita nasti. నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరులు వారు కూడా మరొకరు హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహా దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
3: There is no mother, there is no father, there is no relation, there is no wealth, there is no house. Beware, beware. All that you suffer, either by birth, or by growth, or by death, is something which is painful. But the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
2: Undinanta varakunu, mana kayamunu, arogyavantanga pettukovali. Undinanta varaku, mana manasunu, nischalamainatuvantidiga pettukovali. చలించినటువంటి మనసును భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ది పరుచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
3: సో లాంగ్ యాజ్ యువర్ అలైవ్ యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ, యూ షుడ్ కీప్ యువర్ మైండ్ స్టడీ అండ్ అన్వేవరింగ్, యూ షుడ్ కీప్ యువర్ విజన్ స్టడీ అండ్ నాట్ వేవరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. You should enjoy by these means the bliss of Atma.
2: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginettiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu paradheenam kaaka swasaktito tama karmalu taanu chesukuneetuvanti okka shaktini kudanu manam pelchukovali. Deham oka padav vantidi, ihamu ituvaipuna paramu atuvaipuna madhyalo jeevitame oka pravahamu. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
3: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ సో దట్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ బోట్. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
2: Aithe madhya margam lopala ee padavakemaina pramadamlo sambhavinchina chaala kashtam avutundi, manam gamyamunu cheralemu.
3: However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
2: Enta kaalamu ee padava jalamulo undina etti pramadamu ledu, kaani jalamu padavaleki praveshinchina pramadam ostundi.
3: There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger.
0: కనుక నీవు సంసారంలో ఉండు కానీ సంసారమును నీలో చేర్చకుండా చూసుకో.
3: Which means you be in the family, but do not let the family come into you.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తీయ పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
3: ఇఫ్ యూ కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మేనర్, దెన్ యూ విల్ బికమ్ ది ఆత్మ, యూ విల్ బి ది ఇఫల్జెంట్ సెల్ఫ్, యూ విల్ యువర్ సెల్ఫ్ సీ దట్ యు ఆర్ షైనింగ్ విత్ ఎ వ్యూ టు బ్రింగ్ యూ టు దిస్ పాత్. Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: భావ మందున తలుపుటే భక్తి ఎగును. భావ మందున తలచుటే భక్తి ఎగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ద ల్యాక్
0: wealth and poverty,
1: the wealth and poverty, repute and disrepute, they exist like twin birds.
0: Sukham leka dukham ledu,
1: without pleasure you don't find the pain.
0: Dukham leka sukhamunaku vilavu raadu,
1: without pain the pleasure will not have any value.
0: Nasukar labhyate sukham, sukham nundi sukham praaptinchadu, dukham nundiye sukham manaku praaptistundi.
1: You don't get pleasure out of pleasure, it's only out of pain you derive pleasure.
0: Adhe vidhamgane kalimi nemi anaga srimantudainatunti vaaniki enaado oka naadu ee oka daridram ventaadutundi.
1: Likewise property and poverty, a rich man one day or other
0: daridranaku edo oka naadu taanu srimantudu kaagaradu.
1: And a poor man, one day or other, will become rich.
0: Eenaadu keerthivantudu kavachchu, repu apakirtini pondavachchu.
1: You may be praised, reputed, tomorrow you may be put to disrepute.
0: Aithe ee keerthi apakirtulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi సమంగా విశ్వసించి సమస్థితిని పొందటమే మానవుని ప్రధానం యొక్క విశిష్టత.
1: ది ఇంపార్టెన్స్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ కన్సిడరింగ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్, ద పావర్టీ అండ్ ద ప్రాపర్టీ, రెప్యూట్ అండ్ ద డిస్రెప్యూట్, ఈక్వల్ ఈక్వల్
0: సమ దుఃఖం సుఖం అనింది గీత. సుఖదుఃఖే సమీకృత్వ లాభం లాభం జయాజయ, సుఖ దుఃఖములు లాభ నష్టములు కూడాను సమంగా భావించి అనుభవించినటువంటి వానికి నిజమైనటువంటి మానవ జీవితం యొక్క రుచి తెలుస్తుంది.
1: వన్ విల్ నో ద టేస్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ ఈస్ ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ దీస్ సిచ్యువేషన్స్, ప్లెజర్ అండ్ పెయిన్, ప్రాఫిట్ అండ్ లాస్.
0: నిజముగా దుఃఖమే లేకుండా మానవులకు సుఖం యొక్క విలువనే తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ నో పెయిన్ యు డోంట్ నో ది వాల్యూ ఆఫ్ ప్లెజర్ ఎయిదర్.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్నా దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ద వాల్యూ ఆఫ్ ది హ్యాపీనెస్ వన్ షుడ్ నెసెసరీ ఫేస్ డిఫికల్టీస్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు,
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్,
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: You don't find happiness separately existing on its own.
0: Kashtamu phalinchaneni sukham batandru.
1: It is the pain that fructifies ultimately and ends in happiness.
0: Intati bhavamullo intati vishayamullo andaru kudanu artham chesukoni vartinchadaniki chaala kashtam avutundi. Nitya jeevithamulo pagale lekundina ratriki e maatramu viluvaledu, ratriye lekundina pagatiki viluvaledu.
1: It's rather very difficult for ordinary people to understand these ideas. A simple example from our daily life: without the day there cannot be night, without the night day will not have value.
0: Kaani ee satyanni gurtinchukolenatti manavudu nirantaramu nenu sukhangane undali ani aashisthadu.
1: Man who doesn't know this truth wants to be happy all the time.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: He is deluded with the feeling that she should be joyful.
0: ఇది అసాధ్యం.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖం అనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖము ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదని చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing, zero.
0: ఆకలే లేకుండినా అన్నమును ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండినా ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యము నిమిత్తమై అనేకంగా తాను కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా నిలిచాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: బికాస్ హీ పాస్ త్రూ ఆల్ దిస్ డిఫికల్టీస్, ద ప్రాబ్లమ్స్, ద పెయిన్ అండ్ యాంగ్జైటీస్, అల్టిమేట్లీ హీ వన్ రెప్యుటేషన్.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else he would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడో ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇదే డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇదియే సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణము.
1: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఆన్ ద వే, యూ మే ఫైండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ది డిఫికల్టీస్, బట్ వన్ షుడ్ వర్క్ అవుట్ టు అచీవ్ ద గోల్, అండ్ దిస్ ఇస్ ద స్పిరిట్ బిహైండ్ ద సర్చ్ ఆఫ్ ట్రూత్ ఆర్ ఎంక్వైరీ.
0: కష్టములు ఎందే సుఖం విలువ తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ డిఫికల్టీస్ వీ నో ది వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ ఎన్ యంగ్ బాయ్, ఏజ్ 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: అవర్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, He has been repeatedly chanting.
0: Kanna tandriye aneka kashtamulaku guri gavinchadu.
1: It's only his father that had put him to difficulty.
0: Kadapatiki pranamulu kudunu teeyadaniki siddham ayyadu.
1: He was ready even to kill him.
0: Intati durmargamto sankalpinchukunnatvanti okka tandri hrudayanni kudanu kadiginchi kadilinchi medilinchi vijayanni sadinchutu vachadu.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamulaitundi kashtamulu anubhavinchadam chetanu kada prahladuniki shashvatamainatundi kirti sampadinchukogaligadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this
0: day. Ee kashtamulaku emaina longina leka kashtamulaku emaina chikkipoyada ledu kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kalukane kashtamulu yendu manaku anantamainatundi kirtini pratishtanu gauravanni aanandanni kudanu andinchagalugutundi kashtamu.
1: It's only the difficulty that will give you the prestige, the name and reputation finally.
0: Kanuka manavudu kashtamante kaani dukkhamante kaani ye maatramu angikarinchadu.
1: Yet man is not prepared to face misery or difficulty.
0: Idi chaala porapaatu.
1: It's a mistake.
0: Manava jeevitam yokka rahasyanni manam gurtinchavalanna kashtamu sukhamu rendu kudanu manam anubhavinche teerali.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్య నిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించాలన్నా కష్ట నష్టములకు కూడాను మనం గురి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulaku e maatramu kungadu nashtamulaku e maatramu kungadu sukhamulaku aanandamulaku e maatramu pongadu.
1: The one who recognizes this truth will not be elated by joy nor depressed because of problems.
0: Kani ee naati manavudu tuchyamaina alpamaina క్షణికమైనటువంటి యొక్క లోకానందముల నిమిత్తమై శాశ్వత కీర్తిని నాశనం చేసుకుంటున్నాడు.
1: ద మోడర్న్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ మీన్ అండ్ లో మొమెంటరీ ప్లెజర్స్ హీఈస్ లూజింగ్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందే నిమిత్తమై శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హీఈస్ డిప్రైవింగ్ హిమ్సెల్ఫ్ హీఈస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: He takes to all wrong directions, keeping low and
0: కాని ప్రభావం అనుకోవచ్చు లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ man struggles very hard for low and mean things, but he doesn't make an effort for permanent joy.
0: Oka bus traffic jantam traffic
1: there is a traffic with the movement of the buses.
0: Buslu oka gramam nunchi oka gramam kuram nadustu untai.
1: Buses travel from one place to another.
0: Kani ee buslu lopala 50 seats ani untuntadi.
1: The bus has 50 seats.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: With a mean idea to earn 2 rupees, he forgets the fact that he will lose the tire worth about 2,000 rupees.
0: ప్రాకృతమైనటువంటి అల్ప విషయం లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: Likewise, man takes the wrong direction, thinking of the low and mean things.
0: మానవుడు అనగా యువకుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of words?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటము.
1: As we have eyes, we should not look at everybody.
0: ee kannulu deni chudalo dani chudalu kaani annintini chuttamu andanni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: idi chaala paapaniki kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతనే దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది?
1: After all, the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు. అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పారైపోతున్నాడు.
1: యూ జస్ట్ లుక్ ఎట్ ఎ ఉమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: పది మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడతగినటువంటి దానిని చూడకూడదు.
1: యూ షుడ్ లుక్ ఎట్, యూ షుడ్ వాచ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలనగా?
1: వై?
0: యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడా చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యం.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ అస్ వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్.
0: ప్రపంచం ఎట్లా ఉందంటే,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న,
1: brother 25 years
0: age, elder,
1: elder brother 25 years,
0: 20 years sister, younger sister,
1: younger sister age 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణం అయిపోతున్నారు.
1: Both of them are going.
0: కానీ ఈ వయ ప్రమాణమును పురస్కరించుకొని సమాజము వీరెవరో భార్యాభర్తలు అంటారు.
1: Because of the age, the society will mistake them as husband and wife.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: Because they are going together, kind of bad name they got. They are brother and sister.
0: కనుకనే ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను పురస్కరించుకొని అన్నా చెల్లెలైన కానీ ఇరువురు కూడా ఒకే ప్రయాణంలో ఇరువురు కలిసిపోకూడదు.
1: As per the ancient tradition and culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: ఒక సినిమా కని కాని, ఒక బీచ్ కని కాని, ఒక షాపింగ్ కని కాని అన్నా చెల్లెలైన కూడా పోకూడదు. అమ్మతో పాటు పోవాలి, లేక తండ్రితో పాటు పోవాలి.
1: It may be a matter of going to cinema or beach or shopping.
0: నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు,
1: now,
0: చెడ్డ భావంతో,
1: bad feeling,
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: old man 60 years,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years,
0: ఇరువురు కూడా ఎక్కడైనా ప్రయాణమైపోతుంటే,
1: when they go together,
0: గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటారు.
1: People think one is grandfather and the girl.
0: కానీ లోపల చింతలు చాలా చెడ్డవి.
1: But all thoughts are bad.
0: దుర్మార్గమైనటువంటి భావములు,
1: all wicked thoughts.
0: కానీ భయంకర భావం, ఊహలు, ఇవి grandfather, granddaughter.
1: But to the outside, everything is grand.
0: ఉత్తమమైన భావంతో పోయేటువంటి అన్న చెల్లెలు కూడాను వీళ్ళకు చెడ్డ భావం బయలుదేరుతుంది.
1: Though they are noble, brother and sisters, as they go together,
0: మంచి భావం ఉండినప్పటికీ లోకము సమాజం వారిని చెడ్డగా భావిస్తుంది.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: కనుకని ఇలాంటి అపకీర్తులకు మనం అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు.
1: So we should never give scope to
0: ఏదైనా అవసరం వస్తే నీ ఒకడు వెళ్ళు.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబుద్దీన్ టోపల్ ఎక్కడైనా ప్రయాణం చేస్తా, ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: One may mother or sister, only two should not go alone together.
0: దేని కోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటి తనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు, కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి చూడదు.
1: It doesn't look once.
0: ఇటు అటు చూస్తుంటాడు.
1: It looks on both sides. One after another.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానికి అది సహజం.
1: ఇట్స్ నేచురల్ టు ఎ క్రో.
0: దేని వల్ల?
1: Why?
0: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
1: As a crow has a long nose, the other eye will not be knowing what the other eye has been watching. You don't have the nose of a crow.
2: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
1: Then why should you have the looks of a crow?
2: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
1: So have straight looks.
2: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సద్దృష్టి.
1: This is good vision.
2: దీనినే సుదృష్టి.
1: This is good
2: look. దీనినే సునేత్రము.
1: సునేత్ర good eye.
2: దీనినే సుదర్శనము.
1: This good look సుదర్శనము.
2: ఇంత గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనం.
1: And this darshana, the looks that will give you good name.
2: ఇంకా నోరు.
1: Then the mouth.
2: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
1: The tongue, how
2: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
1: Students also should know when to smile and when not to smile.
2: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటుంది.
1: At times they look and then smile.
2: నవ్వు నాలుగందాల చేటు అన్నారు.
1: ద స్మైల్ విల్ పుట్ యూ టు ఆల్ డిఫికల్టీస్.
2: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
1: ద్రౌపది ఇస్ పుట్ టు ఆల్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ దిస్ లాఫ్టర్.
2: మయసభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
1: ధర్మజ బిల్ట్ మయసభ.
2: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
1: మయ బిల్ట్ ఇట్ అండ్ గేవ్
2: ఆ సభ ఎటువంటిదనగా
1: వాట్ సార్ట్ ఆఫ్ మయసభ.
2: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
1: It appears as though there are doors, though they are not present there.
2: Doors unna daggara lenattuga kanipistundi.
1: There are doors, it appears as if there are
2: neelu
1: no
2: lena daggara neelu undinattuga kolanu maadiri kanipistundi.
1: Though there is no water, it appears there is a lake there.
2: Kolam nen daggara kolanu undinattuga kanipistundi.
1: Where there is no lake, it appears that there is a lake.
2: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
2: మయసభ. గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
1: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాస్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
2: నేరుగా వెళుతున్నాడు.
1: హి వాస్ గోయింగ్ స్ట్రైట్.
2: డోర్ లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
1: He saw a door which is not there actually speaking.
2: Door ఉన్న దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది.
1: Where there is a door, it appears as if there is no door like that.
2: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
1: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్ హీ ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్.
2: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
1: సమ్హౌ అడ్జస్టెడ్.
2: మరి కొంత దూరం పోయేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
2: క్లీన్ గా కనిపించింది. ఏమి ఒక లేక్ గాని ఒక వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు.
1: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లేన్.
2: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ
1: వాచింగ్ దట్.
2: ఒకవైపు లోపల అసూయ ఉంటుండాలి.
1: He was full of jealousy.
2: అసూయని ఈ అతపతనంకు మూల కారణం.
1: It's only jealousy that has ruined him.
2: పోతూ పోతూ లేనట్టుగా కనిపించిందంటూ ఒక కొలంలో పడ్డాడు.
1: As he was proceeding, he just fell down in a lake.
2: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
1: Naturally anybody would laugh the situation.
2: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు.
1: All the servants laughed.
2: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదప్పుడు పాపం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
2: ఈ చెనికత్తు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూచి లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
1: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్
2: దురదృష్టవశాత్తు.
1: అన్ఫార్చునేట్
2: ఈ దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరిన.
1: దుర్యోధన నోటీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది
2: అని అపవాది చేసుకున్నాడు అపోహ.
1: అండ్ హీ థాట్ దట్ ఇట్ వాస్ ద్రౌపది హూ లాఫ్డ్ అట్ హిమ్.
2: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తానని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
1: దెన్ హీ వౌండ్ బికాస్ యూ లాఫ్డ్ ఎట్ మీ ఐ విల్ సీ టు ఇట్ దట్ ఎవ్రీబడి విల్ లాఫ్.
2: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎట్ట నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండున్నాయి.
1: We should know when, where and how to laugh. One is హసన్, other is ప్రహసన్.
2: హసన్ అనగా చిరునవ్వుతో నవ్వటం.
1: Hasan is smile.
2: Prahasan ga navatam.
1: Prahasan is loud laughter. Smile and laughter.
2: Idi chaala cheddadi.
1: It's very bad.
2: Iddaru muguru mitrulu cheri navukuntuntaru.
1: Three and two or three or four.
2: Aa daarlo evaru streelu velutuntaru.
1: Ladies pass by.
2: Vaalu aapohala padtaru. Neevu deni kosam navvamo adi veru.
1: They'll be mistaken. Why you laugh is a different thing altogether.
2: Kanuka evaraina prayanamai streelu pothunna samayalo manu elanti vishayam nandukaina kuda navvakoodu.
1: If any lady passing by, whatever may be the situation,
2: never laugh.
1: If you just laugh at anyone, the others also will laugh at your people later.
2: కొంతమంది పని లేకుండా కూడాను షాపింగ్ ముందర పోయి కూర్చుంటారు టౌన్స్ లో.
1: In towns, in front of shops, some people sit without any purpose.
2: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను, ఇటుపోయే వాళ్ళను, అటుపోయే వాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూచి.
1: They go on laughing at those people that come there for shopping.
2: ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
2: వారి ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
2: కాబట్టి ఈ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: Therefore you cannot escape from the reaction, reflection, resound.
2: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: You must suffer the consequences.
2: దానివల్ల దైవాన్ని కూడా దూరం చేసుకుంటారు.
1: Therefore you will be far off from God.
2: ఎందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: Because the one with a bad name cannot be near God.
2: కనుకనే మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
2: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
2: కాదు, మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
2: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
2: ఇంకా కొంతమంది
1: సమ్
2: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: When some ladies just pass by,
2: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with
2: ఎంత పవిత్రమైన నాలుక, ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: And the words that you use
2: ఈ పదములు ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: By using such abusive words, you lose your name. You get a bad name.
2: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: You become ridiculous, absurd.
2: కనుకనే మనము మన మాటలను, మన చూపులను, మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore we should keep our words, our looks under check.
2: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: In order to be respected, our actions also should be respectful.
2: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: When you are good, you will be respected.
2: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: We should take these two, respect and disrespect.
2: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: Good and bad should be taken in equal spirit.
2: కీర్తి అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: Also repute and disrepute.
2: అదే మానవుని యొక్క సమత్వము.
1: That is equanimity or equal mindedness.
2: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: Then there is a chance for man.
2: అవకాశం ఉంటుండాలి. కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ బీయింగ్ కాల్డ్ ఎ హ్యూమన్, ఇఫ్ హీ కండక్ట్స్ హింసెల్ఫ్ లైక్ అనిమల్, హీ బికమ్స్ అన్ అనిమల్.
2: అనగా ఏమిటి? రివర్స్.
1: ఇట్ మీన్స్ రివర్స్ ట్రావెల్.
2: పశువు నుంచి వచ్చాడు,
1: హీ కేమ్ అవుట్ ఆఫ్ అనిమల్,
2: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: దెన్ హీ గోస్ బ్యాక్ టు అనిమల్.
2: వెంట పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: యూ షుడ్ గో టు ద ఫ్రంట్, నాట్ టర్న్ బ్యాక్.
2: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్షన్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
2: అనగా ఏంటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
2: కారణం ఏమిటి?
1: వై?
2: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
2: దోషం ఉండినప్పుడే ఈ రివర్షన్ వస్తుంది, కానీ దోషం లేకపోతే ప్రమోషన్ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
2: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
2: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
2: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంక ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: When you are put to promotion, reversion in worldly matters like that,
2: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: If you tread along the sacred path, you are bound to be promoted.
2: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you do any sadhana.
2: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది, రా, come on, come on, come on అని పిలుస్తాడు.
1: God will call you, I am pleased with your character, come along.
2: నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: You don't need to pray.
2: తానే వెల్కమ్ చేస్తాడు.
1: He himself will welcome you.
2: కారణం ఏంటి?
1: Why?
2: ఆ విశ్వాసము.
1: That is the faith.
2: ఆ ఆజ్ఞని పరిపాలన.
1: You followed his command.
2: ఆ దివ్యమైన భావాలు.
1: The divine feeling.
2: పెట్టుకోవాలి.
1: That you should have.
2: లేకపోతే మాధవులు ఆశించినటువంటి, మాధవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా పోయినప్పుడు దాన్ని రివర్స్ చేస్తాడు.
1: On the other hand, if you act just against God's command, you are bound to face this reversion.
2: దీనిని శాస్త్రవచనం ఇది శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము? ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: Shastra means it clearly mentions what you should not do.
2: దృష్టి వద్దు.
1: Don't have bad looks.
2: చెడ్డ పలుకు వద్దు.
1: Don't speak bad words.
2: వినటం వద్దు.
1: డోంట్ ఎంటర్టైన్ లిసన్
2: కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
2: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
2: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్
2: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్
2: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్
2: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
2: శాసనం.
1: This is command.
2: Shasana. This is the way to God.
1: This is the way to God.
2: ఈ శాసనం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: When you follow this command, God will welcome you.
2: విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: When you act against God's command, you'll be far off from him.
2: దూరం చేయటమే కాదు, వాని మొహం కూడా చూడడు.
1: He will not look at your face also.
2: కారణం ఏమిటి?
1: Why?
2: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: Because you disobeyed him.
2: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: యు లాస్ట్ యువర్ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్.
2: కీర్తి ప్రతిష్టలను నిర్మూలం గావించుకున్నాడు.
1: యు లాస్ట్ ఆల్ యువర్ నేమ్.
2: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: యు లాస్ట్ యువర్ ప్రాపర్టీ.
2: ఇలాంటి వాళ్ళని ఏ రీతిగా చేసుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి నియర్ గాడ్?
2: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ అవర్ క్యారెక్టర్.
2: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్.
2: సమత్వం యోగం ఉచ్యతే. యోగం సుఖమ కౌశలం.
1: ఇట్ ఈస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ యోగా. ఇట్ ఈస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
2: ఈ యోగం మాత్రమే కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగా.
2: ఈ సమత్వం అనేటువంటి ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: Many people criticize you, accuse you.
2: దూషించినారని మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated for that reason.
2: దూషించినారని మనం పొంగిపోకూడదు.
1: Because they praise you, don't
2: be. మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
1: When there's no mistake, why do you bother?
2: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
2: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
2: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
2: ఇది నాది కాదు.
1: It's not mine.
2: This is not my fault.
1: This is not my fault.
2: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
2: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్, వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
2: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కతూరి గట్టిగా నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
2: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
2: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దెర్ విల్ బి సిచ్యువేషన్స్ వెన్ యు లాఫ్ బికాజ్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామాస్ ఆర్ ఎనాక్టెడ్.
2: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఏ కాంగ్రిగేషన్ వెన్ యూర్ ఇన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
2: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
2: కృష్ణుడు పాండవులను తీసుకెళ్లాడు.
1: కృష్ణ టుక్ పాండవ.
2: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
2: ఈ భీష్ముని యొక్క గొప్పతనము మహాజ్ఞాన తత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒక వైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్
2: రిలేషన్స్ అంతా ఒక వైపు
1: ఆల్సో కేమ్. రిలేషన్స్ వర్ అసెంబ్లడ్ ఆన్ వన్ వే.
2: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
1: దేర్ వర్ నో కౌరవస్.
2: ఊడ్చుకొని పోయారు.
1: దే డైడ్.
2: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
2: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్డ్.
2: శకుని కూడా పోయాడు.
1: శకుని
2: కర్ణుడు కూడా పోయాడు.
1: కర్ణ ఫినిష్.
2: ఎవరూ లేరు.
1: నో వన్ దేర్.
2: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
2: అయితే ఆ సమయానికి విదురుడు కూడా వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
2: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
2: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
2: పితామహునికి నమస్కారం చేసింది.
1: దే ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్స్.
2: అనగా భీష్ముడికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: షీ పేడ్ హర్ రెస్పెక్ట్.
2: చాలా గౌరవమైన యొక్క ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
2: ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది.
1: షీస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
2: ఆమె యొక్క సద్గుణములు అనేటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు.
1: కృష్ణ ఆల్సో ప్రైజ్ హర్ క్యారెక్టర్.
2: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు?
1: వాట్ ఈస్ దట్ షీ?
2: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు. రుక్మిణి కూడా కాదు అన్నారు. ఎవరు కాదన్నాడు కృష్ణుడే.
1: ఇట్స్ కృష్ణ హూ సెడ్ ఇట్స్ ఓన్లీ ద్రౌపది.
2: ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు.
1: ద్రౌపది విత్ 5 హస్బెండ్స్ ఇస్ ఏ చేస్ట్ వన్.
2: అందరూ నవ్వుకున్నారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
2: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
1: Krishna said, listen to me, the reason behind this.
2: Patula palumatalaku eduru cheppanga bodu.
1: Whatever husbands say, she will never oppose it.
2: Vari sevalu cheyaga tiradanadu.
1: You never say, I have no time to serve you.
2: Tanakununna daniche trupti ganuchunundu.
1: She has got highest satisfaction with the lot she has.
2: Draupati ki saati ye pati uratayu ledu.
1: No one would ever equal Draupadi in chastity.
2: Kanukane Draupadi chala pati urata annadu.
1: So Draupadi is a chaste woman.
2: Alanti paristhitilo evaru panchapandavulu ante panchapandavulu panchapranamule.
1: పంచపాండవస్ ఫైవ్ పాండవస్ ఆర్ ఫైవ్
2: దాన అపాన వ్యాన ఉదాన సమాన అవి పది ఐదు రూపాలుగా కనిపిస్తున్నాయి ఐదు మంది భర్తలు కాదు పంచప్రాణములకు తాను పతి
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
2: ఆమెకు పంచప్రాణములే పతి
1: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
2: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుంది
1: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ అ మాస్టర్
2: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి వాయుపుత్రుడే భీముడు
1: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ
2: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు
1: సన్ ఆఫ్ ఇంద్ర
2: ఈ విధంగా పంచప్రాణములు కూడాను ఆమె యొక్క పతులుగా మారారు
1: Therefore all the five life principles are
2: ఐదు మంది భర్తలు కాదు ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు
1: నాట్ వరల్డ్లీ ఫైవ్ హస్బెండ్స్
2: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు
1: At that time, Bhishma was teaching principles of dharma.
2: Dharmaja.
1: Dharmaja.
2: Rajyani jayinchavu.
1: You conquered this kingdom.
2: Krishna yokka anugraham cheta neevi pavitramaina danni pondagaligavu.
1: Because of Krishna's grace, you could come to this level.
2: Krishna emanukunnavu. మీ మిత్రుడిగా భావిస్తున్నావు భావమర్దిగా భావిస్తున్నావు నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు చాలా పొరపడుతున్నావు కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు
1: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఇస్ యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా దట్ హీస్ ఫ్రెండ్ నో నో హీ ఇస్ వెరీలీ గాడ్
2: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి
1: డోంట్ గో బై ది బాడీ రిలేషన్
2: అలాంటి భగవంతునితో నీవు ఆడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు
1: యూ హ్యావ్ బీన్ స్పెండింగ్ ద టైం ప్లేయింగ్ విత్ కన్వర్సింగ్
2: పాండవులారా మీది
1: హౌ లక్కీ యు ఆర్ పాండవ
2: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు
1: సో సేయింగ్ హి
2: మానవుడు ఏ రీతిగా ఉండాలి
1: హౌ షుడ్ మ్యాన్
2: ఏ విధంగా నడుచుకోవాలి
1: హౌ షుడ్ హి బిహేవ్
2: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి
1: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
2: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించినటువంటి ధర్మాలు బోధిస్తున్నాడు
1: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
2: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు
1: పాండవస్ వర్ లిజనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్
2: కానీ
1: బట్
2: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది
1: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్
2: ఒక హాస్యంగా నవ్వలేదు
1: షీ డిడ్ంట్ లాఫ్ సర్కాస్టిక్
2: అవమానంగా నవ్వలేదు
1: నాట్ అవుట్ ఆఫ్ షేమ్
2: అది ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం
1: షీ జస్ట్ లాఫ్డ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ది టీచింగ్
2: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి
1: బికాస్ ద్రౌపది లాఫ్ లౌడ్లీ భీమ వాజ్ ఫ్యూరియస్ అండ్ జస్ట్ మూవింగ్ హిస్ మజిల్స్
2: ధర్మము తేన ధర్మజుడు మరేం చేయలేదు కళ్ళెత్తి ద్రౌపది వైపును చూచాడు
1: ధర్మజా ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ స్టేర్డ్ ఎట్ హర్ స్టర్న్ లుక్
2: ఇంకా అర్జునుడు
1: అర్జున
2: ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు
1: He opened his eyes, Arjuna, and looked at her with all anger and fury.
2: ఇది నీకు కామన్ సెన్స్ లేకుండా ఉంటుందారి.
1: You don't have common
2: sense. జనరల్ నాలెడ్జ్ లేకుండా ఉంటుందారి.
1: You don't have general knowledge.
2: కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభలోపల నీ విట్టు నవ్వటం ఎట్లనే అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు.
1: His looks conveyed the feeling that Draupadi didn't have these two, common sense and general knowledge.
2: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు
1: భీష్మ who has known the truth.
2: ధర్మజ
1: said ధర్మజ
2: అర్జున నకుల సహదేవ
1: నకుల సహదేవ
2: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని
1: డోంట్ బి మిస్టేకన్
2: ద్రౌపది చాలా పవిత్రతర
1: ద్రౌపది
2: ఆమె యొక్క గుణము ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగా తప్పు పెట్టడానికి వీలు లేదు
1: నో బడీ క్యాన్ పాయింట్ అవుట్
2: కారణం లేకుండా ఆమె నవ్వలేదు
1: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్
2: కారణము
1: ఐ యామ్ ది కాజ్ ఫర్ ఇట్
2: నేనే కారణము
1: ఐ యామ్ రెస్పాన్సిబుల్
2: అని చెప్పి అమ్మా ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు
1: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్
2: అమ్మా నీవు నవ్వినందుకు కారణమేమిటో చెప్పు పదివంతకంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషమును నిర్మూలం గావించుకోవచ్చు
1: లెట్ ఎవ్రీవన్ నో ద ట్రూత్ ప్లీజ్ టెల్ వై యూ హ్యావ్ లాఫ్డ్
2: అప్పుడు ద్రౌపది చెప్పింది
1: పితామహ
2: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము
1: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్
2: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము
1: వి హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్
2: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్
2: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు లాఫ్ అట్ ఇట్
2: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా ఉన్న సైన్యాధిపతిగా నిలిచారు
1: However, you have been supporting Kauravas all the time.
2: Chinna
1: and you are the chief of their army.
2: Kauravulu madhyalone meeru perugutu vacharu.
1: You always spent the company. Spend your time in the company of Kauravas.
2: ఈ ధర్మాలు మీరు కౌరవులకు ఎందుకు చెప్పిండకూడదు?
1: But why did you not teach this dharma to Kauravas?
2: సత్యమూర్తులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి నా పతులకు మీ ధర్మాలు చెప్పనక్కర్లేదే.
1: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
2: వాళ్ళు సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: They know satya and dharma well.
2: కానీ సత్య ధర్మం తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధలు మీరు ఎందుకు చేయలేదు? దానివల్ల నాకు నవ్వు వచ్చింది.
1: Kauravas do not know anything about satya and dharma.
2: ఎవరికి బోధ చేయవల్లో వారికి చేయలేదు. కానీ ఎవరికి బోధ అక్కర్లేదో వాళ్ళకి చేస్తున్నారు.
1: యూ డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ దోస్ హూ డోంట్ నీడ్ ఇట్.
2: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: She said this truth openly. It's not proper for you to
2: అప్పుడు భీష్ముడు సత్యాన్ని గుర్తించి తాను చెప్పాడు, అవును ఇది నా దోషమే.
1: భీష్మ అండర్స్టూడ్.
2: అయితే నేను మొదల నుంచి కూడాను కౌరవుల తిండి తింటూ వచ్చాను.
1: In fact, I have been carrying on my living in the company of
2: Kauravas.
1: I spent my life amidst
2: Kauravas.
1: Because the food I have partaken there,
2: నాలో ఉన్నటువంటి ధర్మ సూత్రులంతా కూడా అట్టడుగున పడిపోయినాయి.
1: All dharma is at the bottom level.
2: నా పాప భావములంతా కూడా పైన తేరుతూ వచ్చాయి.
1: All sinful ideas are on the top.
2: ఈనాడు నీ భర్త వేసినటువంటి అంబులో చేత,
1: because of the arrows shot by your husband,
2: na pay raktam anta kari poyindi.
1: All the blood on the top,
2: aa chedda raktam anta kudanu poyindi.
1: The bad blood is lost.
2: Aa durbuddhulu yokka durbhavamulu yokka raktam anta kudanu kari poyindi.
1: All the bad ideas, bad thoughts, that came out.
2: Ippudu nirmalamaina nischalamainatundi yokka blood na nunchi aavirbhavistundadi.
1: That pure sacred blood is now
2: anduvalla nenu dharmani bodhisthunnanu.
1: Therefore
2: inta kaalam nenu dharmani bodhinchukunda undadaniki moola kaaranamu ee paapulainatundi yokka kauravulu yokka bodhinam na yokka deento ee vidhamaina dosham kalpinchindi.
1: I did not teach dharma before I was in the company of these
2: ganukane manam tinne tindi yokka doshalu kudanu adhikanga untunnayi.
1: So there are so many mistakes, so many defects.
2: Paapu tindi manam bodhinchinappudu పాప భావములే మన నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్
2: గొప్ప జ్ఞాని భీష్మాచార్యి.
1: భీష్మ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
2: కానీ ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్
2: ఈ పాపము సొత్తంతా భుజించాడు.
1: బికాజ్
2: నా రక్తమంతా పాపపు రక్తమే.
1: హిస్ బ్లడ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్.
2: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద హెడ్.
2: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుండాలని ఒప్పుకున్నాడు.
1: యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్స్.
2: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద లాఫ్టర్ ఆఫ్ ద్రౌపది.
2: నీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమె నవ్వింది.
1: ఇట్స్ ఓన్లీ మై మిస్టేక్ దట్ మేడ్ హర్ లాఫ్.
2: అప్పుడు రాజులు, తర్వాత ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల, తిండి తీర్థాదుల లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then, at that time, kings, sages, saints and seers recognized
2: the mistakes.
1: Even to laugh, there must be appropriate time. Draupadi has got that right.
2: ఆమె సత్య సూక్తుల్లోపల జీవితం గడిపినటువంటిది.
1: She spent her life
2: ధర్మాచరణ లోపల తన జీవితాన్ని అంతా అంకితం చేసినటువంటిది.
1: She dedicated her life in following the principles of dharma.
2: ఒకానొక సమయం లోపల దుర్వాసుడు ఎంతో మంది శిష్యులతో పల అరణ్యంలో ప్రవేశించాడు.
1: అట్ వన్ టైమ్ దుర్వాస కేమ్ విత్ మెనీ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
2: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: ఓన్లీ టు హ్యూమిలియేట్ పాండవస్.
2: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
1: హి మే బి గ్రేట్ సేజ్ బట్ హీ కాంట్ హార్మ్ ఎనీబడి.
2: ధర్మజుడు వచ్చాడు.
1: ధర్మజక్కే
2: ద్రౌపది ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్, హౌ టు ఫీడ్ దెమ్?
2: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్. నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ట్ సో సాడ్.
2: అప్పుడు కూడా ద్రౌపది, మనమేమి విచారించనక్కర్లేదు మాత.
1: దెన్ ద్రౌపది సెడ్, డోంట్ వరీ నౌ.
2: ఆ బంధువుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
2: అనాథ రక్షకుడు ఉంటున్నాడు.
1: హీ విల్ ప్రొటెక్ట్ ద ఫోర్.
2: సమయ స్ఫూర్తిగా సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ అట్ ద రైట్ మోమెంట్.
2: మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ?
2: కృష్ణుని ప్రార్థించింది.
1: షీ ప్రేయ్డ్ టు కృష్ణ.
2: కృష్ణ, ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి, ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
2: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యు షుడ్ ప్రొటెక్ట్.
2: అందువలన ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిష్టి.
1: దుర్వాస,
2: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్
2: నేను బలి అయినప్పటికీ పర్వాలేదు.
1: బికాజ్ ఆఫ్ హిమ్
2: చూడండి, తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ
2: పర్వాలేదు, నా పతులు మాత్రం బలి కాకూడదు.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ, సీ దట్ మై హస్బెండ్ వుడ్ బి సేఫ్.
2: కనుక వారిని రక్షించమని కోరాడు.
1: And she prayed. that her husband should be protected.
2: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: Krishna appeared there at that moment.
2: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
1: He started telling as if he started there his journey long back.
2: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. తినివాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు.
1: Can't he be happy
2: meeting?
1: And then he started acting there.
2: Draupadi. Chaala aakali vestundadi.
1: I am very hungry.
2: Durvasude annam pettalekunda pothunnamu. Neeku ekkada mem annam pettagalamu. Brahmandamantade boddalo unnatti neeku bachchabojyam nem pettataguna.
1: We could not serve food even to Durvasa. Oh Krishna, how can we serve you food?
2: Neevu vede ottichina oka peddaga నాకు అన్నం కావాలంటున్నావు.
1: బట్ యూ సే దట్ యు వాంట్ ఫుడ్.
2: ఎక్కడ నుంచి తెచ్చేది?
1: వేర్ ఫ్రమ్ కెన్ ఐ గెట్ ఇట్?
2: మేము అడవుల పాలైపోయినాము.
1: వేర్ ఇన్ ద ఫారెస్ట్?
2: కనుక కండమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
1: వి స్పెండింగ్ టైం ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్.
2: కృష్ణ నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేను ఇస్తానంటుంది.
1: కృష్ణ టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ విల్ రాదర్ గివ్ మై లైఫ్.
2: ద్రౌపది, ప్రొద్దున వండినటువంటి పాత్ర ఏదైనా ఉంటే తీసుకుంటా.
1: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
2: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమన్నా.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ సీ.
2: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటిది.
1: వాట్ ఎవర్ ద్రౌపది
2: కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
1: షీ విల్ కీప్ ఆల్ ద వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
2: అంతా కూడా క్లీన్ గా ఉండేటువంటి,
1: ఎవ్రీథింగ్ విల్ పర్ఫెక్ట్లీ క్లీన్.
2: కృష్ణ నీకు తెలీదా, పాత్ర బాగా తోగి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
1: ఐ వాష్డ్ ఆల్ ద వెసల్స్, దేర్ ఇస్ నో
2: బ్యాడ్ అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ ఇట్.
2: సరే, కృష్ణ ఆజ్ఞ శిరసా వహించింది.
1: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
2: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
1: ద్రౌపది నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్.
2: అటు ఇటు చూచాడు, వెనక తట్టు ఒక కంఠం దగ్గర ఒక చిన్న బలుసాకు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
1: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్. And Krishna tossed that vessel on both sides and found little leaf towards the neck of the vessel.
2: Kinda koncham idi karichundi.
1: And she saw
2: danni vey naaku annadu.
1: And said, give me, offer that.
2: Danni teesindi Krishna ani vesindi paapam.
1: And she just offered it to him, Krishna saying,
2: akshayam annadu.
1: He said, akshayam, let it be infinite.
2: Danito కృష్ణుని యొక్క కడుపంతా నిండిపోయింది.
1: కృష్ణాస్ హంగర్ ఇస్ టోటలీ.
2: భగవంతుని తృప్తి అయినప్పుడు ప్రపంచమంతా తృప్తి అయిపోతుంది.
1: And God is satisfied, the whole world will be satisfied.
2: నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు.
1: When God denies you, nobody would ever accept you.
2: భగవంతుని ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
1: When God says, everybody will say yes.
2: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
1: Krishna is satisfied.
2: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
1: ది స్టమక్స్ ఆఫ్ ది డిసైపుల్స్
2: స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా అక్కడి నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంకే వీరి దగ్గరికే రాలేదు.
1: దే స్టార్టెడ్ టర్నింగ్ బ్యాక్, దే డిడ్ నాట్ రీచ్ ది స్పాట్.
2: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
1: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది, ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
2: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
2: ఇటువంటి ఒక విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
1: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
2: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ డూ ఎవ్రీథింగ్ సో యాజ్ టు విన్ గుడ్ నేమ్.
2: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితినా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్ని మనం పొందినట్టే.
1: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
2: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది.
1: వెన్ వన్స్ గాడ్ లవ్స్ యూ, యూ విల్ హ్యావ్ ది హోల్ వరల్డ్ అండర్ యువర్ కంట్రోల్. త్యాగరాజు
2: కూడా చెప్పాడు.
1: దట్స్ వాట్ త్యాగరాజ్ సేడ్.
2: నీ అనుగ్రహ బలం ఒక్కటుంటే చాలు రామా, సర్వగ్రహములు నా హస్తగతం అయిపోతాయన్నాడు.
1: త్యాగరాజ్ సేడ్, ఓ రామా, if I have got the strength of your grace, the rest of the planets will be under my control.
2: Kanuka bhagavantuni anugrahaniki paatrudu kavalante,
1: in order to deserve
2: manam
1: God's grace,
2: kashtamulu sukadukkamulu kirti apakirtulku annitni manam edurukovali.
1: We should face both of these twins, the pain and the pleasure, the profit and loss.
2: భగవంతుని యొక్క నామాన్ని మనం స్మరించాలి.
1: At all times we should chant the name of God.
2: భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలి.
1: We should deserve the love of God.
2: ఆ ప్రేమకు పాత్రులైతే ఇంక దేనికి మనం వెరవనక్కర్లేదు.
1: When once you are the recipient of God's love,
2: సర్వమును నీవు సాధించినట్టువాడు అవుతావు.
1: It amounts to achieving everything else in this world.
2: కనుక మనము భగవంతుని అనుగ్రహం కోసమని మన యొక్క సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈక్వానిమిటీ.

క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను ఉదయాస్తమయముద నొందనేలా భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రం.

కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేలా. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేళ. అనిశంభు

0: కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలలము ప్రవహించు చందమేళ. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది.
1: జగత్, ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్, ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్.
0: దీనికి ఆధారము భూమియే.
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్.
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే.
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్.
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్.
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్.
0: కనుకనే సర్వత పాణి పాదం తర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది.
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: హౌ ఈజ్ ఇట్ టు బి టాట్, హౌ ఈజ్ టు కాంప్రిహెండ్ ది ఆల్ పర్వేసివ్ డివినిటీ?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలంను గడుపుతూ వచ్చారు.
1: హౌఎవర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ సెలబ్రేషన్ విత్ ద నేమ్ ఆఫ్ దేర్ చోజన్ డెయిటీ, అబ్జర్వ్ ద బర్త్ డే, అడోర్ అండ్ ఎంజాయ్ దెమ్సెల్వ్స్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించట కూడాను సాధ్యము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎస్టిమేట్ ఆర్ మెజర్ ద డివినిటీ బై ఎనీ స్టాండర్డ్.
0: కానీ ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: హౌఎవర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సోజర్న్ బై ఏ క్రై.
0: ఈ ఏడుపునకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: The child stops crying when you offer a drop of honey or milk.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాకృతమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనము గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is. Is that worldly or is it natural or spiritual or beyond?
0: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
1: However, the hunger is uniform.
0: ఆహారములు వేరు వేరుగా ఉండవచ్చు.
1: The food that we consume varies.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి యందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it is the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణములు కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికీ తరం కాదు.
1: Therefore it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleenatti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning nor the middle nor an end. He is ancient.
0: Taanu chaavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka daivathvamunaku evaru ye peru iragalaru?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: Bhumi challani neeru tragi aa neerito payilunnatundi pantanu pandinchi prajalaku jeevulaku ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్ దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ అండ్ వీ జస్ట్ రీప్ ది హార్వెస్ట్ అండ్ పార్టేక్ ద గ్రెయిన్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద ఫుడ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: అండ్ హెన్స్ ఎవ్రీ క్రీచర్ రిక్వైర్స్ వాటర్.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిను చంపుకొట్టుంది.
1: అండ్ ఇస్ ద వాటర్ విచ్ ఇస్ ఈక్వల్లీ ఎసెన్షియల్ యాజ్ దట్ ఆఫ్ అపిటైట్.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును కాని నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: And therefore, food that we derive because of the water added to that.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యం అవుతుంది కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: You can acquire water not by any other effort other than water is a response to our prayers.
0: ఏ దేశమందైనా ఏ కాలమందైనా ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్ విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: Therefore, to generate food, water is very necessary.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: People do so many sacrifices, rituals, worship in order to have enough of water.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: Who gifted all this to this nature?
0: అతనే దైవము.
1: God has gifted all this to this nature.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: Man cannot generate water all
0: himself. ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: It's not possible for man to produce food.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించలేడు.
1: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
0: దేని వలన ఆకలి తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
1: We have to pray God for God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేనిని అందించాలో దాని తనకే తెలుసును.
1: God knows what to give, when to give, where to give.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దానిని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: Therefore, it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: The mystery of God is beyond all parameters. Why this and that?
0: విపేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: అది ఎరుంగరు.
1: They do not know that.
0: మది గలంగరు.
1: Cannot understand.
0: భూమిని చెందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: వివేకమును
0: వర్తించదని కడు విర్రవీగలరు కాని.
1: They are highly egoistic because of the intellect.
0: కడబడికి ఏది ఎత్తవునో ఎవరికి తెలియదు.
1: No one can decide what would happen at the end.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: It is not possible for anybody to express God's will or the divine plan.
0: దైవం యొక్క ప్రాణాలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణములు ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏ దాని కూడాను ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరూ కూడాను ప్రేయర్ చేయాలని.
1: సో ఇట్స్ essential that all of you should pray.
0: దీనికోసం దానికోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమించేలా ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంత నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: And this love will be able to accomplish all the
0: ప్రపంచం అంతా ఇప్పుడు సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
0: భగవంతుడా, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: Oh God, you know best what I need at what point of time.
0: అంతా భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there is no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: And there is also the second procedure adopted.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో
1: as things come to us,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: We also send likewise to the whole world.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్య కార్యములు లేవు.
1: All these are divine works, divine master plan.
0: మేము ఈనాటికి కూడా ఏదో ఒకటి మేము కోరటం లేదు.
1: And even this day, nothing is desired for.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: మాకు ఏది వద్దు.
1: We don't want anything whatsoever.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మాకు కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: Whatever you want, pray to God.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
1: Not with a specific purpose or need base.
0: కోరికలు లేకుండా
1: without desire.
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: With all love, pray to God.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: Everything will be added unto you.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: This is the direct evidence and proof.
0: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: విదౌట్ లవ్ నథింగ్ కుడ్ ఎవర్ హ్యాపన్.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: దేర్ఫోర్ ద లవ్ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద టాస్క్స్.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ వితౌట్ ప్రేయర్.
0: స్వామి, మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently, but we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే, కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: Mistake lies with your prayer, not with any result whatsoever.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled, successful by prayer.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya vichitrambulu.
1: And important for all the three words.
0: Vajalala vittambulu.
1: And it's that so endearing. So close.
0: Munichanavana bhavuttambulu.
1: And that's so intimate to all the
0: saints. Shaitambulu.
1: That is the history and the glory of God.
0: ఏది కావాలంటే కూడా నువ్వు మనకు జరగక తప్పదు.
1: వాట్ ఎవర్ దట్ యు వాంట్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
0: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ నాట్ మిస్డ్ ఎనీథింగ్ టిల్ నౌ.
0: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
1: అండ్ థింగ్స్ ప్రేయర్ ఇస్ గోయింగ్ ఆన్.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: డివైన్ విల్ ఇస్
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిశుద్ధ అవుతున్నాయి.
1: అండ్ ద డివైన్ విల్ గ్యారంటీస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఫార్.
0: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: ఆల్ ప్రోగ్రామ్స్ గో యాజ్ పర్ ద డివైన్ మాస్టర్ ప్లాన్.
0: ఈనాడు క్రిస్మస్.
1: టుడే ఇస్ క్రిస్మస్.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్ డిజైర్స్. జీసస్
0: కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish
0: me. మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
0: అహంకారం ఏమీ లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి. కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
0: సర్వమును చేయగలడు.
1: గాడ్ కెన్ అకంప్లిష్.
0: ఇది పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: అండ్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యూ నీడ్.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: And today is Christmas.
0: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నెయిల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: తక్షణమే
1: ఇమీడియట్లీ
0: ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: అండ్ దేర్ దర్స్ ఎన్ ఎథీరియల్ వాయిస్.
0: రెండో దినమే
1: ఫాలోయింగ్ డే
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్, ది చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: మేము చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీల్ బి సక్సెస్ఫుల్.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Na yokka sambhashanam anta ikkunu prema chetane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is
0: na
1: love.
0: Na shakti anta ikkunu prema shaktiye pradhanamaitundi.
1: Bhagwan's power is the power of love.
0: Prema ku minchinatvanti yokka phalam maligaledu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తుంటాయి.
1: If you develop love, rest of the things will take care
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: And you can get into those places which is not possible.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చును.
1: You can face the challenges in life.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టే ఉంటుంటాడు.
1: And God is always with you, in you, above you, below you, around you.
0: కనుక దైవ ప్రార్థన చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ if you are a hypocrite, Swami within you will be noticing it.
0: Swami ni baita pettukoni nuvu lopala prarthana chesthe ettavutundi.
1: And if you imagine Swami outside, what is the fun of praying within?
0: Nee ventane jantane intane kantane untunnadu.
1: Swami is with you, in you, always, above you, around you.
0: Kaluka prema swaroopulara,
1: embodiments of love.
0: Ye deeni meeku kavalani kodinappudiki prema chetane sadhinchandi.
1: It's only love that will help you to achieve.
0: ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: There's nothing that you cannot achieve without love in this world.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: So let the love be the main theme of your prayer.
0: ప్రేమ ముదిత మనసిక

0: ಸದಿ ವಸುತ ಎಂದು ನಿತ್ಯ ಸತ್ಯಮು ಬ್ರಹ್ಮಂದು ವಾಕ್ಕುನ ಕಲವಿ ಕಾದು.
1: ಬ್ರಹ್ಮನ್ ಇಸ್ ನಾಟ್ ದಿಸ್, ಬ್ರಹ್ಮನ್ ಇಸ್ ನಾಟ್ ದಟ್, ಸಮ್ವನ್ ಕ್ಯಾನ್ ಸೇ ಇನ್ ಸಚ್ ನೆಗೆಟಿವ್ ಟರ್ಮ್, ಬಟ್ ದ ಬ್ರಹ್ಮನ್ ಇಸ್ ದಿಸ್ ನೋ ಒನ್ ಕ್ಯಾನ್ ಸೇ. ಪರ್ಮನೆಂಟ್ ಟ್ರೂತ್ ವಿಸ್ಡಮ್ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಬ್ರಹ್ಮನ್. ಬ್ರಹ್ಮನ್ ಇಸ್ ಸಮಥಿಂಗ್ ವಿಚ್ ಇಸ್ ಬಿಯಾಂಡ್ ವರ್ಡ್ಸ್, ವಿಚ್ ಇಸ್ ಇಂಡಿಸ್ಕ್ರೈಬಲ್ ಇನ್ ಟರ್ಮ್ಸ್ ಆಫ್ ವರ್ಡ್ಸ್ ಇನ್ ದಿಸ್ ಅರ್ಥ.
0: ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲಯ ಅಗ್ನಿ ನುಂಡಿ ವಿಷ್ಣುಲಿಂಗಮಲು ಭಿನ್ನಮುಲು ಕಾನಿ ಅಭಿನ್ನಮುಲು ಕಾನಿ ಏ ರೀತಿಗಾ ಕಾವೋ ಅದೇ ವಿಧಮುಗನಿ ಜೀವುಡು ಬ್ರಹ್ಮನುಂಡಿ ಭಿನ್ನುಡು ಕಾನಿ ಅಭಿನ್ನುಡು ಕಾನಿ ಕಾನೆರಡು.
1: ಜಸ್ಟ್ ಆಸ್ ದಿ ವಿಷ್ಣುಲಿಂಗ ಆರ್ ನೈದರ್ ಡಿಫರೆಂಟ್ ನಾರ್ ದಿ ಸೇಮ್ ಆಸ್ ವಿಷ್ಣು ಹಿಮ್ಸೆಲ್ಫ್, ಸೊ ಆಲ್ಸೋ ದಿ ಜೀವ ಇಸ್ ನೈದರ್ ದಿ ಸೇಮ್ ಆಸ್ ಬ್ರಹ್ಮನ್ ನಾರ್ ಇಸ್ ಇಟ್ ಡಿಫರೆಂಟ್ ಫ್ರಮ್ ಬ್ರಹ್ಮನ್.
0: ಜನನ ಮುರನೆ ನಿಜಗರುಡನಿ ಜನ್ಮಿಂಚಿನ ವಾರಂದರು. ಜನನ ಮುನೇ ನಿಜಜನುಡೈ ಜನ್ಮಿಂಚಿನ ವಾರಂದರು.
1: ಲೈಕ್ ಟ್ರೂ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ಸ್ ಆಲ್ ದಿ ಪೀಪಲ್ ಆರ್ ಬಾರ್ನ್ ಔಟ್ ಆಫ್ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ಸ್.
0: ಜನ್ಮಿಂಚಿನ ತರುವಾತ ಮನುಷ್ಯುಲೈನ ವಾರಂದರು.
1: ಆಫ್ಟರ್ ಬೀಯಿಂಗ್ ಬಾರ್ನ್ ಲೈಕ್ ದಟ್ ಹೌ ಮೆನಿ ಆಫ್ ದೆಮ್ ಹ್ಯಾವ್ ಅಟೈನ್ಡ್ ದಿ ಎಂಡ್.
0: ಧರ್ಮ ಕರ್ಮ ಮರ್ಮ ಮೆರಿಗಿ ಜೀವಿಂಚಿನ ವಾರಂದರು.
1: How many of them have understood the meaning of the word dharma, of the word karma, and the secret of these things and have led their life?
0: Janma munane narudaite varunu vanarudana mariyavaru. Janma munane narudaite vanarudana mariyavaru.
1: If by birth they are human beings, who are the people who are called vanaras?
0: Kaluka manavattam aneetvantidi ಕೇವಲಮು ಆಕಾರವು ಚೇತನೆ ನಿರೂಪಿಸೇಟುವಂತಿದೆ ಕಾದನೇಟುವಂತೆ ಸತ್ಯಾನ್ನಿ ಗುರ್ತಿಂಚಾಲಿ.
1: ಹಿಯರ್ ಇಟ್ ಬಿಕಮ್ಸ್ ನೆಸೆಸರಿ ಟು ರೆಕಗ್ನೈಸ್ ದಿ ಟ್ರೂತ್ ದಟ್ ಅ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ವಿಲ್ ನಾಟ್ ಬಿ ಕಾಲ್ಡ್ ಅ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಮಿಯರ್ಲಿ ಬೈ ದಿ ಫಾರ್ಮ್ ಆಫ್ ಅ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್.
0: ಪೂರಕಕಾಯಿಯನ್ನು ಸೂಚಿ ಮಾನಿಡಿಯಲ್ಲಿ ಬ್ರಮಸಿನಟ್ಟು.
1: ಜಸ್ಟ್ ಆಸ್ ಒನ್ ಗೆಟ್ಸ್ ಇಲ್ಯೂಷನ್ that a boraga fruit is a mango fruit by appearance,
0: berri teraku ruchini chuchi terakanita namalinattu.
1: Just as by such an illusion one mistakes a substitute for a sugar cane as a real sugar cane and
0: bigarai roopu chuchi kalakandani chuchinattu,
1: looking at the white clear stone thinking that it is sweet sugar cane.
0: And roopu chuchi mosapoku,
1: do not be deceived by the appearance.
0: Roopu kaadu manavattamu,
1: it is not the form that is human.
0: Divyamainatvanti bhavatattvame manushyattvam anetvanti satyanni gurtinchali.
1: It is the divine aspect that is really the human nature, it should be recognized as a truth.
0: Jeevunundu dehamandu,
1: the jeeva resides in the body.
0: ಹೃದಯಮಂದು ದೇವುಡುಂಡು.
1: ಇನ್ ದಿ ಹಾರ್ಟ್ ರಿಸೈಡ್ಸ್ ಗಾಡ್.
0: ರೆಂಡು ಕೂಡಿ ಆಟಲಾಡಿ ಒಗರಿನೊಗರು ಬೀಳುತ್ತಿದ್ರು.
1: ದಿ ಟೂ ಟುಗೆದರ್ ಪ್ಲೇ ದಿ ಗೇಮ್ ಅಂಡ್ ಸೆಪರೇಟ್ ಫ್ರಮ್ ಈಚ್ ಅದರ್ ಇನ್ ಡ್ಯೂ ಕೋರ್ಸ್.
0: ಬೊಮ್ಮಲಾಟಲಾಡಿಂಚೇ ಸೂತ್ರಧಾರಿ ಒಗದು ಕಳೆದು.
1: ಬಟ್ ದೇರ್ ಈಸ್ ಒನ್ ದಿ ಮೇನ್ ರೀಸನ್ ಹೂ ಮೇಕ್ಸ್ ದೀಸ್ ಪೀಪಲ್ ಪ್ಲೇ ದಿ ಡ್ರಾಮಾ.
0: ಮಂಚಿ ಕೆಡ್ಡ ಬೊಮ್ಮಲುಂಡು ಒಗಟಿಲೋನೇ ರೆಂಡು ಉಂಡು.
1: There will be good and bad as forms in one and the same.
0: Ide jeeva brahmamulu yokka sambandha bandhavyamu.
1: This is the describes the connection and the relationship between the jeeva and the brahman.
0: Jeeva brahmamulu yokka sambandhamu idi ekatvamu kaaneradu.
1: The connection, relation between the jeeva and the brahman cannot become the identity.
0: Paryantamu koodanu idi bhinnamugane roopondutu untuntadi.
1: Till one gets liberated, this will appear as if it's a duality.
0: Samudramu cherunanta varaku nadi nadigane roopanamannu తరించి ఉంటుంటాది.
1: ది రివర్ టిల్ ఇట్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్ విల్ రిమైన్ విత్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ది రివర్.
0: సముద్రమును చేరిన తరువాత రూపనామ రుచులను కోల్పోయి ఏకత్వమును చెందుతుంది.
1: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
0: అదే విధముగా జీవతత్వము దేహ మనస్సు ఇంద్రియ అంతఃకరణములతో కూడినంత వరకు కూడాను దైవత్వమునకు ఏమాత్రము కూడాను సంబంధము లేక భిన్నంగా రూపొందుతూ ఉంటుంటాది.
1: So also the aspect of jiva, so long as it is associated with the body, the mind, the organs and the inner senses, it will remain distinct and separate from divinity.
0: ఆత్మతత్వము నిరంతరము కూడాను తనకై తాను ఉంటుంటాది.
1: On the other hand, the aspect of Atma at all times exists for itself and its own sake.
0: పదార్థ సంబంధమైనటువంటి యొక్క ప్రపంచము పరుల నిమిత్తమై ఉంటుండాలి.
1: On the other hand, the world which is material exists for others' sake.
0: ఇట్టి పదార్థ స్వరూపమైనటువంటి యొక్క ప్రపంచమునందు అనేకత్వమును ధరించి అనేకత్వములో ఏకత్వం అనేటువంటి యొక్క సత్యత్వాన్ని ఇమర్చుకొని తద్వారా దివ్యత్వమును ప్రకటిస్తూ వస్తుంటాయి.
1: The manifestation of the material world in diverse forms and the recognition of the unity in that diversity, this is the truth. This truth will be continually being proclaimed to us.
0: ఈ ఏకత్వం యొక్క తత్వాన్ని ప్రతి మానవులకును గుర్తించటము అత్యవసరమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా తెలుసుకోవాలి.
1: That the recognition of this unity in this diverse manifestation of creation is also a necessity for every human being is a truth which they should recognize.
0: జగతిని జీవించువాడు మనుజుడు కావాలి మొదట.
1: One who lives in this world should first become a human being.
0: దళితుల దుష్కృతులనెల్ల పొగడుచుండు వాడే చవత.
1: One who always praises bad people for the sake of praise, he is the foolish fellow.
0: Brahma vidya nethi hitika adhyatmanu kanugunta.
1: To learn the wisdom of spirituality is to understand spiritual background.
0: Raja yogamunaku bata idiye srutulu cheppu mata.
1: The path of Raja yoga, the royal path to Raja yoga is this word of truth.
0: Nijamuga atmatattvamu వస్తువులను ప్రకాశింపచేసేటువంటిదే కాని మరొక చైతన్యము చేత తాను ప్రకాశింపబడేటువంటిది కాదు.
1: ట్రూలీ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్ విచ్ ఎనేబుల్స్ థింగ్స్ టు షైన్ బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు షైన్ బై అదర్స్ బ్రిలియన్స్.
0: ఇది సమస్తమునకును ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ ది ఫార్మ్ ఫర్ ఆల్ క్రియేషన్ యాజ్ ది వెరీ బేసిక్ మెటీరియల్.
0: వస్తు స్వరూపము చూసినటువంటి సమయమునందు సమస్త జగత్తంతా కూడా దృశ్యంగా రూపొందుతుంది.
1: వన్ హూ లుక్స్ ఎట్ మ్యాటర్ టు హిమ్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ విజన్.
0: చూసినప్పుడు జగత్తంతా కూడా దృశ్యము కన్ను ద్రష్ట.
1: వెన్ వి లుక్ ఎట్ దిస్ ఆల్ ది వరల్డ్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ సీన్ ది ఐస్ ఆర్ దోస్ దట్ సీ.
0: ఏదైనా విచారణ చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనస్సు ద్రష్టగా ఏర్పడుతుంది.
1: When we are engaged in some thought, then the eyes also become those that are seen.
0: కన్ను ఉండి కూడాను ఆలోచన నిమగ్నుడు కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్పుతున్నారో వినటమునకు కానీ చూడటానికి కానీ ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: Although one has his eyes, because he is deeply immersed in thought, the eyes will not be able to see who there is, where he is.
0: కారణమేమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ది ఐజ్ ఆల్సో బికమ్ సంథింగ్ విచ్ ఇస్ సీన్.
0: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థములు యందు కన్ను కూడాను ఒక పదార్థమే.
1: వి కంక్లూడ్ దట్ అమంగ్స్ట్ ఆల్ ది థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ది ఐజ్ ఆర్ ఆల్సో ఎన్ ఐటమ్.
0: మరొక స్థితి యందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: Here the mind is the seer, but in another instance the mind also will become what is being seen.
0: Manasu kudanu ఒక విధమైనటువంటి దృశ్యమే.
1: ది మైండ్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ బీయింగ్ సీన్.
0: ఈ మనస్సు సంకల్ప వికల్పముల యొక్క తేలికనే.
1: దిస్ మైండ్ ఈజ్ మేర్లీ కన్గ్లోమరేషన్ ఆఫ్ థాట్స్ అండ్ ది రిమూవల్ ఆఫ్ థాట్స్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అని శృతులు బోధిస్తూ వచ్చాయి.
1: ది మైండ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ది కన్గ్లోమరేషన్ ఇన్ ది శృతీస్ ఆఫ్ ది థాట్స్ అండ్ ది
0: ఆరముల యొక్క చేరిక వస్త్రము ఏ రీతిగా ఉన్నదో సంకల్పముల యొక్క చేరికని మనస్సు యొక్క స్వరూపము ధరిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఈజ్ ఓన్లీ ఎ కన్గ్లోమరేషన్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ థ్రెడ్, సో ఆల్సో ది మైండ్ ఇస్ ద కన్గ్లోమరేషన్ ఆఫ్ అవర్ థాట్స్.
0: కనుక బుద్ధి కూడాను ఈ మనస్సును అనుసరించి ఉండేటువంటిది.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ దిస్ మైండ్.
0: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరుణ, ఏతావాత దేహ ఇంద్రియములు అన్నీ కూడాను ఆత్మ యొక్క ఉపాధులే.
1: ది బాడీ, ది మైండ్, ది ఇంటెలిజెన్స్, ది అవేర్నెస్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, దీస్ ఆర్ ఆల్ మియర్లీ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మతత్వమునకు ఎట్టి మార్పును కూడాను ఉంటుండవు, అది శుద్ధ చైతన్యము.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఫర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్
0: దేహమునకే పుట్టు చావులు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ది బాడీ వీ హ్యావ్ బర్త్ అండ్
0: పరిణామ క్షీణములు.
1: ది గ్రోత్ అండ్ ది డికే ఆర్ ఫర్ ది బాడీ.
0: అభివృద్ధి, అసంతృప్తులు,
1: సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఫర్ ది బాడీ.
0: ఆత్మకు ఇట్టి విధములైనటువంటి పరిణామములు కానీ క్షీణ దశలు కానీ తారు పుట్టుములు కానీ ఏమాత్రము కూడాను ఉంటుండవు.
1: Neither all these aspects, nor birth and death, nor growth and decay can be attributed to
0: Atman. Savu puttuka lenatti shashvitundu.
1: That is why he has been described as the permanent one which has neither
0: adi madhyantarahitu anadivadu.
1: That which has no end, no beginning and no middle.
0: Savu chavaka puttaka champabadaka.
1: He does not die, he is not born, he is not killed.
0: Annitanu sarva sakshiyai atma velugu ani.
1: Atma will shine as a witness in everything brilliantly.
0: Kanuka sarvamunaku dasthayinatvanti yokka brahma tattvanni ee vyakti guttinchadaniki prayatninchino atani yokka janmame nijamaina manavattvamu.
1: So the aspect of brahman which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
0: Kani jeenati manavattvamundu oka visishtamainatuvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatuvanti yokka yukti anukovachu.
1: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
0: Ivanni kodalu ajnanam yokka chihnamule.
1: All these are symptoms of ignorance.
0: Adi Shankaralu moodu vidhamulaiti prarthanalanu telputu vachadu.
1: Adi Shankara was engaging himself in three types of prayers.
0: Ishvara, తలంపులకు అతీతమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
1: ది ఫస్ట్ ఈజ్ ఈశ్వర, నోయింగ్ వెరీ వెల్ దట్ యు కెనాట్ బి గ్రాస్ప్ బై వన్స్ ఓన్ మైండ్, ఐ హావ్ అండర్ టేకెన్ టు ప్రే అండ్ మెడిటేట్ ఆన్ యూ.
0: ఇంకా వాక్కులకు అతీతమని కూడాను నేను గుర్తించకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
1: ది సెకండ్, even realizing that we are beyond words, I am trying to describe you in words.
0: Sarvavyapakudavani pracharam salputu kudanu yatrarthinai nenu kasiki vacchanu.
1: Third, even after teaching that you are omnipresent and could be seen everywhere, I have come all the way on pilgrimage to Banaras.
0: Nenu chepputa okati cheyuta marokati.
1: Here my statement is one thing and my action is a different thing.
0: Kalukane మానవత్వములో తలచుట ఒకటి అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
0: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి ప్రాంతి అనేటువంటి పిచ్చిక గూళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి పనిభూతములు ఎక్కటి నుండియో వస్తున్నవి.
1: ఆన్ ది స్టెప్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ది మ్యాన్షన్స్ అండ్ ది అంబిషన్స్ విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ది డెమన్స్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ది డిస్ట్రాయ్ ఆల్ ది మ్యాన్షన్స్.
0: రేఖలను విప్పిన లేత మొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గులు వీచుతున్నది.
1: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms
0: ee penibhutamuni yokka tattamunu ee penugaatmula yokka tattamunu manavudu artham chesukoneleka tana yokka vaanchaneyendu maatrame taanu nimagnudai ajnanamulo munigipothunnadu.
1: Man not understanding the purpose of such destructive elements by ignorance, he simply immerses himself in his own ambitions and
0: desires. Kalukane talanchina talapunaku palinchetunte palatamunaku bhinnamuga unnadi.
1: That is the reason why what you want to achieve being very different from the actual fruit is the situation.
0: Talanchinadi taanu anubhavinchinappudu leka aacharinchinappude phalamu kudanu daniki sariyina reetiga dakkutundi.
1: It's only when one he experiences or when he puts into action what he wants to achieve, then the fruit is the right one.
0: Kalukane sruti yado vacha nivartante aprasya manasa saha manasunakvani vaakunakvani atitamainatunte daivattamaneetunte satyanni pracharam chalutu vachinadi.
1: It is in this context that the Sruti has been teaching that the divinity is something which is above your mind. The divinity is something which is beyond your words.
0: Ikkada vedamunandu rendu vidamulanti yokka pradhana padamulu uchcharinchinadi.
1: In the Veda, in this context, two important words have been uttered.
0: Nityamu okkati.
1: The first one is permanency.
0: Swagata ane rendovadi.
1: The second one is swagata.
0: Swagata.
1: స్వగత.
0: నిత్యము అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు కూడాను మార్పు చెందక ఉండేటువంటి యొక్క స్థితికే నిత్యత్వము అని చెప్పబడుతుంది.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్డ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వగత అనగా ఒక్క ప్రదేశమునందు ఉంటూ ఉండి తన యొక్క జ్ఞాన ప్రకాశమును సర్వత్ర కూడాను వ్యాపింపచేయటం అనేటువంటి పరిస్థితికే స్వగత అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ స్వగత, ది సెకండ్ వర్డ్ ఈజ్ దట్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్ టు బి ఏబుల్ టు డిస్పర్స్ ది బ్రిలియన్స్ అండ్ ది షైనింగ్ టు ఆల్ అదర్ ప్లేసెస్. దిస్ ఈస్ ది కెపాసిటీ డిస్క్రైబ్ బై ది వర్డ్ స్వగత.
0: ఒక్క సూర్యుడు ఒక్క స్థానమునందుకున్నాడు.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్డ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వగత అనగా

0: என்பது வேர்ட் ஸ்வகதா.
1: ஒக்க சூரியனும் ஒக்க ஸ்தானம் நடந்திருக்கிறார்.
0: As an example, one sun is present in one place.
1: தானு உன்னதி ஒக்கடே ஒக்கே ஸ்தானம் நந்தே.
0: What exists is one sun, and where he exists,
1: தானி பிரகாசமும் சர்வத்ரா கூடனும் வியாபிம்பச்சேஸ்துன்னாடு.
0: But his brilliance is being spread all over.
1: தீபமு ஒக்கடே ஒக்க பிரதேசம் நந்துண்டாதி.
0: The light is present only one and in one place.
1: தானி ஒக்க பிரகாசமு இல்லம்ந்தா கூடனும் பிரசரித்து வச்துண்டாதி.
0: But the brilliance of this light is spread in the entire home.
1: அதே விதமுகனே ఆత్మ ఒక్కటే అయినప్పటికీ తన యొక్క జ్ఞాన ప్రసాదం అనేటువంటి యొక్క ప్రకాశమును సర్వత్రా కూడాను ప్రసరిస్తూ వస్తుండాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: సూర్యునకు రెండు గుణములు.
0: ది సన్ హ్యాస్ టూ క్వాలిటీస్.
1: ప్రకాశము వేడి.
0: One is to shine, the other is to heat.
1: Ade vidhamugane atma tattvamunaku prakashamu pratiptamu aneetunte rendu shaktulu.
0: In the same manner, the aspect of atma has got two powers. One is
1: jeevine swabhavamu swaroopamu ani kudanu smrutulu nirupistu vachinayi.
0: These two qualities, one is to shine and the other is to make other things shine. These have been described by the Shrutis as the Swabhava and Swarupa.
1: Swarupamunaku dharmibhuta jnanamu ani cheptu vachindi.
0: For Swarupa, that is the original form, it has been described, the wisdom has been described as its natural form.
1: Dharmibhuta.
0: It has been described by the word dharmibhuta.
1: Dharmigal, dharmibhuta.
0: Dharmibhuta.
1: Swabhavamunaku ధర్మభూత జ్ఞానము అన్ని.
0: స్వభావ విల్ బి డిస్క్రైబ్ బై ది వర్డ్ ధర్మభూత.
1: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానమని స్వభావమునకు ధర్మభూత జ్ఞానమని రెండు విధములుగా విభజిస్తూ వచ్చింది.
0: ఫర్ దీస్ టూ క్వాలిటీస్ స్వభావ అండ్ స్వరూప ఈక్వలెంట్ వర్డ్స్ ఆర్ ధర్మభూత ధర్మీభూత.
1: ధర్మీభూతమనగా అణుత్వముతో కూడినటువంటిది. ధర్మి అనగా రూపము.
0: ధర్మిభూత సంథింగ్ కనెక్టెడ్ విత్ ది ఫామ్. ధర్మి మీన్స్ ఫామ్.
1: ఇది అణుస్వరూపంలో ఉంటున్నటువంటిది.
0: దిస్ ఫామ్ ఈజ్ ఇన్ ఎ మినియేచర్ ఫామ్. ఇట్ ఈస్ లైక్ ది స్మాల్ పార్టికల్స్ అణుస్.
1: ఇది పరమాణువుతో ఉంటుంటుంటాది.
0: దీస్ ఆర్ వెరీ వెరీ ఇండెఫినెట్లీ స్మాల్ పార్టికల్స్.
1: ఇంకా ధర్మభూత జ్ఞానమనగా ఇది ప్రకాశవంతమైనటువంటిది.
0: ధర్మభూత జ్ఞాన మీన్స్ దిస్ ఇస్ సంథింగ్ విచ్
1: విభూ అని పలుకుతూ వచ్చింది.
0: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ కాల్డ్ విభూ.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుతూ
0: బికమింగ్ ది సటిలెస్ట్ పార్టికల్ అమంగ్స్ ది సటిల్ థింగ్.
1: నేటి వస్తువు నందున మేటియగుచూ
0: ఇన్ ది బిగ్ థింగ్స్ బికమింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దోస్.
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
0: becoming a witness everywhere and at all times.
1: Atmaye Brahma, Brahmaye Atmayagunu.
0: Atma is Brahma, Brahma is Atma.
1: Ee anuswaroopam anekunte yokka tattvamunu chakkaga manam artham chesukovali.
0: This subtle form of the smallest particle should be understood.
1: Ade swaroopamu,
0: that is the form.
1: Aa swaroopam nunche ee swabhavamu anekunte jagattanta vyapinchi untundali.
0: From this form, this swabhava, what we see in the creation, in the world, is sprouting.
1: Anuvu sarva padarthamuni yendu kudanu cheripothuntundadi.
0: This anuvu, the smallest particle, is present in all matter.
1: Ee anuvunandu marokkati inkoti cheradaniki veeru ledu.
0: In this small particle, nothing else can come and join the
1: ide indulo undinatvanti marmamu.
0: This is the secret that is contained in this.
1: ఆత్మతత్వం అనేటువంటిది కానీ బ్రహ్మత్వం అనేటువంటిది కానీ సర్వ పదార్థములు ఎందుకును చేరుతున్నది కానీ తన ఎందు ఎట్టి పదార్థం కూడా చేరడానికి వీలు కాదు.
0: ఐదర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ ఎంటర్స్ అండ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నథింగ్ ఎల్స్ కెన్ ఎంటర్ ఐదర్ ది ఆత్మ ఆర్ ది బ్రహ్మన్.
1: అయితే ఏ అణువునందు ఈ యొక్క ధర్మి భూత జ్ఞానము చేరి ఉంటుండదో

0: ఆ పదార్థము ఈ ఆత్మకు స్వరూపకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: బట్ ఇన్ ది మ్యాటర్ వేర్ దిస్ ధర్మీభూత జ్ఞాన ఎంటర్స్ యాజ్ ది స్మాలెస్ట్ ఇన్ఫినిట్ ఫార్మ్ దట్ గెట్స్ ఆల్సో ది షైనింగ్.
0: ఏకావాత సర్వ పదార్థములు ఎందుకూడను ఈ అణుశక్తి వ్యాపించటం చేత సర్వ పదార్థములు కూడాను ఆత్మ యొక్క స్వరూపమనేటువంటిది మనకు స్పష్టమవుతూ వచ్చింది.
1: Be that as it may, since this strength, the dharmibhuta, the particle nature of this atma is present in all matter.
0: కారణం ఏమనగా ఈ అణుశక్తి లేనటువంటి యొక్క పదార్థము జగత్తునందు కానరాదు.
1: Because in this we do not see anything in the world in which this anusakti, the strength of the anu is not present.
0: కనుక ప్రతి పదార్థమునందు కూడాను ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటి యొక్క అణుస్వరూపము చేరటం చేతనే ఇది ఘనస్వరూపకంగా రూపాన్ని ధరిస్తూ వస్తుండాలి.
1: బికాస్ ఇన్ ఆల్ బేసిక్ మ్యాటర్ సిన్స్ దిస్ ధర్మీభూత జ్ఞాన ఇస్ ప్రెసెంట్ అస్ అన్ అణుశక్తి దట్ బికమ్స్ బిగ్గర్ అండ్ మెటీరియల్ సబ్స్టెన్స్ ఇన్ లార్జర్ మెషర్.
0: ఈ స్వరూపము ధర్మభూత జ్ఞానము.
1: దిస్ స్వరూప ఈస్ ది జ్ఞాన విచ్ వీ హవ్ కాల్డ్ ది ధర్మభూత జ్ఞాన.
0: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటి దానిని ధర్మభూత జ్ఞానం కింద మన దేహంగా మార్చుకున్నాం.
1: దిస్ సటిల్ ధర్మీభూత త్రూ ది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ధర్మభూత వీ హావ్ చేంజ్.
0: కనుక మన దేహమునందు ఈ ధర్మీభూతం అనేటువంటి యొక్క అణుశక్తి సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఆత్మ స్వరూపమే మన యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలి.
1: సిన్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ దిస్ సటిల్ పార్టికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ధర్మీభూత ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ అవర్ హ్యూమన్ బాడీ ఈ డిరైవ్స్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది స్ట్రెంగ్త్.
0: పదార్థములు ఎన్ని మారినప్పటికీ ఇందులో ఉండినటువంటి యొక్క అణుశక్తి మారడానికి వీలు లేదు.
1: వాట్ ఎవర్ చేంజెస్ మే కమ్ టు ది ఎక్స్టర్నల్ మ్యాటర్ బట్ ది ఇంటీరియర్ స్ట్రెంగ్త్ కాల్డ్ ది అణుశక్తి కెనాట్ చేంజ్.
0: ఇది ఒక వెండి టమ్లర్.
1: దిస్ ఈజ్ అ సిల్వర్ టమ్లర్.
0: ఇది ధర్మభూత జ్ఞానం.
1: దిస్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మభూత జ్ఞానం.
0: ఇది కార్యస్వరూపం.
1: దిస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్.
0: దీనికి కారణము వెండి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ సిల్వర్.
0: కారణము లేకుండా కార్యము కావటానికి వీలు లేదు.
1: వితౌట్ ఎ కాజ్ దేర్ కెన్ బి నో ఎఫెక్ట్.
0: స్వరూప స్వభావములు కారణ కార్య సంబంధమైనటువంటివి.
1: స్వరూప అండ్ స్వభావ హ్యావ్ ఎ రిలేషన్ విచ్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ హ్యావ్ బిట్వీన్ దెమ్.
0: ఈ స్వరూపములు నీవు ఎన్ని విధములుగా మార్చినప్పటికీ ఇందులో ఉండినటువంటి ఒక వెండిని మాత్రము మార్చడానికి వీలు లేదు.
1: వాట్ ఎవర్ చేంజెస్ యూ మే బ్రింగ్ అబౌట్ ఇన్ ది స్వరూప ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది స్టంబ్లర్ యూ కెనాట్ చేంజ్ ది నేచర్ ఆఫ్ ది సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఆఫ్ ది స్టంబ్లర్.
0: అదే విధముగానే ఏ పదార్థమైనా తీసుకోండి మీరు. ఇప్పుడు ఇది ఒక పదార్థంగా ఉంది. ఇందులో కూడాను అణుస్వరూపమైనటువంటి యొక్క ధర్మీభూత జ్ఞానం ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ యూ టేక్ ఎనీ మెటీరియల్ టేక్ దిస్ మెటీరియల్ విచ్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్ ఇన్ దిస్ ఈజ్ ది అణుశక్తి ది ధర్మీభూత జ్ఞాన విచ్ ఇస్ ప్రెసెంట్ ఎట్ ది బేస్.
0: ఇది రూపమును మనం మార్చినప్పటికీ ఇది కాల్చి భస్మము చేసినప్పటికీ ఇందులో భస్మం అనేటువంటి అణుస్వరూపమే ఉంటుంటాది.
1: Even if we change this form, even if we set fire to it and convert it into ashes, in that remnant form.
0: Rupamulu marinave kaani, ee atmatattvam anetundi anustattvamu, yenatiki kudanu maretundi kaadu.
1: Only the form can change, but this aspect of dharmibhuta, the atma aspect can never change.
0: Kalukane deeniki nityamu satyamu ani parukutu vachindi vedam.
1: That is why the Veda has described this as permanent and permanent truth.
0: ఈ దేశం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
1: దిస్ బాడీ టూ ఈజ్ కంపోజ్.
0: ప్రతి ఒక్కరి దేహము కూడాను అనేక విధమైన పదార్థములతో చేరి ఉంటుండాలి.
1: ది ఇండివిజువల్ బాడీ ఆఫ్ ఎవ్రీ వన్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్.
0: ఎన్ని పదార్థములతో చేరి ఎన్ని విధమైనటువంటి యొక్క అంగములతో కూడినప్పటికీ దీన్ని ఒక విధమైనటువంటి మట్టితో చేర్చినప్పటికో లేక అగ్నిలో వేసినప్పటికో ఇది భస్మంగా రూపొంది. ఆ భస్మలో కూడాను అణుస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: ఆల్దో ది బాడీ కన్సిస్ట్ ఆఫ్ మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మ్యాటర్ వెన్ ఇట్ ఈస్ బరీడ్ అండ్ మిక్స్డ్ విత్
0: రూపనామములు మారినదే కానీ అణుతత్వం అనేటువంటి యొక్క ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది మారలేదు.
1: ది నేమ్ అండ్ ది ఫామ్ విల్ చేంజ్ బట్ ది ఇంటీరియర్ ధర్మీభూత జ్ఞాన దట్ విల్ నాట్ చేంజ్.
0: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను బాల్యము యవ్వనము వార్ధక్యం అనేటువంటి యొక్క రూపనామములు మారుతున్నవి కాని దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్ బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ది ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హిమ్.
0: ప్రేమ స్వరూపులారా, పదార్థము ప్రధానము కాదు, ప్రతి పదార్థమును కూడాను పరార్థముగా మార్చుకునేటువంటి యథార్థాన్ని మనం గుర్తించడమే మానవత్వం యొక్క విశిష్టత విలక్షణం కూడా.
1: ప్రేమ స్వరూపస్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ టు బి ఏబుల్ టు చేంజ్ ది మెటీరియల్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్ దాట్ ఈస్ ది డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: బంగారు ఒక్కటిగా ఉండవచ్చు,
1: ది గోల్డ్ మే బి ది సేమ్ థింగ్,
0: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాది,
1: ది ఆర్నమెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్,
0: నగల రూపనామములు వేరువేరుగా ఉండొచ్చు కానీ కరిగించినప్పుడు బంగారు ఒక్కటే కదా.
1: The names and forms of the ornaments may be different, but when they are melted, the gold is the same.
0: అదే విధముగానే మానవ స్వరూప స్వభావములు భిన్న భిన్నములుగా ఉండవచ్చును, కానీ అన్నింటి యందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరమవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్ బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది వన్నెస్ ది ఆత్మ దట్ ఇస్
0: అందరూ కూడా సమానులే,
1: ఆల్ ఆర్ ఈక్వల్,
0: మధ్య కాలం నందు మాత్రమే ఈ తారతమ్యములు ఏర్పడుతున్నావు కానీ పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
1: It's only in the times in between that differences arise, but the birth and death is the same for all humans.
0: ఏ చక్రవర్తి మొదలు చందారుడి వరకు కూడాను పుట్టే సమయంలో ఇంత బట్టైనా పట్టుకుని రాడు.
1: From the king downwards to the poor pariah, no one will carry even a piece of cloth when he is born.
0: ఏ సమయం లోపల కించిత్తైన అడ్రస్ అయినా చెప్పిపోడు.
1: When he goes, he will not give even his address to a small extent.
0: ఈ రెండింటి యందు సర్వుడి యొక్క తత్వము దేహము యొక్క సమానత్వమే ఈ రకంగా ఉంటున్నప్పుడు ఆత్మతత్వము సమానత్వం అని చెప్పడంలో ఏమాత్రము సందేహం ఉండదు.
1: ఇన్ దీస్ టూ ట్రివియల్ మ్యాటర్స్ వెన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ది సేమ్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఆత్మ హౌ కెన్ దేర్ బి ఎనీ డౌట్.
0: ఎవరికి ఎవరు,
1: హూ ఈస్ ఫర్ హూమ్,
0: ఎంతకాలం ఈ సంబంధ బాంధవ్యం,
1: హౌ లాంగ్ విల్ దీస్ రిలేషన్,
0: అయితే ఉన్నంత వరకు మన కర్తవ్య కర్మలను నిర్వర్తించటము మన యొక్క మానవత్వం యొక్క ప్రధాన ధర్మం.
1: బట్ సో లాంగ్ యాజ్ వి రిమైన్ హియర్ టు ఫుల్ఫిల్ అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ హ్యూమన్.
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కర్తవ్యం అనేటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి.
1: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
0: ఇహమును సుఖింప హేమతారక విద్య పరమున సుఖింప బ్రహ్మ విద్య.
1: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual education.
0: నిజముగా లోకములో సర్వము బ్రహ్మము నుండినే పుట్టుచున్నది కాని ప్రపంచమంతా కూడాను బ్రహ్మము పైనే ఆధారపడి ఉండినప్పటికీ ఈ ప్రపంచం కూడాను బ్రహ్మముతోనే ఉండినప్పటికీ బ్రహ్మమును కించిత్తైనా కూడాను బాధించదు.
1: Truly, although everything in this world is originating in Brahman, is being created from Brahman, whatever exists here is not going to be attached or trouble Brahman whatsoever.
0: పాము నోటి యందే విషం ఉంటుండాలి.
1: There is poison in the mouth of a snake.
0: ఆ దంతముల చేతనే అనేక పదార్థములు తింటుండాలి.
1: With the same teeth, the snake is eating many things.
0: కానీ తన విషము తనను బాధించుతున్నదా?
1: But is the poison of the snake troubling the snake?
0: తేను తన యొక్క తోక యందే విషమును ధరించి ఉంటుండాలి.
1: The scorpion has poison in its tail.
0: అయితే తన యొక్క విషము తనను బాధించుతున్నదా?
1: But is that poison giving any trouble?
0: అదే విధముగానే దైవత్వమునందు ప్రకృతి తన యొక్క స్వరూపమైనప్పటికీ ఈ ప్రకృతి యొక్క బాధలు దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ గెట్ ఆల్ ది ట్రబుల్
0: విజయ వాసనలు కలిగి భ్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవునికి ఈ బాధలు కాని ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి?
1: Man who is immersed in material thought and the illusions of the world, all the troubles of the world are to the man. But for divinity, who is not in any way...
0: Mara gadichistu nooru addamulu pettukunte nooru addamulu endukudano mana pratibimbame kanipistuntali.
1: When we have 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
0: Ee nooru pratibimbamulanu kuda chusi neevemaina bhayapranthulaku guri avutava?
1: Looking at these 100 reflections, are you afraid?
0: Naadenu ani aanandistavu.
1: You will feel and happy that all the
0: endukane ee dehamulu anni kudanu bhagavantuniki తాను ధరించిన అద్దముల వంటివి.
1: ఇన్ ది సేమ్ మేనర్ టు గాడ్ ఆల్ దీస్ హ్యూమన్ బాడీస్ ఆర్ సింప్లీ
0: ఈ దేహములు ఎందుండేటువంటి యొక్క ప్రతిబింబము తాను ఒక్కడే.
1: ది రిఫ్లెక్షన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ బాడీస్ ఈస్
0: దీని వల్ల ఎట్టి మార్పును కూడా ఉంటుండదు.
1: దర్ విల్ బి నో చేంజ్ ఆఫ్ ఎనీ కైండ్ అట్ ఎనీ టైం.
0: దేహాత్మ జీవాత్మ పరమాత్మ అని మూడు విభాగములు చేస్తూ వచ్చారు ఈ స్మృతులు.
1: The Smritis have been dividing this into three types, Dehatma, Jeevatma and Paramatma.
0: ఈ మూడింటి యొక్క సంబంధం ఏమిటి?
1: What is the connection between these three?
0: సముద్రం ఉంటున్నది.
1: There is the ocean.
0: దీనిని కూటస్థుడు అని కూడా పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: Rishis have also been calling this the Kutastha.
0: జలము నుండి అలలు బయలుదేరుతున్నాయి.
1: From water come waves.
0: ఈ అలల నుంచి నురుగు వస్తుండాలి.
1: From the waves comes foam.
0: అలలు వదలి నురుగు ఉండటం లేదు.
1: Without the waves you do not have the foam.
0: జలమును వదలి అలలు ఉండటం లేదు.
1: Without water you don't have waves.
0: ఈ మూడు ఒకదానికొకటి సన్నిహిత సంబంధమే.
1: The water, the waves and the foam.
0: అయితే నురుగును అలలు అని పిలువరు.
1: But we don't call the foam.
0: అలలను సముద్రము అని పిలువరు.
1: We don't call the waves the water of the ocean.
0: అదే విధముగానే ఈ దేహాత్మ అనేటువంటిది ఒక నురుగు వంటిది.
1: In the same manner, what we call Dehatma is like the foam.
0: ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క కాయము బుడగ వంటిది.
1: This body, which is made up of the five basic materials, is like a bubble.
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు అన్నాడు వేమన.
1: This weak human body, which is made up of the five material elements, we do not know when it will drop.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనగున.
1: They have prescribed a limit of 100 years for
0: బాల్యమందు.
1: Believe this limit of 100 years. Maybe in your childhood, maybe in your youth.
0: ఊరను అడవిలో ఉదక మధ్యమును.
1: Maybe in a village, maybe underwater.
0: ఎక్కడ ఏ సమయములో ఏ ప్రదేశమునందు ఏ విధమైన స్థితిలో ఈ దేహం ఓడిపోతుందో ఇది నీటి బుడగ వంటివి.
1: When and where and under what circumstances will this body drop and disappear? No one can say.
0: కనుకనే దీనికి ఈ దేహమునందు కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉండటం చేతనే దీనికి దేహాత్మ అన్నారు. దేహమునందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే దేహాత్మ అని పిలుస్తూ వచ్చారు.
1: While in this deha, the body, there is also the dharmibhuta, the anuswarupa. It has been called the dehatma.
0: జీవాత్మ అనగా ఇది కేవలము ఒక కార్యస్వరూపాన్ని ధరించినటువంటి ఒక చైతన్యం కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
1: What we call Jivatma, since it is also the divine strength which has taken a form for the purpose of action, this is called Jivatma.
0: సర్వ చైతన్యములు కూడాను సమస్త పదార్థములు కూడాను కదిలింప చేస్తుంది కాని ఆత్మతత్వము దగ్గరికి వచ్చేటప్పటికే అణిగి మరిగి ఉంటుంటుంది.
1: దిస్ పర్టికులర్ డివైన్ ఫోర్స్ ఈజ్ కేపబుల్ ఆఫ్ మూవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఆత్మ ఇట్ కెనాట్ హ్యావ్ ఎనీ సచ్ ఇన్ఫ్లుయెన్స్.
0: ఈ ఆత్మ చైతన్యములకు విషయము కాదు.
1: దిస్ ఆత్మ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది డివైన్ ఫోర్స్.
0: అయితే ఈ చైతన్యములను కూడాను ఈ ఆత్మ అనేటువంటి ఈ అనుస్వరూపము ధరించి ఉంటుండాలి.
1: బట్ ఆత్మ ఇస్ కంటెయిన్ ఇన్ దిస్ జీవాత్మ యాజ్ వెల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ అనుస్వరూప్.
0: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
1: దిస్ ధర్మీభూత జ్ఞాన ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్.
0: కనుకని అక్కడ కూడా జీవ ఆత్మ అని కూడా ఆత్మను అక్కడ కూడా చేర్చుకున్నారు.
1: దట్ ఈస్ వై నాట్ కాలింగ్ ఇట్ సింప్లీ జీవ, వీఆర్ కాలింగ్ ఇట్ జీవాత్మ. ఆత్మ ఇస్ ప్రెసెంట్ దేర్ యాజ్ వెల్.
0: ఇంకా పరమాత్మ
1: ది థర్డ్ స్టేజ్ పరమాత్మ.
0: ఇక్కడ మీరు చిన్న విషయంగా మీరు యోచించుకోండి.
1: హియర్ యూ షుడ్ గివ్ ఎ లిటిల్ థాట్.
0: దేహము, జీవుడు, పరము ఈ మూడు కూడా భిన్నంగా మనకు రూపొందుతున్నాయి.
1: హియర్ వి హావ్ త్రీ డిస్టింక్టివ్ నేమ్స్ దేహ, జీవ అండ్
0: జీవ ఆత్మ. రాయండి.
1: యు రైట్ జీవ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పరం ఆత్మ.
0: జీవ, దేహ, పరం మూడు వేరు వేరుగా ఉన్నాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆన్ ద లెఫ్ట్ సైడ్ దేర్ ఇస్ డిస్టింక్టివ్ త్రీ డిఫరెంట్ థింగ్స్ దేహ, జీవ, పరమ. ఆన్ ద రైట్ సైడ్ ఇట్ ఇస్ కామన్ ఆత్మ ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా, ఇంతవరకు మీకు పోనక్కర్లేదు. చిన్న చిన్న విషయాల లోపల కూడాను మనం విచారణ చేస్తే దీర్ఘంగా సత్యమనేటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
1: యూ డో నాట్ హ్యావ్ టు గో వెరీ డీప్. ఇఫ్ ఓన్లీ యూ కెన్ గివ్ సమ్ థాట్ టు వాట్ ఈస్ ట్రూత్, ట్రూత్ విల్ బికమ్ ఈజీలీ.
0: అనేక మంది నా దగ్గరకు వస్తుంటారు, స్వామి ఐ వాంట్ పీస్ అంటుంటారు.
1: మెనీ పీపుల్ కమ్ టు మీ అండ్ సే స్వామి ఐ వాంట్ పీస్.
0: నాకు కావాలి శాంతి అంటుంటారు. నాకు కావాలి శాంతి.
1: నాకు కావాలి శాంతి. ఐ వాంట్ పీస్.
0: ఇక్కడ ఎన్ని పదములు?
1: How many words are
0: there? I want peace.
1: There are three words. I want peace.
0: I want peace. మూడు పదములు ఉన్నాయి.
1: There are three words. I want peace.
0: చక్కగా విచారణ చేసుకుంటే I ego.
1: If you give good thought to this, I is ego.
0: తీసేసేయి.
1: Remove it.
0: Want, desire, దాన్ని తీసేసేయి.
1: Want signifies desire.
0: ఇది లేని తీసే ఉంటుంది.
1: What remains is peace.
0: నీకు ఈగో, ఫిగర్ ఈ రెండు పక్కన పెట్టుకొని పీస్ పీస్ పీస్ అంటే పీస్ వచ్చే అవుతుంది. అది పీస్ కాదు.
1: Having ego and desire alongside your peace, if you want peace, how can you get peace?
0: కనుక మనము సులభంగా కూడా ఆధ్యాత్మిక విషయంలో మనము సరి అయినటువంటి రీతిగా మనం లోతులకు దిగి ఈ ఏకత్వమైనటువంటి ఒక ఆత్మతత్వంతో అద్వైత భావంతో మనం విచారణ చేస్తే ఎంత సులభమైనటువంటిదో, ఎంత సున్నితమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో సులభంగా అర్థమవుతుంది.
1: ఇఫ్ ఓన్లీ యూ కెన్ గో ఇన్ డెప్త్ in a simple manner to understand the meaning of spirituality with the view that atma
0: I think ee prapanchamalo kuniginatvanti yokka pravrutti bhavamulo kuniginatvanti manavulaku ee nivrutti tattvamulo artham kaadu.
1: But for man who is totally immersed in material and worldly affairs,
0: deeniki okka chinna udaharanam.
1: There is one simple example for this.
0: Palamuloni madura ratam taru taanu eruguna.
1: The sweet juice that is contained in the fruit, does the tree know anything about it?
0: పూలోని పరిమళము తీగలు అనుభవించునా?
1: The fragrance that is contained in a flower, will the twig on which the flower
0: is? కాయలోని మధుర రసము గంధము అనుభవించునా? చెట్టు నిండుకు కాయలు కాస్తున్నాయి.
1: There are fruits all round the tree.
0: కాని ఆ ఫలము యొక్క మధుర రసము చెట్టుకు ఏమాత్రము తెలియదు.
1: But the sweet juice of the fruit is not known by the tree.
0: పుష్పములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరిమళము ఆ యొక్క తీగకు ఏమాత్రము తెలియదు.
1: The fragrance that is contained in the flower is not experienced by the tree.
0: అదే విధముగానే దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని యందు కూడాను తనకు వెంట దంట ఇంట కంట ఉంటుండేటప్పటికీ తన యొక్క మానవత్వంలో మనస్సు యొక్క తత్వానికి అర్థం కావటం లేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ విత్ హిమ్ అండ్ అరౌండ్ హిమ్, మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మనము ఆత్మతత్వ నిమిత్తమై అన్య ప్రదేశములకు పోనక్కర్లేదు, అన్యులను ఆశ్రయించనక్కరలేదు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించే నిమిత్తమై, తెలుసుకునే నిమిత్తమై తెలిసినటువంటి మహనీయుల దగ్గరికి వెళ్లి కొంతవరకు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించి తద్వారా నీకు నీవే సాధన కలుపుకోవాలి, విచారణ చేయాలి.
1: For understanding the aspect of Atma, we do not have to go elsewhere. We do not seek the assistance of other people. But to some extent, we should reach persons who know and who understand this.
0: Guru ayinappatikini, taanu cheppagalade kaani, cheyavalsinatiki neeve.
1: Even a guru can tell you what to do, but you have to do what has to be done.
0: Biddu ante talliki pranam.
1: A child is life to its mother.
0: Kaani, బిడ్డకు మాటలు నేర్పించాలంటే తల్లి మాట్లాడి తర్వాత బిడ్డతో పలికించడానికి ప్రయత్నిస్తుందే కాని తల్లి నోరు బిడ్డ నోట్లో పెట్టి పలకడానికి వీలు కాదు.
1: ఇఫ్ ది మదర్ వాంట్స్ టు టీచ్ ది చైల్డ్ టు టాక్, ది మదర్ విల్ ఫస్ట్ స్పీక్ అండ్ దెన్ మేక్ ది చైల్డ్ స్పీక్. బట్ ది మదర్స్ మౌత్ కెనాట్ బి పుట్ ఇన్ టు ది బేబీస్.
0: మన గ్రంథములు కూడాను, వేద శాస్త్ర పురాణ ఇతిహాసములు కూడాను, ఈ బ్రహ్మసూత్రములు కూడాను పవిత్రమైన విషయములను ప్రబోధిస్తూ వచ్చాయి. కానీ గ్రంథములు బోధించినంత మాత్రమున మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అవి ఆచరణలో పెట్టాలి.
1: అవర్ టెక్స్ట్ లైక్ ది వేదాస్ ది పురాణాస్ అండ్ ది బ్రహ్మసూత్రాస్ హావ్ బీన్ టీచింగ్ అస్ గ్రేట్ థింగ్స్, బట్ రీడింగ్ ది బుక్స్ ఇస్ నాట్ ది నెసెసరీ.
0: మొట్టమొదట మన ఇంద్రియముల యొక్క ఉద్రేకతను మనం చంపాలి.
1: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు రిమూవ్ అండ్ డిస్ట్రాయ్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్.
0: అనేక మంది ఇంద్రియ ఉద్రేకతను చంపే నిమిత్తమై కొంతవరకు ఆహారాన్ని కంట్రోల్ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ విత్ ఎ వ్యూ టు కంట్రోల్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ దర్ సెన్స్,
0: ఇది కేవలం వెర్రితనం.
1: దే కంట్రోల్ దర్ ఫుడ్,
0: ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: దిస్ ఇస్ ది సింప్టమ్ ఆఫ్ ఇగ్నరెన్స్,
0: ఇది కాదు ప్రధానం.
1: దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిలిచిపోతుంటాయి.
1: ఇఫ్ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దర్ ఓన్ అకౌడ్ ది సెన్సెస్ విల్ కమ్ అండర్ కంట్రోల్.
0: పుట్టపైన మర్తించిన పాము మరణ ముందున
1: if you take your stick and beat on the anthill, will the snake inside
0: anuvunu ta dandinchina vishaya bhogamulu anuguna,
1: if you punish yourself your desire for material
0: aatani tappunu maninanta aatma gnanu taanaguna,
1: if you give up your hunger and thirst will
0: taanevaro teliyakunna tattva gnanu vetukuduru,
1: if he does not know who he is how can he understand spiritual aspect.
0: Motta motta taanevaro telchukotaniki prayatnam cheyakunda అన్ని విషయముల పైన మనము సవాలు చేస్తుంటే ఇది కేవలము అజ్ఞానం కంటే అజ్ఞానం అని చెప్పవచ్చు.
1: వితౌట్ అటెంప్టింగ్ టు నో ఫస్ట్లీ హూ యు ఆర్, ఇఫ్ యూ వాంట్ నో ఎవ్రీథింగ్ ఎల్స్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ది ప్రైమరీ స్టెప్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ప్రేమ స్వరూపులారా, మానవత్వము అజ్ఞాన అభిరాంతకారంలో మునగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి. నీకు బిందువు వలే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూప, సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఇమ్మర్స్డ్ in the drop of ignorance, it is like a drop of ignorance, it takes the form.
0: Tanayokka prema kudanu kevalamu swarthamai sankuchitamai kevalamu anupramananga untundadi.
1: His love too becomes selfish, becomes narrow and appears like a small child.
0: Taanu tanavaru tappa annilanu preminchetuvanti yokka idi tamalo emaatramu undadu.
1: There is no strength in one to look beyond himself and his people and love others.
0: Kani daivam yokka prema vishalamaina samudram vantidi,
1: but God's love is like a broad ocean.
0: Ee samudram daggariki velli anubinduvainatvanti yokka neeti binduvu samudraniki polchukotani kani samudranni attam chesukotani kani prayatninchadam em maatramaina sadhyamavutunda.
1: But to go near such a broad ocean, one being a drop of water, to be wanting to understand
0: ee prayatnam kevalamu cheema samudram lotunu vetakadaniki poyinattuga untundi.
1: This attempt to understand the ocean of divinity is like an ant going to swim.
0: Deeni valla neevu ye maatram kodanu satyatvanni pondalevu.
1: Through this process you can never understand.
0: Aithe neevu samudram yokka polikana pondalanukunte మరొక మార్గాన్ని అనుసరించు.
1: బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది షేప్ ఆఫ్ ది ఓషన్,
0: నీవు ఉన్నది బిందు స్వరూపమైనప్పటికీ ఆ బిందువును సముద్రంలో చేర్చు, బ్రహ్మవిత్వమైవ భవతి, రెండు సముద్రమైపోతాయి.
1: ఆల్దో యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ డ్రాప్, మేక్ ద డ్రాప్ మెర్జ్ ఇంటూ ది ఓషన్, దెన్ యూ విల్ బికమ్ ది ఓషన్.
0: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమో సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికీ తరము కాదు.
1: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డ్రాప్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఓషన్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓషన్ సో లాంగ్ ఎస్ యు ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ గాడ్.
2: నీ యొక్క తత్వం భగవంతుని యందు ఐక్యం గావించు, అప్పుడు రెండు కూడా ఏకత్వం అయిపోతాయి.
1: మెర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్, దెన్ ది టూ విల్ బికమ్ వన్.
2: ఈ విధమైన ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
1: విత్ దిస్ ఐడియా ఆఫ్ వన్నెస్ యూ కెన్ అచీవ్ సంథింగ్, బట్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ సెపరేట్ అండ్ గాడ్ ఇస్ సెపరేట్, ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ విల్ నెవర్ హ్యాపన్.
2: అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి మరొక ఆత్మ కావాలా అని కొంతవరకు సందేహంగా ఉండవచ్చు.
1: బట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ఇస్ దేర్ నెసెసిటీ ఫర్ అనదర్ ఆత్మ?
2: ఇది కూడా ఒక అజ్ఞానమే.
1: యూ మే గెట్ ఎ డౌట్, బట్ దట్ టూ ఇస్ ఇగ్నోరెన్స్.
2: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకోవాలా?
1: టు ఫైండ్ అవుట్ వేర్ ఎ ల్యాంప్ ఇస్, హ్యావ్ యూ టు టేక్ అనదర్ ల్యాంప్?
2: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఇంకొక దీపం ఎందుకు కావాలి?
1: When you are searching for a lamp, do you need another lamp to find that?
2: అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుంది.
1: In the same manner, the aspect of Atma is self-luminous.
2: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్, పెట్రోనాస్ లైట్, హరికెన్ ల్యాంటర్న్ తీసుకుని పోవటము ఇది ఎంత వెర్రితనం.
1: With a view to see the moon who is shining, taking an hurricane lantern or a torch light for that purpose, how foolish is it?
2: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది మూన్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ది మూన్.
2: కనుక ప్రేమ స్వరూపుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు.
1: ది ఫార్మ్ ఆఫ్ ప్రేమ ఈజ్ షైనింగ్.
2: ఆ ప్రకాశం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క ప్రకాశాన్ని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ దట్ ప్రేమ యూ షుడ్ బి ఏబుల్ టు సీ ది ప్రేమ.
2: వేరు మార్గమును మనం అనుసరిస్తున్నా ఈ యొక్క స్థానం కానీ ఈ యొక్క స్వరూపములు కానీ మనం అందుకొనలేము.
1: ఇఫ్ వీ ఫాలో అనదర్ పాత్ వీ కెన్ నెవర్ రీచ్ ఐదర్ దిస్ పొజిషన్ ఆర్ దిస్ ఫామ్.
2: కనుక ఆత్మ అనేటువంటిది అనుస్వరూపమై తాను సర్వ పదార్థములు ఎందుకు చేరటం చేత సర్వ పదార్థములు కూడా ఆత్మకు స్వరూపంగా రూపొందుతూ వస్తున్నాయి.
1: సిన్స్ ఆత్మ ఈజ్ అనుస్వరూప అండ్ ఇన్ దట్ ఫామ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ మ్యాటర్ కంటైన్స్ ది ఫామ్ ఆఫ్.
2: కనుకనే వేదమునందు ఈ స్థిర సర్వభూతానాం,
1: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వేద,
2: గీతావాస్యం ఇదం సర్వం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది భూతాస్ అండ్ ఈశ్వర ఇస్ ఎన్వలపింగ్ ఆల్ ది భూతాస్.
2: సర్వత్రా కూడా దైవత్వమే ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాం. కానీ ఇది గుర్తించుకొని వాక్యములతో చెప్పినంత మాత్రం ప్రయోజనము లేదు. గురువు చెప్పినటువంటి మంత్రమును ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దానిని అనుభవించడానికి ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: వీ హ్యావ్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ దిస్ డివినిటీ, బట్ మేర్ రికగ్నిషన్ ఆర్ అటరింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ నాట్ సఫిషియెంట్. వాట్ ఎవర్ యూ హ్యావ్ రికగ్నైజ్ యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
2: తాదాత్మ భావాలను పొందిపోవాలి.
1: యూ షుడ్ అటైన్ ది స్టేట్ వేర్ యూ ఆర్.
2: ఏదో ఒక గురువు వచ్చి ఒక శిష్యునికి శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించాడట.
1: ఏ గురు టాట్ ఏ డిసైపుల్ ది మంత్ర శివోహం శివోహం.
2: సరే అతను ఎప్పుడు చూసినా శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనుకుంటూ వచ్చాడు.
1: దిస్ డిసైపుల్ ఎట్ ఎవ్రీ టైమ్ హాస్ బీన్ సేయింగ్ శివోహం శివోహం.
2: అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చి, ఏమిటయ్యా ఎప్పుడు చూసినా శివోహం శివోహం అంటున్నావు, దీని అర్థం ఏమిటి అని అడిగాడు.
1: A friend came to him and asked him, whenever I see you, you always say Shivoham Shivoham. What is the meaning of this?
2: Shivoham Shivoham ante nene Shivudu nene Shivudu nene Shivudu ani cheppan cheppadata.
1: Shivoham means I am Shiva, I am Shiva.
2: Sare cheppadu ee vishwasam dudanga undali kada.
1: So he said, but this faith must be firm in him.
2: Nene Shivudu nene Shivudu annapudu aa inkoku vachinatuvanti mitrudu annadata, పార్వతీదేవి మీకేం కావాలి అన్నాడట.
1: ది ఫ్రెండ్ హూ కేమ్ ఆస్క్ ది క్వశ్చన్, వెన్ యూ సే యు ఆర్ శివ, వాట్ ఈస్ పార్వతీ టు యూ?
2: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
1: హీ సెడ్, నో నో దట్ ఈస్ అ ఫాల్స్, ప్లీజ్ ఐ వుడ్ నాట్ కమిట్ దట్ మిస్టేక్.
2: నిజంగా తాను శివుడైతే పార్వతి కూడా ఉంటాను, అర్థానికి కావాలంటే ఇక్కడ ఎందుకు ధైర్యంగా చెప్పకూడదు?
1: Truly, if he is identical with Shiva, why should he not have...
2: పదమును మాత్రం ఉచ్చరించి అర్థమును మాత్రము తెలుపుకుంటూ దానిని తాదాత్మ భావములో పొందకుండా ఉండినప్పుడు తాను శివత్వాన్ని అభ్యర్థించే ప్రయోజనమేమి?
1: Here he is uttering the word, he knows the meaning.
2: ఈ విధంగా అనేకులను మన భారతీయులు కేవలము ఒక మూఢాచారంగా పోయి కొన్ని విధములైతే ఆశ్చాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
1: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
2: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
1: వీ షుడ్ దేర్ ఫోర్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ ఫెయిత్. విదౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
2: మన జన్మకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ బర్త్?
2: కర్మనే మూల కారణం.
1: వర్క్ ఈస్ ది మెయిన్ రీజన్.
2: కర్మకు మూల కారణం ఏమిటి? రాగద్వేషమే మూల కారణము.
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ యువర్ యాక్షన్?
2: రాగద్వేషములకు మూల కారణం ఏమిటి?
1: యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. వాట్ ఇస్ ది రీజన్?
2: పరిస్థితుల యొక్క ప్రభావమే మూల కారణం.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైక్ అండ్ డిస్లైక్.
2: ఈ ప్రభావములకు మూల కారణం ఏమిటి?
1: And what is the main reason for
2: భ్రాంతి? మూల కారణము.
1: Your illusion is the
2: main. ఈ భ్రాంతికి మూలాధారం ఏమిటి?
1: What's the reason for your
2: ద్వైతమే?
1: The duality in your mind.
2: ద్వైతమునకు మూలాధారం ఏమిటి?
1: What's the reason for duality?
2: అజ్ఞానమే. అజ్ఞానము.
1: Ignorance is the reason for this dual behavior.
2: ఈ అజ్ఞానం చేతనే మనకు దుఃఖం ప్రాప్తిస్తుందండి. ఈ అజ్ఞానం చేతనే జన్మ మనకు లభిస్తుంది.
1: Out of this ignorance comes our sorrow.
2: ఈ అజ్ఞానము నిర్మూలన కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధములైనటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: ఇఫ్ యూ వాంట్ డిస్ట్రాయ్ దిస్ ఇగ్నోరెన్స్ యూ షుడ్ బికమ్ వైజ్. యూ విల్ హ్యావ్ టు అక్వైర్ సమ్ విజ్డమ్.
2: ప్రేమ స్వరూపులారా, అమితంగా కాలమును తీసుకుని మీకు ఎక్కువ గమనిస్తున్నాను. విన్న విషయాలు, మీరు తెలుసుకున్న విషయాలను కొన్నింటినైనా కూడాను మీరు ఆచరణయందు ఉంచి తద్వారా మీరు ఆదర్శప్రాయులై భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బై టాకింగ్ టూ లాంగ్ ఐఎమ్ గివింగ్ యూ సమ్ ట్రబుల్. I will therefore cut short the discourse, hoping that what you have listened and what you have understood, to some extent at least, you will put it into practice in your daily life and become ideals and will be able to resuscitate the culture and the traditions of Bharat, and that you will see that these are done in practice. I will bring this discourse to a close.
2: దైవమునకు జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరు, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ఠ చేసుకుందరు, ఆనాడే భగవంతుడు మీలో పుట్టిన దినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి.
1: సిన్స్ దేర్ ఇస్ నో పర్టికులర్ డే విచ్ ఇస్ ఎ బర్త్ డే ఫర్ గాడ్, ది డే ఆన్ విచ్ యూ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, that day you should regard as the birthday of God.

0: ప్రేమస్వరూపులైన పిల్లలకు ఆశీర్వదిస్తూ, మీరు ప్రైమరీ స్కూల్ నుంచి ఈ 12వ తరగతి వరకు చదవటం, మంచి పేరు తేవటం, మంచి మార్కులు తీసుకోవటం అన్నీ సంతోషంగా ఉన్నాయి. కానీ ప్రైమరీ స్కూల్ వరకు ఎంతో గుణవంతులుగాను, బలవంతులుగాను, శక్తివంతులుగాను, యుక్తివంతులుగాను చక్కగా మెలిగారు. కానీ ప్రైమరీ స్కూల్లో ప్రవేశించినప్పుడు అప్పటి నుంచి మీరు ఏ విధంగా మారినారో మీరే యోచించవచ్చు. ప్రైమరీ స్కూల్లో ఉండినంత వరకును ప్రేమ, దయ, కరుణ, అనుభవము, ఆనందము, అనుబంధము ఇలాంటివన్నీ కూడాను మీరు ఎన్నో పెరిగినాయి.
1: యు హ్యావ్ బీన్ హియర్ రైట్ ఫ్రమ్ యువర్ ప్రైమరీ స్కూల్ అండ్ యు ఆర్ కంప్లీటింగ్ ది 12th క్లాస్. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ యు గాట్ ఎ గుడ్ నేమ్ అండ్ యు ఆర్ స్కోరింగ్ వెరీ హై మార్క్స్. బట్ యు హ్యావ్ హ్యాడ్ ఆల్ ద స్కిల్, ద టాలెంట్ అండ్ ఎనర్జీస్ వెన్ యు ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్. What kind of transformation was there among you is best known to you. You have had all that love, the compassion, that mutual association, cooperation, integration while you were there in the primary school.
0: Enta annyonyamuga anantammura vale kalasimesi undi paatalu paatalu maatadu anni madhuramaina kunduviga undetundi.
1: You lived in all brotherhood so intimately, singing together, playing together, enjoying the mutual company.
0: Kani higher secondary schools ki chenappudi mi maatalu mi aatalu mi paatalu mi chestalu chaala neechanga maaripothu vastunnayi.
1: But by the time you reach the higher secondary school stage, all your words, all your actions, all your games have become so cheap and mean.
0: Bhakti chuste chaala pavitranga maatalato andarini aananda parustunnaru.
1: But your words are full of devotion and make everybody happy.
0: Kaani andaru attu kaadu.
1: But all are not of that type.
0: Kaani indulo kontha mandi konni pedamargamu batti aneka rakamulainatundi మార్గమును చెడి మనసును కూడా మరణము చేసుకుంటున్నారు.
1: బట్ దేర్ ఆర్ సమ్ హూ ఆర్ పర్వర్టెడ్, హూ ఆర్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్ విత్ దేర్ మైండ్స్ దట్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
0: మీ మనసులు ఏ విధంగా ఉన్నదో మీరే యోచించుకోండి.
1: థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ యువర్ మైండ్స్ ఆర్.
0: మనిషి అంటే 5 రకములైనటువంటిది, మనో, బుద్ధి, చిత్తము, ఆనందము ఇవంతా కూడా కూడినటువంటిది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ బాడీ, ఈ అన్నింటితో చేరినటువంటిది మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ది ఈగో, ద బాడీ అండ్ ద సెన్సెస్.
0: మానవుడు ముక్తిని పొందాలంటే లేక మోక్షాన్ని అందుకోవాలంటే దీనికి ఈ 5 మూల కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ముక్తి ఆర్ లిబరేషన్ దీస్ 5 ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అండ్ నీడెడ్.
0: మనస్సును మలినం లేకుండా పరిశుద్ధంగా పుంచుకున్నప్పుడే ఇదే మొట్టమొదటి మార్గము.
1: ద ఫస్ట్ పాత్ ఈజ్ టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్, దట్ మైండ్ ఈజ్ నాట్ డర్టీ, దట్ ఇట్ షుడ్ బి సేక్రెడ్.
0: అనగా ఏది తనది కాదో దానిపైన మనం ఆశించటం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎక్స్పెక్టింగ్ దట్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు యూ ఇన్ రియాలిటీ.
0: ఇది నాదా పరదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదట వేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ మైన్ ఆర్ దైన్.
0: అప్పుడు ఇతరుదే అనుకున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో దట్ ఇట్ బిలాంగ్స్ టు అదర్స్, యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషస్.
0: దీనిపైన అనేక రకములైనటువంటి యొక్క కలహములు, కల్లోలములు, మాలిన్యములు మనం రుద్దకూడదు.
1: We should not get into any kind of conflict, difference of opinion or infighting whatsoever.
0: ఇలాంటి పరిస్థితిలో ఈ వయసు లోపల మీకు ఇంతటి జ్ఞానము మీకు కలుగటం లేదు.
1: At this age, you are not having that sort of wisdom or the knowledge.
0: కానీ ఏది చూసినప్పటికీ ఇది నాది నాది నాది నాకు చెందాలి నాకు చెందాలి అనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిలో మునిగి మీరు చాలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ బికాస్ వాట్ సో ఎవర్ యు కమ్ అక్రాస్ ఎన్కౌంటర్ యు వాంట్ టు ఓన్ ఇట్ యు వాంట్ టు పొజెస్ ఇట్.
0: ఏది చేసినప్పటికీ భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అని అన్నింటి ఎందుకు కూడా భగవంతుని ప్రార్థించి భగవంతుని యొక్క నిమిత్తమై నేను దీన్ని అర్పితం చేస్తున్నాను అనే భావన పవిత్రంగా మీలో ఉద్భవించాలి.
1: There should be a sacred feeling within you that whatever is done, it is to please God, it is to satisfy Him. And we should say with all the needed prayer.
0: ఇది నాది కాదు, నేను ఎవరు?
1: This is not mine. Who am I?
0: దీన్ని ప్రశ్న వేసుకోండి. ఈ ప్రపంచమంతా కూడాను అణువు మాత్రము ఘనం వరకు కూడాను దైవత్వమే.
1: In this world, you can question and investigate and you will come to know right from microcosm to macrocosm, it is fully divine.
0: Isuka modalu chakala varaku yenugu modalu doma varaku sarvamu kudunu bhagavantuni yokka swarupame.
1: Everything is divine basically, be that sand to sugar, from elephant to a mosquito.
0: Drama lo vesinattuga veshalu vestundachunu gani bhagavantudu kaanidi lokamlo okkati ledu.
1: We may find the roles and the characters change in the attire dresses in a drama. There is nothing in this world that is not divine.
0: Sarvamo bhagavat mayame.
1: Everything is full of divinity.
0: Srishti antai kudimo bhagavat yokka srishtiye.
1: The entire creation is the manifestation of God.
0: Anni veshamulu tane.
1: He plays all the roles.
0: Anni aatalu tanave.
1: All the games belong to Him.
0: Anni maatalu tanave.
1: All words are His.
0: Anni paatalu tanave.
1: All songs are His.
0: అయినప్పటికీ వేషములు వేరు వేరుగా కనిపిస్తుంటాయి.
1: బట్ యెట్ వి మే ఫైండ్ ఇన్ అటైర్ ఆర్ డ్రెస్సెస్ దేర్ ఇస్ వేరియేషన్.
0: కనుకనే మనం ఏది చేసినప్పటికీ ఏది చూసినప్పటికీ ఏది చెప్పినప్పటికీ ఇది భగవంతుని యొక్క వాక్కే అనేటువంటి సత్యంగాను మీరు గుర్తించాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ ది బేసిక్ ట్రూత్ దట్ వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ వాట్ ఎవర్ దట్ ఈస్ సీన్ వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఓవర్ ఈస్ డివైన్.
0: కానీ కొన్ని మంది దుర్గుణముల చేత దురాచారముల చేత దుశక్తుల చేత దృష్టి చేత చాలా మార్పు చెందుతున్నారు.
1: పీపుల్ ఆర్ చేంజింగ్ బికాస్ ఆఫ్ దేర్ వికెట్ థాట్స్ బ్యాడ్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ విజన్ ఆర్ బ్యాడ్ లుక్స్.
0: మనం చూచటము ఎటువంటి చూడటం భవ సృష్టిగా చూడాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ లుక్ యూ షుడ్ హ్యావ్ ద డివైన్ సైట్.
0: ఎవరిని చూసినా కూడాను మీరు భగవత్ స్వరూపులే.
1: Whosoever you see, you should know that he is personification of God.
0: ఏ మాటలు చెప్పినప్పటికీ ఇది భగవత్ మాటలే.
1: Whatever that is said, it is divine, the hymn of God.
0: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మనం మెరిగినప్పుడు దీన్నే ముక్తి అంటారు.
1: When we have such sacred feeling within us, this is called mukti or liberation.
0: పంచభూతములను పవిత్రం చేయాలి.
1: We have to sanctify all the five elements.
0: మాటలను పవిత్రం చేయాలి.
1: Words have got to be sacred.
0: పరులను నొప్పించకుండా.
1: We should not hurt anybody.
0: తాను నొప్పి పెడకుండా.
1: One should not hurt one's own self.
0: పరుల వస్తువులను ఆశించకుండా.
1: We should not expect others.
0: పరుల వస్తువులను మనం అపహరించకుండా.
1: We should not steal anyone.
0: అంతా మనదే.
1: Everything belongs to us.
0: కనుక ఆ విధమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం వహించాలి.
1: That feeling of oneness, unity one should have and entertain.
0: కానీ పిచ్చి పిల్లలు కొంతమంది ఆ విధంగా భావించటం లేదు.
1: బట్ దేర్ ఆర్ ఫ్యూ మ్యాన్ క్యాప్స్ హూ డోంట్ థింక్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: వాడు పరాయి వాడు, నేను సొంతం వాడిని అనేటువంటి భేదములు ఇక్కడ చాలా మార్పు చెందుతున్నాయి.
1: దేర్ ఆర్ పీపుల్ విత్ సమ్ డిఫరెన్సెస్ విత్ ది ఫీలింగ్ సచ్ యాజ్ మైన్ అండ్ థైన్.
0: కానీ ఇవన్నీ కూడా అనేక చరిత్రములుగా కూడాను మనకు ప్రపంచములు బోధిస్తూ వచ్చాయి.
1: అండ్ దిస్ హాజ్ బీన్ వెరీ మచ్ డెమోన్స్ట్రేటెడ్ ది హోల్ వరల్డ్ త్రూ ది హిస్టరీ.
0: పాండవుల యొక్క చరిత్ర మీకు తెలుసును.
1: యు నో ది హిస్టరీ ఆఫ్ పాండవాస్.
0: ఒక తండ్రి కుమారుడు
1: అండ్ హిస్ సన్ ఆఫ్ ఎ మదర్.
0: ఒకరు కౌరవులు, ఒకరు పాండవులు.
2: వి హావ్ గాట్ ఆన్ వన్ సైడ్ కౌరవస్, ది అదర్ సైడ్ పాండవాస్.
0: కానీ వీరిరువురికే యుద్ధం జరుగుతూ వచ్చింది.
2: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: కానీ ఎవరి తప్పు?
2: హూస్ మిస్టేక్ ఇస్ దిస్?
0: ఇద్దరిది ఒకే రాజ్యమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్డమ్ బిలాంగ్స్ టు బోత్.
0: ఒకే తండ్రి బిడ్డలే.
2: ఇన్ ఫ్యాక్ట్ ది చిల్డ్రన్ ఆఫ్ సేమ్ ఫాదర్.
0: కానీ భావములు వేరు వేరైనప్పుడు బాహ్యములు వేరు వేరైనవి.
2: వెన్ వన్స్ ది ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్ ది ఎక్స్ప్రెషన్ ఆల్సో డిఫర్స్.
0: వీరి ఒకరి ఒకరు కొట్టుకుని చంపుకున్నారు.
2: దే స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ కిల్లింగ్ ఈచ్ అదర్.
0: రాజవంశీ చేత అనేక రకమైనటువంటి చెడు భావములు వీరు అభివృద్ధి అయిపోయినవి.
2: బికాస్ ఆఫ్ హంగర్ పవర్ పవర్ అండ్ ఓన్ ద కింగ్డమ్ దే హ్యాడ్ ఆల్ వికెట్ థాట్స్.
0: వారి సుగ్రీవుడు ఎవరు?
2: హూ ఆర్ వాలి సుగ్రీవ?
0: వారి ఇరువురు ఒక తండ్రి కుమారుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ దర్ సన్ దర్ బ్రదర్స్ బాండ్ టు సేమ్ మదర్.
0: కానీ కొన్ని స్వార్థపరమైనటువంటి ఒక విషయం చేత వారిరువురికే కూడా యుద్ధం జరిగి.
2: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దే ఫాట్ విత్ ఈచ్ అదర్.
0: ఒకరు అడవి లోపల, ఒకరు కొండ లోపల, ఒకరు గ్రామం లోపల నివసిస్తూ వచ్చారు.
2: వన్ స్పెండ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్, వన్ స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద మౌంటైన్ రేంజ్.
0: ఈ విధంగా ఉండి కూడాను కడపటికి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు.
2: దే కుడ్ నాట్ రియలైజ్ ద ట్రూత్ అల్టిమేట్లీ.
0: వాడు ఎంత రామును సేవించినప్పటికీ, ఎంత రాముని ప్రేమించినప్పటికీ, ఎంతటి రాముణ్ణి ఇష్టపడినప్పటికీ వాళ్ళకు మోక్షమే మాత్రం కలగలేదు.
2: దో దే లవ్డ్ రామా, దే సర్వ్డ్ హిమ్ ఇంటెన్స్లీ, దే లవ్డ్ హిమ్ వెరీ మచ్, దే కుడ్ నాట్ అటైన్ లిబరేషన్.
0: పాండవులు నిరంతరం కూడా పాదసేవ చేసుకుంటున్నారు.
2: పాండవ సర్వ్ ద లార్డ్ త్రూ అవుట్.
0: ఇన్ని విధములుగా ప్రేమగా ఉండినప్పటికీ పాండవులు కూడా రక్షించలేదు.
2: విత్ ఆల్ దట్ ద పాండవస్ వర్ నాట్ సేవ్డ్ అండ్ రెస్క్యూడ్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
0: వేరు వేరు భావములు ఉన్నాయి.
2: బికాస్ దేర్ థాట్స్ ద ఫీలింగ్స్ డిఫర్డ్.
0: వీరు నా మొదటి తమ్ముడు, రెండవ తమ్ముడు, మూడవ తమ్ముడు, నాలుగవ తమ్ముడు, ఐదవ తమ్ముడు అనుకుని ఈమె ద్రౌపది పేరే అని భావంతో వాళ్ళు మెదలుతూ వచ్చారు.
2: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ద బ్రదర్స్, ది ఎల్డెస్ట్ ద నెక్స్ట్ ది యంగెస్ట్ లైక్ దాట్.
0: కనుక ఈ భేదములు ఉండినప్పుడు ఎక్కడ కూడా నువ్వు ఇంతకాలం నువ్వు తపస్సు చేయి, రాత్రింపగలు నువ్వు కూర్చో. తపస్సు చేసినప్పటికీ ఇవన్నీ కూడా తపస్సుగా మారుతుంది, కానీ ఇది తపస్సుగా మారదు.
2: యు మే అండర్టేక్ పెనెన్స్, యు మే వర్షిప్ డే అండ్ నైట్, అండర్టేక్ తపస్ ఆర్ పెనెన్స్, బట్ ఆల్ విత్ డిఫరెన్సెస్ ఇట్ టర్న్స్ ఇన్ టు తమస్.
0: ఎన్నో సంవత్సరాలంతా కూడా జపం చేశాను, కానీ నాకు భగవంతుడు కనిపించలేదు.
2: ఐ హావ్ బీన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ జప ఫర్ లాంగ్ పీరియడ్, బట్ యట్ ఐ కుడ్ నాట్ బి లిబరేటెడ్.
0: కానీ ఈ విధంగా ఊచిపోతున్నారు చాలా మంది.
2: ఇన్ ఫ్యాక్ట్ వన్ హ్యాస్ టు కంక్లూడ్ అండ్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
0: దేన్ని మనం ఏకం చేయాలి? మనస్సు ఏకం చేయాలి.
2: వాట్ ఈస్ దట్ వీ షుడ్ యూనిఫై టు బిగిన్ విత్?
0: మనస్సు, ఇది భగవంతుని యొక్క స్వరూపము.
2: ద మైండ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ద రిఫార్మ్ ఆఫ్ గాడ్.
0: గాడ్ అంటే గాడ్ అంటే వేర్ ఇస్ గాడ్?
2: వి సే గాడ్, వేర్ ఇస్
0: హూ ఇస్ గాడ్?
2: హూ ఇస్ గాడ్?
0: యువర్ మైండ్ ఇస్ గాడ్.
2: యువర్ మైండ్ ఇస్ గాడ్.
0: ఈ మైండ్ తోనే మరి ఏ మనిషియానం కారణం బంధమోచో. బంధమోక్షం రెండు కూడా ఈ మనస్సు ద్వారానే కలుగుతుంటాయి.
2: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కనుక మనస్సే దైవం.
2: సో మైండ్ నాట్ బి లిబరేటెడ్.
0: కానీ ఈ విధంగా ఊచిపోతున్నారు చాలా మంది.
2: ఇన్ ఫ్యాక్ట్ వన్ హ్యాస్ టు కంక్లూడ్ అండ్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
0: దేన్ని మనం ఏకం చేయాలి? మనస్సు.

0: కనుక మనస్సే దైవము.
1: సో మైండ్ ఈజ్ గాడ్.
0: రెండవది బుద్ధి.
1: దెన్ కమ్స్ బుద్ధి ఇంటలెక్ట్.
0: ఈ ఇంటలెక్ట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇంటలెక్ట్?
0: హూ ఇస్ ద ఇంటలెక్ట్ బాయ్?
1: హూ ఇస్ ద ఇంటెలిజెంట్ బాయ్?
0: ఇస్ గాడ్.
1: అండ్ ది మోస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంటలెక్చువల్ గాడ్ ఒకరే.
1: ది హైయెస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంటలెక్చువల్ వేరు ఉండవచ్చు.
1: పీపుల్ మే బి డిఫరెంట్,
0: కానీ ఇంటలెక్చువల్ బాయ్ ఒక్కడే ఒకడు.
1: బట్ ది గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అతనే దేవుడు.
1: అండ్ హీఈస్ గాడ్.
0: బుద్ధి, మనసు, చిత్తము.
1: దెన్ కమ్స్ చిత్త.
0: చిత్తం అనగా కేవలం ఏదో మనం చెల్లించేటువంటి మనసుతో జీవిస్తున్నాము, ఇది చిత్తం కాదు.
1: వి క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ విత్ వేవరింగ్ మైండ్, ఇట్ ఈస్ నాట్ చిత్త.
0: ఆ చిత్తం అనేటువంటిది అదే దైవము.
1: దిస్ చిత్త ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే చిత్తశుద్ధి ఓడి ఉన్నాయి పూజ చేయదని. ఓ భగవంతుడా, ఈ చిత్తశుద్ధిగా నేను పూజ చేస్తాను.
1: దేర్ఫోర్ ది డివోటీ ప్రేస్ దట్ ఐ ప్రే టు యూ ఓ గాడ్ విత్ ఆల్ చిత్తశుద్ధి.
0: ఆ చిత్తము దైవమే.
1: అండ్ దట్ వెరీ చిత్త ఈస్ గాడ్ హింసెల్ఫ్ వెరీలీ.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు.
1: మనసు, బుద్ధి, చిత్త. అండ్ దెన్ కమ్స్ ఇంద్రియ, ది సెన్సెస్.
0: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు.
1: దీస్ ఆర్ ఆల్ ఫైవ్. ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ స్మెల్.
0: ఈ ఇంద్రియములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
1: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కామం, ఒక ఆశ కలిగింది.
1: యు హ్యావ్ ఎ డిజైర్.
0: అది నేను భగవంతుని ఆశిస్తున్నాను.
1: ఐ డిజైర్ గాడ్ ఓన్లీ.
0: భగవంతునే ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ గాడ్
0: అని అది కామం.
1: అండ్ దట్ ఇస్ కామా ఆర్ ద డిజైర్.
0: అంతేగాని ప్రపంచికంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క రూపనామము చూచి వారిని ప్రేమించటము, వస్తువులను ప్రేమించటము, ఇది కాదు ప్రేమ.
1: ట్రూ లవ్ ఈజ్ నాట్ టు డిజైర్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ద పీపుల్ విత్ నేమ్ అండ్ ఫామ్.
0: ఇది కాదు కామం.
1: అండ్ దిస్ ఈజ్ నాట్ ద డిజైర్.
0: కామం అనగా దైవమే ఒక కామం.
1: ద ఓన్లీ కామా ది డిజైర్ ఈజ్ టు డిజైర్ గాడ్.
0: భగవంతుని ప్రేమిస్తే సర్వము మీకు లభ్యం అవుతుంది.
1: అండ్ వన్స్ యూ లవ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ.
0: కనుకనే కామము, కామం అనగా ఏమి? ఆశలు. ఆశ అన్ని కూడాను భగవత్ప్రీత్యార్థము, భగవత్ప్రీత్యార్థము, భగవత్ప్రీత్యార్థము అని భావించుకుంటూ రావాలి.
1: సో ద హోల్ ఆఫ్ ద టోటాలిటీ ఆఫ్ కామా, ద డిజైర్, అంబిషన్, ఆస్పిరేషన్ షుడ్ బి టు లవ్ గాడ్, టు బి విత్ హిమ్.
0: నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు.
1: యు మే లవ్ ఎన్ ఇండివిజువల్.
0: కానీ వ్యక్తిగా నీవు చూడవద్దు.
1: బట్ యూ షుడ్ నాట్ లుక్
0: ఎట్ అతనిలో ఉన్నటువంటి భగవత్తత్వాన్ని నీవు చూడాలి.
1: వాచ్, వాచ్ఫుల్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: క్రోధము.
1: దెన్ కమ్స్ క్రోధ, యాంగర్.
0: క్రోధం ఎవరిపైన కోరం?
1: ఆన్ హోమ్ షుడ్ యూ బి యాంగ్రీ?
0: తనపైనే తనకు కోరం.
1: యూ షుడ్ బి యాంగ్రీ విత్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: బయట ఇంకొక వ్యక్తి లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్.
0: ఈ ప్రపంచంలో 5 వస్తువులు తప్ప ఆరో వస్తువు ఒక్కొక్కటి నేనే లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఓన్లీ 5 సెన్సెస్, నథింగ్ లైక్ 6th వన్.
0: ఇంకొకటి ఉన్నది అంటే అది అబద్ధం.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ దేర్ 6th సెన్స్ ఎగ్జిస్టింగ్, ఇట్ ఈస్ నాన్ సెన్స్.
0: ఈ 6 సెన్సెస్ కాకుండా ఇంకొక శక్తి ఉన్నది ఉంటుంటే అది చాలా అబద్ధము.
1: ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్ లై టు సే దట్ దేర్ సిక్స్త్ సెన్స్. దేర్ ఓన్లీ 5 సెన్సెస్.
0: ఎవరు కూడా సిక్స్ సెన్స్ చూసిన వాడు లేడు.
1: దేర్ నన్ హూ హావ్ కమ్ అక్రాస్ ద సిక్స్.
0: అసలు దైవం నందే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సిక్స్త్ సెన్స్ ఈవెన్ ఇన్ గాడ్.
0: ఈ 5 తప్ప ప్రపంచంలో ఎక్కడ వెతికినను, ఏమి చూసినను, ఏమి శోధించినను ఒక్కటి లేదు.
1: యు మే సెర్చ్, యు మే ఇన్వెస్టిగేట్ all over the world, you find only these 5 senses.
0: ఐదు కూడా చేరినటువంటిది నిజమైనటువంటి హస్తము.
1: Therefore the true hand represents the combination of all the 5.
0: Not two hands, one hand.
1: Of a hand.
0: ఈ ఐదు తప్ప, ఐదు వేలు తప్ప ఆరో వేలు ఏమైనా ఉందా?
1: Only 5 fingers do we find, 6th finger.
0: అదేమైనా పుట్టినా దాన్ని మెత్తగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, కత్తిస్తారు.
1: If there is a 6th finger, you just get it cut off.
0: అది ఉండకూడదు, ఉండకూడదు, చిన్నదైనా ఉండకూడదు.
1: ఇట్ మే బి స్మాల్ బట్ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్.
0: ఈ 5 సెన్సులు ముఖ్యంగా మనం సాధించినప్పుడే అదే నిజమైనటువంటి ముక్తి.
1: ద ట్రూ లిబరేషన్ లైస్ ఇన్ విన్నింగ్ ఓవర్ కాంకరింగ్ ద 5 సెన్సెస్.
0: ఈ 5 సెన్సెస్ సాధించకుండా ఇంకోటి ఆరోజు ఏదో ఉన్నది, దేవుడు వేరే ఉన్నాడు, కృష్ణుడు వేరే ఉన్నాడు, రాముడు వేరే ఉన్నాడు అనుకోవటము అదే బుద్ధి తక్కువ.
1: Without controlling the 5 senses, to think that God is elsewhere, that Rama is separate, that Krishna is elsewhere, it is a sign of foolishness.
0: Nijamga idi foolishness.
1: It is really foolishness.
0: Emi telinatundi murkattam adi.
1: It is utter

0: ఇగ్నోరెన్స్ మూర్ఖత్వ.
1: ముఖ్యంగా దైవం ఎవరు అంటే ఐదే మనకు.
0: ఇఫ్ యు సే హూ ఇస్ గాడ్, ద ఫైవ్ సెన్సెస్,
1: అవే మనము ఇష్టము కష్టము అన్ని కూడా తెలియజేస్తుంది.
0: అండ్ ది ఫైవ్ సెన్సెస్ కన్ఫర్ అస్ ద ప్లెజర్ ఆర్ ద పెయిన్, ద మిజరీ ఆర్ హ్యాపీనెస్.
1: కనుక మనం మొట్టమొదట ఈ ఐదు సెన్సెస్ మనం కంట్రోల్ చేసుకోవాలి.
0: Therefore, to begin with, we should control all the five senses.
1: Swami, ఇది సాధ్యం కాదని మీరు అనుకుంటారు.
0: You may say, Swami, it is impossible for us to do so.
1: మీకు సాధ్యం కానటువంటిది ఏమిటి?
0: What is that you cannot achieve?
1: మీరు పట్టుదల పట్టితే దేన్నైనా సాధించవచ్చు.
0: If you determine, you can accomplish anything.
1: దైవాన్ని సాధించేటువంటి శక్తి కలిగినటువంటి మీకు ఈ ఫైవ్ సెన్సెస్ ఎక్కడవి?
0: When you can achieve God, realize the divinity. After all, what about the five senses?
1: ఈ ఫైవ్ సెన్సెస్ కూడా ఉఫ్ అంటే ఊగిపోతున్నాయి.
0: Within just a spark of the moment, you can they just go.
1: చాలా అల్పమైనటువంటివి.
0: They are so low and simple.
1: తుచ్చమైనటువంటివి.
0: They are so mean.
1: లోభమైనటువంటివి.
0: And they are defective.
1: ఇలాంటి ఇంద్రియములను మనం సాధించుకోకుండా ఉండిపోతే మనం ఇంకా మనుషులు మెట్టైనాం.
0: If you cannot control your senses which are defective,
1: నీవు మనిషి కాదు.
0: How can you be మనిషి, the man?
1: జంతునాం నర్జన దుర్లభం.
0: The human life is rarest.
1: వాడు చాలా దుర్లభమైనటువంటి వాడు అన్నందుకు మనం దీన్ని సాధించాలి.
0: Having been given this rare life of a human being,
1: ఏ చిన్నదానికి మనం ఈ ఐదులో ఒకదాని రొంగినప్పటికీ మీరు అల్పులే కాని అధికులు కాదు.
0: If you just submit yourself, become a victim to one of the five, you have come down, you have lost your stature.
1: దైవం మనుషు రూపేణ.
0: God comes in human form.
1: అటువంటి మనుష్యత్వం పొందినప్పటికీ మీరు ఈ ఐదింటిని మేము సాధించలేమంటే ఇది ఎంత వెర్రితనం.
0: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్? ఈజ్ ఇట్ నాట్ అగెన్స్ట్ ద హ్యూమన్నెస్? ఇఫ్ యూ కెనాట్ కాంకర్ ద ఫైవ్ సెన్సెస్,
1: దీన్ని సాధించేటువంటి వాడు వాడు కేవలం ఒక రాక్షసుడే.
0: ద వన్ హూ కెనాట్ కాంకర్ విన్ ఓవర్ ద ఫైవ్ సెన్సెస్ ఈజ్ రాక్షస ఆర్ డెమన్.
1: రాక్షసుడు కంటే హీనము,
0: మచ్ వర్స్ దెన్ డెమన్ రాక్షస.
1: కనుక మనము ఉత్తమైనటువంటి వాళ్ళుగా కాబట్టి మనము మనుష్యులం అన్నాం.
0: వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మనిషి బికాస్ వీఆర్ నోబుల్.
1: నీకుండవచ్చు భార్య పిల్లలు అందరిపైనా ఇష్టం ఉండొచ్చు.
0: యు మే హ్యావ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: కానీ ఇష్టం ఉండొచ్చు,
0: కామం
1: ఉండొచ్చు.
0: యు మే హ్యావ్ డిజైర్,
1: కానీ వారిని భార్య మీరు బిడ్డలు అనేటువంటి ఈ భేదం ఉండకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్.
1: వీరు కూడా దైవ స్వరూపులే.
0: యువర్ ఆల్సో గాడ్.
1: దైవం నుంచి దైవం పుట్టాడు.
0: Is only the divine comes out of the divine.
1: తల్లి నుంచి బిడ్డ పుట్టింది.
0: The child is born to a mother.
1: నుంచి మరొక బిడ్డ పుట్టింది.
0: And that the progeny
1: ఆ విధంగా ఒకరికొకరు సంబంధము ఆ విధమైనటువంటి ఒక సన్నిహితమైన సంబంధం.
0: Like begets the other one, the same relationship exists.
1: లోకములో ఏ వస్తువు చూసినప్పటికీ ఇది దైవ వస్తువే.
0: Any object in this world, you should know it is divine.
1: ఇది దైవార్పితమైనటువంటి వస్తువే.
0: That it should be offered to God.
1: నాది కాదు నీది కాదు.
0: It doesn't belong to me nor to you either.
1: వస్తువు కాదు లేక ఒక ప్రాణి కాదు.
0: And either be that be an object or a living.
1: ప్రతి వస్తువునందును, ప్రతి మనిషి యందును, ప్రతి గ్రామమునందును, ప్రతి ఇసుక యందును, ప్రతి చక్కెర యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: Therefore, in every creature, in every object, in every village, the sand and the sugar, there is divinity.
1: విశ్వమంత కూడాను విశ్వస్వరూపమే.
0: Therefore, whole Vishwa, the universe, is divine.
1: ఈ యూనివర్స్ అనేటువంటిది ఏమిటి? ఇదే విశ్వభాంధిత్వము.
0: అండ్ దిస్ ఇస్ యూనివర్సల్ రిలేషన్షిప్, ది కాస్మాస్.
1: కనుక మన యందు విశ్వప్రేమ ఉండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ దిస్ కాస్మిక్ లవ్.
1: ఆ ఆత్మిక లవ్ ఉండినప్పుడే మనం మనుషులం అయిపోతాం.
0: విత్ దిస్ ఆత్మిక్ లవ్, యూనివర్సల్ లవ్, వీల్ బి ట్రూ హ్యూమన్.
1: అప్పుడే నీవు ఆత్మను చూడగలవు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ విజువలైజ్ ఆత్మ.
1: అప్పుడే నీవు దేవుడు కావగలవు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ గాడ్.
1: అప్పుడే నీ అంత దైవత్వం ఆవిర్భవించను.
0: దెన్ ఓన్లీ యూ ఫైండ్ ద డివినిటీ ఎమర్జింగ్.
1: అలాంటిది లేకుండా భేదములు పెట్టుకుని, క్రోధములు పెట్టుకుని, ద్వేషములు పెట్టుకుని పెరుగుతూ ఉంటుంటే మీరు కేవలము ఒక పశువులు కట్టే హీనము.
0: ఆన్ అదర్ హ్యాండ్, ఇఫ్ యూ గాట్ ఆల్ ది ట్రైట్స్ లైక్ యాంగర్, ద హేట్రెడ్, యూల్ బి మచ్ వర్స్ దెన్ అనిమల్స్.
1: పశువులు కూడా పోట్లాడుతుంటాయి.
0: You find that animals fight with each other.
1: మృగములు కూడా పోట్లాడుతుంటాయి.
0: They fight with each other.
1: అట్లే మనం కూడా పోట్లాడతామా?
0: Should a man fight like that?
1: మనం కూడా ఆ విధమైన రోషముగా పెట్టుకోవటమా?
0: Should we have that anger and hatred?
1: మన యందు ఆ విధమైన ద్వేషమే ఉండకూడదు.
0: There should not be any hatred among us.
1: ద్వేషం ఎక్కడ ఉండేనో,
0: where there is hatred,
1: భేదం ఎక్కడ ఉండేనో,
0: where there are differences,
1: అది డిఫరెన్స్.
0: That's altogether different.
1: దైవం కంటే వేరు.
0: It is different from God.
1: ఏది చేసినప్పటికీ ఒక బంగారుతో చేయాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్, ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గోల్డ్.
1: ఈశ్వరుని హిరణ్య గర్భాయ నమః.
0: దేర్ఫోర్ గాడ్ ఈస్ కాల్డ్ దిస్ వే, హిరణ్య గర్భాయ నమః.
1: అనగా ఏమి? హిరణ్య గర్భుడు, శయన గర్భిణి లోకములంతా కూడా తన హృదయమునందు బంగారం ఉండేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ హి కంటైన్స్ గోల్డ్ విద్ ఇన్.
1: అంత గోల్డే.
0: దేర్ ఇస్ గోల్డ్ ఆల్ ఓవర్.
1: గోల్డ్ అంటే ఏమి? ఎక్కడ వేసినప్పటికీ చెడ్డది.
0: అండ్ గోల్డ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ యూ ప్లేస్ ఇట్.
1: ఎట్టి మట్టిలో వేసినా కూడా అది మట్టి కాదు, చెడిపోదు.
0: ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ద మడ్ ఇట్ డజంట్ గెట్ ట్రాన్స్ఫార్మ్.
1: తిరిగి పరిశుద్ధం చేస్తే బంగారం అయిపోతుంది.
0: యూ కెన్ క్లీన్ ఇట్, ప్రాసెస్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఫర్ షైనింగ్.
1: అంటే మీరందరూ కూడా బంగారు పిల్లలు అయినప్పటికీ మట్టిలో చేరిపోతున్నారు.
0: యాక్చువల్లీ యూఆర్ గోల్డ్ గోల్డెన్ బట్ యూ హావ్ జాయిన్ ద డస్ట్.
1: మిమ్మల్ని పరిశుద్ధం చేయడం కోసమని అప్పుడప్పుడు మహనీయులు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మర్మాలు తెలుపుతూ రావాలి.
0: టు ప్యూరిఫై యూ, టు క్లెన్స్ యూ, ద నోబుల్ పీపుల్ షుడ్ కమ్ టు యూ అండ్ టీచ్ యూ.
1: కానీ ఎవరైనా పెద్దలు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మార్గం చెప్తే వారంతకు పిచ్చి ఏది మట్టి బంగారం అవుతుందా, ఇసుక చక్కెర అవుతుందా అని అనుకుంటుంటారు.
0: When elders come and talk to you, you begin to wonder and doubt and question, how is it possible that the man is the
1: gold? Doubts.
0: Man is full of doubts today, more doubts and doubts.
1: Doubts anta raavatam denikosam.
0: What is the origin of doubts?
1: Nenu veru, parayi veru. Anetuvanti bhavana undinappude aa doubts raavatam.
0: That the origin of the doubt is this, that you have got a feeling of separation.
1: Full tin ayipothe tholakadu.
0: When the tin is full, well, it doesn't spill.
1: అది ఎప్పటికీ నిండుగా ఉంటుంటుంది.
0: It will be full and steady.
1: ఈనాటికైనా కూడా అనేక మందికి అనేక అనుభవాలు ఉంటుంటున్నాయి.
0: Even today there are many, many experiences.
1: మొదలు పిల్లవాడు.
0: The first boy.
1: First boy.
0: First boy, get up.
1: వీళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసిన ఎక్కడ ఉండినా, ఎవరు ఉండినా, ఏ విన్నా, ఏ కులమైనా, ఏ గ్రామమైనా, ఏ సర్వము నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ఎవ్రీబడీ, వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ విలేజ్, వాట్ ఎవర్ కమ్యూనిటీ బిలాంగ్ టు,
1: మాకు స్వామికి తెలియదు అని వాళ్ళు అనుకుంటారు.
0: యు మే బిగిన్ టు డౌట్ స్వామి నోస్ ఆర్ నాట్.
1: కానీ నాకు తెలియదు లేదు.
0: నథింగ్ దట్ స్వామి డస్ నాట్ నో.
1: తెలిసినప్పటికీ తెలియనట్టుగా మాట్లాడుతుంటాను.
0: దో హీ నోస్ వెరీ వెల్, హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ డజంట్ నో.
1: ఈ పిల్లవాడు వచ్చినప్పుడు వీళ్ళ తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు.
0: This boy's parents, mother and father came here.
1: Anta naluguru biddalu kuda vacharu.
0: All the four children came to this place.
1: Vallandarni lopala pichanu.
0: Swami called them in.
1: Nayana, mee thalli undadu. Mee evaru yochin cheyakandi. Ee baadhyatanta nenu vahisthanu ani nenu promise chesanu vaadu nanaku.
0: Bhagavan made a promise to his father, don't worry, I'll take care of you, I'll take the responsibility of the family.
1: Aami thoruna pothundadi.
0: And she'll be leaving quite soon.
1: Pillanta yercharu.
0: The children crying.
1: ఏడవకూడదు.
0: I said no, don't cry.
1: Wife here when I am here.
0: Bhagavan said wife here when I am here.
1: నేను చూసుకుంటాను.
0: I will take care of you.
1: చెప్పి అప్పటి నుంచి కూడాను బిడ్డలు ఆడబిడ్డలు ఉంటుంటే వాళ్ళకి పెన్నెండు అయిపోయింది, చక్కగా అంతా చేసాము, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన బ్యాండ్ లోపల లీడర్ గా ఉన్నాడు.
0: సిన్స్ దట్ టైం భగవాన్ హాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హోల్ ఫ్యామిలీ. ఆల్ ది డాటర్స్ గాట్ మ్యారీడ్ అండ్ వెల్ సెటిల్డ్.
1: మన బ్యాండ్ లోపల కూడాను ఒక మ్యాన్ ఉన్నారు.
0: ఇన్ అవర్ బ్యాండ్ గ్రూప్ దేర్ ఇస్ వన్ బాయ్.
1: ఆ అబ్బాయి కడావాడు.
0: అండ్ దట్ బాయ్ ఇన్ ద బ్యాండ్ గ్రూప్ ఇస్ హియర్.
1: పిల్లవాడు.
0: సో యంగ్ అట్ దట్ టైమ్ వెన్ హి కేమ్.
1: నేను పిలిచి, నాయన నువ్వు ఏ విధంగా యోచన చేసుకోదు, నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే నేను చూసుకుంటానని ప్రతి నిమిషం కూడాను వచ్చినప్పుడంతా కూడా పిలిపించి మాట్లాడి మరి ధైర్యం ఇచ్చారు.
0: Swami called him in and said, don't worry, I am your father, I am your mother, I will take care of you in every way.
1: వాళ్ళు ఇప్పటికి కూడా అందరూ ఆనందంగా ఉన్నారు.
0: They are all happy even this day.
1: అప్పుడు చిన్న పిల్లవాడు,
0: so young at that time.
1: ఇప్పుడు చక్కగా దున్నపోతున్నాడు.
0: Now he has grown up, he buffalo.
1: ఇట్లా అన్ని విధాలు కూడా ప్రతి ఒక్కరి చూడని వారిని చూసిన వారిని అందరినీ నేను ప్రేమిస్తుంటాను.
0: భగవాన్ లవ్స్ ఎవ్రీబడి, దోస్ హు ఆర్ ఫిజికల్లీ సీన్ హిమ్ అండ్ దోస్ హు ఆర్ నాట్ హియర్.
1: ప్రాపర్టీ లవ్, లవ్, లవ్.
0: భగవాన్ ప్రాపర్టీ ఇస్ లవ్, లవ్, లవ్.
1: ఇప్పుడు కూడా నువ్వు ఎవరిపై కూడా కోపం రాలేదు.
0: స్వామి ఇస్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబడి.
1: కోపం వచ్చినా కోపం వారే నటిస్తాను, కానీ కోపం లోపల లేదు.
0: హీ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ బట్ దేర్ ఇస్ నో యాంగర్ విత్ హిమ్.
1: ఎందుకు ఉన్నది ప్రేమని.
0: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ టు ద బ్రిమ్.
1: ఈ ప్రేమ చేత అందరినీ చూస్తున్నప్పుడు ఇది ఈశ్వర సర్వభూతానాం.
0: With this love he takes care of all the living creatures, which is the quintessence of the dictum Ishvara Sarvabhutanam.
1: Ishvara Danga Yavaru.
0: Who is Ishvara?
1: Emo Taraku Pamukatuni, Rudrasharveskuni, Unetuntuvadaka Isha.
0: Do you think Ishvara is the one with four locks and the snake?
1: Prapanchaniki Drishyankosamani, Ishvarudu, Parvati, Lakshmi, Vishnu, and ee roopalanta petti vaadu edo oka roopanga vaadu prarthinche nimittamai ee vidhamainatuvanti yokka veshalu vesaru.
0: To facilitate the devotee to pray God and to worship him, these names and forms have been given.
1: Prati manavudu kodanu Ishvara swarupam.
0: Everyone is Ishvara, divine.
1: Ishvarudu kaanatuvanti vadi lokamlo okkati kuda ledu, matti kuda ledu.
0: There is nothing in this world, not even the sand
1: of the dust.
0: If the kerchief is divine,
1: where
0: from you got this divinity?
1: Cotton nunchi vachindi.
0: It is out of cotton.
1: Ee cotton nunchi em vachindi?
0: Out of cotton what you get?
1: Thread vachindi.
0: You have threads.
1: Aa thread ni em ayindi?
0: What happened to thread?
1: Adhe cloth ayindi.
0: And that has become the cloth.
1: Cotton lekunda thread raledu.
0: And without this cotton you have no threads.
1: Thread lekunda బట్ట కాలేదు.
0: అండ్ విత్ అవుట్ థ్రెడ్స్ యు కెనాట్
1: హావ్. అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరత్వం నుంచి కూడాను ఆయా రూపంలో ధరించుకుంటూ
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివినిటీ ఓన్లీ.
1: ప్రపంచంలో ఎవరు కూడా దైవత్వాన్ని దాంచలేదు.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ నో వన్ హాస్ గాట్ ద విజన్ ఆఫ్ డివినిటీ.
1: ఎవరంటే పంచభూతములు జయించిన వాడి దైవత్వాన్ని దాంచుతాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ సీ గాడ్ ఇఫ్ వన్ కాంకర్స్ ద ఫైవ్ సెన్సెస్.
1: దైవత్వం ఏ రూపంలో కూడా కనిపించదు.
0: In fact, you don't find divinity in a specific
1: form. Ramakrishna ganapistadu, Krishna ganapistadu, Ramana ganapistadu, antaru gani vaadi imagination.
0: You say, I have seen Rama, I have seen Krishna, that's all your imagination.
1: Kani Ishwarattvam okkate.
0: But divine is one.
1: Divine daniki Ishwarattvam one peribittar.
0: And the divine is the divinity in full.
1: Divinity. Aa divinity ni evaru gurtinchukolekunda aneka roopanamamulu kalpinchi dani అనేక మాయలుగా చేస్తున్నారు.
0: ద డివినిటీ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ అండ్ ఇన్ డెప్త్, బట్ ఇట్ ఇస్ వర్షిప్డ్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్.
1: భక్తులే భగవంతుని మారుస్తున్నారు గాని భగవంతుడు భక్తులు మార్చడం లేదు.
0: ఇట్ ఇస్ ద డివోటీ హూ ఈజ్ చేంజింగ్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ చేంజింగ్, హీ ఈజ్ చేంజ్ లెస్.
1: గాడ్ ఈజ్ వన్.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఈజ్ పర్మనెంట్.
0: ఈజ్ పర్మనెంట్.
1: ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్.
1: ఆ పంచభూతములు ఎవరి ఎందుంటున్నావో వారి ఎందంతా కూడా భగవంతుడు ఉన్నాడు.
0: Therefore, the one with all the five elements within is divine.
1: Ah, mukhyanga aa panchabhootamulu sadhinchadaniki taginatvanti sadhana cheyali gaani.
0: Therefore, you should take to spiritual practice as to control the five senses.
1: Edo japam chesukuntu povatu devutulu kanipinchadu.
0: And if you just repeat God's name in the name of japa,
1: dhyanam chestunnatunte bhagavantudu kanipinchadu.
0: If you just meditate, you don't see God.
1: Adi monkey mind atu itu itu itu itu untadi.
0: The mind is wavering, a monkey mind.
1: Adi etta sadhistundi?
0: How do you expect such a mind to change?
1: గుణములు కలిగించేది ఆ మనసే.
0: And it is the mind that makes everything shake.
1: అది ఏ విధంగా సాధిస్తుంది?
0: How can it achieve?
1: తను తాను సాధించుకోలేదు.
0: It cannot see its own.
1: కనుక ప్రపంచంలో ఈనాడు సత్యాన్ని గురించి ఇదంతా కూడా దైవత్వం అంటే పంచభూతముల యొక్క తత్వమే దైవత్వం.
0: Therefore the truth is to be known today in this world, the divinity meaning the five elements.
1: ఆ డివినిటీ తప్ప అన్యము ప్రపంచంలో లేనే లేదు.
0: Accepting this divinity, there is nothing else in this world.
1: ఏది చూచినప్పటికీ దైవత్వమే.
0: Whatever you see, that is.
1: ఏది విన్నప్పటికీ దైవత్వమే.
0: All that is heard is divine.
1: పాండవులు ఎన్ని విధములుగాను పోయినారు, కానీ పాండవులు పొడిగినప్పటికీ కౌరవులు క్రోధం చేశారు.
0: The Pandavas are then devotees.
1: ఎవరికి ఇవ్వాలి? అప్పుడు అందరికీ సాధ్యం కాలేదు. ఎవరు చెప్పారు? ఏ పండితుడు చెప్పాలి?
0: No one could decide. Which scholar should decide upon this issue?
1: Snanamu jeyu aa javaranta cheeralu kaajechinanduka pooja veeriki.
0: Do you deserve worship for the simple reason you caught hold of all the robes of gopikas?
1: Snanamu jeyu aa javaranta cheeralu kaajechinanduka pooja veeriki.
0: You have stolen all the robes of those people who were taking a bath at that time.
1: Ilanti chi అని అనిపించుకునేటట్టుగా పాండవులకు చాలా అవమానమైపోయింది.
0: పాండవస్ ఫెల్ట్ అషేమ్డ్ టు హియర్ ఆల్ దిస్.
1: అప్పుడు కృష్ణుడు వచ్చి, నాయన వారిని పొరపాటు.
0: దెన్ కృష్ణ కేమ్ అండ్ సెడ్,
1: అది కూడా తప్పు కాదు,
0: ఇస్ నాట్ ఎ మిస్టేక్ ఐదర్.
1: వారు తెలియకుండా ఈ విధంగా పలికారు.
0: They have spoken like that out of ignorance.
1: అన్నిటికీ నేనే సాక్షి.
0: I am the witness for all.
1: కనుక ఎవరిని ఏ విధంగా దూషించకూడదు.
0: Therefore, don't accuse anybody.
1: ఎవరిని ఏ విధంగా ఎక్కువగా ప్రేమించకూడదు.
0: And don't have too much of love towards anyone.
1: ఎవరిని ఏ విధంగా కూడా పిల్లలాడకూడదు.
0: Don't drop anybody for any reason.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీకు నేను వింటా జంటా ఇంటా ఉంటాను.
0: If you behave like this, I'll be with you, always around you, in you.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు భేదాన్ని పెంచేది కాదు.
0: The divinity godliness will never entertain differences.
1: ఒక్క ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటే ఒక్కటే ఒక ప్రేమ.
0: Love is one.
1: ఇంతమంది ఉండినప్పటికీ ఇందరి ఎందుకు ఒకే ప్రేమనే.
0: There may be many people here, only one love.
1: కానీ వస్తువుల యొక్క ప్రేమ వేరే ఉండొచ్చు. వస్తువుల యొక్క ప్రేమ వేరే.
0: Love towards the objects.
1: కానీ వ్యక్తుల యొక్క సంబంధం బాంధవ్యంలో కొంచెం భేదం రావచ్చు.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ రిలేషన్షిప్స్ అమంగ్ పీపుల్.
1: కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ దైవం ఒక్కడే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యూ విల్ నో ద గాడ్ ఈజ్ వన్.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఒకరికొకరు అక్కచెల్లెండ్రు అన్నచెల్లెండ్రు ప్రేమించాలి.
0: దేర్ఫోర్ విత్ ఆల్ లవ్ యూ షుడ్ మింగిల్ విత్ ఈచ్ అదర్ యాజ్ బ్రదర్స్.
1: కో ఎడ్యుకేషన్ అంటారు.
0: People speak of co-education.
1: Co-education is ada maga iddaru cheri chadavatam.
0: Co-education, as you know, where boys and girls study.
1: Ame na sister, ee na tamudu ani ee vidhamaina premato vaaru okarikokari anyonyamainatundi okka samatvamnu bodhinchali. Kani ee vidividiga vaaru sreelu veeru purushudu anetundi bhedam raakoddu.
0: They should mingle together as brothers and sisters of the same family. They should not go by the gender.
1: కానీ ఇప్పటి నుంచి నేను పిల్లలందరూ కూడా అందరూ సిస్టర్స్ సిస్టర్స్ సిస్టర్స్ అని మనం భావించాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ సిస్టర్స్ అండ్ సిస్టర్స్ ఓన్లీ.
1: ఎవరిపైన కూడా భేదభావం రాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ఒపీనియన్ ఆల్ టుగెదర్.
1: ఎందుకంటే ఈ హైయర్ సెకండరీ స్కూల్ కు వచ్చిన తర్వాత పిల్లల లోపల ఈ విధమైన భావాలు ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి.
0: Because by the time you come to higher secondary school, such thoughts naturally rise.
1: కాబట్టి ఈ నాటి నుంచి కూడా ఈ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ పిల్లలు చాలా మార్చుకోవాలి.
0: సో ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్ ది హైయర్ సెకండరీ స్కూల్ చిల్డ్రన్ షుడ్ బి హైలీ
1: ఎవరిలో ఈ భేదం వచ్చినప్పటికీ వాడు ఫెయిల్ అయిపోతాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ సచ్ డిఫరెన్స్ హీఈస్ బౌండ్ టు ఫెయిల్.
1: ప్రాక్టికల్లో కాదు ప్రేమలో.
0: నాట్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ వరల్డ్లీ సెన్స్ ఏమిటి ఉండాలి?
0: From the worldly sense, what is there that lies?
1: Either one will pass chestaru, pass chestaru.
0: All pass in the examination, the worldly point of view.
1: Worldly point lo pass chesthe prayojanam emti?
0: What is the use in securing a pass in the world?
1: Divyamaina lo pass cheyali.
0: You should pass in the realms of love in the heart.
1: Aa divyamainatvanti oka tejasulo pass chesinatvanti vaade nijamainatvanti pass.
0: If you pass in the realm, in the level of the divine effulgence, that's the true pass.
1: Bhagavantuni oka biddale.
0: All are God's children.
1: అందరు కూడా అన్యోన్యంగా అనురాగంగా అన్నతమ్ముల వలె అక్క చెల్లెండ్రి వలె ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకుని ఒకరినొకరు సహాయం చేసుకుని జీవించుకుంటూ వస్తే మనమే ఆదర్శవంతం అనేటువంటి ఒక విద్యార్థులుగా రూపొందుతాం.
0: Therefore, if we start loving each other, mingle with each other with all intimacy, love, cooperate, then you are bound to be ideals to the rest of the community.
1: కానీ మనం ఈనాడు అట్లు భావించలేదు. నేను వేరు, వాడు వేరు, వేరు వేరు, వారు వేరు.
0: బట్ టుడే వీ ఆర్ నాట్ హ్యావింగ్ సచ్ ఫీలింగ్స్. వీ హావ్ గాట్ డిఫరెన్సెస్ అమంగ్ us.
1: ఎటువంటి సమయంలో కూడాను
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం
1: ద్వేషం రాకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హేట్రెడ్.
1: క్రోధం వచ్చినా కూడాను దాన్ని అన్నకు దొక్కుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ యాంగర్, ఇట్ షుడ్ బి చెక్, కంట్రోల్డ్.
1: కంట్రోల్ చేయాలి.
0: ఇట్ షుడ్ బి కంట్రోల్డ్.
1: ఆ కంట్రోల్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి సేవకు.
0: And therefore, the one who controls one's own anger will prosper.
1: ఎక్కడ రైల్వే స్టేషన్ లో ఎక్కడ కొంచెం కంట్రోల్ లేకుండా పోయినప్పుడు రైలు పడిపోతుంటది.
0: And when there is no control, naturally the wire drops.
1: అది అంత కంట్రోల్ పైన వేస్తుంటారు.
0: So everything depends on the control.
1: తాను కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ విధంగా అయిపోయింది.
0: Because he has not exercised his control properly, things have gone wrong.
1: ఈ దేహంలో ఉన్నటువంటి ఒక సర్వశక్తులు సర్వభావములు ఈ కంట్రోల్ ఎందే ఉంటుంది.
0: Therefore, all capacities, all the feelings, the thoughts are all should be under control.
1: మనిషి స్వాధీనం అయిపోతాడు.
0: And when once you control your mind, naturally you can control the whole thing.
1: కనుక అందరికను బంగారు స్వరూపం.
0: So therefore, all of you,
1: మీరందరూ బంగారు బిడ్డలే.
0: You are all golden, essentially gold.
1: మాటలు చూస్తే మధురంగా ఉంటున్నాయి.
0: Your words are so sweet.
1: But నడతలు చూస్తే చాలా బిట్టర్ గా ఉంటుంది.
0: But the behavior is bitter.
1: కనుక మనం బిట్టర్ కాకుండా స్వీట్ గా ఉండాలి.
0: So we should not be bitter, we should be so sweet.
1: ఎక్కడ పోయినప్పటికీ సత్యసాయి కాలేజీ అంటే ఆ పిల్లలంతా కూడా అంత అందంగా ఆనందంగా ఆదర్శంగా ఉంటుండాలి.
0: Wherever you go, when once they say your children Satya Sai, you should full of ananda, the bliss. You should be full of idealism, the adarsha.
1: Kaluka, meer terrorist veskunu poyinantha mathamna idi Satya Sai pillalani anukokoddu.
0: The mere attire, uniform, white dress doesn't identify
1: you. White dress vesukunappudu white mind, white heart, white thoughts.
0: Then once you have got the white dress, your thoughts must be white, so brilliant. The mind should be so white, the pure. Then only you will become ideal student.
1: Swami eppudu kuda ventane jantane intane gantane untadu.
0: Bhagavan is always with such ideal students, always with them, in them, around them.
1: ఏమి కావాల్సిన కూడా నేను ఇస్తుంటాను.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు గివ్ వాట్ ఎవర్ దే వాంట్.
1: మా లైఫ్ కావాల్సిన ఇస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: ఎందరికో ఎన్ని విధానాలు కాపాడుతున్నాను.
0: భగవాన్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ మెనీ పీపుల్.
1: ఎవరు కూడా ఈనాటి వరకు కూడా కనుక్కోవటం లేదు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ టిల్ దిస్ డే.
1: కనుక ఆత్మనే దైవత్వము, దైవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి భావాన్ని మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ డిసైడ్ దట్ ది వెరీ ఆత్మ ఇస్ గాడ్. And that God is Ishwaratva, the divinity.
1: Kaluka Ishwara sarva bhutanam.
0: God is present in all beings.
1: Evvari bhavam nendu kudanu aa yokka ishwaratvame lekunda pothe maa manushuduga maatru.
0: When there is no divinity in your thoughts, how can you call yourself as human being?
1: Kaluka aa human being ade daivam, ade pranamu, ade sarvamu.
0: And this is essentially your being, your life principle.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: Ane gaani love aneetundi pratyekanga oka vyakti kosam prarambhamaindi kaadu.
0: Love should not center around any individual.
1: Kaani ee bhavan me drudham chesukunte,
0: when once you strengthen this thought,
1: ante aina kuda nayakulaga tayari,
0: you can be true leaders.
1: Adarshanni nirupinchesinattu vaadiga tayaru.
0: You can demonstrate to the society what ideals are.
1: Andaru pillalu adigetappudiki అందరికీ నమ్మకము అంటే ఎస్ ఎస్ ఎస్ అందరూ కేకలు వేశారు.
0: అండ్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్ టు దెమ్, డు యూ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఇట్? ద రెస్పాన్స్ ఇన్ యూనిజన్ వాజ్ ఎస్ ఎస్ ఎస్.
1: కానీ ఈ ఎస్ అన్ని కూడా కేవలం తప్పుడు ఎస్.
0: ఆల్ దీస్ ఎస్ దట్ వీ సెడ్ దే ఆర్ ఫాల్స్.
1: నిజమైన ఎస్ హృదయానికి అంటుకోవాలి.
0: ది ఎస్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్.
1: హృదయం నుంచి రావాలి ఆ ఎస్.
0: This yes should come out of our heart.
1: ఏదో తప్పు చేసినప్పుడు మాత్రం సారీ సారీ సారీ అనుకోకపోవటం.
0: We go on saying sorry whenever we commit a mistake.
1: అది సారీ అయిపోతుంది.
0: But the sorry becomes the sari later.
1: అది కాదు మనకు ముఖ్యము.
0: That's not important.
1: Truth, truth, truth, truth.
0: Truth is most important.
1: Truth is God.
0: Truth is God.
1: Don't tell untruth.
0: And you should never utter a lie or untruth.
1: సత్యంబులు విమమలు.
0: And you should always speak truth.
1: Satyambulu meeku cheyu sarvastambulu.
0: And out of this truth, everything will be added unto you.
1: Satyambulu sarvakalarcha.
0: And the truth will protect you.
1: Satyambulu meeku aalu anda.
0: And this truth will support you.
1: Kanuka ee satyamu ane anda ganda undetundi okka satyanni manam vadalipetti asatyanni manam paragutukunte.
0: Truth is your support. Truth is your anchor. We have given up the truth and we follow the falsehood or
1: lies.
0: At any point of time, we should never give up
1: ideas.
0: God is the only leader.
1: Only leader.
0: God is the only leader.
1: He is leader and pleader.
0: And he is the leader and pleader.
1: He
0: judges just what is justice, what is injustice.
1: Kaluka atuvanti devanni matram arukunda parulu veerulu anetunte ka భేదభావాలు పెట్టుకోకుండా అందరూ సమత్వంగా ఆనందంగా కలిసిమెలిసి పాస్ అయిపోయి మంచి కీర్తిని తేవాలి.
0: Therefore you should never forget God. You should remember him. You should not have any kind of differences. You should mingle intimately with all the spirit of love. Get a good name. Secure pass in the examinations.
1: అందరికీ కూడా ఈ విధమైనటువంటి యొక్క రక్షణను సంపాదించాలి.
0: యూ షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ డివైన్ ప్రొటెక్షన్ లైక్ దిస్.
1: అదే ఒక గ్రీన్,
0: గాడ్స్ గ్రేస్ ఇస్ గ్రీన్.
1: గ్రీన్ అనగా ఏమిటి? క్షేమము అని.
0: గ్రీన్ మీన్స్ సెక్యూరిటీ, ఆస్పిషియస్నెస్.
1: అటువంటి క్షేమాన్ని, అటువంటి ప్రేమను, అటువంటి భక్తిని, అటువంటి దైవ అనుగ్రహాన్ని మీరు పెంచుకోవాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు కల్టివేట్ దట్ గ్రీన్ విచ్ సింబలైజెస్ ద డివోషన్, ద లాయల్టీ, ద డిసిప్లిన్, ద ఫెయిత్.
1: ఈ దుర్గుణములను దూరం చేసిరా ఇప్పుడు స్వామి సమీపం.
0: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, స్వామి విల్ ఆల్వేస్ బి నియర్ యూ.
1: మీరు పరిహారం చేసుకోండి.
0: అండ్ యూ కంట్రోల్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్.
1: దైవత్వం మీ వెంటనే, జంటనే, ఇంటనే, గంటనే ఉంటుంటాడు.
0: God is always with you, in you, above you, below you, around you.
1: కనుక ఇటు దైవత్వాన్ని మీరు పొందాలనుకుంటే ఈ ప్రార్థనలు, భజనలు ఇవన్నీ ఉండవచ్చు. ఈ ప్రార్థనలు, భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే అంత మాత్రం మనకు లభించదు.
0: మియర్ ప్రేయర్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఇస్ నాట్ ఎనఫ్ టు అటైన్ డివినిటీ.
1: దానికి తగినటువంటి ఒక హృదయాన్ని కూడా పంచాలి.
0: ది హార్ట్ ఆల్సో షుడ్ బి సో ట్రాన్స్ఫార్మ్డ్.
1: మీ మనసును భగవంతునితో చేర్చండి.
0: See that mind unifies with God.
1: ఇప్పుడు భగవంతుడే మైండ్ అవుతాడు.
0: And God becomes your mind.
1: మీ చిత్తమును భగవంతునితో చేర్చండి.
0: And add everything to God.
1: భగవంతుడు చిత్తం అవుతాడు.
0: And God becomes your chitta, the feeling.
1: భగవంతుని బుద్ధిగా చేర్చుకోండి.
0: And make God as your intellect.
1: భగవంతుడే బుద్ధి అవుతాడు.
0: And naturally you will be an intellect. అంతా
1: five senses తానే అయినప్పుడు తాను వేరే ఎక్కడున్నాడు?
0: When he is all the five senses, five elements, where is he? He is not separate from these.
1: ఈ సపరేట్ గా తాను ఉండడానికి వీలే లేదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ సపరేషన్.
1: ఆరో సెన్స్ అనేటువంటిది ఎక్కడ వెతికినా చిక్కదు.
0: వేర్ ఎవర్ యూ సర్చ్ యూ డోంట్ కమ్ అక్రాస్ సిక్స్త్ సెన్స్.
1: అది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: మీరందరూ కూడాను ఒక్క సెన్స్ మాత్రం భావించుకుని దైవమే మా సెన్సెస్, దైవమే మా సర్వస్వం అని దైవమే దైవార్పితమైన భావంతో అర్పితం చేయండి.
0: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఫీల్ దట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బిలాంగ్ టు హిమ్. That God is everything. Offer everything to Him, to please unto Him.
1: ఈ విధమైన మార్గాన్ని, సులభమైన మార్గాన్ని మీరు అనుసరించినప్పుడు గొప్ప ఘనమైనటువంటి యొక్క మోక్షం మీకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the simple, easy path, you can attain that gigantic
1: moksha
0: or liberation.
1: మోక్షము అనగా ఏమిటి?
0: What is moksha or liberation?
1: మోహక్షయమే మోక్షము.
0: మోహ, the attachment, క్షయ, the absence of it, is liberation.
1: అది మోక్షం.
0: దట్ ఈస్ మోక్ష.
1: అంతేగాని మోహం లోపల పెట్టుకుని రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటే అది రమాకపోతుంది.
0: విత్ ఆల్ దిస్ మోహ అటాచ్మెంట్ ఈవెన్ ఇఫ్ రిపీట్ గాడ్స్ నేమ్ అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మీరు నిరంతరం కూడాను ఏ పని చేసినా, ఏ వస్తువు చూసినా, ఏ వ్యక్తిని చూసినా అందరు కూడాను దైవస్వరూపులే అని మీరు భావించుకోండి.
0: సో యూ మే డూ ఎనీథింగ్, యూ మే హ్యావ్ any object or any person in front of you, consider them that they are divine.
1: When a Muslim man comes to me, picture card comes, ma bicham antadu.
0: When there is very elderly age, old man as a beggar approaches you, that I want food.
1: Beg.
0: When he comes to beg you.
1: Oh, he beg kudanu naayaka mitri naayaka daivame anukondi.
0: Consider that this beggar is also God. There is God in this beggar.
1: Dehamto beggar ayinadu kani. కాదు.
0: ఈజ్ ఎ బెగర్ ఫ్రమ్ ద ఫిజికల్ సెన్స్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ. బట్
1: మహారాజ చక్రవర్తి అయినప్పుడు, మహారాజు అయినప్పటికీ, బెగర్ అయినప్పటికీ అందరు కూడా ఒక వ్యక్తులే.
0: వన్ మే బి ఎంపరర్, వన్ మే బి బెగర్, దే ఆర్ జస్ట్ ఇండివిజువల్స్.
1: దైవ ప్రేమకు మీరు పాత్రలు కాండి.
0: డిజర్వ్ గాడ్స్ గ్రేస్, డివైన్ లవ్.
1: దైవ ప్రేమకు అర్పితం కాండి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు డివైన్ లవ్.
1: అంత దైవార్పితమైన భావంతో మీరు పనిచేయండి.
0: డూ ఎవ్రీథింగ్ ఆఫరింగ్ టు గాడ్.
1: దైవప్రమైన భావంతో మీరు చదవండి.
0: యూ స్టడీ వెల్ విత్ ద ఫీలింగ్ దట్ ఇస్ అన్ ఆఫరింగ్.
1: మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు.
0: యూఆర్ బౌండ్ టు సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఇన్ ద ఎగ్జామినేషన్.
1: చాలా సంతోషం.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ.
1: కానీ మీరు ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చినట్టుగా ది హైయర్ సెకండ్ స్కూల్ లో కూడా మీరు వెలగాలి.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది సేమ్ వే యాజ్ యూ బిహేవ్డ్ వైల్ యూ ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్.
1: ప్రైమరీ స్కూల్ లోపల మగ టీచర్స్ ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నో మెన్ ఇన్ ది ప్రైమరీ స్కూల్.
1: అందువల్ల మీకు మగవారి యొక్క గుణములను ఏ విధంగా అరికట్టాలని వారికి చెప్పలేరు.
0: దేర్ ఫోర్ దే డిడ్ంట్ టెల్ యూ హౌ టు కంట్రోల్ దిస్ feature which are quite normal to men.
1: కనుక హైయర్ సెకండ్ స్కూల్ లోపల అందరూ మగవారే ఉన్నారు.
0: ఇన్ హైయర్ సెకండ్ స్కూల్ వీ హ్యావ్ ఆల్ మెన్.
1: వాళ్ళంతా కూడా కొట్టి తిట్టి తిట్టి అన్ని విధాలుగా శిక్షించి మీకు బుద్ధిని నేర్పవచ్చు.
0: దే కెన్ టీచ్ యూ, ఈవెన్ పనిషింగ్ యూ, ఈవెన్ అక్యూజింగ్ యూ, దే కెన్ మేక్ యూ ర్యాలీ రౌండ్.
1: ఆ విధంగా కూడా పనిష్మెంట్ ఇవ్వకుండా, ఆ విధంగా శిక్షించుకోకుండా మిమ్మల్ని పెంచితే ఆ గురువులు కూడా గుడ్డి గురువులే గాని మంచి గురువులు కాదు.
0: In fact, if a teacher doesn't punish you and teach you properly, he is not a teacher at all.
1: Teacher and the headmaster are important.
0: And the headmaster is most important of them all.
1: Headmaster.
0: Head is the master, headmaster.
1: Head lopala master panilekunda pote headmaster avutadu.
0: And if there is no head in the master,
1: headmaster dantlo pravesinchali.
0: Therefore, in all the activities of the teachers, the headmaster should involve himself.
1: చిన్న చిన్న చిన్న తప్పులు కూడా క్షమించుకుంటూ వాళ్ళని పోవాలి.
0: అండ్ దేర్ఫోర్ దే షుడ్ కరెక్ట్ ఈవెన్ సమ్ ఆఫ్ ది స్మాల్ మిస్టేక్స్ కమిటెడ్ బై పీపుల్.
1: చదువు అంటే కేవలం పుస్తకాలు బట్టి చదవడం కాదు.
0: స్టడీ డజన్ మీన్ గోయింగ్ త్రూ ద బుక్స్ అలోన్.
1: ఏదో డిగ్రీ తీసుకుంటే పెద్దగా గొప్పవారం కాదు.
0: యూ కెనాట్ బి గ్రేట్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: ఎందుకు డిగ్రీలు?
0: వాట్ ఫర్ ది డిగ్రీస్?
1: అంత కూడా పిచ్చివి.
0: ఇట్స్ ఆల్ మ్యాగ్నెస్.
1: ఊరికే ఒక మ్యాగ్నెట్ చేసేట.
0: ఇట్ ఈస్ సింప్లీ పేపర్ ఆన్ విచ్ ది డిగ్రీ ఇస్ గివెన్.
1: మన డిగ్రీ మనకు పెద్దది కాదు.
0: సో ఇట్స్ నాట్ ద డిగ్రీ దట్స్ ఇంపార్టెంట్.
1: డివైన్ మనకు పెద్దది.
0: డివైన్ ఇస్ గ్రేటర్ స్టిల్, హైయర్.
1: దాన్ని మీరు సంపాదించండి.
0: దట్ యూ షుడ్ అచీవ్.
1: అప్పుడే మీరు ధన్యులవుతారు.
0: దెన్ ఓన్లీ యూఆర్ రిడీమ్డ్.
1: అప్పుడే మీరు చదివినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్.
1: తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
0: అండ్ పీపుల్ విల్ బి హ్యాపీ విత్ యు.
1: నాట్ పీపుల్, తల్లిదండ్రులు. తల్లి తండ్రులు.
0: పేరెంట్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ది ఫాదర్.
1: పేరెంట్స్ ఎంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు.
0: అండ్ పేరెంట్స్ హావ్ సెంట్ యూ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్.
1: ఇక్కడ నుంచి మీరు డిసప్పాయింట్ అయిపోయిందంటే వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతారు.
0: ఇఫ్ యూ రిటర్న్ టోటల్ డిసప్పాయింటెడ్, యువర్ పేరెంట్స్ విల్ బి డిసప్పాయింటెడ్.
1: వాళ్ళు సార్థకం చేస్తుంటే.
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ.
1: తల్లి తండ్రి గురువు దైవము నలుగురిని కూడా మీరు తెప్పించిన వారు అవుతారు.
0: అండ్ నేచురలీ యూ కెన్ ప్లీజ్ యువర్ మదర్, ఫాదర్, ద టీచర్.
1: కనుక మీరందరూ మంచి భావం కలిగి సద్బుద్ధుల చేత, ఈ సదాచారం చేత, ఈ సద్గుణం చేత ఈ సార్థకత పొందండి.
0: దేర్ఫోర్ ఆల్వేస్ హావ్ గుడ్ థాట్స్, ద గుడ్ బిహేవియర్, ద గుడ్ కాండక్ట్, ద వర్చ్యూస్ అండ్ ద నోబుల్ క్వాలిటీస్.
1: భజన బినాశు శాంతి నహీ,
2: జగత బినా సుఖ శాంతి నహీ.
1: హరి భజన బినాశు శాంతి నహీ.

भजन बिन शांति नहीं।

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడవురు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.

0: చించుట జరిగియుండు.
1: ఇన్ యూత్ వన్ స్పెండ్స్ టైమ్ ఎస్టాబ్లిషింగ్ అసోసియేషన్ కాంటాక్ట్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీబడి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఎర్నింగ్.
0: ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, గోస్ ఆన్ రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ నాట్ బీన్ ఎంజాయింగ్ అట్ దట్ స్టేజ్.
0: కానీ అంత్యంబున కదిలి లేక,
1: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ది అబ్జెక్టివ్.
0: ద్రవ్యమార్జించుట తగిలియుండు.
1: ఈ స్టిల్ ఆఫ్టర్ మనీ అండ్ వెల్త్.
0: ప్రపంచమున విద్యావంతుడు కోట కొలది ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
1: వీ ఫైండ్ రైట్ ఫ్రమ్ టైనీ టాట్స్ టు దిస్ లెవెల్ ఆఫ్ ద ఓల్డ్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్ హూ వాంట్ టు స్టడీ స్టిల్ మోర్.
0: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the ultimate result of all this reading, this study?
0: కడపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యను నేను దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నది.
1: What is happening finally? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
0: Kani kutiki modalu kotisina varaku kulanu kevalam chadavu chadavu chadavu chadavu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
1: Right from a pauper to a millionaire, all in the name of education are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
0: Inta chesinappudigani aa tallinandrulu paina sariyainatvanti oka krutagnatanu choopatam ledhu.
1: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
0: ఎవరు నన్ను చదివించరు, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు యోచించరు.
1: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
0: ఇట్టి పరిస్థితి యందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
1: Under these circumstances, let us understand what education is.
0: పుస్తకములు పఠించి పూర్తిగా చూచి సర్వశాస్త్రములు.
1: వన్ హ్యాస్ గాన్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్, గాట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ద బుక్స్.
0: నిస్తులమైన విద్యను నేర్చితే అంటారు.
1: ఐ హావ్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వెరీ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టగబట్టి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
1: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
0: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
1: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
0: కాని నిజమైన విద్య ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
1: ఇన్ఫ్యాక్ట్ The true education is latent and immanent in every human being.
0: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్య అన్ని చక్కగా తెలుసు.
1: We also know the women being highly educated.
0: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
1: People expect very high standards of respectability and esteem by learning.
0: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైన కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
1: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
0: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
1: Every parent sends his children to schools.
0: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
1: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
0: అనగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
1: With all this job oriented education, what is that you do?
0: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
1: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
0: కాని నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
1: But he is highly egoistic because of his knowledge.
0: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
1: Why should you be egoistic at all for all the education that you acquired?
0: విద్య యొక్క విశిష్టత వినయము.
1: The significance of education lies in humility.
0: కానీ ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండిన ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి?
1: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
0: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
1: We study keeping in view the welfare of the whole society.
0: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు మీరు?
1: What is that we are doing for the society?
0: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
1: From the society only we are benefited and learn many things.
0: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
1: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
0: కాని ఇంత మాత్రమేనకై మీరు ఎందుకు ఇంత విర్రవీగటం?
1: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
1: In modern students, there is no iota of humility at all.
0: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
1: హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్?
0: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
1: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
0: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథపరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
1: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
1: By this bookish knowledge, your life becomes totally artificial.
0: Life anta artificial gaane untundadi.
1: The entire life is full of this artificial.
0: Tindi anta artificial gaane untundadi.
1: Learning is artificial.
0: Nadachadamu kuda artificial gaane untundadi.
1: Even the walking style is artificial.
0: Anni style gaane untundadi.
1: Everything is of this type, artificial nature.
0: Idi nechukodaniki college lu pampinchalana?
1: To lead an artificial life, should you go to a college?
0: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
1: Each one has to question himself, what is it that has brought me to this college?
0: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
1: Then only can have true learning.
0: గ్రంథములను పరిచయం చేయటం చదువు కాదు.
1: The textual knowledge, the bookish knowledge, is not true education.
0: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకం కదా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోవడం లేదు.
1: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ and again start writing the book. It is a matter of bi-directional flow of information, pustaka the book and mastaka the head.
0: Kani pustakamulinda mastuva chaduvunde.
1: In books, pustaka, there is lot of information, mastuga, lot of information.
0: Mastakamulindu matti vendu.
1: But mastaka the head is full of matti, the mud.
0: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
0: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
1: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ స్పిరిచువల్ డైరెక్షన్.
0: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఇస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
0: ఇంత మాత్రమనకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
1: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
0: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
0: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
1: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
0: వ్యక్తులైనా చక్క చేస్తున్నారా?
1: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
0: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడాను వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
1: There is no discipline among the children of these educated people.
0: తల్లిదండ్రుల దగ్గరేమో వినయంగా ప్రవర్తిస్తారు.
1: They behave with all the humility in front of their parents.
0: బయట చూస్తే చాలా పక్క రౌడీస్గా పెరుగుతుంటారు.
1: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
0: కనుక మొట్టమొట్ట బయట మంచి పేరు సంపాదించాలి.
1: Therefore it is absolutely necessary.
0: ఈనాడు మీరు చదివంతా కూడాను బయట ప్రపంచం కోసం అనేది చేస్తుంటారు.
1: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
0: మనకు ఆత్మ ప్రబోధం అనేది నిజమైనటువంటి విద్య.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెల్ఫ్ అవేర్నెస్ which is most important.
0: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
0: ఏంటి knowledge?
1: What is this knowledge?
0: ఈ knowledge అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
1: We say knowledge, but ultimately it lands up in allergy.
0: దీనికోసం మనం చదవటం.
1: Should we study to develop allergy?
0: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
1: హీ థింక్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ రెస్పెక్టబిలిటీ ఇన్ ది సొసైటీ, ఫర్గెటింగ్ ద వెరీ మైండ్ అండ్ ఆల్సో హిస్ హార్ట్.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
1: ఇన్ ద మోడర్న్ వరల్డ్ వేర్ ఎవర్ యూ గో యూ లిసన్ టు నైస్ వర్డ్స్.
0: పోయి తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా?
1: But does anyone observe in practice what he speaks?
0: Premaswarupulara.
1: Embodiments of law.
0: Ee grantha parichayam pedaram kaadu.
1: It is not this bookish knowledge that is important.
0: Aa grantha parichayam nu gandhanga maarchukoni hrudayaniki cherchukovali.
1: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
0: Kaduka idi meeru nerchukovalsinatundi vidya.
1: Drawing the essence, Gandha, is the true education.
0: పుస్తకాలు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం.
1: We go on reading, referring books.
0: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
1: What is the ultimate use of all this knowledge, education?
0: ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
1: After all, what is that we know? We go on quoting what people say about it.
0: నీ హృదయం నీకేం బోధిస్తుండాలి అది నీవు చెప్పాలి.
1: What is the knowledge of the self? What is the teaching of the self?
0: కానీ దాన్ని ఎవరు విచారించడం లేదు.
1: Nobody is inquiring in this path.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
1: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
0: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
1: All great people studied, no doubt.
0: కాని చదివినారు కానీ వారికి వారే ఏమాత్రం చూసుకోవడం లేదు.
1: They studied to a very high standard, but they had not understood their true nature.
0: తన ప్రవర్తనలో చాలా చీప్గా ఉంటాడు.
1: Their conduct is
0: దాన్ని ఎవరు గోచారించలేదు.
1: Nobody is inquiring in this path.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏది చదువుకున్నప్పటికీ

0: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
1: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
0: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
1: బట్ దో హీ ఈస్ ద చీఫ్, హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
0: కనుక మొట్టమొదట చీర పరీక్షణ చేసుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ రిక్వైర్ ద ట్రూ నాలెడ్జ్.
0: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
1: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
0: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
1: టు టేక్ కేర్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ కాన్స్టిట్యూట్స్ ద వేరియస్ సెన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనం?
1: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: ఇదంతా కూడాను కేవలము ఉడకని అన్నము.
1: ఇట్ ఈస్ ఆల్ ది హాఫ్ బాయిల్డ్ రైస్, హాఫ్ బేక్డ్.
0: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
1: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
0: మనిషికి ఉన్నటువంటిది మూడు తత్వములు.
1: Man has got 3-dimensional nature.
0: Mind, Atma, Buddhi.
1: The mind, intellect and the self, Atma.
0: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
1: What is the nature of Atma, the self?
0: అది సర్వత్రా ఉంటుండాలి.
1: Is present all over.
0: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
1: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
0: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
1: It is not the physical heart.
0: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
1: The physical heart is only a matter.
0: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
1: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
0: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ యూ విల్ బి ఎగ్జాంపులరీ.
0: చదివిన మహనీయులు అందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
1: ఆల్ నోబుల్ సోల్స్ of requiring knowledge of very high standard, by their practice they have set ideals to society.
0: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడా ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఐడియల్ ఇన్ యువర్ కాండక్ట్, ఇఫ్ యు హావ్ నాట్ పుట్ ఫార్వర్డ్ దెమ్ ఇన్ టు యువర్ డైలీ ప్రాక్టికల్ లైఫ్, ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
1: భగవాన్ does not wish to speak wherever he goes, whenever he was requested to speak.
0: Kaluka manu cheppinadi kada pradhanam, chesinade pradhanam.
1: It is not what you speak that is important, it is what you do is most important.
0: Kaluka naaku ekkada poyinappudiki vaadu chakkaga vanchi nadavadistu unte adi naaku chaala aanandam.
1: Bhagavan will be extremely happy if he finds people who practice all these ideals.
0: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ ది యూనియన్ విత్ గాడ్.
0: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ సింప్లీ హ్యూమన్స్.
0: అందరూ డివినిటీ.
1: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వన్ హ్యాస్ టు బి ప్రాక్టికల్ అండ్ ప్రాక్టీస్ ది ఐడియల్.
0: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
1: It is only in the practical life we have to experience.
0: Aanandinchali.
1: And we should attain bliss.
0: Ee sati manavuniki untunnatundi yokka sahaja chagare.
1: In fact, this blissful nature is that quite natural gifted to man.
0: Natural danni manam odalipetti manam artificial danni enduku pettukovali.
1: We have given up this natural blissful state given to us, gifted to us, but we run after that which is artificial.
0: Ye college lo chusina, ye school lo chusina gani ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
1: యు గో టు ఎనీ స్కూల్ ఆర్ ఎ కాలేజ్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
0: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
1: యు క్యాన్ టీచ్ అదర్స్.
0: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాం.
1: అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ బుక్.
0: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
1: అవుట్ ఆఫ్ దిస్ బుక్ హౌ టు లెర్న్, హౌ టు బి ప్రాక్టికల్.
0: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ఫాక్ట్ ద ట్రూ లెర్నింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్.

0: హార్ట్ హృదయ
1: మన యొక్క జీవితమైనటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ బిగిన్స్ విత్ ద హార్ట్.
1: బిడ్డ పుట్టిన సమయమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద పీపుల్ విల్ బి అటెంటివ్ విల్ బి నోటీసింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద చైల్డ్.
1: కనుక మనం హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
0: Therefore, we should rely on the heart.
1: Heart ante emtante physical heart kaadu.
0: It is not the physical heart.
1: Ee consciousness antaru.
0: The true heart is consciousness. Consciousness.
1: Kanuka mottamottu manamu hrudayanni chakkaga pettukovali.
0: Therefore, we should keep this consciousness in the correct form.
1: Adiye manam pradhananga teesukovali.
0: This should be the main factor.
1: ప్రేమతో భోజించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: That act which is done with all the love will give you total
1: bliss. మానవుని అందు కూడాను ఆనందమైనటువంటిది తండవ మారుతుండాలి.
0: And in fact the bliss is present in everybody.
1: కానీ తన ఎందు ఉన్నది ఆనందము తనకే తెలియదు.
0: But one is not aware of the bliss within.
1: కనుక మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి.
0: Therefore, one should be aware of the bliss of one's own self.
1: Nityanandam.
0: Eternal bliss.
1: Paramasukadam.
0: His supreme happiness.
1: Kevalam jnanamuttim.
0: Is one of wisdom.
1: Dvandatitam.
0: Non-dual.
1: Ee dvandatitanga untundali.
0: The true bliss is non-dual.
1: Manaki ekkada poyinappudiki dvandame.
0: And therefore, you find this dual bliss everywhere if you want to see.
1: కానీ ద్వంద్వం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
0: లాంగ్ దేర్ ఇస్ డ్యూయాలిటీ దేర్ ఇస్ నో బ్లిస్.
1: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ది అండర్లైనింగ్ యూనిటీ.
1: ఏ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
0: దిస్ యూనిటీ షుడ్ టేక్ యూ టు ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
0: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
1: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు గాట్ దిస్ త్రీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ.
1: కేవలము ఈ మూడు కూడాను పశుపక్షి మృగాదులు కూడా ఆరంభిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఎంజాయ్డ్ బై ఆల్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ బీస్.
1: మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు.
0: దేర్ఫోర్ ఫస్ట్ లెట్ బి దేర్ ది ప్యూరిటీ ఫస్ట్.
1: నీ పంచేంద్రియములు కూడా నువ్వు ఏకంగా చేయి.
0: లెట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బి యూనిఫైడ్.
1: అది ఏ ధ్యానం అంటారు.
0: అండ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్.
1: కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ టు ఫాస్టర్ యూనిటీ.
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములో అకచర్యంతో వలె మనం జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ కన్సిడరింగ్ ఎవ్రీవన్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
0: బట్ ఎట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యూ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: నో యూనిటీ ఎనీవేర్.
1: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
0: ద ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ వేర్ దేర్ ఇస్ యూనిటీ.
1: మన జీవితమే ఒక చెట్టు.
0: In fact, the human life is a tree.
1: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
0: All the branches and sub-branches are our relations.
1: దైవ చింతనే మన యొక్క దీంట్లో ఫ్లేవర్స్.
0: And the constant thought of God.
1: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
0: Out of this flower, only you get the fruit, ultimately the bliss.
1: ఆనందమే మన ఫలం.
0: Therefore, bliss is the fruit of life.
1: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: Without this bliss, what is the use of any fruit?
1: కనుక విద్యార్థుల
0: స్టూడెంట్స్
1: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ అక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఇది భౌతికమైన విద్య.
0: ఇట్స్ ఆల్ ఫిజికల్ నాలెడ్జ్.
1: కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
0: Basing on the secular knowledge, one should turn inward and acquire spiritual knowledge.
1: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి చేరుతుంది.
0: యూ విల్ బి పీస్ఫుల్ వెన్ ఓన్లీ యూ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
0: The main education, the central point, is love only.
1: ఆ ప్రేమలైనటువంటి విద్య నేను నేర్చినప్పుడు అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: Any education acquired without love is just artificial.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: Therefore, we have to develop, cultivate.
1: దేహములు వేరు వేరైనప్పటికి దేహి ఒక్కడే.
0: There may be many bodies, but the indweller is only one.
1: కనుకని ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: You will be certainly blissful if only you understand this fundamental principle.
1: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
0: So many assembled in this hall.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: Many, many people have assembled here, but all our concentrated attention is on Swami. But only one view, one center.
1: Adhe Bhagavat Chintana.
0: That's what is called thinking of God.
1: It is something
0: like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
1: తినలేనటువంటి వారికి తిండి చూపించాలి.
0: యూ షుడ్ ఫీడ్ దోస్ హూ ఆర్ హంగ్రీ.
1: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: ద డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
1: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చున్నట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్, when all the rivers, lakes are empty and dry, supposing you find a downpour of rain, how happy you will be.
1: ఈ విధమైనటువంటితో ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: Therefore, we should consider what is most important.
1: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Human life is highly valuable.
1: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
0: But we spend the human life in a meaningless way.
1: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ స్పెండింగ్ దిస్ యూస్లెస్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థులు,
0: యు ఆర్ స్టూడెంట్స్.
1: విద్యను మీరు అర్థం చేయలేరు.
0: నాచురల్లీ యూ హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
1: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినటువంటి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ గెటింగ్ ది ఎసెన్స్, ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, there's no use in just going through the books.
1: Kanuka meer prati okka daniki endu unnatundi oka fundamental dinni meer pradhananga pettukovali.
0: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
1: Inta mandi prajalu untunnappudiki andari endu oke pranave.
0: Though there are so many assembled here, many many here, but life is one.
1: Kanuka meer మొట్టమొదటి అందరి ఎందు ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
0: Therefore, you must recognize the basic factor of divinity present in everyone.
1: అదే నీది మొట్టమొదటి దేహం.
0: That is the chief objective.
1: దాన్ని ఆధారంగా తీసుకొని,
0: relying on this,
1: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకొని,
0: the rest of things can be taken up.
1: ఆధేయము ఆధారము రెండింటి యొక్క తీర్ని చూసుకుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
0: Therefore, that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: And in fact, one can visualize the self.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
0: In this world, we can say there is no one who cannot experience the self.
1: ఎలుకలు కూడా తన బిడ్డలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటుంది.
0: Even rats also will have this sense of awareness to find out its young ones.
1: దోమల మొదలుకొని చీమల మొదలుకు ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి.
0: Right from mosquito or an ant, there is this awareness.
1: కానీ అవి భాషతో చెప్పలేవు.
0: But they cannot express verbally.
1: ప్రవర్తనతో చూపుతుంది.
0: You find them in their behavior.
1: నిజంగా మీరు విచారం చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
0: You have gone through big books so many.
1: కానీ ఇందులో మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: What is it you have exactly learned?
1: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
0: You have become stone hearted, so hard.
1: Hard. Heart.
0: With that stony heart, harsh heart, what is the use? Therefore, we should begin with love. With this basic love, you can be friendly with everyone.
1: కానీ ప్రేమ లేకుండా ఎంతతో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
0: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
1: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Therefore, all of you develop love.
1: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
0: We are all studying in one college.
1: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
0: And that college is our life.
1: ప్రేమ లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without love, life is meaningless.
1: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
0: Love your neighbor.
1: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
0: And there will be love spreading in the neighborhood.
1: ఈ విధంగా ఒకదానికి వస్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: Like this, when you go on expanding love, you can grow more and more.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: There should not be any hatred in us.
1: కనుక మీరందరూ కూడా అనంతముల వలె అకసలేని వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: Therefore you should mingle among yourselves as brothers and sisters.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు, బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటారు.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు.
1: కానీ ఇది ఉండి ప్రయోజనమే.
0: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్సీ
1: బ్రదర్
0: ఎక్కడున్నాడు?
1: బ్రదర్
0: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
1: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బ్రదర్ హూమ్ యూ కాల్ ఈజ్ వెరీలీ యువర్ సెల్ఫ్.
1: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్, నేచురలీ యూ కెన్ అండర్స్టాండ్ ద వన్నెస్.
1: కానీ ఇప్పుడు ఆ లవ్ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
0: బట్ దిస్ లవ్ ఈజ్ డైవర్టెడ్ అండ్ పర్వర్టెడ్.
1: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
0: We should consider the basic love as love itself.
1: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం.
0: When there is love to love, we will all be one.
1: సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్.
0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
1: కానీ అన్నిటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
0: But there is only one that is common.
1: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: Hand shows five fingers.
1: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
0: Each finger has got its specific duty.
1: ఐదు వేళ్ళుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, ఐదు చేతి ఒక్కటే.
0: In fact, you feel that five fingers are separate and different. In fact, they are one.
1: ఒకనాడు ఐదు కూడా పోట్లాడకపోతే.
0: One day, all the five fingers started fighting with each other.
1: ఎవరు మనలో పెద్దవారు?
0: Who is greatest among us?
1: ఎవరు మనలో మంచివారు?
0: Who is good among us?
1: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
0: Then the thumb started.
1: నేను మీ అందరికంటే కూడా గొప్పవాడిని.
0: I am greatest of all.
1: నేను చాలా ప్రధానుని.
0: I am chief.
1: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: Either in intelligence or in writing, without me you cannot do anything. Therefore I am most important.
1: Tachana ee reel navindata.
0: And then the pointing finger got up.
1: Ayyo potta reel nuve em pan chestavu nene ki lekapothe palani vaaru veeru palani vaaru vaaru palani vaaru vaaru ani nenu cheppukokunda pothe nuve em pan cheyalevu annaru.
0: The pointing finger went on speaking like this, without me who is going to direct you?
1: Pedda vaadini annam.
0: And therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger.
1: ఎంతో మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు, మీ ఐదు లోపల నేనే పెద్దవాడిని.
0: You all seem to talk ridiculous way. I am greatest among you.
1: ఇద్దరు ఒక వైపున, ఇద్దరు ఒక వైపున, వీటిని మీ నలుగురు కూడాను నా ఏడీసీలే.
0: And after all, two of you on one side, the remaining two fingers on the other side are like ADs.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
1: అప్పుడు నాలుగో వేలు చెప్పింది.
0: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్,
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వారికి ఓ మీద పుష్యరాగములు చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు, కానీ ఇంకెవరికి పెట్టరు.
0: The fourth ring finger went on saying, what is it that you are talking? It all seems to be funny. His only ring is given decorated to this ring finger. Therefore, I am greatest. No matter that. Therefore, I am the chief greatest of all. Then comes the little finger.
1: Ayya, ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
0: If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
1: I am leader.
0: I am the leader, says the little finger.
1: కాబట్టి నేను లేకుండా పోతే మీరెవరు నన్ను ఫాలో చేయలేరు.
0: Without my leadership, none can follow.
1: కరెక్ట్గా బట్టి హృదయం చెప్పిందట పిచ్చివారు ద్వారా. ఐదు మంది చేతిని ఐదు గుణములు వస్తున్నాయి. ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్, యూ సీమ్ టు మ్యాడ్ క్యాప్స్, ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ అండ్ ఫైవ్ స్పిరిట్స్.
1: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకుని పోయినాయి.
0: దెన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ బెంట్ దేర్ హెడ్ ఇన్ షేమ్.
1: ఈ విధంగా విచారం చేస్తే అన్నిటికంటే గొప్పది ఏమిటంటే హృదయమే.
0: Therefore, if you investigate, you will understand.
1: Manasu, buddhi, chittamu, ahankaramu, ivanni kudanu kevalamu, dini angamule tappa veru kadu.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: Kanuka, evariki vaare goppa.
0: So, everyone is great in his own way.
1: Meerandaru kudanu, evariki vaare vaare goppa vaare anukoni, oka kaalamlo vyaktam cheyakandi.
0: But don't go by this greatness and feel egoistic.
1: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
0: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్.
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు ఉంటున్నాయి.
0: ఇన్ లైఫ్ దే వీ హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
1: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాం.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ సమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ సేస్ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
1: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
0: If you say, who is Sai Baba? You get the response, I.
1: Who is the Vice Chancellor?
0: Who is the Vice Chancellor?
1: Atana Vice Chancellor.
0: He will say, I am the Vice Chancellor.
1: Atani chuptundi ee veru.
0: He is pointing finger.
1: Kanuka, the direction. Vokati kuda pointing chuptundi.
0: Therefore, it is one that points out.
1: Kanuka, ee pointer paina unnatundi anto, mottamotta evaru Atma.
0: Therefore, we should also be one pointed.
1: Andari endu unnatundi Atmane, adi okkate.
0: In fact, the self, Atma, is uniform, same in everyone.
1: Ekam eva advitiyam brahma.
0: It is only one, not two, the one without the second.
1: Ajatvikanga meeru paikkolakkaledu.
0: You don't expect to grow to heights.
1: Ajatvikamaneya kevalam ane andu unnatundi tattvame.
0: Therefore, spirituality means to know your own true nature.
1: Ninnu chusukoni ahankara padutunnavu.
0: In fact, you go by the external form.
1: ఈ అహంకారం చేత మనం ఏమీ తెలుసుకోలేము.
0: And you are egoistic. With this ego, you cannot expect.
1: మనం అందరం ఒక్కటే.
0: We are all one.
1: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
0: You will consider everybody's welfare and prosperity as your own.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: We should have this sort of unity.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాము.
0: Let's move together.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let us grow in intelligence having learnt together.
1: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
0: This is Vedic dictum.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: All should mingle together.
1: కలిసిమెలిసి చదవాలి.
0: They should learn together.
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకోరి పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్ట అవుతుంది?
0: You are not prepared to share with each other, then how do you expect the ultimate?
1: కనుక అందరూ ఏకం కావాలి.
0: So all should stand united.
1: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
0: Then only you will feel blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు నేర్చుకోవలసినటువంటిది ఒక్కటే ఒకటి.
0: There is only one thing that you should learn. No.
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love fundamentally.
1: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
0: This love is within you and also in everybody.
1: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది.
0: The love which is spread in everyone is present in me
1: too. నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమనే చూచు.
0: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక నాకు వారందరూ ఒకటే.
0: Therefore we are all one, basically being.
1: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
0: With these feelings of love we should mingle each other.
1: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
0: We worship and worship.
1: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
0: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
1: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
0: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదివే చదువుతున్నారు.
0: యూ స్టడీ నో డౌట్.
1: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
1: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
1: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు.
0: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్
1: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
1: చూడు ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
0: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
1: కానీ ఇది ఒక్కొక్కటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు ఇక.
0: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
0: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
1: అదే మన గులాబీ పుష్పము.
0: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఈ రోజు ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది.
0: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
1: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
0: యు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్. Watch this.
1: It is 9 ratnalu.
0: This ring has 9 gems.
1: Ee nayana chethine oka ring ayipindi.
0: All the 9 gems made one ring.
1: Ee ringu ekkada poyinappudu evaru pettukunappudu vaaduku unni navagrahalanni vaadu ventane untayi.
0: The one who wears this ring with 9 gems, he will be safe and secure. 9 planets will bless him wherever he goes.
1: కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండివర్స్.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము సంపాదించాలి.
0: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ has to protect everybody wherever there is a problem in society.
1: అతి ఏకత్వం ఉండేటువంటి ఒక చదువును చదవండి.
0: Study to be united.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: We have gone beyond the time.
1: కనుక ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మీ హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: Preserve all these good things that have been told to you.
1: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సాత్వికత పొందుతారు.
0: Then only you will attain, you will realize the aim and objective of education. Embodiments of love. Bhagavan blesses all. He showers his loving blessings on everyone.
1: You
0: be united. You study well. You be happy. And make your parents equally happy by
1: serving them.
0: In fact, you have got this body because of your parents. Therefore, you should express your gratitude to parents. Then only the essence of education is realized.
1: Kama Ram Ram Kama Ram Ram Kama Ram Ram Kama Ram Ram Kama Ram Ram Kama Ram Ram

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే పరసతిని ఆశించి పదతలల వాడేమి తీసుక

దుర్యోధనుండేమి దోచుకునియేవు పసిబాలరను పట్టి

0: నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు. నేడు కాకున్నా రేపైనా నిలువది చెట పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, మితము కలిగి యుండుటే మేలు నీకు, మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్, హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాడ్, హ్యావింగ్ డినైడ్ ఈవెన్ ద లిటిల్ స్పేస్ దట్ వుడ్ అకామిడేట్ ఎ పిన్ హెడ్ దుర్యోధన, refused to partake that land, what is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed him, what is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyame Ishvaro Loke Satyam Padmasitasam.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండినా లోకమే లేదు.
1: Bereft of truth, there is no world at all.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలం నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ అడ్హియర్డ్ టు ట్రూత్. ఇట్ బిలీవ్డ్ ఇన్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్. ఇట్ ఆల్సో ప్రాపగేటెడ్ ద లైఫ్ ఆఫ్ ట్రూత్. And hence it is enjoying all the security and prosperity down this day.
0: Satyam chetane bharatiyulu yavat prapanchamulo kudanu aadhyatmik tattvamunu prachirimpa chesaru.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: Loka samasta sukhino bhavantu annatvantidi ee satyam dwarane aavirbhavinchinatvantidi.
1: The very dictum that the whole world should, universe should live happily and prosperously is based on this truth.
0: Itti pavitramaina nitya satyamainatunti yokka satyamunu ee naadu manavulu marchipothunnaru.
1: That sacred eternal truth is forgotten by man today.
0: Satyame lekundina dharmame ledu.
1: Without truth there is no dharma, righteousness.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: సత్యమే మనకు ప్రధానమైన ధర్మము.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ పార్ట్.
0: సత్యమే మనకు మానవులకు ప్రాణము.
1: ట్రూత్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: సత్యమే లేకుండిన మానవత్వమే లేదు.
1: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ అట్ ఆల్.
0: మానవతా విలువ సత్యం పైనే ఆధారపడి ఉన్నది.
1: ద హ్యూమన్ వాల్యూస్ డిపెండ్ ఆన్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యము చాలా గొప్పది.
1: ట్రూత్ ఇస్ నోబ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ హడ్ హర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ హ్యాడ్ టు స్పెండ్ హిస్ లైఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గ్రేవ్ యార్డ్.
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God has created everything.
0: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
1: The entire creation ultimately merges.
0: సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వం ఇది చూడరయ్యా.
1: It is a pure unsullied truth that exists.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: Truth might sound like a simple word.
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: But it's a great thing to know the meaning of truth.
0: ఈ సత్యమునందే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యముపైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయిన మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There's no place here without truth.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యమును ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ట్రూత్
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: prema swaroopudu,
1: the embodiment of love.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: Atti Bali Chakravarti aanadu Kerala deshamlo undatam chetane manavulnu etti koratanu lekunda tindi teethamulu gaani vastupadamulu gaani ee koratanu lekunda jeevistu vacharu.
1: Because Kerala was ruled by Emperor Bali, there was no shortage, there was no dearth for food, the raiment and shelter.
0: Thanu devatalitho vijayanu sadhinchinadu.
1: In fact, he conquered all the deities.
0: Aa vijay chinhanga kodanu narmada nadi odduna goppa oka vyagam chestu vachadu.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of the
0: river. Visrajit aneetvanti yagam prarambhinchadu Narmada nadi teeramulandu.
1: Along the shore of Narmada river, he conducted the sacred ritual called Visrajit.
0: Aa samayamlo palle
1: at that time
0: Vamana murti janminchinadu.
1: Vamana appeared.
0: Aa Vamana murti Kashyapa adithulaku janminchinadu.
1: He was the child of Kashyapa and Aditi.
0: Aa samayamunandu ee Bali Chakravarti yagamunakai taanu nadichi vastunnadu.
1: He was proceeding towards the sacred ritual Visvajit.
0: Adani nivasam siddhashramam.
1: He lives there in that siddhashrama.
0: Akkadi nunchi ee yagamunaku vachutundara.
1: From that siddhashrama, as he was proceeding to this yaga,
0: andaru aashcharyanga chustu vacharu.
1: All started looking at him with all surprise.
0: Adani chaala baludu.
1: You are so young boy.
0: Atti barudainatvanti yokka vamana murtindu tejassu prakashistu vachindi.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: Aa prakashame andarini aakarshistu vachindi.
1: That radiance started attracting everybody.
0: Vamanudanaga magnet swaroopame.
1: Vamana symbolizes the magnet attraction.
0: Ee drishyamunu Bali Chakravarti bidda ainatvanti yokka.
1: This scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala.
0: Aame chuchi, aha, emiti ee tejassu, emi ee pillavadi yokka vachassu, ilanti pillavade naaku putti unde nenanta adrishtavantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of the young boy.
0: Atanni poshinchi, lalinchi, palinchi, aneka rakamuluga kodina aadinchetuvanti daanini.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: Alanti bidda naaku lekapoye kada ani chintinchindi.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: Ee lopala
1: in the meantime
0: Vamana murti
1: Vamana
0: Bali Chakravartini paatala lokamunaku trokkadu.
1: Yes, subdued. He has put down Emperor Bali to paatala.
0: Aa drishyamunu chuchinatvanti yokka Ratnamala chi ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా లేదు నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ టు హావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo daniki anta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకొని మనం మంచిని తలచాలి.
1: సో వి షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వతో పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వతో శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మ రత్నమాల నాకు మొట్టమొదట నీ పాలు నుంచి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం నుంచి తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
1: It is necessary the modern man should develop truthful thought.
0: ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: కాని ఈ యొక్క పవిత్రమైన గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతనలు చేస్తుంటారు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద సీక్రెట్ ఆఫ్ ద డివినిటీ అండ్ యాక్ట్స్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫాన్సీస్.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ నెసెసరీ టు థింక్ గుడ్ ఆల్ ద టైమ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: ఇఫ్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్ యూ విల్ బి ద రెసిపియంట్ ఆఫ్ సేక్రెడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగా మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: సిన్స్ వీ హావ్ గాట్ ఆల్ ద టైమ్ బ్యాడ్ థాట్స్ స్పెండింగ్ ఆల్ ద లైఫ్ వీ ఫేస్ ఆల్ కాన్సిక్వెన్సెస్.
0: కానీ ఈ ఫలితములు మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: వీ సఫర్ వెన్ వీ ఫేస్ ద రిజల్ట్స్.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకని రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందినాయి.
1: As was her thought, so was the result and the experience.
0: కానీ నాకు ఎందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము. కానీ అది సంకల్పం నీ దోషమే కాని భగవంతుని యొక్క దోషములు కాదు.
1: బట్ వీ వరీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నథింగ్ రాంగ్ విత్ గాడ్, సంథింగ్ రాంగ్ విత్ అవర్ వెరీ థాట్.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎంటర్టైన్ ట్రూత్ఫుల్ థాట్స్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: వెన్ యూ జాయిన్ గుడ్ కంపెనీ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ నేచురలీ.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు
1: ద వన్ ఆఫ్ చారిటీ
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దాన పోశాడు.
1: ఇన్ఫాక్ట్ హీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్
0: యు సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హీ వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: వామనుడు వచ్చి నాకు మూడడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని ఒక వాగ్దానం చేశాడు.
1: హీ నెవర్ హ్యాడ్ సెకండ్ థాట్స్. హీ ప్రామిస్డ్ దట్ హీ విల్ గివ్.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: బలి ఎంపరర్ హీ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: హీ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: ద వెరీ విష్ణు ఇస్.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్ యు కెనాట్ గో బ్యాక్.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: దెన్ ఎంపరర్ బలి సేడ్.
0: బలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin more than that going back?
0: Guru vaagnenu dhikarinchi
1: he even disobeyed command of guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకని అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళ మనకి ఏమి జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హీ విల్ నాట్ బి బోర్న్ అగైన్ బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్ ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్
0: స్వామి ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారో.
1: Just as you conversed with me today.
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు.
1: Just as you have been ruling this Kerala.
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కేరళ, దాట్ వాజ్ హిస్ రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy, they celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: Kanaka Bali Chakravarti chala punyatmudu.
1: Bali was highly virtuous one.
0: Tan rajasa kulamlo janminchinappatikini tanaku devata bhavamulu aavirbhavistu vachayi.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమానం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి ఓణంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామన ఇస్ స్టెప్పింగ్ ఇంటు దట్ స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: consider it as incarnation.
0: ఈ ఓణమ దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact, we celebrate with all the gaiety and festivity.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: We should lead a life of spirituality, of a specific code of conduct.
0: సత్యం బ్రూయాత్,
1: speak truth.
0: అది ఏ నైతికము.
1: That is moral.
0: ప్రియం రుక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: We have to think of the experience of Emperor Bali in the company of Vamana.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశ

0: స్పీక్ ట్రూత్,
1: అది ఏ నైతికము.
0: దట్ ఈస్ మోరల్,
1: ప్రియం బ్రూయాత్,
0: ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే,
1: అది ఏ ధార్మికము.
0: దట్ ఈస్ రైచువస్,
1: నబ్రూయాత్, సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం.
0: The spiritual aspect requires you not to speak lies any time.
1: కనుకనే సత్యం పైనే ఈ మూడు కొరను ఆధారపడి ఉంటున్నవి.
0: All these three depend on truth ultimately.
1: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి,
0: సో
1: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి,
0: అండ్ ఎక్స్పీరియన్స్
1: లోక కళ్యాణములకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు డూ సచ్ డీడ్స్ యాజ్ టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.
1: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరు కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంను పోవటం, ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
0: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసర్లీ.
1: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
0: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
0: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
1: ఇందులో ఉండినటువంటి మానవులు అందరి కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
0: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
1: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
0: with the passage of time depending on the circumstances
1: manavuni yokka hrudayam maaripothu vachindi.
0: The human heart goes on changing.
1: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
0: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: మన ప్రవర్తనే.
0: అవర్ కాండక్ట్ ఇస్.
1: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
0: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
1: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
0: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
1: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
1: ఇఫ్ health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If character is lost, everything is lost.
0: If character is lost, everything is lost.
1: కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి.
0: Therefore we should think of this character as most important.
1: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
0: That's what God expects from us then and now and forever.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
0: man is not able to know this.
1: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ స్వప్రయోజనములకై పాటుపడుతున్నాడు.
0: By the individual selfishness and self-interest.
1: మానవుని యందు ఈ స్వార్థము స్వప్రయోజనము నిర్మూలన కావాలి.
0: One has to kill the selfishness and self-interest.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: అందరు కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే.
0: All of us are members of this family of God.
1: కనుక మానవులందరూ ఒకే కులమే.
0: All the human society belongs to one caste.
1: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
0: In fact there's only one race.
1: నీవు నాస్తికుడా, యాస్తికుడా, యూదుడా, బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు.
0: That doesn't matter whether a theist or Jew or a
1: Hindu. మానవ జాతి, ఇది సత్యం.
0: You belong to human race.
1: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
0: That's enough if you remember this.
1: నీ నాస్తికుడా, యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
0: Keep aside the question whether you are theist or atheist.
1: నేను మానవుడను, మానవుడను, మానవుడను.
0: I am a human being. I am a human.
1: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Human values you have to develop.
1: నేను మానవుడు అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
0: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
1: కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
0: We find certain traits such as anger, the palm and show and jealousy and getting in.
1: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
0: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: క్రోధము కుక్క క్వాలిటీ.
0: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
1: చంచలత్వము కోతి క్వాలిటీ.
0: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
1: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
0: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్.
1: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
0: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
1: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
0: Animal qualities are finding a place in man.
1: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
0: This is not the true human life.
1: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలా

0: పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: We have to develop the sacred qualities like compassion, the love, the sacrifice.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కాని ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనికి కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహము నచ్చనంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: And nothing wrong with God, no mistake.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాద్ధం.
1: God is eternal, immortal, nectarine, pure, unsullied, unpolluted.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీరు పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కాని భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకని మొట్టమొదటి నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: Chaala mandi krodhamu taapamanta arikattukodaniki prayatnam chestunnaru.
1: Many people make an effort to control the anger.
0: Adi chaala tappu.
1: It's a big mistake.
0: Arikattakoodadu.
1: You cannot control.
0: Dani praveshimpa cheyakunda undali.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: సీ దట్ దే డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find extraction of the coal, petrol and oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో ఊడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ క్రోధ లోభములంతా కూడా నీలో ఊడిపోయినటువంటివి.
1: Like that desire, the anger.
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుకని ఏ మాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: మానవతా విలువలు.
1: దాట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అనే కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్
0: యాంగర్ కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: So many qualities within man.
0: కాని వచ్చినటువంటి గుణములను మనం అరికట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదటి ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఇది ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే.
0: ప్రేమతో జీవించాలి.
1: Lead your life in love.
0: ప్రేమకు మించినటువంటిది రోజే లేదు.
1: There's nothing beyond love.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Love also arises.
0: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Truth arises out of love.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: Without truth love cannot exist, and love cannot exist without truth.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: So truth is an undercurrent.
0: ప్రేమ బహిర్వాహిని.
1: And love manifests.
0: కనుకని అంతర్బహిర్తత్వవ్యాప్య నారాయణ స్థిత ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్ ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్ సీజ్లెస్.
0: అదియే సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్ సరస్వతి.
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: వీ కెనాట్ స్పీక్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ always obligingly.
0: కరగని మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
1: Therefore we should attach value to our word.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కరగని మనము నాలుకను జారనివ్వకుండా చూసుకోవాలి.
1: So you should never slip as you.
0: ఎవర్ని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: Your words should never hurt anybody.
0: ఎవర్ని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: You should see such a way that no one would be hurt by your.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: That is the main quality of a man.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
1: యూ మే ఫీల్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ ఇన్ ఫ్యాక్ట్.
0: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
1: వర్డ్స్ ఆర్ అండర్ యువర్
0: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
1: వర్డ్స్ డాన్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ద టంగ్ హ్యాస్ నో బోన్, ఇట్ కెన్ ట్విస్ట్ ఇన్ ఎనీ.
0: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ సీ ఇట్ వర్క్స్ ఇన్ ఎ సీక్రెట్ మానర్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
0: కనుకని మన శబ్దమంత కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
1: In fact the sound arises out of the
0: tongue. కనుకని భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
1: So God is the sound, the very form of sound.
0: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయామయి, శ్రీమయి.
1: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss, and of the sound.
0: కనుకని మన యొక్క మాటలు మధురంగా ఉండాలి.
1: Therefore our words have got to be
0: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉండాలి.
1: Listeners should be so happy to hear you.
0: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం వికసించాలంటే సత్య ప్రేమనే దీనికి మూలాధారములు.
1: ఫర్ ది హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యము చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ హెవెన్.
0: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
0: కేవలం దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
1: The body vanished but the mind remained, which is so.
0: ఏనాటికైనను దేహం నశించేటువంటిది.
1: Wonder of the body.
0: Body is like a water bubble.
1: Body is like water.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey. Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: అది ఏ అతని యొక్క స్వరూపము.
1: That is the teaching of Bali.
0: అది ఏనాటికి కూడాను మారదు.
1: It is changeless.
0: ఏనాటికి చావదు.
1: It is deathless.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతం ఉండు.
1: He is so permanent who has neither birth nor death.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. తాను చావక పుట్టక చంపబడక ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
1: హీఈస్ ద సుప్రీం కాస్మిక్ సెల్ఫ్.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
1: దట్ సెల్ఫ్ హౌ కెన్ యు అండర్స్టాండ్.
0: నీ ఏ భావము నీ యందు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్.
1: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ రిఫ్లెక్ట్
0: నీ యొక్క ఇమాజినేషన్.
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
1: ద సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
0: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు.
1: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ. టుడే
0: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
1: యు హావ్ లిసన్ టు మెలోడియస్
0: మ్యూజిక్. ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
0: సర్వత్రా చేరిపోయినాయి.
1: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
0: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి. ఈ టేబుల్ పైన చేరిపోయినాయి. ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనే శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది.
1: ద డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
1: యు కెనాట్ సే దట్ దిస్ ఈజ్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
0: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది.
1: యాజ్ యు లిసన్ యు థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్ అన్ నోటిస్డ్.
0: సర్వత పాడిపాదం త సర్వతోచి శిరోముఖం, మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
1: ఇట్ ఇస్ ఫ్రమ్ టాప్ టు టో, ఇట్ ఇస్ అ సౌండ్ దట్ moves about.
0: Kanuka manamu pavitramainatundi palukulu palukutu raavali.
1: So we should utter sacred words.
0: Evanni baadinchetundi palukulu palakakoddu.
1: We should not use words.
0: Evanni dooshinchakoddu.
1: We should not accuse.
0: Evanni vimarsinchakoddu.
1: We should not criticize anybody.
0: Appude dindi oka bhavamu neelo chakkaga maduranga maartundi.
1: Then the immortal nectarine feelings will find a place.
0: Kanuka paapa bheeti leni paavaratvam patti.
1: Because of the ignorance that you don't take
0: daiva preeti leni dani patti,
1: you don't have love for God and fear
0: manavattam anage manavulanduna,
1: the human value is lost, hidden in man.
0: Vishwa shanti ki diye viplavambu,
1: and this is the cause for the revolution in this world.
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్?
0: నీ యొక్క జీవితమే.
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్స్.
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్.
0: కనుక నీవు మంచివాడు కా.
1: సో యు బి గుడ్ టు స్టార్ట్ విత్.
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు.
1: లెట్ యు స్పీక్ నైస్లీ.
0: నీ నడతలు మంచివిగా ఉండని.
1: లెట్ యువర్ బిహేవియర్ బి గుడ్.
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్.
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందుకే అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి.
1: Therefore we should find a path as to share all the goodness of our life with the others.
0: కనుక మనమంతా కూడాను ప్రేమ చేతనే పాడాలి.
1: So we should sing with all love.
0: ప్రేమ చేతనే మాట్లాడాలి.
1: We should speak with love.
0: దీనినే గోపికలు చెప్పారు అన్నాడు.
1: This is what Gopika said then.
0: ప్రేమ రహిత మరుభూములలో,
1: in this barren land without love,
0: ప్రేమాంకురములు పెంపొంద,
1: for the seeds of love to germinate,
0: ప్రేమావేశముతో,
1: with all the emotions of love,
0: ప్రేమసుధా వర్షము వర్షింపగ, ప్రేమనదులు ప్రవహింపగ, మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే,
1: with rain of love, with the river of love flowing continuously, O Krishna, sing for us.
0: Nee gaanamanta ikkudunu madharamto koodinatvantidi.
1: Your music is so melodious.
0: Nee hrudayamanta ikkudunu premato koodinatvantidi.
1: Your heart is full of love.
0: Prema nunchi aavirbhavinchinatvanti pratibimbame gaanamu.
1: And therefore music is the reflection of love.
0: కనుక అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్.
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి.
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ.
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ, దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి.
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: ఎట్టి ప్రేమ. ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అనేక ప్రేమలు ఉన్నాయి లోకంలో.
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ లవ్.
0: ఈ లౌకికమైన ప్రేమలు,
1: ఇట్స్ వరల్డ్లీ లవ్.
0: భౌతికమైన ప్రేమలు,
1: ఫిజికల్ లవ్.
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు,
1: ఇట్ ఇస్ జస్ట్ ఫర్
0: టైమ్ బీయింగ్. ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే.
1: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ.
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దట్ లవ్ వి హావ్ టు డి.
0: ఇదంతా నెగటివ్స్.
1: ఆల్ ద రిమైనింగ్ ఆర్ నెగటివ్.
0: ప్రేమ నుంచి వచ్చేదంత పాజిటివ్స్.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్
0: పాజిటివ్. నువ్వు పూజలు చేస్తున్నావు,
1: యు వర్షిప్,
0: జపం చేస్తున్నావు,
1: యు డు జప,
0: ధ్యానం చేస్తున్నావు,
1: యు మెడిటేట్,
0: ఇవన్నీ కూడా నెగటివ్స్.
1: దే ఆర్ ఆల్ నెగటివ్స్.
0: నువ్వు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండాది చెయ్యి.
1: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్.
0: కానీ చెయ్యి జపమాల తిప్పుతుండాది కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి.
1: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్, ద మైండ్ గోస్ టు ద మార్కెట్.
0: కానీ ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్?
0: అది కాదు, ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి.
1: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్.
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన.
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ ద గాడ్స్ నేమ్ ఇస్ రియల్.
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన.
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ వేవర్.
0: మన ఏమో మనుష్యానం కారణం బంధమోచయో.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మనం తిప్పవలసింది దైవం వైపు తిప్పాలి.
1: వి హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: ఇది లాక్.
1: దిస్ ఇస్ ద లాక్.
0: ఇది కీ.
1: దిస్ ఇస్ ద కీ.
0: పుట్ ఎ కీ ఇన్ ద లాక్.
1: పుట్ ద కీ ఇన్ ద లాక్.
0: కానీ టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్
1: ఇట్ ఓపెన్
0: టర్న్ వైట్ సైడ్ రైట్ సైడ్
1: రైట్
0: లాక్
1: ఇట్ గెట్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ టర్నింగ్ డిఫరెన్స్
1: సేమ్ లాక్ సేమ్ కీ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్
0: నీ హృదయమే లాక్
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్
0: నీ మైండ్ ఏ కీ
1: మైండ్ ఇస్ ద కీ
0: దైవం వైపు తిప్పు మోక్షము
1: టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ లిబరేషన్
0: లోకం వైపు తిప్పు బంధన
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండేజ్
0: కనుకనే మనం ఎప్పుడు చూసినా గానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాం
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్
0: ఆధ్యాత్మిక వైపున మనం పోవటం లేదు
1: వి ఆర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్
0: టువర్డ్స్ లౌకికము లౌకికము లౌకికము
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఎఫీమరల్
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్ నో డౌట్
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడాను కేవలం అశాశ్వతమైనటువంటిది
1: ఆల్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: ఒక్కటి మాత్రమే సత్యం
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్
0: అది ఆత్మతత్వము
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్
0: అది మర్జీ
1: ఇట్ ఈస్ మర్జ్
0: ఇది మ్యారేజ్
1: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్
0: కానీ మ్యారేజ్ కూడా కాదు ఇది
1: ఇట్స్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదా
0: ఇది మిరాజ్
1: ఇట్స్ నాట్ మ్యారేజ్ ఇట్స్ ఓన్లీ మిరాజ్
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ
1: యు సీ ద మిరాజ్
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు ఆనందిస్తున్నారు
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు
1: వైఫ్ సేస్ ఎస్ హస్బెండ్ సేస్ నో
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు
1: హస్బెండ్ సేస్ ఎస్ వైఫ్
0: అంటే ఎట్లయింది మ్యారేజ్ ఒక తత్వంగా ఉంటుండదే
1: వేర్ ఇస్ ద మ్యారేజ్ ఇస్
0: దేర్ ఏకత్వం
1: Unity.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి అది నిజమైనటువంటి ఆత్మతత్వం
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్
0: కనుక ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను
1: ఫ్రమ్ డాన్ టు డస్క్
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది
1: లైఫ్ ఈజ్ స్పెండ్ దిస్ వే
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై

0: అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Oh man, inquire clearly. From dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God. What kind of happiness you derived out of this?
0: Janadu potta nimpukoni.
1: Only to fill this little
0: stomach. Chikkulanu unduchu.
1: Face problems.
0: Koti vidyalan punika meeranerchi.
1: We acquire all the forms of knowledge.
0: పరిపూర్ణ సుఖమును పొందలేక
1: యూఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ టోటల్
0: ఈ మానవ జాతి లోకమున మృగగనేటికి
1: ద హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
0: పరాత్పరు జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: Oh man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: world. Janada potta nimpu kosam kosani enni avasthalo padutunnamu.
1: Just to eke out your living.
0: Enni vyaparamlo chestunnamu.
1: You do business.
0: Enta dhanamunu aarjistunnamu.
1: You earn money.
0: Inka dhanamu dhanamu dhanamu dhanamu.
1: You want to amass money more and more.
0: Ee dhanamunu manam emaina teesukoni potama?
1: Would you take this money with you at
0: the manam undenta varaku kodunu enough. మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి.
1: Yes, you need money to the extent it is necessary.
0: Money makes many wrongs.
1: Money makes many wrongs.
0: Money makes many things.
1: Money makes many things.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that
0: governs. ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం
1: లేదు.
0: ఆ గుణమే లేకపోతే ఎంత బలముండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బలా ద స్ట్రెంగ్త్.
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనముండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ.
0: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ యు మే
0: హావ్. కనుక చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ది బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది property, they are useless.
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది.
1: It is the virtue that is permanent.
0: అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop that.
0: గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: The man has got virtues.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: Without virtues he is no human.
0: ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటుంటాయి.
1: Animal has got animal quality.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: Animal qualities under
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: Animal has got reason and
0: కానీ ఈనాటి మానవునికు నో సీజన్ నో రీజన్.
1: Man today has no reason, has no season.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ టుడే.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: దే హావ్ గాట్ ఆల్ ది ఏన్షియంట్ కల్చర్ హిడెన్.
0: కనుకని అట్టి పవిత్రమైన భావం నిండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: ది సీక్రెట్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
0: మహాబలి. అతను మహాబలి.
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకును మహాబలుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
1: the Kerala being the birthplace of
0: samanyamainatundi kaadu
1: is not ordinary.
0: Yodo prapanchikanga map lo chusi idi Kerala rajyam anukuntunnam.
1: We just located in the map, that's all.
0: Kaadu kaadu adi bhagavantuni yokka center.
1: Kerala is the center of God.
0: Idi kevalamu oka vidivapainatundi yokka aanandamayamainatundi.
1: It is the center of bliss.
0: Bali chakravarti puttinadi
1: birthplace of Bali.
0: వామనుడు పుట్టినది
1: బర్త్ ప్లేస్ ఆఫ్ వామన.
0: విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడా అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్భువస్వః అన్నాడు.
1: హీ సెడ్ భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ దీస్ త్రీ Trinity in this
0: Bhur,
1: world.
0: Materialization.
1: The Bhu materialization.
0: Bhuvaha vibration.
1: Bhuvaha vibration.
0: Suvaha radiation.
1: Suvaha radiation.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్
1: మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్
1: వైబ్రేషన్
0: రేడియేషన్ రేడియేషన్ ఏ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ ఏ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియంతే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ ద బాడీ ద లైఫ్
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: You're not one.
0: But three. The one you think you are physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are mental body.
1: The one others think you are is psychological mental.
0: The one
1: mental.
0: You really are, that is adhyatmikam.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెండ్ యువర్
0: కర్మ మార్గమునకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ద మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యు అట్ ది ఎండ్.
0: కరెక్ట్. ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ మస్ట్ బి ఆఫర్డ్ యాజ్ ఓన్లీ సింగిల్ వన్ విత్ వన్ పాయింటెడ్నెస్ టు గాడ్.
0: కనుక భగవంతుడికి ఏమి అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: దిస్ ఇస్ ద లీఫ్.
0: మన మనసే పుష్పము.
1: ద మైండ్ ఇస్ ద ఫ్లవర్.
0: ఆనందమే తోయము.
1: ద బ్లిస్ ఇస్ వాటర్.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: ద ఇంటెలెక్ట్ ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అంటారు.
1: దేర్ఫోర్ వి సే దట్ వి ఆఫర్ ద లీఫ్ ద ఫ్లవర్ ద వాటర్ అండ్ ద ఫ్రూట్.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ ఫ్లీటింగ్ మొమెంటరీ బాడీ యాజ్ పర్మనెంట్. వీ షుడ్ గో బై దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్ ద వర్షిప్ అండ్ విజ్డమ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయం పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రూతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ గాడ్.
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
0: గుడిసెలో లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్
0: భవనంలో లేదు.
1: నాట్ ఇన్ మ్యాన్షన్.
0: గుండెలో ఉన్నది.
1: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: ద హ్యూమన్ హార్ట్ ఇస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: వి హావ్ టు సేఫ్ గార్డ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని.
1: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఇస్ వన్ నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ట్రూత్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: ద లవ్ విత్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ద సీట్ ఆఫ్ లవ్ వుడ్ స్పీక్ ఆఫ్ ది రైట్.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యు వాంట్ టు వర్షిప్
0: ఎక్కడ నాట్ దైవం.
1: He is not anywhere particularly.
0: వీరందరూ దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎసెన్షియలీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్. కనుక
0: మీరు భావించండి.
1: కన్సిడర్
0: ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఆ విధంగా భావించండి.
1: Have always a strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu deni chintistavo aa swaroopani nee pondutavu.
1: As you think so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
1: ఇఫ్ యు థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్ యు రిమైన్ ఏ హ్యూమన్.
0: కనుక నీవు మానవుడు కాదు,
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: ఆ కాలం మానవుడే కానీ
1: యు ఆర్ హ్యూమన్
0: ఇన్ ఫామ్, దైవ స్వరూపుడవు.
1: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ బేసికల్లీ
0: ఆత్మ ఉంటున్నది.
1: దట్ ఆత్మ సెల్ఫ్ ఇస్ ఇన్
0: యు. ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్రిపేర్.
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: Make it
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: అండ్ కీప్ ఇట్ ప్యూర్,
0: క్లీన్ గా ఉండాలి.
1: అండ్ దెన్ బీ ఫ్రీ.
0: అది నిజమైనటువంటి తత్వము.
1: దట్ ఇస్ ద ట్రూ నేచర్.
0: కనుక హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై
1: టు మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్
0: అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
1: వి పర్ఫార్మ్ అండ్ అబ్జర్వ్.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
1: ది ఎయిమ్ ఆఫ్ ఎ ఫెస్టివల్
0: మానసికమైనటువంటి ప్యూరిటీని
1: ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ యూనిటీ.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ డివినిటీ.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యము.
1: ఫర్ ది డివినిటీ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
1: ఫర్ యూనిటీ ది దర్ వన్నెస్ టుగెదర్నెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మనం అన్నింటి ఎందు కూడాను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: సో హ్యూమన్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ.
0: కనుక ప్రేమతత్వము చేత
1: త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: ప్రేమ భావం చేత
1: ద ఫీలింగ్ ఆఫ్ లవ్
0: ప్రేమ కర్మల చేత
1: లవింగ్
0: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: వి షుడ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమ ముదిత మనసే.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు, రాజులు, రాజకుమారులు, మహారాజులు చాలా మంది వేల కొలది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడు ఎవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పై భాగంలో మత్స్యములు అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: The whole congregation came to a standstill.
0: కానీ అందులో మారు వేషములు ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: But there in that assembly are present Pandavas also incognito, in disguise.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: And Krishna started staring at these people.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: And he smiled at them.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: As they were whispering, talking among themselves, it was Arjuna who got up.
0: Arjuna, ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభముల దగ్గర వచ్చాడు.
1: Arjuna, smiling all along, slowly, gently, marched ahead and came close to that Machayantra.
0: Arjuna anaga chala shantam galavadu.
1: Arjuna means the one who is highly
0: chala dayagalavadu,
1: the one who is compassionate.
0: Arjuna anaga chala nemmadastudu.
1: Arjuna is one who is very calm and quiet.
0: Nemmadiga vachi danusunu chepatti chiram vaipu chustu okka turi aa yokka danusunu vadadu.
1: Calm and quiet, peacefully, he marched towards Machayantra. Watching the fish in water, he shot the arrow at once and could hit it.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: The moment the arrow is shot at that fish, it just fell.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: People were highly ecstatic beyond all estimates.
0: అందరూ కూడా అర్జును చూచి చాలా ఆనందించారు.
1: People were extremely happy, delighted watching Arjuna.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: King Drupada gave garland to his daughter and wanted her to garland.
0: వారి వసతి ఎక్కడ?
1: Where were they staying?
0: పేద బ్రాహ్మణి ఇంటిలో వారు నివసిస్తూ వచ్చారు.
1: They were staying at the residence of a poor Brahmin.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: By the time they went, they saw Kunti inside with the
0: door
1: bolted.
0: కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: The sons said, Mother, we brought a highly valuable fruit with us.
0: నాయన, అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: The mother said, such a valuable sweet fruit better be shared by all of you.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: The children would certainly follow the command of the mother.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించినటువంటి వారు.
1: They follow strictly.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: They went inside and did namaskar to her, giving her a promise they would certainly abide by her command.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: Since that time she is called Panchali.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: The meaning is she is the wife of five.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: How do you expect the world to accept this?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞను శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
0: కాని ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నీవు ప్రపంచమునకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: Dharmaja watching the chastity of Draupadi, her behavior and conduct, he said, you are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
0: Neelo unnatvanti panchabhutamulu gaani panchagunamulu gaani panchendriyamulu gaani chakkaga neevu arikettinadaru.
1: You have total control over the five elements and the five senses.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్ సెల్వ్స్.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: వాడా తిరిగి, వీడు తిరిగి గ్రామ గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: She went around all the streets and villages, finding out the good people and the bad people, their temperament, behavior.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చాడు. కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: On scrutiny she could understand this good and bad as well mixed in society.
0: Night and day అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్.
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
0: Karma nu manakandi.
1: Never give up your duties, karmas.
0: Kama managa mottamodardi.
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtamu.
1: కామా మీన్స్ లైక్స్.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటే వేరు వేరు అర్థంగా తీసుకుంటున్నారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ టుడే వీ గో బై డిఫరెంట్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ కామా.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
0: డిజైర్ ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise sealing on desires.
0: ఏది మంచిది ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డను మాత్రం వదలటం ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము ఇది సరైనటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated. And the truth is taught.
0: Kalukane sri andaru kodanu goppa adarshanni andukunnaru.
1: That's the reason why women have become high ideals.
0: Purushulu cheppinattu daanu nadchukoledu.
1: She has not conducted according to the dictates of men.
0: Nee kartavyanni nee nirvartinchu naa kartavyanni nenu chestunnanu.
1: You do your duty, I will attend to my duties.
0: Kaani naa yokka kartavyamlo nee praveshinchakoddu ee kartavyamlo nenu praveshinchanu.
1: Do not interfere as I discharge my duties. I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అది సత్యబోధ అని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూతే ధర్మమును పుట్టిస్తుంది.
1: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkada unnadu?
1: However, where is God?
0: Sarvata paripadam tasarvato chishirobhukam sarvata srutimalloki sarvamavrutisthiteni. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేటువంటి భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా పాము మొదలుకొని తేలు వరకును సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: దేర్ఫోర్ ఇట్ ద కాస్మిక్ డివినిటీ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ యాంట్ టు ఎన్ ఎలిఫెంట్ అండ్ ఆల్సో ఎన్ లయన్ విచ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ డివైన్ డివినిటీ.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: రైట్ ఫ్రమ్ శాండ్ టు యాంట్ యు ఫైండ్
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వన్ డస్ షుడ్ బి ట్రూత్ఫుల్ అండ్ రైచువస్.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: షీ హాజ్ నాట్ గివెన్ అప్ హర్ డ్యూటీ ఎనీ టైమ్.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది. తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది. తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: యాంట్ వుడ్ బి ఏబుల్ టు నో ద వేర్ అబౌట్స్ ఆఫ్ ద ఫుడ్ అవైలబుల్ అండ్ క్యారీస్ ఇట్ to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: This anger is however necessary for man.
0: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: యాంగర్ అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకలిమి భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేయును.
1: You will be just burning a flame your respect.
0: తనవారనకైన చేయును.
1: And you will be away from your near India.
0: జనులకు కోపము వలన సర్వము చెడిపోయింది.
1: And people will ruin everything because of this anger.
0: కోపము కలిగిన వారికి,
1: those with anger,
0: ఏ పని భరింపకుండు,
1: will never be successful in the task. They will have problems, obstacles.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ బోత్ ది వేస్ యూ విల్ రూయిన్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ యాంగర్.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: షీ కుడ్ కరెక్ట్ బోత్ దీస్ ఫీచర్స్ అండ్ ప్రొపగేట్ పబ్లిసైజ్ ఇన్ ద కమ్యూనిటీ.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: She started loving children.
0: బిడ్డలపైన ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: You should love children. You should not be angry towards
0: them. నీ విరోధిపైన నీకు క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డలపైన ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడా ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడా చక్కగా ప్రబోధించింది.
1: Yes. Clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేషము, హేట్రెడ్.
0: ద్వేషము,
1: ద్వేష, హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed
0: you? లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు, కాదు, కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma, and you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharmamulu nevu dveshinchinatante nevu leka neeku apakaram chesinatattu vaadini dveshinchadama?
1: Are you going to hate a person who harmed you?
0: Leka neeku virodhi ainatattu vaadini dveshinchadama?
1: Are you going to hate your enemy?
0: Kaadu, kaadu, kaadu.
1: No.

0: ద్వేషించినట్టే నీవు మానవుడే కాదు.
1: ఇఫ్ యు హేట్ సత్యం ధర్మ యు ఆర్ నో హ్యూమన్ బీయింగ్
0: కనుకనే పశువచ్చుకుడు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తించు వచ్చింది.
1: బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస
1: దెన్ కమ్స్ అహింస నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
0: మాటతో కానీ
1: ఎదర్ బై వర్డ్
0: పనితో కానీ
1: ఆర్ డీడ్
0: దేహంతో కానీ
1: ఆర్ ఫిజికల్
0: ఇంకే విధమైన థాట్స్ తో కానీ
1: ఆర్ బై థాట్
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యు షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: అపకారం చేయకూడదు.
1: యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్ అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: Damayanti satyamanu anusarinchinatundi.
1: Damayanti followed the path of truth.
0: Satyamanu anusarinchatam chedane Damayanti anetundi oka peru amaku kaligindi.
1: Because she followed the path of truth, she got the true name.
0: Damamunu sadhinchinatundi.
1: And she could achieve control dama.
0: Ee control cheyatam valle manavudu entaiyagalu abhivruddhiki raagaladu.
1: By exercising this dama control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించు వచ్చింది.
1: And you find this dama control is noticed among ants.
0: మీరు చక్కగా విచారించి చూడండి, చీమలు పోతూ ఉంటాయి ఒక లైన్ గా.
1: Watch ants moving in a particular line.
0: ఒక లైన్ లోపల పోతున్నటువంటి చీమను ఇంకొక లైన్ నుంచి వస్తున్నటువంటి చీమను పలుకరించి దానికి ముద్దు పెట్టి నుంచి వెళ్లిపోతుంటాడు.
1: As you find these ants moving in one direction, one line, those that go forward will be greeting those who would be coming backward and then just talk.
0: Kalu meer chimalu chakkaga chudandi.
1: Watch ants clearly.
0: Dantlo kodudu damam ento untundadi.
1: There lies this dama, the control.
0: Chimalo brahmalo shivakesha vadalalo vartinchetunti vaadu bhagavantudu.
1: God is present in this ant and brahma, in Shiva and Keshava as well.
0: Kaluka దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: దేర్ఫోర్ దమా మీనింగ్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: ది సెన్సెస్ ఆర్ వేవర్డ్.
0: భగవంతుడు ఇచ్చిండేది చెవులు ఎందుకోసం?
1: వై గాడ్ హాస్ గిఫ్టెడ్ యూ ఇయర్స్?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: Is it to listen to all gossip?
0: Edda matalu evi vinakodudu.
1: You should never listen to bad words.
0: Kani manchi matalu maatrame.
1: You should certainly pay attention to
0: naluka. Naluka ichindi endukosamu? Naluka.
1: Why the tongue is gifted to you?
0: Buddhan nandinchukune kosama.
1: Is it only to swallow morsels of food?
0: Kaadu kaadu.
1: No.
0: Naluka nandinchindi ruchi chuta kosamani.
1: The tongue is given to taste.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: అండ్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ ప్యాలెటబుల్ ఇస్ అలౌడ్ టు గో ఇన్.
0: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
1: అండ్ ఇఫ్ డజంట్ టేస్ట్ గుడ్ ఇట్ ఈస్ జస్ట్ సెంట్ అవుట్.
0: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: దేర్ఫోర్ గాడ్ హాస్ గివెన్ ఆల్ దీస్ సో దట్ వీ కెన్ మెయింటైన్ దిస్ నోబుల్ రేర్ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇచ్చుతున్నాడు, సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
1: We think God has given us bad times. God has given us good times. It's not so. God doesn't give anything in reality.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు, కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
1: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: గాడ్ ఈజ్ అన్ ఎటర్నల్ విట్నెస్.
0: తాను దుఃఖానికి పాల్గొనడు, సుఖానికి పాల్గొనడు.
1: అండ్ హీ డజంట్ రిజార్ట్ టు ఎనీ గ్రీఫ్ నాట్ కన్ఫర్ ప్లెజర్.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల్లో వచ్చిన దోషములే.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ద రిజల్ట్స్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్స్.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హవర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హవర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యు వుడ్ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమిరా ఎట్లున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు

0: But on the other hand, if we talk conversing in an arrogant way, you will get arrogant reply.
1: Kanuka mataku mata chupu chupu.
0: Therefore, the word, the response and the look will be based on the way you express.
1: Kanuka manam ye vidhamainatuvanti action chestamo daniki reaction ostuntuntadu.
0: As is the action, so is the reaction.
1: A reaction, resound, reflection. ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
0: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్. దే ఆర్ నాట్ గివెన్ బై గాడ్.
1: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
0: జస్ట్ యాజ్ యూ యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
1: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు.
0: Therefore, whatever you speak in a congregation will come back to you by every sound.
1: Reflection is the నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
0: The reflection means the thoughts that you have within will express out in a similar way.
1: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
0: Therefore, what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
1: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
0: When one's mind decides it's bad, give it up immediately.
1: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే వీరంతా కూడాను ముక్తులైనారు.
0: When once you proceed in a determined way, you'll be successful.
1: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైన యాక్షన్ వల్లని.
0: And you can be a devotee by such actions.
1: కనుక మన మాటలు కానీ మన నడతలు కానీ మన యొక్క పనులు కానీ మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డ లేక ఫలితములే కానీ మరొకటి కాదు. ఎవరు చేసిన కర్మ వారంపక ఏరికైనా తప్పునన్నా.
0: One has to face one's own fate or destiny. None can escape from it.
1: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించి యొక్క సిద్ధమన్నా.
0: What is going to happen in future, what lies ahead in times, no one can decide. One should be prepared.
1: రాములంతటి వాడు రమణి సీతని బాసి పాములని వలె చెన్నన్నా.
0: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
1: అనగా ఏంటి సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: Rama cried because of his attachment towards Sita being the consort.
1: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు.
0: కెన్ యూ సే దట్ షీఈస్ హిజ్ వైఫ్?
1: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
0: ద మూమెంట్ షీ హీ గాట్ మ్యారీడ్ టు హర్ కెన్ యూ సే దట్ షీఈస్ హిజ్ వైఫ్?
1: కాదు కాదు.
0: నో,
1: అర్ధ భాగమును అనుభవించినప్పుడు అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ హీ విన్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ హిజ్ బాడీ దెన్ హీ కెన్ క్లెయిమ్ దట్ షీ.
1: అందుకోసమని అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. ఐదు మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రతని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
0: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హౌ కెన్ షీ బీ వన్ ఆఫ్ చేస్టుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.
1: కృష్ణుడు చెప్పాడు,
0: కృష్ణ సార్,
1: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
0: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
1: వారి సేవలు చేయగా తీరదు.
0: She will never say that she has no time to serve them.
1: తనకు ఉన్న దానికి తృప్తి గలుచునుండు.
0: She gets satisfied with her lot.
1: ద్రౌపదికి సాటియే పతివ్రత లేదు.
0: There is no other woman equal to ద్రౌపది.
1: రుక్మిణి కాని సత్యభామ కాని సీత కాని రుక్మిణి కాని ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
0: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these three qualities.
1: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
0: And she got herself satisfied with the lot she has.
1: 100 rupayalu jeetam ostunte 200 rupayalu cheela naaku kavalani aa koradu.
0: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
1: Kaani viluvaku taginatvanti yokka garini ivvalsindi.
0: Therefore the expenditure should be based on the income.
1: Kanuka pati yokka vishayanni gurtinchi vartinchatame nijamainatvanti pativrata.
0: Therefore a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
1: Sati yokka gunamunu tanu gurtinchatamu sariyainatvanti paddhatini tanu gunamunu gurtinchali.
0: And therefore the qualities of Sati the wife have got to be noticed very clearly.
1: Appudu ikkani kodunu gunavantulu kavalaru.
0: And then both of them could be virtuous and noble.
1: Kanuka మంచి చెడ్డలంతా కూడాను మన యొక్క మార్పుల్లో ఉన్నది, కానీ మరి దీంట్లో దేంట్లో లేదు.
0: Therefore, good and bad are based on our own feelings within and the changes thereafter.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
0: The good and bad are mixed.
1: దీని విడిది ఎవరి వశము కాదు.
0: It's impossible for anyone to separate them.
1: చెడ్డ అత్యేకముగా ఎందు చేరబోదు.
0: There's nothing like bad apart or separate.
1: మంచి వచ్చేదేమి చెడ్డది తన పాటికి తానే కలిగిపోవు.
0: The moment good dawns, the bad disappears, vanishes.
1: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
0: You don't have to pluck out the bad separately.
1: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
0: When once you forget all the bad, there originates good.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
0: This is the teaching that Bhagavan gives you all this day.
1: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని,
0: calling this a new year,
1: ఇది చాలా నూతనమైనటువంటి గుణమును అందిస్తుందని,
0: that it is going to give us something special,
1: భావించరాదు.
0: You should never feel so.
1: మన గుణములే మనకు ప్రమిస్తుంటాయి.
0: All our qualities, virtues will come.
1: మన ప్రవర్తనలే మనకు ప్రమిస్తుంటాయి.
0: It's only our conduct that gives results.
1: మన యొక్క యోచనలే మనకు రిసౌండ్ గా వస్తుంటాయి.
0: Therefore, our own thoughts will come back to us as resound.
1: ఒక పశువులు కావరి కాపరి,
0: and we are find
1: పశువులు తోలు
0: cowherd,
1: పశువులు తోలుకొని ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
0: He was rearing the cows and he has gotten into at the central place surrounded by mountains.
1: పచ్చని గడ్డి కనిపిస్తున్నది.
0: And there he could hear the sound.
1: అక్కడ పోయి కూర్చున్నాడు.
0: He sat there.
1: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
0: And he went on singing.
1: పాట ఏ విధమైన పాట?
0: What kind of song it is?
1: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
0: He was singing the hymn in praise of God.
1: కానీ ఒక రీసౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
0: బట్ యూ కుడ్ లిసన్ టు ది సౌండ్ ద సేమ్ సాంగ్.
1: అబ్బాయి కోపం వచ్చింది.
0: ద బాయ్ వాజ్ వెరీ యాంగ్రీ.
1: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా, మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
0: హీ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్ వన్ ఎల్స్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హస్ బీన్ డూయింగ్ నౌ. హీ వాజ్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
1: ఆనాడు భోజనమే చేయలేదు.
0: That day he didn't have his food.
1: తల్లి ప్రశ్నించింది, ఎందుకురా నాయన ఈ విధంగా ఉన్నావు?
0: Mother asked, why boy, why are you like this?
1: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
0: The boy said, mother, today what happened was, I faced an enemy. Who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
1: Nayana, adi inkoka vyakti kaadu, ee sound ee reflection vachestundi.
0: The mother said, there is no other person there, it is only your resound.
1: Nee sound ee,
0: it is your own sound.
1: Kabatti nee sound ee neeku viruddhanga vachindi gaani baita vaari evvaru kuda neeku viruddhanga leru.
0: It is only your sound that has come back in the form of resound, not from anyone else.
1: Prati vyakti kudanu ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి, కానీ పరులు కాదు.
0: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as it is sound. It's not by anybody else.
1: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
0: Whole thing happens in the entire world.
1: మనం చేసినవే మనం అందుకుంటున్నాం, కానీ ఇప్పుడు చెయ్యను అందుకోవడానికి వీలు లేదు.
0: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
1: ఇది భగవంతు యొక్క నియమం.
0: దిస్ ఈస్ ద డివైన్ లా.
1: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి, దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
0: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
1: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
0: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దర్ యాటిట్యూడ్ దే ఫైండ్ అన్ ఎనిమీ.
1: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
0: Therefore, the love and enmity are one and the same, not different.
1: మంచి చెడ్డ రెండును కలిసి ఉండు.
0: Good and bad are mixed.
1: దీని విడిది ఎవరి వశము కాదు.
0: It's impossible for anybody to separate them.
1: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: There's nothing like bad being apart, separate.
1: కనుక ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
0: You cannot find the bad separate law.
1: మీలో ఉన్నటువంటి ఒక భావములే మీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
0: Your own feelings come back to you as reflections.
1: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
0: When once you hug your child and lift, that kind of attachment love will come back to you.
1: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
0: Similarly will be the attachment towards one's own wife. And she will have that kind of feeling.
1: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
0: These are the qualities innate in man. They are not given by God.
1: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
0: God is eternal witness. He is blemishless, attributeless.
1: అతనిలో ఎట్టి చలనము లేదు.
0: There is nothing, no mobility or motion.
1: ఎట్టి భావ మార్పులు లేదు.
0: And there is no change in idea.
1: కానీ ఇవన్నీ కూడాను మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
0: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ప్రతి ఒక్కటి కూడాను మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, ఈ సౌండ్ గా వస్తున్నాయి.
0: దట్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
1: ఎవరో ఒక అమ్మ చూసి నన్ను నవ్వింది అని అన్నారు.
0: యూ వాచ్ సంబడీ అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
1: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్టు తెలుసు?
0: What made her laugh? How do you know?
1: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
0: But you think that she has laughed at you.
1: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
0: కింగ్ కాంగ్ వాస్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
1: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
0: And he could find a vendor moving about in the street selling that milk and curd.
1: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతున్నది అని భ్రమించి ఉంటాడు.
0: And King Kong thought that this vendor is laughing at him.
1: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
0: Are you laughing at me? Are you aware of my physical strength?
1: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపం చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది నేను చేసుకున్నాను.
0: She said, I have not laughed at you not for all the physical strength that you have and the power you have.
1: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
0: You are so strong.
1: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడాను ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
0: You can also hold, bring to a total halt, even a running car at a high speed.
1: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ హ్యూమిలియేటెడ్ ఇఫ్ ఐ లాఫ్ అట్ సచ్ ఎ పర్సన్.
1: ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి అని కోరిపోయింది.
0: అండ్ షీ సెడ్ పార్డన్ మీ అండ్ షీ లెఫ్ట్ దేర్.
1: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
0: సో అవర్ నోషన్స్ లైక్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఫీలింగ్ విత్ హిమ్.
1: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి, భావము, ప్రేమ అన్నీ కలుగుతూ ఉంటాయి.
0: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
1: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
0: In fact, in this world, there is no true human form.
1: No manushya swarupam. Manushya swarupam ee ledu.
0: There is no true human form.
1: Human form ee kaadu, ee form kuda ledu.
0: There is no form in reality.
1: Aa form chusi manam peru pettukuntunnaame kaani aa vidyakudaniki oka form ledu.
0: And in fact, there is no form in the true sense. We only give a name.
1: Kanuka mana bhramane manaku bhramistundadi.
0: It is only our illusion that makes us feel delusory.
1: ఇది కేవలం ఒక ముఠాలి యొక్క లక్షణం.
0: This is the quality of a foolish person.
1: మనసుకు మనం సాక్షి.
0: And you are the witness to the mind.
1: మనసుకు మనం సాక్షి.
0: And you are the witness to your mind.
1: దేహకు గుణము సాక్షి.
0: And it is the virtue which is witness to the qualities.
1: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
0: And it is the virtue which is the witness to the body.
1: ముఠాలకు మూర్ఖం సాక్షి. ముఠాలకు మూర్ఖం సాక్షి.
0: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఈజ్ ది విట్నెస్.
1: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
0: ది It all amounts to foolishness.
1: Nothing different. మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటర్ గల వారంటారు.
0: యు థింక్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటెలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్ హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటెలెక్చువల్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
0: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్ యువర్ ట్రూ నేచర్ దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు ఇతర సత్యాన్ని ఏ విధంగా గుర్తించగలవు?
0: If you don't know your own principle of truth, how do you know truth of others?
1: Kanuka mottamota mana dosanni manam gurtinchali.
0: First let us know our own mistakes within us.
1: Mana dosanni manam gurtinchidani vattinchukovadaniki tagina prayatnam chesinappude vaade mumuchchudu.
0: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
1: Kanuka mana mottamota manu devunni prarthinchedanikante దేవుని పూజించేటువంటి దానికంటే మొట్టమొదట మన యొక్క మనసును అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
1: మనసే ఈ యొక్క జగత్తుకంతా కూడా మూల కారణము.
0: It is the mind which is responsible for the whole world.
1: మనిషానాం కారణం బంధమోచయో.
0: Mind is responsible for bondage and liberation.
1: కనుక ఈ బంధమోచమునకు మనసే కారణము.
0: Therefore, for bondage and liberation, mind is the cause.
1: మనసు నీవు అరిగట్టడానికి ప్రయత్నం చేయి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
0: యు ఆర్ బౌండ్ టు బి గ్రేట్ అండ్ నో.
1: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
0: యు క్యాన్ బి ఎన్ ఐడియల్ మ్యాన్.
1: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటే నీవు మొట్టమొదట నీ మనసును నీవు గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
1: తెలుసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
0: యు మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
0: When once you repent, you'll be atoning your sins.
1: ఆ పశ్చాత్తాప పడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
0: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
1: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
0: First, find out your own mistake.
1: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: And having found out the mistake, correct it, rectify.
1: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
0: That is true royal path.
1: ఇలాంటి రాయల్ పాత్ మీకుండగా,
0: then once you have this royal path,
1: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
0: And it is said that human life is rarest.
1: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: It is not so easy to be born as a human being.
1: Manishi manishi kaadu.
0: In fact, he is no true human in real.
1: Daivam manusha roopena.
0: God is in a human form.
1: Daivamu ee manusha roopamlo vachadu.
0: God comes down in a human form.
1: Nenu ee chedda chesina gaani nenu daivamuni kaadu.
0: Therefore, whatever you may do, you are divine.
1: Ee chedda tarchina kudanu nenu daivamuni kaadu.
0: When once you entertain bad, you cease to be divine.
1: Kanukane neevu mottamoda neevu manchi vaaru ka.
0: First be good.
1: Be good, do good and see good.
0: So be good, do good and see good is the message of Bhagavan.
1: This is the way to God.
0: This is the way to God.
1: Kanuka mottamoda manadanni manam gurtinchali.
0: Therefore first we have to recognize our own self.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Vidyarthulu.
0: Students.
1: Chala gunavantule.
0: They are virtuous.
1: కానీ చాలా కొన్ని గుణహీనులే.
0: There are at times they may be losing those virtues.
1: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
0: Arjuna fought on several occasions.
1: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
0: He could also demonstrate to the world what chivalry is.
1: కాండవనాన్ని దహించాడు.
0: And he could also get a flame the whole కాండవన.
1: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
0: that Arjuna the mighty,
1: చిన్న విషయంలోను లోబడిపోయాడు.
0: In a small matter he has lost himself control.
1: నా దేహాన్ని మర్దించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
0: You have arrested my body but not the reality.
1: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
0: In fact you will be victor if only arrest my mind and not the body.
1: సాధ్యం కాదని ప్రమేయ ఒకవైపున అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
0: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna other side, started praying to Krishna.
1: Iddariki madhyalo krishnudu pratyakshamayyadu.
0: And Krishna stood in between the two.
1: Arjuna, ఈమె సామాన్యురాలు కాదు.
0: You are not ordinary one.
1: ప్రమీల మహాబలవంతురాలు.
0: Pramila is highly powerful.
1: మహాగుణవంతురాలు.
0: She is highly virtuous.
1: సరి అయినటువంటి ఒక గుణము ఆమె అందే ఉంటున్నది.
0: She has got the perfect nobility.
1: కనుక ఆమెని పెండాలు.
0: And you marry her.
1: అని ఇరువురు చేతులు పట్టి.
0: And he brought both the hands together.
1: చేర్చాడు కృష్ణుడు.
0: And then he joined the hands of the both.
1: అప్పటి నుంచి.
0: Since then.
1: అర్జునుడు ప్రమీల.
0: Arjuna and Pramila.
1: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
0: The husband and wife, right from that
1: time since then. ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
0: Both of them can be devotees.
1: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
0: If they are of different temperaments in opposite directions, it is not possible for harmony.
1: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
0: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
1: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
0: Therefore, first,
1: ప్రపంచమే అయిపోతుంది.
0: Then everything will be in your hands.
1: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఇన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కాని తన మనసును భస్మం చేయలేదు.
0: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
0: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
1: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
0: అండ్ ఆఫర్ యువర్ మైండ్ టు గాడ్ ఓన్లీ.
1: అన్ని తానే చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ.
1: ఏదైనా చేయగలడు.
0: హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక
0: Therefore,
1: భగవద్భక్తితో,
0: ఆల్ ద డివోషన్,
1: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని,
0: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్,
1: ఎందుకని అందుడేనని సందేహం వరదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ డజంట్ ఎగ్జిస్ట్ ఓవర్ దేర్.
1: భగవంతుడు ముందు వెతుకు చూసిన అందందే కలడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యూ సర్చ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
1: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
0: Therefore, all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt and get a good name.
1: మీరు చదువుకూడదు అని నేను చెప్పలేను. నేను
0: భగవాన్ నెవర్ సెడ్ డోంట్ స్టడీ.
1: చదవలసిందే.
0: యూ షుడ్
1: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
0: That's all amount to secular knowledge.
1: ఆధ్యాత్మికము అలౌకికమైనటువంటి బోధింది.
0: But the spiritual knowledge is transcendental.
1: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము, ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
0: Therefore, proper inquiry of the mind, steadiness are absolutely essential.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇండికి వెళుతున్నారు.
0: You have completed one academic year, you will be going for vacation.
1: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
0: But tomorrow onwards you will be going through the papers.
1: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
0: అండ్ యూ విల్ సర్టన్లీ వాచింగ్, రీడింగ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ నంబర్ ఇస్ దేర్ ఇన్ రిజల్ట్స్ ఆర్ నాట్.
1: కానీ నంబర్ చూసుకుంటుపోయేటువంటి వారికి సరైన నంబర్ రాదు.
0: If you go on wanting to find your own number, you will never find it.
1: Number nu chudanakabedu.
0: It's not the number that should be mindful.
1: Ee oka hrudayanni nu vicharinchi.
0: So inquire within yourself.
1: Ee sariga rasana leda.
0: Have you written well or not?
1: Ee sariga rasukunte tappaga nenu pass avutanu.
0: If I have written very well, I am bound to pass.
1: Nee sariga raayakapoyinappudiki paper lo naa peru naa number vacheste nenu aanandinchukodu.
0: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
1: కనుక మీరు నంబర్ పై మీరు ఆశ పెట్టుకోకండి.
0: Therefore, do not think of the number alone.
1: మంచి నంబర్, నంబర్ వన్ మ్యాన్ కావాలి.
0: It's not the number, you should be number one man in this world.
1: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని పాడారు.
0: They sing a song that they should have a son like Rama.
1: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
0: That one should have a daughter like Sita.
1: నిజమే, బిడ్డ వస్తుంది.
0: Yes, you may have it.
1: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
0: యూ విల్ ఆల్సో హ్యావ్ సన్ లైక్ రామ్.
1: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు సుప్రక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
0: But when once you find Ravana and Surpanaka, such people around, what is it that you get accepting rivals?
1: Sitamma bidda kavalani ante sitamma vanti kuda munamlo undali.
0: If you want to have a daughter of the type of Sita, you should have those qualities.
1: Ramayya vanti koduku kavalante Ramayya vanti vadi dharmam tanna undali.
0: If you want a son of the type of Rama, you should have dharma in you.
1: Kaani Ravana vanti oka buddhi untundi rakshasi Surpanaka vanti కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో శూర్పణఖ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత?
1: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము శాంత అన్ని కలుగుతాయి.
0: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
1: పీస్ ఎట్లా వస్తుంది మనకు?
0: వెన్ డూ యూ గెట్ పీస్?
1: గుణములను అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
0: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
1: గుణములను అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
0: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
1: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
0: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
1: ఎవరేమన్నను, ఎవరేమి చెట్టినను, ఎవరేం కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
0: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
1: ఎవరైనా నేను తిట్టినప్పుడు నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టినది వాడు నోరు, కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
0: ఇఫ్ ఎనీవన్ స్కోల్డెడ్ యూ, జస్ట్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద టంగ్ దట్ సెట్ ఇట్, దే డోంట్ రిలేట్ యూ.
1: నేను సపరేట్, తిట్టు సపరేట్.
0: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ యూ, యు ఆర్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: నీవే నీవి ఆ తిట్టును నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
0: అనదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో ఆన్ రిసీవింగ్ ఆల్ ద చార్జెస్ అక్యుజేషన్స్ నేచురల్లీ యూ లూస్ ద బ్యాలెన్స్.
1: ఒకడు వచ్చి నిన్ను కొడతాడు.
0: వన్ కమ్స్ అండ్ బీట్స్ యూ.
1: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది.
0: దట్ బాడీ హ్యాస్ బీటెన్ దిస్ బాడీ.
1: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
0: హ్యాస్ బీటెన్ మై బాడీ బట్ నాట్
1: నన్ను కొట్టే ఎవరి తరమూ కాదు.
0: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
1: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపైన ద్వేషం కానీ కష్టం కానీ కలగదు.
0: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్ అక్యుజేషన్.
1: కనుక మనం అన్నింటికీ సరైన దృఢంగా ఉంటుండాల.
0: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
0: బీయింగ్ ఎ గ్రేట్ డివోటీ షీ కుడ్ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ అచీవ్.
1: కృష్ణ అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
0: కృష్ణ మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ. ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
1: కాన నన్ను నీవెందుకు రక్షించవు?
0: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
1: ఎందుకు నన్ను దయచూపు?
0: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
1: కనుక నన్ను నాపైన దయచూపు అని చెప్పి చెప్పింది.
0: దేర్ఫోర్ షీ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ హర్.
1: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పులేదు.
0: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెట్ అగెన్స్ట్ మీ.
1: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా నిదానంగా శాంతంగా కృష్ణుని ఆరాధిస్తూ వచ్చింది.
0: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ షీ కుడ్ బి టాలరెంట్, షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ హర్ బేరెన్స్ అండ్ పేషెన్స్.
1: జగరాజ్ చెప్పాడు.
0: జగరాజ్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను నిన్ను ఎన్ని విధములుగా కూడా ప్రార్థించినప్పటికీ నీకు నాపైన దయ రాదు.
0: ఐ హావ్ బీన్ ప్రేయింగ్ టు యూ మై లార్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బట్ యూ హావ్ నాట్ బీన్ కంపాషనేట్ టు మీ.
1: ఎందుకోసం నీకు దయ రాదు?
0: వై షుడ్ ఇట్ హ్యాపన్?
1: నేను ఏమి అర్పితం చేయలేదు.
0: వాట్ ఈస్ దట్ ఐ హావ్ నాట్?
1: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
0: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధనధాన సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతం రక్షమాం శరణాగతి అన్నాడు.
0: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and take me.
1: కానీ అక్కడ మురికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
0: Though it is said verbally, he is yet to offer his heart.
1: చాలా మంది పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
0: Many students have many doubts.
1: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
0: Man has a name and form.
1: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
1: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
0: ఆత్మ ఈజ్ ఫామ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
1: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
0: Then why should it exist?
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
0: Each person has a definite name and form.
1: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
0: When the forms are many, variety, nobody will be able to understand.
1: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
0: But in respect of ఆత్మ, everybody will develop faith.
1: నా ఆత్మనే నాకు సాక్షి.
0: Myself, Atma is the witness.
1: Atma ane daniki roopam ledu, tappaga danni visvasistaru.
0: Though it has no form, everyone has got faith in it.
1: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka namulu untuntayi.
0: There are so many names like Rama, Krishna.
1: Kaani ikkada roopame ledu.
0: But Atma has no form.
1: Namame ledu.
0: It has no definite name.
1: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామం లేనటువంటి ఒక దైవత్వం.
0: ఇట్ ఈస్ నేమ్లెస్ ఫామ్లెస్ డివినిటీ.
1: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
0: Therefore when we worship this divinity which is nameless and formless, we can experience the divinity.
1: ప్రేమ ముదితం మనసుకు కామగా

0: Let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిదియని చెప్పంగగలరు గాని దేనిదిది అని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee naadu nutra samvatsaramani andaru entayo nuruvutalugutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commences this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వీ సెలిబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెలిబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee jagattu nandu unnadantayunu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani భవిష్యత్తుని గురించి కానీ గడిచిపోయినటువంటి దాని కానీ గురించి మనం విచారించటం లేదు.
2: వీ జస్ట్ స్పెండ్ ద ప్రజెంట్ మోమెంట్ ఇగ్నోరింగ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
2: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
2: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యము కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: అన్నింటికీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
2: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి ఒక భవిష్యత్తుని గురించి విచారిస్తూ, గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: సేవలకంటి మించినటువంటి సాధనం మనకుటి లేదు.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, అర్చనం, దాస్నేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
2: We spend our time thinking of the 9 parts of devotion, like singing, listening, worship, salutation, surrender, and so on.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: ఆది పురుషులు ఇట్టి సేవల చేతనే ధన్యులైపోయారు.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: మనం నిరంతరం కూడాను పరలోక సేవ చేస్తూ రావాలి.
2: We have to offer incessant services to everybody.
1: అందు నిమిత్తమే ఈ కాయమును భగవంతుడు అనుగ్రహించాడు.
2: For that purpose this body is gifted.
1: ఈ దేహము కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
2: The body is gifted not to merely spend time in food, raiment, shelter, drinking and eating alone.
1: కనుక ఈ దేహమును పరులకు సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the basic fact that God has given us this body to serve the neighborhood, everybody in society.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సేవలో పాల్గొనాలి.
2: Hence everyone must participate in service.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: There is no other thing that is greater than service.
1: మహాపురుషులందరూ కూడాను సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: All noble souls had their lives realized, redeemed, liberated through service only.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore participate involve in service activity.
1: భజనా సాధనల కంటే కూడాను ఈ సేవలే చాలా ప్రధానమైనటువంటిది.
2: Of all kinds of spiritual practices, this service is noblest and the highest.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు?
2: What is that you think about service?
1: ఏదో పరులకు కష్టాల సమయంలో తోడ్పట్టము, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇదే సేవలుగా భావిస్తున్నారు.
2: యు కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్.
1: కాదు కాదు.
2: నో,
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు అందే దీన్ని అంకితం గావించాలి.
2: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవి కాని మరొక కర్మల నిమిత్తం కాదు.
2: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
2: We have forgotten the spirit of service.
1: దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
2: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటిది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatnapurvakanga sadhanalu chesukoni dehanni sadhinchinaru.
2: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meeru nitya satyanni viswasinchali.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
2: If you find anyone suffering, be of some help to them.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ ఎందుకు కూడాను మనం సహాయం చేయాలి.
2: The suffering need not necessarily be in ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్ సర్వీస్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండది.
2: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్ లో పోతే కేవలము మనం సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: By running after these comforts and luxuries, man is actually running after the suffering thereby.
1: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: You can never get happiness out of happiness. It is only the suffering that gets fructified ultimately in conferring happiness.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను మొదలుపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: That's the reason why the ancient rishis are far from the madding crowd, away from the cities and towns, spend their lifetime in forests.
1: కనుక సేవలు చేయండి.
2: సో సర్వ్.
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది. ఎవరికైనా అబ్బా అతను నాకు ఈ మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి గాని మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: We should do good work and lead a peaceful life.
1: భగవంతునకు సేవలయందే ఆనందం కానీ పూజలయందు కానీ త్యాగములందు కానీ ఆనందం లేదు.
2: In fact, God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
2: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకుని వర్తించితే ఎంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path other than this.
1: ఈ నయా పైసా కూడాను మనం ఖర్చు చేయనక్కర్లేదు.
2: You don't need to spend money for this.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
2: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏమీ మనకు లభిస్తుండాలి?
2: What is the result of all this?
1: ఏమీ లభించడం లేదు.
2: Nothing you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమము.
2: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: Idi evariki?
2: For whom is it meant that
1: amount? Sevalakai vachinavi.
2: It is for service only.
1: Daridra narayan sevane chesam idi chaala uttamamainatundi.
2: To serve the poor people is the noblest of all.
1: Kanuka nenu variki cheppanu nayana meeru danni bank lo petti dan nunchi vacheetundi oka vaddi tho nitya sevalu meeru chestunnarandi.
2: Bhagavan wanted them to deposit money in the bank and out of the interest they should serve the community.
1: Dhanam chethi e matramo manaku gunamlu peragu.
2: In fact, virtues cannot be developed purely out of money.
1: Tyaga enaiki amratva manasu tyagamulande manaku yogam untundali.
2: It is only the tyaga, the sacrifice, which is yoga, the spiritual.
1: Kani bhogani anubhavinchalani prayatnam chestunnaru.
2: Because we are after this bhoga, the affluence.
1: Kanuka mana bhogam chetha rogame ostundi kani tyagam raadu.
2: It is the bhoga, the plenty and prosperity that will put us to roga, the suffering.
1: Kanuka meeru tyagam chethane yogani sampadinchandi.
2: It is out of tyaga, the sacrifice, you develop the spirit of yoga, the spiritual path.
1: Appudu aa vyakti enni dinamulu unchu meeku nimittamai kaachukoni unna aanandanni meeku andistadu.
2: Naturally, you will be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: is not enough if you merely think of God.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: This thought on God may give you temporary satisfaction.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి ఎందున్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings. The whole creation, cosmos, is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడమనందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సమతః.
2: The very body is the temple and the indweller is the divine, the ancient.
1: భగవంతుడు నిజమైన మందిరము మన దేహమే.
2: Really the body is the true temple of God.
1: అతని యొక్క ప్రతిష్ట మన హృదయమే.
2: And God is installed in the heart.
1: కనుకనే దీనికి హృదయము అని పేరు పెట్టారు.
2: And hence it is called hridaya.
1: Hrit plus daya, hridayamu.
2: Hrit plus daya is hridaya.
1: Ee hridayamulo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kanuka hridayanni meeru abhivruddhi parchukondi.
2: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా సార్థకం అవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యూ విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిటి ఈ దేవ దైవతత్వాన్ని మనం.
2: And hence it is called hridaya.
1: Hrit plus daya, hridayamu.
2: Hrit plus daya is hridaya.
1: Ee hridayamulo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of

0: మనం మర్చిపోయి
1: we have forgotten the divine principle which is all pervasive
0: alpamaina swalpamainaatundi yokka dehanandamulu nimittamai manam paatu padutunnam
1: we only struggle hard to pacify and please the body which is momentary and temporary
0: ee dehamtho manam ye maatram sahani pondalemu
1: the happiness cannot be acquired out of this body ee
0: dehamu oka vidhamainatundi panjaramu
1: this body is a sort of a cage
0: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము
1: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్
0: దీని వల్ల మనకు ఆనందం జరగదు
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ
0: దేహము పాంచభౌతికము
1: The body is full of senses.
0: Deham koolaka tappadeppudu.
1: Bound to fall someday or other.
0: Dehi niramayundu.
1: The indweller is eternal.
0: Galutimpaka dehi chaavu puttukal moha nibandha bandhanala muddru leyavu.
1: The indweller neither has a beginning nor an end, the liberation or bondage either.
0: Aa dehi devadevudu.
1: And that indweller is God.
0: Madin gamanimpaka aatmarupudai.
1: And he is in the form of the spirit or the soul.
0: కనుకని ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి
1: వి హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ట్రూ సెల్ఫ్ ఆత్మ
0: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము
1: వి ఆర్ రన్ ఆఫ్టర్ ద పిక్చర్స్ థింకింగ్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్
0: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు
1: యు ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఆల్ అరౌండ్
0: కనుకనే ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్
0: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి
1: యు పుట్ ద హ్యూమన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్
0: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే
1: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్
0: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం
1: వీ హావ్ ఫర్గాటెన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఇన్ ద హ్యూమన్ ఫామ్ అండ్ వీ రన్ ఆఫ్టర్ ద పిక్చర్స్ అండ్ అదర్ ఐడల్స్
0: ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి
1: బెటర్ వీ పుట్ అ స్టాప్ వర్షిపింగ్ ది ఐడల్స్ అండ్
0: నీ ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు
1: Consider the man in front of your God.
0: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికి హలో బ్రదర్ అని పుచ్చరించు
1: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
0: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషి కూడాను తాను కూడా హలో బ్రదర్ అంటాడు
1: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
0: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్టకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్టుతాడు
1: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యు గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్
0: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి
1: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్
0: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు
1: రెస్పెక్ట్ ఎవ్రీవన్
0: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది
1: వెన్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్
0: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు
1: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్
0: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు
1: వెన్ యూ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్
0: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో
1: దేర్ఫోర్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్
0: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకు రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కానీ గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కానీ మన దేహము గౌరవం పూర్తిగా రాదు
1: దేర్ఫోర్ వీఆర్ with this body in human form in order to be respected by everybody and to show respect to everyone
0: adi ee naadu manam sadhinchavalsinatundi
1: that is to be achieved today
0: manam manchi maatalu maatladinappudu vaadu kuda manchi maatalu maatladtadu
1: when we talk softly and sweetly you will also have such words in
0: manam gauravanga variki palakarinchinappudu vaaru kuda manamannu gauravanga palakaristaru
1: when you talk with all the respect the other person also will talk to you respectfully
0: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది
1: దట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే
0: ఒకరిని నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి
1: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు
1: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ
0: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది
1: యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్
0: కనుక మరినపు కొంప ఈ దేహము
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్
0: నగ్గడి సేవక గంప ఈ దేహము
1: అండ్ దిస్ బాడీ ఈజ్ దేర్ సింప్లీ టు సర్వ్
0: జాత సంచలనము బంధు దుంప
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్
0: అయ్యాదం లేని కంప
1: అండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ థాని బుషస్
0: ఈ థాన్ బుషస్ లోపల మనం

0: సాధిస్తాము.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్పెక్ట్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ బాడీ?
0: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని,
1: డోంట్ రిలై ఆన్ ద బాడీ,
0: పాపమును మనం పూజించుకోకూడదు.
1: అండ్ సింప్లీ పోన్ సింప్లీ డోంట్ నాట్ అక్రూ
0: ఈ దేహమును పరుల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
1: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్ అండ్ సస్టైన్ టు సర్వ్.
0: కనుకని మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
1: We have to consider that God has given this body for this purpose.
0: మనం దేహాన్ని అందుకున్నందుకు,
1: having been gifted,
0: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
1: The body is gifted not to enjoy the pleasures of life.
0: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
1: What pleasure you get in this body?
0: ఏమి ప్రయోజనం లేదు.
1: It's useless.
0: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
1: We may live for a long time.
0: కానీ అది పోయే సమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
1: But as the end approaches, you will not come even for a moment before.
0: ఇది క్షణంలో ఉండేటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
1: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
0: మన హృదయాన్ని గౌరవించాలి.
1: Respect your heart.
0: జీవుణ్ణి గౌరవించాలి.
1: Respect the indweller.
0: అదే మన దేవసేవ.
1: And that is the true service.
0: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
1: We have to make use of our body to serve God in human form.
0: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే చూస్తాం.
1: Then every day will be a matter of celebration. There's melody in our life.
0: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయాలిపోతే ఇంతే నా జీవితము.
1: We don't have to wait just for one day in a year. Is that the life?
0: కాదు కాదు.
1: No.
0: జీవితం అంతా కూడాను బ్రహ్మమే ఉంటుంది.
1: The whole life, in fact, is full of dust thou art, dust thou returnest.
0: గౌరవమే మనకు చిన్మయమైనటువంటిది.
1: And the respect is because of that eternal divinity in you.
0: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
1: Acquire, achieve this divinity.
0: లింకన్ మీకు తెలుసును.
1: Yes. Lincoln was highly respected.
0: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాడి చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
1: He was going to school along with his classmates.
0: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
1: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
0: కానీ లింకన్ కేతి కాస్ట్లీ డ్రెస్ లేదు.
1: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
0: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో దాన్ని ధరించుకొని పోయేటువంటి వాడు.
1: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్, క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
0: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
1: One day he went to his mother and cried.
0: Amma, nenu school ku poru.
1: He said, Mother, I won't go to school.
0: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
1: All my classmates are making fun of me.
0: Nannu heenanga chustunnaru.
1: They are considering me very low.
0: Endukanaga naalo manchi vastralu levu.
1: The reason is I don't have costly dress.
0: Nenu bidavanni ani cheppani vidi poor people ani nannu chaala haasyam chestunnaru.
1: They consider me very cheap because I am a poor boy.
0: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని,
1: అండ్ మదర్ బెకన్ ద సన్,
0: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
0: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని విన్నాడు.
1: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
0: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ అని నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
1: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ. బి దాట్ బి
0: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
1: You go on respecting everyone you meet.
0: అప్పుడు నిన్ను అందరూ కూడాను గౌరవిస్తారు.
1: Then everyone will start respecting you.
0: కనుక అప్పుడు అందరిని గౌరవించుకుంటూ వచ్చాడు.
1: From that day he started respecting everybody.
0: చెప్పులు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి, ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
1: Even when he approaches the cobbler, he would say, you are simply great.
0: మీకు కాళ్ళకు బాధలు లేకుండా, ముండు గుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్చిస్తున్నాడు.
1: In fact, you are supplying the footwear which will be protecting the feet against the pinching of the thorns on the way.
0: కాబట్టి అతన్ని గౌరవించాలి.
1: So you have to respect him in a cobbler.
0: ఆ చెప్పులే లేకపోతే మనం ముండలో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
1: Without the footwear, naturally we will suffer as we walk along.
0: ఆ విధంగా పోతూ పోతూ ఉంటే,
1: as days went on like that,
0: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
1: After a couple of days he was highly respected.
0: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
0: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
0: అప్పుడు అతను, నాయన నేను బీదవాడిని, నాకెవరిస్తారు ఓటు, నేను ఉండను అన్నాడు.
1: అండ్ దెన్ హీ సెడ్ ఐ యామ్ పూర్, హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
0: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
1: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
0: ఒక బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగర్.
0: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
1: ఇస్ దట్ వర్షిప్? నో.
0: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని,
1: హ్యావింగ్ రెస్పాండెడ్ టు హిస్
0: మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
1: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
0: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ గొప్ప పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హి వాస్ హైలీ ఎస్టీమ్డ్.
0: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
1: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
1: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
0: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
1: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అప్పుడు అందరూ గౌరవించారు.
1: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
0: తల్లి దగ్గరికి వచ్చాడు.
1: హి కేమ్ టు మదర్.
0: తల్లి, నీ యొక్క ప్రబోధన నాకు ఇంత గౌరవాన్ని అందించింది.
1: మదర్, ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
0: కనుక తల్లి చాలా గౌరవాన్ని, మంచి పేరును సంపాదించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ మదర్ హూ ఇస్ ద కాజ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
0: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
1: యూ హావ్ టు అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద మదర్ బై ఫాలోయింగ్ హర్ కమాండ్.
0: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
1: దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ బీన్ టాట్ ఫ్రమ్ ది ఎర్లియర్ టైమ్స్ దట్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్.
0: మదర్ ఒక బాడీ వంటిది.
1: మదర్ ఈజ్ లైక్ ఎ బాడీ.
0: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
1: ఫాదర్ ఈజ్ ఇన్ వెల్ ద స్పిరిట్.
0: మదరు ఫాదరు రెండింటినీ మనం గౌరవిస్తురండి.
1: సో యూ మస్ట్ రెస్పెక్ట్ మదర్ అండ్ ఫాదర్.
0: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
1: నేచురలీ యూ విల్ ద గుడ్ నేమ్.
0: ఈ విధంగా పోయినటువంటి యొక్క లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
1: లైక్ దట్ లింకన్ వాజ్ హైలీ ప్రెస్టీజియస్ అండ్ ఫేమస్.
0: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
1: టుడే వాట్ ఇస్ ఇట్ వి ఆర్ గెటింగ్ టుడే?
0: అమ్మానాలను సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
1: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్ బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
0: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
1: వాట్ ఇస్ దట్ వి గెట్?
0: కాదు కాదు.
1: That's not.
0: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
1: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెంట్ ప్రాపర్లీ.
0: దేహంలో ఉన్నటువంటి రక్తపొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
1: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్ ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ బ్లడ్.
0: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
1: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా భావిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
0: కనుక అతను క్రమక్రమేణా అమెరికా రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
1: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
0: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
1: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: మీకు అందరికీ తెలుసు.
1: యు ఆల్ నో
0: చర్చిల్.
1: విన్స్టన్ చర్చిల్.
0: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
1: Winston Churchill was the Prime Minister of England.
0: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు.
1: Then he declared.
0: భారతీయులు గొప్పవారిని పూజపెందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
1: Indians are highly reputed and they were respected.
0: కానీ వారు చేసేది ఏమిటి?
1: What is that they do?
0: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, దుష్ప్రవర్తనలో మునగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
1: The Churchill said they are misusing the money of their parents. By their bad behavior, in all their vices.
0: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెట్టి నీకేమాత్రము ధన్యత కాదు.
1: If you spend money like that, you will never be successful.
0: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
1: With all this, we should see that the parents will get a good name because of us.
0: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
1: As he was leaving, he only thought of his parents only.
0: వారి పేరును తలుచుకొని
1: he was thinking of the parental love.
0: సాధన చేస్తూ వచ్చాడు.
1: And he did every
0: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
1: And Lincoln was highly reputed at the world level.
0: ధనం వల్ల కాదు.
1: It's not because of money.
0: గుణం వల్లనే.
1: It's because of virtue.
0: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
1: There are many rich people in this world, but we need men of character, or else the money is useless.
0: ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
1: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్.
0: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
1: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
1: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
0: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
1: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
0: అంత దుర్వినియోగం చేస్తున్నారు.
1: హి మిస్యూజెస్, వేస్ట్ ద మనీ.
0: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
1: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ, వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: సత్ప్రవర్తనలో ఉండాలి.
1: బై గుడ్ బిహేవియర్
0: సద్వినియోగం చేయాలి.
1: వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
1: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. ది క్రై ఫర్
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: మానవుల్లో ఉంది.
1: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: మనలో ఉంది.
1: విత్ ఇన్ యూ.
0: మనమే పరమ పవిత్రులము.
1: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
0: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: పీస్ ఈజ్ మీ ఎందు.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
1: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
1: యు వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
0: దినదినం సంపాదించేటువంటి ఎంత కూడా వ్యర్థమైపోతుంది. అది
1: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఇస్
0: వేస్ట్. ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది. అది
1: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: మనం గుణము సంపాదించాలి.
1: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
0: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
0: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
1: ద వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మేక్ ద మోర్ యూ కల్టివేట్.
0: కనుక మనకు ధనం కాదు గొప్ప.
1: ఇస్ నాట్ ద నథింగ్ గ్రేట్ బీయింగ్ రిచ్.
0: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
1: ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ గుణంకు మించినటువంటి ధనం లోకంలో ఎక్కడ మనకు లభించదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ వర్చ్యూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ టు ఎర్న్ మనీ.
0: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ధనం సంపాదించే కోసమని.
1: ఇస్ ఇట్ ఓన్లీ టు ఎర్న్?
0: ధన సేవకులు కానీ దైవ సేవకులు కాలేదు.
1: ఆఫ్టర్ ఆల్ యూ కెన్ బికమ్ ద సర్వెంట్ ఆఫ్ ద మనీ, బట్ యూ షుడ్ బి సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేటువంటి ప్రధానమైనటువంటిది.
1: టు బి ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సర్వెంట్ ఆఫ్ మనీ అనేటువంటి నిన్ను పతనం చేస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద మనీ, యూ విల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
0: పతనం ఉండొచ్చుందే కొంతవరకు.
1: మనీ ఈజ్ నెసెసరీ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ
1: బట్
0: అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
0: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనం పెంచుకోవాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
0: సత్యం అనేటువంటి యొక్క ధనం పెంచుకోవాలి.
1: వెల్త్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకులు నిండుకు పెట్టుకుని బ్యాంకు బుక్కులు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
1: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఫార్ ఇస్ ఇట్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
0: పోయేటప్పుడు కించిత్తేనా మనం వెంట రాదు.
1: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
0: రాజా,
1: this is said by the king.
0: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
1: This is taught by him.
0: నేను ఎంతో గొప్పవాడిని.
1: ఐఎమ్ రిచ్ మ్యాన్.
0: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
1: ఐఎమ్ వెరీ రిచ్
0: అని పెరుగుతూ పెరుగుతూ పోయాడు.
1: అండ్ హీ వాస్ ప్రైడింగ్ హింసెల్ఫ్.
0: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
1: అండ్ దెన్ అలెగ్జాండర్ కేమ్ హియర్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
0: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
1: అలెగ్జాండర్ వెంట్ రౌండ్ భారత్.
0: ఏమి తనకు మంచి కనపడలేదు.
1: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
0: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
1: వై లీవింగ్ ఇండియా
0: హార్ట్ అటాక్ వచ్చింది.
1: ఏడ్ హార్ట్ అటాక్.
0: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడి టు కమ్ క్లోజ్ టు హిమ్ దేర్.
0: నాయన మీరు రండి.
1: యు కమ్ హియర్.
0: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
1: ఐఎమ్ సఫరింగ్ నౌ.
0: నా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
1: యూ షుడ్ హెల్ప్ మీ, హీ సెడ్.
0: ఏమిటి మీ బాధ?
1: వాట్స్ యువర్ సఫరింగ్?
0: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
1: దే సెడ్ యు ఆర్ రిచ్ ఎనఫ్, యు గాట్ హార్సెస్ అండ్ ద చారియట్స్, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు సర్వ్ యూ.
0: మీకేమి తక్కువ?
1: వాట్ ఈస్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
0: చెప్పాడు అప్పుడు అతను.
1: అండ్ దెన్ అలెగ్జాండర్ సెడ్,
0: నాకు కావలసినంత ధనం ఉంది. రాసులు రాసులు ధనం ఉంటుంది. అది
1: ప్లెంటీ.
0: నాకు కావలసినంత సుఖం ఉంది.
1: లాట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
1: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
0: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
1: అండ్ దేర్ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
1: లెట్ ఆల్ ఆఫ్ యూ నో as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
0: అప్పుడు అందరూ ఇది ఆశిస్తారు. ఏమిటిది మహారాజా కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
1: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
0: అప్పుడు ఏం చెప్పారంటే చెప్పండి అందరికి.
1: Yes, let it be publicized to everybody.
0: భారతదేశాన్ని జయించాను.
1: I conquered India.
0: అన్ని రాజ్యాలు నేను జయించాను.
1: I could conquer the whole world.
0: ఏవి నాకు సహాయం చేయలేదు.
1: None could come to my rescue at the end.
0: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
1: I realized that it is only sacrifice that would help me.
0: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతో మనం ధనాన్ని తీసుకుని పోము.
1: At the end we cannot take money with us.
0: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
1: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
0: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
1: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
0: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
1: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
1: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
1: And have more and more that
0: positive love.
1: And develop that wealth of
0: love. When you have
1: this wealth of love and wealth of truth, naturally you will be liberated. You will be successful.
0: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగట్టుకు ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
1: As you know that there are many rich people who leave this world in disappointment. As they could not carry anything with them.
0: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
1: So what we are supposed to do is to serve those who are in need of our service.
0: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
1: We have to help all those who are weak in every respect and serve them.
0: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం విప్పించితనం.
1: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
0: కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేవుడు నీలోనే ఉన్నాడు.
1: God is in you.
0: With you, in you, around you.
1: God is with you, in you, around you.
0: ఇలాంటి దేవుని నీవు వదిలేపెట్టి
1: you forget that God.
0: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
1: and if you just go on in the body level.
0: లభించే ఆనందం ఏమిటి?
1: What is that you get at the physical level?
0: కనుకని మనం కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
1: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్సెస్.
0: లభ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెనీ, నాట్ అథారిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ కొత్త సంవత్సరం రావటం చేత
1: Because of this new year,
0: కొత్త బుద్ధులు మీరు పెంచుకోండి.
1: Let us have the noble qualities.
0: ఏంటి ఆ కొత్త బుద్ధులు?
1: What are they?
0: త్యాగము,
1: sacrifice,
0: ప్రేమ,
1: love,
0: సత్యము,
1: truth.
0: ఈ మూడింటిని పెంచుకుంటే మిమ్మల్ని ఎంతైనా ధన్యునిగా విస్తుంది.
1: These three will take us to the ultimate experience.
0: ఎదురుగా వచ్చినటువంటి మానవుడిని నేను ప్రేమించు.
1: Just love the person in front of you.
0: అతని దగ్గర మంచి మాటలు మాట్లాడు.
1: And talk to him softly.
0: అతనికి ఏమైనా సహాయం చేయి.
1: Help him in every way.
0: ఇంతకంటే మించినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
1: There is no other spiritual path more than this.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual practice.
0: కనుకని మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
0: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
0: దేహం పాంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: దీని డ్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
0: Ah, dehiye deva devudu.
1: And that indweller is God.
0: Ah, deha devuni meer mee daggara pettukunnaru.
1: You have God in you with you.
0: Nuvu ekkadi poojistunnavu?
1: And how?
0: Evarini nuvu poojistunnavu?
1: Whom are you worshiping?
0: Evarini nuvu aaradhistunnavu?
1: Whom are you worshiping?
0: Ninnu neeve aaradhana chesukovali.
1: You are worshiping your own self.
0: Ninnu neeve gauravinchukovali.
1: You respect yourself.
0: Ninnu neeve avamanam chesukuntunnavu.
1: Do not humiliate yourself.
0: Kalukari పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్, బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
1: అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకంప్లిష్ ఎవ్రీథింగ్.
0: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
1: A man without spirit of sacrifice can never be peaceful.
0: Shanti, shanti, shanti, shanti.
1: We just utter peace.
0: Ee shanti kosam anni deshamulu varu praptistune unnaru.
1: People from all over the world pray for peace.
0: Kaani valiki em chikutundadi?
1: What did they get?
0: Evi labhinchadam ledu.
1: Nothing whatsoever.
0: Nirasha, anispruha, nirantaram dukham tone munipothunnaru.
1: They are just despondent, disappointed, frustrated, depressed.
0: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఈజ్ అవర్ వర్షిప్ దెన్?
0: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
1: ది ఎటర్నల్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ అస్.
0: మన వెంటనే జటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, అబవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
1: వీ ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: మీరు చదివిన చదువును,
1: ఆల్ ది స్టడీ,
0: మీరు సంపాదించేటువంటి ధనమును,
1: మనీ,
0: కానీ తోటి మానవులకు పంచు.
1: షేర్ ఇన్ ద నేబర్హుడ్.
0: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
1: అండ్ దెన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ?
0: కానీ ఈ ధనములకు అధికారి దైవమే.
1: ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఇదంతా దైవ ట్రస్ట్.
1: అండ్ యువర్ ఇట్స్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్.
0: ఈ ట్రస్ట్ కు దైవమే ప్రెసిడెంట్.
1: అండ్ ద మనీ belongs to God's trust and God is the president.
0: Athani ni trust ga teeskoni ee dharmam entaina ni saadhan cheyi.
1: Worship God who is the president of all this trust.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Kanuka meeru dharmam kaani inke vidhamaitundi vastu aanadalu kaani aasha pettukoni vaatini sei అభివృద్ధి చేసుకోకండి.
1: Don't go on developing the worldly desires towards the power and the pelf tinsels and trash.
0: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
1: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
0: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో ఊరకో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
0: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
1: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
0: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్స్?
0: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
1: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
0: ఎందుకు?
1: వై?
0: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
1: దేర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
0: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
1: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
0: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
1: After all, a morsel of food is enough.
0: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి.
1: And just serve morsel of food.
0: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
1: You just keep up the life of the other person.
0: ఇదే నీ పెద్ద సాధన.
1: This is the spiritual practice.
0: ఇట్ సాధన వదిలిపెట్టి.
1: You give up that practice.
0: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టి.
1: You just give up that soft, tender principle of love.
0: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
1: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
0: ఇంతకుడు కేవలం వెరితనము.
1: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
0: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
1: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్లేట్ ఏ ఫూల్.
0: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
1: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్.
0: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
1: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
1: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
1: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీ వన్.
0: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
0: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
1: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్.
0: అంతా నీ నుంచి వచ్చినవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
0: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
1: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: నీ ఇతరులకు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురలీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
0: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ వికరోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
1: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
1: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
0: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
1: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
0: కనుక
1: సో
0: చర్చిల్
1: Churchill,
0: చర్చి ఎంతో పోషించాడు.
1: వెల్ హీ హస్ డెవలప్డ్ దిస్ కైండ్ ఆఫ్
0: అందరి కూడా దూషించాడు.
1: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవరిబడి.
0: ఇదంతా కేవలము కట్టగడపడికి ఏం చేసింది?
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: కట్టగడపడికి అతనికి ఈ బాధ అందించింది.
1: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
0: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
1: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
0: ప్రాక్టీస్ లేనిటువంటిది ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్?
0: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
1: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
0: మనం ఎన్ని చదివినప్పటికీ ఎన్ని బోధలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
1: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
0: కించిత్ సహాయం చేయి.
1: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
0: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్ లేటర్.
0: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
0: కనుక ఎవరిని దూషించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
0: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
1: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
0: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
1: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
0: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని రాణిస్తుంది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్.
0: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
1: Bharatiyas are very lucky and fortunate.
0: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
1: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రము పండితంగా లేదు.
1: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
0: కనుక మన ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
0: మనల్ని రక్షించేస్తుంది.
1: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అఫోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ప్రేమ ముదిత మనసే కో రామ రామ రామ.

0: ప్రేమ సరదాల ప్రేమ సరఫరాల నోరు చేయండి ఉద్దరు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం వస్తుంది.
1: టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతను తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత
1: భారత
0: భా
1: భా
0: భక్తి
1: భక్తి డివోషన్
0: రా
1: రా
0: రాగము
1: రాగము ట్యూన్
0: త్యాగము
1: త్యాగము సాక్రిఫై.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: Inta goppa dharam manam daggara pettukoni enduku manam baadha padali?
1: With all this splendid and prosperity, why should we suffer?
0: Kanaka prema swarupulara,
1: embodiments of love,
0: ee chalive chadavulu,
1: all the education,
0: rase vradalu,
1: all your writing,
0: chese panulu,
1: the deeds,
0: anni bhagavat karyalaga meer bhavinchukondi.
1: All of them be offered, dedicated to God.
0: Sarva dharma parichchya mamekam saranam vacha.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: దేర్ఫోర్ వీ హావ్ టు డెడికేట్ అవర్సెల్వ్స్ టు గాడ్.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: దెన్ యూ విల్ బి పీస్ఫుల్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 1st January 2004 ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ న్యూ ఇయర్స్ డే. బాబా డిక్లేర్డ్ దట్ ద మనీ వి ఎర్న్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్ అండ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ట్రస్ట్. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

విత్త మార్జన చేసి విర్రవి గుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బొరుగైనా భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు దొంగలకి తురో దొరలకవునో. తేనె జుంటి అలియవా తిరువరులకు.

0: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Prema Swarupanena, Swayam Sevakulara, Manavatvamu, Ati Pavitramainadanna Vishayamu, Meekandariki Telisina Vishayame.
0: Prema Swarupas and Sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
1: Lokamunandagala anni vidyalakante kudanu, paropakara bhavam aneetuvanti yokka vidya uttamainatuvanti.
0: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
1: Sarvotkrushtamainatuvanti yokka paropakaramu, sarva vidyalakante kudanu uttamainadanna satyamu manam ee naadu gurtinchavalsinatuvanti athyavasaramu.
0: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
1: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayam maatrame ee naadu manam gurtistu unnam.
0: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: Paropakaram anaga deeni arthamu inta maatrame kaadu.
0: The words helping others do not carry with them only this simple meaning.
1: Anantamaina arthamuto kudukonna paropakaram anetuvanti padamunaku manam ee naadu divyamainatuvanti bhavyamainatuvanti navyamainatuvanti oka sadhanani manam ee naadu kanipettali.
0: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
1: Paropakaram. Indulo, aidu aksharamlu. Paropakaram.
0: Helping others in Telugu has got 5 letters.
1: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani, మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కానీ మనం భావించరాదు.
0: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
1: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
0: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
1: మన ప్రాణమునకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
0: The life in this body is being referred to by us as jivatma.
1: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
0: But the atma in us is being called by us as paramatma.
1: Para anaga kevalamu atmaku sambandhinchinatundi kani toti manavulaku sambandhinchinatundi artham kadu.
0: This word para in paropakara or in paramatma is something which refers to the atma, but it does not refer to a fellow human being.
1: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kodanu paropakara paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
0: Here all the service we do to other human beings under the name paropakara should be regarded as being done not to a fellow human being but to paramatma himself.
1: Para anaga sarva jeevulu yendu kodanu ఆత్మస్థాయి ఎందు ఆనంద స్థాయి ఎందు అంతర్భుఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: ది వర్డ్ పరా హియర్ రిఫర్స్ టు ఎ లొకేషన్ విచ్ ఇస్ ది లొకేషన్ ఆఫ్ ది ఆత్మ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద ఇట్ ఈస్ ది ఇన్నర్ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద.
1: కనుక మనం ఏ సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే మనం భావించటం అత్యుత్తమమైనటువంటి ఒక మార్గం.
0: సో వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ టు రిగార్డ్ దట్ సర్వీస్ యాజ్ సర్వీస్ టు పరమాత్మ ఆర్ టు గాడ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సర్వీస్ విచ్ వీ డూ.
1: మనం ఏ సేవకు పూనుకున్నప్పటికీ స్వార్థ భావము కాక పరార్థ భావము చేత ఫలాపేక్ష లేకుండా మనము సేవలో ముందంజ వేయాలి.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
1: ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheradadu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
1: Phalapeksha rahitamainatunte seva paramatma seva.
0: Service, the benefits of which are not sought by you, is service to God.
1: Deenini Bhagavad Gita yandu karma phala tyaga ani cheptu vacharu.
0: In Bhagavad Gita, this has been described as karma phala tyaga, the benefits of your work being sacrificed by you.
1: Nadi pravahistu undadi.
0: The river is flowing.
1: Phala apeksha rahitamainatunte reetiga nadi pravahistu undadi.
0: The river is flowing without wanting to get the benefits of its flow.
1: Paropakara nimittamai nadi pravahistu undadi.
0: The river is flowing for the benefit of others.
1: Vrutchamulu paropakara nimittamai ఫలములను అందిస్తున్నాయి.
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి.
0: క్యాటిల్ గివ్ అస్ మిల్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: ఈ పరోపకార నిమిత్తమై జీవించి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి నది, వృక్షము, గోవు ఈ మూడు కూడాను మానవుని యొక్క దివ్యత్వాన్ని మానవుని యొక్క భవ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి.
0: ది రివర్, ది ట్రీ అండ్ ది కౌ విచ్ ఈల్డ్ దేర్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఆర్ రియల్లీ ప్రొక్లైమింగ్ ది డివినిటీ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: వృక్షములు, నది, గోవులే లేకుండినా మానవుడు క్షణకాలమైనా కూడా జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, నో రివర్స్ అండ్ నో కౌస్, మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: మానవుని యొక్క జీవితోద్ధారమునకు జలము, ఫలము, ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ, వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్,
1: కౌస్
0: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు, జలము, వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్ టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సీక్రెట్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్,
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె, వృక్షం వలె, గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
0: ఏ గుడ్ మ్యాన్ దేర్ఫోర్ లైక్ ది రివర్, లైక్ ది కౌ అండ్ లైక్ ది ట్రీ షుడ్ డూ హెల్ప్ టు అదర్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ఎ సెల్ఫ్ లెస్ సర్వీస్.
1: స్వార్థము అనేటువంటి యొక్క పెనుభూతము మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: ది డెమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ మేక్స్ యూ ఫర్గెట్ ది వెరీ హ్యూమన్ నేచర్ ఇన్ యూ.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ, సేవ మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
0: సెల్ఫ్ లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
1: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ పెర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ?
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తానొక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హి ఇస్ కంటిన్యూలీ పర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
1: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
1: దేహము ఒక ఛత్రము.
0: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
1: మనసు వాచ్మ్యాన్ కాపలాకారి.
0: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మెన్ అట్ దట్ చౌల్ట్రీ.
1: జీవుడు యాత్రికుడు.
0: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
1: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునికి ఏమాత్రము సంబంధం లేదు.
0: ఇన్ దిస్ there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chowtree and the watchman.
1: Chatramlo undinanta variki watchman tho manaku pani avasaram.
0: While the pilgrim stays in the chowtree there is need for us for the watchman.
1: Tiriki mundu prayanam ayyenta variki manaku chatram tho avasaram.
0: The need for the chowtree also lasts only so long as you make the next journey.
1: Ee naadu manamu ee chatramunaku ee kaapalaakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మెన్ అండ్ ది పిల్గ్రిమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహమనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు నివసిస్తున్నాడు తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అయితే ఎక్కడికి ప్రయాణం?
0: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
1: ఎచ్చట నుండి వచ్చెనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
0: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
1: కానీ ఈ చక్రంలో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్లాలి?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayal deri velutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కనుకనే ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
1: కనుకనే ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: దట్ ఈస్ వై
1: ఈశ్వర సర్వభూతానాం.
0: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, హ్యావ్ బీన్
1: కనుక మనము ఎక్కడ నుండి వచ్చితేమో అట్టటికే చేరునంత వరకు కూడాను మనకి ఏ విధమైన శాంతి ఉండదు.
0: సో అంటిల్ వి రీచ్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ దర్ ఇస్ నో కైండ్ ఆఫ్ రెస్ట్ ఆర్ పీస్ ఫర్ అస్.
1: ఏ తర్వాత మనం వచ్చిన స్థానము అంటివే అన్నాడు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హ్యావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశ్యాస్.
1: కనుకనే ఈచావాస్యం ఇదం సర్వం

0: నో కైండ్ ఆఫ్ రెస్ట్ ఆర్ పీస్ ఫర్ అస్. ఏ తర్వాత మనం వచ్చిన స్థానము ఆత్మస్థానము. బి దట్ యాజ్ ఇట్ మే, ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా కలుపుతూ రావాలి.
0: అంటిల్ వీ రీచ్ దిస్ ప్లేస్ ఆఫ్ ఆత్మ, అవర్ జర్నీ షుడ్ బి పెర్ఫార్మ్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్.
1: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ అవర్స్ ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్, ది ఫెలో లివింగ్ థింగ్స్ అండ్ ది ఫెలో జీవాస్ ఆర్ ఆల్ కో ట్రావెలర్స్ విత్ అస్.
1: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయము చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సలుపుతూ రావాలి.
0: To these fellow travelers and fellow human beings, to the extent possible, we should help them and see that they do not swerve from the path which they have undertaken to go through like us.
1: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: These education and this service or sadhana which you undertake are all different forms of reaching and traveling along the same path.
1: కనుకని ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీన పురుషులు, ప్రాచీనపు యోగులు, ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
1: తపస్సనగా ఈనాడు వీరు విపరీతమైనటువంటి అర్థమును తీసుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
0: టుడే బై టేకింగ్ ఎన్ ఇన్కరెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ టైప్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ తపస్, దే ఆర్ సింప్లీ సబ్జెక్టింగ్ దెమ్ సెల్ఫ్ టు ఫియర్.
1: భయంకరమైన అరణ్యములో నివసిస్తూ ఆకులలుములు తింటూ తల క్రిందు పెట్టి కాళ్లు పైన ఉంచి తపింపజేయటమే తపస్సని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్స్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ and eating only leaves and such things.
1: Kani tapasanaga idi kaadu dini yokka artham.
0: But tapas does not mean this.
1: Tapassu moodu vidhamulainatunte tapas untundadi.
0: Tapas is of three different kinds.
1: Sharirika, vaaku, manasika tapassulu.
0: These three types of tapas relate to one, bodily tapas, two, tapas relating to your words, three, tapas relating to your mind.
1: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
0: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
1: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
0: అగైన్ ఇన్ ది బాడీలీ టైప్ ఆఫ్ తపస్ దేర్ ఆర్ ఫైవ్ డిఫరెంట్ కైండ్స్.
1: భగవత్ ఆరాధన శరీరంతో చేయటము ఒక తపస్సు.
0: To worship God with your body is one type of tapas.
1: Antar bahir suddhi aneetundi shariramto aacharinchadamu rendo tapasu.
0: Cleansing internally and externally with your body is
1: moodavadi ruju margamu ani telapatamu moodava tapasu.
0: The third type of tapas is to find the path of truth.
1: Nalugavadi brahmacharyamu annaru.
0: The fourth one is brahmacharya or celibacy.
1: Aidavadi ahimsa annaru.
0: The fifth one is ahimsa.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: These five are five types of tapas relating to the body.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములను కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: The first type, that is using your body to worship God and to reach great saints and great people, this is intended to enable you to remove ego in you and to minimize the attachment that is in you and to develop an amount of humility and obedience to these great people.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: By worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: Neeve tappani tapparam verugani daivaabhimanam perugutu lokaabhimanam taripothundi.
0: In the context and in the meaning to you that I do not know any other help except you.
1: Ee abhimana ahankaramu rendu kudanu nirmoolamainappudu mana vinaya vidheyathalu manam

0: లో ఆవిర్భవిస్తాయి.
1: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసపియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్.
0: అహంకారం ఉండినంత వరకు కూడాను వినయం మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
0: అభిమానం మనలో ఉండినంత వరకు కూడాను విధేయత మనలో రాదు.
1: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ సమ్ అటాచ్మెంట్స్ అండ్ లైక్నెస్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఒబీడియన్స్.
0: కనుక మొట్టమొదటి మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
1: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఇది మొట్టమొదటి తపస్సు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
0: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
1: తపస్సు డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ వేస్.
0: ఆకలి అన్నాలు నీవు వదలు విసర్జించనక్కరలేదు.
1: యూ డు నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
0: అరణ్యములు పోనక్కరలేదు.
1: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: తోటి మానవుల ఎందే మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
1: లివింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ తపస్సు.
0: ఇంకా రెండవది అంతర్బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
1: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లీనెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ బోత్.
0: ఇక్కడ శరీర అంతర్బహిశుద్ధి అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
1: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ మీన్స్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లీనెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
0: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
1: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
0: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి, దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
0: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu danini harikattukuntu raavadaniki avakasam untundi.
1: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
0: కేవలం దేహమును భావములను పరిశుద్ధి చేసుకుంటున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, మన పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
1: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
0: మన దేహము, మన మనసు, మన పరిసర ప్రాంతములు పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటూ పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
0: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్సు కింద చేరినటువంటిది.
1: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
0: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
1: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
0: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
0: యుక్తితో మరొకరిని మోసపుచ్చడం కాని, కుయుక్తితో ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం కాని, సంకుచితమైన భావములను ప్రదర్శించడం కాని ఈ రుజు మార్గంలో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
0: Kevalam neevu seva cheyakapoyinappudiki seva chestunnattuga yajamanuku natinchatam kudanu kuyukti kindane cherutundi.
1: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
0: Sankuchita bhavamu, sankuchita bhavam anaga chinna choopulu, chillara bhavamulu mana hrudayamulo ye maatram kudanu praveshinchakoddu.
1: Narrow ideas and narrow vision, such thoughts should not enter our heart at
0: all. Look up, aim high. అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ ఆల్సో బీన్ స్టేటెడ్ ఇన్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
0: ఇది రుజు మార్గానికి సరైన తపస్సు.
1: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత, ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
1: The fourth one is brahmacharya or celibacy. The true type of celibacy should be one that you do not entertain in your mind any bad ideas or bad thoughts.
0: Yetavata brahmacharyam anagaemi sarvam bhagavat pritiyartham aneetundi bhavam cheta anusarinchatame brahmacharya.
1: The inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
0: Sarva jeeva namaskaram kesavam pratigacchate brahmacharya.
1: The obeisance you do to all the jeevas will go to Kesava.
0: Andari endu kuda nu daivattam unnadaneetundi ikka satyanni viswasinchatame brahmacharyam.
1: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
0: Idi deha tapasulo nalugavadi.
1: This is the fourth type of tapas related to
0: ahimsa, aidavadi.
1: The fifth one is ahimsa.
0: Ahimsa anaga itarulu baadha pettatamu, pranulanu himsinchatamu, idi maatrame himsa ani manam bhavistunnamu. Chaala porapatu.
1: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
0: కేవలము దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు ఒప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
1: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
0: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
1: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
0: సహనమే అహింస.
1: To be patient is ahimsa.
0: Kanuka ee sahanam aneetundi darini manam ye naadu abhirudhi ganchukundamo adi sariyinaatundi ahimsa.
1: The day when we can promote this patience in us to be able to withstand other
0: mana indriya nigrahamunu manaku prayatnam cheskotamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
1: The practice by which we can control our sensory organs, that will become
0: eppudu manam indriyanni nigrahinchukundamo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కానీ, కఠినమైన చూపు కానీ మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
0: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
1: ఇఫ్ వి సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్, వాట్ అబౌట్ ద అదర్ సెన్సరీ?
0: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమత్వమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్, ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
0: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
0: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
0: ఇంకా రెండవది వాక్ తపస్.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
0: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
1: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
0: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
0: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
0: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్
1: స్పీక్ ది ట్రూత్. స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
0: ప్రేమతో ఉండాలి. బ్రూజాత్ సత్యం అప్రియం.
1: అన్ప్లెజెంట్ ట్రూత్ డూ నాట్ బి అటర్డ్.
0: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: That is why in the Bhagavad Gita it has been said, even if it is truth, it must be truth filled with prema and filled with goodness. There should be no type of excitement. There should not be any force when you utter the word of
0: Paramashantanga. Oka premato aa satyanni kuda nu hrudayaniki aahladam andinchetundiga untundali.
1: With great peace and with no force and with love, the truth must be one which will be given pleasure.
0: Vak tapasu annadu.
1: This has been described as the tapas of the world.
0: Mana nitya jeevitamulo mana uchcharincheetundi prati padamulu kuda nu tapasu kindane parinaminchipovali.
1: In our daily life, all the words that we utter should take the form of a tapas described as now.
0: Mana vakkunu eenadu aneka vidhamulainatundi padamargamulo praveshapettunnam.
1: The words we utter today are being put along several wrong paths.
0: Mana yokka doshamulanu mana kappipuchukune nimittamai satyam vale daniki konni rakamulainatundi yokka shape ichi asatyanni vinyogapettunnam.
1: To cover our own faults, we are using truth for giving some kind of a form, an outer cover, and we are using truth for
0: manaku kattamulanu tappinchukune nimittamai asatyanni kunnu satyamga roopandipa chestunnam.
1: To escape from troubles and difficulties, we are giving a form of truth for untruth as well.
0: Manaku kashtamulu nashtamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapas kinda manamu danini anubhavimpa cheskovali.
1: It does not matter even if we are subjected to pain and loss. We must
0: satyamunaku adarsha purushudu harishchandrudu.
1: We must use truth for a good purpose. The idea
0: of satyanni taanu nilupukune nimittamai సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
0: ఇల్లాలును తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
1: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్
0: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
1: At the very end, he sold himself for that purpose.
0: Kumarudu gatinchina samayam lopala swasanamulo aa illalainatundi chandramati aa dead body aa mrutika kaleyabaramnu pettukoni chunkamunu chellinchadaniki chetakaneetundi paristhitilo yedustu untundali.
1: At the death of the son, the mother wife Chandramati was having the dead body of the son with her and was not in a position to pay the tax in order to cremate that body of the son.
0: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్ తానొక సేవకుడు తాను సుస్థానంలో డ్యూటీ చేస్తున్నాడు శుంకము లేకుండా ఆ యొక్క కలేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడీ ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్. He stuck to truth and he did his duty.
0: Kanukane Harishchandrunaku Satya Harishchandrudu ani saarthaka naamam nilichipoyindi.
1: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
0: Etti avasthalu endaina kodanu manam asatyaniki avakasam nandinchukuntamu.
1: Under no circumstances should we give room to utter untruth.
0: Lokam satyam ani bhrantito naa illalu naa kumarudani ento allaadina ee deham ippudi kattalanu kaalchuto ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడైరాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానముకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లైమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాస్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
0: Nippu pettaru andaru indakocharu.
1: The body was set fire to before cremation and all of them returned
0: home. Kontase paina tarvata evvaru leru aa deham em chesindi. ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం బొంగటం వల్ల.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో బడీ బట్ దిస్ డెడ్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ అండ్ ది టెన్షన్ ఇన్ ది స్పైనల్ కాలం ది బాడీ జస్ట్ గాట్ అప్ అండ్ సాట్.
0: ఇక్కడ కావిరిగాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
1: హరిశ్చంద్ర హూ వాజ్ అటెండింగ్ ఎట్ ది క్రెమిటోరియం, హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్, ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దర్ ఇస్ నోబడీ దేర్ అండ్ దే హావ్ ఆల్ గాన్ హోమ్, ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
0: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
0: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడాను ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
0: Puttaka puramu thalli evaru kumarudu evaru.
1: When one is not born, who is the mother and who is the son?
0: Pendikaka puramu bharta evaru bharya evaru.
1: When the marriage did not take place, who is the husband?
0: Pendi aina tarvatane bharya bharta.
1: It's only after marriage one becomes a husband.
0: Puttina tarvatane thalli koduku.
1: It's after birth we talk of a mother.
0: దానికి ముందు ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
1: Before that there is no relation between anyone and another.
0: అందరూ దైవాంశ సంభూతులే.
1: All are simply relations of
0: God. కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: All these by our own creations are promoted as relationships between bodies.
0: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
0: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరం అయితేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా, ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
0: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
0: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకా షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: Our true father, the one who is our father on the path of spirituality, is truth.
0: Mana premane talli.
1: Our prema is the mother.
0: Mana gnaname mana kumarudu.
1: Our wisdom is our son.
0: Mana shantame mana putrika.
1: Our peace is our daughter.
0: Mana bhakti mana sodarudu.
1: Our devotion is our brother.
0: Yogule mana mitrulu.
1: The yogis are our friends.
0: Ee sambandhanni manam abhijjavinchukovali.
1: This kind of relationship should be promoted by us.
0: Satyamu ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
0: ప్రేమ, ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్నాభిన్నం కానటువంటిది.
1: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ, ఈజ్ లైక్ ది ఓషన్, అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ అట్.
0: కనుకనే love is God, live in love anna.
1: So it has been said, love is God, live in love.
0: Ee prema ne mana talliga manam teeskovali.
1: We should take that kind of love as our mother.
0: Ee prema manamulni edabati cheyatundi prema ka talli kaadu.
1: This is not the type of mother who will separate from you.
0: Mana gnanamu, wisdom is son.
1: Our wisdom is our son.
0: Ee gnanam anetundi marpu chendetundi kaadu.
1: This wisdom is not something which will change.
0: Deenilo మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
1: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వీ షుల్ హావ్ టు రికగ్నైజ్.
0: ఒక తూరి వచ్చినా తిరిగి పోదు.
1: ఇఫ్ దిస్ విజ్డమ్ కమ్స్ టు అస్ వన్స్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్ అగైన్.
0: ఒక తూరి పోయినా తిరిగి రాదు.
1: ఇఫ్ వీ హావ్ లాస్ట్ ఇట్ వన్స్ అండ్ ఇఫ్ ఇట్ హస్ గాన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్.
0: ఇది పోదు రాదు, ఇది మూడు ఉన్నాయి.
1: దిస్ డస్ నాట్ గో, దిస్ డస్ నాట్ కమ్.
0: ఈ మూడు కూడాను మన హృదయంలో నివసిస్తున్నాయి.
1: these three are living in our heart.
0: Vakaturi vachana podu adi gnanam.
1: What comes once will not go, that is wisdom.
0: Vakaturi poyana tirigi radu ajnanam.
1: Once it goes, it won't come back to you again, that is ignorance.
0: Podu radu idi brahma tattvam.
1: The aspect of brahma neither goes nor comes
0: back. Idi atma tattvam. దానిని మనం ఈనాడు పరిశోధన చేయాలి.
1: దిస్ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఇస్ దట్ ద
0: కనుకనే అనేక పర్యాయములు మనము చదువుతూనే ఉంటుంటాం. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్, యు ఆర్ నాట్ వన్ పర్సన్ అని మనం అనేక పర్యాయం చదువుతుంటాం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ రీడ్ ది త్రీ ఆస్పెక్ట్స్, దే ఆర్ ది వన్ దట్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ది వన్ యూ రియలీ ఆర్. దీస్ త్రీ వీ ఆర్.
0: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్ మన భౌతికమైనటువంటి యొక్క శారీరం యొక్క సంబంధం.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ రిలేట్స్ టు ది బాడీ, దిస్ ఇస్ ది మెటీరియల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇది నీ యొక్క జీవతత్వము.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దిస్ ఇస్ ది జీవ ఆస్పెక్ట్ ఇన్ యూ.
0: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మతత్వం.
1: ది వన్ యూ రియలీ ఆర్ ఈస్ ది ఆస్పెక్ట్.
0: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
0: Inka deha tattvulona kshirinchavachu abhruti kavachu.
1: In the bodily aspect it may grow, it may become decadent.
0: Kani atma tattvam anetundi eppudu kudanu okke sthiramainatundi shashtamainatundi nirmalam nischalam nishtvarthamainatundi yokka sthitilo untuntadi. Deenini nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam anna.
1: But the aspect of Atma is unchanging and is neither growth nor decadence. It will remain permanent. This has been described as the true
0: state. Ee tattvanni enaadu manam gurtintukuntumo aanaade mana nija swaroopanni manam prakatinchina varam avutam.
1: Only on that day when we recognize this aspect of Atma will we have understood and proclaimed our true form.
0: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. అనగా దేహ రీతి లోపల నేను ఈ జగత్తునకు ఒక మెసెంజర్ గా వచ్చాను అన్నాడు.
1: ది సేమ్ హెస్ బిన్ ఎక్స్ప్రెస్ బై జీసస్ బై సేయింగ్ ఫ్రమ్ ది బాడీలీ ఆస్పెక్ట్ ఐఎమ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: ఒక్క జీసస్సే కాదు మెసెంజర్, మీరందరు కూడా మెసెంజర్స్.
1: నాట్ ఓన్లీ జీసస్ ఈజ్ ఎ మెసెంజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్,
0: కానీ ఈ మెసెంజర్స్ అంతా ఈనాడు మిస్ ఇంజన్స్ గా తయారైపోతున్నారు.
1: But you are all messengers. Unfortunately today, all these messengers are turning into messengers.
0: Engines. ఈనాడు మనము ప్రతి ఒక్కరు కూడాను మెసెంజర్ గా మన యొక్క ఈ పవిత్రమైన దివ్య దీనిని జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: టుడే ఎవ్రీ వన్ ఆఫ్ us as a messenger to proclaim this aspect of truth in the world.
0: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
0: మొట్టమొదటి ఐ అనుకున్నాం, నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
1: ది స్టార్టింగ్ పాయింట్ యు ఆర్ ఎన్ ఐ, ఎన్ ఇండివిజువల్ ఐ, లైక్ ది డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ వాటర్.
0: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
0: ఈ విధంగా ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, వీ వీ వీ వీ, ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
1: In this manner, this grows, I plus you, we, and this we grows into a large number of we.
0: We plus he, ani mari tarigata dani chechukovali, appudu he aipothundi, we undadu, I undadu, you undadu.
1: In this manner we join him, it will become we plus he, the we will disappear, the I has already disappeared, only he remains.
0: Kanukane mottamota manamu, I am the messenger of God, anitundi I nunchi manu start cheyali.
1: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: కారణమేమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
0: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
1: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంటాడు.
1: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
0: రెండవ దీంట్ లోపల ఐఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, there is a close relationship between you and the wealth of the father, the form of the father, the blood of the father. You become
0: closer. I and my father are one another.
1: Gradually growing in this manner, he said, I and my father are one.
0: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సింజర్ మెస్సింజర్ అనేటువంటి దాంట్లో మనం సేవ చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఏ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సింజర్ వీ షుడ్ డూ సర్వీస్.
0: దీనినే డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying, I and my father are one, you become one with the Atma.
0: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
1: Work without love is deplorable. Work with love is desirable.
0: Love without duty is divine.
1: Love without duty is divine.
0: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు. మనం ఇక్కడ డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తము లేనటువంటి పని అని ఒక అర్థం.
1: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ విదౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
0: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
1: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
0: Sambandham, marokati.
1: The second one is connection, sambandham.
0: Nirbandham, inkokati.
1: The third one is compulsion or nirbandham.
0: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaitundi padamulato bharatiyulu tama jeevitanni saagistu pothunnaru.
1: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
0: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
1: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక విధమైన నిర్బంధంలో ఉంటుండాలి.
1: వి విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
0: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
1: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
0: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
1: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
0: ఆనాడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
1: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
0: ఏదో కొన్ని పిల్సైనా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
1: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
0: ఇది తన యొక్క కంట్రోల్ లో లేదు.
1: Here, this leave is not in his control that day.
0: ఇది డ్యూటీ.
1: This is duty.
0: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా ఈనాడు సండే అవుతుంది. సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తాను మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని అనుకున్నాడు.
1: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
0: Sariga suddenly got tellavaru lechinappudiki itaniki jwaram vachesindi 104 degrees.
1: Suddenly when he wakes up in the morning on Sunday, he gets fever 104 degrees.
0: Tatchanme friends ku phone chesadu, na dinner cancel cheskunnanu, naaku health saraledu annadu.
1: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
0: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
1: దిస్ ఇస్ ఎ
0: కనెక్షన్. చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: దిస్ ఇస్ ఎ కనెక్షన్, ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ గో త్రూ ది డ్యూటీ హీ హాస్ ప్రిస్క్రైబ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్.
0: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు. ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
1: బట్ వాట్ రిలేట్స్ టు హిస్ ఆఫీస్ వర్క్ ఇస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. హీ విల్ హ్యావ్ టు డూ హిస్ డ్యూటీ అకార్డింగ్ టు ది ఆఫీసర్స్ కంట్రోల్.
0: ఇంకా కర్తవ్యము అంటే ఏమిటి, అదే ఈనాడు మానవుడికి అతి ప్రధానమైనటువంటిది.
1: The third type, kartavya, what is that? That is most important thing to man today.
0: Small example.
1: There is a small example.
0: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
1: In one home, wife and husband for some reasons quarreled with each other.
0: Bharta bharyanu aneka vidhamuluga kopinchi rendu debbalu vesadu.
1: The husband became angry with the wife in many ways and even given her a little beating.
0: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూములో ఏడుస్తూ ఉంటుండాలి.
1: During this period, when he was angry, the wife was weeping, was sorry in the kitchen.
0: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
1: He was showing anger in relation to his wife.
0: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
1: At that moment, a friend enters his drawing room.
0: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
1: When he goes to receive his friend, he says, "Hello, friend," and he is smiling.
0: Kuchamani friend daggara chaala happy ga maatladnadu.
1: He speaks to the friend very happily, asks him to sit down.
0: Tachan me coffee isthanu ani cheppi kuchamannadu. Varuga coffee tayar cheyi. Kopanga maatladutunnadu.
1: He tells his friend very softly, "I will give you coffee, sit down." Goes inside the kitchen and orders his wife prepare some coffee.
0: Bharya daggara kopanni prakatistunnadu. Friend daggara sahanaanni prakatistunnadu.
1: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the presence of his wife.
0: తన యొక్క సంసారం యొక్క గుట్టు బయటి వానికి తెలియకూడదు ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ దట్
0: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
1: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
0: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: In order to protect this kind of honor of a family, the family continues to be protected and honored.
0: ee naadu ee kartavyam chedipoyindi.
1: This kartavya, this type of duty today has been lost.
0: Bharya daggara kopam friend paina kuda ichi pettestadu.
1: The anger which should have been shown towards the wife, he will show towards the friend.
0: Kanuka tana yokka manners ye potu undali,
1: which means he is losing his manners.
0: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ. బట్ దేర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
0: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, God duty.
1: Today, the duty of our sevakas is not that of the government, it is that of God. It's God.
0: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one master for him.
0: ఇక్కడ ఆఫీస్ లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
1: In the office, there may be several masters.
0: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే holy ghost ఏర్పడిపోతుంది.
1: So, when you are able to think I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
0: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులో మనం పాల్గొనాలి.
1: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
0: క్రమక్రమేణ కూడాను ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: Gradually we should also develop the idea of one atma in everyone.
0: కనుకనే ఈనాడు మనము మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
1: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
0: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్స్.
0: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: It's only then that the river flows well and goes and merges into the ocean.
0: ఈ నాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: Today the river of our life is flowing very fast.
0: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
1: There is no control, there's no bond for this river.
0: కనుకని ఈ నాడు ఒక వైపున ఒక గట్టు, రెండో వైపున మరొక గట్టు, ఈ రెండు గట్టును ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
1: Today we will have to build a bond on one side and another bond on the other side.
0: ఒకవైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
1: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షర నామం.
0: రెండవ వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
1: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షర నామ విచ్ వీ హావ్.
0: ఏమిటి అష్టాక్షర నామం? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana, but this is Tamsi Atma Vinasyati. you should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Renda vaipuna astacharanamu saddhavan labhate jnanam. Enemy.
1: The second side again, the astakshari is saddhavan labhate jnanam.
0: Anaga oka vaipuna saddha, oka vaipuna nissamsayamu. Ee rendu gattlu gattukunte manamu pavitramaina jeevithamlo tapasuga manamu jeevinchagalamu.
1: Which means, on one side, Shraddha, or care and attention. On another side, absence of all doubt. If we have these two controls, today, man is a bundle of doubts.
0: Self-confidence lekunda untundadi.
1: There is no self-confidence for him.
0: Self-confidence lenatundi vaadu em chinna karyam kuda cheyaledu.
1: One who has no self-confidence cannot do even a small, tiny task.
0: Tanapaina tanaku vishwasame ledu. Daivanni manaku sakshatkarinchukovalantuntadu.
1: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
0: Kinda punade lekapothe paina manamu roof ee vidhanga veyagalamu.
1: When there is no foundation, how can we put a roof on the top?
0: Godane kattakapothe manamu roof ni ee reethiga dharinchagalamu.
1: If we have not built the walls, who is going to bear the roof?
0: Kanukane self confidence foundation.
1: Self confidence is the foundation.
0: Self satisfaction anede goda.
1: Self satisfaction are like the wall.
0: Self sacrifice are roof.
1: Self sacrifice is the roof.
0: Self realization is life.
1: Self realization is the life.
0: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life aneetvanti self realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
1: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
0: Kanuka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
1: First step is to promote confidence.
0: Ee sevanu chese samayam lopala manam andarki sairam sairam sairam antunnam kaani endukosam nu sairam antunnam.
1: While performing this seva or giving service to all, we say sairam.
0: Ee sairam sairam anetunti ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayaladeyakoddu yantra roopamto undakoddu.
1: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
0: Yavariki manam Sai Ram anna Sai Ram poi chertundi aneetvanti bhavamto andulo Sai Ramudu unnadu aneetvanti vishwasamto manam chestunnam.
1: With the thought that to whomsoever you utter these words Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
0: Danukane manam upanishattulundai konnu sarva jeeva namaskaram keshavam pratigacchate. Yavariki manam namaskaram chesina daivaniki poi chertundadi.
1: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
0: Yavariki manamu namaskaram chesina, ye vidhanga bhagavantuniki poi cherutunnado, ade vidhangane sarva jeeva tiraskaram keshavam pratigacchati. Yavarini manamu tiraskarinchina, yavarini manamu avmanam chesina, yavarini manamu badhinchina, adi kuda bhagavantuniki cheripothundi.
1: Just as to whomsoever we make obeisance, it goes and reaches God. So also, whomsoever you cause harm and hurt, that will also go and reach God.
0: Kanuka manamu yavarini kudani himsinchakunda, yavarini badhinchakunda, yavarini kashtapettukokunda, andarni kudanu sadhyamainta varakunu premato manam chestuntunte idi vak tapas kinda gani manas tapas kinda gani samsiddhinga nerpadutundi.
1: So without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
0: Kanuka tapas anaga manamu illu vaakili vadalapetti mana yokka kartavyalu visarjinchi aranyaniki povatam kaadu. Vaak tapastu manam cheyyali. Mano tapastu manam pavitramaina bhavalato ee yokka indriyanni arikattukovali. Deha tapastu pavitramainatundi maharshiluku mahaniyulaku peddalaku talidandulaku sevala chesi aneka vidhamainatundi yokka preetini manam andukoni tadwara manamu ahankara mamakaranni anuchukottukovali.
1: Tapas does not mean giving up our homes and families and going to the forest. Tapas should consist of tapas of the mind, of the heart and of the body. This should be done in order that you may give up your ego and your attachments.
0: Kanukane deenini puraskarinchukoniye the proper study of mankind is man annaru.
1: It is in this context that it has been said that the proper study of man is mankind.
0: Mana manasuloni bhavamulu maataloni palukulu kriyaloni aacharanamulu moodu ekamaipovali.
1: Our thought from the mind, our word from our mouth, and our deeds from our hands.
0: Kani inadu mankind antunnaru kani ee moodu ekam cheyatam ledu.
1: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
0: Ippudu mankind ani cheppadaniki veelledu, monkey kind ante cheppochu baaga.
1: in that situation we could not, we cannot call it mankind, we can call it monkey kind.
0: Manamu aa vidhanga pokurdu, manamu pavitramainatundi manavudamu narudamu.
1: We should not take that path. We are sacred human beings, we are naras.
0: ee naraku vanaraku unnatundi vyathyasanni manam kontha varaku vicharinchali.
1: We should also understand the difference between a nara, a human being, and a vanara, a monkey.
0: Vanara idi moodu aksharalu, nara rendu aksharale.
1: Vanara, monkey, has got three letters. Nara, man, has got two letters.
0: ఈ వానరా ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానరా.
1: వానరా can be explained by saying it is because there is a tail. వా వానర is one who has a tail.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నరా.
1: Since man has no tail, the letter va goes and he becomes nara.
0: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని ఎందు.
1: Only the tail is absent, but all the conduct of a monkey are present in a man.
0: Kani manam aa vidhamaina prayatnamlo pokurdu, manam divyamaina vanara valamunnatundi yokka kotule rama seva chesi aneka vidhamainatundi rama preetiki paathrulainai.
1: Who should not take that path? Vanara, the monkeys who have the tail, in many ways did service to Rama and sanctified their lives.
0: Ina narudai putti మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటిది గుర్తించుకొని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ అండ్ మచ్ క్లోజర్ టు గాడ్, యట్ ఇఫ్ వీ డూ నాట్ డూ సచ్ సర్వీస్ దెన్ వీఆర్ నాట్.
0: మన నిత్య జీవితంలో మనం అనుభవించవలసినటువంటివి, మనం తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: Nijinga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatundi oka sthayi kaadu.
1: Truly, when we talk of aadhyatmika spirituality, it's not as if it is a distinct.
0: Mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kudanu aadhyatmika sambandhinchinatundivi.
1: Every event which we experience in our daily life is connected closely with spirit.
0: Manu sariyainatundi arthanni gurtinchukolekapovatam chethane aadhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: Kanuka manamu nitya jeevithamu aadhyatmikamu rendu okkati.
1: Daily life and spirituality are together one.
0: Dharma artha kama mochamuloni నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పని చెప్పాడు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
0: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మ అర్థ వాట్ ఫర్ డు యూ వాంట్ టు హ్యావ్ వెల్త్ అర్థ ఫర్ కమ్ ఫర్
0: ఇక్కడ అర్థం అనగా కేవలము కరెన్సీ నోట్స్ ఒక డాలర్స్ మాత్రమే కాదు.
1: Here the word artha does not mean only currency notes or dollars.
0: Wealth anetundi kevalamu jnanam okka dhaname.
1: Wealth has got a much broader meaning.
0: Aarogyam okka dhaname.
1: Wisdom is a health.
0: Mana yokka bhavam okka dhaname.
1: Thoughts are wealth.
0: Mana yokka deha balam yokka dharmame dhaname.
1: Our bodily strength is also
0: kanuka dhanam anaga emti deha balamu manobalamu buddhi balamu aadhyatmika balamu sarva balamulu kudanu dhanamula kindane lekka.
1: What is wealth? Bodily strength is wealth, mental strength is wealth, spiritual strength is wealth. All these are different types of wealth.
0: Satchilamu dhaname, sadacharamu dhaname, aishwaryamu dhaname, sarvamu dhaname.
1: Good character is wealth, good conduct is wealth. All these things are wealth, they constitute wealth.
0: Kanukane aa dhanamunu manamu dharmamu cheyali annadu.
1: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
0: Kanukane ee dhanam anetundi yokka సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
1: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
0: ఇంకా అర్థ కామము,
1: ది అదర్ టూ పురుషార్థస్ అర్థ కామ.
0: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది ఆశించవలసినటువంటి మార్గము.
1: We should not desire for worldly things alone. We should desire to get God.
0: ee naadu kudanu laukikamu aadhyatmikamu rendintiki kudanu ekam cheyali.
1: In this way worldly life and spiritual life should
0: laukikame untene manam aadhyatmikamulo praveshistagalutunnam.
1: It's only because we are in the world we are able to go the path of spirituality.
0: Idi vasram kaadu, idi bundle of threads.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: Idi threads kaadu, idi cotton.
1: This is not threads, this is
0: cotton. Motta cotton, rendavadi thread, moodavadi cloth.
1: First is cotton, then come threads, then come cloth.
0: Kanuka deham anetundi cloth.
1: Body is like the cloth.
0: Mana thoughts anetundi threads.
1: Our thoughts are like the threads.
0: Mana atmane cotton, pure cotton.
1: Our atma is the base, cotton.
0: Daniki no shape.
1: Atma has
0: Ade, the one you think you are, body.
1: The one you think you are
0: Ade
1: is
0: cloth.
1: The body. That's the cloth.
0: The one others think you are, Ade thread.
1: The one others think you are, those are the threads.
0: The one you really are, Ade cotton.
1: The one you really are, that's atma.
0: Ah, cotton e lekapote, threads e levu. Threads e lekapote, cloth e ledu. Karaku moodu cheri okkate. Dehatma, jeevatma, paramatma, moodu okkate. Aihika, amushmika, kaivalya, moodu okkate.
1: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
0: Veeriki inka kudunu chala avasaramainatuvi, chala important ainatuvi, dehamu, indriyamulu, manasu. Ee moodinti yokka cheriki chetane, ee dehamu, ee jagattu binna roopamuga gocharistu vastunnayi.
1: Further, the three most important things, the body, the organs and the mind. It is the conglomeration of these three which makes you
0: feel. ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడే ఆధ్యాత్మికం స్పష్టంగా అర్థమవుతుంది.
1: It's only when we can understand the nature and the aspect of these three can we understand spiritual.
0: కనుక ఈ దేహము ఇంద్రియము ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకుంటే ఆధ్యాత్మికము సుస్పష్టంగా మనకు రూపొందింపజేస్తుంది.
1: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
0: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
1: Spirituality does not consist of a separate path unconnected with the living
0: world. Tellavari lechinade modalu ratri varaku manam nidrinche anta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
1: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
0: Tellavari 6 gantalaku japamu ratri 8 gantalaku japamani oka tayanni manam nirninchukotam nakkarledu nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
0: Yavanamu, baljamu, kaumaramu, vardhakyam anetundi yokka style kudano avasaram ledu.
1: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such distinction.
0: Karuka deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ematram kudano akkaraledu.
1: For this, neither a fixed age nor a fixed time are necessary.
0: Mana anukoolamulu nimittamai manam kaalani nirnayam cheskuntanname kaani kaalamulaku ye maatram kodano haddu ledu.
1: It is for our convenience that we fix a time, but time has no limitations.
0: Kevalam idi sayankalam anukuntunnamu, sayankalamulaku ye maatram artham ledu.
1: We call this evening, it has no meaning at all.
0: Suryudu bhoomi kindiki povatam cheta sayankalam anukuntunnam, suryudu bhoomi paina praveshinchatam cheta tellavaru anukuntunnamu.
1: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
0: Nijanga setting rising rendu levu sunku.
1: Truly sun neither rises nor sets.
0: Kevalam manaku kanipinchukunda poyinanta maatramna danni munigi poyadu anukuntunnam, kanipinchinappudu puttinaadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattvamulu kaadu.
1: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our
0: thoughts. Adhe vidhamgane atmaka anetundi jananamu maranamu rendu levu.
1: In the same manner, atma has neither birth nor death.
0: Dehamu kanipinchinappudu puttuka anukuntunnam.
1: When the body is seen by us, we say
0: death. Dehamu sidhalam ayipothane maranam antunnam.
1: When the body falls down, we say death.
0: Kani atmaku no birth, no death.
1: But atma has neither birth nor death.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma. Who can confer on you your own real capacities?
1: Prema Swarupulaina Vidyarthulara.
0: Embodiments of divine love, dear students.
1: Dehamu, Indriyamulu, Manasu, Buddhi. ఈ నాలుగు కూడాను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే.
0: ద ఫిజికల్ బాడీ, ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ద వెస్చర్స్ ఓర్న్ బై ఈచ్ రియల్ హ్యూమన్ బీయింగ్.
1: ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థమును కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద సటిల్ మీనింగ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ది క్లోత్స్ దట్ ఆర్ వోర్న్, ద వెస్చర్ దట్ ఆర్ వోర్న్, యూ బి ఏబుల్ టు యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: మీరు ప్యాంటు, షర్టు, బనియన్, కోటు ఇవన్నీ మీరు ధరిస్తుంటారు.
0: యు ఆర్ వేరింగ్ ప్యాంట్, షర్ట్, కోట్ ఎట్సెట్రా.
1: ఏ ఏ ఉపాధిని ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ అండ్ హౌ టు వేర్ ఈచ్ పర్టికులర్ క్లోత్, యూ బి ఏబుల్ టు వేర్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ ఆల్సో ద బెనిఫిట్.
1: అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ డు నాట్ నో వాట్ ఎ షర్ట్ ఈస్, యు ఆర్ లైక్లీ టు మిస్యూజ్ దాట్.
1: ఈ బనీన్ అంటే ఏమిటో దీనిని అర్థం చేసుకోలేనటువంటి వారు షర్ట్ పైన బనీన్ వేసుకోవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఎ బనీన్ ఈస్, హీ మే వేర్ ఇట్ ఆన్ అండ్ ఓవర్ ఎ షర్ట్.
1: ఈ ప్యాంట్ అంటే ఏమిటో తెలియనటువంటి సమయంలో వెనుకది ముందు, ముందు వెనుకకు ధరించవచ్చును.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో వాట్ ఎ ప్యాంట్ ఈజ్ లైక్ మే వేర్ ఇన్ ది రివర్స్ ఫ్యాషన్.
1: కనుక మీరు నిత్యము ధరించేటువంటి యొక్క వస్త్రములను చక్కగా గుర్తించి దాని పరిజ్ఞానం చేత అనుభవించడానికి పూనుకుంటున్నారు.
0: దేర్ఫోర్ ఆల్ దోస్ క్లోత్స్ విచ్ యు వేర్ యు హావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ and you have been using them also.
1: Appude aa yokka dustulu sariyainatundi reetiga alankaranganu aanandanni andistundali.
0: Then only they give you beauty and also give you joy.
1: Atulani manamu dharinchinatundi ee deham.
0: Similar is the situation. This physical body is worn by you.
1: Ee kevalam vastram vantidi.
0: It may be compared to some clothing which is worn.
1: దీనిని ఏ విధంగా మనం ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు వేర్ ఇట్, హౌ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వుడ్ బి ప్రాపర్లీ యూస్ఫుల్ టు యూ.
1: దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము, అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని.
0: దేహము విచ్ ఈస్ రెఫర్ టు బాడీ ఈస్ ద వన్ విచ్ వుడ్ బి బర్న్ డౌన్, దట్ ఈస్ ది మీనింగ్.
1: మరణించిన తర్వాత దహింపబడటము ఇది అందరికీ తెలుసు.
0: ఎవ్రీ వన్ నోస్ ఆఫ్టర్ డెత్ ద ఫిజికల్ బాడీ ఈస్ కన్సైన్ టు ఫ్లేమ్స్.
1: అట్లు కాక

0: సమయమునందే ఇది దహింపబడుతుండాలి.
1: నాట్ దట్ వే అలోన్, ఈవెన్ వెన్ యు ఆర్ లివింగ్ దిస్ ఆల్సో గెట్స్ బర్న్ డౌన్.
0: ఎట్లనగా? చింతల చేత ఈ దేహము దహింపబడుతుండాలి.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ బర్న్ డౌన్ బై వరీస్.
0: కనుక ఇది జడ స్వరూపమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఇనర్ట్.
0: ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ఫుల్ ఆఫ్ డర్ట్.
0: మలినపు కొంప.
1: ఇట్ ఈజ్ ఎ హౌస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్ ఈజ్ ఎ బాస్కెట్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ అండర్ గోస్ వేరియస్ మోడిఫికేషన్స్.
0: భవసాగర మీదకి లేని కంప.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ మే నాట్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ భవ.
0: భవసాగర మీదకి లేని కంప. అంబుల పదిలంబు మన మెప్పు దలంప.
1: ఇఫ్ ఓన్లీ యూ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ బికమ్ క్లియర్.
0: మే నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని.
1: While describing about the body, it was just said, well, this is not going to be a permanent one. Resort to the lotus feet of divine Vishnu.
0: Dehamu pancha bhautikamu.
1: Physical body is made up of five elements.
0: Dehamu kulaka tappade pudun.
1: It is going to fall down one day or the other.
0: Dehi niravayundu.
1: The indweller is a permanent one.
0: Ganatimpaka dehiki chavu puttukal moha nibandha bandhanala mudralu levu.
1: If only you properly see, there is nothing like birth, death and bondage for the individual.
0: Aa dehiye deva devudu.
1: Truly speaking, the indweller itself is God.
0: Aa deva devulainatundi meeru dharinchinatundide ee deham.
1: You are really such God of gods, and this physical body is only worn by you.
0: Dharinchina dehanni varinchavachchu.
1: You may like the body which is only
0: anubhavinchavachchu.
1: You can enjoy the body.
0: Kaani ఏ విధంగా వరించాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో దీనిని పొందాలి.
1: బట్ యు షుడ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫిజికల్ బాడీ విత్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: దీనికి మరొక పేరు కూడా కలదు, శరీరము అని.
1: దేర్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్ ఫిజికల్ బాడీ, శరీరము.
0: దీని ఉత్పత్తి శీర్యతే ఇది శరీర అన్నారు. అనగా జీర్ణించినటువంటిది, చీరించినటువంటిది ఈ శరీరము.
1: దట్ మీన్స్ దిస్ ఫిజికల్ బాడీ గెట్స్ వర్న్ అవుట్ అండ్ ఆల్సో గెట్స్ డిస్ట్రాయిడ్.
0: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ బోర్న్, ఇట్ ఈస్ ఎ మాస్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లెష్.
0: కోమలత్వంతో ఆకర్షింపచేస్తుంది.
1: విత్ ఆల్ ఇట్స్ టెండర్నెస్ ఇట్ వుడ్ బి హైలీ అట్రాక్టివ్.
0: క్రమక్రమేణా ఇది యవ్వనములో ప్రవేశిస్తుంది.
1: గ్రాడ్యువలీ దిస్ ఫిజికల్ బాడీ ఎంటర్స్ ఇంటు ది స్టేజ్ ఆఫ్ యూత్.
0: అందానందముల చేత అహంకారాన్ని ప్రకటిస్తుంది.
1: ఇట్ ఆల్సో ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ.
0: తదుపరి వృద్ధాప్యములో ఇది ప్రవేశిస్తుంది.
1: దెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ఓల్డ్ ఏజ్.
0: వికారత్వాన్ని పొందుతుంది.
1: ఇట్ ఆల్సో బికమ్స్ వెరీ.
0: ఈ శరీరము అనేక రకములుగా మార్పు చెందినటువంటిది.
1: This physical body undergoes many changes.
0: కనుకనే శరీరతే ఇది శరీరః. జీర్ణతే జీర్ణించేటువంటిది, మార్పు చెందేటువంటిది కనుక దీనికి శరీరము అని ఒక పేరు.
1: ఇట్ హస్ గాట్ ద నేమ్ శరీరము బికాస్ ఇట్ అండర్గోస్ సో మెనీ చేంజెస్ అండ్ ఫైనలీ ఇట్ విల్ బి రూయిన్, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్.
0: ఈ శరీరమునకు మూడొక పేరు కూడా ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఎ థర్డ్ నేమ్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Quite a few people have described this as మంతనము.
0: ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది?
1: Why is this described as మందిరము or టెంపుల్?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. జీవుడు దేవుడైనటువంటి జీవునకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది.
1: It has been described as mandiramu, a temple, because it is housing God inside.
0: Mandiram anaga deenini ye vidhanga manam upayoginchali?
1: How should we use this temple?
0: Idi pavitramainatundi divyamainatundi bhagavantuni nilayam.
1: This is మోస్ట్ సేక్రెడ్ అండ్ డివైన్ హౌస్ ఆఫ్ ద లార్డ్.
0: భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచటకు ఏమాత్రం కూడా వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు అబ్యూజ్ ఆర్ మిస్యూజ్ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దీనిని సక్రమమైన మార్గంలో, పవిత్రమైన మార్గంలో దీనిని వినియోగించాలి.
1: దిస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ అండ్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: కనుకనే సత్కర్మలు, సదాచారములు, సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ దట్ దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్స్,
0: ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని.
1: దిస్ బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ అవర్ సెల్స్.
0: శరీరమాధ్యం కలు ధర్మ సాధకం.
1: దిస్ ఎంటైర్ బాడీ ఈజ్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రైచియస్ డీడ్స్.
0: ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము.
1: దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
0: అయితే ఈ దేహాన్ని సరి అయిన స్థితిలో మనం ఉంచుకోవాలి.
1: బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఈ దేహము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ పనిముట్టు కూడా సరి అయిన స్థితిలో ఉండినప్పుడే మనము సంకల్పించుకున్నటువంటి పనిని సరి అయిన రీతిగా ఉపయోగించుకోవచ్చును.
1: When this instrument is in a fit condition, we can use it properly for the purpose for which we want to.
0: ఒక పనిముట్టు పెన్ మన దగ్గర ఉంది.
1: Let us take the example of a pen.
0: దీన్ని వినియోగించుకోవాలంటే దీన్ని సరైన స్థితిలో పెట్టుకోవాలి.
1: If you want to use it, it must be in a fit condition.
0: నిబ్బు సరిగా ఉంటుండాలి, ఇంకు దీనిలో ఉంటుండాలి. దీన్ని సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇట్ వెన్ దేర్ ఇస్ ఇంక్ ఇన్ సైడ్ ద పెన్ అండ్ వెన్ ది నిప్ ఈస్ ఇన్ ఎ గుడ్ కండిషన్.
0: ఒక పనిముట్టు.
1: ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్.
0: అయితే ఆ కత్తి కూడా సరైనటువంటి సూటిగా, సరైనటువంటి పదురుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు.
1: స్వార్డ్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రుమెంట్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ షార్ప్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ ఫిట్ కండిషన్ ఇట్ కుడ్ బి యూజ్డ్.
0: ఏ పనిముట్టు ఏ స్థితి ఎందు సరిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును.
1: వీ వుడ్ బి ఏబుల్ టు యూజ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్ ఫిట్ కండిషన్.
0: ఈ దేహం కూడా పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమును సరైన స్థితిలో ఉంచుకోవాలి.
1: యాజ్ దిస్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్, వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ ఫిట్ కండిషన్.
0: ఈ కత్తితో ఫలములో లేక కూరగాయలు, ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలో మనం తీసుకోవచ్చును, కోసుకోవచ్చును.
1: ఇఫ్ యూ టేక్ ఎ స్వార్డ్ మే బి యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కటింగ్ వెజిటబుల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అట్లు కాకుండా కత్తితో ఇనుమును కోయడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదును తప్పిపోతుంది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ యూజ్ ది స్వార్డ్ టు కట్ ది ఐరన్ ఆర్ స్టీల్ దెన్ ది ఇట్ విల్ బి ఇన్
0: అదే విధముగానే ఈ దేహాన్ని ఏ కార్యములు ఎందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి.
1: సిమిలర్లీ యూ షుడ్ నో అండ్ హ్యావ్ ది డిస్క్రిమినేషన్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి.
1: ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను,
1: ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఈ కాయములో నివసిస్తున్నాను,
1: ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
0: కనుక ఆత్మస్వరూపుడైన నేను, బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయము చే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి.
1: ది క్వశ్చన్ ఈజ్ ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ, ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, కెన్ ఐ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ బ్రహ్మ అండ్ ఆత్మ.
0: ఈ కర్మ చేయతగినదా చేయతగనిదా అనేటువంటి విషయాన్ని కూడా విచారించుకోవాలి.
1: ఈజ్ దిస్ యాక్షన్ వర్తీ ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అన్వర్తీ ఆఫ్ బీయింగ్.
0: అప్పుడే ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు శాంక్టిఫై అండ్ యూజ్ ది బాడీ.
0: ఈ దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు.
1: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే.
0: దానిని ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలో ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
1: ఇఫ్ యూ యూజ్ లైక్ దాట్ ఇట్ వుడ్ బి గోయింగ్ కాంట్రరీ టు ది రైట్ యాక్షన్ అండ్
0: ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివన్ టు యూ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
0: దైవ మందిరంగా నిర్ణయించబడినటువంటిది ఈ దేహము.
1: దిస్ ఫిజికల్ బాడీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దీనినే మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు.
1: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈజ్ క్షేత్రము ఫీల్డ్.
0: క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాపవాన్ విద్య అనగా క్షేత్రము అనేటువంటిది దేహము, దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ అండ్ ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్
0: క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే.
1: You are the one who has to recognize this physical body as a kshetra.
0: And neevu gurtincheetunti vaadu.
1: You are the one who has to know it.
0: Kanuka neevu deeniki sakshibhootudiga untundali.
1: You have to remain as a witness for this physical body.
0: Deeni sadviniyoganga deenini adi anubhavinchadaniki taginatunti adhikariga untundali.
1: You should be an authority who can use this physical body in
0: chaala pavitramaina sthitilo deenini unchukovali.
1: You should maintain this in the most sacred way.
0: Kasi ni oka kshetramu untaru.
1: We describe Kasi, Banaras.
0: Badri ni oka kshetramu untaru.
1: And Badri also has.
0: Tirupati ni oka kshetramu untaru.
1: Tirupati also has been described as a.
0: Ee kshetram anetundi padam ni viniyoginchukotamlo undinatundi antaratham emiti.
1: What is the inner meaning of using this word to describe these places as kshetram pilgrimage center?
0: Daiva sambandhamainatundi yokka వాతావరణంతో కూడినటువంటిది.
1: దేర్ ఈస్ ఎ డివైన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: కనుకనే దీనికి పవిత్రమైన స్థానం కాబట్టినే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది.
1: యాజ్ దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ ఇట్ హెస్ బీన్ గివన్ దట్ నేమ్ క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
0: ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ దేర్ విల్ బి వర్షిప్, various types of worship performed for pleasing the Lord.
0: అదే విధముగానే ఈ దేహం అనేటువంటి క్షేత్రం నుంచి సత్కర్మలు, సదాచారములు, సత్చింతనలు ఇలాంటి సేవల యందు పాల్గొని చేసుకోవాలి.
1: సిమిలర్లీ వీ షుడ్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్ ఫర్ థింకింగ్ గుడ్.
0: సత్కర్మల యందు ప్రవేశింప చేయటమే ఈ క్షేత్రం యొక్క సరైన అంతరార్థము.
1: The inner meaning of this physical body is that it must be put to good work, good action.
0: Kshetram ante rendo artham kuda untunnadi.
1: There is one more meaning for this word kshetram.
0: Polamu ani untuntadi rendo artham.
1: A second meaning is field.
0: Ee polamulo manam etti vittanamu naatudumo atti phalame manaku labhistundi.
1: The speciality of a field is whatever seeds you sow, the crop that you get would depend upon the
0: sankalpamulu anetunte vittanamulu natinappudu satphalam anetunte manaku labhyamavutundi.
1: If you sow good thoughts, you get the fruits of good action.
0: Dushankalpamulu anetunte vittanamulu natinappudu idi manaku oka vidhamante durphalamune manaku labhistuntai.
1: If you sow the evil thoughts, you will get the evil fruit.
0: పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము.
1: దిస్ ఫీల్డ్ ఈజ్ ద వన్ వేర్ ఇన్ యూ సో ద సీడ్స్ ఆఫ్ ఎయిదర్ ది సిన్ ఆర్ వర్చ్యూ.
0: లౌకిక ప్రపంచమునందు, లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము, సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం.
1: వెన్ ఎవర్ యూ అండర్టేక్ కల్టివేషన్ ఇన్ ది ఫీల్డ్స్, ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, you will have to see the proper time.
0: Palani rutuvunandu palani bijamle natali challali aneetvanti oka idi untu paddhati untundadi.
1: The different aspects of cultivation like sowing seeds will depend upon the seasons and you observe all the seasons.
0: Ye kshetramunandu ye pantanu pettali aneetvanti oka niyamam kuda untundadi.
1: And also there are rules which prescribe what type of crop can be raised in what type of field.
0: Eppudu padithe appudantha aa polamlo vittanam challadaniki veelu kaadu.
1: You can't go on sowing these seeds in season and out of season anytime that you like.
0: అది ఒక కాల నిర్ణీతమైనటువంటి ఒక దీనిని కలిగి ఉంటుంటారు.
1: It is regulated by certain rules of time.
0: కానీ ఈ శరీరం అనేటువంటి పొలం లోపల ఈ విధమైనటువంటి ఒక నిర్ణీతమైనటువంటి కాలములు లేదు.
1: But for this body which will be compared to the field, there is no such
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను దీనిని సాగు చేసేటువంటి ఒక అనుకూలం కలిగి ఉంటుండాలి.
1: This field can be cultivated under all times, under all circumstances.
0: రాత్రిం పగలు కూడాను దీనిని సాగు చేసుకోవచ్చు.
1: Throughout the day and night, you can go on cultivating this field.
0: బాహ్య సంబంధమైనటువంటి పొలములు యందు విత్తనములు నాటినప్పుడు పంటలు పండవచ్చును లేకపోతే ఎండవచ్చును.
1: In the external fields, agricultural fields, when you sow the seeds, you may get crop or you may not get crop also.
0: ఆశించినటువంటి యొక్క ఫలమును మనము పొందలేకపోవచ్చును.
1: You may not realize your expectations in the
0: outside field. నాటుకున్నటువంటి యొక్క సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది, ఆ ఫలము మనం అందుకోవలసి వస్తుంది.
1: ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ది ఫీల్డ్ ఈస్ దట్ వాట్ ఎవర్ సీడ్స్ యూ సో, గుడ్ డీడ్స్, గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్, నూటికి
0: నూరు పాళ్ళు పంట పండుతుంది.
1: యూ విల్ హ్యావ్ టు రీప్ ది ఫ్రూట్స్ 100%.
0: ఏమాత్రం కూడా హాఫ్ పర్సెంట్ కూడా తక్కువ కాదు.
1: The crop can never be less even by 0.5%.
0: ఇది

0: Don't get tired and exhausted telling yourself, I am going to do this, I am going to do that.
1: Ye vitulanu naati, ichota nuntiro, aa phalamula meeku anduchundu.
0: By sowing what seeds, you have been able to come to this particular place, and that is certainly depends in
1: turn. Vittanambokataina veraina phalamulu labhinchutati ettu sadhyamagunu.
0: How can the crop be different from the seeds which have sown?
2: Kanuka ee dehamaneetundi phalamulandu ye vittanamu naadutunnamo adhe pantane manam anubhavinchavalsi vastundi.
0: You are going to reap the fruits and raise the crop depending upon the seeds which have sown in this physical body.
2: Kanuka panta mana yokka sankalpamaina aadharapadi untundali.
0: The crop depends upon your own thought process.
2: Panta mana yokka karmala paina aadharapadi untundali.
0: The crop also depends upon your own actions.
2: Kanuka etti sankalpamlo atti panta.
0: Whatever your thoughts be, the actions will also be the same.
2: Kanuka deva mandiramainatundi ee dehamunandu సత్సంకల్పం లేనిటువంటి యొక్క బీజములే నాటుకోవటానికి తగినటువంటి అవకాశము.
0: యూ షుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు సో గుడ్ సీడ్స్ ఇన్ దిస్ ఫీల్డ్ విచ్ ఇస్ ఎ టెంపుల్.
2: దేహమును ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకోరాదు.
0: యూ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎనీ వే యూ లైక్.
2: నీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ఎంజాయింగ్ ఇన్ ఎనీ వే యూ లైక్.
2: నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపర్లీ పుట్ టు the good use based upon discrimination.
2: Kanuka manamu ee dehamunu ye vidhanga viniyoginchukovali aneetundi vicharana atyavasaram.
0: It is very essential to think and understand how to use this physical body in a proper way.
2: Deenni sadviniyogam gavinchukovalani aashinchetundi varu,
0: the one who aspires to put this body
2: సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు ఆల్వేస్ హావ్ గుడ్ థాట్స్,
2: సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు హావ్ గుడ్ ఫ్రూట్,
2: రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి.
0: దే విల్ హ్యావ్ టు అబ్జర్వ్ టూ మెథడ్స్ వెరీ క్లియర్లీ అండ్ స్టిక్.
2: ఆహార నియమము,
0: దట్ ఈస్ ద
2: విహార నియమము, ఈ రెండు కూడా అత్యవసరము.
0: The code relating to food and also to habits.
2: Ahara viharamulu idi sariyainatundi margamlo manam anubhavinchali.
0: We have to take food and we should have good habits.
2: Etti aharamunu manam andukovali, etti aharamunu manam sikarinchali aneetundi vicharana cheyali.
0: We should also think what type of food should we partake.
2: Akali ainappatikini manaku viruddhamainatundi aharanu manam bhujincharadu.
0: Just because you have hunger, you should not satisfy it with any type
2: of food. Sattvika aharamunu bhujinchali.
0: You should always take sattvic food.
2: Oka chinna udaharanam.
0: One small example.
2: Manam oka manta vestamu.
0: We just make a small
2: fire. Elanti karralu danlo vesi manta vestamo, alanti pogane andu nunchi aavirbhavistundi.
0: The fire and the smoke that you get depends upon the type of fuel that you use.
2: Gandhapu chakkalu veste sugandhanga vastundi dani poga.
0: If you use sandalwood as the fuel, you get the smell and the smoke.
2: Inka durgandhato cherinatundi karalu vesinappudu aa durgandhame manaku andistundi.
0: On the other hand, if you use fuel which emits bad smell,
2: etti mantano atti poga.
0: The smoke depends upon the type of fire that is there.
2: Etti pogano atti megamu.
0: The clouds depend upon the type of smoke.
2: Etti megamo atti neeru.
0: The water depends upon the type of clouds.
2: Etti neeru atti varshamu.
0: The rain depends upon the type.
2: Etti varshamu atti panta.
0: The crop depends upon the type of rain.
2: Etti pantano atti vanta.
0: The food that is prepared depends upon the crop.
2: Etti vantano atti tala. Talampu vallo vastundi.
0: The thoughts and the head depend upon the type of food.
2: Kanuka manam bhujincheetundi aaharamunu puraskarinchukoniye mana talampulu manchi cheddaliga maarutunnayi.
0: All the thoughts, good or bad, come on the basis of the food that you take.
2: Aahara niyamu atyavasaramu ee dehamunaku.
0: Therefore you should strictly observe the code relating to the food.
2: Deha shuddhi jalamuto jarugutundi.
0: You can purify the body with water.
2: మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది.
0: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ విత్ ద ట్రూత్.
2: కనుకనే సత్యమార్గమైనటువంటి యొక్క ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పము మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: దేర్ఫోర్ వెన్ యూ పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ది థాట్స్ ఆల్సో విల్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
2: కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహమునందు మత్తు పదార్థము ఏమాత్రము మనము స్వీకరించరాదు.
0: ఆఫ్టర్ బిలీవింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఇంటాక్సికేటింగ్
2: రజోగుణ సంబంధమైన ఆహారం మనం స్వీకరించరాదు.
0: యు షుడ్ నాట్ ఆల్సో పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ ఫిల్
2: ఈ ఆహార నియమం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కోడ్?
2: ఏది సాత్వికము అని మనం నిర్ణయించాలి.
0: హౌ కెన్ యూ డిసైడ్ వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్?
2: ఏదో ఫలములు పాలు భుజించడం సాత్వికమని భావిస్తున్నాము.
0: We are under the mistaken notion taking fruits and milk is sattvic food.
2: అంత మాత్రమే కాదు సాత్వికము.
0: That is not confined only to that.
2: మనము ఫలములు పాలు ఇవంతా కేవలం ఒక్క ఇంద్రియముతో మాత్రమే అనుభవిస్తున్నాము.
0: The milk and the fruits are enjoyed only by one sense organ.
2: దేహము పంచేంద్రియములతో కూడినటువంటిది.
0: The physical body is consisting of five sense organs.
2: శబ్ద స్పర్శ రూప రస గంధము.
0: That is the sound, touch,
2: manaku mukku untundali,
0: smell and
2: chevulu untundali,
0: we got nose
2: untundali,
0: we got
2: kannulu untundali,
0: we got eyes,
2: chetulu untundali, chetulu sparsha,
0: hands are associated with the touch,
2: roopamu kannulato chudagaladu,
0: the form can be seen by the eyes,
2: shabdamunu chevulato vinagaladu,
0: the sound can be heard by the
2: gandhamunu mukkuto vasana chudagaladu.
0: The smell can
2: ఈ విధంగా పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియము ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికమవుతుందా?
0: When the body is consisting of these five sense organs, if you partake sattvic food only through one sense organ,
2: భుజించే ఆహారము పంచేంద్రియములతో చేరుతుంటాది.
0: So all the food that you partake through these five sense organs must be sattvic.
2: కన్నులతో పవిత్ర దృష్టి అనేటువంటి ఒక సాత్విక ఆహారాన్ని భుజించాలి.
0: You have to look only at sacred sights through eyes.
2: అంతేకాని కన్నులు ఉన్నవి కదా అని ఇష్టప్రకారం మనం చూడకూడదు.
0: Just because you have got eyes, you cannot go on
2: seeing. దీంతో అనేక ప్రమాదములు కూడా గురి కావచ్చును.
0: It leads you to many dangerous situations.
2: కనుక పవిత్రమైన భావంతోనే ఈ దృష్టిని మనం ఉపయోగించుకోవాలి.
0: Fill your vision with sacred thought.
2: కానీ ఈనాటి యువకులు యందు కీచక దృష్టి అభివృద్ధి అవుతుంటారు.
0: But today's youth are developing కీచకాస్ vision.
2: ఈ కీచక దృష్టికి తగినటువంటి ఫలితము తనను బ్రద్దలు కొట్టుకోవటమే.
0: The result of having such కీచకాస్ vision
2: is కీచకుడికి ఏ ఫలితమైంది? భీముడు గదం తీసుకుని తనను విరగొట్టాడు.
0: What happened to కీచక?
2: ఏమాత్రం కూడా కలగరాదు.
0: Therefore, we should not have a defective.
2: ఇది విద్యార్థులకు అత్యవసరం.
0: This is an extremely essential thing for students.
2: పవిత్రమైన భావంతో దృష్టిని భగవద్భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది.
0: ఓన్లీ వెన్ యూ లుక్ అట్ థింగ్స్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్, విత్ ఎ డివైన్ ఫీలింగ్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ డివైన్ లుక్.
2: చెవులకు కొన్ని ఆహారం అత్యవసరము.
0: And similarly is the food partaken by the ears.
2: విషయాలే మనం వినాలి.
0: We should always hear good
2: దైవ సంబంధమైన విషయాలే మనం శ్రవణం చేయాలి.
0: We should always listen to things associated with God.
2: ఇతరుల యొక్క సంతోష వార్తను మనం స్వీకరించాలి.
0: We should always hear things which are happy about others.
2: ఈ విధంగా శ్రవణ దోషము లేకుండా మనం సాధ్యమైనంత వరకు చూసుకోవాలి.
0: We should always protect ourselves from
2: దోషరహితమైనటువంటి యొక్క శ్రవణాన్ని మనం స్వీకరించాలి.
0: We should listen to things which are free from all sorts of defects.
2: ఈ ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది.
0: Then only we can say that we have partaken through ears sattvic food.
2: మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి.
0: Through our nose we should always smell.
2: దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యం ఇంట్లో దెబ్బ తగులుతుంది.
0: Good and with good perfumes not
2: ఇంతే కాకుండా ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి.
0: వెన్ యూ ఇన్హేల్ సో మెనీ టైప్స్ ఆఫ్ జర్మ్స్ గోయింగ్ టు
2: ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్హేల్ సచ్ విచ్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్.
2: విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి.
0: యుడ్ ఆల్వేస్ గో టు ఎ వెరీ ప్లే గ్రౌండ్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇన్హేల్
2: మనము చేతులతో కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి.
0: విత్ హ్యాండ్స్ ఆల్సో వుడ్ ఆల్వేస్ టేక్
2: అనగా దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ
2: అప్పుడే ఇది దైవ మందిరంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ బాడీ వుడ్ బి ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
2: దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం.
0: వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్, డిఫెక్టివ్ టాక్, డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ లిజనింగ్, డిఫెక్టివ్ స్మెల్లింగ్ అండ్ డిఫెక్టివ్ యాక్షన్,
2: పంచదోషములతో నిండినటువంటి ఈ యొక్క ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పండ్లు స్వీకరించినంత మాత్రమే అది సాత్విక ఆహారం కాదు.
0: When you are having all these five types of defective sensual partaking of
2: food, panchendriyamulu dwara kodanu satvikaani manam anubhavinchali.
0: You should always partake of through all these five sense organs only satvic food.
2: Kanukane ee deham aneetundi mandiramulaku aidu dwaramulu untunnavi.
0: This physical body which is a temple has got five doors.
2: Ee dwaramulu endukosam nirmincharu?
0: Why are these five doors given to this
2: daiva darshana nimittamai ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి?
0: బికాస్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మెంట్ ఫర్
2: దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి.
0: ఫర్ టెంపుల్స్ దేర్ మే బి నంబర్.
2: ఈ ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు.
0: టు ఆల్ ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓన్లీ డివోటీ సెంటర్.
2: ఒక చిన్న ఉదాహరణము,
0: నన్నెల్ సెంటర్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
2: మనం ఒక ఇల్లు కట్టుకున్నాం,
0: వీ హావ్ బిల్ట్ ఎ హౌస్,
2: చక్కగా సుందరంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ బ్యూటిఫుల్.
2: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము.
0: పుట్ నంబర్
2: ఈ ద్వారములు ఎందుకోసం నియమించుకున్నాము?
0: వై హావ్ వి పుట్ దిస్?
2: మనము, మన బంధువులు, మన వారు అందులో ప్రవేశించటము, వెలుపల పోవటము ఈ అనుకూల నిమిత్తమే ద్వారములు పెంచుకున్నాం.
0: వీ హావ్ పుట్ సో మెనీ డోర్స్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ఎనేబులింగ్ అవర్ ఓన్ రిలేటివ్స్ అండ్
2: ద్వారములు ఉన్నవి కదా అని గాడులు, పందులు, కుక్కలు అన్నింటినీ లోపల ప్రవేశింపజేస్తామా?
0: ఆర్ ది డోర్స్ మెంట్ ఫర్ లీవింగ్ పిగ్స్, డాంకీస్ అండ్ all sorts of animals inside the house?
2: Kaadu kaadu alanti praveshimparanaatvanti emaina akkada vachinappudu dwaramunu bandhistam.
0: The moment such animals are likely to enter the house, you close the door and save your
2: praveshinchataginatvanti vaaru vachinappude daani dwaramunu manam terustamu.
0: We open the doors only when people who are worthy of entering the house.
2: Adigamane ee deham aneetundi devalayam yokka dwaramulu మనము పవిత్రమైనటువంటి వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి.
0: సిమిలర్ ఇస్ ద సిచ్యుయేషన్ విత్ దిస్ బాడీ. ద డోర్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కెప్ట్ ఓపెన్ ఓన్లీ ఫర్ సేక్రెడ్.
2: అప్పుడే ఈ దేవాలయం అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు.
0: దెన్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ కెన్ బి
2: రైట్లీ కాల్డ్ క్షేత్రం అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దిస్ బాడీ జస్టిఫైబులీ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
2: ఇది ఒక క్షేత్రం, క్షేత్రం అని అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కానేరదు.
0: బై మియర్లీ కాలింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ఎ టెంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూజ్, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ బై కాలింగ్.
2: ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి.
0: ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
2: ఇంకా విహారము,
0: దెన్ హ్యాబిట్స్.
2: మనము ఏ విధంగానటువంటి ప్రదేశములకు మనం వెళ్లాలి, ఏ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి.
0: We should also deliberate and come to a conclusion to what type of place should we go.
2: ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్
2: పెంచుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ వీ హ్యావ్ సమ్ రిలేషన్షిప్.
2: దుస్సంగముతో మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి.
0: We should never be associated with evil ones.
2: యొక్క చెలిమిని మనం దూరంగా ఉంచాలి.
0: We should keep such wicked people at arm's length.
2: కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: The reason is all sorts of thoughts depend upon
2: that. Tell me your company, I shall tell you what you are.
0: It is in this
2: context. నీవు ఎలాంటి సంఘముతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు.
0: As you what you are going to be depends upon the company, it is said. Tell me your company, I'll tell you what type of person you are.
2: Kanuka dussangamunu duranga unchali,
0: keep the wicked company at a distance.
2: Taginatvanti yokka aacharana yende deenni sadviniyogam cheyali.
0: Use the body properly and put
2: kali ee naati yuvakulu dussangamu chaala abhiruchiga untadi.
0: టుడేస్ పీపుల్ ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ ఈవిల్ కంపెనీ, బ్యాడ్
2: దుష్కర్మల్లో ప్రవేశించడం చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ అండ్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్.
2: దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు.
0: ఇట్ ఈస్ ది టుడేస్ యూత్ ఆర్ అండర్టేకింగ్ టు డూ బ్యాడ్ డీడ్స్ వెరీ ఈజీలీ.
2: ఇది మానవ దేహమునకు సరైనటువంటి యొక్క విలువ కాదు.
0: This is not a proper value given to the physical body which is so
2: sacred. జంతునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గములు పట్టటము, ఇది మానవత్వానికి ఒక తీరని లోటు.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ సో సీక్రెట్ టు యూజ్ ది టైమ్ అండ్ ది బాడీ ఫర్ రాంగ్ థింగ్ ఇట్ ఈస్ రాదర్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
2: పవిత్ర ఋషులందరూ కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవత్ చింతనలు చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు.
0: That is why the ancient rishis and ascetics used to go to forest to keep themselves away from bad company and used to do penance.
2: కానీ నా ఉద్దేశము అది కూడా ఒక బలహీనతే.
0: In my own view, even that is a type of weakness.
2: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
2: నీవు కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నావు.
0: You have resolved that you want to conquer anger.
2: ఈ కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నప్పుడు నీవు అరణ్యములో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరములు నీ తపస్సు చేసినా ఈ కోపము జయించలేవు.
0: ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్ ఇఫ్ యూ గో టు యువర్ ఫారెస్ట్ వేర్ నో వన్ డ్వెల్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
2: ఈ కోపమునకు కారణం ఏమిటి అని విచారించాలి.
0: యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది కాజ్ ఫర్ యాంగర్.
2: ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి.
0: Under what circumstances do you become angry?
2: జనసమూహములోనే కోపం ఆవిర్భవిస్తుండాలి.
0: Only in the midst of people you are likely to become angry.
2: కనుక నీవు జనసమూహమునందే ఉంటుండి ఆ కోపాన్ని నీవు అరికట్టడానికి ప్రయత్నించాలి. కానీ ఏ జనసమూహములైనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టినాననుకుంటే అది నీ భ్రమనగానే ఉంటుంటాది.
0: By remaining in the midst of people, if you conquer anger, you are really conquered.
2: అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును.
0: By merely going to forest, you...
2: కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించినప్పటికి అది సిద్ధమ సుమతి అని ప్రవేశిస్తుంది.
0: As long as you are in the forest, you might have conquered anger. The moment you enter into the village, the anger overtakes you.
2: కనుక మన ఇంద్రియాన్ని అరికట్టాలనుకున్నప్పుడు ఇది ఒక కఠినమైనటువంటి తపస్సుగా గాని ఇంద్రియ నిగ్రహం కోసం ఏమేమో ప్రయత్నములు కాదు, ఇవన్నీ కూడా కేవలం భ్రమలు.
0: If you really want to achieve victory and conquer your sense organs, all types of these rigorous approaches are
2: దేహం యొక్క రహస్యాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడు అవి సులభంగా మనం అరికట్టవచ్చు.
0: If you can understand the subtleties of this physical body, you will be able to conquer
2: దేహం యొక్క రహస్యాన్ని గుర్తించకుండా ఎన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికి ఇది ప్రయోజనం ఉండదు.
0: Without understanding the mystery and the subtle secrets of the physical body, whatever efforts you do, it would be a waste.
2: మనం కొత్త కారు కొన్నామంటే ఆ కారును ఏ విధంగా వినియోగించాలి, ఎట్ట స్టార్ట్ చేయాలి, ఎక్కడ పెట్రోల్ వేయాలి, ఎక్కడ ఆయిల్ వేయాలి, ఎక్కడ బ్రేక్ వస్తా, ఇవన్నీ చక్కగా మనం గుర్తించినప్పుడే ఆ కారు సద్వినియోగం అవుతుంది.
0: సపోజ్ యూ బై ఎ న్యూ కార్, ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ how to use that particular car, where is the brake, where is the steering and where to put the petrol.
2: Na santam dabbu betti nenu car konnanu.
0: I have put my own money.
2: Na registration ayindi.
0: It is registered in my name.
2: Ee car vanni neevu steering lo kurchoni ishtam vachinattu drive chesthe neeku pramadame, baita variki pramadame.
0: Just because it is your own car, if you use the steering in the wrong way, you are going to cause damage to
2: the car. Ainappatikini neevu danini etta viniyoginchali aneetunti oka vidhanani neevu mottamoda telusukovali, nerchukovali.
0: You might be the owner, but you should know how to use it properly and in what way you can use it to get the maximum benefit out of this car.
2: కనుక ఆ విధమైనటువంటి యొక్క వినియోగించుకునే విధానం తెలుసుకుండా పోవటం చేతనే ఈ విధమైనటువంటి కష్ట నష్టములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ బికమింగ్ అండ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్
2: అనేక ప్రమాదములకు అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
0: అండ్ హీఈస్ ఆల్సో బికమింగ్ ఎ విక్టిమ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్
2: అనేక రోగములకు కూడా గురి అవుతున్నాడు మానవుడు.
0: అండ్ ఆల్సో హీఈస్ బికమింగ్ ఎ విక్టిమ్ ఆఫ్ డిసీజెస్.
2: ఒక్కటి మాత్రం మనం చక్కగా గుర్తించాలి.
0: One thing you should properly
2: దైవ నిర్ణయానికి ఎవరు కూడా విరుద్ధంగా చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో అగెన్స్ట్ ది విల్ ఆఫ్ గాడ్.
2: శాసనం
0: గాడ్స్ విల్ కెనాట్ బి
2: ఆ శాసనం మార్చుకోవడానికి ఎవరికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ ఎనీ పర్సన్ టు గో అగెన్స్ట్ ది లా ఆఫ్ ద లార్డ్.
2: మనం దేహాన్ని పోషించుకుంటున్నాం.
0: వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్
2: దేహం జడ వెత్తవుతుంది అని అనేక మంది వాదించవచ్చును.
0: Many people may argue, how can you call this physical body as
2: inert? This
0: body is after all inert.
2: జడమైన దేహం అయితే ఎట్లా పెరుగుతుండాలి అని మనం సందేహం రావచ్చు.
0: You may get a doubt, if it is really inert, how is it growing?
2: పెరగడానికి ఏమి పెద్ద కారణం కానక్కర్లేదు.
0: For such kind of growth,
2: నిత్యము ఇల్లు ఊడ్చి ఇంత చెత్త తీసుకుపోయి ఒక దిబ్బలో వేస్తుంటుంటే ఆ దిబ్బ ఒక నెలలో పెద్దగా పెరిగిపోతుంది.
0: Even if you are putting the dust collected from your house after sweeping, over a period of time,
2: ఈ జడమైన దేహానికి నిత్యము భోజనము టిఫిన్లు కాఫీలు ఈ చెత్తనంతా వేస్తుంటే అది పెరుగుతూ ఉంటుండాలి.
0: The same thing is the case with this inert body. Because you are putting breakfast and food and day after
2: day, జడము పెరగాలనుకోవటం చాలా తప్పు. జడం కూడా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. ఎక్కడ నుంచి వచ్చింది?
0: How did this become conscious?
2: అయితే ఈ చైతన్యానికి ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: There is a basis for this.
2: ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఏమైనా ఆధారం ఉండాలి, గాని అవి జడమే కదా.
0: హెడ్ లైట్స్ ఆర్ ఇనర్ట్. If they are burning and they are set
2: లోపల బ్యాటరీ ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడం అనేటువంటి వెలుగుతూ ఉన్నాయి.
0: Because the power is supplied by the batteries, you can get the light through this flood light.
2: ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడచండి విడచండి అని హారన్ చెప్తుండాలి.
0: దేర్ ఇస్ ఎ హార్న్ ఇన్ ద కార్, ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్.
2: ఈ హార్న్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి? లోపల కరెంటే.
0: అండ్ యూ జస్ట్ సే దిస్ హార్న్ ఇస్ ఇనర్ట్, హౌ ఇస్ ఇట్ ప్రొడ్యూసింగ్ సౌండ్?
2: ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ బెల్ట్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి.
0: టేక్ ఇంజిన్, దేర్ ఆర్ బోల్ట్స్ అండ్ నట్స్.
2: స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: ద మూమెంట్ యూ స్టార్ట్ ది ఇంజిన్, ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్.
2: ఇది జడమే కదా, ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
0: ఆల్ దీస్ నట్స్ అండ్ బోల్ట్స్ ఆర్ ఇనర్ట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ ది కరెంట్? దేర్ ఇస్ పవర్ ఇన్ సైడ్.
2: అదే విధంగానే ఈ దేహం అనేది ఒక కారు.
0: సిమిలర్ ఇస్ ది సిచ్యుయేషన్. దిస్
2: ఈ కన్నులు అనేటువంటి హెడ్ లైట్స్,
0: ఐస్ ఆర్ హెడ్ లైట్స్,
2: చూస్తున్నాయి.
0: దే ఆర్ సీయింగ్.
2: మన నానుక ఒక హార్న్,
0: టంగ్ మేబీ కంపేర్ టు ఎ హార్న్.
2: ఇది అరుస్తుండాలి, మాట్లాడుతుండాలి.
0: దిస్ ఈస్ టాకింగ్, ప్రొడ్యూసింగ్ సౌండ్.
2: మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్.
0: అవర్ ఇయర్స్ మేబీ కంపేర్ టు లౌడ్ స్పీకర్స్.
2: దీంట్లో కరెంటే లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి?
0: If there is no current inside this physical body,
2: అన్నిటికి నీ లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి.
0: For all these inert things, there is current which is
2: Atma.
0: And that current is Atma.
2: ఈ ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి.
0: This inert physical body has been able to function different functions because there is Atma which is making.
2: ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: There is a particular body.
2: ఆ మ్యాగ్నెట్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం.
0: There is a magnet and there are iron filings.
2: ఆ మ్యాగ్నెట్ ఇట్లు తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి.
0: When you move the magnet, the iron filings move.
2: అటు తిప్పితే ఆ మ్యాగ్నెట్ దాని వైపునే ఇనుప ముక్కలు పరిగెత్తుతాయి.
0: The iron filings also move whichever direction.
2: ఇనుప ముక్కలు జడమైనటువంటివి కదా.
0: Iron filings are inert.
2: పరిగెత్తడానికి ఏది ఆధారం?
0: How is it that they are moving?
2: ఆ మ్యాగ్నెట్.
0: It is the magnet which is causing them to move.
2: అదే విధముగానే భగవంతుడనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు.
0: ది డివైన్ లార్డ్ హూ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ సైడ్ ది బాడీ.
2: అంతే కానీ జడము కేవలము ఒక దేహము జడమైనటువంటిది.
0: బట్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్ ద సేమ్. ఓన్లీ
2: జడమైన దేహానికి అనేక రకములుగా మనం అలంకారాలు చేస్తున్నాం.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ బీయింగ్ డెకొరేటెడ్ ఇన్ నంబర్ ఆఫ్
2: ఎన్ని అలంకారములు చేసినప్పటికీ తాత్కాలిక తృప్తిలే కాని భగవంతుడిచ్చినటువంటి ఒక అలంకారం ఇది మార్పు చేయడానికి వీలు కాదు.
0: ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ డెకొరేషన్స్ విచ్ ఆర్ డన్ టు దిస్ బాడీ, దే ఆర్ ఆఫ్టర్ ఆల్
2: టెంపరీ. ఎన్ని స్టోలైనా వేసుకోవచ్చు, భగవంతుడిచ్చిన రంగును మాత్రం ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: వాట్ ఎవర్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ యూస్, యూ కెనాట్ చేంజ్ ది కలర్ గివెన్ బై గాడ్.
2: కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటి.
0: దిస్ ఈస్ ట్రూత్, దిస్ ఈస్ అ పర్మనెంట్ థింగ్.
2: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విత్ ఇన్ హిమ్ సచ్ పర్మనెంట్ అది సచ్ ట్రూత్.
2: తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటి ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు పర్ఫార్మ్ వన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్.
2: కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెడమార్గంలో మనం ప్రవేశించరాదు.
0: హు షుడ్ నాట్ గో ద రాంగ్ వే విత్ ది బిలీఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్
2: ఈ దేహమునకు మూడు రకములైనటువంటి దోషములు ఉంటుందవి.
0: దేర్ ఆర్ త్రీ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
2: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి.
0: వన్ డిఫెక్ట్ ఈస్ ఇట్ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ఇట్స్ యాజ్ ఇట్స్ ఓన్.
2: తనవి కానటువంటి దానిని తనవిగా విశ్వసిస్తుండాలి.
0: ఇట్ ఆల్సో బిలీవ్స్ పీపుల్ యాజ్ ఇట్స్ ఓన్ హూ రియలీ డు నాట్ బిలీవ్ టు దట్ బిలాంగ్ టు దట్ బాడీ.
2: అనిత్యమైనటువంటి యొక్క వాటిని సత్యంగా విశ్వసిస్తుండాలి.
0: And it also considers untruth.
2: ఇవే మూడు దేహములు, మూడు దోషములు.
0: These are the three defects.
2: ఈ దేహమే నేనని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man wrongly believes that he is the physical body.
2: దేహమే తాననుకున్నప్పుడు ఇది నా దేహమని ఎందుకు చెప్పాలి?
0: If you are really the physical body, why should you say this is your body?
2: నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీ వేరు, దేహం వేరు కదా.
0: When you say this is my body, you are different from the body.
2: ఇది నా కర్చీఫ్.
0: This is my kerchief.
2: నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి.
0: I throw this kerchief and it is distant from
2: me. అదే విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా.
0: And when you say that this is my body, body must be different from you.
2: కాబట్టి దేహమే నేను ఎట్ట చెప్పగలను?
0: But how can you say that you are the body?
2: ఇది ఒక దోషం.
0: This is the first defect.
2: ఈ దేహమే నేను అనుకోవటమే ఈ దోషమునకు మూల కారణం.
0: The first defect is that you are identifying yourself with the physical body.
2: అయితే జగత్తునందు ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నా కారు, నా వస్తువు అని అనేక రకముగా నావి నావి నావి నావి అనేటువంటి భావంతో మనము మోసపోతున్నాం.
0: ఇన్ ది వరల్డ్ వీ గో ఆన్ టెలింగ్ దిస్ ఆర్ మై ఫీల్డ్, దిస్ ఇస్ మై వెల్త్, దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై హౌస్ అండ్ విత్ వీ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మై మై మై. ఫర్ హౌ లాంగ్ ఆర్ యూ హావింగ్
2: ఇల్లు కట్టావు, ఇది నాదనుకున్నావు, అన్ని వేశావు, అది నీది కాదు.
0: You have constructed a house. And you said that was yours. You have sold it off.
2: కారు నాది అనుకున్నావు, ఉపయోగించుకునేంత వరకు నీది, తదుపరి నీది కాదు అమ్మి వేసిన తర్వాత.
0: As long as you use the car and you own it, it is yours. Once you sell it, it is no longer yours.
2: ఇది క్షణభంగురమైనటువంటిగా విశ్వసించి ఇది నావి నావి అని మనం దాని నిమిత్తమే అభిమాన మమకారములు పొందుతున్నాము.
0: Towards such transient things, we develop so much of attachment and start thinking
2: ఏది
0: నీది కాదు,
2: ఏది నీవు కాదు.
0: Nothing is yours.
2: దేహమా నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ది బాడీ.
2: నీవు కానటువంటి దేహముకు సంబంధించినటువంటి పదార్థములంతా నీవెత్త అవుతాయి.
0: హౌ కెన్ దోస్ థింగ్స్ విచ్ బిలాంగ్ టు ది బాడీ బి యువర్స్?
2: ఇది అంతా కేవలం ఒక మాయ చేత కప్పబడి,
0: దిస్ ఇస్ ఆల్ కవర్డ్ బై ఇల్యూజన్,
2: కేవలం మమత చేత నింపబడి,
0: దిస్ ఆల్సో ఫిల్డ్ విత్ దట్ పొసెసివ్,
2: భ్రాంతి చేత నడుచుకుంటూ వస్తున్నాయి.
0: And all these are moved by various
2: senses. మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
0: These are all passing clouds which come and go.
2: పెండి కాకపోయినప్పు ఎవరు భార్య, ఎవరు భర్త, ఎవరు చెప్పలేరు.
0: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ హూ ఇస్ వైఫ్, నో
2: వన్ కెన్ టెల్. తల్లి ఎవరో, కుమారుడు ఎవరో ఎవరు చెప్పలేరు.
0: బిఫోర్ బర్త్ హూ ఇస్ ఫాదర్, హూ ఇస్ ద సన్, నో వన్.
2: పుట్టిన తర్వాతనే ఇతను నా కుమారుడు అంటాం.
0: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ యూ సే దట్ హీ ఇస్ మై సన్.
2: వివాహం జరిగిన తర్వాతనే ఈమె నా వైఫ్ అంటాము.
0: ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ యూ సే షీ ఇస్ మై వైఫ్.
2: పూర్వం వారెవరు, నీవెవరు?
0: బిఫోర్ మ్యారేజ్ హూ వాస్ షీ?
2: ఈమె మధ్యలో కలిసినటువంటి మేఘములే కదా.
0: ఇన్ ద మిడిల్ ఓన్లీ దిస్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ లైక్ పాసింగ్
2: క్లౌడ్స్. కనుక ఒకదానికొకటి ఏమాత్రం కూడా శాశ్వత సంబంధాలు లేవు.
0: దేర్ ఇస్ నో పర్మనెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
2: నా వారు, నా వారు, నాది నాది అనుకుంటున్నాము.
0: యూ గో ఆన్ టెలింగ్ దీస్ ఆర్ మై పీపుల్.
2: అదే దేహ భ్రాంతి.
0: దిస్ ఈస్ ది
2: ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తీసుకుంటాడు.
0: దిస్ ది ఫిజికల్ డెల్యూషన్ ఆఫ్ ది బాడీ. వెన్ యూఆర్ కమింగ్ యూ హావ్ నాట్ బ్రాట్ ఈవెన్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ క్లోత్.
2: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
0: వైల్ గోయింగ్ యూ డోంట్ లీవ్ యూ ఈవెన్ యువర్ అడ్రస్ వేర్ యూఆర్ గోయింగ్.
2: నిజంగా నీ వాడైతే నీకెందుకు అడ్రస్ ఇవ్వకూడదు, ఎక్కడ పోతుందని చెప్పకూడదు.
0: ఇఫ్ ఓన్లీ దే ఆర్ యువర్స్, వై షుడ్ దే నాట్ గివ్ యూ ది అడ్రస్ వేర్ దే ఆర్ గోయింగ్?
2: ఏది నీవి కాదు,
0: నథింగ్ ఈజ్ యువర్స్.
2: కానీ ఈ మిథ్య లోకమునందు సత్యమైన తత్వాన్ని మనం విస్మరించి అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం.
0: వీఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బికాస్ ఇన్ ది ఇంపర్మనెంట్ వరల్డ్ వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్.
2: నీవు ఎప్పుడు నీవే.
0: యూఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్.
2: నీవు ఎవరి వాడు కాదు.
0: యూ బిలాంగ్ టు నన్.
2: ఎవరు నీ వారు కాదు.
0: నో వన్ ఎల్స్ ఇస్ యువర్స్.
2: ఉన్నదే ఒక్కటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్.
2: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనము భావిస్తున్నాము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్. వీఆర్ థింకింగ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్. అండ్
2: ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ ఎల్డర్ ఆఫ్ ది ఫ్యామిలీ.
2: వైఫ్ వస్తుంది, భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: Wife comes and addresses him as my dear husband.
2: బిడ్డ వస్తుంది, మై డియర్ ఫాదర్ అంటాడు.
0: The daughter comes and addresses him as my dear father.
2: తల్లి వస్తుంది, మై డియర్ సన్ అంటాది.
0: The mother comes and addresses him as my dear son.
2: కోడలు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: The daughter-in-law comes and addresses him as my dear father-in-law.
2: అన్ని దేహానికి సంబంధించినటువంటి యొక్క పేర్లే తప్ప వ్యక్తిము ఒక్కడే.
0: All these relationships are based upon
2: కొడుకు తానే, తండ్రి తానే, మామ తానే, అన్ని తానే.
0: But there is only one person. He is the father.
2: అది ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు.
0: This is the meaning of the fact that there is only one truth. But different people call in a different way.
2: అతనిని అనేక విధములైనటువంటి సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు.
0: Different types of relationships are established with single
2: body. ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది.
0: I am one and I have multiplied myself into many things.
2: ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే.
0: The unity in this, all this diversity is only one.
2: ఉన్నది ఒక్కటే.
0: There is only one thing which is really
2: అదే హీరో.
0: That is the hero.
2: ప్రపంచం అంతా ఒక జీరో.
0: The entire world is a big zero.
2: ఈ జీరో హీరోకు ప్రక్కలో పెడితే 10 అయిపోయింది.
0: When you put this zero besides one, it becomes 10.
2: ఇంకొక జీరో పెట్టేస్తే 100 అయిపోయింది.
0: You put one more zero, it becomes 100.
2: ఇంకో జీరో పెట్టేస్తే 1000 అయిపోయింది.
0: Put one more zero, it becomes 1000.
2: ఈ జీరోస్ అంతా ఎక్కడ నుంచి విలువ వస్తుందది?
0: How are these zeros getting value?
2: ఈ హీరో నుంచినే జీరోస్ అంతా విలువ వస్తుందది.
0: All these zeros are getting value because
2: హీరో తీసేస్తే అంతా జీరోనే.
0: You remove the hero, all these zeros have no value. They are
2: zero. కనుకనే దైవత్వమే, దైవ శక్తియే, దైవమే హీరో.
0: Divinity, divine power and divine
2: ఈ దేహభ్రాంతి, ఈ మనోభ్రాంతి, ఈ బుద్ధిభ్రాంతి, ఈ లోకభ్రాంతి, ఇవన్నీ కూడా అన్ని జీరోలే.
0: The delusion of the body, delusion of the mind, delusion of the intellect, all these are all zeros.
2: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
0: But at the same time, we have to discharge our duties.
2: దీనిని వదన్నక్కర్లేదు.
0: We should never give it up.
2: నీ బిడ్డను నీవు పోషించేటువంటి కర్తవ్యం నీది.
0: It is your responsibility and duty to take care of your own children.
2: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పారమార్థిక దృష్టిని మనం చెలించకుండా చూసుకోవాలి.
0: While discharging our duties, we should never forget the
2: పారమార్థిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
0: The worldly life has to be enjoyed keeping a paramarthika
2: vision. ఈ లోకమును ఉండినంత వరకును లోక సంబంధమైనటువంటి నియమాల్ని అనుసరించాలి.
0: As long as you live in the world, follow the code associated with the world.
2: అనుసరించినప్పటికీ మన యొక్క లక్ష్యము ఒక్కటిగానే ఉంటుండాలి.
0: While doing all the things, our goal and purpose
2: should not be mata nasti pita nasti nasti bandhu sahodara artham nasti గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లోకంలో అన్ని కూడాను ఏనాటికైనా కూడాను మార్పు చెందినవి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ అండర్గోస్ చేంజ్.
2: కనుకనే ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనస్సును ఏ విధంగా కలిగి ఉంటున్నాం?
0: హౌ కెన్ యూ బిలీవ్ దిస్ మైండ్ విచ్ అండర్గోస్
2: ఆహార విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుంది?
0: All these changes of this physical body are based upon
2: enni maatu chendina vyaktitvam okkate.
0: Whatever physical changes come about, the inside
2: karanamuga deeniki perulu roopamlu maarutu vachayi.
0: Depending upon the change in the time, the form changes and also the
2: pasibiddega puttinappudu idi kevalam oka child ani pilustu vacham.
0: When it is born, it is described as child.
2: 10 సంవత్సరములకు పెరిగేటప్పటికి ఇతను బాయ్ అని పిలుస్తూ వచ్చాం.
0: After 10 years, you call the same thing as boy.
2: 30 years అయ్యేటప్పటికి ఇతను మ్యాన్ అని పిలుస్తూ వచ్చాం.
0: After 30 years, you call the same entity as man.
2: 75 years అయ్యేటప్పటికి గ్రాండ్ ఫాదర్ అంటున్నాం.
0: After 75 years, you call the same boy.
2: He changed boy, man and grandfather ఒక్కడే.
0: This child, man, the boy, man and grandfather is only one.
2: ఈ వివిధమైనటువంటి రూపనామములు చేతనే వివిధమైన సంబంధములను మనము ఆవిర్భవిస్తున్నాం.
0: దిస్ చేంజెస్ ఆర్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు నేమ్ అండ్ ఫామ్ అండ్
2: కేవలం ఒక భ్రాంతులే.
0: దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
2: డెలిషన్. భ్రాంతులకు ఆధారమైనటువంటిదే ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ది బేసిస్ ఆఫ్ ఆల్ ది డెలిషన్.
2: కనుక దేహము ఇది ఒక శాశ్వతమని, ఇది ఒక సత్యమని, దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్
2: ఫిజికల్ పరాధీనం కాకుండా, రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మంది.
0: బట్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ సో దట్ యూ మే నాట్ హావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్స్ అండ్ కమ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
2: ఈ పనిముట్టును మనము తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి.
0: You have to keep this physical body as an instrument fit for performing action.
2: Neeru daatetappa nippulu obadave.
0: The moment you cross,
2: neeru daateyanta varakunu nadini daateyanta varakunu mana yokka padava chillulu padakunda chidinam kaakunda chustukovali.
0: Until you cross the ocean, cross the river, you will have to take care of your ship free from all sorts of
2: manam enta kaalam ee jeevitam aneetundi nadilo prayanam chesinappudiki padavalo maatramu neeru cherakunda chustukovali.
0: For whatever duration you may live a life, but do not allow the water of worldliness
2: padavalo neetilo vey kaani neeru maatram padavalo vey.
0: Put the boat into the water, but don't allow the water to enter into the boat.
2: Neeru samsaramlo untundu.
0: You live in
2: the world. Nee kartavyalu nee anubhavinchu.
0: You also enjoy all the things related to the
2: body. నీ మనసులో పెట్టుకొని బాధించొద్దు.
0: But do not worry yourself and get attached.
2: దాని వల్లనే రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
0: All the diseases come because of that kind of attachment.
2: నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి.
0: You stay where you are.
2: నీవు దీనిని ఒక పనిముట్టుగానే విశ్వసించాలి.
0: Consider the body as only an instrument.
2: అంతే కానీ నీవు కర్తవ్యాన్ని ఆచరించు అంతే బాధ్యతలంతా కూడా అన్న మనసులో పెట్టుకుని ఊరికి విచారం చేసి అనారోగ్యానికి గురి కాకూడదు.
0: Discharge your duties. Don't accept unnecessary responsibility and worry yourself.
2: కానీ దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారంలో అత్యవసరం.
0: If you want to keep your physical body in a fit condition, observe the rules relating to food and habits.
2: కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి
0: బిలీవ్ దట్ దిస్ బాడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్
2: మనం ధరించినటువంటి వస్త్రంగా మనం స్వీకరించి
0: కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ వెస్చర్
2: ఈ వస్త్రంలో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎఫర్ట్స్ టు క్లీన్స్ యువర్ ఫిజికల్ బాడీ అసోసియేట్
2: మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది.
0: ది క్లోత్స్ విచ్ యు వేర్ బికమ్ డర్టీ
2: ఓవర్ ఏం చేస్తున్నావు దోబికి వేస్తున్నావు.
0: What are you doing with such clothes? You are giving it for the washerman.
2: Washerman chestunnadu.
0: What is
2: malinyani teeskoni vachesestunnadu.
0: Washerman is removing the dirt from the clothes.
2: Ini oka sahajam emiti? Dil rangu emiti? Idi sahaja rangu telupu.
0: What is the natural color of this cloth? It is white.
2: Idi sahaja color rangu.
0: This is natural color.
2: Kaani manam upayoginchukovatam valla idi koncham vere ranguga marutundi.
0: When you use it, its color undergoes a change.
2: ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును చాకలికి వేస్తున్నాం.
0: When it becomes dirty, you are putting it to the washerman for wash.
2: చాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు.
0: The washerman removes the dirt and gets it back to you.
2: మనం అనుకుంటున్నాం బ్యాంక్ చేత చాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని.
0: On account of your delusion, you think that washerman has made this white cloth.
2: తెలుపు దీని స్వభావమే.
0: Whiteness it is its natural color.
2: చాకలి ఇవ్వలేదు.
0: The washerman has not given a new color to
2: sakali chesina pani deeni malinyanni duram chesadu.
0: All that the washerman has done is he has removed the dirt.
2: Adhe vidhamgane manam ee dharinchinatundi oka dehamu idi sahajamainatundi oka rangi.
0: This physical body is
2: sahajamaina swabhavamle.
0: It is natural for this physical
2: body. Kaani manam aswabhavamlo deeni vinyoga pettukotam cheta indulo malinyam cheripothundadi.
0: When you put this to a wrong use, then the dirt accumulates.
2: Kaani bhagavat chintana, bhagavat prema, bhagavat dhyanamu aneetundi chakalaki vesinappudu adi parishuddhamaipothundi.
0: But when you think of the Lord, chant his name and do japa tapa,
2: bhagavantudu chakali vaadu.
0: God may be compared to washerman.
2: అనగా నీ హృదయాన్ని పరిశుద్ధము గావించేటువంటి వాడు.
0: హీ ఇస్ ద వన్ హూ ప్యూరిఫైస్ యువర్ హార్ట్.
2: నీ హృదయాన్ని భగవంతునికి అప్పచెప్పు.
0: యు ఆఫర్ యువర్ హార్ట్ టు గాడ్.
2: తానే దాన్ని శుభ్రపరుస్తాడు.
0: హీ విల్ క్లీన్స్ ఇట్ ప్యూరిఫై.
2: అట్టు కాకుండా నీ మాలిన్య వస్త్రాన్ని ఎవరికి వేసి పరిశుద్ధము గావించుకోవాలో ఆ విధానాన్ని నీవు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు?
0: Without knowing to whom this cloth will be given for washing, if you give it to a barber, how can he clean it?
2: Kanaka vastram shubham cheyalante chakalike veyyali.
0: If you want to clean the cloth, give it to
2: ee hrudayam anetundi parishuddham kavalante bhagavantunike appa cheppali.
0: If you want to purify your heart,
2: deeni marakudu shubham cheyaleru.
0: No one else can cleanse it.
2: Kanuka ee dehamu sadviniyoga parchukuneetundi margamlo pravesha pettinappudu ee dehamu satkarmala cheta saarthakam avutundi.
0: When you put this physical body to proper use by proper action, consider this as the thing worn by you.
2: Kanuka dehamu idi oka upadhi.
0: This
2: dehamu neevu kaadu.
0: You are not the body, it is only an instrument.
2: Kana ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ బాడీ యాజ్ రియలీ.
2: అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడే నీవు జ్ఞాన భాస్కరుడుగా ప్రకాశిస్తావు.
0: యు కెన్ షైన్ యాజ్ ఎ స్ప్లెండరస్ సన్ ఆఫ్ విజ్డమ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
2: విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: డియర్ స్టూడెంట్స్, అండర్టేక్ టు రికగ్నైజ్ ఫిజికల్ బాడీ టు ప్రాపర్ యూజ్ బై ప్రాపర్ యాక్షన్.
2: ధరించినటువంటి కేవలం వస్త్రం వంటిది.
0: కన్సిడర్ దిస్ యాజ్ ద థింగ్ వోర్న్ బై యూ.
2: కనుక దేహము ఇది ఒక ఉపాధి.

0: దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: డియర్ స్టూడెంట్స్ అండర్ టేక్ టు రికగ్నైజ్ ది ప్రిన్సిపల్స్ అండర్ లైన్ ది ఫిజికల్ బాడీ.
0: ఈ దేహానికి మరికొన్ని ఆధారాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ మోర్ థింగ్స్ విచ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ది బాడీ.
0: ఈ దేహం కేవలము ఒట్టి బట్టవలే లేదు.
1: ఇట్ ఈస్ నాట్ లైక్ సంథింగ్.
0: మనం ఒక షర్ట్ను ధరించామంటుంటే దానికి అనేక రకములైనటువంటి యొక్క భాగాలంతా ఉంటున్నాయి.
1: ఇఫ్ యూ టేక్ ఎ షర్ట్ ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్.
0: ఇక్కడ కలర్ ఉంటుంటుంది. కాలర్
1: దేర్ ఇస్ ఎ కాలర్.
0: ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి. షర్ట్స్ అంతా చేతులంతా ఉంటాయి.
1: దేర్ ఆర్ దిస్ ఆర్మ్. దేర్ ఆర్
0: పాకెట్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ పాకెట్స్.
0: దీనికి అనేక రకములైనటువంటి యొక్క అంగాలు చేరి ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్.
0: అదే విధంగా దేహమునకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ.
0: ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనసు కూడా ఉంటుండాలి.
1: అలాంగ్ విత్ ది సెన్స్ ఆర్గన్స్ దేర్ ఇస్ ది మైండ్ ఆల్సో విచ్ ఇస్ ది
0: ఇంద్రియములను మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుండాలి.
1: యు హావ్ ఆల్సో ది ఇంటెలెక్ట్ విచ్ కీప్స్ ది మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ అండర్ కంట్రోల్.
0: ఈ మైండ్ అనేటువంటిది ఎట్ట ఉంటుంటారంటే మనం జోబీ లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం.
1: సపోజ్ యు హావ్ పుట్ సమ్ thing in your pocket.
0: లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబులో పెట్టుకున్నావు.
1: సంథింగ్ లైక్ లడ్డు ఇస్ గివెన్ అస్ ప్రసాదం.
0: లడ్డు లడ్డుగానే ఉంటుంది. అది లడ్డు చేయబడినటువంటి యొక్క ఒక ఆయిల్ నీ షర్ట్లంతా పాడు చేసి పెట్టింది.
1: ది ఆయిల్ ఆఫ్ ది లడ్డు హ్యాస్ స్పాయిల్డ్ యువర్ షర్ట్.
0: లేదు ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక యొక్క లవంగాలు ఇలాంటివి జోబిలో వేసుకున్నావు.
1: ఇట్ మే బి ఎ నట్, ఇట్ మే బి ఎ క్లౌ.
0: మర్చిపోయి చాకరికి వేసింటే అక్కడ ఒక కర పుట్టేసేస్తుంది.
1: వెన్ యూ పుట్ ఇట్ వాషర్మన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ టేక్ ఇట్ అవుట్ ఇట్ దర్ ఇస్ ఎ మార్క్ మేడ్.
0: ఈ మార్కులంతా రావడానికి కారణం మన సంకల్పాలే.
1: ఆల్ దీస్ మార్క్స్ ఆర్ బ్రాట్ అబౌట్ బై అవర్ ఓన్ థాట్స్.
0: కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి.
1: పుట్ యువర్ థాట్స్ ఇన్ ది ప్రాపర్.
0: ఈ దేహం అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి.
1: This physical body consists of different limbs.
0: నిజంగా వైశ్యాంశాలు కోరినట్టుగా శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు.
1: As prayed by Vice Chancellor, when a man recognizes the correct meaning of the physical body, the sense organs, the mind and the intellect,
0: పోకుండా పోవటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాం. అనేక అశాంతులను మనం అనుభవిస్తున్నాం.
1: People undergo various sufferings and lack of peace because they have not understood this.
0: ఈ రోజు సాధన సాధన సాధన అనేటువంటి దీంతో మనం కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
1: We are wasting time in the name of sadhana.
0: ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: There is no need for doing any type of
0: sadhana. సత్యాన్ని గుర్తించుకుంటే అదే నిజమైన సాధన.
1: Recognize the truth.
0: సర్వ సాధనలు సత్యాన్ని బోధించేటువంటివి.
1: All the sadhanas are meant to teach you only truth.
0: సత్యాన్ని దర్శింపజేసేటువంటివి.
1: They give you a vision of truth.
0: సత్య దర్శనమైన తర్వాత ఇంకా సాధనలు ఎందుకు?
1: Once you have the vision of truth, where is the need for sadhana?
0: వంట అయ్యేంత కట్టెలతో మనకు అవసరం.
1: As long as food is to be cooked, there is need for fuel.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు.
1: Once food is cooked, remove the fuel. There is no need for that.
0: కనుక ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి.
1: We should recognize the secrets and the subtleties relating to the body, the sense organs, mind and intellect.
0: విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ ఈ ఐడెంటిటీ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు.
1: As desired by Vice Chancellor, if we can understand the subtleties and the secrets of the body, the sense organs, the mind and the intellect and atma which is rest of all this.
0: Sarvatmanindinatvanti panchabhutamule.
1: It is these five elements which are all pervading.
0: Ee deshamanta kudunu sarvamga sancharinchetvanti panchabhutamule.
1: The entire cosmos is filled with these five sense organs.
0: Ee deshamanta kudunu deham yokka pratibimbale.
1: This country is only a reflection of
0: kada bimba pratibimbamulo yokka satyanni manam gurtinchukovatam atyavasaram.
1: It is necessary to recognize the object and its reflection and the type of relationship that exists between these two.
0: Kevalam gurtinchukunnanta maatramana chaladu.
1: It is not sufficient if
0: we are chakaga artham chesukoni vartinchadaniki prayatninchali.
1: We should also understand properly and conduct ourselves in the light of that understanding.
0: Annintini bhagavat yokka rahasyanga bhavinchukovali.
1: We should understand God as the very basis of
0: Bhagavad Sankalpame.
1: This is God's will.
0: Karuka, ee Bhagavad sambandhamainatundi

0: విశ్వాసాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నీ చిత్తమును భగవంతునికి అర్పితం గావించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చూడండి.
1: మేక్ ఎఫర్ట్స్ టు ఆఫర్ యువర్ హార్ట్స్ టు గాడ్.

0: பிரம்மானந்தம். சாட்சியின மகர்ஷனும் சோழச கலா பரிபூர்ணனை நிகழ்ச்சி பகவந்தனே குருவான் இன்னும் விஸ்வசிஞ்சி குருத்வான் கொண்டு சைதன்யமூர்த்தனையார்
1: Down the ages have looked upon God as the Guru himself and assigned to him many attributes and worshipped God himself as Guru, in the process themselves becoming enlightened one.
0: Antarathani Guddhiji Pravartanayandu Parivartanagari దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వము అనేటువంటి సత్యాన్ని పై శ్లోకము ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: Brahmanandam anaga Brahmanandam anaga ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunte yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam,
1: the world itself is Brahmananda.
0: Brahmanandame jagatte
1: and Brahmanda is jagat.
0: Jagat Brahmananda swarupamani ee vakyamu shastramulu vivarinchita cheta shastramulu patinchinatuvanti vyaktulu kevalam Brahmananda ane padamunu uchcharistu antartone santushti nandutunnaru.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
0: Andhulu jagattu yande janminchi jagattu nande jeevinchi jagattu nande adrutunandi jagattu anekunti oka vishayanni vintu undinappatikini jagattulo chudutam ledu.
1: A blind person is born in the world, is brought up in the world, makes himself a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగాని సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ ఇస్ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్, హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నెవర్ కెనాట్ అటైన్ ఇట్, he is taken to this blind person.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదమునకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
1: We can assign any number of meanings to this word Brahmananda.
0: కనక వస్తు వాహనాలు,
1: మెటీరియల్ పొజిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, వెల్త్,
0: కీర్తి మర్యాదలతో,
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేమ్ అండ్ పొజిషన్స్,
0: పదవి ప్రతిష్టలతో,
1: or in terms of one's own honor and dignity,
0: aarogya aagyamulato,
1: and in terms of these material
0: vidya pandityamulato,
1: or one's scholarship of the book,
0: eka chakradipatyam nelutunnatundi sthiti yindu kaligeyindi aanandamunaku manushya aanandamu ante,
1: and one who holds complete sway over his domain, these are all ananda, all right, but something pertaining to man as such.
0: Anaga manavunaku kavalsinatundi bhoga bhagyamulu yindu వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కట్టును కలుగుక సర్వ విధమైనటువంటి సుఖశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్యానందం అని కూడా మనం పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so
0: on.
1: A few steps above this Manushananda is the second one called Gandharvananda.
0: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: And there is just a third one, which is 100 steps above this Gandharvananda. It's called Pitrudevananda.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: And 100 times more powerful is the Ajatananda.
0: అజానజ.
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది దేవానందము.
1: And 100 times more potent is called the Devananda.
0: ఈ దేవానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందం.
1: 100 times even greater than this Devananda is called ఇంద్రానందం.
0: ఇంద్రానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి ఆనందం.
1: 100 times above this ఇంద్రానంద is బృహస్పతానందం.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము అని.
1: 100 times more potent than this బృహస్పతానంద is the సచ్చిదానంద.
0: ఈ సచ్చిదానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందము.
1: 100 times greater than this సచ్చిదానంద is called ప్రజాపతానందం.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భానందము.
1: 100 times greater than this ప్రజాపతానందం is హిరణ్యగర్భానందం.
0: ఈ హిరణ్యగర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్యగర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానందం.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధములైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అందినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ and this హిరణ్యగర్భానంద at the far end.
0: ఇది కేవలము మానసిక యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
1: But then you also should know that these pertain to one's ways of perceiving a particular thing.
0: మని ఏవ మనిశ్చానాం కారణం నన్నమత్తే అన్నట్టు ఈ బ్రహ్మానందమునకు మనిశ్చానందమునకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్ వన్ టు సర్టన్ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ది వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
0: ఈ బ్రహ్మానందం యొక్క స్వరూపమే సత్వరూపము అని కూడా చెప్తా వచ్చారు.
1: ఇట్ ఈస్ ఆల్సో బీన్ సెడ్ దట్ దిస్ బ్రహ్మానంద స్వరూప ఈజ్ వన్ టోన్ స్వరూప సత్వరూప.
0: ఈ సత్వరూపం అనగా ఏమి?
1: వాట్ ఈస్ దిస్ సత్వరూప?
0: జాగ్రత్తలో జాగ్రత్తగా గుర్తించేటువంటి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ టు యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
0: స్వస్వరూపం. అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ దిస్ స్వస్వరూప మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్తనే.
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపము.
1: The realization in this wakeful state is one satsvarupa.
0: Satsvarupa me aksharam.
1: And this satsvarupa is akshara.
0: Akshara me pranavam.
1: Akshara in turn becomes pranava.
0: E pranava me brahmam.
1: And pranava in turn is brahma.
0: Kanukani, e brahmanandam ane kunti yaka tattvamunaku aneka vidham ane kunti sthayi untunnadi.
1: So we find that for this brahmananda, there are different stages that one can think about.
0: Ekam satsvistra bhagavadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు తమ తమ యొక్క స్థాయిలు తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతని ఈ ఆనందమునకు ఈ విధంగా రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
1: వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్ యాక్షన్ వన్ రెస్పాన్సిబిలిటీ వన్ డ్యూటీ వన్ వుడ్ సీ ద వన్ థింగ్ యాజ్ అ మెనీ.
0: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనే విషయాలు కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ ఆనంద దట్ ద మైండ్ హస్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: ఈ నేను నేను అనే నేను అంతమైనప్పుడే ఈ యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetvanti nenu lekapothame deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: Ee nenu aneetvantide vedam. Nenu kaakunda nenu nenei undatame vedanta.
1: This I is a question of distinction, that is a question of dividing. When you say there is no I, that is Vedanta.
0: Nenu vaitam.
1: This I signifies dualism.
0: Nenu kaani sthitiye advaitam.
1: That states where I does not exist, that is non-dualism, advaitam.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is achara.
0: ఈ అక్షరతత్వాన్ని గుర్తించుకోవటమే బ్రహ్మానందం యొక్క స్వరూపము.
1: అండ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ బ్రహ్మానంద ఈజ్ టు రికగ్నైజ్ దిస్ అక్షర స్వరూపం.
2: కనుక ఇది బ్రహ్మానంద స్వరూపుడు, అక్షర స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు ఎవరు? పరమాత్ముడే. సో హూ ఇస్ దిస్ బ్రహ్మానంద స్వరూప, అక్షర స్వరూప అండ్ ప్రణవ స్వరూప?
0: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనే తెలియక సత్యాన్ని మనం గుర్తించాలి.
1: That is Brahma himself. So who is this Guru? Guru is nothing short of Brahma himself.
0: Paramasukhadam. Ini paripurnamainatvanti sukhamto undetundi.
1: Then you come to this paramasukhadam. One which is not devoid of the totality of this sukha.
0: Vedamanandu. Kasmai namaha sarkarmani. Kasmai namaha karmani. భగవంతుడు సుఖస్వరూపుడు అని నిరూపించింది.
1: ద వేదాస్ హావ్ ప్రూవ్డ్ అండ్ డిటర్మిన్డ్ దట్ గాడ్ ఈజ్ సుఖస్వరూప.
0: సుఖం అనగా ఏమి?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సుఖ?
0: కేవలం శారీరక సంబంధమైన సుఖమా?
1: డస్ దిస్ సుఖ సిగ్నిఫై బాడీలీ కంఫర్ట్?
0: లేక మానసిక సంబంధమైన సుఖమా?
1: ఆర్ డస్ ఇట్ పర్టైన్ టు ద మైండ్?
0: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
1: ఆర్ పర్టైన్ టు ఇంద్రియ?
0: ఏదో వాటి నివర్తంతే అప్రాప్య మనసాహ. మనస్సులకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: ద సుఖ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంద్రియ, విచ్ ఇస్ బియాండ్ దేర్ కాంప్రహెన్షన్.
0: ఇది గురుత్వం అని కూడా నిరూపిస్తూ వస్తారు విషయం.
1: ద రిషీస్ హావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ గురుత్వం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: దట్ ఈస్ దట్ ప్రూవ్ దట్ దిస్ సుఖస్వరూప ఈజ్ ద ఆత్మ.
0: కేవలం అనగా దేశ కాలములకు అతీతమైన స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: నౌ దిస్ వర్డ్ కేవలం మీన్స్ దట్ ఇస్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ కంట్రీ.
0: దేశమునకు, కాలమునకు, పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వముని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్. దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక శక్తి కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈజ్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి. జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి యొక్క స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి. వన్ నాట్ బౌండ్ by this duality, one who transcends this.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం గైడ్ ఫోర్స్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ ఫోర్స్ గా నిర్మించారు.
1: So this guru is like the guide post who points to you the way that you have to take on your onward journey.
0: Kani ee guide post palanichuku velinappudu palani gramam chettukundi ani maatrame vishistunu gaani ee madhyalo undinatundi yokka hettu pallamu e maatram kuda nirupinchadu.
1: Now what does the guide post do? It indicates to you that if you go this way you are going to reach this particular village or town.
0: Kani bhagavantudu anetundi jnanamurti అట్టు కాకుండా క్షణ క్షణము కూడా అడుగడుగునప్పుడు నీ యొక్క ప్రయాణమును గుర్తించి గమ్యము చేర్చడానికి తగినటువంటి భద్రతను ఏర్పరుస్తాడు.
1: ఇట్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ యువర్ జర్నీ, బట్ గాడ్ ఆన్ ద అదర్ హ్యాండ్ హూ ఇస్ దిస్ జ్ఞానమూర్తి టేక్ కేర్ ఆఫ్ యూ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ జర్నీ.
0: నీ వెంటనే గంటనే వింటనే కంటనే ఉంటుంది. నీ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా Kalyani Jerusalem.
1: He is with you when you are around you, about you, taking care of you and every step.
0: Satya Jnana Murthy, Bhagavan today.
1: Satya Jnana Murthy is God Himself.
0: Inka ayyavandhu, Dvandva Adhitam.
1: Then we come to the fifth one, Dvandva Adhitam.
0: Sukha Dukkha Manasu.
1: That is either for joy or sorrow.
0: Lava Nashtamalanu.
1: Loss or gain.
0: Ninda Sukhalanu.
1: Or criticism or faith.
0: Titoshtamalanu.
1: Or cold and heat.
0: Adhitam enetunti sthayilo unnikunti.
1: One who is above all such divisions.
0: Nindalaku Krungata.
1: Succumbing to
0: Krungata.
1: Or being puffed up by praise.
0: Ee Krungi Pongalatuvanti yokka samastamu dharinchinatuvanti vaaru Bhagavantude.
1: One doesn't get inflated, one doesn't get deflated. That is his God.
0: Kanuka. ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే తెలుస్తుంది.
1: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈజ్ గివెన్ ఓన్లీ టు గాడ్.
0: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వన్ గగన సదృశ్యం. గగన ఇస్ సంథింగ్ స్కై విచ్ ఇస్ ఆల్సో వెరీ.
0: ఆకాశము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో అదే విధముగానే దైవత్వం సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: జస్ట్ యాజ్ ది స్కై ఇస్ ఆల్సో విజిబుల్, సో ఇస్ గాడ్ ఆల్సో విజిబుల్.
0: కనుక ఈ సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: సో ది ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
0: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వం అతి అనేటువంటి ఈ మహావాక్యములతో మహావాక్యమును లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసి వారు భగవంతుడు.
1: ద ఫోర్ మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ బిలీవ్ దట్ అండ్ వన్ హూ ప్రూవ్స్ టు యూ ద ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ స్టేట్మెంట్.
0: ఇంకా ఏకం, ఏకం అనగా ఒక్కటే, ఒక్కటే భగవంతుడు.
1: Ekam, the one and the only one, that is God.
0: Jagat Svapna Sushuptari Yandu, Yenni Karmala Acharinchina Patikini, Yenni Krishnamalanu Thaanu Anubhavinchina Patikini, Yetuvanti Parishtitillo Marpu Chendina Patikini, Thaanu Ekatvamai Untuntadu Anekunti, Satyanni Nirupistu Vachindi.
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: Jagrattalo aneka drishyamulu manam chudavachu.
1: Right? In our waking state, we do come across any number of sights.
0: Aneka vidhamulaina karmalu acharinchavachu.
1: We also perform any number of actions.
0: Aneka vidhamulaina anubhutulu manam anubhavinchavachu.
1: We also undergo any experience.
0: Svapnamulo maroka reetilo manam ee yokka anubhutulu andukovachu.
1: In the same manner, in our dream state, experience in other ways.
0: Sushupti sthiti yandu అనేక విధమైనటువంటి ఆనందమును అనుభవించవచ్చు.
1: లైక్ వైజ్ ఇన్ అవర్ డీప్ స్లీప్ స్టేట్ వి మస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ఫోల్డ్.
0: ఈ అవస్థలు ఎందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అనుభవింగ్ ఆల్ దీస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటిన్యూ.
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వం నందు దివ్యత్వం నందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: సర్టన్లీ గాడ్ ఈజ్ ఆల్సో విజిబుల్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ వన్ టోన్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇన్ వన్ టోన్ థింకింగ్ ఇన్ వన్ టోన్ యాక్షన్ హీఈస్ వన్. దిస్ ఈస్ ద ట్రూత్ కంటెంట్.
0: తదుపరి నిత్యం.
1: That's why we come to this word nityam.
0: It is shashvatamainatuvanti.
1: Nityam, something which is permanent.
0: Marpu chendinatuvanti,
1: doesn't undergo any change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది నిత్య సత్య నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విచేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇదే దైవత్వము అనేటువంటి దాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీథింగ్ విచ్ ఇస్ ప్యూర్ విచ్ ఇస్ సబ్లైమ్ విచ్ ఇస్ సెరీన్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ ప్యూర్ ఆల్ దిస్ ఇస్ గాడ్.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have a meaning of meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
0: எட்டி மாலிங்கமும் லேக்க பரிசுத்தமை பவித்திரமை ఇలాంటి గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: సో రిషీస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు.
0: తదుపరి అచలం,
1: దట్స్ వై వి హ్యావ్ దిస్ వర్డ్ అచలం,
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: That means that which does not change with every passing second.
0: ye aakaram nandu undinappatikani aakaramu maarpu chendinappatikani aakshatamu ee vidhame sub galakshamu lesunda undeyakunte
1: whatever form it might encompass, the atma as such remains permanent. It does not undergo any change.
0: Manasu maniki kalakshamto kudinatvanti swaroopam.
1: The mind and a man, they have this wavering nature, very thin.
0: Appudu ee jagattu nandu ఈ అచలమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: బట్ వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు.
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
0: ఇట్. ఈ మా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేస్తుంది.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా, ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
0: కనుక నేను ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చాడు.
1: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్,
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్,
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని,
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుకని ఈ తెలిసేటువంటి మనసు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: అరే దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ దా ఈస్ లీవింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: Because it is continually undergoing a change, it can never aspire for that unchanging state, unwavering state.
0: Achara swaroopudaina chitti vaadu telisina chitti vaadu kanaka atane bhagavantudu.
1: Whereas this achara swaroopa, one who does not waver, who remains permanent, who does not change, that is God.
0: Sarvadi sakshi bhutam.
1: Then we have this sarvadi sakshi bhutam.
0: Annintiki taanu oka sakshi bhutudaina untadu.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఇది సాక్షిభూతుడనిగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: హౌ కెన్ వి ప్రూవ్ దిస్?
0: అన్నింటి ఎందు తానుంది, అన్ని తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా నువ్వు తానే సాక్షిభూతుడై ఉంటుండే కూడా తాను అతడై ఉంటున్నాడు.
1: బీయింగ్ ఇన్ ఎవ్రీథింగ్, బీయింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ద ప్రైమ్ ఫోర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్, హీఈస్ ద వన్ హూ రిమైన్స్ పర్మనెంట్ లైక్ దిస్ విట్నెస్.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: Now what actually is the idea that we have of this idea of being a witness?
0: Deenni kittu ani kodunu cheptu vacham.
1: This has also been given this term, kittu, meaning awareness.
0: Deenni inkokarintulo manam cheptukovali annapudu manam consciousness antaru.
1: We also use this word consciousness for this.
0: Ee consciousness anukuntundi daivattam.
1: This consciousness is God.
0: It is chaitanyam to kurinatvantadi.
1: It is this which is full of this energy. This activating force is present everywhere.
0: Bhavatitam. Bhavatanak emastam kurinu antechintadi kaadu.
1: Then you have bhavatitam, beyond one's comprehension.
0: Sarva bhavamunu yandu taanu undi kudanu, atti bhavamunaku taanu chikkakunda nilutuntadu.
1: He is part and parcel of all that you feel and think and experience. But still you cannot grasp him.
0: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
1: దిస్ హస్ బీన్ కాల్డ్ ఇన్ టర్మ్స్ త్రిగుణ రహితం.
0: ఈ గుణములో గుణము తానున్నాడు కానీ తన ఎందు గుణము లేదు కనుకని త్రిగుణాతీతమని చెప్తూ వచ్చారు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్, సో హీస్ బియాండ్ దీస్ త్రీ గుణ.
0: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
1: నౌ ఐ మీనింగ్ అటాచ్డ్ టు దిస్ వర్డ్ గుణ ఇస్ రో.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ యు మేక్ అప్, విచ్ యు
0: థింక్. కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజోగుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: There are some who are tied down by this tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
0: Kanukane gunamula cheta bandhimpabadinatundi vaadu manavudu, gunamulaku atheetamainatundi vaadu madhavudu.
1: That is, man is one who is tied down, who is bound by these senses. One who breaks free of these senses, these gunas, he is God.
3: దట్ ఇస్ మాధవ.
0: మట్టి చేత కుండలు చేయబడినవి కానీ కుండలలో కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు.
3: యూ కెన్ మేక్ పాట్ అవుట్ ఆఫ్ క్లే బట్ యూ కాంట్ పర్సీవ్ ఎ పాట్ ఇన్ క్లే.
0: కుండలు చేయబడినటువంటివి మాత్రమే మధ్యకాలంలో కనిపించేటువంటివి మాత్రమే.
3: Now what you see as a final product is adi pot.
0: Adi vidhamgane ee gunamu anetundi madhyakalamlo manlo adi avichesindi maatrame.
3: In the same manner these gunas are those that are to be seen and experienced within oneself.
0: Kanuka gunamulado bhagavantudu unnadu kaani bhagavantudu endu gunamulu levu.
3: That is, in these gunas, God is present. But in God, you can't have these
0: gunas. Gunamunayana kunti kundali yandu kudanu matte unnadi kaani, matte lo kundalu levu. Ane sutrachyane kutti ittu vachyare.
3: So these thoughts that are made of clay, that is one way of looking at this. But you cannot look at the thoughts of the clay in the pot.
0: Itti pavitramayin kunti palaharu gunamuna kaligine kutti vaadu, guruvu, yavaratanu adane sat annaru. Sat.
3: So these total up to 16 attributes, who is this person? That is his sat.
0: He is sat and he is a tattamu of a gurutva.
3: And this word sat in turn connotes this gurutva.
0: Sat means brahma tattamu.
3: Sat means brahma tattamu.
0: Chit means jiva tattamu.
3: Chit means jiva tattamu.
0: He chitane kunti jivudu, sattane brahma lo cheruna pade, anandamane kunti lavishindi karakune, sat chit anandamu ane guru oka peru.
3: This chit jiva has to merge in this sat God, then he can experience ananda also.
0: Ye vidhanga sakkara, neetito cheruna pade, panakamu ane kunti mura oka peru ni darishindo, ade vidhangane, chitane kunti jivudu, sattane kunti devuto cheruna pade, anandamu ane kunti divyasthani anubhavistadu.
3: When sugar gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva sits, merges in such God to become the third quality ananda.
0: Kanuka guru vanaga kevalamu paashya sambandhamainatundi bramtulaku lobadinatundi vyaktulu maatrame kaadu.
3: So a guru is one who should not be likened to a person who is tied down by this worldly bond.
0: Bramti rahita guruvu, bramti sahita guruvu ani rendu guruvu.
3: Now there are two types of gurus. One who becomes a victim of this delusion, one who is free of it.
0: Pranti sahita guru ganaga, yedo oka pranti cheta, taanu konni sadhanalu aacharistu vastuntadu.
3: Now the first one, pranti sahita guru, he has the feeling of illusion and he keeps performing his
0: sadhana. Deni kosam chestunnadu, yedo oka phala nimittame chestunnadu.
3: For instance, why is he performing sadhana? So that he might reap some benefit out of it.
0: Phalamunu aashinchinatundi vaade sadhana kalpataadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana cheyadu.
3: One who aspires for a fruit performs sadhana. One who does not aspire does win no fruit.
0: Kanuka lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
3: So in this world, those gurus who do sadhana for the sake of fruit are not.
0: Yavarini sadhana guru lani cheppavachu.
3: Such people can at best be called sadhana guru.
0: Veeru bhramti guru lani kudamu cheppavachu.
3: They can also be called bhramti guru.
0: Yetti bhramtiyu leka brahmatattvamutoni anandamunu anubhavinchetundi guruvu okka daivatvam maatrame.
3: There is this God who your true guru, who is not bound down by any such delusion.
0: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి సత్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
3: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ గోత్ పాత్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భగవతి చెప్పారు.
3: Now just now our Supreme Court Chief Justice Bhagavati was quoting to you this sloka.
0: అయితే ఈ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటి?
3: Now what is the significance of likening the guru with Brahma, Vishnu, Mahesh?
0: Guru Brahmana, like Brahmane Guruva.
3: The question is the guru Brahma or is Brahma the guru?
0: Anaga ee Brahma Vishnu Maheshwaru kudanu ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
3: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యువలిజం ట్యాక్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
3: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యము దేనికిగా అవుతారు.
3: Now these are the ones who have a body, who have a form, and which are in turn fleeting.
0: Bhakta adhikta nirashnetche nimittamai, bhakta pushta bhala nishtibitche nimittamai, మీరు కొన్ని సమయం ఎందు కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
3: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
0: సాత్వికమైన ఆహారం ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
3: లైక్ వెన్ యూ హ్యావ్ దిస్ సాత్విక్ యాజ్ ఫుడ్ హీ బికమ్స్ మహావిష్ణు.
0: కొన్ని అదృష్టములు సృష్టించట లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
3: In terms of creating a few things, he takes on the form of Brahma.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
3: Now he has this rajoguna as his chief quality.
0: కొన్నింటిని అటమాచేటువంటి సమయంలో తమోగుణ స్వరూపించి ఋతుడుగా ఉంటుంటాడు.
3: And in yet other times, he has this tamoguna and he
0: becomes Brahma. అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు? ఏకం సత్తిత్రాబోధావదంతి. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
3: Now when even as you are saying that there has been only one and only one form, how then we have three different manifestations there.
0: Kalukane Brahmane Akaramu.
3: That is, Brahma is Akara.
0: Vishnuve Ukaramu.
3: So Vishnu is Ukara.
0: Maheshwarade Makara.
3: And Maheshwara is Makara.
0: Ee Aavu Unnu. Ee Moodu Chennetti Omkarame Vijayasthamayana Akaramu.
3: When you put these two, three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Kalupa Yekatmasthu Rupadaina Kuntiyaka Bhagavantudu, Moodu Akaramulu Yandu Cheri, Ee Mumurtulaga Velachi, Jagatnandu Sakshishtitulainu Chestutu Vastunnadu.
3: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Kalupane Itti Vijayatamayana Sthitini Lakshyamga Nuttukoni, Guru Brahma, గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు. కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరం అని చెప్పలేదు.
3: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ద గురు యాజ్ బ్రహ్మ, గురు యాజ్ విష్ణు, గురు యాజ్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ వన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
3: సో ఓన్లీ వెన్ ది డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ బి గ్రాస్డ్.
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
3: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ద రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
0: హ్యావ్ ఆ ఈనాటి కదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
3: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ద వరల్డ్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గోయింగ్ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
3: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
3: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
3: దిస్ వాస్ ద డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
3: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రము నుండి ఈ మానవత్వము కట్టబడి ఉంటుందని సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
3: అండ్ this truth was proclaimed that in these Brahma Sutras man has to find his goal.
0: Sutraya Madigana Ayavani aneka sutramulu yandu aneka manulu yandu okka sutramu chedinattuga aneka vidhamaitunte roopanamulu yandu okka daivattam anetunte brahma tattvamu sutramuga nirupistu vachindi.
3: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this Brahma Sutra has a special meaning.
0: Kaluka prati manavattvam kodanu okka mani vantidi.
3: Therefore, the entire humanity is like a precious
0: mind. ఈ మానవత్వం అనేటువంటి మణుల యందు బ్రహ్మ అనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
3: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ పొజిషన్ ది సూత్ర.
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
3: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైన యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
3: Now this Purnima, our idea of this word, day Purnima is the moon is full, no trace of any other.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతి విశిష్యతి. ఈ పూర్ణం ఏది? అపూర్ణం దివ్యత్వమైనటువంటి పూర్ణం.
3: So this is the common meaning that we attach in terms of the moon. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any problem.
0: ఈ చంద్రుని యొక్క పూర్ణిమ ఈనాడు ఉండవచ్చు, రేపు తరగవచ్చు.
3: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
0: రేపు తరగవచ్చు, ఎల్లుండి తరగవచ్చు.
3: Tomorrow it could diminish and after it could increase again.
0: పెరిగి తరగనటువంటి యొక్క సంయుక్తంతో కూడినటువంటి యొక్క తత్వమే పరత్వము అని.
3: But the paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
0: Paramu anaga raka sokalu lenatuvanti yokka sthiti.
3: So this state para is that it has no coming and no going.
0: అంతేకాదు ఏది లేనటువంటి స్థితిని పరము అని చెప్తూ వచ్చారు.
3: ఇన్ ఫ్యాక్ట్ ఆల్సో సెడ్ దట్ విచ్ హాస్ నథింగ్ అట్ ఆల్ దట్ ఈస్ పరం.
0: అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితిని పరము అని చెప్తూ
3: దట్ ఈస్ దట్ స్టేట్ వేర్ యూ హ్యావ్ నో స్టేట్ అట్ ఆల్ దట్ ఈస్ దిస్ పరం.
0: ఇట్టి పరత్వంతో కూడినటువంటిదే పూర్ణత్వము.
3: అండ్ దిస్ పర ఈస్ దట్ విచ్ ఇస్ ఫుల్.
0: ఈ పూర్ణత్వమునకు ఆది అంతము లేదు.
3: దేర్ ఇస్ నో బిగినింగ్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
3: Now, first Purnima comes to us four times during the year.
0: Okati Vaishakha Purnima.
3: The first is called the Vaishakha Purnima.
0: Rendavadi Ashada Purnima.
3: Second is the Ashada Purnima.
0: Moodavadi Shravana Purnima.
3: Third is the Shravana Purnima.
0: Nalugavadi Magha Purnima.
3: The fourth is the Madhava Purnima.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
3: అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ దిస్ ఆషాఢ పూర్ణిమ అలోన్ ఇస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
3: వి షుడ్ రికగ్నైజ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చెట్టో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనస్సే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు.
3: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
0: Chetto suryo ajayata. Ee chandrudu yokka suryudu yokka kaanti yokka tejasu yokka bhagame mana yokka chetto.
3: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays of the sun.
0: Udayame vishalamaina aakasham.
3: And our heart is like a vast expanse of the sky.
0: Ee udayamane aakashamulo mano buddhulaneetundi yokka surya chandradulu tirugutu untunnaru.
3: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya mana yokka sankalpa vikalpam nunnatundi yokka dattamaina meghalu kadustu untuntayi.
3: So in this sky again, you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
0: Ee dattamaina meghamulu kappapattam cheta ఈ సూర్యచంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
3: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ద సన్ అండ్ ద మూన్ అట్ టైమ్.
0: అప్పుడే మనము కొన్ని విధమైన అపమార్గంలో పడుతుంటాం.
3: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ టెన్ టు గో అస్ట్రైట్.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
3: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ డెన్స్ క్లౌడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
3: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
3: ఈ
0: మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
3: వన్స్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వి ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
0: అజ్ఞానమే మానవుని కట్టబడి
3: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ విచ్ బైండ్స్ మ్యాన్.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
3: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ ఇన్ సబ్జెక్షన్ to greed and sorrow in this
0: world. ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకునవలన అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
3: So if this ignorance has to be driven away, we should try to understand the significance of akshara.
0: కనుక సర్వమునకు కూడాను దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
3: We should understand the truth that God it is the very basis of everything.
0: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
3: Today we have forgotten divinity, we go by the world. That's why greed and sorrow come
0: up. కనుక ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
3: That's why today you find a thing like love of God, fear of sin.
0: కనుక
3: we don't have any place for it.
0: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
3: When you have this love of God and fear of sin, you become a true man.
0: ఈనాడు మానవత్వమే కోల్పోయినటువంటి యొక్క సవత్సరూపులుగా జీవిస్తున్నాం.
3: We are living toxic as it were, having forgotten our nature.
0: దయాదాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
3: We have no trace of compassion, mercy and tenderness in our heart.
0: దయా ప్రేమలు లేని హృదయం కాదు.
3: And this heart devoid of compassion and love is no heart at all.
0: దయా ప్రేమలు లేనటువంటి మానవుడు కాదు.
3: And one who has no place for love and compassion is not a human being.
0: కనుకనే మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
3: So today if man were to further this daya and prema, he would become a true man.
0: మానవుడు మానవుని మార్చలేడు. మానవుడు మానవుని మార్చగలడని భగవంతుడు చెప్పాడు.
3: భగవతే just now saying that man cannot change God, but God can change man.
0: అది సరైనటువంటిది కాదు.
3: It is not the true state of affairs.
0: మానవునికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
3: As much as God is necessary for man, man is necessary for God.
0: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
3: Without man in the first place, there is no God.
0: మానవుడు ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా నువ్వు మాధవుడిని ఆ రీతిగా సృష్టించగల.
3: జస్ట్ యాజ్ గాడ్ హస్ రేజ్డ్ మ్యాన్ టు క్రియేట్ గాడ్,
0: ఈనాటి అవతారములన్నీ కూడా మానవుని నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
3: లైక్ టుడేస్ అవతార్ కమ్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్,
0: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహావతారంగా రూపొందినాడు దైవం.
3: బికాస్ ద ఇంటెన్స్ డివోషన్ అండ్ డెడికేషన్ ఆఫ్ ప్రహ్లాద గాడ్ కేమ్ డౌన్ యాజ్ నరసింహావతారం.
0: ఈ నరసింహావతారం యొక్క సృష్టికి ప్రహ్లాదులే కదా కారణం.
3: ఫర్ దిస్ నరసింహావతార స్టేజ్ ఫామ్ అండ్ షేప్ ప్రహ్లాద
0: మానవుడు మాధవుని సృష్టిస్తూ ఉన్నాడు.
3: సో హియర్ యు హావ్ ఎ కేస్ ఆఫ్ మ్యాన్
0: మానవుడు చేసేటువంటి యొక్క ప్రార్థనల చేతను జానవ చేతను జపతపాది యజ్ఞముల చేతను కూడా దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
3: బికాస్ ఆఫ్ వన్ సోన్ ప్రేయర్ వన్ సోన్ జప వన్ సోన్ ధ్యాన మ్యాన్ ఇస్ ఏబుల్ టు క్రియేట్ గాడ్ బ్రింగ్ గాడ్ డౌన్. కనుకనే
0: మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనను సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
3: ఇన్ ది సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈస్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
3: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడు లేకపోతే మానవత్వమే రాణించదు.
3: ఇన్ ద సేమ్ మేనర్ వితౌట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దేర్ ఇస్ నో చార్మ్ అటాచ్ టు గాడ్.
0: ఈ రెండు కూడా అన్యోన్య ఆశ్రయమైనటువంటి
3: దీస్ టూ ఆర్ ఇన్సెపరబుల్
0: సంబంధమైనటువంటి
3: ఇన్సెపరబుల్ లింక్ అండ్ ఇంటర్డిపెండెంట్.
0: రెండు కూడా నెగిటివ్ పాజిటివ్ వంటివి.
3: దీస్ టూ ఆర్ లైక్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
3: వెన్ బోత్ దీస్ ఆర్ సాటిస్ఫైడ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫ్లో
0: దీనితో వర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక మెంచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
3: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
0: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
3: సో ఆల్సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇట్ ఎఫల్జెంట్ గాడ్
0: అజ్ఞానమే నసుఖార్ లభ్యతే సుఖం అనేది వేదం. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
3: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
0: సుఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
3: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
0: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
3: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
0: నసుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
3: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ఈ కష్టమైనటువంటి వాటి మధ్యలోనే మన సుఖం కూడా నిలిచి ఉంటుండాలి.
3: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
0: ఇంకటే లేకపోతే ఈ జీవములకు విలువ ఎదురుస్తారు.
3: వితౌట్ హ్యాపీనెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు.
3: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్.
0: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
3: ఇట్ సేస్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
0: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతోయంతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
3: బికాస్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్ టు
0: దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
3: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ హెట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీస్.
0: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
3: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆఫ్ అవర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
3: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాటెవర్ ఇస్ డన్ వాటెవర్ ఇస్ సెడ్ టు యూ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
3: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
0: ఈ సమత్వాన్ని
3: దిస్ ఈక్వల్ మైండ్
0: ఈ సమగ్రతను
3: దిస్ కేపబిలిటీ
0: ఈ సమైక్యతను
3: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
0: ఈ పరిరక్షణను
3: అండ్ సత్ అబ్జర్వేషన్
0: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
3: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ అండ్ డిఫికల్టీ.
0: అన్నింటి ఎందుకు శాంతిని వహించి
3: సో ట్రూ సత్ మూమెంట్
0: ధైర్యముతో ఎదుర్కొని
3: బీ స్టెడ్ఫాస్ట్
0: బీ సాహసంతో సాధించి
3: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ తండ్రి.
0: దివ్యత్వాన్ని చలించకుండా
3: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ అండ్
0: పవిత్రములో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
3: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
3: దిస్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మ్యాన్.
0: ఇలాంటి దివ్యత్వమైన యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
3: The true Guru Purnima consists in man contemplating such things on a day like this.
0: Guru anaka kevalam mantropadesham chesinatundi vaadu maatrame kaadu guru.
3: A guru is not one who merely gives you a mantra.
0: Idu oka mantramanu andinchinatundi guru kavachu.
3: Now he could be one who has given you a mantra or
0: whatever. Idantha margadarshakulu maatrame kaani gurulu kaaledu.
3: All these people are like the guidepost. They cannot be called guru.
0: Guru anaka gunadhipudainatundi vaadu guru.
3: Because a guru
0: lo praveshinchadani prayatinchali.
3: Try to set yourself on such a path.
0: Ide manavuni yokka pradhanamainatundi margam.
3: This is the primary task of the man.
0: Ilanti

0: a guru is one who is above his guru parahitulenipunti vadu guru, one who has no form. Hukaramane ajnanani nirmulam gavinchesunte hukara swarupu guru, one who has the form of this hukara to dispel.
1: ఈనాటి గురువులు ఏదైతే కావాల్సిన అజ్ఞానము నిందితమై ఉంటుండగా ఇంకొక అజ్ఞానము ప్రేరీతిగా వారు పరిహారం
0: చేయగలరు. అది ఇన్సల్ట్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హౌ దెన్ కెన్ దే ఎండెవర్ టు డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అదర్స్?
1: కనుక సర్వ బాధలను కూడా సర్వ దుఃఖములు కూడా నివారణగాని చేసే ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
0: So God, one who can alleviate your suffering and moments of sorrow and distress, continue your guru.
1: గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ దైవత్వమునే మనము యథార్థమైన గురువుగా విశ్వసించము. ఇది సరియొచ్చు సాక్షక మార్గం.
0: సో ది ట్రూ పాత్ కన్సిస్ట్ ఇన్ యువర్ లుకింగ్ అపాన్ యువర్ గురు యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ నోయింగ్ ఇన్ ఫుల్ వాట్ దిస్ రియల్లీ స్టాండ్ ఫర్.
1: కనుక తమ అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
0: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్స్.
1: గుడ్డివారిని గుడ్డివారి చేసి ఇరువురు గుంటలో పడ్డట్టుగా ఇతరు అభిక్రమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమైన అవుతుంది.
0: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు గ్రీట్ సూనర్ దెన్ లేటర్. ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ అ డిజైర్ యూ హ్యావ్ అ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ.
1: శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
0: వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్.
1: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పరులకు ఏమాత్రం వడ్డించగలడు.
0: వెన్ హీ హింసెల్ఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్ హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ అదర్స్.
1: కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు.
0: సో డు నాట్ రిసీవ్ సచ్ పీపుల్ యాజ్ గురు హూ హ్యావ్ దిస్
1: భ్రాంతి. గురువే నిజమైనటువంటి గురువు.
0: వన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ డిల్యూజన్ డిల్యూజన్
1: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
0: అండ్ వన్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హ్యావ్ దిస్ బ్రహ్మాండ.
1: భ్రాంతి వదిలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
0: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
1: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
0: వన్ హూ కెన్ రియలీ టీచ్ యూ దాట్ ఈస్ గాడ్ అండ్ దాట్ ఈస్ యువర్ గురు.
1: నాయన ఈ జగత్ అంటే ఇప్పుడు విద్యా జగత్తు. దృశ్యములు ఎంతవరకు జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత అసత్యముగా రూపొందుతున్నావో అదే విధంగానే జ్ఞానస్థితి ఎందు ఈ నిత్యా జగత్ అంతా కొత్త దృశ్యంగా ఉంటుంటాయి.
0: లైక్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్లీపింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్ ద మూమెంట్ యువర్ అవే ఆల్ దీస్ గో దే ఆర్ నాట్ రియల్. ఇన్ ద సేమ్ మ్యాన్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ రియల్.
1: కలలో చూసిన మేడలు మీద కన్నులు మిస్తున్న లేవు కదా.
0: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
1: Jagrattala undinatundi sarva saukhyalu kuda no jnanavasthiyandi emathamu kanaravulada.
0: You open your eyes, they are gone. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, they disappear.
1: అది అద్వైత దర్శనం.
0: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
1: అతి అద్వైత దర్శనమే జ్ఞానం.
0: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
1: అతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
0: సో విచ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
1: సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
0: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
1: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
1: అహంకారాన్ని విసర్జించనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్
1: అడవుల పాలు కానక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు గో
1: అడవుల పాలు భుజించనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు గో ఇన్ ఈచ్
1: హౌస్ అని నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
0: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ వి కెన్ గెట్ సీ గాడ్.
1: దేవుడనగా మీరు దేశమందు లేడు. దేవుడనగా తన దేహమంది.
0: గాడ్ ఈజ్ నాట్ బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. హీ షుడ్ బి సీన్ విదిన్ యూ.
1: పాపమనగ వేరు పరదేశము లేదు. తాను చేరు తనుల తల్లి.
0: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ. ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యూ పర్ఫార్మ్.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
0: సేమ్ మ్యానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
1: దైవము తన ఇందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
0: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యువర్.
1: మర్మం ఎరిగిన మరో నిమిషములు మనసే వారికి గురుడండి.
0: వన్ యువర్ గ్రాస్ దిస్ ట్రూత్ ఆఫ్ ద గాడ్ ఇన్ విత్ఇన్ యూ యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ఫ్ బికమ్స్ యువర్ గురు.
1: గురువును మనం పైకి ఎదుకనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
1: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
0: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
1: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షమో. బంధములకు మోక్షములకు ఒక్క మనసే కారణం అని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తము ఏరీతిగా హేతు కాగలదు.
0: సో దిస్ మైండ్ విత్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ విత్ ఇట్స్ ఐడియా ఆఫ్ బౌండింగ్ హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్.
1: మనసు అధోగతిగా మనం దింపినప్పుడు మనం బంధంలో పడిపోతున్నాం.
0: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్ యు బికమ్ బౌండ్.
1: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మనం ఉన్న స్థితిలో చేరిపోతున్నాం.
0: రైజ్ ద మైండ్ లెట్ ఇట్ గో అప్.

0: Then you want to see another thing.
1: Now what is this idea of a higher
0: level? బాహ్య జీవితంలోనే మన జీవితం అనేది అర్థం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
1: వెన్ యూ హ్యావ్ టు ది వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవుట్.
0: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
1: నౌ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది వరల్డ్ యు హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
1: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thoughts should be centered on God.
0: This is karma kausalam annaru.
1: This is called karma kausalam.
0: Manam ye karma chestunnappudiki sarva karma bhavasthityartham anetundi vidya manam acharinchali.
1: Whatever actions we perform through the medium of the body, they are for the sake of God, for the pleasure of God.
0: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెడ్డడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్ యు హావ్ టు పర్ఫార్మ్ ఎ ఫ్యూ సాధన.
2: సత్నాంతరీ వారితో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద గుడ్ అండ్ నోబుల్ అండ్ వర్చువల్.
0: గురు పుణ్యమహోరాత్రం మనము రాత్రి పగలు కూడాను భరోసకాత్మకమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డేన్ అండ్ డే ఆల్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
0: మర నిత్యమనిత్యత మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
1: దెన్ వీ షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
0: మొట్టమొదటి సుజన సంసర్గం వారి యొక్క స్నేహాన్ని మనము అక్కడే వదిలిపెట్టాలి.
1: ఫస్ట్ వన్ ఇస్ లెట్ గో ఇన్స్టెంట్లీ ద కంపెనీ ఆఫ్ ది ఈవిల్ అండ్
0: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ
0: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
1: ఇన్స్టెంట్లీ
0: దీనికి కాలం కూడా వ్యక్తం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వెయిట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ కాల్.
0: కారణం ఏమనగా దుష్టుల చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాయి.
1: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
0: Virayi kudunu saragiga maripotadu.
1: Even the believer could become a non-believer.
0: Manchu vadu kudunu chettavadiga maripotadu.
1: And the good could become the evil one.
0: Ee chettavadi sambandham anetundi chaala adhikara swaroopanni dharinchu chestundi.
1: The company of the wicked takes up a very distorted, detestable form.
0: ఈ దుర్భోధనల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ద మైండ్ ఆఫ్ అండర్గోస్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
1: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
0: కన్నుల కొరకు కంటే కూడా అతి ప్రేమగా గారాగంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
1: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్
0: రామాయణం అంటే ప్రాణం.
1: In Rama was my very life.
0: తన కుమారుడైన వదిలిపెట్టి ఉండగలదు కానీ రాముడి క్షణమైన వద ఉండేటువంటి కాదు కైక.
1: కైక వాజ్ వన్ హూ కుడ్ పాసిబ్లీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
0: ప్రాణ కుమారంగా పెంచి విలువిద్యలు నేర్పి
1: ప్రొటెక్టింగ్ హిమ్ యాజ్ హర్ ఓన్ మై బ్రదర్
0: అండ్ నిరంతరం రామునితోనే ఆడుతూ తోడుతూ ఉండినటువంటి కైక.
1: అండ్ టీచింగ్ హిమ్ ఆల్ ది అదర్ ఆర్ట్స్. He would take care and follow Rama.
0: Anta pranasamananda chustunnatundi ee kaikaku mandara bodhana.
1: Now this kaika who loved Rama so intensely got to hear a few words from mandara.
0: Ee durbodhana chetanu ee chustunnatundi chetanu kadakuki tana yokka hrudayamu amrutamayamainatundi yokka hrudayamu premamayamainatundi hrudayamu vishamuga maaripoyindi.
1: Once he heard a few words from this evil and wicked mandara, in a trice the heart was full of nectar and love.
0: Rāmulu ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివి అని చెప్పిన ఊపొచ్చేటువంటి కైక.
1: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, she would always think about it. And
0: Rama chetriya vanti kudunu sakshat satya swaroopalani vishwasinchetundi.
1: She would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.

0: ప్రత్యేకంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ అండ్ ఓకే.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మట్టి కొడుకు చెట్టగానే మార్చుకుంటారు.
1: Once a friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకని ఈ దుర్భోధనలు చేతను దుస్సంగము చేతను ఈ కైకసు హృదయము కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard.
0: ఈ దుస్సంగము చేతని.
1: The reason being, this company of the
0: dust. కనుకని అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: జప యు హ్యావ్ దీస్ సాధక హూ డే ఇన్ అండ్ డే అవుట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ టూ జపాలు.
0: వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: బట్ ఈవెన్ టు సచ్ పీపుల్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఎడ్యుకేషన్ యాంగ్జైటీ అండ్ డిఫికల్టీ.
0: ప్రారంభమని వీళ్ళు భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢ నమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate, and these are what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation of the place. The reason is, you are the bad company that you have been seeking.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: So every person who has passed to do sadhana should keep these four ideas in mind.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి చర్యటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: హీ ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుస్సంగంతో దుస్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing person.
0: ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
0: మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
0: అంతస్తో మన యొక్క సాధన పూర్ణత్వం కాదే.
1: నా యువ సాధన డజన్ కమ్ టు అన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: తన హితమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
1: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మనిషి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ ద కంపెనీ ఆఫ్ ది గుడ్ కెన్ యూ అటైన్ యూనిటీ.
0: ఈ సత్యన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ్, వి షుడ్ లుక్ ఫర్ ఎ
0: సత్యని యొక్క హృదయం ఏ రీతిగా ఉంటారంటే కష్టములు ఎందుకు కానీ, సుఖములు ఎందుకు కానీ, దూషణలు ఎందుకు కానీ, భూషణలు ఎందుకు కానీ, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూజ్ ఇస్ సజ్జన, హూజ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్, వన్ హూ డస్ నాట్ ఫెయిల్ టు మూమెంట్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో, వన్ హూ డస్ నాట్ సకమ్ టు క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, వన్ హూ డస్ నాట్ గెట్ పాప్డ్ అప్ విత్ పెయిన్ అండ్ నేమ్, వన్ హూ రిమైన్స్ స్టడీ ఫర్ ఎవర్, దిస్ ఈస్ ఎ సజ్జన.
0: నిరంతరం కూడా సాధు సంగతులను ఆశ్రయించి వారు సేవలు చేసేటువంటి వారిగా ఉండాలి.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruthandalvar anekuntu varu Tamil desamlo undeetundi varu.
1: So there was one person, Tiruthandalvar, in Tamil Nadu.
0: Okanadu ayanaku kalayendu devudu prathyakshamayi varamu korukovannadu.
1: It so happened that one night in his dream God presented himself and gave him a boon, asked of anything.
0: Atanu దైవత్వాన్ని కోరవచ్చు, లేక దైవత్వంలో దీనమయ్యే స్థితిని కూడా కోరవచ్చు, కానీ ఆ విధంగా కోరలేస్తాను.
1: Now if he had wanted, he could have asked of God himself, or for the state where he could have merged with God, but he did not ask.

0: స్వామి, మీరు మీ శాసానికి అతిథి కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు
1: అనుకుంటున్నారు. ఓ స్వామి, లెట్ మీ దట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెంట్ టు యువర్ ఓన్ సర్వెంట్.
0: కానీ ఈనాడు నేను దాసులను చెప్పుకోవడానికి చిక్కేస్తుంది.
1: బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐఎమ్ అషేమ్డ్.
0: తనకు తానే గోల్డ్ పెట్టుంటారు, నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటే భక్తుడు అవుతాడా? ఎప్పటికీ కాదు.
1: Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
0: placard.
1: Now it's a question of trying to realize all by yourself. Now either a Rama Bhakta or a Krishna Bhakta, Rama Krishna says, you say, oh child, you are my devotee.
0: అంతే కానీ రాముడి దగ్గరే భక్తు, అయ్యా నేను నీ భక్తుని నేను చెప్పుకోవడానికి తనకు అధికారం ఎక్కడ ఉంది?
1: ఈనాడు
0: భక్తులమని చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన స్థితి ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
0: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానే
1: by merely doing bhajan performing seva it is not
0: vichatamulu cheyinta matramane bhaktulu kane
1: by doing japa
0: dhyanamulu kusthinta matramane bhaktulu kane
1: or sitting in meditation he does not become a bhakta.
0: Chitta shuddhi kaliginappude bhaktuluga untadu.
1: When he has the purity of heart, then he is a true bhakta.
0: Kashta sukhamulu endukudu sthiratvanni vahinchinatundi vaadu bhaktuluga untadu.
1: One who has this equanimity either in joy or sorrow, he is a true bhakta.
0: Kashtamulu kundaka సుఖములకు కొండక ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
1: డస్ నాట్ లీవ్ ప్లేస్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సారో, డస్ నాట్ గెట్ పాస్డ్ అప్ అట్ మోమెంట్ ఆఫ్
0: ఏ కష్టం వచ్చినా ఇది ఇందులో ఏదో ఒక విధమైనటువంటి నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
1: డిఫికల్టీస్ మై కమ్ హిస్ వే బట్ హి విల్ లుక్ అపాన్ దెం యాస్ ఓ యెస్ దే ఆర్ కమ్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇది నిజమైన భక్తుల యొక్క లక్షణాలు.
1: దిస్ ఈస్ ద ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్ టు
0: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.
1: భక్త షుడ్ బి డోంట్ బి సర్వ్డ్ బై అదర్స్.
0: ఈ వల్లే భజ సజ్జన సంపద.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెంట్ ద సెకండ్ ఎగ్జామ్.
0: గురు పుణ్య మహోరాత్రం, నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోవచ్చు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలను పాల్గొను.
1: And then, irrespective of whether it is day or night, irrespective of whether you're trying to see whether the time is opportune or not,
0: ఎప్పుడు నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
1: Think always of good.
0: చెత్త చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: ఇఫ్ యూ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వికెడ్ అండ్ ఈవిల్, నెక్స్ట్ మూమెంట్ యూ బికమ్
0: నిరంతరం కూడా నువ్వు దుర్యోధన దుశ్శాసనాదులు పవిత్రులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములు దుశ్చింతను చేయటం చేతని వారి వంశమని చేసిన నువ్వు దోషమైపోయింది.
1: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanlaku dushchintalaku mana hrudayamlo emaatram kudanu avakasam nandinchadu.
1: So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintanam manamu chettanu manam enta korukuntamo antaku padirettu chintanam manaku aviruddhi avutundi.
1: Now even as you think about the others, 10 times that compared to that, you will get affected.
0: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం కోరగాలి.
1: దట్ వైస్ ప్రిన్సెస్ యూ థింక్ అబౌట్ ఈవెన్ ఫాదర్.
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణమేమిటి? పౌరుల చెట్టను మనం కోరటం చేతనే అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్ వైస్ టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ద
0: ఫాదర్. పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: So all the thoughts about others, let them not be evil.
0: ఈ దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వరా?
1: There should be no place for such thoughts in our heart.
0: ఇంకా మన నిత్యం అనిత్యతాం, ఏది నిత్యము ఏది సత్యము అనే దాన్ని మనం గుర్తించాలి.
1: Then we come to the fourth injunction. What is real? What is unreal?
0: దేహము పాంచభౌతికం.
1: This body is one of the 5 elements.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: It has to decompose one day.
0: దేహి నిరామయుండు.
1: Whereas the one who resides,
0: గణితంపక దేహి సావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The one who resides has no form and no question of decay. Is
0: దేహము దేహం అనిత్యము, దేహి సత్యం.
1: So this body is unreal, temporary. The one who resides is permanent.
0: అదేవిధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: In this way, try to distinguish between that which is real and unreal.
0: ఈనాడు పూర్తి
1: Today's Purnima, in 15 days time you have
0: Amavasya ante repati nishchitamu chandrodayam kalugutundi.
1: Now today it is Amavasya, but tomorrow the moon suddenly will rise.
0: Purnima yanta astiramo Amavasya kuda yanta astirame.
1: So just as Purnima is temporary, so is Amavasya.
0: Ivu rendu kurinu stiramulu kaadu.
1: Temporary, these two are not permanent.
0: Kani rendintini anubhavinchetundi nenu stiramu.
1: But the one who is experiencing these two, that is I, that is permanent.
0: అందువల్ల మొట్టమొదట దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
0: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
1: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
0: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై. But this idea of a cow remains.
0: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రం మారదు.
1: మ్యాన్ మే డై లైక్ వైస్ బట్ ది హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేట్.
0: కనుకని ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
1: సో దిస్ ఈస్ డివినిటీ దట్ ఇట్ ఈస్ పర్మనెంట్ విత్ రిమైన్స్ ఇట్ ఇస్ నాట్ హిమ్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్
0: ఇది నా తల
1: ఇస్ మై హెడ్
0: ఇది నా కడుపు
1: మై స్టమక్
0: ఇది నా కాళ్ళు
1: మై లెగ్ నేనెవరు బట్ హూ ఆమ్ ఐ
0: ఈ విధంగా విచారం చేస్తుంటే నేనెవరు నేనెవరు నేనెవరు ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ
0: నా దేహము నా మనసు నా బుద్ధి నా చిత్తము నా ఇంద్రియము నా అంతఃకరణ అంటున్నావు నేనెవరు.
1: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి మై సెన్సెస్ మై బాడీ బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం బట్టే కదా నా మనసు నా బుద్ధి నా చిత్తం నా ఇంద్రియం అనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్ దట్స్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
0: ఈ మన బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
1: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ దే ఆల్ కీప్ చేంజింగ్ బట్ ఐ రిమైన్స్ పర్మనెంట్.
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ వన్ విత్ ద బాడీ.
0: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
0: నేను జాగ్రత్తలో దేహంతో ఉండినట్టుగా భావిస్తున్నాను.
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
0: కానీ స్వప్నావస్థలో చూసి దేహం పరుపైన పడింది.
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ రెస్టింగ్ ఆన్ ది కాల్.
0: నేను ఎక్కడికైనా సంచారం చూసినట్టు ఏ ఢిల్లీకో వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హ్యావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
0: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
1: నా హూ ఇస్ ఇట్ దట్ హ్యావ్ గాన్ టు ఢిల్లీ. నా
0: అక్కడ నీవెవరు?
1: హూ ఆర్ యూ దేర్?
0: దేహంతో సంబంధం లేదు.
1: యూ హ్యావ్ నో లింక్ ఇన్ ది బాడీ.
0: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
1: ఇంద్రియాస్ ఆర్ నాట్
0: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
1: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్ ఫ్రమ్ ద బాడీ.
0: ఇలా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం ఇంద్రియాతీతం మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
0: కరెక్ట్ నిజంగా మనం కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు కూడా మనము దారి తప్పకుండా చూసా. మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
1: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్ దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ సోల్
0: అన్నింటికి దుర్జన సంసర్గం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్
0: శిష్యుడు యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావమును మనలో నుంచి వదిలిపెట్టాలి.
1: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విత్ ఇన్ యు.
0: ఈ దుర్భావములు దుర్జన సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
1: These evil thoughts, they are in you. The company of the evil is with you.
0: You cannot be called man.
1: When you are not man in the first place, how can you talk about becoming God?
0: So, first of all, transform
1: yourself to a human nature.
0: Manavatvanni penchuko.
1: Try to further the cause of your human nature.
0: Divyatvam sahajanga neeku labhistu.
1: Then, in a natural way, divinity is yours.
0: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూ. యూ వాంట్ టు బికమ్ గాడ్.
0: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని తిరసావహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
1: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్ దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షల్ సక్సీడ్.
0: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
1: రోజు సాధక కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇస్ ద వికెట్ రణవేపం విభాజ
0: సత్యన సమావనం.
1: ద సెకండ్ సీజ్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్ వైపు
0: గురు పుణ్య మహోరాత్రం
1: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్
0: స్మర నిత్య మనిశ్చిత
1: అండ్ ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ రియల్ బాడీ కాంగ్రీగల్
0: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఈ మహావాక్యముల యొక్క సారము.
1: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
0: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే మనం అనుసరించినప్పుడే ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: Only when we realize the significance of this Mahavakya and exceeding the essence contained in them, can we say that we have secured divinity for us.
0: Kanaka, prakriti dvaitam.
1: Therefore this world, this creation is duality.
0: Purushudhi advaitam.
1: The Purusha is advaitam.
0: Ilanti advaitattvam anetundi purushattvanni manam pondalanukunnappudu divyatva bhavam untundi.
1: So we have to go to this purushattva which is advaita. And that is the state of the divyatva.
0: Daivattvam, daivattvam, daivattvam.
1: That is precisely what you mean by
0: daiva the state of divinity. Diva mu anetundi padam.
1: Now this daiva means diva. It is derived from the word diva.
0: Daiva mu, nadu, diva mu.
1: It is not daiva, but daiva mu.
0: Diva manega, dinamu ane artham.
1: This word divamu in turn means dinamu.
0: Dinamu anega, ratrim pagalu ane.
1: This dinamu, they mean day and night.
0: Anega, daivam anega enti, ratrim pagalu kanivadu daivamu.
1: Meaning, God is one who is not this night and day.
0: Kala kalamunak atitamayani kuntuvadu daivamu.
1: One who transcends the limitations of time and earth.
0: Kalukane, kalayanamaha, kalakalayanamaha, kalatrunayanamaha, kalatitayanamaha, kalasarupayanamaha, kalanimitayanamaha. Ani kalamunaku, inta pradhanamitsa chesu brahmanamitsa.
1: That's why a lot of importance has been given to time. By invoking the name of God as one who is the embodiment of time, one who transcends
0: time. Kala kala prapannanam kala chinna karishyate. Kalamunu bringeshuntivadu daivamu.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalam ketam lingamati vaitivadu manavu.
1: Whereas man is one who has been swallowed by time.
0: Kal kalakalam atheetamainatuvanti oka daivatvanni aashrayinchinappude manavu ee kalam yokka barini tappinchukodaniki veelavutundi.
1: So if you seek shelter in God, who transcends time and earth, you can also go the way in which you have.
0: Kalukane dandapadi baram nundi tappinchukovalante kodandapadi baram pattala annadu.
1: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the seat of Kodanda, the Lord.
0: Daivanni aashrayinchinatuvanti variki ee daivamunu praveshinchadu.
1: So one who seeks God's shelter, there is no trace of
0: daivanni guruga bhavinchi, daivanni guruga mana vistatinchi, daivatulni chirsavahinchi, daiva margani anusarinchadame manavatvam yokka divyatvam yokka pavitrata.
1: Let God be your guru. Seek God as your guru. And live your life in terms of injunctions laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం
1: చేసుకోవాలి.
0: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
1: There is no greater path, nobler path than
0: సులభ మార్గము.
1: This is the easiest way, రాజ్య మార్గము. And this is the right world path.

0: போரவச்சு. ராஜராஜை புட்டி ராஜ்யமேழகவச்சு. ஹேம கோதானமு இயவச்சு.
1: வித் அக்விசிஷன் ஆஃப் ஆல் நாலெட்ஜ் ஒன் கேன் எமர்ஜ் ஆஸ் அ சாம்பியன் அமங்ஸ்ட் ஸ்காலர்ஸ். One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka gonavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: But with all this, is it possible for a man to control his senses, the mind, turn inward and remain in steadiness and equanimity? Is that possible?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema Rupamu Brahmambu Prema Mayamu Prema Prema to Sandhimpa Niva Magunu Kanam Prema Nugatiga Patukonam Nischala Samana Chitturai Niluvagaladu.
0: God is love. Love is God. It is only possible to establish connection between love to love only. Therefore, strengthen that love in order to be steady and equanimous.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inadu Vidya Rangamanandu Aneka Vidhamulaina 20 Yokka Sampratimpulu Jarugutune Untunnayi.
0: In the field of education, much of research, discussion and deliberations have been going on.
1: Asalu education ante emto ani mottamotta gurtinchalani prayatninchali.
0: In the first instance, to begin with, we should know the implications and the significance of education.
1: Kevalamu prapanchamalo kottinatvanti grandhamulanni kudanu chadavachchu. తాని అర్థములను వివరించవచ్చును. కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
0: బై మియర్లీ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ అవైలబుల్ అండ్ బై నోయింగ్ ది కంటెంట్ అండ్ ద డెప్త్ ఆఫ్ ది మీనింగ్ వన్ కెనాట్ కాల్ హింసెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: లోకములో చదువులు అనేక మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వీరులు మహాజనులు కనిపిస్తూనే ఉన్నారు.
0: There are many intellectuals who have acquired higher knowledge.
1: అయితే ఈ చదువు వల్ల వారు చేసినటువంటి మార్పు ఏమిటి? జగత్తులకు ఏమి వివేకమును అందిస్తూ వచ్చారు? దీనివల్ల వచ్చినటువంటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరూ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge. No one has estimated.
1: Kani vidyavalla kani maarpu galigetvanti ee naatiki nee kalugadu.
0: But this
1: antarmukhamu gaavinchukunnappude దాని తత్వము అర్థం చేసుకుని దానిని గ్రహించగలరు.
0: మియర్ నాలెడ్జ్ వుడ్ నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. ద నాలెడ్జ్ హ్యాస్ టు బి టర్న్డ్ ఇన్ వర్డ్ ప్రాక్టికల్ సో హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
0: వీ హావ్ గాట్ ఆల్ ది వర్ల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
0: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
1: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వము గురించి విచారణ చేస్తూ వచ్చారు.
0: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
1: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
0: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నీడ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ వీ హావ్ స్టార్టెడ్ MBA కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్.
1: అనగా ఎం అనగా మానసిక తత్వాన్ని గుర్తించడం.
0: ఎం స్టాండ్స్ ఫార్ ద నాలెడ్జ్ ది అవేర్నెస్ ఆఫ్ ద మైండ్.
1: బి అనగా భౌతిక తత్వాన్ని గుర్తించటము.
0: బి ఇస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్.
1: ఏ ఆత్మతత్వాన్ని విచారించటము.
0: ఏ ఇస్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్.
1: MBA అనగా అనేక మంది కేవలము మానసిక తత్వాన్ని గుర్తించడం మాత్రమే తెలుపుతూ ఉన్నారు.
0: MBA in this world, people think it is only that which relates to the mind.
1: అది కాదు ముఖ్యం.
0: It's not that important.
1: మానసిక తత్వాన్ని గుర్తించడము సులభమే.
0: It's quite easy to know the ways of the mind.
1: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
0: But to know the self, the Atma, is much more difficult.
1: ఆత్మనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
0: No one knows what this Atma, the self, is.
1: దానికి ఒక రూపము లేదు.
0: It has no specific form.
1: ఆత్మనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
0: ఆత్మ basically, fundamentally, is awareness.
1: No.
0: Consciousness.
1: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
0: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
1: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
1: ఇంకా కొంతమంది కాన్షియస్ వరకు చేరుతున్నారు.
0: Some have gone to the state of conscience.
1: Anaga ee naati manavaru aatma tattvamu anaga nijamaina chaitanyamunaku evvaru cheratanki prayatninchaledu.
0: Today no one made any attempt to reach that height of consciousness.
1: Ee naadu manamu gurtinchavalasinatundi consciousness ni gurtinchinappude conscience artham avutundi.
0: Today when once we understand consciousness clearly, we can know what conscience is.
1: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
0: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వి కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
1: కాన్షియస్ అనగా సెన్సెన్స్,
0: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
0: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
0: కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ ఎన్కంపాసింగ్.
1: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ది ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
0: యు మే కన్సిడర్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
1: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
0: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
1: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
0: టు నో ద రియాలిటీ ఆఫ్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
1: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ is the transcendental principle.
1: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
0: దిస్ ఇస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క వ్యానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
0: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
1: Vidyarthulara,
0: students,
1: aadhyatmikamanaga kevalamu artham kaanatvanti tattvam ani meer bhavinchukokoddu.
0: Never feel that the spiritual knowledge is beyond your understanding.
1: Idi antarbhavamto koodinatvanti yokka chaitanya shaktiye.
0: It is the one with all inner awareness.
1: Ee awareness anaga emiti? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
0: అవేర్నెస్ వీ థింక్ ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్ ఎఫెక్ట్.
1: ఇది ఏమిటి? ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ కర్చీఫ్. అవేర్నెస్.
1: ఇది ఏమిటి? ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
1: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
0: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
1: ఈ కర్చీఫ్ అని చెప్పుకుంటున్నావు, బట్ట.
0: You say it is kerchief cloth.
1: ఈ బట్టకు ఫండమెంటల్ అయినటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
0: What is the fundamental behind this cloth, kerchief?
1: ఇది వస్త్రము.
0: This is the cloth.
1: వస్త్రము దారం లేకుండా కాలేదు.
0: The cloth cannot be there without
1: దారం పత్తి లేకుండా కాలేదు.
0: The threads are out of the cotton.
1: కాబట్టి ప్రతి మొత్తది.
0: So cotton is first.
1: రెండవది దారము.
0: Then the thread.
1: మూడవది వస్త్రము.
0: Third is the cloth.
1: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
1: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
0: Man has been doing research in several fields.
1: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
1: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
0: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
1: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: What has to be known today in the modern world is this nature of the self, Atma Tattva.
1: Atma Tattva nu gurtinchinatundi vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
0: When once you know yourself, you'll be knowing everything the rest.
1: Kanuka Atma Tattvam anaga emiti?
0: What is this self?
1: Ippudu shariram unnadi.
0: Here is the body.
1: Ee shariramunaku anni rakamainatundi angamulu untunnavi.
0: This body has so many senses.
1: Ee angamulanni kudanu aadutune unnavi.
0: All these senses are angamulanni
1: kudanu pani chestune unnavi.
0: They are all functional.
1: Aithe ee pani cheyadaniki edi aadharamu?
0: What is the basis for the operational aspect of the senses?
1: Aithe angamulu pani chestunnaye kaani idi cheyitho nenu ee pushpanni pattukunnanu.
0: The senses, the limbs act as I hold this flower.
1: Aithe ee cheyitho aa pushpanni pattukunnappudu ee chetiki edi shakti istundadi?
0: I hold this flower. What is that gives support to my hand that holds it?
1: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
0: Well, I smell this flower.
1: ఈ వాసన శక్తి ఎక్కడ నుంచి వస్తుందది?
0: How do you smell it?
1: కనుక ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏం కూడాను బోధించడానికి ప్రయత్నించలేదు.
0: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
1: కానీ అంటున్నావు ఇది నా కాలు.
0: You say this is my leg.
1: It is my head.
0: My head.
1: My fingers.
0: My fingers.
1: My hand. My finger. My leg. My head. Kani, who are you?
0: You say this is my hand, my finger, my leg. Then who are you?
1: Neevu anetundi artham telusukunte kada idi naa tala ani cheppagalavu.
0: If only you know who you are, you can say this is mine.
1: Ee tala evardi?
0: Whose head is this?
1: Ee kaalu evardi?
0: Whose legs are
1: they? Ee vaasana evardi?
0: Whose hands are there?
1: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
0: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
1: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
0: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్.
1: సత్య దాని కూడాను హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, వేర్ డిడ్ యు కమ్ ఫ్రమ్, వేర్ డిడ్ యు అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: యూ గో ఆన్ పుటింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
0: సో ద ఫండమెంటల్ బేసిస్ is this question, who am I?
1: Ayini gurtinchukunte anni manaku gurtinchukunna varam avtam.
0: If you know this I, you'll be knowing the rest.
1: Kanuka aadhyatmika tattvam anaga kevalamu artham kaanatvanti oka vyaktam kaadu.
0: Spirituality is not an exercise in vain.
1: Din annitikini mooladharamainatvanti tattvam okati unnadi.
0: There is a fundamental principle behind all this.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ను మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make every effort to know this fundamental principle.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
0: What is this love?
1: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుంది?
0: Where does it come from?
1: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
0: Can man live without love?
1: కనుకనే love is God, live in love.
0: So it is said, love is God, live in love.
1: ఈ ప్రేమను మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: We should know love first.
1: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: Without love there is no life.
1: ప్రేమే లేకపోతే వస్తువులే లేవు.
0: Without love there are no objects either.
1: ప్రేమే లేకపోతే విషయమే కనిపించవు.
0: Without this love you cannot see.
1: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
0: There is an inner latent immanent energy.
1: చాలా మంది చెప్తున్నారు truth truth truth. Truth అంటే ఏంటి?
0: Many people refer to this truth. What is this truth?
1: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
0: Truth is changeless in all the three periods of time.
1: కానీ ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
0: You cannot stop at that level.
1: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
0: Truth transcends all the three periods of time.
1: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: where does it come from?
1: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
0: It is said speak truth and never speak it with all emphasis in a pleasing acceptable way.
1: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
0: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
1: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
0: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
1: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
0: వీ సే ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ బట్ వీ కెనాట్ డినై ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్.
1: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
0: We use this word God apply.
1: God అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of this God?
1: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
0: Even an atheist, when he commits a mistake, he says, oh my God.
1: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
0: Though he has no idea, yet he says, oh my God.
1: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
0: Nobody can give the definite meaning to this word God.
1: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతియే.
0: To know this meaning, you need your self-experience.
1: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
0: How can you know your experience?
1: ఇప్పుడు చూడండి, 1 + 1 = 2 అయింది.
0: Here is an illustration. 1 + 1 = 2.
1: 2 + 2 = 4 అయింది.
0: 2 + 2 = 4.
1: 2 - 1 = 1 అయింది.
0: 2 - 1 = 1.
1: ఈ ప్లస్ లు మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
0: You speak of these additions and deletions, but what is the basis for these?
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థములను కూడాను మనం చెప్పగలుగుతున్నాము.
0: We are able to see and say all this material world.
1: కానీ దీని యొక్క సత్య స్వరూపమును గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: But we have not made an attempt to know the fundamental truth.
1: ప్రపంచమంతా కూడాను వస్తువులతో చేరినటువంటిది.
0: The whole world is a combination of material.
1: ఇదంతా మెటీరియల్ లోకము.
0: All this world is full of material.
1: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
0: But beyond this material world there is a mind.
1: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
0: Beyond this realm of the mind there is something beyond.
1: బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
0: That is transcendental, beyond the intellect.
1: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
1: అయితే మనం ఏదైనా మనం గుర్తించవచ్చును.
0: We may know many.
1: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నెంబరు.
0: You can know everything, count and say crores.
1: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
0: Beyond this, what do you say?
1: ఇవన్నిటికి చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
0: Finally, you would not end anywhere.
1: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We only exhibit our verbosity, nomenclature, but we don't know the depth.
1: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
0: But in every man this fundamental principle is there.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
0: This exists in every human being.
1: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఇస్ ఎవ్రీవేర్.
0: When we say love is God, it implies
1: ఈ ఫండమెంటల్ అనేటువంటిది సర్వుని యందు ఉంటున్నది.
0: This fundamental love is in everyone.
1: Truth is in me.
0: Truth is in me.
1: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు నీవంటే ఏమిటి?
0: యు సే ఐ యామ్ ట్రూత్, దెన్ హూ ఆర్ యూ?
1: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
0: వెన్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఫైనల్లీ
1: స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో. Come to the goal only in the spiritual path.
1: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడప తేలేది అది ఒక్కటే.
0: As we gradually research, investigate, explore, you will know the result.
1: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
0: We are not investigating anyway.
1: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
0: దేర్ ఆర్ సర్టన్ పర్వర్షన్స్ డీవియేషన్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్.
1: కాదు కాదు కాదు కాదు,
0: ఇట్ షుడ్ బి సో.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ మనం చూడాలి.
0: ఇట్స్ ఓన్లీ బై

0: ఆర్ ఎంక్వైరీ యు నో ది ట్రూత్.
1: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ఎంక్వైరీ,
0: ఎంక్వైరీ,
1: ఇన్క్వైరీ,
0: ఇన్క్వైరీ.
1: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
0: దిస్ క్వైరీ, ఇన్క్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: మనం పదాలు ఉపయోగపడుతున్నాము,
0: we use words,
1: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not understanding the inner meaning of the words that we use.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైం.
0: Don't waste your time thinking of those things that you do not understand.
1: God is there.
0: God is there.
1: You are God.
0: You are God.
1: దాన్ని నీవు నమ్ము.
0: Have full faith in that. Inner inquiry, you know the truth.
1: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ఎంక్వైరీ,
0: ఎంక్వైరీ,
1: ఇన్క్వైరీ,
0: ఇన్క్వైరీ.
1: ఈ

0: యు ఆర్ గాడ్,
1: దాన్ని నీవు నమ్ము.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దాట్.
1: నమ్మకం చేతనే మనం గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫెయిత్ దట్ విల్ హెల్ప్ యూ టు నో, విదౌట్ దిస్ ఫెయిత్ యూ కెనాట్.
1: కనుక మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
0: ఫస్ట్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూ.
1: ఐ అనేటువంటిది నమ్మినప్పుడే,
0: when your faith in yourself I,
1: and when you anetundi danni artham cheskodaniki veel avutundi,
0: then you can understand the second person you.
1: Aye artham kaanappudu you anedi artham avutundi.
0: When you cannot understand the simple I, how do you expect to know you?
1: Kanuka ee simple I ni meeru gurtinchadaniki prayatninchandi.
0: Make every attempt to know this simple I.
1: Adi you anetundi ee we anetundi sulabhanga manaku artham avutundi.
0: Then it's easy to understand you and then we.
1: Oka chinna padamu,
0: a small
1: I,
0: I
1: plus you,
0: plus you,
1: I plus you rendu cheyinappudu we ayindi.
0: I plus you is equal to we.
1: We plus he,
0: we plus he
1: em avutundi?
0: Then what is it then?
1: Only he avutundi.
0: We plus he is equal to he.
1: Aa he aneetundi eppudiki undeetundi.
0: That he is constant.
1: I aneetundi maarpu chendutundi.
0: I changes.
1: You anetundi maarpu chendutundi.
0: You also changes.
1: You anetundi nijja jeevithamlo neeve danni maarpu chendukuntunnavu.
0: In fact, you are bringing about a change in you.
1: Kani, I am boy.
0: I'm a boy.
1: I am man.
0: I'm a man.
1: I'm old man.
0: I'm an old man.
1: Avi lengu pothu neeku neeve maarpu chendukuntunnavu.
0: You are bringing about these changes.
1: Ee maarpu chendetundi dani neevu nammukoni pelichu undedu.
0: There's no use in having faith in this.
1: He.
0: For everything he is most important.
1: He daivattam tot.
0: That he is God.
1: Aa he anetundi dani nee yendu vaari yendu vaari andari yendu untunnadi.
0: That he, the divinity, is in everyone.
1: He is everywhere.
0: He, God,
1: in you, with you, above you, below you, around you.
0: He, the God, is in you, with you, above you, below you, around you.
1: Kani I anetundi in me, in my, in my, even cheppodaniki veel kaadu.
0: It's not possible, nor is it good enough to say it is in me, with me, alone.
1: Kanuka aa he anetundi sampurnamainatundi oka daivatvanni bodhisthundi.
0: So this he speaks of God.
1: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
0: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
1: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
0: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
1: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
0: యు సే ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్,
1: ఐ లవ్ హిమ్,
0: ఐ లవ్ హిమ్.
1: అతను తప్ప నేను దేనిని ప్రేమించడం లేదు.
0: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
1: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
0: హౌ కెన్ దట్ బి ట్రూ?
1: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
0: You don't love yourself.
1: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
0: How do you love yourself?
1: This is my body.
0: This is my body.
1: ఈ బాడీని నువ్వు నమ్మగలుగుతున్నావా?
0: Do you have full faith in your body?
1: నమ్మటం లేదు.
0: No.
1: ఈ బాడీని నువ్వు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్లా నమ్మకగలుగుతున్నావు?
0: When you have no faith in your body, how can you say that this is my
1: body? ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
0: The body goes on changing.
1: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
0: All are changeable.
1: అద్వితీయం అద్వైతమైనటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
1: అది నిజమైన ఆత్మతత్వం.
0: దట్ నాన్ డ్యూయల్ చేంజ్ లెస్.
1: దానికి వేరే మనకు పేరు లేదు.
0: దట్ ఈస్ ఆత్మ.
1: మనకు పేరు లేదు.
0: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
0: దిస్ ఇస్ ఆత్మ.
1: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
0: Who has given this
1: name? పెట్టి పట్టినటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడీ.
1: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈజ్ ఎవ్రీవేర్.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నువ్వు పెట్టగలవు?
0: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఈస్ ఎవ్రీవేర్?
1: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
0: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
1: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
1: నీవు దాన్ని నమ్మి నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
0: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
1: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
0: వెన్ వన్స్ యువర్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
0: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటది.
0: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
1: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
0: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
1: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం డ్రాప్ వంటిది.
0: I love you, I love you, all this is just a drop.
1: Kani anni kuda nu nen previsthunna annapudu adi em avutundi?
0: When once you say I love all, what is it then?
1: Adi deniki artham ka adane.

0: ఆత్మ అన్నారు.
1: దట్ లవ్ ఇస్ ఆత్మ.
0: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
1: వీ హావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అత్తానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ is everywhere.
1: ఆత్మ is
0: everywhere. You, with you, above you, below you, around you.
1: This ఆత్మ, the self, is everywhere, in you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏంటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది ఏంటి అనేటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్ అవేర్నెస్.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
0: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
1: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏంటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: యూ హ్యావ్ నోన్ ఇట్.
0: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
0: ఎవరు పెట్టారు నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీవు వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: First, know your physical nature, body.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: This is the physical body.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: There are so many limbs attached.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోన ఉన్నటువంటి వాడినే నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: This is my hand.
0: ఇది my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
1: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్, యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్ డిఫికల్ట్, డు నాట్
0: దానినే మనం సాధించవలసింది.
1: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: దట్ సెల్ఫ్ విచ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఇస్
0: నాట్, సర్వమును సాధించిన వారైతాం.
1: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి దానికి నీవు క్వశ్చన్ వేసుకొని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్,
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థం అవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనకరు కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ,
0: మానవునికి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: This Chaitanya, awareness, consciousness is not there anywhere else.
0: It is awareness, consciousness.
1: It is the consciousness of the awareness.
0: It is conscious.
1: ఇట్ ఇస్ నాట్ కాన్షియస్.
0: కాన్షియన్స్ కాదు,
1: ఇట్ ఇస్ నాట్ కాన్షియన్స్.
0: కాన్షియస్నెస్,
1: ఇట్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను సరైన రీతిగా మనం అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్షియస్నెస్ క్లియర్లీ.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: ఈ
0: కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాస్ ఎనీబడీ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: To understand, you should get into the field of inquiry.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యువర్ స్టూడెంట్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టెన్లీ.
0: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంతులేడు అవని అందు.
1: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: బ్లైండ్ అంటే ఏంటి?
1: హూ ఇస్ బ్లైండ్?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
0: చీకటి, చీకటి
1: అండ్ డార్క్నెస్.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
0: ఆ చీకటి చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్?
0: కన్నులు మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐస్.
0: ఏం చూస్తున్నావు?
1: వాట్ డు యు సీ?
0: చీకటి చూస్తున్నాను.
1: యూ ఓన్లీ సీ
0: డార్క్. ఆ చీకటిని చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య ది ఎంప్టీనెస్.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్.
0: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకం అనేది లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
1: Without this faith, you cannot journey anywhere.
0: నువ్వు ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నువ్వు చేరగలవు?
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను పలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదో.
1: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుక నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్ దే.
0: ఎక్కడ పోతున్నాను అనేటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది?
1: బిహేవియర్. హౌ
0: ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద ఫామ్. హౌ
0: ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది?
1: మనీ. హౌ
0: ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యు గెట్ ఆల్ దిస్?
0: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
1: దిస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: మార్పు చెందనటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందనటువంటిది ఆత్మతత్వము.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హ్యాస్ నో చేంజ్. ఏ
0: కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలి మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం.
1: వీ సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: You say that I love him very much.
0: ఆయన చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: What is that you love in him?
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: Is his form?
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: Behavior?
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: All his happiness?
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: What is that makes you love him?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు?
1: In fact, none of these.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: They are all temporary things.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: Love is there.
0: ఆ ప్రేమనే దైవము.
1: Love is God.
0: అందుకోసమని దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: Love is God. God is the personification of love.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: It's only connection, love to love.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love, there is no life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son, age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: Later the son died.
0: తల్లి ఒకటే ఉంది.
1: And the mother remained.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది.
1: And she went on feeling sad.
0: నాయనా, నీవు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: The mother said, I could live.
0: నీవే లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ.
1: Without you, how can I live?
0: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ.
1: Then who am I?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: These are only of our own making. None of them are true.
0: కనుక ఇది ప్రేమతో వర్తించుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
1: The love should not be restricted to the physical frame.
0: తదుపరి దేనిని ప్రేమించలేడు.
1: And so you are not able to love the all.
0: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
1: So in fact, attach it to this love.
0: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
1: And this love is life.
0: ఈ ప్రాణమే దైవము.
1: And this life
0: is God. ఆత్మ.
1: That is Atma.
0: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: So the fundamental truth is this self, Atma.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: It's only through love you can be loved.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ద ఎమోషన్ ఆఫ్ లవ్,
0: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
1: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ, ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ ద సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: And do not have any material objects as the center of love.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: With the material objects as the centers of love, there will be void.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: If you have this love, it will remain eternally.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: So you should be love to love only.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ టెంపరరీ అండ్ ఎఫీమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love.
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: And the true love is permanent.
0: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
1: Consider the fundamental truth.
0: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
1: Truth is not material.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: And love is not a material.
0: Truth is truth.
1: Truth is truth.
0: Love is love.
1: Love is love.
0: కనుక love is Lord. Love is God.
1: Love is Lord. Love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: With this love you can certainly have God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాస్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్ అనేటువంటిది చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: కనుక డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కావాలి.
1: So for disappointment, appointment.
0: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment is
0: రూపాన్ని నీవు తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: Have your inner form.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: This self is your real form.
0: ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
1: It will think of any other forms.
0: కనుక దైవాన్ని ఒక రూపకంగా భావించుకోకూడదు.
1: Never consider God as a definite form.
0: Rama, Krishna, Govinda, ఇవన్నీ పెట్టిన పేర్లు గాని పుట్టిన పేర్లు కాదు.
1: Rama, Krishna, Govinda are the names given.
0: ఈ పెట్టిన పేర్లకు శాశ్వతం లేదు.
1: These names given are not permanent.
0: కాని ఏదో ఒక నామాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి.
1: However, you need one to proceed with.
0: కనుక మీ చదువులన్నీ కూడా చదవటం సత్యమే.
1: Yes, it's needed that you
0: should
1: educate. It is also true that you know the
0: essence.
1: How long does it last?
0: Until
1: it comes to
0: experience.
1: After experience, even the truth also becomes a falsehood.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫార్మ్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, విచ్ ఇస్ ఫండమెంటల్.
0: ట్రూత్ ఏ మాత్రం రూపం లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ ఏ నీకు గాడ్.
1: దట్ లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
1: Go on enhancing this love.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: When once you investigate along the path of truth, you will experience love.
0: భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు.
1: There is God.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: Without God, the world does not exist.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the Creator.
0: పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుంది.
1: And the Creator is necessary.
0: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
1: The Creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని నేను ప్రేమిస్తున్నా.
1: Then once you love this God, you will experience.
0: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
1: Don't go on praying a definite form in the name of God.
0: ఈ రూపంతో తీసుకునేదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
1: Because all forms go on changing.
0: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
1: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
0: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
1: Then once you understand this love clearly, you'll never be disappointed.
0: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్ అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
1: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
0: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
0: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
1: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
0: ఆ నేమును నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
0: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటు ఇవ్వకండి.
1: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గాడ్,
0: ఒక్కటే ఒక మార్గం చాలు.
1: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
0: అది ఏ ప్రేమ.
1: That is the path of love.
0: అది ఏ ట్రూత్.
1: That is truth.
0: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along this path of truth.
0: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along the path of love.
0: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
1: And once you hold on to love, you will understand.
0: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
1: It's not to be decided in a day or two.
0: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
1: You should determine to achieve this.
0: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
1: At one time, as you all know, Ramana Maharshi lived here.
0: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
1: Everyone would say that Swami, I have come for this purpose.
0: నీవెవరు నాయనా అంటాడు.
1: Then Swami puts this question.
0: నీవెవరో నీవు తెలుసుకుంటా తప్పక నేను చెప్తానంటే.
1: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
0: నీవెవరో నీవు తెలుసుకుంటా.
1: First know who you are.
0: నేను మీతో అన్ని చెప్తానన్నాడు.
1: Then I'll tell the rest.
0: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
1: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality.
0: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
1: So this I, the self, has no difference.
0: జననములు రెండు కూడాను అసత్యమే.
1: The birth and death are utterly false.
0: జననం ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
1: When there is birth, there is death.
0: జననములు దేహానికే కానీ ఆత్మకు కాదు.
1: Birth and death relate to the body, not to the self.
0: ఆత్మతత్వానికి మనం ప్రేమించాలి కానీ జననములు అనేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
1: Therefore, love the self, which is birthless and deathless, and not the body.
0: Bangaru, mimmalni andarni nenu bangaru bangaru antuntanu.
1: Bhagavan addresses each and every one of you as bangaru.
0: Ee bangaru antamlo unnatundi artham emiti meeku.
1: What is the meaning when Swami calls you bangaru?
0: Bangaru chikkutundi.
1: You have gold.
0: Ee bangaru ku ee naatiki ni peru tappadu.
1: And this gold is required for
0: ఆ గోల్డ్ ఎన్ని విధాలుగా కరిగించవచ్చు, ఎన్ని రకమైనటువంటి నగరగానో మార్చుకోవచ్చు.
1: You can just change it and make any ornament jewel out of it.
0: కానీ బంగారు మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
1: But you cannot change the gold, its nature.
0: కాబట్టి మీరు బంగారుతో చేరినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
1: So you may be changing, but you are essentially gold.
0: కానీ బంగారు మాత్రం నువ్వు పెట్టుకో.
1: But have this gold.
0: అది ఎప్పటికీ మారదు.
1: It is changeless.
0: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
1: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
0: కనుక నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
1: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
0: బంగారు బంగారు బంగారు బంగారు
1: బంగారు గోల్డ్ విచ్.
0: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
1: అండ్ దిస్ బంగారు గోల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు డై.
0: తిరిగి పుట్టేటువంటి వాడు కాదు.
1: నార్ వుడ్ బి బోర్న్.
0: బంగారు ఎప్పుడు బంగారే.
1: గోల్డ్ ఈజ్ గోల్డ్.
0: అది శాశ్వతమైనటువంటిది.
1: ఇట్ రిమైన్స్.
0: అది సత్యమైనటువంటిది.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
1: సో హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ డిజైర్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్. డోంట్ డిజైర్ దాట్ విచ్ ఇస్ చేంజబుల్.
0: కనుకనే శంకర్ వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
1: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ యు గెట్ ఇన్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్ అండ్ యూ టేక్ బర్త్ రిపీటెడ్లీ. బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీటెడ్లీ.
0: చావు పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో యూ డిజైర్ విచ్ ఇస్ బర్త్లెస్ అండ్
0: యూ చావు పుట్టుకునేటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకునేందుకు కోరాలి.
1: వై షుడ్ యూ బి బోర్న్ అగైన్ టు డై?
0: కనుక మనం పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
1: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ నాట్ న్యూలీ బోర్న్.
0: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
1: దిస్ లవ్ గెట్
0: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
1: దిస్ లవ్ ఇస్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
0: ఇన్ యూ
1: ఇన్ యూ ఆల్సో.
0: ఆ ప్రేమనే మనం కోరాలి.
1: And desire that eternal love.
0: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
1: If you hold on, cling on to that love, you'll be eternal.
0: దీన్ని మీరు సత్యంగా కోరండి.
1: Consider this truth.
0: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
1: And have full faith in this love.
0: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
1: Don't have faith in this worldly love.
0: అన్ని నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
1: In fact, you have been cheated and deceived by this worldly love.
0: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
1: All this worldly love is like temporary clouds.
0: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
1: Clouds come and go.
0: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని.
1: Not even one cloud is permanent.
0: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
1: So love that which is permanent.
0: ఆత్మ.
1: That is the self.
0: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
1: Love the self.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
1: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
0: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
0: ఎక్స్ప్లెయిన్
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
1: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
0: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
1: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
0: చదువును చదవండి.
1: యూ స్టడీ.
0: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
1: నో ది ఎసెన్స్.
0: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
1: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్.
0: అంతేగాని
1: మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
1: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
0: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
1: లవ్ ఈజ్ పర్మనెంట్.
0: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
0: ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
1: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
0: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
1: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ or ruining themselves
0: కట్టుబడికి ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
0: కానీ ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
1: దెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్.
0: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
1: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రస్సెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
1: Develop only that love.
0: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
1: When once the love is with you, it will safeguard you.
0: అది with you, in you, around you, below you.
1: That is with you, in you, around you, below you.
0: ప్రేమ ముదిత మనసు కహో

హిత మనసి కరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ.

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంతం చెప్పేసాం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should
0: band,
1: join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ కొస్తుంది రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: నీవు నోటితో పాడితే నీకు వస్తుంది రిజల్ట్.
1: If you just sing with your tongue, the results will come to you.
0: కనుకనే నీవు నోటితో నీవు హృదయంతో పాడాలి.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanti Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

మరి నిద్రపోయెడుదాది, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడుదాది, పొట్టకై

0: అరవింద జడాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా చేయు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ది డాన్ అంటిల్ వి రిటైర్ and take rest, go back to bed. We go on struggling for our livelihood and for our living. We spend all our time to study and learn, forgetting God. Oh man, what kind of happiness you have had? What kind of happiness you achieved? Inquire clearly.
0: Manavudu anandanni pondagori aneka vidhamuluga kudanu ఈ ప్రపంచమునందు విచారం జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ బిన్ స్ట్రగ్లింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్.
0: అయితే ఈ ఆనందము వస్తువులు ఎందున్నదా, లేక ప్రదేశమునందున్నదా, లేక వ్యక్తులు ఎందున్నదా, ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet man is not able to recognize where the bliss is available. Is it there in physical material objects, or is it present at a particular place or with any person?
0: Anandam annadi oka vastulu endu kaani leka oka pradesham endu kaani oka vyaktulu endu kaani kaanaradu.
1: Bliss is not noticed either in an object or at a particular place nor in an individual for that matter.
0: Sarvatra undinatundi aanandamunu ekkadani vedigadaniki veelavutundi.
1: Bliss which is all pervasive, where do you search for it?
0: Bhagavantudu sarva jeevulu yendu sarva praanulu yendu sarva pradeshamulu yendu sarva vishayamulu yendu kudanu leenamai unnadu.
1: God is immanent, latent in all of the living creatures, in all of the beings, at all places.
0: దీనిని భగవద్గీత యందు చక్కగా విచారణ సలిపి.
1: This is very well explained and investigated in Bhagavad Gita.
0: Einstein దీనికి ఒక కొత్త పేరు పెట్టాడు.
1: Einstein gave it a different new
0: name. Psychotronic అన్నాడు.
1: Psychotronic.
0: Psychotronic.
1: Psychotronic.
0: అనగా సర్వత్రా ఉండేటువంటి భగవంతుణ్ణి ఏమని పిలిచేది?
1: When God, who is present everywhere, how shall I call him?
0: కనుక ఇతను ఒక విధమైనటువంటి యొక్క అజ్ఞాత రూపంతో కనిపిస్తున్నాడు.
1: God is seen in a hidden form, in a non-apparent manner.
0: భగవంతుడు అజ్ఞాత శక్తి స్వరూపుడై సర్వ వ్యక్తులు ఎందుకుడను, సర్వ ప్రదేశములు ఎందుకుడను, సర్వ పదార్థములు ఎందుకుడను గోచరించక మెలుగుతున్నాడు.
1: God is hidden. He is hidden cosmic energy in every material, in every object, at every place, in every one of us.
0: కాని మానవాకారమును ధరించినటువంటి వ్యక్తి దైవమును కూడా ఒక ఆకారంగా భావించుకుని సర్వత్రా విచారణ సలుపుతున్నాడు.
1: But human we are, with a limited finite body, we also expect God in the same form and we are in constant search for him.
0: ఆనందం ఉన్నది కాని ఆనందమునకు రూపము లేదు.
1: Bliss is there, no doubt, but it has no
0: ప్రేమ
1: form.
0: ఉన్నది కాని ప్రేమకు ఒక స్వరూపము లేదు.
1: Love is there, but it has no form.
0: అయితే స్వరూపం లేనటువంటి ప్రేమను ఏ రీతిగా మనం విశ్వసిస్తున్నాం?
1: How do we believe in love that has no form?
0: ఆకారం లేని ఆనందాన్ని మనం ఎట్లు అనుభవిస్తున్నాం?
1: How do we experience bliss that has no form?
0: ప్రేమకు రూపము లేదు కానీ ప్రేమను అందించేటువంటి వ్యక్తికి రూపం ఉన్నది.
1: దో లవ్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ది పర్సన్ దట్ పాసెస్ లవ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఒక పుష్పము ఉన్నది.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
0: కానీ ఆ పుష్పం ఒక ఆకారం మనకు కనిపించదు.
1: వీ సీ ది ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్.
0: కానీ వాసన మాత్రము అనుభూతికి వస్తుంటది.
1: దో ది ఫ్రాగ్రెన్స్ ఇస్ నాట్ సీన్ బట్ ఇట్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: వాసన మాత్రం అనుభవిస్తున్నావి కానీ ఈ వాసనకు రూపమేమిటి అని విచారణ చేస్తే ఈ వాసనకు రూపము పుష్పమే.
1: దౌ ఎక్స్పీరియన్స్ ది అరోమా ఆఫ్ ద ఫ్లవర్ The form of the aroma or fragrance is the flower itself.
0: Prachina kalamu nundi maharshulu yogulu satpurushulu panditulu ee yokka vasanu maatrame gurtinchi ee vasanaku aakaram ekkada ani prapanchamanta kudanu dinni vicharana salputu vachayi.
1: Ancient times, seekers, aspirants, scholars, and all those that are in search of truth experience the fragrance and are in constant search of the form.
0: Kani maharshulu sarvasanga parityagulaipoyi sarvamu tyagamuga vachi ee yokka vasana yokka roopam ekkada unnadi ani itventi vishayamlo gattiga pattupatti danni vetakadaniki prarambhincharu.
1: Sages who have renounced everything, they have determined to know the form of this fragrance.
0: Anni podalanu kudanu sodhincharu.
1: They inquired all round the bushes.
0: Anni adavalanu kudanu sodhincharu.
1: They have searched all forests.
0: Kani ekkada pushpam kanipinchaledu.
1: They could not get the flower.
0: Kani kontamandi edo vasana vastunnadi vasana chalani కొంతవరకు వాసనతోనే సంతృప్తి పడి ఈ యొక్క పుష్పము యొక్క విచారణ చేయటంలో కొంతకాలము విరమించుకున్నారు.
1: సమ్ హావ్ డ్రాప్ టు ఇన్వెస్టిగేట్ ద ఫార్మ్ హావింగ్ బీన్ సాటిస్ఫైడ్ ఇన్ ద మిడిల్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్రాగ్రెన్స్ అలోన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితిమి పట్టు నెగ్గిడిదాకా అట్టే ఉండు.
1: యు హావ్ డిటర్మిన్డ్ సమ్ హౌ ఆర్ అదర్ డూ నాట్ లీవ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్.
0: కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యూ హావ్ డిజైర్డ్ సంథింగ్ ఆర్ అదర్ అంటిల్ ద డిజైర్ ఇస్ గ్రాంటెడ్ డోంట్ గో.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగినది దాకా విడివకుండు.
1: యూ హావ్ ఆస్క్ సంథింగ్ ఆర్ అదర్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ నెవర్ విత్ డ్రా.
0: తలచినదేదియో తలచనే తలచితివి తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ ఎంటర్టైన్డ్ ఎ థాట్ ఇన్ వన్ వే ఆర్ అదర్ అంటిల్ ద థాట్ ఇస్ ట్రాన్స్లేటెడ్
0: ఈ విధమైనటువంటి పట్టుదల చేత మహర్షులు పోరుపడలేక తానైన ప్రభు వలియు.
1: This was the determination of the sages that God has to show some form or other out of disgust.
0: Vadalu teliyaka thanaina adugavaliyu.
1: Or they have to ask repeatedly out of tiresomeness.
0: Antiye kani.
1: That's all.
0: Inka tanayanta thanu tirigipovuta bhaktuni deeksha kaadu
1: annaru. But it is not the quality of a true devotee to withdraw or retreat.
0: Ee pattudala cheta taamu vetiki aa pushpanni గుర్తించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ డిటర్మినేషన్ దే సర్చ్డ్ ఆల్ ఓవర్ అండ్ ఫౌండ్ ఆఫ్ ద ఫ్లవర్. ఆ పుష్పం
0: నుండియే ఆనందము అనేటువంటి యొక్క సుగంధము ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: దే కుడ్ ఫైండ్ అవుట్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ విచ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లిస్ హస్ ఎమనేటెడ్.
0: మేము తెలుసుకున్నాము ఈ పుష్పం ఎక్కడున్నదో మేము గుర్తించాము అని పండితులు వర్ణించారు.
1: The scholar declared, we have seen the flower which is the center of fragrance.
0: కొంతమంది పండితులు మహర్షులు యోగులు కోల్డ్ వల్ల ఆ వాసన కూడా అనుభవించలేకపోయారు.
1: సమ్ స్కాలర్స్ సమ్ సీకర్స్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది ఫ్రాగ్రెన్స్ ఆర్ ద స్మెల్.
0: అట్టి వాసన కూడా గుర్తించలేనిటువంటి వారే నాస్తికులు.
1: దోస్ దట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద స్మెల్ ఆర్ ఎథీస్.
0: వారికి కూడా ముక్కు ఉన్నది కానీ కానీ పరిచయం పట్టింది.
1: Atheists have no doubt nose, but they are suffering from bad
0: andavalla vasanu kudanu gurtinchukoleyanetunte yokka heenuluga mari poyaru.
1: Because of bad cold they have become so unfortunate as not to taste this or smell it either.
0: Aa gurtinchukunnatunte vyaktule vedahavetam purusham mahantam adityavarnam tamasah parastat. Ekkada chuchina unnatunte bhagavantunni manam ee reetiga gurtinchali.
1: When God is everywhere, how to know him, how to recognize him?
0: ప్రతి వ్యక్తి యందు కూడాను హృదయం అనేటువంటి పుష్పము నుండి ఆనందం అనేటువంటి యొక్క సుగంధము వెలువడుతున్నది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఆర్ హృదయ ఆఫ్ ఎవ్రీ పర్సన్ విచ్ ఇస్ ద ఫ్లవర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ హృదయము పరిపూర్ణమైనటువంటిది.
1: దిస్ హృదయ ఈస్ కంప్లీట్ అబ్సల్యూట్.
0: అది పూర్ణము ఇది పూర్ణము.
1: That is full and this is full as well.
0: Purnamula udayinchu purnamu.
1: And it's out of fullness comes up the full again.
0: Purnamula purnamu teesina purname sheshinchi undunu.
1: If you deduct the full out of full, the full remains.
0: Dinine purnamada purnamidam purnat purnamudachyate purnascha purnamadaya purnameva vashishyate ani vedam pojinchindi.
1: This is the teaching of Veda. That declares that is full and this is full, everything is full.
0: కనుక పూర్ణత్వం అనేటువంటి తత్వము ఏ విధంగా ఉంటుంది?
1: దిస్ టోటాలిటీ, వాట్ ఈజ్ ఇట్స్ నేచర్?
0: ఒక కిలో బెల్లం తీసుకుని వచ్చాం.
1: యు టేక్ కిలో జాగరీ.
0: ఆ బెల్లంలో కొంచెం తుంచుకుని నాలుక పైన వేసుకున్నాం.
1: యు హావ్ జస్ట్ కట్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ యువర్ టంగ్.
0: తీయగా ఉన్నది.
1: ఇట్ ఇస్ సో స్వీట్.
0: ఇంకొంచెం ముక్క తీసుకుని పోయి కాఫీలో వేశావు.
1: అండ్ యు మిక్స్డ్ ఎ బిట్ ఆఫ్ దిస్ జాగరీ అండ్ మిక్స్డ్ ఇన్ కాఫీ.
0: కానీ కాఫీ కూడా తీయగా ఉన్నది.
1: ది కాఫీ ఇస్ ఆల్సో స్వీట్.
0: ఇంకొంచెం బెల్లం తీసి దాన్ని ఒక పానకంలో వేశావు, నీళ్ళలో వేశావు.
1: సమ్ మోర్ ఆఫ్ జాగరీ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్.
0: కానీ ఆ నీరు కూడాను తీయగా ఉన్నది.
1: Yes, that water is also sweet.
0: మూడు ముక్కలుగా తించినావు నీవు.
1: You have cut this jaggery into three pieces.
0: కాని మూడు ముక్కల లోపల కూడా తీపి ఉంటున్నది.
1: All the three pieces are equally sweet.
0: ఆ ముక్కలు తించిన తర్వాత ఆ ముక్కలో ఉన్నటువంటి శేషం కూడా తీయగానే ఉంటున్నది.
1: And the remaining portion of the jaggery also continues to be sweet.
0: కాని ముక్కలు క్వాంటిటీ డిఫరెన్స్. కాని
1: Here lies the difference in the quantity, the bits being here.
0: Anni mukkala yendu kudanu tiyani danamu ekangane kanipistundadi.
1: Sweetness is uniform, one and the same in all of the pieces of the bits of jaggery.
0: Adiyu purnamu idiyu purnamu.
1: Therefore
0: adi teepe idi teepe.
1: Therefore that is full, this is full, that is sweet.
0: Purnamu
1: udayinchu
0: purnamu ఆ తీపు నుండి తీపే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ ఈస్ ద స్వీట్నెస్ దట్ సెండ్స్ ఫోర్త్ స్వీట్నెస్ ఓన్లీ.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యూ జస్ట్ డిడక్ట్ ద ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మైనస్ ఇట్
0: మిగిలినటువంటిది బెల్లమే, పానకంలో వేసినటువంటిది బెల్లమే, కాఫీలో కలిపినటువంటిది బెల్లమే, నాలుగు పైన పుచ్చున్నది బెల్లమే.
1: దట్ mixed in coffee, that kept on the tongue, that mixed in water is the same jaggery only.
0: Purnamanaga oka kilo bellam purnamani kaadu, deeni madhuryame purnam.
1: The purna, the totality means the sweetness here.
0: Italy lo
1: there in Italy
0: oka silpi pani chesetundi vyakti,
1: a person, a sculptor,
0: Antoni anetundi vaadu unnevaadu.
1: There's one person by name Antoni there in Italy.
0: Itanu వయలిన్ చేసిన దాంట్లో మహాసుప్రసిద్ధుడు.
1: హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ వయలిన్.
0: ఒక్క వయలిన్ ను సంవత్సరం అంతా కష్టపడి చేస్తూ వచ్చాడు.
1: ఆంటోనీ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
0: ఈ ఆంటోనీ ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏమో ఆంటోనీ, నీ ఒక్క వయలిన్ చేయడానికి ఒక సంవత్సరం అంతా తీసుకుంటే నీ ఆలుబిడ్డలు బ్రతికేటువంటి మార్గం ఏమిటి?
1: Friend of Anthony came and said, oh friend, when you take one full year to make one violin, how are you going to take care of your wife and children?
0: My friend
1: said, my friend,
0: bhagavantudu purna swarupudu,
1: God is perfection.
0: Manam ye pani chesinappudiki poornanga untundali.
1: Whatever we do will have to be necessary
0: edo aa swartham nimittamai naa aalapittanu poshinchukune nimittamai aa poornatvamulo ye maatram kudanu dosham kalakakudadu.
1: On selfish grounds, to just carry out a living, there cannot be nothing short of perfection, he said.
0: Kanuka bhagavantudu purnudu kabatti athaniki purnatvanga manam pani cheyali.
1: Therefore God is all perfection, and whatever we do have got to be perfect.
0: Purna aanandanni andinchagaladu.
1: Then God confers total bliss to everybody.
0: Ani aa snehitunigi bodhinchadu.
1: That's how he taught to his friend.
0: Anaga
1: meaning
0: manam ye chinna pani chesinappudikini aa chinna pani kudanu పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేటువంటి రీతిగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ లిటిల్ జాబ్ వీ మైట్ అండర్ టేక్, బట్ ఇట్ హెస్ గాట్ టు బి పర్ఫెక్ట్ అండ్ టోటల్.
0: కారణము భగవంతుడు పూర్ణస్వరూపుడు.
1: వై? బికాస్ గాడ్ ఈస్ టోటాలిటీ, పర్ఫెక్షన్.
0: మన పనులు అన్ని కూడా పూర్ణంగానే ఉంటుండాలి.
1: ఆల్ అవర్ వర్క్స్ హావ్ గాట్ టు బి ఫుల్.
0: భగవంతుని యొక్క అంశము.
1: వేర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: కాబట్టి అంశమైనటువంటి వ్యక్తి కూడాను పూర్ణమైనటువంటి ఒక తత్వాన్ని పొందాలి.
1: ద స్పార్క్ షుడ్ నెసెసరీ రిప్రజెంట్ స్టాండ్ ఫార్ ద టోటాలిటీ
0: అని ఆ యొక్క వయలిన్ ను చాలా ప్రసిద్ధిగాంచినాయి ఈనాడు కూడాను ఆంటోనీ వయలిన్.
1: డౌన్ దిస్ డే ది ఆంటోనీ వయలిన్ ఈజ్ సో ఫేమస్ అండ్ రిప్యూటెడ్.
0: ఈ విధంగా భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని నిరూపించే నిమిత్తమై పనులు ఎందుకూడను పూర్ణత్వాన్ని మనము ఆచరించాలి.
1: In order to signify, in order to experience the perfection, the divinity, our acts have got to be perfect.
0: అనేకత్వం కాదు.
1: Perfection is only one, not fragmentation.
0: మనం ఏకత్వంలో అనేకత్వంగా విభజిస్తున్నాము.
1: In fact, we fragment the unity into diversity.
0: కానీ విభజిస్తున్నాము కానీ తిరిగి అనేకత్వమును తిరిగి ఏకత్వంగా మార్చాలి.
1: We divide, but however, we have got to unify it again.
0: ఇప్పుడు టైలర్ దగ్గర రెండు వస్తువులు ఉంటాయి.
1: Taylor has got in possession two.
0: ఒకటి సిజర్ కత్తెర ఉంటుంటది.
1: One is the scissor.
0: ఇంకొకటి పిన్ ఉంటుంది.
1: Other is the needle.
0: Needle. ఈ రెండింటి ద్వారా ఏమి జరుగుతుండాలి?
1: What does it do with these two?
0: మనం తీసుకుని వెళ్లి 2 meters ఒక క్లాత్ ఇచ్చాము షర్ట్ కుట్టమని.
1: You give to the tailor 2 meters of cloth.
0: ఒకే క్లాత్ అది 2 meters.
1: The 2 meters of cloth is just one piece.
0: ఆ టైలరు తన మెజర్ అంతా తీసుకున్నాడు.
1: The tailor takes your measurements.
0: కత్తెర తీసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా కత్తిరించాడు.
1: With his scissor, he'll cut it into number of bits.
0: అన్ని కాలర్స్ వేరు.
1: The collar is different.
0: One is వేరు.
1: The arms different.
0: తన పొడవు వెడల్పు ఇవంతా సక్రమైన రీతిగా కత్తిరించాడు.
1: And he has cut into bits as per his measurements, the waist, the shoulder.
0: లీటర్స్ గా ఉన్న మీటర్స్ గా ఉన్నటువంటి బట్ట అనేక విధమైనటువంటి తుండుగా మారిపోయింది.
1: Yes, the 2 meter cloth, which is one as well, is cut into number of bits now.
0: అంతటితో ఈ టైలర్ లో మానలేదు.
1: The tailor didn't leave.
0: తిరిగి వాటన్నిటిని కూడా ఏకం చేసి ఒక షర్ట్ మాదిరి కుట్టేశాడు.
1: He joined them all and stitched into a garment, the shirt.
0: ఈ ముక్కలు చేసినటువంటిది ఏమిది? కత్తెర.
1: That which has cut into bits is the scissor.
0: అన్నిటిని చేర్చి ఒక షర్ట్ గా రూపొందింపజేసినటువంటిది నీడిల్.
1: It is the needle that unified all these bits into a shirt.
0: కనుకనే మనము ఏకత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనము అనేకత్వంగా మారుస్తున్నాం.
1: దేర్ఫోర్ గాడ్ ద యూనిటీ ద వన్నెస్ ఇస్ డైవర్సిఫైడ్.
0: ఒకరు కృష్ణ, ఒకరు ఈశ్వర, ఒకరు అల్లా, ఒక జీసస్, ఒక జొరాస్ట్రియం, ఈ విధమైనటువంటి ముక్కలుగా మనం చేసి పెడుతున్నాం.
1: వీ హావ్ డివైడెడ్ ద వన్నెస్ ఆఫ్ ద డివినిటీ ఇంటూ మెనీ యాజ్ రామ, కృష్ణ, జీసస్, అల్లా.
0: తిరిగి ప్రేమ అనేటువంటి భక్తి అన్నింటినీ ఒక్క రూపకంగా మారుస్తూ వచ్చింది.
1: బట్ దిస్ డివోషన్ ఆఫ్ లవ్ విల్ బ్రింగ్ దెమ్ ఆల్ టుగెదర్ ఇంటూ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్.
0: మై డియర్ సన్,
1: మై డియర్ సన్,
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్,
1: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇది జీసస్ చెప్పాడు.
1: దిస్ ఇస్ ద సేయింగ్ ఆఫ్ జీసస్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Anaga.
1: Meaning?
0: Tan aneka vidhamuluga badinchetuvanti samaya lopala.
1: When he was put to suffering in different ways.
0: Tana disciple andaru kudanu chala baadha padutu vacharu.
1: The disciples were feeling very sad.
0: Kani ఈ యొక్క ప్రీస్ట్ నంతరు కూడాను, హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా నిందిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ అక్యూజింగ్ ఆల్ ద ప్రీస్ట్లీ కమ్యూనిటీ.
0: ఆర్డర్ చేసినటువంటి గవర్నర్ కూడాను నిందించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే అక్యూజ్ ద గవర్నర్ హూ ప్లేస్ దట్ ఆర్డర్.
0: అట్టి నిందలు మనకు పనికిరావు.
1: సచ్ అక్యూజేషన్
0: అనేటువంటి ఉద్దేశంతో ఏకత్వాన్ని బోధించే మాటతో ఆల్ ఆర్ వన్.
1: To teach this principle of oneness, Jesus said,
0: be
1: all are one.
0: Be alike to everyone.
1: He went on to say,
0: yavarni
1: be alike to everyone.
0: Chakurdu, yavarni manam dushinchakurdu, yavarni manam vimarsinchakurdu.
1: We should not blame anybody. We should not charge anybody. We should not criticize anybody.
0: Kanukane prema aneetvante tattvame yavarni kudanu dushinchadu, bhushinchadu, ye vidhamaitvante yokka tiraskarinchadu.
1: It is the love that will never deny anybody. It's the love that will never deject anybody, that will never blame anybody.
0: లౌకికమైన ప్రేమకు,
1: ఫర్ ది వరల్డ్లీ లవ్,
0: ఆధ్యాత్మిక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది వరల్డ్లీ లవ్ అండ్ స్పిరిచువల్ లవ్. ద స్పిరిచువల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
0: దైవ ప్రేమ ఎట్టి ఫలితాన్ని కూడా ఆశించదు.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, నాట్ ఎక్స్పెక్టింగ్
0: ఎనీథింగ్ తిరస్కారములు కూడా లెక్క చేయదు.
1: ఇట్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: ప్రేమ ఎప్పుడు కూడా ఆశ లేకుండా తాను అందిస్తుంటాడు.
1: లవ్ ఈజ్ డిజైర్లెస్ అండ్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: స్వార్థమన్నది ఈ ప్రేమకు ఏమాత్రమూ కనిపించదు.
1: యు డోంట్ ఫైండ్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ దిస్ లవ్.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి ప్రేమని భగవంతుని ప్రేమ.
1: దిస్ సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని ప్రేమ నిరంతరం కూడాను ఇచ్చుకునేది కానీ తిరిగి పుచ్చుకునేటువంటిది కాదు.
1: ద లవ్ ఆఫ్ గాడ్ గివ్స్ అండ్ గివ్స్, నెవర్ రిసీవ్స్.
0: కానీ లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైన ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ రిసీవ్స్ బట్ ఇట్ నెవర్ గివ్స్.
0: లౌకికమైన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది.
1: ది వరల్డ్లీ లవ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ప్రేమ మరొక విజయమైనటువంటి ఫలితాన్ని కోరుతుంది.
1: ది లవ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఫ్రమ్ ది వరల్డ్.
0: కానీ భగవంతుని ప్రేమ మరొక దీన్ని ఆశించదు.
1: బట్ గాడ్స్ లవ్ expects ప్రేమకు
0: ప్రేమనే సాటి.
1: లవ్ ఈక్వల్స్ లవ్ అలోన్.
0: అంతేకాని ప్రేమకు మరొక వస్తువు సాటి రాదు.
1: యూ కెన్ నెవర్ కంపేర్ లవ్ విత్ ఎనీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
0: కనుక ఇట్లాంటి సాటి రానటువంటి ఒక ప్రేమ తత్వము దైవం ప్రేమ.
1: దిస్ ఇన్కంపేరబుల్ అన్పారలెల్డ్ లవ్. ఇంకా లౌకికమైన
0: ప్రేమ ఏ విధంగా ఉంటుంది?
1: హౌ ఇస్ వరల్డ్లీ లవ్ దెన్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దాట్.
0: ఒక వివాహం జరిగింది ఒక బాలునికి.
1: ఎ బాయ్ వాజ్ మ్యారీడ్.
0: ఈ వివాహం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఏదో ఒక పార్క్ లో వాక్ చేస్తూ వచ్చారు.
1: ది కపుల్ వర్ జస్ట్ గోయింగ్ రౌండ్ ద పార్క్.
0: కానీ ఈ బాయ్ ఒక ఆ పార్క్ లోపల ఒక ముల్లును చూచాడు.
1: ద బాయ్ సా ఎ థార్న్ ఆన్ ద వే.
0: ముల్లును చూసేటప్పటికీ బాయ్ ఆ ముల్లు పైన కాలు పెడుతుందో ఏమో, భార్యకి ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో అనేటువంటి ప్రేమ చేత భార్యను రెట్టబెట్టుకుని ముల్లు ముల్లు ముల్లు ముల్లు అని వెనక్కి లాగాడు.
1: దిస్ యంగ్ మ్యాన్ వాచింగ్ ద థార్న్ ఆన్ ద వే థాట్ దాట్ హిస్ యంగ్ వైఫ్ వుడ్ స్టెప్ ఆన్ ద థార్న్. హి హస్ టేకెన్ అవే బై క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఆర్మ్ అండ్ టెలింగ్ థార్న్ దేర్.
0: కానీ అప్పుడు వైఫ్ అతనికి లైఫ్ గా మారింది.
1: అట్ దట్ మోమెంట్ వైఫ్ ఈస్ హిస్ లైఫ్.
0: కనుకనే అతను ఆతృతకో ఆమెను వెనుక లాగాడు.
1: సో హీ హరీడ్ అండ్ పుష్డ్ హర్ బ్యాక్.
0: కానీ ఇదే ప్రేమ, ఇదే దంపతుడు ఒక ఆరు నెలలు జరిగిన తర్వాత మరొక పార్క్ లో వాక్ చేస్తున్నారు.
1: ద సేమ్ లవ్, ద సేమ్ కపుల్ వర్ గోయింగ్ అరౌండ్ ద పార్క్ ఆన్ అనదర్ అకేషన్.
0: తిరిగి అక్కడ ఒక ముల్లు ఈ భర్తకే కంటికి కనిపించింది.
1: ద హస్బెండ్ నోటీస్ ద థార్న్ అగైన్.
0: ముల్లు ముల్లు ముల్లు అని వెనక్కి లాగాడు.
1: దిస్ యంగ్ మ్యాన్ వాచింగ్ ద థార్న్ ఆన్ ద వే థాట్ దాట్ హిస్ యంగ్ వైఫ్ వుడ్ స్టెప్ ఆన్ ద థార్న్. హి హస్ టేకెన్ అవే బై క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఆర్మ్.

0: on another occasion,
1: తిరిగి అక్కడ ఒక ముళ్ళు ఈ భర్తకి కంటికి కనిపించింది.
0: The husband noticed the thorn again.
1: అప్పుడు ఈ ఆత్రుత కొంచెం తగ్గిపోయింది.
0: He is not in such a hurry as was.
1: చూసుకున్నర్చు అన్నాడు.
0: He said, watch your step and be careful.
1: ఇంకొక సంవత్సరం అయిన తర్వాత,
0: after 1 year passed,
1: తిరిగి మరి అదే పార్క్ పోయినప్పుడు ఒక ముళ్ళు కనిపించింది.
0: When they went to the same park, they saw the thorn this time.
1: కానీ ఈ ప్రేమ తగ్గిపోయింది.
0: The love diminished.
1: కళ్ళు కనిపించలేదా? ముళ్ళుంది, వెనుకురా అన్నాడు.
0: Where are your eyes? Don't you see the thorn on the way? What happened to you?
1: ఇది లౌకికమైన ప్రేమ. సంవత్సరాలు జరిగే కొలది క్రమక్రమేణ దిగజారిపోతుంటాడు.
0: The worldly love, as time passes on, as years roll on, love diminishes.
1: భగవంతుని ప్రేమ కేవలం సంవత్సరములే కాదు, యుగములే కాదు, జన్మలెన్ని మారినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటాడు.
0: God's love remains constant forever, ever, same and uniform. Let years pass by, ages pass by, births also pass by.
1: ఇది శాశ్వతమైన ప్రేమ.
0: God's love is permanent.
1: ఇది మధురమైన ప్రేమ.
0: It is so sweet.
1: అతని వాక్కులు మధురం.
0: His words of God are so sweet.
1: అతని పనులు మధురం.
0: His actions are sweet.
1: అతని సర్వము మధురమే.
0: Everything of God is so sweet.
1: ఆనాటి గోపికలు మధురాధిపతి మధురం మధురం మధురం మధురం.
0: Therefore, the gopikas of those days praised God. Oh God, everything is sweet that's relating to you.
1: ఆ కృష్ణ వియోగం చేత భరించుకోలేకపోయారు.
0: They could not bear the pangs of separation from Krishna.
1: బృందావనమంతా కూడా సంచరించాడు.
0: He went round Brindavan.
1: ఎక్కడ ఉన్నాడు కృష్ణుడని విచారం చేసి.
0: And gopikas wanted to find out where Krishna was.
1: ఏ ఒక్క పుష్పమును చూచినప్పటికీ,
0: వాట్ ఎవర్ ఫ్లవర్ దే సా,
1: ఓ పుష్పమా నా యొక్క గోపాలను చూస్తివా అని ప్రశ్నించేటువంటి వారు.
0: గోపికాస్ ది కౌహర్డ్ గర్ల్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీ ఫ్లవర్, ఓ ఫ్లవర్ హ్యావ్ యూ సీన్ కృష్ణ ఎనీవే బై ఎనీ ఛాన్స్,
1: కృష్ణను చూసిందా అనేటువంటి విచారణ లేదు. ఫ్లవర్ కృష్ణుని చూస్తుందా అనేటువంటి విచారమే లేదు.
0: దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద ఫ్లవర్ ఈస్ కేపబుల్ ఆఫ్ సీయింగ్ కృష్ణ ఆర్ నాట్.
1: అనగా ఏమిటి, సర్వత్రా ఉండేటువంటి భగవంతుని పువ్వులు చూస్తాయి, మొక్కలు చూస్తాయి, కొమ్మలు చూస్తాయి, రెమ్మలు చూస్తాయి.
0: వాట్ డస్ ఇట్ మీన్ వెన్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ద ఫ్లవర్స్ ద బ్రాంచెస్ అండ్ ద లీవ్స్ ద హోల్ ప్లాంట్ వుడ్ బి ఏబుల్ టు సీ.
1: కాని అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
0: ద గాడ్ ఈస్ సేమ్ ఇన్ ఎవ్రీబడి.
1: అన్ని రూపములు చూడవచ్చు ఈ పుష్పములు.
0: సో ద ఫ్లవర్
1: కానీ
0: ఏబుల్ టు సీ.
1: మా కృష్ణుని యొక్క చిహ్నములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: But the signs of our Krishna are different.
1: Nallani vaadu,
0: the dark complexioned one,
1: padma nayanambula vaadu,
0: he has eyes comparable to a lotus flower.
1: Nallani vaadu,
0: the dark
1: padma nayanambula vaadu, mahasudambu repulledi vaadu.
0: The dark complexioned our God, with the eyes of that of a beautiful lotus flower, by any chance have you seen him?
1: Pinchamu rajilledi momu vaadu,
0: he has got the feathers of a peacock over.
1: Sarvamu dochuka vacche,
0: in fact he has seized, he has taken everything from us.
1: Oh malliyalara,
0: oh twigs and creepers,
1: ni podala chaatuna ledu kadamma చెప్పరే.
0: బై ఎనీ ఛాన్స్ హ్యాస్ కృష్ణ హిడెన్ హింసెల్ఫ్ బిహైండ్ దిస్ బుషెస్? ప్లీజ్ టెలస్.
1: అనగా ఆనాటి గోపికలు సర్వత్రా భగవంతుడే.
0: ద ఫీలింగ్ ఆఫ్ ద గోపికాస్ ఇన్ దోస్ డేస్
1: సర్వ పదార్థములు యందు భగవంతుడే.
0: దాట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ డివైన్, గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: ఆంటోని చెప్పినట్టుగా పూర్ణ స్వరూపుడు భగవంతుడు.
0: యాజ్ ఆంటోని సెడ్, గాడ్ ఈస్ దట్ టోటాలిటీ ఎంటైరిటీ.
1: కనుక భగవంతుడు పూర్ణ స్వరూపుడు, ఏ పదార్థమునందు లేడు, ఏ పదార్థమునందు ఉన్నాడు అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
0: గాడ్ ఈస్ అబ్సల్యూట్ ద టోటాలిటీ. యూ కెనాట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఇన్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
1: అందరినీ మనం గౌరవించాల్సిందే.
0: సో వీ మస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: అందరినీ మనం విశ్వసించవలసిందే.
0: వీ హావ్ టు గాట్ టు బిలీవ్ ఎవ్రీవన్.
1: అందరినీ ప్రేమించవలసిందే.
0: వీ హావ్ టు లవ్ ఆల్.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది,
0: దిస్ లవ్,
1: కేవలము ఒక పదార్థం యొక్క ఫలితం నిమిత్తమై మనం కాదు.
0: ఈజ్ ఎక్స్టెండెడ్ నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
1: ఈ జగత్తు నందు ఏదో ఒక ఫలితమును పొందే నిమిత్తంగా మనం ప్రేమించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ దిస్ లవ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్.
1: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి.
0: ఇట్ షుడ్ బి లవ్ ఫర్ లవ్ సేక్.
1: ఇదే విధంగానే
0: లైక్
1: ఆ గొల్ల పల్లెకు కొత్త కోడలు వచ్చింది.
0: టు దట్ విలేజ్ ఏ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ ఇన్ లా stepped in.
1: ఆనాటి గొల్లపల్లె యొక్క యువతులు

0: కూడాను సాయంకాలం అయ్యేటప్పటికీ యశోద ఇంటి ముందు గూటిలో పెట్టినటువంటి ఒక దీపను పోయి ముట్టించుకొని రావటం ఆనాటి సాంప్రదాయం.
1: ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ వాజ్ పీపుల్ ఆల్ విలేజర్స్ వుడ్ గో టు దట్ ఎల్డర్ పర్సన్స్ రెసిడెన్స్ అండ్ లైట్ దేర్ ల్యాంప్స్.
0: రిచ్ పీపుల్ అనగా శ్రీమంతుడు
1: అండ్ దే నందాస్ ఆర్ రిచ్
0: అంతేకాకుండా
1: నాట్ ఓన్లీ
0: దట్ ఆ శ్రీమంతుడి యొక్క గృహం లోపల స్త్రీ స్వరూపుడు పుట్టాడు.
1: ఎస్ దే ఆర్ ఎట్ దేర్ residence with the God has incarnated.
0: Krishna puttadu.
1: Krishna has taken birth there at their residence.
0: Asteshwarya swarupam.
1: With the very form of all eight forms of wealth.
0: అటువంటి అష్టేశ్వర్య స్వరూపుడు పుట్టినప్పుడు వారింటి జ్యోతి మనం ఇంటికి అంటించుకుని వస్తే మన ఇంటిలో కూడా అష్టేశ్వర్యాలు అభివృద్ది అవుతాయని వారి ఆశ.
1: దేర్ డిజైర్ ఇస్ ఇఫ్ యూ లైట్ అవర్ ల్యాంప్ ఓవర్ దేర్ వేర్ గాడ్ హ్యాస్ ఇన్కార్నేటెడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ వీడ్ బి ఈక్వల్లీ రిచ్. దట్ వాస్ దేర్ డిజైర్.
0: ఆ ఇంటి నుంచి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
1: సో దే లైట్ దేర్ ల్యాంప్స్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్.
0: కానీ
1: బట్
0: ఈ కొత్త పడుచు యొక్క అత్తమామలు గాని భర్త గాని దీన్ని అంగీకరించలేదు.
1: దిస్ వాజ్ నాట్ ఎండోర్స్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ది ఫాదర్ ఇన్ లా అండ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ది న్యూ డాటర్ ఇన్ లా.
0: ఆ కృష్ణుడు వెంట పడుతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది కౌహర్డ్ గర్ల్స్ వర్ రన్నింగ్ ఆఫ్టర్.
0: నా కోడలు కూడాను సంసారం వదిలి ఏ విధంగా చెడిపోతుందో ఏమో అనేటువంటి భయంతో ఈ కోడలను పంపటకోకుండా ఆమె వచ్చి ఆ జ్యోతిని అంటించుకుని పోయేటువంటిది.
1: దే వర్ ఫుల్ ఆఫ్ ఫియర్ ద ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా బికాస్ వాట్ వుడ్ హ్యాపన్ టు దేర్ డాటర్ ఇన్ లా ఇఫ్ షీ ఆల్సో రన్స్ ఆఫ్టర్ కృష్ణ అండ్ దేర్ ఫార్ ద మదర్ ఇన్ లా హర్ సెల్ఫ్ యూస్ టు గో అండ్ లైట్ ద ల్యాంప్.
0: ఈ యొక్క పడుచుకు కృష్ణుని యొక్క రూపం చూడాలి. అందరూ వర్ణిస్తున్నారు. ఆ యశోద ఇంటి లోపల కృష్ణుడు తిరుగాడుతుంటే అందరూ చూచిన వారున్నారు. నా ప్రాప్తి ఏమిటో, నా దురదృష్టం ఏమిటో నేను చూడలేకపోయానే అని బాధపడుతూ ఉండేటువంటిది.
1: దిస్ యంగ్ డాటర్ ఇన్ లా వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్, క్రయింగ్ మిజరబుల్ బికాస్ మెనీ పీపుల్ వెంట్ అండ్ సా ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ. పీపుల్ హ్యావ్ బిన్ నరేటింగ్, ఎక్స్టోలింగ్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
0: అష్టాంగముల యొక్క అష్టశక్తులను మాత్రం వర్ణించుకుంటూ ఉండేటువంటిది.
1: In fact, she went on ruminating, thinking, pondering over the capacities of the divine.
0: Sabdam Brahmamai.
1: Of the sound.
0: Chara Charamai.
1: The mobility and immobility.
0: Jyotirmai.
1: The one of light.
0: Mai.
1: The one of talk.
0: Nityanandamai.
1: Eternal bliss.
0: Paraparamai.
1: The supreme.
0: Mayamai.
1: Illusion.
0: Shrimai.
1: The wealth.
0: అని వర్ణిస్తుండేటువంటిది పాపం.
1: She has been narrating and singing the glory of God.
0: తనలో తాను వర్ణించుకునేటువంటిది. ఈ అత్తమామలు వింటారో ఏమో వారి భయం.
1: She started singing the glory of God within herself, so that the father-in-law and mother-in-law would not hear it.
0: కానీ ఒకనాటి అదృష్టం ఈమె ప్రార్థన అంగీకరించినటువంటి కృష్ణుడు ఆమెకు అదృష్టాన్ని అందించే నిమిత్తమై అత్తకు హై టెంపరేచర్ వచ్చింది.
1: God Krishna responded to the prayers of this daughter-in-law such that one day mother-in-law had developed very high temperature so that she could not go this day.
0: Kadal medal leka aa paduchuku cheppindi amma ee poddu okka dinam maatrame nee poi aa jyotini antinchukondra anindi.
1: Mother-in-law, old lady, because of high temperature told daughter-in-law, I can't go today, only for this day you go and light the lamp today.
0: Ee yokka padamunaku aanandinchi యశోద ఇంటికి దీపం తీసుకుని పరిగెత్తిపోయింది.
1: డాక్టర్ వాజ్ సో హ్యాపీ అండ్ షీ క్యారీడ్ ద ల్యాంప్ రన్ ద డిస్టెన్స్ టు ది యశోదాస్ రెసిడెన్స్.
0: వరండాలో ఒక గూటి లోపల ఆ దీపం పెడుతుంటాది యశోద దిన్నం.
1: యశోద కీప్స్ ద ల్యాంప్ దేర్ ఇన్ అ హాలో స్పేస్ స్పెషల్లీ లొకేటెడ్.
0: లోపలికి పోవటానికి వీల్లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్.
0: అప్పుడు ఆ బయటని ఆ జ్యోతిని అంటించుకుంటూ అయ్యో కృష్ణుడు ఉన్నటువంటి స్థానమే ఇది, యశోద ఇల్లి, కృష్ణుని యొక్క జన్మస్థానమే అని అనుకుంటూ ఏమనుకుందో చాలా ప్రార్థన చేస్తూ వచ్చింది.
1: దిస్ డాక్టర్ లా వెంట్ ఆన్ ప్రేయింగ్, హియర్ లైస్ ద ల్యాంప్ ఐ హావ్ కమ్ టు లైట్, హియర్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ కృష్ణ హ్యాస్ బీన్
0: ఇన్కార్నేటెడ్. తాను మరిచింది
1: బై కాన్స్టెంట్ ఫర్వెంట్ థాట్ ఆఫ్ కృష్ణ, షీ హాస్ ఫర్గాటన్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ చేయి కూడా కాలుతూ వస్తుంటుంది.
1: దో షీ కుడ్ లైట్ హర్ ల్యాంప్ ద entire hand
0: ఎక్కడో బట్ట వాసన
1: బర్నింగ్
0: బట్ట వాసన వచ్చింది.
1: అండ్ షీ కుడ్ ఆల్సో స్మెల్
0: యశోద లోపల నుంచి
1: బర్నింగ్ ఆఫ్ ఎ క్లాత్. యశోద రష్డ్ అవుట్ సైడ్.
0: చూచింది ఈ దృశ్యాన్ని.
1: షీ సా దట్ సీన్.
0: ఏమిటమ్మా నీవు పిచ్చి పట్టిందా?
1: అండ్ షీస్, వాట్ హ్యాపెండ్ యువర్
0: ఈ అగ్గి కాలిపోతుంది, అది రాత్రి నిద్ర లేదా నీకు?
1: డోంట్ యు ఫైండ్ యువర్ హ్యాండ్ గెటింగ్ బర్న్ట్? డిడ్ యూ స్లీప్ లాస్ట్ నైట్?
0: అని ప్రశ్నించేటప్పటికి ఆ యొక్క ధ్వనిత నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
1: This young daughter-in-law was smiling in bliss.
0: అందరూ దీపం నంచుకోవడానికి గోపికలందరూ వచ్చారు.
1: Many gopikas came there to light their lamps.
0: ఎందుకోసం నవ్వుతుండాలి? ఆ జ్యోతి లోపలనే కృష్ణుడు కనిపిస్తున్నాడు.
1: Why this daughter-in-law is smiling in bliss? Because there in that jyoti, the light, she finds Krishna there.
0: తన దేహాన్ని తాను మర్చిపోయింది.
1: While watching the beautiful form of Krishna, she has forgotten the body consciousness.
0: గోపికలందరూ కూడా బజార్ వెంట డాన్స్ ఆడుకుంటూ పాట పాడుకుంటూ పరిగెత్తున్నారు.
1: Having heard this news, all gopikas started dancing, jumping, singing the glory of God along the street.
0: సుగుణ.
1: The name of this bride is Suguna.
0: లోపల పండుకున్న అత్తగారు కూడా ఈ మాటలు విన్నారు.
1: ది మదర్ ఇన్ లా రెస్టింగ్ ఇన్ సైడ్ ఆల్సో హర్డ్ దిస్. బజారు
0: వెంట గోపికలు పరిగెత్తున్నారు.
1: అండ్ ఆల్ గోపికస్ వర్ రన్నింగ్ అక్రాస్ ద స్ట్రీట్.
0: సుగుణకు కనిపించెనంట.
1: టు సుగుణ హి అపియర్డ్.
0: మన సుగుణకు కనిపించెనంట.
1: టు అవర్ సుగుణ హి అపియర్డ్.
0: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
1: At the residence of Nanda, our Gopala is seen in that deepam, the lamp.
0: Veliki tagilina manta.
1: And it is the manta or the burning to my finger now.
0: Sugunaku kanipinchenanta. Manasugunaku kanipinchenanta.
1: To our Suguna he appeared. To our Suguna God has appeared. Mother-in-law inside heard this episode.
0: ఇంటికి పోయి చేరేటప్పటికి
1: బై ది టైమ్ షీ రిటర్న్ హోమ్
0: లేనటువంటి అత్త కూడాను కర్ర తీసుకుని బాగా కొట్టింది ఈ కోడలు.
1: అండ్ దిస్ మదర్ ఇన్ లా బ్రాడ్ స్టిక్ అండ్ హెస్ బీటన్ ది డాటర్ ఇన్ లా థ్రాష్డ్ హర్ టోటల్లీ.
0: నాకు జ్వరం రావటం వల్ల దురదృష్టవశాత్తు నీవు ఆ కొంపకు వివసి వచ్చింది.
1: Because of the high temperature I have, it necessitated your going over there today.
0: అక్కడికి పోయి కృష్ణుని చూచివా.
1: You have gone there and saw Krishna.
0: ఈమె కొట్టిన తిట్టిన ఏం చేసినప్పటికీ ఆనందంగా కుమిలిపోతుండాలి.
1: In spite of all this accusation, in spite of repeated beating and thrashing, she was unmindful.
0: గోపికలంతా మరి పన్నిస్తూ వచ్చారు.
1: And then Gopika started describing.
0: అత్తలు మొత్తుకున్న.
1: Though mothers-in-law are not in favor.
0: మరి భర్తలు కత్తులు నూరుచున్న.
1: Though the husbands are absolutely negative.
0: నోరెత్తదు.
1: They won't open their mouth.
0: Kopaginchadu.
1: And she's not angry.
0: Yetakegadu.
1: She doesn't go anywhere.
0: Pitilabodu.
1: And she's not afraid.
0: Pottamulandu chittaruvu bommala reetiga nunde amelo krishnudu.
1: Just as the picture got itself imprinted.
0: Oka kaagitham lopala ప్రింట్ వేసినట్టుగా ఆ ప్రింట్ను కాగితంను వేరు చేయడానికి ఎట్ట వీలు కాదు అదే రీతిగా ఆమె హృదయం లోపల కృష్ణుడు ముద్రించిపోయాడు.
1: జస్ట్ ఎస్ ఏ పిక్చర్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ఏ పేపర్ జస్ట్ ఎస్ యూ కెనాట్ సెపరేట్ బోత్ గాడ్
0: ఎవరికి సెపరేట్ చేయడానికి
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: ఈ విధంగా ఆ గోపికలు ఆనందించారు.
1: దట్స్ హౌ గోపికాస్ ఎంజాయ్డ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్. మీనింగ్
0: ఎవరెవరి యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక ప్రతి మానవుని యొక్క అనుభూతులు అనేక రకములుగా ఉంటుంటాయి.
1: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ దే వేరీ.
0: కానీ సర్వులు ఎందు మాత్రము భగవంతుడు ఉన్నాడు.
1: బట్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
0: ఎందు అంతో ఇంతో కాదు పూర్ణ స్వరూపుడై ఉంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ టోటలీ నాట్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఎ బిట్. హౌ?
0: పెద్ద సముద్రము.
1: హియర్ ఇస్ ఎ మైటీ ఓషన్.
0: సముద్రానికి ఒక చిన్న పాత్ర తీసుకుని పోయి నింపుకుంటే చిన్న పాత్రకు నిండుకు వస్తుంది నీరు.
1: ఇఫ్ యూ క్యారీ ఎ స్మాల్ వెసల్ టు అన్ ఓషన్
0: పెద్ద పాత్ర తీసుకుపోతే పెద్ద పాత్ర నిండుకు ఉంటుంది నీరు.
1: ఇఫ్ యూ క్యారీ ఎ వెరీ బిగ్ వెసల్ యూ కెన్ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: కానీ సముద్రంలో ఉన్నటువంటి ఒక డ్రాప్ నాలుగు పైన వేసిన ఉప్పే.
1: ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ ఓషన్ ఇట్ ఇస్
0: చిన్న పాత్రలో ఉన్నటువంటి నీరు తీసుకుని నాలుగు పైన వేసుకున్న ఉప్పే.
1: ఎ స్మాల్ వెసల్ ఫుల్ ఆఫ్ సీ వాటర్ ఇస్ సెలైన్.
0: పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఒక వాటర్ తీసుకుని డ్రాప్ వేసుకున్న ఉప్పే.
1: ఎ బిగ్ వెసల్ ఆఫ్ సీ వాటర్ ఈవెన్ ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్ ఇట్ ఇస్ సాల్టిష్ అగైన్. This is totality. That is
0: quantity.
1: The difference lies in the quantity, but the taste remains
0: the same.
1: In every person, there is love.
0: Quantity differs.
1: That love is God. That is absolute. That's what is meant in the statement. That is full, this is full.
0: ప్రతి ప్రాణి ఎందుకు కూడాను ఈ ప్రేమతత్వం లేకుండా పోలేదు.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దేర్ ఇస్ లవ్.
0: ఒకనొక యుద్ధ సమయం నందు
1: ద టైమ్ ఆఫ్ ద బ్యాటిల్
0: పాండవులు కౌరవులు యుద్ధం ప్రారంభించారు.
1: పాండవస్ అండ్ కౌరవస్ వర్ ఇన్ ద బ్యాటిల్
0: ఫీల్డ్ దగ్గరికి పోయి
1: అండ్ హావింగ్ గాన్
0: సవరించి యుద్ధము లేకుండా ప్రాణుల యొక్క ప్రాణములు పోకుండా రక్షించడానికి సమరసం చేయించాలని వ్యాసుడు ఒక రథంలో వస్తున్నాడు.
1: వ్యాస కేమ్ ఇన్ ఎ చారియట్ ఇన్ ఆర్డర్ టు యాజ్ ఎన్ ఎమిసరీ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ఎ కాంప్రమైజ్ టు ప్రివెంట్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్.
0: పురాణములను కూడా రాశాడు.
1: వ్యాస కంపోజ్డ్ ఆల్ ఎపిక్స్.
0: వేదములు నాలుగు మాత్రమే కాదు, అనంతో వై వేద అనంతమైన వేదములు ఉంటుండేటువంటివి.
1: వేదస్ ఆర్ నాట్ మియర్లీ ఫోర్, దే ఆర్ ఇన్ఫినిట్.
0: ఇన్ని వేదములు అందరూ కూడా చదివి గుర్తించలేకపోతున్నారని దానిని నాలుగు విధములుగా విభజించాడు.
1: విత్ ది ఐడియా దట్ ది ఎంటైర్ హ్యూమానిటీ కెనాట్ గో త్రూ ద వాస్ట్ వేదాస్ హీ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్.
0: యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
1: హీ క్లాసిఫైడ్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఇంటూ ఫోర్ టెక్స్ట్.
0: ఈ వ్యాసుల వారికి అన్ని క్రిమికీటకాదుల యొక్క భాషలు కూడా తెలుసును.
1: వ్యాస హ్యాస్ గాట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్.
0: అతని రథం వస్తున్నప్పుడు ఒక చిన్న పురుగు చాలా వేగంగా పరిగెత్తుండాలి రోడ్ లో.
1: వెన్ వ్యాస వాస్ కమింగ్ ఇన్ ఎ చారియట్ హీ సా ఎన్ ఇన్సెక్ట్ రన్నింగ్ ఫాస్ట్.
0: దాన్ని చూచాడు, రథం ఆపాడు.
1: అండ్ హీ స్టాప్డ్ హిస్ చారియట్.
0: హే క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పోతున్నావు?
1: ఓ ఇన్సెక్ట్, వై ఆర్ యూ రన్నింగ్ సో ఫాస్ట్?
0: అప్పుడు ఆ పురుగు చెప్పిందట.
1: ది ఇన్సెక్ట్ స్టార్టెడ్ టెలింగ్,
0: మహర్షి,
1: ఓ సేజ్,
0: కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం చాలా వేగంగా వస్తుండాలి.
1: విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ యూ విల్ ఫైండ్
0: వేగంగా వస్తుండాలి.
1: Within a couple of minutes from now on, you will find the chariot of Arjuna rushing faster than that of an arrow. Before it reaches, I should go home. Why? Because I have my wife and children waiting for me. I should return home safe.
0: అప్పుడు వ్యాసుడు అనుకున్నాడు.
1: దెన్ వ్యాస థాట్,
0: కేవలం మానవులకు మాత్రమే కాదు ఈ భార్యాబిడ్డల వ్యామోహము.
1: నాట్ మియర్లీ మ్యాన్ కైండ్ దట్ హావ్ గాట్ అటాచ్మెంట్ టు వైఫ్ అండ్ చిల్డ్రన్
0: కూడా ఉంటుంది ఈ వ్యామోహము.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ దేర్ అమంగ్ ఇన్సెక్ట్స్.
0: కనుకనే కేవలం మానవులుగా ఉంటున్నటువంటి మాత్రమే మానవులు గొప్ప ఉత్తములు అని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: బై బీయింగ్ ఏ హ్యూమన్ హీ కెనాట్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ ద నోబ్లెస్ట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: Of all the creatures, human life is rarest.
0: కాని వాటి భాష మనకు తెలియదు, కానీ అన్నిటికీ క్రిమికీటకాదులు కూడా ఈ వ్యామోహం ఉంటుండాలి.
1: Though we don't know their language, all insects also have got this kind of attachment.
0: అప్పుడే ఈ వ్యాసుడు కూడా సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి అన్నాడు.
1: Then Vyasa declared that
0: అన్నింటి ఎందు కూడాను పాదముల చేత, హస్తముల చేత, తెలివి చేత, తేటల చేత, నేత్రముల చేత అన్ని కూడా అనుభవిస్తూనే ఉంటున్నాయి భగవంతుని.
1: Through our hands and feet and ears and eyes we experience the divinity.
0: కనుక ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి లేనటువంటి ప్రదేశం లేదు.
1: There's no place where there's no divinity.
0: సర్వత్రా దివ్యత్వం ఉంటుండాలి.
1: Divinity is everywhere.
0: కానీ భగవంతుని యొక్క దివ్యత్వము,
1: the divinity of God,
0: ప్రతిఫలాన్ని ఆపించినటువంటిది, అపేక్షించినటువంటిది భగవంతుని యొక్క ప్రేమ.
1: Divinity of God is selfless and his love is selfless.
0: ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది లౌకిక ప్రేమ.
1: Is worldly love, that is absolutely selfish.
0: అలౌకికము, అది లౌకికము.
1: One is spiritual, other is worldly.
0: కానీ ఈనాడు మనం లౌకికాన్ని అలౌకికంగా మార్చాలి.
1: Our worldly love should be diverted so that it would be spiritual.
0: ఒక చక్రవర్తి,
1: an emperor,
0: చాలా గొప్ప ఎగ్జిబిషన్ పెట్టాడు.
1: Arranged a very big exhibition.
0: ఆ ఎగ్జిబిషన్ లోపల ఎవరికి ఏది రుచో దాన్ని తీసుకుని పోవచ్చు అన్నారు.
1: He said that anyone can pick up any article of their choice.
0: ఆ ఎగ్జిబిషన్ ఏమిటి?
1: What is that exhibition?
0: అనేక రకములైనటువంటి ఎగ్జిబిషన్ ఉంటున్నాయి.
1: Exhibition which is
0: క్రిమికీటకాలను మొదలుకొని మానవులు అతీతమైనటువంటి ఒక శక్తి వరకు కూడాను ఆ ఎగ్జిబిషన్ లో ఉంటున్నాయి.
1: That exhibits range from insect to human being and even beyond.
0: Adiye ee prapancham,
1: this exhibition is
0: samasta rupamulato kuda nindinatvantadi.
1: It's full of all
0: samasta pranamto kuda cherinatvantadi.
1: Exhibition
0: samasta vastuvulato kuda kudinatvantadi.
1: It's an exhibition of different objects and living creatures.
0: Samasta prajalu kuda indulo vachi praveshinchi dinni anubhavistunnaru.
1: The vast humanity get into this exhibition and experience.
0: Kaani evariki kavalsinatundi vaaru teeskoni pothunnaru.
1: Each one started picking up out of one's own choice and preference.
0: Telakanaka vastuvulu తీసుకుని పోతున్నారు.
1: దే వర్ టేకింగ్ విత్ దెమ్ ద వరల్డ్లీ కాస్ట్లీ వాల్యుబుల్.
0: అన్నిటికీ అన్ని చింతనంతా నిరూపించుతూ వచ్చారు.
1: అండ్ దేర్ దే హావ్ బీన్ షోయింగ్ దేర్ ప్రిఫరెన్సెస్ అట్ ఎవ్రీ పాయింట్.
0: కానీ అందులో ఒక స్త్రీ ప్రవేశించింది.
1: దేర్ వాజ్ ఎ ఉమన్ దేర్.
0: ప్రవేశించి అనగా ఈ ప్రపంచంలో అనుకుడు తాను కూడా వచ్చింది.
1: అండ్ షీ ఆల్సో స్టెప్డ్ ఇంటు దిస్ వరల్డ్
0: అన్నింటినీ చూచింది.
1: షీ సా దెమ్ ఆల్
0: చిత్రంబులు.
1: దట్స్ సో పెక్యూలియర్.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: మోస్ట్ సీక్రెట్ టు త్రీ వరల్డ్స్.
0: వన జలాల విత్తంబులు.
1: అండ్ ద సీక్రెట్ వెల్.
0: సన్మిత్రంబులు.
1: దట్స్ సో క్లోజ్ అండ్ ఇంటిమేట్.
0: ముని జన వన పౌత్రంబులు.
1: దట్స్ సో సీక్రెట్ టు ద సేజెస్ అండ్
0: సెయింట్స్. చరిత్రములు.
1: ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ సో సీక్రెట్.
0: ఇదంతా భగవంతుని యొక్క లీలా మానుష విగ్రహము.
1: దిస్ ఇస్ ఆల్
0: ఇదంతా లీలామయ సంబంధము.
1: That this is all the will of God.
0: ఇదంతా భగవంతుని యొక్క చిత్రములి.
1: These are all the acts of good God.
0: భగవంతుడే అధికారి.
1: God is a master to the world.
0: అంతా చూచితాను పోతుండేది.
1: Watching all this she was returning. And she was returning before she has given up the body. She didn't take anything with her. Why? What for all this? As we leave this world and at the time of birth, we don't bring any piece of
0: God.
1: As we die, we don't leave behind as the address to our relations. We go as we have come. And she was proceeding ahead.
0: భగవంతుడు రాజు ఈ ఎగ్జిబిషన్ కంత అధికారి.
1: The king is God, the authority of this exhibition. And God the king asks, how is that you are going with empty hands? The lady replied, I was born with empty hands and going with empty hands. It's natural. Nothing doing. Take one article or other in this exhibition.
0: Rajana ke raja, maharaja raja.
1: God is king of kings.
0: అతను అడిగాడు.
1: హి ఆస్క్
0: ఏదైనా ఒకటి తీసుకుని పో అన్నాడు.
1: టేక్ వన్ ఆర్టికల్ రాదా.
0: అయితే నేను అడిగింది ఇవ్వగలరా మీరు?
1: దెన్ ది లేడ్ ఆస్క్ yes.
0: తప్పక.
1: వుడ్ యు గివ్ మీ? ఐ ఆస్క్
0: ఈ సృష్టి లోపల ఈ ఎగ్జిబిషన్ లోపల దేన్ని కోరినా కానీ దాని విలువనే నేను కట్టను, నేను తప్పక ఇస్తాను.
1: గాడ్ ది ఎంపరర్ సెడ్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్ ఆఫ్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫార్ ఐ విల్ గివ్.
0: రాజా నీ ఒక్కడు నాకు కావాలి.
1: Oh king, I want you alone.
0: నీ ఉంటే ఈ సర్వము నాకు ఉండినట్టే.
1: If you are with me, I'll have everything else.
0: ఈ ప్రపంచంలో చిన్న చిన్న వస్తువులంతా నేను కోరి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of desiring tinsels and trash?
0: అన్నింటికీ సృష్టికర్త అయినటువంటి వాడు నీవే.
1: You are the creator of the universe.
0: అన్నింటికీ లయకర్త అయినటువంటి వాడు నీవే.
1: In fact, you are annihilator.
0: అన్నింటికీ పోషణకర్త అయినటువంటి వాడు నీవే.
1: You are the sustainer of this world.
0: ఈ ఎగ్జిబిషన్ అంతా నా సొత్తే అయిపోతుంది.
1: In fact, if you belong to me, the rest will follow.
0: అప్పుడు భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడు.
1: Then God has given himself to her.
0: అప్పుడే ఆ స్త్రీ చెప్పింది, పుట్టినందుకు ఇదే సార్థకము.
1: And that lady said, this is the redemption for my life.
0: అనుభవించినా
1: in spite of her experiences.
0: యాచింతాపు పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
1: The time we spend in conversing the matters relating to the family and the wealth and so on.
0: Yachinta dhana dhanya bhoga yasya slabhe sada jayate.
1: That time we spend to amass wealth, to get the food and the grain, everything all over. Sachinta
0: bhuvi nanda nandana padadvandvara vidnechane.
1: Out of that mighty time we spend, if we spend a moment on the lotus feet of God,
0: Yamaraja Bhima Sadanad Dwara Priyane Prabhu.
1: Our last journey.
0: Payankaramaitvati Yamaraja Sadanamantunnachu Tarika Dattamaina Talpulu Vesunnayi.
1: And you know, the mansion of the God of Death has got the doors so tight.
0: Kanaka Atani Yokka తలుపులను తెరుచుకుని పోవాలంటే భగవత్ చింతన ఉంటేనే చాలు.
1: ఇన్ ఆర్డర్ టు ఓపెన్ ద డోర్స్ వీ షుడ్ థింక్ అండ్ చెంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: భువి నంద నందన పద ద్వంద్వార విందే క్షణే క్షణే. ఆ రెండు పదముల యొక్క చింతన ఒక క్షణం చేస్తే కూడా చాలు.
1: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మూమెంట్ ఇట్ ఈస్ ఎనఫ్.
0: కాబట్టి నాకు భగవంతుడు చిక్కాడు.
1: Yes, I could get God.
0: వచ్చినందుకు దీన్ని సాధించాను.
1: Yes, having come, I achieved this.
0: స్త్రీ ఆనందించింది.
1: The lady was so happy.
0: స్త్రీ అనగా ఎవరు?
1: Who is the lady here?
0: ప్రకృతి.
1: The nature is the lady.
0: అది ఏ స్త్రీ?
1: And that this nature is the lady.
0: కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఆకారం ధరించిన వారు కాబట్టి అందరూ కూడాను స్త్రీలే.
1: As we have taken upon ourselves the vestcha, all of us are women. It does not make a man if he puts on the pant and the shirt, nor a woman.
0: Iccha ramo bhavati, tapto bhavati, matto bhavati, atma ramo bhavati. Anaga, puman. Puman anaga, పురము దేహము, దేహము ధరించినటువంటి వారంతా కూడాను స్త్రీలే.
1: పుమాన్ ద బాడీ ద వెస్చర్ ఎవ్రీవన్ విత్ దిస్ వెస్చర్ ద బాడీ
0: మానసిక పర్యంతము సంచరించేటువంటి ఒక శక్తి ఇది ఏ చైతన్యము, అతనే పురుషుడు.
1: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ ద పురుష ద మాస్కులిన్ క్వాలిటీ దట్ మూవ్స్ ఆల్ ఓవర్ ద బాడీ టాప్ టు టో.
0: కనుక లోపల చైతన్యము బయట జడము, ఈ దేహము ఈ చైతన్యం రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వరం.
1: సో ద అవేర్నెస్ ద మాస్కులిన్ విదిన్ అండ్ ద బాడీ ఇన్నర్ అవుట్ సైడ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ అర్ధనారీశ్వర ఆండ్రోగైన్.
0: అర్ధనారీశ్వరుడు ఈశ్వరుడికి మాత్రమే అర్ధ శరీరం ఉందని కాదు, ప్రతి వ్యక్తికి కూడా అర్ధ శరీరమే.
1: ఇట్ ఈస్ నాట్ సింప్లీ ద బాడీ ఆఫ్ ఈశ్వర వేర్ హాఫ్ ఉమన్ అండ్ హాఫ్ మ్యాన్.
0: ప్రాణము ఈశ్వరుడు
1: అండ్ దిస్ the life is ishvara, the prakriti is the woman there.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వంగా రూపొందుతున్నది.
1: The combination of the two constitute the human life.
0: కనుకని మానవత్వం అనగా కేవలం ఏక స్వరూపాన్ని పొందినటువంటిది కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మియర్లీ ద ఫామ్.
0: జగత్ నాటక రంగమునందు అందరూ వేషములు ధరిస్తున్నారు.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఆల్ ఆఫ్ us are actors.
0: అందులో భగవంతుడు కూడా ఒక వేషం ధరిస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్టర్.
0: కానీ
1: బట్
0: అందరు కూడా యాక్టర్స్.
1: ఆల్ ఆఫ్ us are actors.
0: వరల్డ్ ఈజ్ లైక్ స్టేజ్.
1: వరల్డ్ ఈజ్ లైక్
0: స్టేజ్. ఆల్ ఆర్ యాక్టర్స్.
1: ఆల్ ఆర్ యాక్టర్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ డైరెక్టర్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ డైరెక్టర్.
0: అతని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ అందరి యొక్క వేషములు ఆ విధంగా ఆడుతూ ఉంటున్నాయి.
1: యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్ ది యాక్టర్.
0: వేషం ధరించినంత మాత్రమే మగ ఆడ అని చెప్పడానికి విభజించడానికి వీల్లేదు.
1: ద డ్రెస్ అలోన్ విల్ నాట్ మేక్ అస్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్.
0: గర్ల్స్ కాలేజీ ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ ఎ గర్ల్స్ కాలేజ్.
0: గర్ల్స్ కాలేజ్ లోపల యానివర్సరీ డే లోపల ఒకటి పెద్ద డ్రామా వేస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ది గర్ల్స్ కాలేజ్ దే ఎనాక్టెడ్ డ్రామా.
0: రాజు వేశాడు.
1: There's one person.
0: Rani vesindi.
1: King and Chilikatte queen.
0: Chelikatte vesindi.
1: Associates.
0: Javan vesadu.
1: And soldiers.
0: Mantri vesadu.
1: Minister.
0: Watchman vesadu.
1: And also the
0: Sipayalu vesadu.
1: Sipayas. Watchman.
0: Veerandaru kudunu streele.
1: All these actors are women only because it's a girls' college.
0: Anta girls' college.
1: It's a girls' college.
0: Idu Raju vesham dharinchadu kani aame kuda a girl.
1: It's a girl that has taken upon the role, action of a king.
0: Sipayi oka kitgam pattukunnadu kada vaadu kuda streeni.
1: As a soldier holding the sword, yes, woman only.
0: Ee jagatantha kuda oka natakarangame.
1: The whole world
0: indulo
1: is a stage.
0: Vesham vesaru.
1: And we are all
0: andaru endukunu aatma shakti okati gaane untunda.
1: The atmic power is uniform in all.
0: Kariki ఉద్యోగం పురుషలక్షణమని మిగతా విర్రవీయడానికి వీలు కాదు.
1: ఎ మ్యాన్ షుడ్ ప్రైడ్ హిమ్ షుడ్ నాట్ ప్రైడ్ హిమ్సెల్ఫ్ బికాస్ దట్ ఈస్ ఎ మ్యాన్ డ్యూ టు ఎ జాబ్ దట్ హీ డస్.
0: కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఉద్యోగం ఎక్కువ చేస్తున్నారు.
1: వీ ఫైండ్ మెనీ విమెన్ ఎంప్లాయిడ్.
0: ఉద్యోగం లేని పురుషులు ఎంతమంది ఉంటున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
0: కాబట్టి ఉద్యోగం పురుషలక్షణమే కాదు.
1: సో జాబ్ ఈజ్ నాట్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మ్యాన్.
0: ప్రేమే పురుషలక్షణం.
1: లవ్ ఈజ్ మ్యాన్.
0: ధర్మమే పురుషలక్షణం.
1: ధర్మ ఈజ్ మ్యాన్లీనెస్.
0: సత్యం పురుష లక్షణం.
1: ట్రూత్ ఈజ్ మ్యాన్లీనెస్.
0: కలుకునే ట్రూత్ ఈజ్ గాడ్.
1: సో ట్రూత్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
0: కనుక ఈనాడు
1: టుడే
0: భగవంతుని యొక్క తత్వం పూర్ణ స్వరూపం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ ద డివినిటీ దట్ ఈస్ అబ్సల్యూట్ అండ్ టోటల్.
0: ఒక వ్యక్తి యందు ఉన్నది మరొక వ్యక్తి యందు లేదని చెప్పిన నిర్ణయించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సే ద గాడ్ ఈజ్ ఇన్ వన్ అండ్ మిస్సింగ్ ఇన్ అనదర్.
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనిపించడం లేదు కానీ
1: యు డోంట్ సీ విత్ ది ఐ.
0: కానీ ఆ జ్ఞాననేత్రమునే తెరిచినప్పుడు సర్వులకు గోచరమవుతాడు.
1: బట్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ ఎవ్రీవేర్.
0: గాలి ఎక్కడ ఉంది?
1: వేర్ ఈజ్ ఎయిర్?
0: కంటికి కనిపించదు.
1: యు డోంట్ సీ విత్ ది ఐ.
0: కానీ చేతికి చిక్కదు.
1: యు కెన్ క్యాచ్.
0: కానీ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: బట్ వితౌట్ ఎయిర్ యు కెనాట్ లివ్.
0: మన చుట్టూ ఉన్నది గాలి.
1: ఎయిర్ ఈజ్ అరౌండ్ అస్.
0: కానీ కనిపించకపోయినంత మాత్రం గాలి లేదని విమర్శించడానికి వీలు కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ డోంట్ సీ విత్ ది ఐ యూ కెనాట్ డినై ఇట్స్ ప్రెజెన్స్.
0: ఉంది అక్కడ.
1: ఇట్ ఈస్ దేర్.
0: అదే విధంగానే
1: సిమిలర్
0: దైవం కూడా సర్వస్వరూపుడై ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ అస్యూమ్డ్ మెనీ ఫార్మ్స్.
0: ఒక చిన్న ఫ్యాన్ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ఎ స్మాల్
0: మిషన్ కర్ర అంటారు.
1: యూ ఫైండ్ ఎ ఫ్యాన్.
0: కానీ మనము చాలా వేడిలో ఉన్నాము.
1: బట్ వీఆర్ ఇన్ హాట్ టెంపరేచర్.
0: ఒక విసనకర్రతో విసురుకున్నప్పుడు మనకు కొంత చల్లదనం చిక్కుతుంది.
1: వెన్ యూ పుట్ ఆన్ ద ఫ్యాన్ యూ విల్ ఫీల్ ద కంఫర్ట్ ఆఫ్ కూల్నెస్.
0: కానీ ఇది విసురుకున్నప్పుడు మనకు చల్లదనం వస్తుండాలి.
1: బట్ విత్ ద ఫ్యాన్ యూ ఫీల్ ద కూల్నెస్ అండ్ కంఫర్ట్.
0: కానీ విసరకపోయినంత మాత్రం చల్లదనం లేదా?
1: డూ యూ మీన్ క్యాన్ యూ డినై
0: ఈ చల్లదనము ఆ విసనకర్ర నుంచి వచ్చిందా?
1: Do you expect all the comfort and the coolness that experience out of fan?
0: It is అదే విషయం కర్ర మన వైపును చూపుకోకుండా ఇతరుల వైపును చూసి వీసితే వాడికి పోతుంది ఆ చల్లదనం.
1: ద సేమ్ ఫ్యాన్ టువర్డ్స్ యూ గివ్స్ ద కంఫర్ట్, ఇఫ్ యూ టర్న్ ఇట్ అదర్ డైరెక్షన్ ది అదర్ మ్యాన్ విల్ ఎంజాయ్ ద కంఫర్ట్.
0: బుద్ధి విషయం కర్ర,
1: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ద ఫ్యాన్.
0: ఈ బుద్ధిని ఆత్మ వైపును తిప్పి విసిరితే ఆత్మ ఆనందం కలుగుతుంది.
1: ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ఇన్వర్డ్స్ ఆత్మ,
0: దేహానికి ఆనందం కలుగుతుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ద బాడీ ప్లెజర్,
0: దేహానందం తాత్కాలికమైన,
1: ద బాడీ ప్లెజర్ ఇస్ టెంపరీ,
0: క్షణికమైనటువంటిది,
1: ఇస్ మొమెంటరీ.
0: ఈ దేహంతో వచ్చేటువంటి సుఖం ఏమి లేదు.
1: వాట్ హ్యాపీనెస్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ,
0: ఇది మలినపు కొంప,
1: ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల మ్రగ్గడి సేవక గంప,
1: అఫ్లిక్టెడ్ బై డిసీజెస్,
0: చల్లము పొందు దుంప,
1: ఇట్ టేక్స్ లైఫ్ ఆఫ్టర్
0: లైఫ్, సాగర మీదగలేని కంప,
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ లైఫ్, అమ్ముల
0: పగినప్పు మన మెప్పు దలంప,
1: ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్,
0: నీ నిశ్చలమైన నమ్మబోకు మనస,
1: దో మైండ్ డోంట్ కన్సిడర్ పర్మనెంట్, హరిపాదములు
0: ఆశ్రయించవి,
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్
0: గాడ్, హరిపాదములు ఆశ్రయించవి,
1: సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: ఆ దైవత్వాన్ని మనం పొందినప్పుడు సర్వము మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వన్స్ యూ ఎంజాయ్ ది డివినిటీ, మానవునికి
0: లభ్యం కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్,
0: దేనినైనా మనం సాధించవచ్చును,
1: యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్,
0: కానీ
1: బట్
0: హృదయం నందు భగవద్భావం అనేటువంటిది స్థిరంగా పెట్టుకోవాలి.
1: బట్ వీ షుడ్ హ్యావ్ స్టడీ డివైన్ ఫీలింగ్ విద్ ఇన్,
0: అప్పుడే మనకు తగిన ఆనందం కూడా చిక్కుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ అప్రోప్రియట్ బ్లెస్.
0: ఈ ఆనందమే సత్యము.
1: This bliss is truth.
0: ఈ సత్యానందమే జ్ఞానము.
1: And this truthful bliss is wisdom.
0: కనుక